கவிதோ வரேண்யம்

na tapansi na tirthanam na shastrana japanahi samsara sagarotare samsara sagarotare sajjanam sevanam vina sajjanam sevanam vina దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవిత సాగరమును దాటవలనన్న జపమో తపమో యోగమో యజ్ఞమో యాగమో ఇత్యాది కర్మలు కాక మానవ సేవనే ప్రధానమైన నాలుగా భావించి జీవితాన్ని ప్రారంభించటం ప్రధాన కర్తవ్యం మానవులకు. మలినపు కొంప రోగముల మృగ్యడు సేవక గంప, మలినపు కొంప రోగముల మృగ్యడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మిదగలేని కంప, భవసాగర నిదగలేని కంప, అంబుల పదిలంబు మననెప్పుదనంప, నేను చలమని

ஹரி பாதமும் மேனு சிலமணி நம்ம போக்கு மனசா ஹரிபாதமு தேகமும் 386 రోగములతో కూడినటువంటి ఒక గంప. దీనికి 3 విధములైనటువంటి రోగములు ఉంటున్నవి, వాత, పిత్త, దేశాదులు. వాతల చేత 80 రకములైనటువంటి రోగములు మానవుల్లో ఉద్భవిస్తున్నాయి. పిత్తల చేత 84 విధములైనటువంటి రోగములు ఆవిర్భవిస్తున్నాయి ఈ దేహంలో. శ్లేషము చేత 224 రోగములు ఈ దేహంలో ఆవిర్భవిస్తున్నాయి. ఈ 3 విధములైనటువంటి యొక్క రోగముల చేత 386 రకములైనటువంటి రోగములతో కూడినటువంటి కొంప ఈ దేహము. మనం విచారించేటువంటి ఫ్లోరిసిస్ అనేటువంటి యొక్క రోగములకు కూడాను ఈ యొక్క శ్లేషాదులు పిత్తాదులే దీనికి మూల కారణంగా ఉంటున్నాయి. అన్ని రోగములకు కొంత నివారణ గావించేటువంటి విధానము మార్గములు ఉన్నవి కాని కొన్ని రకములైనటువంటి రోగములకు ఏ విధమైనటువంటి ఔషధములు కూడా లేకుండా జీవితాన్ని అంతిమ గావించేటువంటి రోగములు కొన్ని గల ఈ విశాలమైన ప్రపంచమునందు ధనవంతులు, బలవంతులు, గుణవంతులు, విద్యావంతులు, వైజ్ఞానికులు, మేధావులు ఎందరో కలరు. కాని ఆత్మవంతులు అతి అరుదుగా ఉంటున్నారు. దీనిని గుర్తించినటువంటి వారికి ఎట్టి రోగముల యొక్క బాధను కూడా లేక ఎట్టి వ్యాధుల యొక్క బలమును కూడాను ప్రవేశపెట్టక దివ్యమైన నవ్యమైన భవ్యమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంటాయి. శరీరము కనిపిస్తుంది, మనసు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ తెలియనిది ఒకటి ఉన్నది, అది ఏ ఆత్మ. తెలియని ఆత్మను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించడమే ఆత్మాన్వేషణ అన్నారు. ఆత్మను తెలుసుకున్నప్పుడే దీనికి ఆత్మాభిరుచి అన్నారు. తెలుసుకుని ఆత్మతత్వాన్ని అనుభవించి ఆనందించినప్పుడే ఆత్మజ్ఞులు అన్నారు. కనుక మన దేహం అనేటువంటిది కేవలము మన యొక్క పనిముట్టు. మనస్సు ఒక పనిముట్టు, బుద్ధిని ఒక పనిముట్టే, ఇంద్రియములు కూడా పనిముట్టులే. అయితే నీవెవరు? నీవే ఈ పనిముట్టను ఉపయోగించేటువంటి మాస్టర్, యజమాని. దీనిని పురస్కరించుకుని నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అని మనం ఉచ్చరిస్తున్నాం. అన్నీ చెప్తున్నావు కాని మై అనేటువంటి విషయాన్ని ఉచ్చరిస్తున్నామా? మై దేహము, మై మనసు, బట్ హుయామై? మై కర్చీఫ్, దిస్ ఇస్ మై ఫ్లవర్. ఫ్లవర్ అండ్ కర్చీఫ్ సపరేట్ ఫ్రమ్ మీ. మై బాడీ మీన్ బాడీ నాకంటే ప్రత్యేకమైనటువంటి, నేను దేహం కాదు. అయితే ఈ పనిముట్లు సక్రమమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినప్పుడే యజమాని తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నవాడు అవుతాడు. అయితే మనము ఈ మనసుకు, ఇంద్రియములకు బానిసలైపోతున్నాం. కనుకనే అన్నింటికీ మాస్టర్ అయినటువంటి ఆత్మతత్వాన్ని మనము విస్మరిస్తున్నాం. దానివల్ల మానవత్వాన్ని మనము మర్చిపోతున్నాం. కనుక మొట్టమొదట మానవత్వాన్ని, మానవతా విలువను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి యొక్క తన తత్వాన్ని తాను గుర్తించినప్పుడు తన రోగతత్వాన్ని కూడా తాను విచారించి దాని నివారణ గావించుకునేటువంటి విధానం కూడా తాను తెలుసుకోగలడు. ఈ ఆత్మ అనగా ఏమి? ఈనాడు మనం అనుభవించేటువంటి, మనం ఈనాడు జరుపుకునేటువంటి సెమినార్ యొక్క విషయం కూడాను తీసుకునే తిండి, త్రాగే నీరు, మనము పీల్చే గాలి, ఈ మూడింటి యొక్క ఆధారం చేతనే ఈ యొక్క ఫ్లోరిసిస్ అనేటువంటి రోగము మనం పెంచుకుంటున్నాం. మానవుని మూడు పంచతత్వములు ఉంటున్నాయి, నేల, మింగి, వేడి, అనగా భూమి, ఆకాశము, ఉష్ణము. ఈ మూడు మానవ జీవితములకు ఆధారములు. నీరు, గాలి ఇవి ప్రతి ప్రాణికి ఆధారములు, అనగా ప్రాణములు, ఆధారములు, ప్రాణములు. ఈ మూడింటి యొక్క సంయుక్తమైన స్వరూపమే ఈ పంచతత్వముల యొక్క స్వరూపం. గాలి ఇవి ఆత్మను ఆశ్రయించి ఉంటుంటాయి. ఆధారము లేకుండా ఈ జగత్తులో మనము జీవించలేము. ఈ ఆధారమే
నేల నుంగి ఉష్ణం. అయితే నీరు గాలి ఆహారం, ఈ ఆహారము ఆధారము రెండింటి యొక్క తత్వాన్ని మానవుడు ఈనాడు గుర్తించాలి. ఈ నీరు గాలి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నారు? అన్నీ భూమి నుండి ఆవిర్భవిస్తున్నాయి. భూమి అనగా ఏమిటి? భూమి అనగా బ్రహ్మతత్వము అని దీనికి అర్థం. ఈ భూమి అనేటువంటిది కేవలము సర్వశక్తులతో కూడినటువంటిదే కాని శక్తిరహితమైనటువంటిది కాదు. ఈనాటి టెక్నాలజికల్ అనేటువంటి దీంతో సైంటిస్టులు ఆకాశానికి ఎగురాకుతున్నారు, కానీ లక్షలమైన అంతరిక్షయానం కలుపుతున్నారు. దూరం పైకి పోయినప్పటికీ ఈ భూమి నుండి ఉండేటువంటి ఒక ఆక్సిజన్, వాటర్, ఆహారం దీన్ని తన వెంట తీసుకుని పోతున్నారే కాని అక్కడ ఏమాత్రం మీకు లభ్యం కాదు. కేవలము భూమి నుండి ఆకాశానికి ఒక పిక్నిక్ మాత్రమే చేస్తున్నారు ప్రయాణాలు. ఈ భూమి నుండి కొనిపోయినటువంటి పదార్థములను ఉపయోగించుకుని అక్కడ ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకుని వస్తున్నారు. ఏమిటి ఆ రహస్యము? వడ్లు గింజను బీపి గింజ అన్నట్టు. అనగా ఏమిటి? లేదు, అక్కడ నుంచి తెచ్చేది మట్టే. ఆ మట్టిని తేవడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నా? బజార్ లో ఎక్కడ చూసినా చిక్కుతుంది మట్టి. కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి టెక్నాలజీ ఇది కాదు. మానవునికి శ్రేయస్సును కలిగించేటువంటిది, మానవత్వాన్ని పోషించేటువంటిది, దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి సహాయపడేటువంటిది మనం ఈనాడు తెలుసుకోవాలి. సూర్యుడు అత్యంత వేగముతో అనగా వేడితో ప్రకాశిస్తున్నాడు. ఇతని యొక్క వేడి ప్రభావ కిరణములే చంద్రుని పైన పడి చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు. ఈ చంద్రుడికి ప్రకాశశక్తి కలదా? అప్రకాశకుడు చంద్రుడు. సూర్యుని యొక్క ప్రకాశం చేతనే అద్దంపై పడిన ప్రకాశము ప్రతిబింబించినట్టుగా చంద్రుడు ప్రతిబింబిస్తున్నాడు. సూర్యుడు సప్రకాశకుడు, చంద్రుడు అప్రకాశకుడు. ఈ ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మానవుని యందు మనస్సుకు బుద్ధికి ఉండినటువంటి సంబంధం. మానవుని బుద్ధి యొక్క ప్రకాశ కిరణములు చంద్రుడు అనేటువంటి మనస్సు పైన పడి ఈ మనస్సు ఈ జగత్తులో అనేక విధమైనటువంటి వాంఛనతో ఈ ప్రకాశం వెనజల్లుతున్నాడు. కనుకనే మనస్సు వేదమునందు చంద్రమా మనసో జాత చిచ్చో సూర్యో అజాయత. కనుక ఈ బుద్ధి యొక్క ప్రకాశమే లేకుండినా మనస్సు యొక్క వికాసమే ఏమాత్రమూ మనకు కనిపించదు. కనుక మనస్సును ఆశ్రయించినప్పుడు మనము అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గంలో ప్రవేశిస్తున్నాం. మనసు ఆధారముగొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును, బుద్ధి ఆధారముగొన్న బుధగనుండు పశుపతిగా

0: బుద్ధిని మనం ఆధారం తీసుకోవాలి. అప్పుడే మనం బుద్ధిమంతులం అవుతాం. ఇది కేవలం మనసు ఒక అడ్డం వంటిది మాత్రమే. కనుక మనస్సు సంకల్పం యొక్క కుడికితో ఉంటున్నది. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. కనుక మనస్సుకు తోచినట్టుగా మనం ప్రవేశించకూడదు, ప్రవర్తించకూడదు. ఈ బుద్ధి యొక్క శక్తి ఏమిటి? ఇది ఏ డిస్క్రిమినేషన్ పవర్. ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఈ విధమైనటువంటి యొక్క విచారణ శక్తితో కూడి ఉంటుంటాడు. విచారణ శక్తి ద్వారా మనము మంచి తెలను గుర్తించి వర్తించటం అత్యవసరము మానవులకు. రెండు దినముల నుండి మనము ఈ ఫ్లోరిసిస్ అనేటువంటి యొక్క దీనిపైన అనేక విధములైనటువంటి యొక్క సలహాలు, అనేక విధములైనటువంటి యొక్క ఊహలు, అనేక విధములైనటువంటి యొక్క చర్చలు జరుపుకుంటూ వచ్చాము. కానీ దీని పరిపూర్ణ నివారణ అనేటువంటి దానిని మనం కనిపెట్టలేకపోతున్నాం. పరిపూర్ణమైనటువంటి యొక్క ఇది తత్వము ఈ మానవత్వములందే లేదు. దేహమే పరిపూర్ణమైనటువంటి యొక్క స్థిరత్వము కాదు. దేహం అనేటువంటిది ఒక నీటి బుడగ, మైండ్ అనేటువంటిది పిచ్చికోటి. ఈ పిచ్చికోటిని ఈ నీటి బుడగను నమ్ముకుని ఎంతకాలం మనం ప్రయాణం చేయాలి? కానీ ఈ రెండింటిని నిత్య సత్యములుగా మనం భావించి జీవించాలనుకుంటే మన కాన్షియన్స్ ఆత్మసాక్షిని మనం అనుసరించాలి. తాత్కాలికమైనటువంటి నివారణను మనం చూసుకోవటం అత్యవసరం. రోగములు రావటము మన యొక్క మానవత్వానికి ఇది సహజాలే. ఆ రవిహారముల ద్వారా మానవులకు అనేక రోగములు ప్రవేశిస్తున్నాయి. దేహంలో ఏ ఏ భాగములో ఏ ఏ యొక్క విలువలు ఎంతెంత వరకు ఉండాలో అంతంత వరకు ఉండే తీరాలి. కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని కాయంకులను కొంతవరకును దీర్ఘాయుష్మంతులుగా అల్పాయుష్మంతులుగా మారుతుంటా. ఆయువును అభివృద్ధి పరుచుకోవటము మన చేతే ఉంటున్నది. అయితే దైవశక్తుగా మరణించేటువంటి దానికి ఎవరూ సాక్షి కాదు. అలాంటిది లేకుండా జీవించాలనుకుంటే లాంగ్ లైఫ్ మన యొక్క ఆహార విహారంతో ఆధారపడి ఉంటుండాలి. అయితే తెలుసుకున్నటువంటి వారు, విజ్ఞులైనటువంటి వారు, శ్రీమంతులైనటువంటి వారు, విజ్ఞానవంతులైనటువంటి వారు దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టి కొంతవరకు పోషించుకోవచ్చు. బీదలు, దిక్కులేని వారు, శక్తి లేనటువంటి వారు, వారి యొక్క గతి ఏమిటి? ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి యొక్క రోగంతో అనేక గ్రామం లోపల మానవుల యొక్క జీవితము తన కర్మను కూడా తాను ఆచరించేటువంటి యొక్క అసక్తుడైపోతున్నాడు. నడుములు వంగిపోతున్నాయి, కాళ్ళు వంగిపోతున్నాయి, చేతులు వంగిపోతున్నాయి. ఏ పని కూడా తాను చేయలేకపోతున్నాడు. కర్మ అనుబంధిని మనుష్యులోకి అని చెప్పుకుంటూ కూడా తన కర్మను కూడా తాను చేసుకోలేకపోతున్నాడు. పాపం ఇలాంటి వారు జగత్తులో అధికం కావడం చేత ఈ జగత్తులో ఏ విధమైనటువంటి కర్మను కానీ మనం పోషించడానికి, అభివృద్ధి పరచడానికి అవకాశం లేకుండా పోతుంది. మన భారతదేశంలో ఇంచుమించు 100 కోట్లకు మించుతుండాలి జనాభా. ఇందులో 1/4 మాత్రమే అందరూ క్రియారూపులై తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కానీ ఇంకా 3/4 ఏ పని ఎందుకు ప్రవేశించటం లేదు, అనగా సోమరత్వాన్ని పెంచుకుంటున్నారు. ఇందులో 2 భాగములు ఈ విధమైనటువంటి అనారోగ్యంతో పనులు చేయలేకపోతున్నారు. మానవ జీవితం అనేటువంటిది సామాజిక సూత్రము లోపల ఇది ఒక పెద్ద ట్రైన్ వంటిది. ఇందులో దీర్ఘ ప్రయాణులు యువతి యువకులు, బాలబాలికలు, మిగిలినటువంటి వారు ఏ ప్రక స్టేషన్లోనో ఏ స్టేషన్లో దగ్గర స్టేషన్లో దిగిపోతుంటారు. కనుక దీర్ఘ ప్రయాణము కలిపేటువంటి ఈ బాలబాలికలకు ఈ ట్రైన్లో జరిగేటువంటి యొక్క అశాంతులు కానీ, కష్టములు కానీ, దుఃఖములు కానీ మీరు అనుభవించవలసి వస్తుంది. కనుక వారికి ఈ విధమైనటువంటి యొక్క బాధలు లేకుండా పిల్లల యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించి వారిని పరిపూర్ణ ఆయుష్మంతులుగా చేసి కర్మ వీరులుగా మనం తీర్చిదిద్దాలి. కనుక ప్రతి ప్రైమరీ స్కూల్ లోపల కూడాను ఈ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని గురించి చక్కగా మనము విచారించి వారి భవిష్యత్తులకు భద్రమైనటువంటి యొక్క శక్తిని మనము అందించడానికి ప్రయత్నించాలి. కానీ వీరు అధికమైన ధరలను వ్యయం చేసి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీనికి చేత కాదు. ఫ్లోరోసిస్ అనేటువంటి దానికి సాధ్యమైనంత వరకు మేము తగ్గించుకోవాలనుకుంటే చిటికాల లోపల వారికి ఇవన్నీ మనం బోధించడానికి ప్రయత్నించాలి. మనము కొన్ని రకమైనటువంటి దీంట్లో పద్ధతులు మీరు కూడా గుర్తించారు. మనం త్రాగినటువంటి నీరు లోపల అటిక, సున్నము ఈ రెండింటిని కూడా సరైనటువంటి యొక్క పద్ధతిలో దాన్ని కలపాలి. ఇవి కలపడానికి కూడా 10-15 నిమిషాలు కూడా కాలం తీసుకోవాలి. ఈ కలిపిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత ఇందులో ఒక విధమైనటువంటి మట్టి ఏర్పడుతుంది. అయితే ఈ పద్ధతి పల్లెల వారికి ఇన్ని గంటలు, అన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, అన్ని నిమిషాలు అంటే వారికి అర్థం కాదు. మనం రాత్రి పండుకునే సమయం లోపల ఒక బకెట్ ఎందు లేక ఒక మట్టి కుండ ఎందు ఇంకేటువంటి పాత్ర ఎందు నీరుని పోసి ఈ పటిక ఈ సున్నము రెండింటిని చక్కగా కలిపి రాత్రి పండుకునేటప్పుడు పెట్టి దాన్ని ముట్టకూడదు, ఏమాత్రమూ కదిలించకూడదు. తెల్లవారేటప్పటికీ అందులో ఉన్నటువంటి ఈ క్లోరైడ్ అదంతా అడుగున పడిపోయి కొంతవరకు మట్టి నిలిచిపోతుంది. ఆ పైనీరు త్రాగినప్పుడు ఈ రోగం చాలా వరకు నివారణ కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కెమికల్స్ లోపల కూడా చాలా కొంత పవర్లో అనగా శక్తిహీనమైనటువంటివన్నీ కూడా తయారవుతున్నాయి, పటిక ఉంటుండాలి. కనుక ఈ పటిక ఇప్పుడు తయారయ్యేటువంటి పటికతో ప్రయోజనం లేదు. పటికే కాదు, పేరు పటికే గాని దానికి దాని శక్తులు లేవు. 1963 లోపల తయారైనటువంటి పటిక చాలా పరిశుద్ధమైనటువంటి. ఆనాడు పటిక మాత్రమే కాదు అన్ని పవిత్రంగానే ఉంటుండేటువంటి, త్రాగే పాలు కూడా చాలా చిక్కగా ఉండేటువంటివి. ఈనాడు నీళ్లలో పాలు పోస్తున్నారు కానీ పాల్లో నీళ్లు కాదు. పాలు కూడా ఎంత పరిశుద్ధంగా ఉండేటువంటి, ఎంత ఫ్రెష్ గా ఉండేటువంటి. ఈ విధంగా విచారణ చేస్తే మనం తినేటువంటి సమస్త పదార్థములు కూడా కల్తీగా మారిపోతున్నాయి. ఈ విధమైనటువంటి యొక్క దీనితో మనం ఈనాడు కొన్ని రకమైనటువంటి ఈ కెమికల్స్ ను కొంత మార్చుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి పద్ధతిలో మనము ప్రైమరీ స్కూల్ పిల్లలకు సరైనటువంటి రీతిగా మనం పోషించుకుంటూ వస్తే ఈ పిల్లలే భవిష్యత్తులో భారతదేశం యొక్క ముఖ్యులు కాగలరు. ఈనాటి బాలబాలికలే భవిష్యత్ లోపల లీడర్స్, ఫ్రీడర్స్. కనుక తాత్కాలికమైనటువంటి దాన్ని మనం ఎంతవరకైనా ప్రయత్నం చేసినప్పటికీ భవిష్యత్తును కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. మనం క్లాసులో వెళ్లినప్పుడు పిల్లల యొక్క పండును చక్కగా పరీక్షించాలి. ఈ పరిస్థితి అనేటువంటి దానికి గురి అయినటువంటి వారి పండు ఏ విధంగా ఉంటాయి, అతని రంగుగాను అనగా పసుపు పచ్చ, ఇంకొక రెడ్ కలర్ గాను, బ్లాక్ స్పాట్స్ గాను, ఇంకా కొన్ని గీతలు గాను కనిపిస్తుంటాయి. ఇది ఈ ఫ్లోరోసిస్ రోగానికి గురి అయినటువంటి చిహ్నం. ఇది కనుక్కున్నప్పుడు దానికి తగినటువంటి యొక్క ట్రీట్మెంట్ మనం చేయాలి. ఈ పిల్లల లోపల చాలా వరకు క్రమక్రమేణ వారి శక్తి సామర్థ్యం కూడా కోల్పోతున్నారు. కొంతమంది పిల్లల్ని రన్నింగ్ రేస్ లో ప్రవేశపెట్టినప్పుడు సరిగా పరిగెత్తలేకపోతున్నారు. దీనికంతా కారణం కూడా ఈ ఫ్లోరోసిస్. కనుక పిల్లల యొక్క క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. అన్ని దేశముల యందు కూడా ఈ బాధలు దీర్ఘంగా జరుగుతూనే ఉంటున్నాయి. కానీ మన భారతదేశంలో కొన్ని జిల్లాల లోపల మరింత మితిమీరిపోతుండాలి. అందరూ చెప్పగలుగుతున్నారే కానీ చేయలేకపోతున్నారు అనేటువంటి మాత్రమే కాకుండా మనం కొంతవరకు దీన్ని 10 మందికి అందించి ఆనందింపజేసేటువంటి యొక్క క్రియలో మనం పాల్గొనాలి. అనేక మంది 3, 4 కూడా దీనికి పూర్వం మాట్లాడినారు. ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉండినది, భోజనాలు చక్కగా అనుకూలంగా ఉన్నది, లాడ్జింగ్ బోర్డింగ్ కూడా చాలా అనుకూలంగా ఉండినది అన్నారు. ఇందులో మాత్రమే కాదు మా భాగము. ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ ఎందుకు మా భాగం ఏమి కావాల్సిందే కానీ మేము సిద్ధంగా ఉంటున్నాం. లోకస్థలంతు అదే మా యొక్క ఉద్దేశము, మా యొక్క ఆశయము. అందరూ బాగా ఉండినప్పుడే మనము భాగం ఉండగలము. సమాజంలో మనము ఒక భాగమే కానీ మనం సమాజంలో ప్రత్యేకించినటువంటి వారం కాదు. కనుక మీరందరూ కూడా ఒక విధమైనటువంటి యొక్క కమిటీని నిర్మించుకొని కొంతమంది సెలెక్ట్ డాక్టర్స్ అంతా తీసుకుని పల్లె స్కూల్ కూడా మనం దీనిని తగినటువంటి రీతిగా పరీక్షించి దాని నివారణ చర్యలు మనము తీసుకోవాలి. అదృష్టవశాత్తు మన ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కూడాను ఈ విషయంలో చాలా ఉత్సాహ ప్రోత్సాహాలను కూడాను అందిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సాహ ప్రోత్సాహాలను పురస్కరించుకుని కూడాను మనం కూడా దానికి తగినటువంటి యొక్క చర్యలను కూడా మనం అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడే ఈ కార్యాన్ని మనం పరిపూర్ణంగా సాధించిన వారం అవుతాం. పట్టిన పట్టేదో పట్టనే పట్టితిమి, పట్టు నెగ్గెడు దాక అట్టే ఉండు, కోరినదేవియో కోరనే కోరితిరి, కోర్కె చెల్లుడు దాక పోవకుండు, అడిగినదేదియో అడగనే అడిగితిరి, అడిగినదేదియో అడగనే అడిగితిరి, అడుగు చెల్లెదు దాక విడువకుండు, పారు పడలేక తానైన బ్రోవ వలయు, వదలు తెలియక మీరైన అడుగవలయు, కానీ తిరిగి పోవుట ఆఫీసు దీక్ష కాదు. ఆ దీక్షను మనం సాధించాలి.
1: గొప్ప తపస్సు. తన కోసం తాను చేసే తపస్సు కాదు ప్రధానమైన తపస్సు. శ్రేయస్సు కోసం చేసేటువంటి తపస్సే తపస్సు. తాను చేసేటువంటి తపస్సు తమస్సు, సెల్ఫిష్ కాదు. ఇది విశాలమైనటువంటి హృదయంలో. దీనిని ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు. తన నిమిత్తమే తాను చేసేటువంటి తపస్సు కంట్రాక్షన్ లవ్. ఈనాడు మనం హృదయాన్ని విశాలం గావించాలి, మనసును పవిత్రము గావించుకోవాలి. అందరి క్షేమమే నా క్షేమము. ఈనాడు ప్రకృతి వాడికి వచ్చింది, రేపటి నా ఇంటికి రావచ్చును. ఇలాంటి విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి. నిజంగా మానవుడే పుట్టినాం మనం. ఈ మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ధన్యమైనటువంటిది, ఎంత పుణ్యమైనటువంటిది. భారతదేశం మరింత పుణ్యమైనటువంటిది. ఈ పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమిని ఈనాడు భోగభూమిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇన్ని రోగములకు మనం గురి అయిపోతున్నాం. కాదు, మనము రోగములకు ఏమాత్రం కూడా గురి కాకూడదు. మనలో పవిత్రమైనటువంటి భావం ఉంటున్నప్పుడు పిల్లలు కూడా చెప్తుంటాను, స్వామి 68 సంవత్సరములు ఈ వయసులో కూడా చిన్నవాడిగా కనిపిస్తున్నారే అనుకుంటాడు పిల్లలు. దీనికి కారణం ఏమిటి? 3 P's, P P P, ఇదే 3 కారణము. ఫస్ట్ P ప్యూరిటీ, సెకండ్ P పేషెన్స్, థర్డ్ P పర్సెరెన్స్. ఈ 3 ఉన్నప్పుడు ఏ విధమైనటువంటిది కూడా మనలో ప్రవేశించవు. మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నేను ఈ సమయంలో చెప్పవలసి వస్తుంది. ఈ ప్రపంచంలో మానవులు ఎందుకున్నటువంటి యొక్క రోగాలు ఎన్నెన్ని ఉంటున్నాయో అందులో ఒక్కటైనా ఈ దేశంలో లేదు. అనుకుంటే కాలు నొప్పి నాకు లేదు, నేను మీకు తెలిసిన ఎంత తిరుగుతూ ఉంటాను నేనని. పిల్లవాడు లేచింది మొదలు సాయంకాలం వరకు కూడా భక్తుల యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూ వారి నిమిత్తమే అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఇంకా పండ జబ్బులు ఏమైనా ఉంటున్నాయంటే అది నా దగ్గరకే రాలేదు. 68 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాడు కూడా చక్కగా గట్టిగా నేను నమలగలను, గట్టి పదార్థములు కూడా కొరకగలను. ఇంకా కన్నుల జబ్బు అనుకుంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళకో దూరదృష్టో దగ్గర దృష్టో ఏదో ఒకటి పోతుంది. ఈ 2 లోపములు కూడా లేవు. దూరంగా ఉన్నదాన్ని చూడగలను, దగ్గరున్నదాన్ని చూడగలను. దూరా దూరే అంతికేశ, దూరంగా ఉన్నది నాకు దగ్గరగా కనిపిస్తుంది. ఈ విధముగా నా శరీరంలో ఉండినటువంటి యొక్క ఏ విధమైనటువంటి రోగములు మనుషులకు వస్తుంటా అవి ఒక్కటి కూడా నా దగ్గరికే రాలేదు. పోనీ నేనేమైనా మందులు తింటానంటే రోగం వస్తే కదా మందులు తినేకి. మందులు అంటే అసలు నేను ముట్టను. ఇంకా ఎవరిదైనా నేను తీసుకున్నప్పుడు చాలా మంది చాలా ఫోర్స్ చేస్తారు, కానీ వాళ్ల తృప్తి నిమిత్తమై ఒక మాత్రలు ఇస్తారు. కానీ అక్కడ ఒక ట్రిక్ చేయవలసి వస్తుంది. వాళ్ళకి తృప్తి చేయాలి. ఆ మందు ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకుంటారు, వెనక్కి పారవేసి నీళ్లు త్రాగుతాను. ఇంతవరకు నేను ఒక పిల్ల అయినా కానీ ఒక క్యాప్సూల్ అయినా కానీ నేను ముట్టలేదు. ఇంకా ఆహారం చూస్తామా అనుకుంటే నాకు ఎంత అవసరమో అంతే. రాత్రి నేను అన్నం తినను, ఒక చిన్న చపాతీ మాదిరి ఉంటుంటుంది, అది కూడా ఆయిల్ గీలు కలచకూడదు, నిప్పు పైన వేసి తింటుంటారు. టీపీ ఆరుగుంటుంటే నేను పుట్టినప్పుడు నుంచి దాన్ని ముట్టలేదు. డాక్టర్స్ అనుకుంటారు, ఎట్ట ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, ఏది భుజించటం లేదే, ఎట్ట ఈ విటమిన్స్ వస్తుందని. ఆనందమే పెద్ద విటమిన్స్, పెద్ద ప్రోటీన్స్, పెద్ద కాల్షియం. ఆనందము లేని వానికి ఈ ప్రోటీన్స్, ఈ కాల్షియమ్స్, ఈ సి విటమిన్స్ ఇవన్నీ ఉండాలి. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. నేను మా పిల్లలకి చెప్తారు, మాకు ఆనందం కావాలంటారు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. ఈ దయ్యాలు చింతించడం వల్ల నీకు దుఃఖమే కలుగుతుంది. తప్పక మనము ఈ మందులతో పాటు ఈ పల్లెల యందు, చిన్న చిన్న స్కూల్స్ యందు పిల్లలకు తగినటువంటి యొక్క దైవ ప్రార్థన, దైవ చింతన కూడా కొంతవరకు బోధించడానికి ప్రయత్నించాం. ఈ దైవ చింతన అనేటువంటిది ఎంతనో ఉపకారిగా ఉంటాయి. ఒకనొక సమయంలో కాశీలో ఒక ప్రొఫెసర్ ఉండేటువంటి వాడు, అతను పాపం తెల్లవారు లేచిన తక్షణమే పూజలకు పోయి పూజ చేసి ప్రార్థన చేసి తర్వాత తాను వచ్చేటువంటి వాడు. నాస్తికుడైనటువంటి స్నేహితుడు ఉండాడు. ఏమిటి సార్, మీరంతా పిచ్చిగా ఒక గంటంతా వేస్ట్ చేస్తున్నారు దినానికి, పూజ రూమ్లో కూర్చొని పూజలు చేయటము, హారతి ఇవ్వటం, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అన్నాడు. అయ్యా, దైవ ప్రార్థన ఎప్పటికీ వేస్ట్ కాదన్నాడు. నాకు ఆ దైవ నమ్మకాలు నాకు లేవన్నాడు. అప్పుడు అతనికి ప్రొఫెసర్స్ కు కొంచెం కష్టం కలిగి, అయ్యా దైవమే ఉంటే నాలుగు దినానికి 1 గంట మాత్రమే వేస్ట్ అయిపోతుంది, అయితే నీకు నిజంగా దైవమే ఉంటే నీ జీవితమే వేస్ట్ అయిపోతుంది, కనుక నా 1 గంటకే నీ విచారణ చేస్తున్నావు కానీ నీ జీవితం అంతా వేస్ట్ చేసుకోవటంలో నీ విచారణ చేయటం లేదు. ఆయన కోపం వచ్చింది, దేర్ ఈజ్ నో గాడ్ అన్నాడు. ఇది మాటల మ్యాజిక్. దేర్ ఈజ్ నో గాడ్, గాడ్ ఈజ్ నో వేర్. ఇక్కడ దేర్ ఈజ్ నో గాడ్ అని వచ్చినప్పుడు దేర్ ఈజ్ ముందు వచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వచ్చింది. ఉన్నదాన్ని లేదంటున్నావు కానీ లేని దాన్ని ఉన్నదని కాదు. దేర్ ఈజ్ ఇంకా గాడ్ ఈజ్ నో వేర్, గాడ్ ఈజ్ నో వేర్ నాలుగు పదములు. అయ్యా నీవు నాలుగింటిని నాలుగు వేరు వేరు చేస్తూ వచ్చావు. ఈ నో అనేటువంటి దానికి వేర్ అనేటువంటి దానికి డబ్బులు చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది అన్నాడు. వర్స్ట్ బిల్డింగ్ ఆ వర్డ్ని తీసి దీంట్లో పెట్టారు, ఈ వర్డ్ని తీసి దాంట్లో పెట్టాడు. కనుక నాస్తికుడు అంటే ఆస్తి చేరకుండా నాస్తికుడు కావడానికి వీలు కాదు. నా ప్లస్ ఆస్తి నాస్తి, ఆస్తిని చేరకపోతే ఇది నా అయిపోతుంది కానీ ఇంకేమి ఆస్తి లేదు, నాస్తిక లేదు. దైవత్వం అనేటువంటిది సర్వుడు దైవ స్వరూపులే, విశ్వమంతయును విష్ణు స్వరూపమే. కనుక మనము దైవత్వాన్ని సంపూర్ణంగా మనము తరం తాను విశ్వసించినట్టుగా విశ్వసించాలి. కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిటువంటి వాడు ఏ పని చేయలేడు. సెల్ఫ్ ఏ గాడ్. అయితే ఈ సెల్ఫ్ ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? రెండు రకములైనటువంటి సెల్ఫ్స్ ఉంటున్నాయి. ఐ ఐ ఐ వన్ లెటర్ ఐ ఒకటి ఉంటుందాది. ఈవైఈఐ రెండో లెటర్ మూడు అక్షరాల్లో ఉంటుందాది. ఈవైఈఐ ఈజ్ బాడీ, వన్ లెటర్ ఐ ఈజ్ ఆత్మ. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం. కనుక ఇంతే కాదు, ఇంగ్లీష్ లెటర్స్ లోపల ఇది ఐ అంటారు, దీన్ని మ్యాథమెటిక్స్ లోపల వన్ అంటారు. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్రాపంచిక సంబంధమైనటువంటి గణిత శాస్త్రం, ఆధ్యాత్మిక గణిత శాస్త్రం అది కాదు. దీన్ని ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ కోటి ఐలు పెట్టే గొండి ఐ అవుతుంది. అయ్యే అంతా అయ్యే అంతా అయ్యే. రామయ్య ఎవరిక్కడ ఐ అని లేస్తాడు, ఎవరిక్కడ ఐ అని లేస్తాడు, రంగయ్య ఎవరిక్కడ ఐ అని లేస్తాడు. ఈ విధంగా ఎవరి పెట్టి ఐ ఐ ఐ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి. కాబట్టి ఐ ఈజ్ ఎవరివేర్. ఐ అనగా గాడ్ అది ఆత్మతత్వం. తమ లోపల అనేకత్వంగా ఉంటుండాలి, అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంతమంది ఉంటున్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్. నేషన్స్ ఆర్ మెనీ, ఎర్త్ ఈజ్ వన్. జ్యూల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్. స్టార్స్ ఆర్ మెనీ, స్కై ఈజ్ వన్. ఈ విధంగా మనం విచారణ చేసుకుంటూ పోతే అందరూ మనం ఒక ఫ్యామిలీని మనము కాదు. ఏకాత్మ సర్వభూతాత్మ. కరెంటు ఒకటిగా ఉంటుంది కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి. కనుక మన దేహాలంతా బల్బులు వంటివి, దీనిని ఆధారం చేసుకోకూడదు. కరెంటు ఉండి కూడా నువ్వు బల్బు సరలేకపోతే, కాబట్టి బల్బు కూడాను సరైనటువంటి స్థితిలో ఉంటుండాలి. అనగా ఈ దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కూడాను అన్ని విధాలా సక్రమంగా ఉండినప్పుడే ఈ కరెంటు కూడాను యూస్ఫుల్ అవుతుంది. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం లేనివాడు ఇక్కడున్న పుష్పం మరొక చోటు పెట్టడానికి కూడాను చేత కాదు. కనుక ప్రతి పని కూడాను ఆరోగ్యం అత్యవసరం. ప్రేమ స్వరూపులారా, ఆరోగ్యమే మన జీవితం యొక్క లక్ష్యము. ఈ లక్ష్యానికి మన యొక్క గమ్యమైనటువంటి ఆత్మతత్వమే ప్రధానమైనటువంటి ఆధారము. ఈనాడు మనము పవిత్రమైన గాలిని, పవిత్రమైన నీటిని, పవిత్రమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి ప్రయత్నించాలి. ఇందులో కంజైనా పర్వాలేదు. ఇందు లోపల ఫ్లోరసిస్ అనేటువంటిది రాగులు సద్దలు దీంట్లో కూడా తక్కువగా ఉంటాడు. ఇది తినేటువంటి వారికి కూడా ఫ్లోరసిస్ అనేటువంటి రోగం కూడా ఉండదు. అందువల్లనే మనము మా కాలేజీ పిల్లలప్పుడు హాస్టల్లో పిల్లలందరినీ మీరు విచారించారు, తెల్లవారు లేస్తానే రాగి గంజి మొట్టమొదటి తాపిస్తుంటాం. వాడు లక్షాధీశుడు కానీ మరొకరు కానీ మా హాస్టల్కి వస్తే రాగి గంజి తాగే తీరాలి. తద్వారా ఈ ఫ్లోరసిస్ అనేటువంటి ఒకది బలం తగ్గిపోతుంది. సద్దలు కూడా చాలా మంచిది. సద్దలు సద్దలు అంటారు. ఇందులో ఏంటంటే రాగులు సద్దలు బియ్యము కొర్రలు అని ఈ యొక్క ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుంటాయి. అయితే ఈ బియ్యంలో ఉండినటువంటి యొక్క శక్తి త్వరగా అరిగిపోతుంది. జొన్నల్లో సజ్జల్లో ఉండినటువంటిది కొంతవరకు నిదానంగా జీర్ణమవుతుంది, నిదానంగా జీర్ణమవుతుంది. కనుకనే డయాబెటిస్ వాళ్ళందరికీ కూడాను గోధుమలు తినండి అని తింటారు. ఈ గోధుమల వల్ల తినేటువంటిది వల్ల ఫలితం ఏమొచ్చింది? ఆంధ్ర వాళ్లకు గోధుమను పత్యం పెట్టాలి, ఉత్తరాది వాళ్లకు బియ్యం పత్యం పెట్టాలి. ఎందుకంటే బియ్యం వాళ్ళకి పత్యం పెట్టి బియ్యం వాళ్ళు ఎక్కువ తినలేరు. దాంతో స్టార్చ్ బియ్యంలో గోధుమలో రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. 35% 75% ఉంటుంది స్టార్చ్. అయితే బియ్యం తిన్నటువంటి వానికి ఈ స్టార్చ్ అనేటువంటిది త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది, త్వరగా జీర్ణం కావడం వల్ల గ్లూకోజ్ అధికంగా మారిపోతుంది. గోధుమలు సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటివంతా కూడా నిదానంగా జీర్ణమవుతుంటాయి. కొంచెం కొంచెంగా వస్తుంది కానీ ఒక్కతూరి పెరగదు. ఇలాంటి ఆహారంతో కూడా రోగాలు ఎంతనూ నివారణ గావించుకునేటువంటి ఉంటుందని, మందులే అవసరం లేదు. క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు కూడా ఉంటుంటాయి. ఈ విధంగా కూడా రోగ నివారణకు తగినటువంటి విధానాలు మనం పిల్లలకు పల్లెల వారికి కూడా చక్కగా బోధించాలి. నిమ్మరసం తాగు, చింతపండు రసం తాగు అని చెప్తే ఎందుకయ్యా, ఎందుకు, నాకు రుచి లేదు అని అంటారు. కాదు కాదు, ఈ రోగము యొక్క పటుత్వాన్ని, ఈ రోగము యొక్క స్థితిగతులను చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. లేకపోతే నీ పళ్ళు పాడైపోతాయి, నీ నడుము వంగిపోతుంది, నీ కాళ్ళు వంగిపోతాయి అని వాళ్ళకి చక్కగా చెప్పాలి. భయం ఏర్పడిపోయి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరుచుకుంటుంది. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ వాళ్ళకి జ్ఞానం కూడా లభిస్తుంది. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఉన్నారు. వాళ్ళకు శ్రద్ధ కలిగేటట్టుగా మనం బోధించాలి. ఈ విధంగా పల్లెల వారికి వారి స్థాయికి మనం దిగి వారికి తగిన రీతిలో బోధించినప్పుడే వారి రోగాలను కూడా సాధ్యమైనంత వరకు మనము తీర్చిన వారమవుతాం, వారి ఆరోగ్యాన్ని కోరిన వారమవుతాం, వారి అభివృద్ధిని కూడా మనము చూసిన వారమవుతాం. మీరు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క ప్రత్యేకంగా మీరు తీసుకోండి. ఈనాడు మనం నిర్ణయించినటువంటి నిర్ణయాలంతా కూడా తూచావను నడుచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాడు తీసుకునేటువంటి నిర్ణయాలు కేవలము ఈ యొక్క ఆడిటోరియం కు మాత్రమే నిర్ణయం కాకూడదు. గాలి ఏ విధంగా పరిగెత్తుతుందో ఆ విధంగా మన నిర్ణయాలు పరిగెత్తాలి. ఇంత శ్రమ పడినందుకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. దానితో పాటు దైవ విశ్వాసాన్ని, పవిత్రమైన భావాలను పిల్లల హృదయాల్లో కలిగేటట్టుగా వారికి బోధించాలి. ఎలాంటి మానవుడికైనా, నాస్తికుడైనా, యాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడికైనా, నాస్తికుడికైనా, ఎవరికైనా కూడా ఒక పాటలో ఉండినటువంటి యొక్క ఉల్లాసము ఎంతనో వారికి అభివృద్ధి పరుస్తుంది. ఎలాంటి నాస్తికుడైనా చక్కని ఒక ఉత్సాహం ఇచ్చేటువంటి పాట పాడుతుంటే తనకు తెలియకుండా తల ఊగుతుంది, తల ఊగుతుంది. కనుక ఒక విధమైనటువంటి గానములో అంత ఆనందం ఉంటుంది. చూడండి, పద్యాలు చెప్తాం, రామ నన్ను కాపాడు అంటే అంత ఆకర్షణీయంగా ఉంటుంది. పదాల లోపల ఓ రామా నన్ను కాపాడు అంటే అది కూడా అంత ఆకర్షణీయంగా ఉంటుంది. అదే పాటలో వచ్చినప్పుడు రామా నన్ను కాపాడు అంటే ఎంత హృదయాన్ని కలిగిస్తుంది. కనుకనే భగవంతుని గానప్రియుడు అని చెప్పారు, అందువల్లనే గానలోలుడు అని చెప్పారు. చక్కగా భజన చేయించాలి, అప్పుడే వాళ్ళు చక్కని ఆనందము, ఒక ఆరోగ్యము, ఒక విధమైనటువంటి ఉత్సాహము బయలుదేరి తాము పవిత్రమైన పుష్టి సంతృష్టిని కూడా అందిస్తుంది.

అప్పటిదాకా మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 30వ తేదీన ఫ్లోరసిస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ముగింపు వేడుకల సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: చెరకులోని తీపి, మిరపలోని కారము, నిమ్మలోని పులుపు, ఇవన్నీ భగవంతుని ఉనికిని ప్రబోధించేవే. తారలు వెలుగుతున్నాయి, గ్రహములు తిరుగుతున్నాయి, సూర్యుడు మండుతున్నాడు, గాలి వీచుచున్నది, వర్షములు కురియుచున్నవి. అన్నింటికీ ఉనికి భగవత్తత్వమే. భగవంతుని ఉనికి తెలియజేసేవే ఈ చర్యలన్నీ కూడను. పర్వతములు చూచినప్పుడు మహా ఆనందం వేస్తుంది. ప్రవాహమును చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది.
0: అడవి వచన కాంతిరేఖ మీకోసం.

పర్వతములు చూచినప్పుడు మహా ఆనందం వేస్తుంది. ప్రవాహమును చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది. అడవులు చూస్తే ఆనందం ఉట్టిపడుతుంది. ఇవన్నీ భగవంతుని చిత్ర విచిత్రములే. ఇట్టి ప్రకృతి సౌందర్యము భగవంతుని ఉనికిని నిరూపిస్తూ వస్తున్నది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి ప్రేమతో మనకి అనుగ్రహించిన రేడియో సాయి మాధ్యమం ద్వారా స్వామి సందేశాలు, భక్తుల అనుభవాలు, వాటి నుంచి పొందిన అనుభూతులు వింటున్న శ్రోతలందరికీ మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పూర్ణావతార సాయి ప్రత్యేక శీర్షిక మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి జన్మదిన సందర్భంగా అందించే ఈ చిరుకానుక స్వామి పాదాల చెంత అర్పిస్తూ, పరివర్తనే పరమాత్మ లక్ష్యం, జీవన స్రవంతిలో తరాలు తరంగాల్లా వచ్చిపోతూ ఉంటాయి, భగవాన్ శ్రీ సత్యసాయికి సన్నిహితంగా మెలిగి స్వామికి సమవయస్కులైన తరం వారు కొందరు భగవాన్ ముఖతః దివ్య సందేశాన్ని అందుకుని స్పర్శన సంభాషణ భాగ్యాన్ని నోచుకున్న తరం, కేవలం భగవాన్ దివ్యదర్శనంతో పులకితులైన భక్తుల తరం, స్వామిని చూడకనే

స్వామి బోధనల పట్ల ఆకర్షితులై భక్తులైన తరం, ఇలా అన్ని తరాల వారు మన మధ్య ఉన్న స్వర్ణయుగం మనది. అన్ని తరాలకు సామాన్యమైన అంశమేదంటే వారందరిలో స్వామి ప్రభావంతో వచ్చిన మార్పు అని నిశ్చయంగా చెప్పవచ్చు. అవును, కలియుగంలో ధర్మ సంస్థాపనకు అవతరించిన పరమాత్మ ఎన్నుకున్న మార్గం మార్పు. మనుషుల హృదయాల్లో, ఆలోచనల్లో, నడవడిలో మానవాళిని వసుధైక కుటుంబం దిశగా నడిపించే మార్పు. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అవతారమూర్తి అందించిన సాధన పంచకం. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, సేవకు వెనకాడకు, నొప్పించకు ఎన్నడూ అన్నది ప్రేమస్వరూపులైన స్వామి సందేశం. లీలలతో ఆకర్షించి, భజనలతో పవిత్రీకరించి, మీలోని దివ్యత్వాన్ని తెలుసుకోండి అని బోధించి, ప్రేమతో కూడిన నిస్వార్థ సేవను ప్రోత్సహించి, జ్యోతితో మరొక జ్యోతిని వెలిగించే విధంగా అందరిలో మంచిని పెంచే మార్పు నిర్విరామంగా నిరంతరంగా కొనసాగే వ్యవస్థను స్వామి ఏర్పాటు చేశారు. శతాధిక దేశాలకు విస్తరించిన ఆ వ్యవస్థ కార్యకలాపాలు నేటి కల్లోల ప్రపంచానికి శాంతి ప్రేమల సందేశాన్ని అందిస్తున్నాయి. భగవంతుని దివ్య ప్రణాళిక నిర్దిష్టమైనది. మొక్కై వంగంది మానై వంగదన్నది సర్వజ్ఞునికి తెలియని విషయం కాదు. అందుకే స్వామి చిరుప్రాయంలోనే మానవతా విలువలు హృదయాల్లో నాటుకోవాలని బాల వికాస్ తరగతులకు శ్రీకారం చుట్టారు. తాము నెలకొల్పిన విద్యాసంస్థలలో విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేశారు. ఎడ్యుకేర్ అనే సమగ్ర విద్యా విధానాన్ని అందించారు స్వామి. భావితరాలకు తమ సందేశాన్ని చేరవేసేది విద్యార్థులేనని చెప్పటానికి పిల్లలే తన సంపద అని స్వామి ప్రకటించారు. ఆమని రాగానే కోయల గొంతు సవరించుకున్నట్టు స్వామి వల్ల ప్రభావితులైన విద్యార్థులు, యువత స్వామి ఆదర్శానికి తగినట్టు నడుచుకుంటూ ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. మానవతా విలువలకు వన్నె తెస్తున్నారు. స్వామి వారందరికీ ఏ సందేశం ఇచ్చారో తెలుసుకోవడానికి స్వామి బోధలతో ఉత్తేజితులై వాటిని నిజాయితీగా ఆచరణలో పెట్టిన కొందరి అనుభవాలు చూస్తే చాలు. టెలికాం రంగంలో స్థిరపడిన ముంబై నివాసి సత్య 9 బాల వికాస్ డిప్లొమా పూర్తి చేశారు. అప్పట్లో ఆయన బాల వికాస్ అంటే ఆదివారాల్లో ఆట విడుపనే అనుకునేవారట. అక్కడ నాటిన విత్తులే దివ్య వృక్షాలుగా ఎదుగుతాయని, వాటి నీడనే తాను సేద తీరగలనని, స్ఫూర్తిని పొందుతానని ఊహించనేలేదు. విక్రయాల కోసం తమ ఉత్పత్తులలో లోపాలు కప్పిపెట్టడం, ఇతరుల ఉత్పత్తులను విమర్శించటం వ్యాపారంలో సామాన్యంగా జరిగేదే. కాని ఇది సత్యకు నచ్చలేదు. ఉన్నదున్నట్టు చెప్పే సత్యవర్తనే సత్యను ఆదుకుంది. ఖాతాదారు ఒకరు అతని సంస్థ ఉత్పత్తిలో అగుపించిన లోపాన్ని ఎత్తి చూపించారు. అయినా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండే సత్యమాటకు విలువనిచ్చి కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ను అతని సంస్థకే మంజూరు చేశారు. శిలలు పడి ఉంటాయి, చెట్లు స్పందిస్తాయి, మృగాలు ప్రతిక్రియ చూపిస్తాయి. మనిషికి మాత్రమే భగవంతుడు ఉత్కృష్టమైన విచక్షణా జ్ఞానాన్నిచ్చాడు అని స్వామి చెప్తారు. మానవతా విలువలు నేర్పే శ్రీ సత్యసాయి విధానమే రాయి, చెట్టు, మృగాల స్థాయిని దాటి నేను మనిషిగా ఎదగడానికి తోడ్పడింది. జీవితం ఒక సవాలు, ఎదుర్కో అని స్వామి చెప్పే హితవు పాటించే శక్తినిచ్చింది. లాభనష్టాల వాణిజ్య ప్రపంచపు విషవలయంలో కూడా జీవన వ్యాపారాన్ని ఆధ్యాత్మిక పథంలో సక్రమంగా సాగించటానికి దైవం నాకెప్పుడూ తోడుగా ఉంది అని అంటారు సత్య. తల్లిదండ్రుల పట్ల విధేయత, పెద్దల యెడ వినయం, తోబుట్టవుల పట్ల ప్రేమ, బంధుమిత్రుల పట్ల ఆప్యాయతలు వంటి సనాతన ధర్మాన్ని ఘోషించే ఆదర్శాలు ఈ రోజుల్లో కరువవుతున్నాయి. వాటిని పాటించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి దేవ్ తనేజా. ఆయన కెనడా ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ ట్యాక్స్ ఆడిటర్గా సేవలందించారు. సీఎంఏ అనే కోర్సు చేస్తూ పరీక్షకు సిద్దమవుతున్న తరుణంలో తమ్ముడికి పెళ్లి కుదిరింది. పెద్ద కొడుకుగా తన బాధ్యతకు కట్టుబడి పరీక్షను వదులుకుని తండ్రి కోరిన విధంగా
ఇంటికి తిరిగి వచ్చారు వారు. పరీక్ష రాసి ఉంటే మరింత పెద్ద ఉద్యోగం దొరికేదేమో కాని మనశ్శాంతి ఉండేది కాదు కదా. భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నా జీవితంలో సమతుల్యత ఉండేలా స్వామి నన్ను కాపాడారు. నా ధర్మాన్ని నేను పాటించడంలో నాకు కొండంత అండగా నిలిచారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. నా చూపు జీవిత అంతిమ లక్ష్యం నుంచి మళ్లీపోకుండా విశిష్ట వ్యక్తులతో సాంగత్యం కలగటానికి స్వామి కృపే కారణం. జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క మంచి పని కుటుంబం కోసం కెరీర్ని వదులుకోవడం. భగవాన్ చెప్పినట్టు జరిగేదంతా మన మంచికే. నా జీవితంలో మరేదీ స్వామి ఇచ్చిన దానికి సరితూగదు అంటారు దేవ్. ధర్మో రక్షతి రక్షితః అనే ఆర్యోక్తిని ఆయన దృఢంగా నమ్ముతారు.

భగవాన్ అవతార లక్ష్యాల్లో వేదోద్ధరణ ఒకటి. స్వామి విద్యార్థి శ్రీ సిపిఎస్ మణి వేదపాఠాన్ని కేవలం వల్లెవేయడమే కాకుండా ఆచరణలో పెట్టిన వ్యక్తి. ఆయన సిజిఐ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ సంస్థలో సీనియర్ ఉద్యోగిగా పనిచేశారు. సత్యం వద ధర్మం చర, సత్యాన్నే పలుకు ధర్మపధాన నడు అనేది వేదవాక్యం. సత్యం పలికితే ఎదుటి వ్యక్తి భయపడతాడు, నువ్వు కాదు. ఒక్కసారి అబద్ధం చెప్పావంటే జీవితాంతం నువ్వే భయపడతావు అని ఒక మిత్రుడిచ్చిన సలహా దానికి సరిగ్గా సరిపోయింది. ఒకసారి రిజర్వ్ బ్యాంకుకు సమర్పించిన ప్రాజెక్టు నివేదికలో లాభాల శాతాన్ని పొరపాటున 10కి బదులు 12గా చూపించినట్టు గమనించారు. తన తప్పును ఒప్పుకోవాలా లేక ఎవరూ గమనించరు కాబట్టి ఊరుకోవాలా అని మథనపడ్డారు. ఎప్పుడూ సత్యమే పలకమని స్వామి చెప్పిన మాట గుర్తొచ్చి తన తప్పిదాన్ని పై అధికారికి చెప్పేశారు. ఆ రోజు హాయిగా నిద్రపోయారు. అది జరిగిన 2 ఏళ్లకు పెట్టుబడుల బాధ్యత విశ్వసనీయుడైన వ్యక్తికి అప్పగించాలనుకుని అందుకు మణినే తగిన వ్యక్తిగా నిర్ణయించారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం వల్ల అలవరుచుకున్న నిజాయితీయే దానికి కారణం అంటారు మణి. ఒక సందర్భంలో స్వామి ఆయనతో, భక్తి నిమ్మని కోరుకో, నీకు శక్తిని ముక్తిని ఇస్తాను, యుక్తిని కూడా అన్నారు. శక్తి, స్వేచ్ఛ, జ్ఞానం వంటి సుగుణాలు భక్తిలో అంతర్లీనంగా ఉంటాయి. సత్ప్రవర్తనతో రుజుమార్గాన పోగలిగిన శక్తి స్వామి నుంచే పొందగలం అని చెప్తారు మణి. అమర్ అనే పంజాబ్ హైకోర్టు న్యాయవాది, శ్రీ సత్యసాయి గ్రామీణ జాగృతి సేవా సదన్ వ్యవస్థాపక సభ్యులు. స్వామి విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి కాగానే స్వామి వారిని పిలిచి, ఇక్కడ చదువు నేర్చుకున్నందుకు ప్రతిఫలంగా నాకేమిస్తావు అని అడిగారు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోతూ, మీరేమడిగితే అది అన్నారు అమర్. ఏమడిగినా ఇస్తానంటున్నావు? స్వామికి చెడ్డ పేరు తేకు. నా మాజీ విద్యార్థి ఒకరు నా బోధలకు ఆదర్శాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడనే మాట నా చెవిన పడకూడదు అన్నారు స్వామి. న్యాయవాద వృత్తిలో నేరస్తులు నేరాల మధ్య స్వయంకృతంగానో ఇతరుల మాటల మూలంగానో నైతికంగా తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాలలో మనస్సు స్వామివైపే తిప్పి ఉంచాలి. బాబాపై ప్రేమతో జీవించు. లివ్ అండ్ లవ్ బాబా. ఎప్పుడూ బాబా గురించే ఆలోచించు. మైండ్ ఆన్ బాబా ఆల్వేస్ అని స్వామి చెప్పే మాటే తనను స్వామి పరీక్షలో నెగ్గేలా చేసింది అంటారు అమర్. ఈ కళాశాల పెట్టింది మీరు డిగ్రీలు పొందడానికి కాదు. మీలో ప్రతి ఒక్కరూ త్యాగనిరతిని అలవరుచుకుని ఆత్మసాక్షాత్కారం పొందటానికి వీలుగా మీ గురించి మీరు తెలుసుకుని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికే అన్న స్వామి మాటలు అనుక్షణం ప్రతి స్వామి విద్యార్థి చెవిలోనూ మార్మోగుతూనే ఉంటాయి. బ్రిటన్లో పుట్టి పెరిగిన హితేన్ స్వేచ్ఛా ప్రవృత్తి కలిగిన మిత్రుల ప్రభావంతో దారి తప్పి జీవితంలో వెనుకబడిపోయారు. మాకు నీమీద నమ్మకం ఉంది, నువ్వు క్రమశిక్షణతో ప్రయత్నిస్తే సాధించగలవన్న స్వామి భక్తులైన తల్లిదండ్రులు అతన్ని ప్రోత్సహించారు. బాగా చదివి పట్టభద్రుడయ్యాడు. ఆ ఆనందంలో పూజాగృహంలో ఉన్న స్వామి పటం ముందు మోకరిల్లాడు. అంతకు ముందెన్నడూ దానిని పట్టించుకోనేలేని హితేన్ ఆ ఫొటోను తీసి చూస్తే, పటం వెనకాల నీ భవిష్యత్తు పరీక్షల మీద కాదు, నీ నడవడిక మీద, మనోబలం మీద, భగవంతుని ఆశీర్వాదం మీద ఆధారపడి ఉంటుంది అని సందేశం ఉంది. అదే అతనికి ఆత్మగౌరవం, కుటుంబ విలువల ఔన్నత్యాన్ని తెలియచెప్పి అతని భవిష్యత్తును తీర్చిదిద్దింది. చివరిగా హంగేరీ దేశస్థురాలైన సిల్వియా ఏమన్నారో కూడా విందాం. స్వామిని చేరాక 8 ఏళ్లలో నేను నా పొగరు పూర్తిగా తగ్గి మెత్తబడ్డాను, స్నేహశీలిగా మారాను. నేనేమీ ఇతరులకన్నా భిన్నమైనదానను కాదని, నమ్రత కలిగి ఉండాలని గ్రహించాను. నాలోని ప్రతిభా పాటవాలను ఇతరులకు సహాయం చెయ్యడానికే వినియోగించాలి కాని నా స్వప్రయోజనం కోసం కాదని తెలుసుకున్నాను. మానవతా విలువలు అలవర్చుకుని వ్యక్తి సమిష్టివైపు మరలడం,
స్వామి బోధించిన ప్రేమ, త్యాగం, సేవల ద్వారానే సాధ్యం. మానవాళి ఆనందంగా మనుగడ సాగించటానికి ఆ విలువలపై ఆధారపడిన సామాజిక పరివర్తన రావాలనేదే స్వామి ఆశయం. సాయిరాం.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిస్నర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: సంజీవ్ గారు, ఎన్నో విశేషాలు మీరు విశదంగా చెప్పారు. ముఖ్యంగా సత్యసాయి తత్వ ప్రచారం మారిషస్ ద్వీపంలో ఏ విధంగా జరుగుతోందో, సాయి జ్యోతి మారిషస్ ద్వీపానికి వచ్చిన తరువాత ఆ జ్యోతి ప్రస్తుతం సుమారు 7,000 గృహాల్లో నిత్యం వెలుగుతోందని చెప్పారు. మీరు చాలా సాయి భక్తులకు చాలా సంతోషించవలసిన విషయం అది. దాని వలన అంటే 7,000 మంది కొత్తగా సాయి భక్తులు అయ్యారన్నమాట. వాళ్లు తమ కార్యక్రమాల్ని ఏ విధంగా చేపడుతున్నారు, తమ జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటున్నారు, సాయి తత్వ ప్రచారానికి కోసం, సాయి గురించి తెలుసుకోవడం కోసం ప్రత్యక్షంగా చూడడానికి కానీ స్వామిని వారు ఏ విధంగా, మీ భాషలో చెప్పాలంటే ఆంధ్ర పుణ్యభూమికి వస్తున్నారు, ఏ విధంగా వాళ్లు తమ జీవితాల్ని తీర్చిదిద్దుకుంటున్నారు, స్వామి మహాభినిష్క్రమణం తర్వాత వారు ఎన్నిసార్లు ఆసక్తిగా ఇక్కడికి వచ్చారు, స్వామి సిద్ధి పొందిన తర్వాత మారిషస్ ద్వీపంలో ఏమైనా లీలలు స్వామి స్ఫురింపజేశారా భక్తులకు, ఇటువంటి విశేషాలు ఏమైనా ఉంటే కొంచెం మా శ్రోతలకు చెప్పగలరా?
1: సరే చల్ల రామపని గారు, అంటే మరుష దేశంలో అదే శ్రీ సత్యసాయి బాబా వారి సంస్థలు చాలా ప్రసిద్ధి గాంచినవి. ఈ ప్రస్తుతానికి అక్కడ మా ప్రభుత్వం వాళ్ళు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విశేషంగా మానవత విలువల గురించి ప్రత్యేకమైన పుస్తకాలు తయారు చేసి ఉపాధ్యాయులకు విశేషమైన శిక్షణ ఇచ్చి ప్రతిరోజు ప్రతి తరగతిలో గంటసేపు మానవత విలువల గురించి ఎక్కువ బోధిస్తున్నారు. దానికి కూడా పరీక్ష కూడా విద్యార్థులు రాస్తారు. ముఖ్యంగా మన బాబా వారు అదే ఏ విధంగా విద్యార్థులకు ఆదర్శ పౌరుగా తయారు కావాలి, అటువంటి మానవత విలువలు గురించి చాలా వరకు విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఉన్నత పాఠశాలలో కూడా ఆదర్శ పౌరులు ఏ విధంగా మన పవిత్రమైన గ్రంథాల నుంచి మర్యాద పురుషోత్తమ శ్రీ రామచంద్ర ఏ విధంగా తమ చేష్టలు ఉన్నాయో చాలా వరకు అదే కథ రూపంగా అప్పుడప్పుడు నాటకాలు కూడా ప్రదర్శిస్తారు. మానవత విలువలు స్ఫురించే పాటలు తెలుగు భాషలో గాని, హిందీ, తమిళం, మరాఠీ, ఫ్రెంచి, ఇంగ్లీష్లో కూడా చాలా వరకు పోటీలు కూడా ఏర్పాటు చేస్తారు. మొరిషస్ దేశంలో వచ్చిన అటువంటి పవిత్రమైన శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి వల్ల ఇంకా మన బంగారు బాబా వారి భక్తులు సంఖ్య పెరిగింది. అది ఒక విశేషం. అందుకే మేము 2 సంవత్సరాల క్రితం శ్రీ సత్యసాయి సహస పాడుక మహాభిషేకం జరిపించాము. అప్పుడు మన పిఎస్ఎస్ శ్రీనివాసన్ చేత మధురై నుంచి సతీ సమేతంగా ఇంకా కొందరు భక్తులు ముంబై నుంచి, జ్యోతిదీప్ నుంచి అక్కడ చాలా మంది వచ్చారు, పాల్గొన్నారు. మలేషియా దేశం నుంచి కొందరు వచ్చారు, ఇంగ్లాండ్ దేశం నుంచి కొందరు వచ్చారు. అందరూ ఒకే స్థలంకి వచ్చి 3 రోజులు మేము ఎంతో అద్భుతంగా అటువంటి కార్యక్రమం చేశాము. మేము అటువంటి కార్యక్రమం చేస్తూ ఉండగా ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక ఆయన గ్రహ చిత్రకారుడు వచ్చారు. ఆ అగ్ని నుంచి స్వయంగా మీకు చాలా చిత్రాలు ఒకసారి చూపిస్తాము. బాబా వారు ప్రత్యక్షమే అయినారు. ఒకసారి ఇలా చేశారు, తర్వాత తమ వెంతు గొప్పగా ముఖం కూడా ఎంతో చక్కగా వచ్చాయి ఆ జ్యోతి నుంచి. మేము పూజ చేస్తూ ఉండగా అక్కడికి మాత్రమే కాకుండా బొమ్మల నుంచి, బాబా వారి బొమ్మల నుంచి విభూతి, తేనె, అమృతం అక్కడి తనకు తానే వచ్చాయి. విభూతి బొమ్మల మీద అద్భుతం. ఉన్నాయి, బొమ్మలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు విభూతి వచ్చేటప్పుడు ఆంగ్ల అక్షరం ఓం లేదా ఒక శిలువ ఉంటుంది, లేదా ఒక చంద్రుడు నక్షత్రం కూడా కనిపిస్తుంది. ఇటీవల గోడ మీద విభూతితో కృష్ణుడు అయితే ప్రత్యక్షమై అయినారు, కానీ స్వామి భగవాన్ బాబా వారి ముఖం కనిపించి ఆ వేణువు కూడా ఉన్నది. అంటే అక్కడ అటువంటి స్వామి వారి లీలలు చాలా వరకు వస్తూ ఉంటాయి. కానీ ఆ లీలలు వచ్చిన తర్వాత బాబా వారి భక్తులు ఇంకా సంఖ్య పెరిగిపోతున్నది. సంఖ్యలో మాత్రమే కాకుండా అంటే వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మంచిగా తయారైపోతుంది. మొరిషే దేశంలో మాంసం తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ బాబావారి తత్వాలు విని తర్వాత, భజనలలో పాల్గొన్న తర్వాత ఇదంతా మానేసి శాఖాహారులు తయారైపోయారండి. అది చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే శాకాహారం గురించి మన బంగారు బాబా వారు అహింస గురించి చాలా వరకు ప్రబోధించారు. అక్కడ చాలా వరకు మన బంగారు బాబా తమ సత్యం శివం సుందరంలో ఏమేమి రాశారో భక్తులకు వేదం లాంటిది. ఈ విధంగా మొరిషదేశంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాము. అఖండ భజన అనేది పెద్దగా అక్కడ జరుపుకుంటారు. మన బాబావారి జయంతోత్సవాల ముందు అక్కడ ప్రతి పట్టణంలో దాదాపు వివిధంగా అఖండ భజనలు ఒకే రోజులో ఒక 20 కేంద్రాలలో 24 గంటల సేపు అఖండ భజన రాతింపగలు ఇటువంటి భజనలు చేసి రాత్రంతా భక్తులు ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం వరకు అంటే నిద్రపోకుండా అటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. మా దేశంలో ఉన్న ఆకాశవాణి మరి దూరదర్శనంలో కూడా ప్రత్యేకంగా ఆంగ్లంలో ఫ్రెంచ్ భాషల్లో బాబావారి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా మానవత విలువల గురించి అది అక్కడ ఉన్న మా వాడుక భాషల్లో చాలా వరకు అనేక కార్యక్రమాలు పోటీలు కూడా జరుగుతాయి. అంత్యాక్షరి కార్యక్రమాలు భజనలు సంస్కృత భాషలు జరుగుతాయి. అంత్యాక్షరి సత్యసాయి భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు, వాటికి పోటీలు కూడా జరుగుతాయి. అక్కడ భజన కార్యక్రమాలు అంటే ఏ విధంగా మీరు ఇక్కడ సంస్కృత భాషలో భజనలు పాడతారో అక్కడ కూడా అలాగే. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు, తమిళం, మరాఠీ ఉన్నారు, కాబట్టి ఆయా భాషల్లో కూడా అదే భజన సాయి భజనలు కూడా పాడతారు. అక్కడ మేము చర్చిలకి వెళ్తాము, అక్కడ మమ్మల్ని పిలుస్తారు. అక్కడికి వెళ్ళి మన మానవతా విలువలు కూడిన అటువంటి భజనలు కూడా అక్కడ పాడతారు. వాళ్ళ భాషల్లో కూడా యేసుక్రీస్తు గురించి అదే మాట్లాడతారు, వాళ్ళ భాషల్లో ఉన్నటువంటి పాటలు కూడా పాడతారు. ఈ విధంగా అప్పుడప్పుడు ఇతర మతాల అంటే ప్రవక్తలు పిలిచి ఒకే ఒక వేదిక మీద అంటే ప్రతి మతంలో ఉన్న అటువంటి ప్రత్యేకతలు వాళ్ళు వచ్చి మాట్లాడతారు. పండగల రోజుల్లో ప్రతి సంవత్సరం సత్యసాయి సమితిలో పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ మతంలో ఉన్న అటువంటి విలువల గురించి మాట్లాడతారు. క్రిస్మస్ ఉన్నారనుకోండి, అదే వాళ్ళ చర్చ్ నుంచి ఎవరు వచ్చి అదే యేసు ప్రభు యొక్క తత్వం గురించి మాట్లాడతారు. అదే సర్వమత సర్వమత్వం వంటి అంటారే, అదే అక్కడ కూడా మొరిషే దేశంలో ఈ విధంగా జరుగుతాయండి.
0: మీరు వాడుక భాషలో అక్కడ వినిపిస్తాము స్వామి తత్వం గురించి అన్నారు, అక్కడ వాడుక భాష ఏమిటండి? అక్కడ వాడుక భాషలో కూడా భజనలు పాడతారా మీరు? వాడుక భాషలో ఒక భజన పాడి వినిపించండి, తెలుగులో ఒక భజన పాడి వినిపించండి.
1: సరేనండి. అంటే మేము భజన పాడతాము, భజన పాడటంలో రాగం, తాళం, ఇంకా భావం చాలా ముఖ్యమైనది. బాబా వారు చెప్పిన ప్రకారంగా అక్కడ ఎక్కువగా సంస్కృత భాషల్లో మన భజనలు ఏ విధంగా మీరు పాడతారు, రాగం తాళంతో అక్కడ కూడా పాడతారు. సంస్కృతం రాని వాళ్ళకి అక్కడ వాడుక భాషలో కూడా కొందరు మంచి మంచిగా రాసి అది పాడతారు. అందరూ క్రియోల్ అండి. క్రియోల్ అనే భాష ఫ్రెంచ్ దగ్గరగా ఉంది. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను. కిమానియ తుబ్యా అంటే మీరు ఎలా ఉన్నారు. వి ముబ్యా అంటే అవును నేను బాగున్నాను. ఇప్పుడు ఒక చిన్న అలాంటి భజన పాడతాను. కితో ప్రియే అల్లా, కితో ప్రియే విష్ణు, కితో ప్రియే శివ, నుటు ఎన్సే.

0: అంటే భగవంతుడు రెండు లేడు, ఒక్కడే. ప్రతి మతంలో తమ ఒక పేరుతో పిలుస్తారు, ఒక రూపంలో కొలుస్తారు, భేదాలు లేవు. ఏకం సద్ బహుతా వదంతి మన వేదాలు ఘోషిస్తాయి. భేదాలు లేవు, భేదాలు మానవ మనస్సులు మాత్రమే ఉన్నది. మన బాబా వారు చెప్పిన ప్రకారంగా మీరు ఏ భగవంతుడు కొలుస్తారో నేను ప్రత్యక్షమే అవుతాను. అది రాయి అనుకుంటే రాయి అయిపోతుంది, ఆ రాతి భగవంతుడు అనుకుంటే అది ఆ అటువంటి భగవంతుడి ప్రత్యక్షమై అవుతారు. ఈ విధంగా అక్కడ క్రియోల్ భాషలో పాడితే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ జానపద రీతిగా సెగ అంటారు. సెగలో మానవతా విలువకి సంబంధించిన పదాలు లేవు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. రాగం, తాళం, ఇంకా భావ మాటలు అంటే అక్కడ చాలా చక్కగా, అంటే భాష రాని వాళ్ళకి, సంస్కృతం రాని భాష వాళ్ళకి, హిందీ రాని వాళ్ళకి అక్కడ మాతృభాష క్రియో భాష కదా, ఈ భాషను మాట్లాడితే అందరికీ ఎంతో భక్తి భావంతో పాల్గొంటారు, అందరూ కలిసి పాడతారు. ఇక్కడ ఈ ఆంధ్ర పుణ్యభూమిలో తెలుగు భాషలో పాడితే అందరికీ బాగా అర్థం చేసుకుంటారు. అందుకే ప్రతి దేశంలో చైనా దేశం అనుకోండి, చైనీస్ భాషలో పాడతారు. భాషలు వేరైనా భావం ఒక్కటే.
1: చాలా గొప్ప మాట చెప్పారు, భాషలు వేరైనా భావం ఒక్కటే. వసుధైవ కుటుంబకం అనే భారతీయ తత్వానికి, ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భారతీయ తత్వానికి ప్రతీకగా శ్రీ సత్యసాయి బాబా వారు మనలందరినీ కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ప్రేమ, త్యాగం, సేవ, శాంతి అనే నాలుగు జ్యోతులతో మనలందరినీ నడిపిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా ఒక కుటుంబం అన్న భావనని మనలో ప్రతిక్షణం నిలబెడుతూ ఆ జ్యోతి ఆరకుండా మనలోని వారి తత్వాన్ని నిలుపుతూ ఉన్నారు. మీరు క్రియోల్ భాషలో చక్కని భజన వినిపించారు, దాని అర్థం కూడా తెలియచేశారు. నేను మారిషస్ దేశంలో ఉండగా క్యాథర్బోన్ ప్రాంతంలో అనుకుంటాను, పెద్ద హాలులో భజన జరిగింది. ఒకసారి ఇలాగే ఉత్సవాలు జరిగాయి, బాబావారి పుట్టినరోజు ఉత్సవాలు జరిగాయి. అప్పుడు నేను కూడా ఒక పాట పాడైనప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు నాకు కూడాను. కానీ తెలుగులో ఇక్కడి భజనలు మీరు అక్కడికి తీసుకెళ్లి పాడతారా? ఇక్కడ సీడీలు కొనుక్కుని, క్యాసెట్లు కొనుక్కుని, ఇక్కడ పాడిన వారి భజనలు విని ఇదే రాగంలో అక్కడ పాడుకుంటారా తెలుగులో కూడా? ఎందుకంటే తెలుగు అక్కడ చాలా స్థానికంగా చాలా పరివ్యాప్తంలో ఉంది, చాలా ప్రచారంలో ఉంది కదా తెలుగు భాష. మీరు తెలుగు ఉపాధ్యాయులుగా ఉన్నారు, తెలుగు భాషా శాఖకు అధ్యక్షులుగా ఉన్నారు మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్లో. తెలుగు భాషను పరిపుష్టం చేస్తూ, అంటే బలాన్ని చేకూరుస్తూ స్వామివారి భజనలు తెలుగు భాషను మరింత ప్రోత్సహించడానికి ఏ విధంగా దోహదం చేస్తున్నాయి, స్వామివారి భజనలు ఏ విధంగా తెలుగు భాషకు ఉపయోగపడుతున్నాయో కొంచెం తెలియజేస్తారా? తెలుగులో ఒక భజన కూడా పాడితే సంతోషిస్తాం.
0: చాలా సంతోషం. నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య దగ్గర నుంచి తెలుగు భాష నేర్చుకున్నాను. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు ఆచార వ్యవహారాలు, తెలుగు ఆహార విహారాలు, తెలుగు వాళ్ళ కట్టు, జుట్టు, బొట్టు, తీరు, తెలుగు వాళ్ళ పేరిడి నృత్యం, తెలుగు వాళ్ళ ఆంధ్ర నృత్యం, తెలుగు వాళ్ళ కూచిపూడి నృత్యం, తెలుగు వాళ్ళ శిల్పం, తెలుగు వాళ్ళ కళాచారం, తెలుగు వాళ్ళ ముగ్గుల వరకు నేను కొంతవరకు నేర్చుకున్న తర్వాత నలుగురికి కూడా నేను అటువంటి తెలుగుతనం అదే ఇంకా తెలుసుకోవడానికి అది బోధిస్తున్నాను. అందుకే చిన్నప్పటి నుంచి బాబా వారు మా హృదయ నివాసి అనే పేరుతో నేను మా ఎల్లప్పుడూ బాబా వారిని తలుస్తూ ఉంటాను. మా తాతయ్య మాకు ప్రసాదించిన ఒక విశిష్టమైన గ్రంథం నాది వేదం లాంటిది, దాని పేరు తెలుగు పెద్ద బాల శిక్ష. తెలుగు భాష దాని నుంచే నేర్చుకున్నాను. అందులో ఉన్న తెలుగు వ్యాకరణం, తెలుగుకి సంబంధించిన సూక్తులు, తెలుగు కథలు, మర్యాదలు, అన్ని కావలసినవన్నీ తెలుగు పెద్ద బాల శిక్షలో కనిపిస్తుంది. తెలుగులో కొంతవరకు పరిజ్ఞానం కలిగి నేను సత్యసాయి బాబా వారి గురించి నేను కీర్తనాలు కూడా రాయనారంభించాను. ఇప్పటి వరకు 12 సీడీలు కూడా తయారు చేశాము. మా శిష్యులు ఉన్నారు, శ్రీ దేవరాజ్ బంగారి గారు, అతను కూడా మా నేను రాసిన భజనలు రాగం కూడా సమకూర్చి ఎంతో చక్కగా అటువంటి సీడీలు తయారు చేశాము. సీడీలు తయారు చేసిన తర్వాత మా ఉద్దేశం అంటే శ్రీ సత్యసాయి పాదుక సమితి, దానికి నేను ముఖ్యంగా ఉన్నాను. మన భగవాన్ బాబా సత్యసాయి బాబా వారి సీడీలు తయారు చేసేటప్పుడు విశేషంగా తయారు చేసి 1000 ప్రతులు చేసి 2000 ప్రతులు చేసి అందరికీ దానం చేస్తాము. ఒక పైస కూడా తీసుకోకుండా ఇటువంటి ఎంతో ఎవరికి తెలియకుండా మేము ఇస్తూ ఉంటాము. అంటే భక్తులకు ఉచితంగా అందజేస్తాము. ఈ విధంగా చేస్తే మేము రాసినటువంటి సత్యసాయి తెలుగులో భజనలు వాళ్ళు నేర్చుకుని భజన కార్యక్రమాల్లో కూడా అవే పాటలు పాడతారు. నేను ఒక చిన్న అటువంటిది నేను పాడతాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయనే మన బంగారు బాబా, దానికి ఒక చిన్న భజన.

0: అక్కడ పిల్లలు కూడా ఎంతో చక్కగా శ్రీ సత్యసాయిబాబా వారి కీర్తనలు పాడతారు. బాల వికాస్ తరగతికి ప్రతి శనివారం 1 గంట నుంచి 2:30 వరకు అది జరుగుతుంది. నేను మన బాల వికాస్ తరగతికి వెళ్ళి ప్రత్యేకంగా అంటే పిల్లలు ఎక్కువగా ఆట వాళ్ళు చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే నేను ప్రతి శనివారం ఒక్కొక్క ఊరికి వెళ్ళి సత్యసాయిబాబా వారి కేంద్రాలకి వెళ్ళి నాకు మన బంగారు బాబా నాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక కళలు వాళ్ళకు కూడా నేను కొంతవరకు బోధిస్తాను. ఉదాహరణకి రావి పత్రాల మీద గీయటం, అంటే మేము ఆకులు చెట్టు నుంచి కింద పడినప్పుడు ఏం చేస్తాము, చిట్టకుండలు వేసి పారేస్తాము. అటువంటి పారవేసినటువంటి వస్తువు మళ్ళా తీసుకుని శుభ్రం చేసి దానిమీద ఏదో బొమ్మ గీసి రంగులు పూసి ఇంకా దాని ఒక విలువ ఉంటుంది. నేను చాలా వరకు ఈ పద్ధతితో చేస్తాను. విద్యార్థులకు నిరుపయోగ వస్తువులు మళ్ళా ఉపయోగపడితే అటువంటి శిక్షణ ఇస్తున్నాము. థెమకోల్ ఉన్నానుకోండి, ఒకసారి దాంతో పని అయిన తర్వాత పారేస్తాము, మళ్ళా తీసుకుని అనేక కళారూపాలు తక్కువ సమయంలో ఎట్లా మళ్ళా ఉపయోగించాలో, ఉన్న వస్తువును వ్యర్థం చేయకూడదు. అదే విధంగా మేము తినేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, ఊరికే మాటలు మాత్రమే కాకుండా మేము వాడుకలు పెట్టాలి. విద్యార్థులకు ఇవన్నీ బోధిస్తాము. తర్వాత మా కళలు ఇంకా ఒకటి ఉన్నది, 7 రంగుల కలములు కట్టి ఒకేసారి రాయటం. విద్యార్థులకు అంటే చాలాసార్లు విద్యార్థులలో నేర్చుకోవలసిన కళలు చాలా ఉన్నాయి. అంటే విద్యార్థులు పాఠశాలకి వెళ్ళి వాళ్ళు పాఠాలు నేర్చుకునేటప్పుడు కళలు చేయడం వాళ్ళు తక్కువ సమయం వస్తుంది. అందుకే వాళ్ళు నా కళలు అంటే బయట రావడానికి నేను కొంతవరకు సహకరిస్తున్నాను. చాలా వరకు వాళ్ళ పేర్లు రాసి రాసిన తర్వాత వాళ్ళే రంగులు వేస్తారు, ఎందుకంటే అటువంటి పనిలో వాళ్ళు కూడా ఒక భాగం తీసుకుంటారు. ఈ విధంగా నేను ప్రతి సత్యసాయి సమితికి వెళ్ళి ఈ విధంగా విద్యార్థులకు సత్యసాయిబాబా వారి బాల వికాస్ విద్యార్థులకు ఈ విధంగా సహకరిస్తున్నాను.
1: సంజీవ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి విపులంగా ఎన్నో విశేషాలు మా శ్రోతలకు తెలియజేశారు. మీతో ఈ విధంగా సంభాషించడం ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన నిజంగా స్వామి అనుగ్రహం. చివరగా మీరు ఇక్కడ సత్యసాయి భక్తులకు మీ యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు అన్నట్టు, మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా మీ పేరు నమోదవుతుందని మాకు తెలిసింది. ఏ అంశం మీద మీ యొక్క పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యే అవకాశం మీకు లభించింది, కొంచెం వివరిస్తారా?
0: రావి ఆకు మీద బొమ్మలు గీయటం, ఈ విద్య నేను ఎవరి దగ్గర వెళ్లి నేర్చుకోలేదు, తనకు తానే నాలో వచ్చింది. బొమ్మలు గీసేటప్పుడు మన భగవాన్ బాబా వారే నాలో నా మనస్సులో వచ్చి గీస్తారు. గీసేవారు ఈయన నా ద్వారా. నేను ఒక ఒక ఒక పనిముట్టులాగా ఉన్నాను, ఆ పనిముట్టు పట్టుకుని పనిచేయటం మన స్వామివారే. ఇటువంటి భావంతో ఏదైనా పని చేస్తే మా ద్వారా చేయిస్తారు అనే ఇటువంటి భావంతో నేను ఏదైనా పని చేస్తాను. ఈ విధంగా మా విద్యార్థులకు కూడా చెప్తాము, స్వార్థం అనేది త్యాజించాలి. శ్రీ సత్యసాయి బాబా సమితి ఇటువంటివి ఉన్నాయి, మన అహంభావం తగ్గించాలి. అప్పుడు భగవంతుడి వారి దగ్గర ఇంకా ఇంకా దగ్గరగా ఉంటాము. ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ప్రశాంతి నిలయానికి యాత్ర చేస్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళు సెలవు పెట్టుకుని ఆంధ్ర పుణ్యభూమి కాకుండా యావత్ భారత పుణ్యభూమిలో ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రధాన దేవాలయాలు, సంస్కృతి సాంప్రదాయ స్ఫురించే ప్రదేశాలు దర్శిస్తారు. నేను ఈసారి ఆంధ్ర పుణ్యభూమికి వచ్చి ముఖ్యంగా 12 స్థలాల నుంచి, మీ ఆంధ్ర పుణ్యభూమి నుంచి కొద్ది మట్టి తీసుకుని వెళ్తున్నాము. ఇటీవల గత వారం నేను ఆ ప్రశాంతి నిలయ వైకుంఠం దగ్గర ఉంటూ స్వామివారి సన్నిధి దగ్గర కొద్ది మట్టి తీసుకుని వెళ్ళాను. అదేవిధంగా ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన అరే హనుమత్ పారాయణ జరుగుతుండగా అక్కడ ఉన్న ఒక భక్తుడి వారి హస్తాల నుంచి కొద్ది మట్టి శివం దగ్గర నుంచి కొద్ది మట్టి తీసుకుని వెళ్తున్నాము. ఈ మట్టి చాలా పవిత్రమైనదని అక్కడ ఉన్న మా దేశస్థులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరూ చేయలేరు. ఈ స్వామివారి అనుగ్రహం వల్ల ఇక్కడ మట్టి తీసుకుని వెళ్తున్నాము. అక్కడికి వెళ్లి అక్కడ ఒక ఆంధ్ర పుణ్యభూమి మట్టి పండగ చేస్తాము. ఎందుకంటే ఈ ఆంధ్ర పుణ్యభూమి నుంచి మా పూజనీయులైన పూరికులు అటువంటి వాళ్ళ కాలి మోపి అటువంటి మట్టి తాకినారని అటువంటి భావనతో కొద్దిగా అటువంటి

0: మాకు బోధించినవన్నీ ఏదో పుస్తకం నుంచి లేదా ఏ వాక్యం భగవాన్ బాబా చెప్పారు తీసుకోండి, ఎక్కువ కాదు, ఏదో ఒక వాక్యం తీసుకోండి, దాన్ని బాగా ధ్యానం చేసుకోండి. బాబా వారు చెప్పినది వాడుకలో మీరు పెడితే చాలు, జీవిత సార్థకం అవుతుంది, మోక్షం ప్రాప్తిస్తుంది. నా దృఢమైన విశ్వాసం అండి.
1: చాలా అద్భుతంగా చెప్పారు సంజీవ గారు. మీ వాక్కులో మీ నిబద్ధత తెలుస్తుంది. బాబావారి, సత్యసాయి బాబావారి సేవలను మరింత విస్తృతంగా చేయడానికి మారిషస్ ద్వీపంలో మీరు భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా భవిష్యత్తులో మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడానికి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తత్వ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎటువంటి కృషి చేయడానికి మీరు సన్నాహాలు చేస్తున్నారు, ఇటువంటి ఆలోచనలు మాతో పంచుకుంటే సంతోషిస్తాం.
0: సరే శ్రీ చల్లరామ పని గారు, అంటే భవిష్యత్తులో అక్కడ వెండి పాడుకలు అటువంటి దాన కార్యక్రమం చేయడానికి ఆలోచించాము. 1008 పాడుకలు, జత పాడుకలు పంచిపెట్టడం, ఒక పెద్ద సత్యసాయి పాడుక పూజలో అది అందరిని పిలిపించి అది వెండి పాడుకలు దాన కార్యక్రమం చేయదలుచుకుంటున్నాము. దీంతో పాటు మా మొరిషస్ దేశంలో మాట్లాడే భాష క్రియోల్లో మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన అటువంటి ముఖ్యమైన అటువంటి సూత్రాలు లేదా చిన్న చిన్న పుస్తకాలు, చిన్న కథ ఉన్నది, ఆ చిన్న కథలు మా వారుక క్రియోల్ భాషలో అనువాదం చేసి అది ప్రచురించి అందరికీ పంచిపెట్టడం అది సంకల్పం చేస్తున్నాము. ఎందుకంటే బాబా వారి, మన భగవాన్ సత్యసాయి శ్రీ సత్యసాయి బాబా వారి తత్వాలు అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే మానవులం, మన సత్యసాయి బాబా వారు అంటూ ఉంటారు, జంతువునా నర జన్మ దుర్లభం. ఇటువంటి మానవ జన్మ ఎత్తాము, మరి దానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం తెలిసిన వాళ్ళకే మంచిగా చేస్తారు, చెడ్డ పని చేయరు. పరోపకారార్థం ఇదం శరీరం. మేము మానవులం, మానవుడుగా జీవించాలి, చక్కగా జీవించాలి. మా పరిసరంలో ఉన్న వాటి అన్నిటికీ బాగా పడాలి. అటువంటి ఇది నిజమైన ప్రార్థన పూజ. ఇవి మాత్రమే కూర్చుని పూజ చేయటం సరిపోదు. ఆధ్యాత్మికంలో ఇది ఒకే ఒక శాతం, ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఏ పరిస్థితిలో మేము ఉన్నా, ఎక్కడ ఉన్నా బాబావారి కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే మన శ్రీ సత్యసాయి బాబా వారు సర్వంతర్యామి, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాతో పాటు మన తోడు నీడగా ఉన్నారు. ఈ విధంగా చేస్తే మా జీవితం ఎంతో సార్థకం అవుతుంది. సాయిరాం,
1: మారిషస్ దేశంలో ఉన్న సత్యసాయి సేవా సంస్థలు ద్వీపం మొత్తం విస్తరించి ఉన్నాయని చెప్పారు మీరు. మీరు ఏ సంస్థకైనా, సేవా సమితికైనా మీరు అక్కడ కార్యనిర్వహణ అధ్యక్షులుగా గానీ ఏమన్నా పదవులు నిర్వహిస్తున్నారా? సేవా సంస్థల్లో భాగంగా భాగస్వామ్యం ఎటువంటి సేవ చేస్తున్నారు, ఏ విధంగా సేవ చేస్తున్నారు?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. కానీ నిజంగా చెప్పాలంటే నేను దేశమంతటా తిరుగుతూ ఉంటాను. అనేక స్థలాలలో శ్రీ సత్యసాయి బాబా సవిత్రుల్లో ఏదో ఒక సంస్థ నన్ను పిలుస్తూ ఉంటారు. పిలిచి బాబా, మన సత్యసాయి బాబా వారి గురించి నేను చదివినవన్నీ, చదివిన తర్వాత నేను గ్రహించిన మన సత్యసాయి బాబా వారి తత్వాలు మా భాషలో నేను చెప్తూ ఉంటాను.

0: అందుకే నేను ఒకే ఒక శ్రీ సత్యసాయి సమితి, నేను అటువంటి ఒకే ఒక సమితిలో నేను లేను. కానీ శ్రీ సత్యసాయి పాదుక సమితి కార్యనిర్వాహకులుగా ఉన్నాను. ఎందుకంటే మొరిషియస్ దేశంలో ఉన్న సత్యసాయి సమితులు వాళ్ళ సంస్థ యొక్క ప్రారంభోత్సవం కానీ లేదా ఏదో ఒక పండుగ చేస్తారో, మా శ్రీ సత్యసాయి పాదుక సమితి పిలిచి మేము అటువంటి స్థలాలకి వెళ్లి శ్రీ సత్యసాయి పాదుక పూజలు చేస్తాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అటువంటి ఒక ప్రత్యేకమైన పాదుక మాకు అంటే చేచారు. వారి సహాయంతో ఒక జత పాదుక వెండి పాదుకలు మాకు ప్రసాదించారు. దీంతో పాటు పెద్ద వెండితో తయారు చేసిన సత్యసాయి పాదుక పీఠం అదేవిధంగా మధురైలో కూడా ఉన్నది. మేము ఎక్కడికి వెళ్ళినా అన్ని తీసుకుని మా సామాను సామాగ్రి అన్నీ తీసుకుని వెళ్ళి అటువంటి పాదుక పూజల్లో పాల్గొంటాము. దేశమంతా ఎక్కడ మమ్మల్ని పిలిస్తే వెళ్తాము. అదే ఎవరైనా మాకు పిలిస్తే మన శ్రీ సత్యసాయి బాబు వారే మమ్మల్ని పిలుస్తున్నారు అక్కడికి. అందుకే మేము వెళ్ళి ఎంతో ఆనందంతో ఇటువంటి పండుగలు శ్రీ సత్యసాయి పండుగ జరుపుకుంటాము. అటువంటి శ్రీ సత్యసాయి సంబరాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి. శ్రీ సత్యసాయి పాదుక పూజల్లో విశేషముగా వచ్చే ప్రతి భక్తుడు స్వయంగా ఆ పాదుకల మీద అభిషేకం చేయడానికి అవకాశం ఇస్తాము. అది ఒక విషయం. 1000 మంది 2000 మంది వచ్చినా సమయం చూడకుండా అటువంటి కార్యక్రమం చేస్తాము. శ్రీ సత్యసాయి పాదుక పూజలు చేస్తూ ఉండగా మధ్య మధ్యలో అదే మంత్రాలు అంటే పంచ సూక్తాలు పఠనం చేస్తాము. ఆపి శ్రీమద్ రామాయణంలో ఉన్న పాదుకల విశేషాల గురించి భరతుడు శ్రీరామచంద్రుడు జరిగినటువంటి సంవాదం లేదా భాగవతంలో జరిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి సుధామ ఏ విధంగా భగవంతుడు భక్తుల పాదాలు కరిగారు, కొన్నిసార్లు అనమాచార్య సంకేత బ్రహ్మ కరిగిన పాదము కూడా చేస్తాము, లేదా బైబిల్లో ఉన్న ఏ విధంగా యేసు ప్రభువు తమ భక్తుల పాదాలకు అదే శుభ్రం చేశారు నీళ్లతో. ఈ విధంగా శ్రీ సత్యసాయి పాదుక పూజలు ఏ గ్రామంలో జరిగితే పెద్ద పండుగ, దానికి పూర్వం నగర సంకీర్తనం చేస్తాము. ఈ విధంగా చిన్న చిన్నగా శ్రీ సత్యసాయి బాబా వారి కార్యక్రమాలు జరుపుకుంటాము. సాయిరాం.
1: శ్రీ సత్యసాయి సంబరాలు అనే మాట చాలా చక్కగా వాడారు మీరు. మేము కూడా అదే విధంగా ఇక్కడ ఎన్నో రకాలుగా స్వామి పేరుతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. మీ విలువైన సమయాన్ని కాలాన్ని వినియోగించి మా స్టూడియోకు వచ్చి ఎన్నో విశేషాలు విపులంగా విశదీకరించి మాతో పంచుకున్నందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరఫున, ముఖ్యంగా సత్యసాయి సేవా సమితి కోటి విభాగం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ సత్యసాయి బాబా వారు మీకు ఇదే విధంగా నలుగురికి స్ఫూర్తినిచ్చే విధంగా సేవ, ప్రేమ, శాంతి, త్యాగమే మూలస్తంభాలుగా మూలధనాలుగా మీ కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామివారి కరుణాకటాక్షాలు మీ కుటుంబం మీద, మీ మీద, మారిషస్ దేశం మీద ఇలాగే సంపూర్ణంగా వర్షించాలని భారతదేశం తరఫున, సత్యసాయి సేవా సంస్థల తరఫున హృదయపూర్వకంగా ఆత్మీయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఓం శ్రీ సాయిరాం.
0: అంటే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాద్ నిర్వాహకులకు, ముఖ్యంగా శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారికి తమ బృందంతో ఇటువంటి ధ్వని ముద్రణ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ భక్తులందరికీ మొరిష తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా యావత్ మొరిష దేశంలో ఉన్న శ్రీ సత్యసాయి బాబా వారి భక్తుల తరఫున మా హృదయపూర్వక శ్రీ సాయిరాం జై సాయిరాం జై జై జై జై జై జై సాయిరాం.
2: ఇంతవరకు మీరు శ్రీ సంజయ్ వప్పడి గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం విన్నారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి సేవా సమితి కోఠీవారి ప్రత్యేక సమర్పణ.

తంబురమీతగ జటాజూట ముని చిరమున మెరయగమారదుడు తంబురమీత జటాజూట ముని చిరమున మెరయగమారదుడు తంబురమీత జటాజూట ముని చిరమున మెరయ త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదితకయనుచు త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదిం తదిం.

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
0: ಮಧುರ.

प्रभु हे गिरिजा।

ਰਾਜ ਭਜੇ ਰਾਜ।

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: భగవంతుడు భక్తులపై ప్రేమతో వారిని ఉద్ధరించడానికే అవతరిస్తాడు. మనిషిగా పుట్టినవాడు పశువుగా దిగజారిపోకుండా ముందు మనిషిగా నిలదొక్కుకోవాలి. మానవ లక్షణాలని అభివృద్ధి చేసుకుని, మానవత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించిన వారికే దివ్యత్వం వైపు ప్రయాణం సాగించటానికి అర్హత లభిస్తుంది అంటారు స్వామి. ఈ క్రమాన్ని అనుసరించి అభివృద్ధికి సహాయం చేయటానికి వచ్చిందే సత్యసాయి అవతారం. ఉద్ధరే దాత్మనాత్మానం అన్నట్లు స్వామి వెన్నంటే ఉండి నడిపిస్తారు, కాని ముందుకు అడుగువేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. విలువలను బోధించి జీవన మార్గాన్ని నిర్దేశించారు స్వామి. దానిని అనుసరించి ఆచరించాల్సిన బాధ్యత మనపై ఉంది. భగవంతుని వైపు ఆకర్షించబడడానికి, భగవత్ మార్గంలో నడవడానికి వయస్సుతో ప్రమేయం లేదు. పూర్వజన్మ సంస్కారానికి భగవద్ అనుగ్రహం తోడైతే సత్యమార్గంలో నడవటం సులభమవుతుంది. తమ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని స్వామి ప్రేమను పంచే, స్వామి విలువలను ఆచరించే సదవకాశంగా మార్చుకున్న నేటి సాయిపథంలో మహిళ శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారు. విశాఖపట్టణ వాస్తవ్యులైన వీరు గృహలక్ష్మిగా ఉంటూ స్వామి బోధలను తూచా తప్పక పాటిస్తూ ప్రతి మహిళకు ఆదర్శంగా వారి జీవితాన్ని సాగిస్తున్నారు. వారి పరిచయాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. పరిచయకర్త శ్రీమతి లలితాసాయి దగ్గుపాటి.
0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు మన రేడియో సాయి బృందంతో ముచ్చటించటానికి శ్రీమతి పి. బాలా త్రిపుర సుందరి గారు వచ్చారు. వీరు వైజాగ్లో ఉంటారు. సాయిరాం అండి.
2: సాయిరాం.
0: రేడియో సాయి శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా?
2: నా పేరు బాలా త్రిపుర సుందరి అండి. నాది వైజాగ్. మా హస్బెండ్ ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లల్లోని ఒక అబ్బాయి పుట్టపర్తిలోనే చదివాడు, ఫస్ట్ స్టాండర్డ్ నుండి ప్లస్ టూ వరకు. రెండో వాడు ముద్దనహల్లిలో చదివాడు. ఇద్దరు పిల్లలు మొత్తానికి స్వామి స్టూడెంట్స్.
0: చాలా బాగుందండి. మరి మీ పిల్లలు ఇద్దరు స్వామివారి విద్యార్థులు. అసలు స్వామి గురించి మీరు మొదటిసారిగా తెలుసుకోవటం ఎలా జరిగింది? స్వామి దర్శనాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ చేసుకున్నారు అనేది చెప్తారా?
2: యాక్చువల్ అండి, నేను సెకండ్ స్టాండర్డ్ లో ఉండేటప్పుడే స్వామి ఫోటోనే చూశానండి. అది స్వామి ఫోటో అంటే నాకు అదే స్వామి ఫోటో, అది స్వామి భజన, అలాగేం తెలియదు. ఒక రోజు శివరాత్రి రోజు మా నాన్నగారు రైల్వేలో చేస్తున్నారండి. అతను రైల్వే గార్డ్ అవడంతో నేను అక్కడ రైల్వే ఐఓడబ్ల్యూ, నాకు ఇప్పటికీ అది చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే నా లైఫ్ చిన్నప్పుడు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. ఐఓడబ్ల్యూ గారి ఇంట్లో నైట్ భజన అవుతుందండి, శివరాత్రి భజన. పిల్లలందరూ ఆడుకుంటున్నాం శివరాత్రి కదా. మా పేరెంట్స్ కూడా పంపించారు నన్ను ఆడుకోమని. జస్ట్ మా కాంపౌండ్ లో ఆడుకోమని పిల్లలందరినీ పెట్టి అందరం ఆడుకుంటున్నాం. చాలా మంది, ఒక 15-20 మంది పిల్లలు ఆడుతుంటే సడన్ గా నేను అటువైపు వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానో నాకు ఇప్పటికే అర్థమవుతుంది. వెళ్తే అక్కడ చూస్తే భజన అవుతుంది. ఓ, ఇక్కడ ఏదో భజన అవుతుంది, టీల్ సర్వీస్ చేస్తున్నారు. ఓ, నేను ఇవ్వచ్చు కదా. సెకండ్ స్టాండర్డ్ అంటే నా లెవెల్ ఏంటో మీకు తెలుసు. చిన్న గౌన్ వేసుకుని వెళ్ళి అక్కడ ఇస్తుంటే నేను కూడా వాళ్ళకన్నా నేను ఇస్తాను అంకుల్ అంటే ఇయ్యమ్మన్నారు. ఇచ్చితే మధ్య మధ్యలో నేను కూడా టీ తాగొచ్చు అని నాకు సరదా అనమాట. టీ తాగుతూ ఏది ఎలాగైనా మార్నింగ్ వరకు భజన చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా ఫాదర్ అడిగారు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని. అంటే ఐఓడబ్ల్యూ సత్యనారాయణ గారి ఇంట్లో భజన అవుతాయి వెళ్ళంటే నీకు ఎవరు వెళ్ళమన్నారు. ఏమో తెలియదు నాన్నగారు, వెళ్ళాను అని. ఇప్పుడులా డాడీ మమ్మీలు కాదండి, అప్పుడు నాన్నగారు అమ్మే. అయితే నాకు తెలియదు నాన్నగారు అనేసి అన్నాను. అంటే కొట్టారండి నాకు, చెప్పకుండా అలాగ ఆడపిల్ల వెళ్ళిపోవచ్చా అని. ఇంకేమనలేదు, ఊరుకుని పోయాను. అక్కడికి అది అయ్యాక మా ఇంటి ఎదురుగా రామాలయం ఉండేదండి. మా నాన్నగారు రామాలయంలో ట్రస్టీ. సో అక్కడికి వెళ్తుండేదాన్ని. వెళ్తుంటే పక్కన ఒక రూమ్ లోని స్వామి ఫోటో పెట్టి భజన్స్ చేస్తుండేవారు. ఇలా ఇటు చూస్తూ అటు చూసేదాన్ని, ఎప్పుడు చూసి అటువైపు వెళ్ళాను. వెళ్లి నగర సంకీర్తన ఉందని అనౌన్స్ చేసేవారండి. అయితే ఎలా ఎలా నగర సంకీర్తన ఇంట్లో పేరెంట్స్ పంపించేవారు కాదు నాకు. నేను పొట్టిదాన్ని, దాంతో నాకు అప్పుడు అందేది కాదు, ఒక కర్ర పొట్టు దాసుకొని మా ఇంట్లో వాళ్ళందరూ ఆ రూమ్ లో పడుకుని నేను ప్రత్యేకంగా ఇంకొక గదిలో పడుకొని ఏమంటే చదువుకుంటాను 4 గంటలకు లేచని చెప్పి అది కర్రతో గడ లాగేదానండి సైలెంట్ గా వినపడకుండా. నాకు జడేసుకోవడం ఏమి వచ్చేది కాదు, నీళ్లుతో తల ఇలా అనేసుకొని వెళ్లేదాన్ని నగర సంకీర్తన. అట్లా వచ్చే కూడా మళ్ళీ దెబ్బలు కాసేదాన్ని, అయినా నేను మానలేదు. అలాగే భజన్స్ నెక్స్ట్ ఇంకేంటంటే అక్కడ ఒక మా ఇంటికి కొంచెం దూరంలోని అందరూ పిల్లలందరూ వెళ్లి ఏంటో చెప్తుండేవారు కథలు అని. ఒకరోజు ఎందుకో సడన్ గా ఆదివారం అయితే అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి నేను వెళ్ళానండి. మా మదర్ కూడా నేను చెప్పలేదు. 10:30 ఆ టైంలో నా బాగా గుర్తు వెళ్ళాను. వెళ్లేటప్పటికి మరి వాళ్ళ ఇంట్లో క్లౌడ్ ఎక్కువైపోయింది, ఏంటో నాకైతే తెలియదు. డోర్ వేస్తారు, వేస్తే అయినా నాకెందుకో పట్టుదలగా వాళ్ళ మెట్ల మీద కూర్చున్నాను. కూర్చొని విండోస్ నుండి స్టోరీ విన్నానండి, స్టోరీలు చెప్తున్నారు, శ్లోకాలు చెప్తున్నారు. అయితే ఇవేం శ్లోకాలో నాకు తెలియదు, ఏమి స్టోరీలో తెలియదు, కానీ వినేదాన్ని కూర్చొని. అలా 4-5 వీక్స్ వెళ్ళానండి. వెళ్లి వినేసిన తర్వాత ఒక రోజు పిల్లలందరికీ వాళ్ళు అనౌన్స్ చేశారు పలానా దగ్గర ఇలాగ పిల్లలందరు రండి అని. ఆ రండి పిల్లలు రండి అనమాట విన్నానండి. అక్కడ అది ఏంటవుతుంది, దాని పేరేంటి, అది బాల వికాస్ అని ఇప్పుడు నాకు తెలిసిందండి. నేను పెద్ద అంటే ఈ ఫోల్డ్లోకి వచ్చాక నాకు అంతలా తెలిసి, నాకు అప్పుడు అదేం తెలియదు. పిల్లలందరికీ రమ్మన్నారు ఏ చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారని నేను ముందే వెళ్ళిపోయానండి. వెళ్లి కూర్చున్నాను. ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఆ టైంలోని డిఇఓ వచ్చారండి అక్కడికి. వచ్చి పేరెంట్స్ పిల్లలందరూ ఉన్నారు. ఉంటే ఇప్పుడు అనుకుంటాను ఓహో అది పేరెంట్స్ వర్క్ షాప్ అని ఇప్పుడు తెలిసింది నాకు. వచ్చి డిఇఓ గారు అడిగారన్నమాట, తెల్లవారులెగ్గని ఏం చేస్తారమ్మా అంటే ఫస్ట్ నేనే నిలబడిపోయి కరాగ్రే వసతే లక్ష్మి అని స్టార్ట్ చేశాను ప్రతిదీనండి. ఆ తర్వాత ఏం చేస్తారు పేరెంట్స్ కి, తెల్లవారులెగ్గానే తల్లిదండ్రులు కాలికి దండం పెట్టాలి, ఇలాగ అన్ని అడిగే ప్రతి క్వశ్చన్ కి చెప్పేసేదండి నిలబడి. ఈ అమ్మాయిని సైడ్ తీసి పెట్టండి అన్నారండి ఆ డిఇఓ గారు. పెట్టిన తర్వాత నాకు చాలా గిఫ్ట్లు, ఒక పెన్సిల్, ఒక చిన్న బ్యాగులు, పుస్తకాలు అలాంటివేవో ఇచ్చారు. అవన్నీ పట్టుకుని ఇంటికి వచ్చాను. సండే నాన్నగారు అన్నారు ఇప్పటి వరకు ఎక్కడ తిరుక్కొని వచ్చావన్నారు. ఎప్పుడూ నాతో ప్రాబ్లం వాళ్ళకి, ఇలాంటి తిరుగుతుండేదాన్ని. అయితే ఇలాగ అది చెప్పడం రాలేదండి నాకు ఎక్కడికి వెళ్ళాను. ఏమో నాన్నగారు పిల్లలందరికీ రమ్మన్నారు, డిఇఓ గారు అయితే వచ్చారు అని చెప్పాను. చెప్తే ఒక 2 దరువులు వేశారు, వేసినా అక్కడ అవి దులిపేసేదాన్ని. ఈ పుస్తకాలు బ్యాగులతో ఆడుకుండేదాన్ని కూర్చొని. ఇలా అయిందండి. ఒకసారి మా రామాలయంలోని సప్తాహం జరుగుతుందండి. సప్తాహం జరుగుతుంటే స్కూల్లో పిల్లలందరికీ ఆ సప్తాహానికి బ్యాచ్లు బ్యాచ్లుగా పాడడానికి పిలిచేవారండి. పిలిస్తే నేనే చేసేదాన్ని. ఇంగ్లీష్ క్లాసు అది ఎగ్గొట్టేవాళ్ళనమాట నాకు. యాక్చువల్ అక్కడ నాకు భక్తి అనేది నాకు తెలియదు. ఆ క్లాస్ ఎగ్గొట్టి వచ్చేవాళ్ళు. ఇలా వస్తుంటే ఒకరోజు నేను పాడానండి. పాడితే వాళ్ళు అన్నారు ప్రతి బ్యాచ్ కి నన్ను రమ్మని చెప్పి మా హెడ్ మాస్టర్కి చెప్పారండి. ఆ అమ్మాయిని పంపిస్తుండండి అని వాళ్ళు పంపించేవారండి. పంపిస్తే లాస్ట్ రోజు మా నాన్నగారికి వెళ్ళి అడిగారు ఈ అమ్మాయిని మాతో పంపించేస్తారా, మేము ఇలా తిరుగుతున్నాం అంటే. నాకు బాగా కొట్టారండి ఆ రోజు నాన్నగారు. లాస్ట్ నువ్వు ఇలా తయారైపోయాను. ఇంకా ఆ రోజు నుండి అలాగ ఏదో వెళ్తున్నా అక్కడతో నాకు క్లోజ్ అయిపోయింది. అప్పటికే నేను 5వ తరగతికి ఏదో వచ్చేసాను, ఫుల్ చదువులో పడిపోయాను. ఆ తర్వాత 10th బాగానే పాస్ అయ్యాను. ఆ రోజుల్లోనే నాకు 2nd క్లాస్ ఇంటర్ కాలేజీ అది మొత్తం 75 మందిలో నాకు ఒక్కరికే 1st క్లాస్ వచ్చి ఫిజిక్స్ కాలేజీకి నేనే టాపర్. 50కి 48 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీ 47 వచ్చాయి. ఇప్పుడంటే కోచింగ్లు ఇవన్నీ అండి ఏమీ లేదండి. ఇంక్లూడింగ్ లెక్చరర్స్ కూడా అప్పుడు లేరండి నాకు. ఆ ఎగ్జాంపుల్స్ చూసి నేను లెక్కలు చేసుకునేదాన్ని. ఆ టైంలో నేను నాన్నగారు చాలా హ్యాపీ అయిపోయారు. మొత్తానికి స్వామి చాప్టర్ నాకు అక్కడితో క్లోజ్ అయిపోయిందండి అది. అయితే నేను ఫస్ట్ టైం చూడడం ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యాక నాకు నా పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నేను కొంచెం టెన్షన్ పడేదాన్ని. జస్ట్ మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్ లోపలే నాకు స్టార్ట్ అయ్యి. ఒక మా కజిన్ అండి వచ్చి అమ్మా నువ్వు మొదటి నుండి స్వామి డివోటివ్ కదా, నువ్వెందుకమ్మా మధ్యలోని మానేశావు, మళ్ళా స్వామిని ప్రేయర్ చెయ్యమ్మా నీకు అన్ని బాగుంటాయి అంటే. అలాగ ఆలోచిస్తూ అన్నయ్య ఎలాగా అన్నయ్య అన్నాను. అంటే ఏముంది నేను ఎలా చెయ్యాలన్నయ్య అన్నాను. అంటే నేను మొత్తం అది మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందండి స్వామి కోసం. అప్పుడు అంటే అన్నయ్య అన్నారు స్వామికి లెటర్స్ రాయమ్మా అన్నారు. అంటే ఎలా రాయాలని అడిగానండి అతనికి. అది కూడా అంటే చెప్పారు. చెప్తే సరే రాస్తానని రాసేదాన్ని కానండి మా హస్బెండ్కి అసలు భక్తే లేదండి. ఇంకా ఈ లెటర్స్ రాస్తే ఈ లెటర్స్ ఎవరికి రాస్తున్నామని అంటారండి. అది కూడా నాకు భయమే. అప్పుడు స్వామి ఫోటో వెనక లెటర్స్ రాసి స్వామి ఫోటో వెనకని పెట్టి ఎవరూ చూడకుండా పోస్ట్ చేసేదానండి పుట్టపర్తి. అలాంటి ప్రాబ్లమ్స్ మటనవి. అలా చేసిన తర్వాత నాకు 1988 లో మ్యారేజ్ అయింది. మా మదర్, మా ఫాదర్ అప్పటికే చనిపోయారు. నా మ్యారేజ్ సెటిల్ అయ్యాక మా మదర్ వచ్చి పుట్టపర్తి వెళ్దాము అనేసి, అంటే సరే అనేసి నాకు కూడా వెళ్ళాలని ఉంది. కానీ మా హస్బెండ్తో చెప్పేంత ధైర్యం నాకు లేదు. మొత్తం తిరుపతి అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకుని అక్కడ నుండి పుట్టపర్తి వెళ్తే అతనికి ఇష్టం లేదండి మా వారికి అస్సలు పుట్టపర్తి అంటే. మరి ఏమనలేక బయలుదేరారు. అత్తగారు పిలిచారనో మరి ఏంటో తెలియదు, అందరం ఒక ట్రూప్ లాగా బయలుదేరు. సరే వెళ్తే మా అప్పుడు నుండి, అప్పుల్లో ఏంటంటే తిరుపతి నుండి పుట్టపర్తికి బ్రాడ్గ్రేజ్ ట్రైన్స్ ఉండేవండి. ఆ ట్రైన్లో వెళ్ళామండి. వెళ్తే నా దురదృష్టమో మరి నా బ్యాడ్ లెక్కో, మా వారు అదృష్టమో తెలియదు, అతను పక్కన కూర్చుండే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే పుట్టపర్తి అంటే, పుట్టపర్తి ఎందుకు వెళ్తున్నారు, అతనేం దేవుడు కాదండి, ఊరికినే పబ్లిసిటీ అండి, అతను కిడ్నీస్తో వ్యాపారం చేస్తారండి, లేదంటే అల్లరి చేస్తారండి, ఇల్లు ఇచ్చేస్తారు, ఏంటో ఏంటో చెప్పారండి. మా వారు సీరియస్ గా నా వైపు చూశారండి. ఇంకా నాకు అలాగ చెమట్లు కారిపోతున్నాయి ట్రైన్లోనే, ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఎక్కడ నన్ను మధ్యలో దింపేస్తారంత భయం పట్టుకుంది. ఎలాగైతేనండి ఆ స్వామి దయ వల్ల పుట్టపర్తి చేరిపోయానండి. అప్పటికి మేబీ స్వామిది 1960th బర్త్డే, ఏదో సమ్ బర్త్డే మాత్రం అవుతుంది, నాకు డేట్ అయితే గుర్తులేదు స్వామిది ఏదో. ఫుల్ క్రౌడ్ గా ఉందండి, రూమ్స్ లేవు, ఏమీ లేవు. ఇతన్ని చాలా నీట్ గా చాలా డీసెంట్ గా ఉంటారండి మా వారు, అతనికి ఇలాంటివి ఏమీ ఎక్కవు. నాకు ఇప్పటికీ గుర్తు, అప్పటికి కుల్వంత్ లేదండి, పూర్ణచంద్ర ఆడిటోరియం ఉంది, ఆ పక్కన చెట్టు కింద లగేజ్ అంతా పెట్టి పబ్లిక్ బాత్రూమ్స్ వెళ్ళామండి స్నానానికి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు నాకు సీరియస్ గా. అంటే స్నానానికి వెళ్తున్నాను అన్నాను. ఏంటి ఇదేనా ఇక్కడ అని అడిగారు. ఇంకేం అనలే, నా మామతో పారిపోయానండి వెనకనే. వెళ్ళి ఏదో చేసి వచ్చేస్తే, మీరు వెళ్ళండి నేను రాను, స్వామి దర్శించే నేను ఈ లగేజీకి నేను కాపలా ఉంటాను అన్నారు. ఓకే అని వెళ్ళిపోయాను. ఆ టైంలోని స్వామి పేరెంట్స్ సమాధికి వెళ్ళి దర్శనం చేసుకునేవారండి. ఇతను అలా కూర్చున్నారండి, స్నానం లేదు ఏమీ లేదు, లగేజ్ దగ్గర కూర్చున్నారు. అందరూ స్వామి వస్తున్నారని ఆ సౌండ్ విని లేచి చూశారు స్వామిని అలాగా. నెక్స్ట్ సౌత్ ఇండియన్ క్యాంటీన్ వైపు కూడా వెళ్లారండి స్వామి. వెళ్తే అలాగే అనుకోకుండా ఈ లగేజ్ వదిలి ఇతను కూడా వెళ్ళిపోయారండి. వెళ్ళి స్వామిని అతను చూశారు. చూసిన తర్వాత స్పీచ్ ఆ రోజు స్పీచ్ విన్నారు, అక్కడే కూర్చొని విన్నారు. వినేక మరి స్వామి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయో అతని మీద ఉన్నాయో నాకైతే తెలియదు గానండి, కొంచెం చేంజ్ అయితే వచ్చింది అతనిలోని. ఒక బుక్ కొనుక్కున్నారండి, ఒక బ్యాగ్లో వేసుకున్నారు, నాకు తెలీదు అది కూడా. తర్వాత ఇంటికి వచ్చాక చదివారు. నెక్స్ట్ అక్కడ ఏంటంటే మరి స్వామి అనుగ్రహం నా మీద ఉందని అనుకోవాలి. అక్కడ నుండి వచ్చాక మా వారికి ఆఫీసులో కూడా చేంజింగ్స్ వచ్చాయండి, అంటే ఒక ప్రమోషన్ లాగా ఏదో. అంటే అతనికి ఆ నమ్మకం కలిగింది, అంటే నేను చెప్పడం కాదండి అక్కడ స్వామి అనుగ్రహం మరి ఉన్నది నా మీద ఉందని నేను అనుకుంటాను ఫస్ట్. ఎందుకంటే నేను తీసుకెళ్లాను కదా ఆ క్రెడిట్ నాది, అది నేనైతే. అలాగే స్వామిని ఫస్ట్ దర్శనం అండి.
0: అవునండి, చిన్నతనం నుంచే స్వామి దగ్గర, స్వామి అంటే ఎవరో తెలియని వయసు నుంచే స్వామి కోసం తాపత్రయపడి స్వామి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు స్వామి వారి అనుగ్రహం మీ మీద ఎంతగానో ఉందని చెప్పొచ్చు. మీరన్నట్టు మనం చెప్పి తెలుసుకోవడం కంటే ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నదే వారికి ఎక్కువగా మనసుకి హత్తుకుంటుంది. మీ వారి విషయంలో కూడా అదే జరిగిందనిపిస్తోంది. చిన్నతనం నుంచి స్వామితో ఇటువంటి సన్నిహిత అనుబంధాన్ని పెంచుకున్న మీరు స్వామి చెప్పిన మాటలు, స్వామి ఉపన్యాసాలు ఎన్నో విని ఉంటారు. స్వామి మనకి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి, మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లడానికి. దానికి మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. వాటిలో మనకి బాగా నచ్చిన విషయాన్ని పాటించడానికి మనం కూడా ప్రయత్నిస్తూ ఉంటాము స్వామివారి భక్తులుగా. అలా మీరు పాటిస్తున్న విషయం మీ జీవితంలో ఎటువంటిది, దాన్ని మీరు ఏ రకంగా పాటిస్తున్నారు?
2: నేనంటే మామూలుగా అయితే చెప్పాను కదా నేను అప్పుడు బాల వికాస్కి వెళ్ళాను. అప్పుడులోని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటే నాకు అప్పుడే మైండ్ లో అందరినీ ఎలా ప్రేమిస్తాం, అందరినీ ఎలా సేవిస్తాం అంటే వాళ్ళు పూజ చేయాలా అని ఆ చిన్న మైండ్కి అలాంటి ఆలోచన వచ్చి, ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యాక ఈ ప్రాబ్లమ్స్ వచ్చాక అప్పుడు నేను పడే ఇవి కొన్ని సాల్వ్ అయ్యేటప్పటికి, సరే నేను బయటికి వెళ్లి సర్వీస్ చేయడానికి నాకు ఇంటిలోనే అవకాశం లేదు, ఎందుకంటే నా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, పిల్లలు చిన్నోళ్ళు అవని మేబీ ఏదైనా అవనియండి, నేను బయటికి వెళ్ళలేకపోయేదాన్ని. కానీ నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను స్వామి డివోటీని, నేను స్వామి దగ్గరికి వెళ్ళి నేను చెప్పకూడదు నా నోటితోటి, నా ఇంటికి వచ్చేవాళ్ళే తెలుసుకోవాలి, అది నా కాన్సెప్ట్ అండి. అలాగనుకొని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు నేను కాన్సెప్ట్ నా మనసులో ఉండేది, అది బయటికి నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, వీళ్ళు స్వామి డివోటీస్, ఈ అమ్మాయి ఒక బాలిక స్టూడెంట్ అని తెలియాలి అనే విధంగా చిన్న ఆ కాన్సెప్ట్ అయితే నాకు మ్యారేజ్ అయిన పుట్టపర్తి వెళ్ళొచ్చాక నా మైండ్ లో బాగా స్ట్రాంగ్ గా, ఎందుకంటే స్వామి స్పీచ్ లో విన్నానండి ఒకసారి. స్వామి చెప్తారు మేము స్వామి డివోటీస్ అండి అని, ఒక బొట్టు పెట్టుకొని ఒక స్కార్ఫ్ వేసుకొని, ఎవరొస్తే గసిరీయడం, ఎవరొస్తే తోలనాడడం, అలాంటివన్నీ మ్యారేజ్ కొత్త అంటే చిన్నదాన్ని అప్పుడు నా మైండ్ లో బాగా, ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను పుట్టపర్తిలో ఫేస్ చేశానండి. అందుకే నేను అది చెయ్యకూడదని మైండ్ లో స్ట్రాంగ్ గా నాటిపోయి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించే కాన్సెప్ట్ నేను మైండ్ లో పెట్టుకుని, ఇది నేను 100% ఎవరికి ఏది అవసరమైతే నా శక్తి కొలది నేను చెయ్యాలి అనే కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకున్నానండి. అదే నేను చేశానండి. నేను బయట సర్వీసులకి వెళ్లలేదు, అలాగే నా భర్తని బాధ పెట్టి నేను బయటికి వెళ్లలేదు, నా పిల్లలు కాదనుకుని నేను వెళ్లలేదు, ఇంటికి వచ్చే వాళ్ళు కూడా కాదు. ఈ రోజు ఆ రోజు ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే ఈ రోజు ఇదే నా స్వామి సర్వీస్ అని నేను వాళ్ళకి 100% సాటిస్ఫై చేశాను. ఆ సాటిస్ఫై అనేది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక బాబు ఫస్ట్ స్టాండర్డ్ అండి, ఒక బాబు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు 8 మంత్స్, ఫస్ట్ స్టాండర్డ్ కదా ఎల్కేజీ ఒక బాబు, 8 మంత్స్ అండ్ ఒక బాబు ఉన్నాడు. ఈ లోపల మా మావయ్య గారికి బాగలేదండి, బాగలేకపోతే యాక్చువల్ గా అయితే మాకు చాలా ల్యాండ్స్ బాగా, అసలు అతను మా వరకు అయితే రావసరం లేదు, కానీ మా మావయ్య గారు ఫోన్ చేసి ఇలా చెప్పారన్నమాట. చెప్తే ఇతను అన్నారు నాన్నగారు బాగలేదు, నాకైతే అవ్వదు, ఇతను అప్పటికి మంచి బిజీలో ఉన్నారన్నమాట, నాన్నగారికి బాగలేదు నువ్వేమైనా చేయగలవా అనేసి అంటే చేస్తానండి అన్నాను. తీసుకొచ్చారు. అతను చాలా అంటే దేనికి అడ్జస్ట్ అయ్యే రకం అయితే కాదండి, ఇద్దరు పిల్లలు, నేను ఎలా చేయాలి అని కూడా నేను ఆలోచించలేదు. ఇక్కడ తీసుకురాగానే అతనికి షుగర్ ఉంది, సేఫ్టీకి అయిపోయింది కాలు, అసలు కాలు తీసే స్టేజ్కి తీసుకొచ్చారు మా ఇక్కడికి. సరే అని చెప్పి అతనికి ఏమీ నేను చెప్పలేదండి, నేనే పిల్లలు ఉంచుకొని తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చి, ఇది నా లైఫ్ లో పెద్ద అది మిరాకిల్ అని నేను చెప్పను, నేను చేసిన మంచి పని అని మాత్రం చెప్తాను. మా మావయ్య గారు తీసుకొచ్చి అతనికి అప్పటికి 68 ఇయర్స్ అండి, అతను బాత్రూమ్ కూడా వెళ్లలేరు, అక్కడ ఒక ఇది పెట్టి దాన్ని పెట్టి చేసి అవతల పడేసి ఇవన్నీ నేనే చేసుకున్నానండి ఇద్దరు పిల్లలతో. అప్పుడు మా మదర్ కొంచెం చూసి నా పరిస్థితి ఇబ్బందిని చూసి మా సిస్టర్ నేను నాకు హెల్ప్ గా పంపించింది, అది కూడా నేను ఇల్లు అడగలేదు వాళ్ళకి ఇమ్మని. నేను చేసి మా మావయ్య గారు టైం టు టైం మెడిసిన్స్ వేసి, అలాగనే మా అత్తయ్య గారు మాడబడి అందరూ ఉన్నారు, ఎవ్వరు కనీసం అతను అప్పుడు ఫోన్ లేవు చూడడానికి కూడా రాలేదు, అయినా నాకు ఆ కాన్సెప్ట్ కూడా రాలేదు, అయ్యో వాళ్ళు ఉన్నారే చూడడానికి రాలేదే నా మీదే పెట్టేసే ఆ కాన్సెప్ట్ కూడా నా మైండ్ లోకి రాలేదండి. నేనే చేసుకున్నాను అన్ని చేసుకుంటే మా మావయ్య గారు వెళ్లేటప్పుడు అసలు అతను ఎవరిని కూడా ప్రేమించే మనస్తత్వం లేదు, అతను అందరికి ద్వేషించే మనస్తత్వం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు, వాళ్ళు భార్య కాదు, పిల్లలు కాదు, కోడలు కాదు, అతను అలాంటి అతను ఏమన్నారంటే నువ్వు ఇంత బాగా చేస్తావు అనుకోలేదమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని. వెళ్ళిన తర్వాత అండి అతను ఊర్లో చెప్పారటండి, నా పెద్ద కోళ్ళు నిజంగా అది ఎవరో సాయిబాబా భక్తురాలట, ఎంత బాగా చేసిందో ఆ క్రెడిట్ స్వామిదండి నాది కాదు. నిజమండి నేను లైఫ్ లో అతను ఎందుకంటే ఎవరిని ప్రేమించే మనస్తత్వం కాదు, అతను చెప్పారు ఆ మాట, నా పెద్ద కోళ్ళు చాలా బాగా చేసింది, ఊర్లో చూసే వాళ్ళు అందరూ అంటే 35 ఇయర్స్ లా తయారు చేసి పంపించింది మీ పెద్ద కోళ్ళని, విత్ ఇన్ 1 వీక్ లో మా అత్తయ్య అతను మళ్ళీ చెయ్యలేక తిరిగి మళ్ళీ నా దగ్గర పంపించింది, వెళ్ళిపో నీ పెద్ద కోళ్ళే బాగా చేస్తుంది నీకని. అంటే నేను అంటే స్వామి చెప్పినది 100% ఇలాగ నా సొంత విషయాల్లో నేను చేశానండి. మా మావి గారు అతను ఇచ్చిన క్రెడిట్ నేను నాకైతే అన్ని ఇప్పటికీ నేను మర్చిపోను. అది అలా ప్రతి విషయంలోనండి. ఇంటిలోనే నెక్స్ట్ ఇంకో చిన్న విషయం, మా అక్కకి 33 ఇయర్స్ అండి, క్యాన్సర్ అండి తను, తన పరిస్థితి కూడా సీరియస్. తను ఎవరింట్లో ఉంటే అమ్మ పెద్దదైపోయారు, చెల్లి మ్యారేజ్ కుంది, ఎలా చేయాలి అనుకున్నారు. ఈ టైంలోనే వచ్చి నే బాలైతే బాగా చేస్తుందని మా బ్రదర్స్ డిసైడ్ అయ్యారండి అనేసి మా ఇంట్లో పెట్టారండి. అయితే మా వారు అప్పటికే స్వామి దగ్గరికి వెళ్ళడం రావడం వల్ల నాకు కోఆపరేట్ చేశారండి, అది కూడా భగవాన్ స్వామి అనుగ్రహం అనుకోవాలి కదా, పంపించారండి. అయితే పంపిస్తే మా అక్క నా ఇంట్లో ఉంచేదానండి, ఇద్దరు నాకు చిన్నపిల్లలే, అప్పుడు పెద్దవాళ్ళేం కాదు వీళ్ళు కూడా, ఒకడు ఇంట్లో ఉన్నాడు, ఒకడు మాత్రం యూకేజీకి వచ్చాడు. ఇవన్నీ వరుస అంటే స్వామి చెప్పేటట్టు ముందు పేషెంట్లనే నాకు పంపించారు సర్వీస్ చేయమని. చేస్తే మా అక్కకి 3 మంత్స్ అండి సర్వీస్ చేశాను. లాస్ట్ లో మా అక్కకి ఇంకా 15 డేస్ లో డాక్టర్ చెప్పారు ఈ అమ్మాయి చిన్నదండి ఇంట్లో అండి తీసేయండి, ఇంకో అదే మా కజినే డాక్టర్ వద్దు బాల దగ్గర ఉంచకండి, పిల్లలు చిన్నోళ్ళు ఏ నైట్ అయినా ఏమైనా అవ్వచ్చు తీసుకెళ్ళిపోండి అనేసి అంటే మా సిస్టర్ అన్నది నేను రాను ఎక్కడికి, బాల దగ్గర ఉంటే స్వామి ఉన్నారు బాల దగ్గర, నేను ఇంకెవ బాల్లాగా నాకు ఎవ్వరూ చూడరు, ప్రతిరోజు నేను పిల్లలకి చూసుకొని వంట చేసుకొని తనకి మెడిసిన్స్ తనకి జ్యూసెస్ అన్ని ఇచ్చుకొని టైం దొరికేటప్పుడు అంతనండి స్వామి కోసం చదివేదానండి, స్వామి పాటలు పాడేదానండి. మా అక్క దగ్గర ఓన్లీ స్వామి కోసమే చెప్తుండేదానండి. అందరూ వచ్చి బైబుల్ చదవండి ఇదంటే అది కూడా నో అనేదాన్ని కాదు, బైబుల్ కూడా చదివేదాన్ని తనకి. అలాగా ఓన్లీ ఆధ్యాత్మిక చింతల్లోనే ఉంచాడు. లాస్ట్కి మా అక్కను తీసుకెళ్తే నేను రాను, బాలెక్కడుంటే స్వామి అక్కడుంటారని చెప్పింది అన్నది అందరి దగ్గర. అప్పుడు నేను అన్నా లేదు నేను వస్తాను, నా స్వామి నీతో వస్తారు, నా స్వామి కాదు నీ స్వామి కూడా అని చెప్పింది. మా మదరు వాళ్ళ ఇంటికి వెళ్తానండి, అక్కడ అందరూ చూస్తుంటే విభూది వాసన వచ్చిందండి. ఆ మా అక్కకి తెలివి లేదు అంత దీంట్లో కూడా అదిగో స్వామి వచ్చారని చెప్పింది. అక్కడ 10 డేస్లో చనిపోయిందండి. తను 10 కూడా ఓన్లీ 3 డేస్లో చనిపోయింది. అది
0: చాలా బాగా చెప్పారండి. మీరు చెప్తుంది వింటూ ఉంటే స్వామి చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి. మహిళలు ముందర గృహాన్ని చక్కదిద్దుకోవాలి అని చెప్తారు, గృహలక్ష్ములు అని పిలుస్తారు స్వామి. మనం మన సంసార బాధ్యతలను సరిగ్గా సక్రమంగా నిర్వర్తించుకోగలిగితే, మన కుటుంబాన్ని ఆనంద పెట్టగలిగితే అక్కడి నుంచే మన సర్వీస్ మొదలవుతుందండి. సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్ అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. అది గుర్తొస్తుంది మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే. మరి అలాగే భక్తుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు, అది కూడా మీ పట్ల నిజమైంది. స్వామి చెప్తారు మీ జీవితం నా సందేశం అని. ఒక భక్తుడి జీవితం ద్వారా అంటే ఒక భక్తుల ప్రవర్తన ద్వారా భగవంతుడు, ఓ వీరు పూజించే భగవంతుడి వల్ల వీళ్ళు ఇంత చక్కగా తయారయ్యారు అని ఇంకొకరు అనుకోవడమే చాలా గొప్ప విషయం అండి. ఇలాగ మీరు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి సేవించుకుని ఉంటారు. ప్రేమతో సేవ అనేది మన కాన్సెప్ట్. ఆ సందర్భంలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కష్టతరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవడం జరిగి ఉంటుంది. అందరూ మన భావాన్ని సరిగ్గా అర్థం చేసుకునేవారే ఉండరు.
2: ఉండరండి.
0: అటువంటి సంఘటనలు ఏమైనా మీ జీవితంలో జరిగాయా? జరిగితే వాటిని మీరు ఎలా ఎదుర్కొని ఎలా అధిగమించి ఓవర్కమ్ చేసి వచ్చారు?
2: అంటే స్వామి డివోటీస్ అంటే ఉంటాయండి, ఆటోమేటిక్ అనుకుంటారు ఆ సత్యసాయిబాబు డివోటీస్ చాలా ఎంజాయ్ఫుల్ గా సర్వీసులు ఇదే అంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలోనండి ముళ్ళ కంచె మీదే నడిపిస్తారండి స్వామి. ఎందుకంటే ఇవన్నీ ఎదుర్కొంటే కదండి తార్ రోడ్డు వస్తుంది. అందుకు ప్రతి నిమిషం ఎదుర్కొన్నానండి. నేను కూడా హౌస్ వైఫ్ ను, నెక్స్ట్ నాకు అంత సపోర్టింగ్ కూడా లేదు కాబట్టి నేను ఎదుర్కొన్నాను. అత్తవారి తరపున ఏంటి ఏమంటే హేళన గా మాట్లాడడం, నెక్స్ట్ మా వారికి కూడా అనడం, ఏదో చేస్తాడట సర్వీస్, వైట్ డ్రెస్ వేసుకుని చేస్తాడు, బిజినెస్ చేస్తున్నాడు కదా, అన్ని అబద్దాలే, ఈ స్వామి డివోటీస్ అబద్దాలే చెప్తారు. ఇలాంటివన్నీ వినేటప్పుడు కొంచెం బాధగా ఉండేది. ప్రతిరోజు ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ వస్తే స్వామి నువ్వు అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంట, ఎక్కడుంది స్వామి ప్రేమ అని ఎన్నోసార్లు స్వామి ఫోటో వైపు ఇలా చేయి చూపించాను అడిగేదాన్ని. నేను నువ్వు చెప్తుంటావు కానీ స్వామి నువ్వు చెప్పినంత ఈజీ కాదు, నేను ప్రేమిస్తున్నాను, తిరిగి మాకు రివర్స్ అయిపోతుంది, మేం ప్రేమిస్తుంటే వాళ్లే మా మీద కేసులు పెడుతున్నారు, అలాగని మా వారని వద్దు స్వామి చూసుకుంటారు స్వామి చూసుకుంటారు. నాకన్నా ఎక్కువ ఇప్పుడు అతనికి డివోషన్ అంతలా మార్చేశారు స్వామి. నేను చాలా చాలా ఇప్పుడు 1% అయిపోయిన అతను 100% అయిపోయారు. అలాగా అది ఏం బాధపడక మనమేం తప్పు చేయలేదు కదంటే లేడీస్ కదండి కొంచెం ఉంటది ఎక్కడో. ఎంత నేను స్వామి డివోటి చిన్నప్పుడు నేను నాకు కూడా ఒక్కోసారి తలకెక్కిపోయేది వాళ్ళు చేసే ప్రవర్తన వాళ్ళు ఆడే మాట. నేను మంచి చేసిన ఎలా ఎన్న మా అత్తగారు నేను ఎంతో బాగా చూసేదాన్ని. మా ఆడబడుచు మా మడిది నువ్వు చూడలేదనేవారు, అందరితో చెప్పేవారు. అలాగే నేను ఇంటింటికెళ్ళి మా అత్తను చూస్తున్నాను, మా మామయ్య గారిని చూసి నేను చెప్పుకొని తిరగలేను కదండి. అలా అక్కడ ఉంటారు పల్లెటూరు ఏదో ఒకటి చెప్తుంటారు. అలాగే నేను ప్రతిదీ విడమర్చి చెప్పడం మనకు అవసరం. భగవంత స్వామి చూస్తున్నారులే నేను తప్పు చేయలేదు నాకైతే ఆ కాన్సెప్ట్ ఉంది, వాళ్ళకి లేదు. అలాగే నేను ఎలా నమ్మిస్తాను వాళ్ళకి స్వామి, నేను ఎలా నమ్మిస్తాను స్వామి అంటే చిన్న ఇన్సిడెంట్ అండి. నాకు చాలా ఇబ్బంది పెట్టారండి మా ఫ్యామిలీలోని. చెప్తే లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు చనిపోయారండి. చనిపోతూ ఆవిడ నా దగ్గరికి రానివ్వకుండా కూడా చేశారు. అయినా కూడా ఎప్పుడే నేను ఫోన్ ఒక 2 ఇయర్స్ నాకు కూడా కొంచెం కోపం. నేను ఇంత బాగా చూస్తే అయ్యో నీకు అన్ని విధాలా నేను చూశాను అత్తయ్య గారు. ఎందుకంటే నేను ఒకటే కాన్సెప్ట్ అట్నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను ఫేస్ చేసేది. నేను స్వామిని నమ్ముకున్నాను, నాకు మంచి భర్త వచ్చారు. ఆ భర్త ఎలాగో ఆ తల్లి వల్ల వచ్చాడు కాబట్టి ఆ తల్లికి ఎంత చూసినా నా రుణం తీరదు. అది నా కాన్సెప్ట్ అండి. దానికి కారణం ఏంటంటే స్వామి దగ్గర ఉండబట్టండి నేను చెయ్యగలిసినది. అదే నేను బయట ఉంటే నేను అందరిలాంటి ఆడదాన్ని, నేను కూడా కక్ష తీరుస్తాను. కానీ నేను ఏది చేసినా నా స్వామికి అది వెళ్ళిపో రియాక్ట్ అయిపోతుందని ప్రతి నిమిషం ఆలోచించాను. అందుకు ప్రతి ఒక్కరు నేను ఇలా చేస్తాను అలా అయినా మా అత్తయ్య గారు ఫోన్, అత్తయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు ఒక పక్క మా కేసు వేయిస్తారు అయినా ఫోన్ చేశారు మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు బాగున్నారా, మీకు ఇష్టమని రెడ్ సారీస్ కొన్నాను తెలుసండి అత్తయ్య గారు అంటే ఆవిడ ఎంతో పొంగిపోయి లాస్ట్ కి నా ఇంటికి కూడా రానివ్వపోయినా, లాస్ట్ ఇయర్ బాగాలేదని, లాస్ట్ పొంగల్కేనండి ఇదంతా జరిగింది, వెళ్ళాను. వెళ్తే నా చెయ్యి పట్టుకొని ఏడ్చుకొని, అమ్మా నాకు ఇలాందరూ చేసిన నేను బయటికి చెప్పుకోలేను కానీ నీ దగ్గరికి వచ్చేస్తాను, నువ్వేనమ్మా నాకు 100%, నువ్వు నాకు పెద్ద కొడుకు, మీ ఇద్దరేనమ్మా నాకు చూస్తారు, నాకు ఎవ్వరు చూడరమ్మా, నేను వచ్చేస్తాను నీ దగ్గరే నేను ఉంటానంటే మీరు వచ్చేస్తాను అనుకోండి, మీరు ఫోన్ చేయండి నేను కార్ పట్టుకుని వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అనేసి. అంటే నా కోసం వాళ్ళెంత ప్రచారం చేసినా కన్న తల్లి అలాగ అందరు మా వాళ్ళందరి దగ్గర చెప్పేటప్పటికి అది నాకు స్వామి చెప్పినట్టే కదండి. మరి ఎందుకంటే ఆవిడ మా ఇంటికి రాలేదు, నాతో మాట్లాడకుండా అన్ని చేసిన ఆవిడ, ఆవిడ చెప్పి జస్ట్ 1 వీక్ లో చనిపోయిందండి. ఈ రోజు అదే కానీ ఆవిడ చెప్పపోతే నేను ఎంత కరెక్ట్ గా చేసినానండి, నా చుట్టాల దగ్గర నేను తప్పు చేసినట్టే, ఎందుకంటే ఆవిడ నన్ను రానివ్వలేదని అనరు, నేను తీసుకెళ్లేదని అనుకుంటాను. నేను ఎవరికి చెప్తానండి, నేను 3 టైమ్స్ కార్ వేసుకుని వెళ్ళాను, తెమ్మన్నాను రమ్మంటే ఆవిడకి రానివ్వలేదు కొడుకు కూతురు, అయినా నేను చెప్పలేను ఇంటింటికి వెళ్ళి మా అత్తని రమ్మన్నాను రాలేదు. ఆవిడ అందరిలోని పండుగలో మా చుట్టాలందరూ ఉండడం, అక్కడ నా చెయ్యి పట్టుకుని నేను నీతోటే వచ్చేస్తానమ్మా, నీతోటే నా లైఫ్, నీలాగా నాకు ఎవ్వరూ చూడరు, ప్రతి ఒక్కరు ఆవిడ చనిపోతే నువ్వు ఏడకమ్మా, మీ అత్త ఆత్మ నీ చుట్టే తిరుగుతుందని అన్నారు. అంటే అక్కడ నాకు స్వామి అంటే నేను చేసింది కరెక్ట్ అని అందరి దగ్గర ఆవిడ చెప్పబట్టి ఒక తల్లి చెప్పింది అంటే అదే స్వామి చెప్తే అంతేనండి, తల్లి చెప్తే అంతే పిల్లల కోసం, అది నేను అనుకుంటున్నాను. అలా అంటే ప్రతి విషయంలో నాకు స్వామి, నేను పడ్డానండి చాలా పడ్డాను, పడినా కూడా దాని తాలూకా రియాక్షన్ కూడా నాకు అట్నుండే పాజిటివ్ గా స్వామి చెప్పిస్తున్నారండి, అది అక్కడ తెలుస్తుంది అందరికీ, వాళ్ళు స్వామి నమ్ముకున్నారు అందుకే వాళ్ళకి ఈ రిజల్ట్ వస్తుందని కూడా మూర్ఖులకు కూడా తెలియజేస్తున్నారండి స్వామి. పిల్లల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్, పిల్లలు అనేవారు మమ్మీ ఇదేనేంటి ఉన్నది స్వామి అంటే, నువ్వు ఎంతసేపు భజనలు పూజలు ఇదే అనుకుంటున్నా, బయట లైఫ్ ఇంకోటి ఉంది చూడు అని నాకు అడిగేవాడు నా కొడుకు అనేసి, నువ్వు ఎంతసేపు పేరెంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే, అన్నమ్మా ఎంజాయ్ అంటే ఇది కాదురా ఎంజాయ్, ఇందులో ఉందంటే ఆ వయసులో వాడికి అర్థం అవ్వలేదు. లేదు మమ్మీ ఎంతసేపు నువ్వు డాడీ ఇంకింతే నీకు పిల్లలు ఏం వద్దు, ఎంతసేపు భజనలు సర్వీసులు ఇవే అనుకుని ఉంటా. ఈ రోజండి మాకన్నా ఎక్కువ తెల్లవారులేసి నాకు అంటే ఆ టైంలో కూడా అండి నేను ఆడికి విసుక్కోలేదు, వాడు ఎంతో కోపం అయిపోయేవాడు నా మీద, ఎంత అయినా అస్సలు నేను అంటే పిల్లలు వినరండి మేము చెప్తే చెయ్యరండి అని చాలా మంది అంటారు, కానీ అది కరెక్ట్ కాదండి, పిల్లలు వింటారండి, పిల్లలకి చెప్పే వే కరెక్ట్ గా మనం చెప్పాలండి. వాళ్ళు అంటున్నారు కదా అని వదిలేస్తాం, ఏమిటి ఇష్టం లేదని పిల్లలకు అన్నం పెట్టడం మానేలేదు కానీ చిన్నప్పుడు పెడుతున్నాం కదా, వాళ్ళు మందు ఇష్టం లేదు, మందు ఏమైనా కావాలని తాగుతారా, తాగరు వాళ్ళు పడేస్తారు, అయినా ఆ జబ్బు తగ్గాలని. అయితే పిల్లలకి కూడా నేను 2 పిల్లలకునండి వాళ్ళు స్వామితో ఉన్నా కూడా బయటకు వచ్చాక బయట ప్రపంచం చూసాక కొంచెం టెంప్ట్ అయ్యారు ఆ ఏజ్ అలాంటిది, కానీ నేను అలా కాదమ్మా ఇదని చెప్తే ఈ రోజు అంటే అంతా నేను చెప్పలేను, నాకు కూడా ఇచ్చే సమయం అయిపోయింది కాబట్టి, ఈ రోజు మా పిల్లలు నాకన్నా ఎక్కువ, మా పెద్ద కొడుకైతేనండి ఢిల్లీలో ఉంటాడు, వాడు తెల్లవారు లెగ్గానే ఓంకారం సుప్రభాతం చేస్తాడు, ఆ తర్వాత స్వామి ఇది లిఖిత జపం చేస్తాడు, ప్రతిరోజు స్వామి లిటరేచర్ ఒక పేజీ చదువుతాడు, ప్రతిరోజు ఆడు చదివే వేదంలోనూ కనీసం ఏదో ఒకటి చదువుతాడు, 3-4 మెట్రోలు మారి భజనకి వెళ్తుంటాడండి. ఇవన్నీ ఎలా ఆ రోజు ఆడు చెయ్యడాన్ని వదిలేస్తే ఈ రోజు ఆడు ఈ రోజు చెయ్యడండి. అందుకే ప్రతి పేరెంట్కి ప్రతి భక్తిని నేను అదే చెప్తున్నా, పిల్లలు చెయ్యరండి, పిల్లలు మాట వినరండి అన్న మనం కొంచెం ఓపిక పడతాం కంపల్సరీ. బాలవికాస్ చెప్పేటప్పుడు కూడా చిన్న మాట అండి, ఆ బాలవికాస్ చెప్పేటప్పుడు కూడా నేను శ్లోకాలు పద్యాలు ఆటికి ఇంపార్టెన్స్ ఇవ్వనండి. ఒక పిల్లడు నా దగ్గరికి వచ్చాడంటే ఫస్ట్ వాడు బిహేవియర్ మారాలని ముందు నువ్వు పేరెంట్స్తో ఎలాగుంటున్నావు, నువ్వు ఇంట్లో ఇలా బ్రష్ చేయాలి, మమ్మీ డాడీ పనులు వాళ్ళు పాసి పనులు చేసుకున్న వచ్చే పిల్లలు కూడా నా దగ్గర ఉన్నారు, వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు కదా, అందుకే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు బ్రష్ చేసి అవన్నీ మీరే ముందు ఇవి నేర్పించానండి. అంటే నేను చెప్తున్నాను ప్రతిదీ నేను బయట సర్వీసులే చేయాలి, 100% నా స్వామి చెప్పింది అందరి ప్రేమించు అందరినీ సేవించనేది నా ఇంట్లో నేను చేసుకున్నానండి.
0: చాలా బాగా చెప్పారు బాలగారు, మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం నాకు బాగా నచ్చిందండి, భర్త అంటే ప్రతి భార్యకి ఎంతో ప్రేమ గౌరవం ఆదరం, ఆయన బట్టి నేను ఆయన బట్టి నా గౌరవం అనే ఆలోచన ఉంటుంది, కానీ ఆ భర్తను కనిపెంచిన తల్లి గురించి

0: కి ఫైనాన్షియల్ గా నేను హెల్ప్ చేయక్కర్లేదు, కానీ ఒక ప్లాట్ఫామ్ చూపించాలి. పేరెంట్స్ ఇద్దరూ లేరు, ఇద్దరు తల్లి చనిపోయిన తర్వాత తండ్రి కూడా క్యాన్సర్ తోటి సేమ్ దాంతో చనిపోయారు. పెద్ద పాప పెళ్ళైంది, మా బ్రదర్స్ మేమందరం నిలబడి చేశామండి. రెండో పాపకి అంటే ఆ పాపని ఎవరు యాక్సెప్ట్ చే అంటే ఇంటికి కూడా రమ్మని పిలిచే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎవరు నడుం కట్టుకొని చెయ్యాలి, ఎవరు ఎవరి మీద ఎవరు వస్తే ఎవరి మీద పడిపోతుందని అందరూ చేస్తే ఆ టైంలోని మా హస్బెండ్ నిలబడి ఏం పర్వాలేదమ్మా నేను అంటే మేము అక్కడ ఫైనాన్స్ అని నేను చెప్పనండి, నేను ఒకటే ఆలోచించానండి, తల్లిగా ఒక పిన్నిగా నేను ఎలాగ ఆలోచించాను, నా బ్లడ్ నేను నా భర్త కూడా అలాగే ఆలోచించాను. వాళ్ళకి ఏది అవసరమో ఆ వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇంటిలోకి రావాలన్న కొంచెం భయపడేవారు. రండి అమ్మా మీరు నా పిల్లలకి పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి పడుకోండి, వాళ్ళు మంచం మీద పడుకోవాలన్నా కూడా ఆలోచించేవారు. అంటే అంతలా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఏం లేదు, ఇది మీ ఇల్లు, మీ బాబాయ్ మీరు అని చెప్పి వాళ్ళకి అంతా చేస్తే అతను కూడాను మీరు ఎప్పుడూ తల్లిదండ్రి లేరు అనుకోకుండా అమ్మా నేనున్నాను, మీకు ఏదైనా నాతో ఫ్రీగా చెప్పుకోండి అని చెప్పి ఇతను కూడా వాళ్ళు చేసి స్వామి దైవాల్లో ఇద్దరికి మంచి మ్యాచెస్ అయిపోయి యుఎస్ఏ వెళ్లిపోయారు. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. వాళ్ళు అత్తయ్య గారు మామయ్య గారు వెళ్లారు చిన్నపాప, అది చాలా చిన్నదండి, జస్ట్ ఇంజనీరింగ్ అయిపోగానే నెట్లోని ఫోటో చూసి ఆ అమ్మాయి స్వామి డివోటీస్ ఫ్యామిలీ నుండని ఎవరో చెప్పారట, అది చూసి వాళ్ళు వచ్చారండి. యాక్చువల్గా అమ్మాయిని చూడలేదు వాళ్ళు, చూసి నెట్లో చూసి వీళ్ళు స్వామి డివోటీస్ అనగానే వచ్చారండి, చూశారండి. అబ్బాయి కూడా మ్యారేజ్ వరకు అబ్బాయి చూడలేదు, మ్యారేజ్ చేసుకున్నాడండి. చేసుకున్న తర్వాత మొన్న రీసెంట్ గా అత్తమ్మ వెళ్తే నాకు మా వారికి చెప్పింది, మా ఏంటి ఆంటీ బాబాయ్ అత్తయ్య మామయ్య వస్తున్నారంటే నువ్వు ఎవరికో సర్వీస్ చేయడం కాదమ్మా, స్వామి నీ ఇంటికి వస్తున్నారు సర్వీస్ చేయను, వాళ్ళు బాబాయ్ చెప్పారు నేను చెప్పాను మిగతా అంతే అయిపోయింది. వాళ్ళు వెళ్లేక సర్వీస్ వాళ్ళు వెళ్లి 6 మంత్స్ ఉండి వాళ్ళు దిగి జస్ట్ ఎయిర్పోర్ట్ లో ఇలా దిగారండి, మా వారికి నాకు ఫోన్ చేశారు. ముందు మా వారికి ఫోన్ చేసి ఏం పెంచారండి బావగారు మీ ఆడపిల్లలకి అన్నారండి అని చెప్పారు. తర్వాత నాతో అతను ఆడే మాటలు, చెల్లమ్మా ఏం పెంచావమ్మా, ఏదడిగినా మా బాబాయ్ని చూసి నేర్చుకున్నాం, మా పిన్నిని చూసి నేర్చుకున్నా, నీకు చిన్నదానమైనా చేతిలో దండం పెడుతున్నానమ్మా, స్వామి కాన్సెప్ట్ మాకు నేర్పించిందమ్మా నీ కూతురు, ప్రతిరోజు స్వామి క్యాసెట్ వేసేసిది, స్వామి మాటలు వేసేసిది, స్వామి స్పీచెస్ వేసేసిది, అవన్నీ వింటుండి మమ్మల్ని కూడా ఆ కాన్సెప్ట్ లో తీసుకెళ్లిపోయింది. హ్యాండ్సమ్ అమ్మా పిల్లలు, మీలాంటి ఫ్యామిలీ సింగిల్ పైసా డౌరీ తీసుకోలేదు, అలానే మీ ఫ్యామిలీ దొరకడం, మీలాంటి మీ ఇంటిలో పుట్టిన పిల్ల దొరకడం మా జన్మ జన్మల అదృష్టం అమ్మా. అతను నా తాడే మాటలు, మా వియ్యంకుడు ఇది. అప్పుడు నాకు అంటే నేను 100% సర్వీస్ చేశాను, ఓకే స్వామి చెప్పింది నేను చేశాను, నాకు కొంచెం సంతోషం అనిపించిందండి. అంటే మరి మీకేమనిపించింది, నా స్వామికి నేను న్యాయం చేశాను. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే ఇద్దరు ఆడపిల్లలునండి, ప్రతి ఒక్కరి దగ్గర ఇదే పేరండి వాళ్ళకి. వాళ్ళ హస్బెండ్స్ కూడానండి ఎంతో హ్యాపీ అయిపోతున్నారు ఆ భార్యలతోటి. వాళ్ళు ఏమి కట్నాలు తేలేదు, ఏమి తీసుకురాలేదు, వాళ్ళకి పిలుపు అవి ఏమి అసలు వాళ్ళ మైండ్ లో లేదండి. ఇద్దరు ఆడపిల్లలు ఈరోజు స్వామి కోసం. ఆ పెద్దమ్మాయి అన్నదండి ఒకసారి, ఏదో నేను చెప్పాను అమ్మ స్వామి సర్వీసులు చేయంటే, అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా మా మైండ్ మనస్సులో ఉందంటే అడ్రస్ లేని వాళ్ళకి ఒక రేంజ్ అడ్రస్ ఇచ్చారండి స్వామిని మాకు అని అన్నారు. అదంత మాట అండి, మాకు అడ్రస్ లేదు, తల్లిదండ్రులు లేని పిల్లలకి అడ్రస్ లేదు, ఒక రేంజ్ అడ్రస్ ఇచ్చారు మాకు స్వామి అన్నారు. ఈరోజు ఆ పిల్లలు అలా బతుకుతున్నారండి, వాళ్ళు చేసే ప్రతి పని మా పిన్ని చూసి నేర్చాం, మా బాబాయ్ని చూసి నేర్చాం, అది చాలండి మాకు. సాయిరా
1: చాలా బాగా మాట్లాడారు బాలగారు. ఇలాగే మీరు స్వామి బాటల్లో నడుస్తూ మీ చుట్టూతా ఉండే అందరికీ ఆనందాన్ని ప్రేమని పంచుతూ ఉండాలని, దానికి భగవాన్ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మీరు ఇలా వచ్చి రేడియో సాయి బృందంతో మాట్లాడినందుకు రేడియో సాయి తరఫున మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు. సాయిరామ్.
0: సాయిరామ్.
2: ఇల్లు తన ప్రధానమైనటువంటి స్థానం, అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అర్ధాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ ఉంటాయి ఇచ్చారు. కాని ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మశ్రీ, పద్మ విభూషణ అంటే దానికి పడిచొస్తున్నారు. ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు. ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి. గృహలక్ష్మి ఇంటిలో నిరంతరం కూడాను నవ్వుతూ ఆనందంగా ఆనందంగా ఉంటుండాలి. అర్ధాంగి పతి యొక్క కష్టములకు, నష్టములకు, దుఃఖములకు అర్ధ భాగంగా తాను నిలచాలి. ధర్మపత్ని

0: ధర్మములో ఎత్తిడి చేయగా ఉంటుండాలి స్త్రీలకు. ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి ఆధునిక యుగం నందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది. కానీ ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు, పవిత్రమైన హృదయం ఇంకను ఉంటున్నారు. స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము. ప్రపంచం లోపల ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ, గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం. స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం అదొక మఠంగా ఉంటుంటాది, కనుక ఒక చౌట్రీగా ఉంటుంటాది. కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి, తాము ఆదర్శంగా చూసుకోవాలి, సుక్షేమాన్ని సరిగా గమనించాలి. తదుపరి ఏ పనులైనా చేసుకోవచ్చును. ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం. ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది. కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు. కాదు కాదు, ఇల్లునంతా వెలిగింపజేసేటువంటిది ఈ స్త్రీ. ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటారు.
1: భక్తుల జీవితమే బాబా సందేశం అన్న సత్యసాయి సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ శ్రీమతి బాలా త్రిపురసుందరి గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శాన్ని అందిస్తున్నది.

0: అవతరించుట అంటలో అర్థమిదియే అనే ఇతివృత్తంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈ సాయి అవతార అనుక్రమ వాహికలో విద్యావాహిని విలువల సౌందర్య లహరికల్ని వెల్లువెత్తించే కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందు భగవాన్ దివ్య ప్రయాణంలో 1971 నుండి 80 వరకు కొనసాగిన దశకంలో ముఖ్యమైన మైలురాళ్లను స్పృశిద్దాం. అనంతపురం మహిళా కళాశాల, బృందావనం క్యాంపస్ కళాశాలలకు పూర్వపు దశకంలోనే అంకురార్పణ జరిగినా అవి పూర్తి స్థాయిలో సమగ్రంగా రూపొందినది ఈ దశకంలోనే. అదేవిధంగా తొలిసారి వేసవి కరడుల నిర్వహణ, పుట్టపర్తిలో ఈశ్వరాంబా ఉన్నత పాఠశాల ఆరంభం, శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి తరతరాలకు తరగని నిధులందించింది ఈ దశకం. అలా సద్విద్యాబోధనాత్మకంగా, సచ్చీల నిర్మాణాత్మకంగా, సత్సంస్కార వ్యవసాయాత్మకంగా నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా సంస్థలంటే విలువల వారిధి, అనేక మెళుకువల శరధి, సాయి శారదా సత్సాంగత్య సన్నిధి, భగవాన్ దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. నా పేరు చిన్నపల్లి పద్మావతమ్మ. నేను అనంతపురంలోని స్వామి చేత ప్రారంభించబడిన స్త్రీల కళాశాలలో 1974 నుండి అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను. రిటైర్ అయినా కూడా ఆ భాగ్యాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి. స్వామి అవతార కార్యకలాపాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్వామి చేత ప్రారంభించబడిన అనంతపురంలోని స్త్రీల కళాశాల. ఆ కళాశాలను స్థాపించడం గురించి, స్థాపించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి, విద్య పట్ల స్వామి దృక్పథం గురించి, వీటన్నింటి గురించి ఈరోజు చర్చించుకోవడానికి నాతో పాటు నా మిత్రులు, కళాశాల అధ్యాపకులు అయినటువంటి శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, కుమారి ఎం గీతాబాల గారు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు స్వామి పద్యం ఒకటి చెప్పుకుందాం. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనంగా ఆత్మవిద్య ఇందే అవతరించి, విశ్వ మానవ కోటి విజ్ఞానమొందంగా విశ్వవిద్యాలయము ఎచట వెలసి, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజల్లడి విఘ్నులిచట వెలసి, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసించట, సత్యధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పగ పూని సాయి ప్రభు సత్యసాయి సంపూర్ణ ప్రేమమూర్తి యగుచు పుట్టే మోదమలరా. ఈ పద్యం స్వామి అవతార తత్వాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తుంది. స్వామి విశ్వ మానవ కోటిని ఉద్ధరించి విఘ్నులుగా చేసి భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ఆత్మవిద్యను అభ్యసింపచేసి వాళ్ళని తన మార్గంలోనికి లాక్కుని సత్యధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకునేటట్లుగా చేయడం కోసం శ్రీ సత్యసాయి ప్రభువు పుట్టపర్తిలో ఉద్భవించారు అనేది ఈ పద్య సారాంశం. మనుషుల్ని తన పరిధిలోనికి లాక్కుని వాళ్లను సంస్కరించి శుద్ధి గావించి ధన్యుల్ని చేయాలంటే మరి స్వామి చేత జనులు ఆకర్షితులు కావాలి. అలా ప్రజల్ని ఆకర్షించడానికి స్వామి ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. చక్కెర చల్లితే తప్ప సీమలు దరిచేరవు. అందుకే స్వామి విద్యాలయాలు, వైద్యాలయాలు, నీటి ప్రాజెక్టులు, నారాయణ సేవలు అనే చక్కెర చల్లి మానవుల్ని తన దగ్గరకు రప్పించుకుని సంస్కరించి విఘ్నులుగా, భక్తులుగా, శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా తయారు చేసి తమ అవతార కార్యక్రమంలో భాగస్వాములు చేసుకున్నారు. 1968లో స్వామి దాదాపు ఒక దశకం పాటు అంటే ఒక 10 సంవత్సరాల పాటు విద్యాలయాలను స్థాపించి తమ అవతార లక్ష్యాన్ని విస్తరింపజేశారు. అంతకు పూర్వం స్వామి భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుని వాళ్లను సంస్కరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేయడం మాత్రం చేశారు. కానీ 1968లో విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పిల్లల మనసుల్లో భక్తి భావాలు నాటడం చాలా సులువు. ఆధ్యాత్మిక భావాలు కాని మానవీయ విలువలు కాని వాళ్ల మనస్సుల్లో నాటడం బాగా సులువైనటువంటి పని. ఎందుకంటే వాళ్ల మన క్షేత్రం మనస్సు అనేటటువంటి భూమి ప్రపంచ మాలిన్యాన్ని పూర్తిగా నింపుకుని ఎండిపోయి బీటలు పట్టి ఉండదు. వాళ్ల హృదయ క్షేత్రంలో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు అనే విత్తనాల్ని నాటి అలా నాటడం సులువు. ఆ నాటడం ద్వారా అవి తొందరగా నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు ఆ పిల్లలు సంపూర్ణమైన మానవులుగా, మానవీయ విలువలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతారు. అందుకే స్వామి విద్యాలయాలను స్థాపించారు. మరి విద్య మానవులకు ఏమందివ్వాలి, విద్య పట్ల స్వామి దృక్పథం ఏమిటి అనేటటువంటి విషయాన్ని శ్రీమతి ప్రఫుల్ల గారు ఇప్పుడు తెలియజెప్తారు.
2: సాయిరాం, విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ఇట్ ఈజ్ ఫర్ లైఫ్, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ అనేది స్వామి ఉద్దేశం. జీవనోపాధి కోసం మాత్రమే కాదు విద్య, జీవన పరమావధిని కూడా తెలియజేయాలి అంటారు స్వామి. విద్య అనే పదంలో విత్ అంటే తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం అని అర్థం. బహిర్ముఖమైన మనిషి దృష్టిని అంతర్ముఖం చేయడానికి సహకరించాలి విద్య. ఇది జరగాలి అంటే విద్య ద్వారా లౌకిక విద్యలే కాక, అంటే బిఏలు ఎంఏలు కాకుండా పరావిద్యను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. మానవతా విలువల పట్ల, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావడానికి లౌకిక విద్యలతో పాటుగా సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యాబోధన కూడా జరగాలి. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట అంటారు స్వామి. మంచి నడవడిక, మంచి బుద్ధి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ, భక్తి, సత్యవాక్ పరిపాలన, ఇలాంటి లక్షణాలు నేర్పేదే విద్య అని స్వామి అభిప్రాయం. ఏమంటావు గీత?
3: అవును మేడం, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు నాచింది పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తమ స్వార్థం కోసం మాత్రమే చింతిస్తూ బ్రతికే ధోరణిని నేర్పే విద్యల వల్ల, విద్యాలయాల వల్ల ఏమి లాభం? ఆధునిక విద్య పెరిగిన అవధి లేక ఆత్మతేజంపు క్షీణించి తరగిపోయి బ్రతుకు ఆడంబరము చేత భారమాయి నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అంటారు మన స్వామి. ఇలాంటి చదువులు కావాలంటే ఏ కళాశాలకైనా వెళ్లవచ్చు. అంతకంటే అతీతమైన విద్య కావాలంటే తాము స్థాపించిన కళాశాలకు రావాలని స్వామి అంటారు కదండి.
1: అవును, ఆధునికమైనటువంటి చదువుల్లో నైతిక విలువలు చేర్చే బాధ్యత పరిపాలకులదే అనేది స్వామి అభిప్రాయం. ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో మంచి పదవిలో ఉన్నటువంటి శ్రీమతి మాధురిష అనే ఆవిడను ఉద్దేశిస్తూ స్వామి సభాముఖంగా ఇలా అంటారు. విద్యలందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురీష అని. అంటే ఆధునిక విద్యల్లో నైతిక విలువల్ని, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని చేర్చి పిల్లల చేత చదివింపజేయటం ఆధునిక విద్యా విధానాన్ని మార్చడం అనేది పరిపాలకుల బాధ్యత అంటూ ఆమెను ప్రబోధించారు. ఆ మార్పుకు తాము మొట్టమొదట పూనుకుంటూ 1968లో స్వామి అనంతపురంలో స్త్రీల కళాశాలను స్థాపించారు.
3: మేడం, స్వామిని మొట్టమొదట స్త్రీల కళాశాలనే స్థాపించడంలో వారి ఉద్దేశమేమి?
2: ఈ విషయం మరి మనం స్వామివారి మాటల్లోనే విందాం.
4: మన కళాశాల యొక్క విషయంలో ఈ తల్లులను సైన్యం లోపల వారిని అభివృద్ధిపరిచి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకు, దేశం యొక్క అభివృద్ధికి, సుఖశాంతులకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు కూలుకోవటం అనేటువంటిది మన కళాశాల యొక్క ఆశయ. అయితే ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నాలతో ఈనాడు తెలవేగినటువంటి అశాంతులు, అగ్రములు, అన్యాయము, అగత్యములు అనేటువంటి దాని రూపు మాపవచ్చునంటే తప్పక మాపవచ్చు, ఏమాత్రము సందేహం లేదు. కారణమేమనగా మనము మనస్ఫూర్తిగా ఏ రూపంలో మనము దీన్ని సందర్శింపజేసినప్పుడు ఎట్టి కార్యాలైనప్పుడు సులభంగా మనం సాధించవచ్చు. అయితే ఈ ఉదయపూర్వకంగా మనం చేస్తున్నామా లేక సాధారణమైన కూడా మనం ఆచరిస్తున్నామా అనేటువంటి దాని తనకు తాన సాక్షి. మాతృప్రేమను ప్రజలు చెప్పాను, అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యాక్షరంబు అని అమ్మ అనేటువంటిది మనకు అన్ని అక్షరంలో కూడా అకారం ప్రారంభం. ఈ అకారంతో ప్రారంభమైనటువంటిది అంత్యంలో అకారం అయిపోతుంది. కాబట్టి అక్కడ అకారం అనేటువంటిది సూక్ష్మంగా చేయి, ఇక్కడ అకారంతో ఉండేటువంటిది, ఈ రెండు అకారములు కూడా ఆధ్యాత్మంగా వచ్చినటువంటి కాబట్టి అమ్మ పుట్టిన తక్కువనే మన ముఖములకు కనిపించేటువంటిది అమ్మ. అలాంటి అమరతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఎంతైనా సార్థకం ఉంటుండాలి.
2: ఇవి స్వామివారి మాటలు. ఇక ఆనాడు స్వామి మాటల్ని ప్రత్యక్షంగా విని పుస్తక రూపంగా ముద్రింపచేసిన ఆనాటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హేమలత గారి మాటలను విందాం ఇప్పుడు.
5: త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకొనగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో లేక ఖ్యాతి నిమిత్తమో స్థాపించుట లేదు. ఇవన్నీ క్షణికమైనవి. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసములందు చిత్రింపబడి వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమ అను సనాతన ఆదర్శాలను జాతుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. దీన్ని స్వామి చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలని పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.
6: డిసిప్లిన్ గురించి చెప్తూ కొంత ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మరి వాళ్ళకి అంత కష్టం, ఒక్కొక్కసారి మనసుకి వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు డిసిప్లిన్ పెడితే. మరి నశ్రేయో నియమం వినా అని చెప్తారు కదమ్మా, నియమం ఉండాలి జీవితంలో. నియమాలు లేకపోతే కట్టుదగినటువంటి ఎరువులే ఎందుకు పనికిరాకుండా పోతారు అని చెప్పేవారు స్వామి. చక్కగా అంటే ఎంత మధురంగా చెప్పేవారు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏమంత మనసు కష్టపెట్టుకునే వాళ్ళు కాదు. అదే కాకుండా వినయ విధేయతలు ఉండాలి, విద్య ఉన్న వినయం రావాలి అని కూడా చెప్పేవారు స్వామి.
3: నిజం కదా, మంచి తల్లుల్ని తయారు చేస్తే గృహం బాగుపడుతుంది, అంటే తరం బాగుపడుతుంది, అలా మొత్తం సమాజం బాగుపడుతుంది అని స్వామివారి ఉద్దేశం.
1: అసలు ఈ కాలేజీ స్థాపన వెనుక మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారి సంకల్పం కూడా ఉంది. స్వామి ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో శ్రీమతి ఈశ్వరమ్మ గారు జాయ్ ఐస్ క్రీమ్ సొంతదారులైనటువంటి శ్రీ జావా గారి ఇంట్లో ముంబైలో కొన్నాళ్లు ఉన్నారట. ఆ సమయంలో జావా గారి కుమార్తెల యొక్క విద్యాబుద్ధులు చూసి, వాళ్ల ప్రవర్తన చూసి ముచ్చటపడి ఆడపిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుంది అనుకుని స్వామితో ఆమె చెప్పారు. ఈ విషయం జావా గారి అమ్మాయి కుమారి రాణి గారి మాటల్లోనే విందాం.
7: He had left Amma at our house in Bombay, and that time she saw we were five sisters and one brother. Then she realized that girls should be educated, and she decided that the Anandpur College had to come in. So the first thing she asked Swami at the airport when Swami came back, she told him, I want a promise from you that girls should be educated. And we were all girls, only one boy. So she saw that, you know, we were, all of us were being educated and all that. And it's a difference having education background. So she told Swami, we don't have any college here in our place. So the girls must be educated. Mm-hmm. So when Swami came, first promise he gave his mother that, yes, I will put up a college in Anandpur. And he gave the job to my father to see for the land and everything. And then that's how the Anandpur College came.
1: Ishwaramma gari korika okate kaadu. Aa rojullo Anandapuramlo గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి తర్వాత డిఇఓగా రిటైర్ అయిన కుమారి లక్ష్మీదేవమ్మ గారు స్వామికి గొప్ప భక్తురాలు. ఆవిడ సభాముఖంగా స్వామిని ప్రార్థించారు, స్వామి అనంతపురంలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా కళాశాల లేదు, ఒకటి ఏర్పాటు చేయండి అని. ఈశ్వరమ్మ గారి కోరిక, లక్ష్మీదేవమ్మ గారి ప్రార్థన, ఈ రెండు స్వామి సంకల్పానికి బాహిరంగా దోహదం చేశాయి అని చెప్పుకోవచ్చు.
2: మరి అప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు కళాశాలను?
1: ఇది స్వామి కాలేజీలో చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి తర్వాత దివంగతుడైన శ్రీమతి హేమలత మేడం గారి మాటల్లోనే విన్నది.
6: 28 జూలైలో స్వామి, అప్పుడు హై స్కూల్ ఉండేది గర్ల్స్ హై స్కూల్ ఒక కాంపౌండ్ లో, ఆ కాంపౌండ్ లో ఉండే కొన్ని బిల్డింగ్స్ 3-4 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఒక వరండా ఉండి ముందు 4 రూములు ఉండేవి వరుసగా, అదేమో క్లాసెస్ జరిగేవి. ఒక దాంట్లో పియూసీ ఆర్ట్స్, ఇంకో దాంట్లో పియూసీ సైన్స్, ఇంక మూడోది ఐ థింక్ 3 రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండింది. ఆ దాంట్లోనేమో బీఏ క్లాసెస్, ఆ బీఏలో 2 గ్రూప్స్ ఉండేవి అన్నట్టు. అందుకని పియూసీ ఆర్ట్స్ సైన్స్, ఆ రోజులో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళం, అది బిఏ మాత్రం ఉండేది. 68లో తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్ పక్కన ఉండేది ఒక చిన్న హాల్, అంతా గట్టిగా 100-120 మంది కూడా పట్టేవాళ్లు కాదు. అప్పుడు ఉండే స్టూడెంట్స్ కి ఎట్లాగో చాలా ఇరుకిరుగ్గా సరిపోతూ ఉండేది. ప్రిన్సిపల్ రూమ్ ఒకటి ఉండేది, ఆఫీస్ రూమ్ ఒకటి ఉండేది, అంతే. ఆ 3 అవతల బిల్డింగ్ లో ఉండేది. ఇదే కాలేజ్ అప్పుడు చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు స్వామి. ఆ తర్వాత ఈ సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. 69కి అదే కాంపౌండ్ లోనే, కాంపౌండ్ విశాలంగానే ఉండేది, దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద 4 షెడ్స్ వేయించారు. అంటే ఒకే షెడ్ 4 సెక్షన్స్ గా చేసి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఐ థింక్ బయోలాజికల్ సైన్సెస్ రెండింటికి కలిపి ఒకే ల్యాబో ఏదో రెండో అది పెట్టారు. ఇంకొక క్లాస్ రూమ్ కూడా కట్టించారు లేదు అక్కడ పక్కనే. ఇలా టెంపరీ షెడ్స్ లో సర్దుకోండి, నేను తప్పకుండా కొత్త బిల్డింగ్, మంచి బిల్డింగ్ కట్టిస్తాను అనేవారు. నవంబర్ లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏ సైట్ సెలెక్ట్ చేయాలి అని చాలా ఈ ల్యాండ్స్ అన్ని చూశారు. చూసిన తర్వాత స్వామి ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్థలమే డిసైడ్ చేశారు. దూరమైనా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలకి. 71 దాకా స్వామి తరచుగా వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అది ఎంత బాగా చేసేవారమ్మ. మమ్మల్ని ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి విఐపీస్ అందరికి, మా లెక్చరర్లు మంచి వాళ్ళు, ఇట్ట అంతా చెప్పేవారు స్వామి పాప. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద చాలా సూపర్విజన్ చేసేవారు. ఫ్లైట్లు కడుతున్నారు తొందరగా. ఇది కూడా చూడండి, 69 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 70లోనే మొదలు పెట్టారమ్మ. 1 ఇయర్ లో అయిపోయింది. ఆడిటోరియం, లైబ్రరీ, హాస్టల్ బిల్డింగ్, మెయిన్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు కట్టేశారు. అవి 71 సరే, అది ఇనాగరేషన్ జూలై 8 అయింది. ఇంతలో ఏం చేశారంటే ఈ పియూసీ కాకుండా ఇంటర్మీడియట్ పెట్టారు రైటింగ్ 70-71 లో. 71 లో కొత్త బిల్డింగ్స్ లోకి వచ్చాక ఈ తాత్కాలికమైన ల్యాబొరేటరీస్ కట్టారు షెడ్స్ అని చెప్పానే, అక్కడ ఉండేటువంటి టేబుల్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి కాలేజీకి, అన్ని సూపర్వైజ్ చేసుకునేవారు.
3: స్వామి ఎంత శ్రద్ధ తీసుకుని కట్టించారో కదా మన కాలేజీని. ఈ రోజు మనమంతా ఎంతో ఆనందంగా నిశ్చితంగా పనిచేసుకుంటున్నాం.
1: అవునమ్మా, స్వామి ఆడపిల్లలను చాలా అపురూపంగా అస్థారపరంగా చూసుకుంటారు. వాళ్ల రక్షణ భద్రతలను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మనది ఆడపిల్లల కాలేజీ కదా, అది కట్టేటటువంటి సమయంలో స్వామి ఎంత బాధ్యతగా ప్రవర్తించారో, ఎంత చక్కటి మెలకువలు తీసుకున్నారో, ఇవన్నీ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం.
5: చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకరాపన చేశారమ్మా బిల్డింగ్స్ కి. అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లలు, ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం. కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని. ఇంకా ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు. ఆయన్ని రోడ్డు మీద నుంచో వెళ్ళి అన్నారు. రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయి అన్నారు. ఎవరికి ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. అంటేటా ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదన్నా రాళ్ల రువితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి. అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది.
2: ఆ రోజుల్లో ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తులంతా ఎంత అదృష్టవంతులో. అలాంటి వ్యక్తుల అనుభవాలు ఈనాడు మనం తెలుసుకునే వీలుందా?
1: ఆనాడు స్వామి కార్యాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులకు, అదృష్టవంతులకు స్వామి ప్రేమ, ఆదరం, రక్షణ అన్ని లభించాయి. స్వామి అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా అని. అలా స్వామి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసి సేవలు చేసినటువంటి ఒక భక్తునికి స్వామి ఎలా అనుగ్రహాన్ని చూపించారో, ఆ అనుగ్రహాన్ని పొందిన, ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ భక్తుడు శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం విందాం.
8: అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కరరావు గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు బస్సులోనే వచ్చాను. దాని గుర్తు బస్సు ఉండేది ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్సులోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం. ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గురుతో ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి కల్పిస్తాం అప్పుడు చాలా జరిగేది అన్నమాట. అది ఈగిరి గారి ఓపెనింగ్ అండి అది. అప్పుడు వివేకర్ గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇచ్చారా ఆయన, ఆయనకి మన వీళ్ళు ఎస్కాట్ వాళ్ళంతా ఉండేవారు, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు, మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు. స్వామి పాప ముందు అంతా మంగళవాద్యాలు వెళ్తుంటే అలా ఆయన్ని రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేశారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్ గా ఉంది లేదా, అక్కడ హీటర్ పానే కదా. అలా చేస్తున్నాం, మరి చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా బాగా అంటే మాకు కనపడడం లైట్లన్నీ వేసుకున్నాం అన్నమాట. సరిగ్గా 11:30 అండి ఆడాము వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట. పైన చూడాల పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నా అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చి అవి లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేస్తుందని అడిగిందన్నమాట. అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడిదట్టుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిది స్వామి మీదే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను. అది 100 కేజీస్ బరువు ఉండదు బస్తా ఒకటి. ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ వేయనంటున్నాడు, ఆడ వేయనంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నాకు ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసేయి ఒక బస్తా ఎత్తేసి నేనేమి మోయకల్లా, దాన్ని లాక్కొచ్చిన ఈ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్తున్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 కేజీస్ బస్తాలు లోపల వేసేసా. ఆ సామెన్ మీరే చేయాలి, ఆ భగవంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను అయితే మూడు బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంది చూస్తున్నాను అనమాట. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాదనమస్కారం తీసుకో అన్నారు. నేనేమో పాదనమస్కారం తీసుకున్నాను సార్. పాదనమస్కారం తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండకూడదు కదా, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టిపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మతిపోయిందండి, నేను ప్రార్థనస్తాను స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, పవన్ ఎత్తున చేపెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిసే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తా అన్నారు. ఇప్పుడు అనిపించింది మాట సర్వాంతరి అని స్వామి అని చెప్పేసి నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్. అది
3: రామనామము కంటే రామ కార్యం గొప్పది అంటారు కదా స్వామి, అలా స్వామి కార్యంలో పాల్గొంటే స్వామి స్వయంగా వచ్చి దర్శనమిస్తారు అన్న విషయం ఇక్కడ మనకు రుజువైంది.
1: దర్శనం ఇవ్వడమే కాదు, వాళ్ల జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలను కడగండ్లను ఆపదల్ని నివారించి కావలసినటువంటి రక్షణ అందిస్తారు స్వామి. తమ కార్యంలో పాలు పంచుకున్న వారికే కాదు వాళ్ల కుటుంబానికి కూడా రక్షణ అందిస్తారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో స్వామి కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి భక్తుల్లో ఒకరైన ప్రముఖ భక్తుడు శ్రీ ఇంద్రేశ్వర్ గారి మాటల్లోనే మనం విన్నాం.
9: ప్రశాంతిలో నుంచి స్వామి అనంతపూర్ కాలేజీ ఫౌండేషన్ తోని వ్యవస్థకు వెయ్యాలి, అక్కడ బయలుదేరుతామని చెప్పేసి అని అనౌన్స్మెంట్ చేశారు కస్తూరి గారి ద్వారా. అక్కడ ఉండేటువంటి ఒక సుమారు పాత భక్తులు స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 150 మంది బయలుదేరి అనంతపురం వెళ్ళాం. స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి ఫౌండేషన్ తోని అక్కడ వేశారు. ఎవరు ఫౌండేషన్ స్వామి వేసి స్వామి అవాడ ఈ అనంతపురంలో మహిళా కళాశాల అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం కూడా ఏదో ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రాపంచిక దీనికి కాదు, స్త్రీలో అనంతమైన శక్తి ఉంది, ఆ శక్తి అనేటువంటిది గమనించట్లేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి అనంతమైన శక్తి ఉంది, దాని సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది, సమాజం తయారు చేసేదే వాళ్ళు. అంచేత అటువంటి విద్యాలయం అటువంటిది ఇక్కడ స్థాపించదలుచుకున్నాను. ఇది ఎవరు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది, ప్రపంచం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా సరైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజుని స్వామి వారి దివ్యోపం చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆకాశం అంతా మేఘామృతం అయిపోయి పూర్తిగా కొండ వృష్టి బదలగొడుతుందా అన్నట్టుగా వర్షం అది సూచన వచ్చింది. కానీ స్వామి అన్నారంటే ఏం కాదని చెప్తారు, పెద్ద గాలి అది కూడా వచ్చింది. కానీ స్వామి దేవుడు ఏంటంటే స్వామి జస్ట్ ఇలాగా ఉపన్యాసం చెబుతూ చేసే మంచి పని ప్రతిదానికి కూడా ప్రకృతి కూడా సహాయపడుతుంది, అంచేది ఏ మంచి పని ఎవరు చేసినప్పుడు కూడా భగవంతు సాయం కూడా ఉండదని చెప్పిన తర్వాత చుక్క కూడా పడలేదు, వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ కూడా చక్కగా స్వీట్స్ అయి పంచిపెట్టారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న విషయం మనం చేయాలి. ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు దగ్గరగా కూర్చున్నాను నేను స్వామికి బాగా దగ్గరలో. స్వామి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు అక్కడ. నా ఇంకా చూస్తున్నారు స్వామి, ఏమిటి ఇలా చూస్తున్నారు, నా వెంకే ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అని చెప్పిన ఏదో మొదపడుతున్నాను నేను లోపల. కానీ ఉపన్యాసం చెబుతున్నారు కానీ నా వెంకే చూస్తున్నారు. సరే ఏమన్నా నేను అప్పుడు ఆ రోజుల్లో స్వామి చూస్తే మళ్ళీ ఆత్మశోధన చేసుకునేవాడిని ఏమైనా పొరపాటు ఉందా, స్వామి నాకు అనుగ్రహంగా చూడట్లేదు, అది కోపంగా చూస్తున్నారు, ఇలాగా ఆ స్వామి వారి యొక్క సాహచర్యంలో కూడా మళ్ళీ తప్పులు మనం తెలుసుకోవడం అది తెలుసుకోవడం ప్రయత్నించడం వచ్చేది ఇటువంటివి జరిగే రోజుల్లో ఉండే భక్తులందరికీ కూడా. సరే నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆశ్చర్యం అంటే అదే టైంలో అక్కడికి సుమారు 750 కిలోమీటర్లో వెస్ట్ గోదావరి మా గ్రామం ఉంది. పెద్ద తుఫాను గాలిగాని వచ్చింది అక్కడ. మా పెద్దమ్మాయి రాధికారిని ఇప్పుడు సత్యాసేవా సంస్థల్లో ఆ అమ్మాయి కూడా పనిచేస్తా ఉంది. చిన్న పాప అప్పటికి ఆ అమ్మాయికి 6 ఇయర్స్ ఏజ్. బయట ఆడుకుంటూ ఉంది అక్కడ గ్రామంలో మా ఇంటి దగ్గర, పెద్ద కాంపౌండ్ మా ఇంటిది అంతా కూడా. సరే గాలి వస్తుంది, తలుపులు కొట్టుకుంటున్నాయి, డ్యామేజ్ జరగకుండా అంటే తలుపులన్నీ వేసారు మా ఫాదరు మదర్ వాళ్ళని. ఈ అమ్మాయి ఏంటంటే బయట ఉండిపోయింది, చూసుకోలేదు వీళ్ళు. మా ఇంటి దగ్గర పెద్ద రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు కొమ్మ సుమారు 1 అడుగు డయామీటర్ ఉంటుంది, అది పెద్ద కొమ్మ. అది గాలికి ఎగురొచ్చి ఈ మా అమ్మాయి కూర్చున్న చోట గుమ్మాలు అక్కడ చిన్న అరుగులు ఉన్నాయి, అరుమి కూర్చుని పోయింది అమ్మాయి. ఆ పెద్ద కొమ్మ వచ్చి అక్కడ పడి తగలకుండా దూరంగా అక్కడ ఆగిపోయిందంటే అలాగ తగలకుండా. సరే వీళ్ళంతా గాలి నేను చూస్తే అలా లోపల కూర్చుని ఉంది అక్కడ. స్వామి రక్షించారు లేకపోతే మేము ఏం చెబుదాం వాళ్ళ నాన్నకి అనికే అనుకున్నారు. స్వామి నన్ను అదే లాగా చూడడం ఏంటంటే నేను రక్షణ చేస్తున్నాను సుమ్మా అని ఇప్పుడు నా భవిష్యత్ అనేటువంటిది నా యోగక్షేమాలు చూసి ఆ విధంగా రక్షించారు. అంచేత అప్పుడు తర్వాత తెలుసుకున్నాను స్వామి విధంగా చూడడానికి ఇది కారణం అని చెప్పేశాను. తర్వాత మహిళా కాలేజీ కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ కాలేజీలో ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని సేవాదళం అందరూ వెళ్ళి అక్కడ సేవ చేయమన్నారు. భావరా సత్యనారాయణ గారు అంటే రమణరావు గారు ఫాదర్. రమణరావు గారు అంటే అందరికీ పరిచితమే. ఆయన ఆల్ ఇండియా సేవాదళ కన్వీనర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన స్వామిని ఐక్యమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫాదర్ ఇప్పుడు నేను చెప్పినటువంటి భావరాజు సత్యనారాయణ గారు, ఆయన ఇంజనీర్ రిటైర్డ్. ఆయన పంపించారు ఈ సేవకు అనేటువంటిది.
10: మేడం, మనం స్వామి పనులు చేసేటప్పుడు ఎంతో కష్టమైన పనులు కూడా చిటికెలో అయిపోతాయి, అది స్వామి అనుగ్రహమే కదా.
1: అవునమ్మా, స్వామి సంకల్పిస్తే చాలు అన్ని చిటికెలో ఇలాగ జరిగిపోతాయి. కాని మనకు సేవ చేసుకునే అవకాశం కల్పించి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తారు స్వామి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి ప్రముఖ భక్తులు శ్రీ రమణరావు గారి మాటల్లోనూ, శ్రీ కృష్ణారావు గారి మాటల్లోనూ మనం విందాం.
11: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని. ఆయన రిటైర్డ్ సూపరింట్ ఇంజనీర్, అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ది కన్స్ట్రక్షన్, ది కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంచేత ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవదల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజన తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్ ఇవన్నీ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరి వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొన్నాం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళలేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు కానీ 4 పాపులర్ స్వామికి కొన్ని కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్, అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే అబౌట్ 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్ కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఆ ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి. దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు తీసుకుని స్టోన్స్ అవన్నీ తీసి ఇంకా గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా రెగ్గెడ్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువు గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మేము సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా లేవదీయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిశాలు పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలా రాత్రి 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటండి మధ్య మధ్య శాగ్ అయిపోయి, శాగ అయిపోతే స్వామి చూసి ఏమైందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. అసలు మిరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్నింగ్ గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏమిటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మిరకటి గురించి అంత ప్రచారం లేదు. అంచేత ఏమిటి ఏం చేయాలి, మనకి మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యానది కట్టాలి కదా. మా కదా నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి, ఏం స్వామి స్వామి అని పడిపోయింది. సర్లే మళ్ళీ అంతా లేవదు ఇద్దరు గానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి బాంకు ఎలా ఇచ్చారో అది మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్స్ ఇట్స్ గ్రేట్ మిరకల్.
12: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు, రోమిల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం. మరే నువ్వు పాడరా నువ్వు పాడరా నువ్వు పాడరా అంటాం. మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, ఇట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మేము చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. మేము 5 రోజులు ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ చేస్తున్నాం. 10 ఇంటికి స్వామి వెళ్లిపోయారండి. కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లిన స్వామి మళ్లీ రాత్రి 12 ఇంటికి వచ్చారండి. అర్ధరాత్రి ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయి అని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్. పాపం అంజలీదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలీదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలీదేవి అంజలీదేవి అని చుట్టూ మావడం గారు సినిమా యాక్టర్ కదా. స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని శ్రమ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ నుంచి ఎవరి రాష్ట్ర వాళ్ళు మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదారులో విఎస్ఆర్ కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానందుడి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయన వివిగిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదారు వాళ్ళు వచ్చి 4 రోజుల ఇక్కడ ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు ప్రక్రియ చేశారు అని మమ్మల్ని సభాముఖంగా అంతకన్నా ఇంకేం కావాలి. మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో గంట గడిపి కరాలను ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎలా వివిడి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటల నుండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాడు. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నాడు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతులరా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
10: ఇలా ఎంతమందో స్వామి భక్తులు సేవకులు స్వామి సంకల్పం వెనుక పనిచేశారు. అలా చిన్నగా ప్రారంభమైన కాలేజీ అంచెలంచెలుగా ఎదిగింది. మన కాలేజీ నిర్మాణపు పనుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్వామి ఎంత చురుకుగా తిరుగుతున్నారో, కాలేజీ కట్టే 10 నెలలు ఎంత అవిశ్రాంతంగా పనిచేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మనకు.
13: Where education is concerned, Swami took the first step in 1968. Interestingly, this step involved the establishment of a college for women in Anantapur, the town that is the headquarters of Anantapur district in which Puttaparthi is located. As always, Swami started small in improvised premises, postponing the formal inauguration till the campus was ready with all the required facilities. The inauguration was done by none other than the then President of India, Mr. V.V. Giri. Speaking on that occasion, this is what Swami declared.
14: India is being forged into a bhoga bhumi, the land of luxury, a land of skyscrapers, tinned food, air conditioning and television. Indians are being shaped into an imitative, insurgent and ill-disciplined mass. They are being transplanted on other soils and encouraged to grow without roots. This is an insult to the past and a dangerous defiance of history. It is a sacrilege on history of time and on the sole purpose of human existence. That is the reason why I have decided that this college be inaugurated on Guru Purnima Day as a reminder of the highest tradition in which the highest ideals of life were instilled by personal example and guidance by the Guru. The seed has been planted. It will sprout and spread, heavy with fruits, providing shade, security and sustenance to all.
13: Way back then, Swami did not talk of a university, although it was very much a part of his master plan. Rather, the Anantapur College for Women was routinely affiliated to a neighboring university as the law required, while Baba focused on the more important task of molding the students and teachers. This he did with frequent visits to the campus, spending a lot of time with students and staff, and of course, giving them a lot of special advice all related to character development. For Swami, the end of education was always character.
3: ఇలాంటి దివ్యమైన కళాశాలలో ఎంతో మంది మహనీయుల సేవాపరత్వంతో ప్రారంభించబడి ఎదిగిన కళాశాలలో పనిచేసే మనం చాలా అదృష్టవంతులం కదా.
1: అవునమ్మా, అదృష్టవంతులమే. కానీ ఆ అదృష్టాన్ని మనం ఆయన మాటల బాటలో నడిచి నిలబెట్టుకోవాలి. స్వామి తమ కాలేజీలో అధ్యాపకులు విద్యార్థులు ఎలా ఉండాలని అపేక్షించారో ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విన్నాం.
5: చిత్తమును మెత్తపరచని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరచని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులలో సహనము చూపని చదువులు కొట్ట చదువులు. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. సార్, ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడు అని స్వామి చూచారు. ఒక టీచర్, వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు. వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని. విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి. ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు. పాప సహనము శాంతము ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు, ఒకసారి రాక్షస విద్యలు. ఈ విధంగా చక్కగా రాసేవారమ్మా. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ వారి డ్రెస్, చూపు, నవ్వులు చాలా గౌరవ రీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏం చెప్పగలము? స్వామి మాటలు. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి, గౌరవాలు, సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు. అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి, ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట, విద్యా విధానం అని తలంచుట, ఇంతకంటే వివేకం వేరొకటి లేదు. అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియపోసుకుని రాక్షసులవలే లేక పిశాచులవలే సంచరించటం పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తహతలాడిపోయేవారు.
10: ఈ మాటలు వింటుంటే మనపైన, మన విద్యార్థులపైన ఎంత గురుతరమైన బాధ్యత ఉందో కదా అని అనిపిస్తోంది. స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకునేలా ఆశీర్వదించమని స్వామినే ప్రార్థిద్దాం.
1: మనం ఆయన్నే ప్రార్థించాలి. ప్రార్థించే ముందర ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీ భవనం గుండ్రంగా వర్తులాకారంలో ఉంటుంది కదా. కాలేజీ బిల్డింగ్ కి అంటే గుండ్రటి ఆ వర్తులాకారపు భవనానికి ముందర ముఖద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బిల్డింగ్ అంతా గుండ్రంగా ఉంటుంది. పైన ఊర్ధ్వముఖంగా కమలాలు కనిపిస్తాయి. సాధారణంగా బిల్డింగులన్నీ దీర్ఘ చతురస్రాకారంలో, వరండాలన్నీ బయటి వైపుకు ఉంటాయి. కానీ మన బిల్డింగ్ లో మాత్రం గుండ్రంగా బిల్డింగ్ ఉంటూ రూములు, రూములను ఆనుకునే వరండాలు అన్ని లోపలికి ఉంటాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఊహ కలుగుతుంది. ఆ ఊహ కూడా స్వామి యొక్క బోధనలను ఆధారం చేసుకుని పుట్టినటువంటిది. ఈ బిల్డింగ్ ను మన మనస్సుతో పోల్చుకుందాం. ఒకసారి మనం మన మనస్సులోకి, మనస్సు ద్వారం గుండా భగవంతుని లోనికి ఆహ్వానించి బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే, అంటే ప్రాపంచికమైన లక్షణాలను వదిలి అంతర్ముఖంగా ఆవించుకుంటే మన హృదయ కమలం పైన ఎంతో ఎత్తుకు ఎదిగి ఊర్ధ్వముఖమై భగవంతునికి అభిముఖమవుతుంది అన్న విషయాన్ని ఈ బిల్డింగ్ సూచిస్తోందేమో అని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నీరు ఈ రకంగా వర్తులాకారంలో స్వామి కట్టడం వెనుక స్వామికి ఈ ఉద్దేశం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కాలేజీ బిల్డింగ్, ఈ కాలేజీ భవనం స్వామి మనకు ప్రసాదించిన ఒక కోవెల. ఈ కోవెలలో, ఈ కోవెల వల్ల బ్రతుకుతున్నటువంటి మనం ఆ కోవెలకు ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. ఆ కోవెలను మనకు ప్రసాదించినటువంటి సాయి భగవానునికి ప్రార్థిస్తూ మన అవయవాలకు, శరీరానికి ఒక ప్రబోధ చేస్తాం. అవయవములార, స్వామి విశ్వాత్ము సేవ దొరకునది కాదు, సేవింపు తొందరపడి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునవని, ఆయు ఉన్నప్పుడే సేవ చేయవని అంటూ మన శరీరాన్ని, మనస్సుని ప్రబోధిస్తూ స్వామి మార్గంలో, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవ చేస్తూ ఉంటే మన ఆత్మలను ఉద్ధరించి తనలో లీనం చేసుకుంటారు ఆ సాయి పరమాత్మ. ఓం శ్రీ సాయి.

0: అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి 10వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు సాదరమైన స్వాగతం. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సద్విద్య చదివించి శాంతిని బోధించి. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి ప్రొఫెసర్ శివశంకర్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
1: సాయిరాం.
0: ఈనాడు స్వామి విద్యా విధానం ఏ విధంగా ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన విద్యార్థులను అందించి ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మలుస్తోందో, ఆ విద్యా విధానంలో ఉండేటటువంటి చక్కని అంశాలు, స్వామి పడినటువంటి ఆ శ్రమ, ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో స్వామి కళాశాలలను ప్రారంభించారు. మొట్టమొదట అనంతపురం కళాశాలను ప్రారంభించిన తర్వాత
1: మహిళలకు,
0: ఆ తర్వాత 1969 సంవత్సరంలో సార్, మీకు తెలిసినట్టుగా బృందావన్ క్యాంపస్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గా ప్రారంభించారు. సార్, మీరు ఆ కళాశాలలో చిన్ననాటి నుంచి, అంటే పియూసీ లెవెల్ నుంచి అక్కడ చదువుకుంటూ ఇప్పటి వరకు, మొన్న మొన్ననే మీరు పదవీ విరమణ చేశారు, సామంటారు రిటైర్ కాదు రీటైర్ అవ్వమంటారు. సో మీరు ఈ విలువైనటువంటి అనుభవాలను, స్వామి విద్యా విధానంలో మీరు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలను మా అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది సార్.
1: మా అదృష్టం మనందరిద్దరూ స్వామి ప్రసాదించింది తప్పకుండా నాకు తెలిసినవి తెలియపరుస్తాను
0: సార్. ఈ విద్యా విధానంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటో మీరు ఒక్కసారి మాకు తెలుపుతారా సార్?
1: స్వామి విద్యా విధానం చాలా ముఖ్యమైనది. స్వామి అవతార కార్యక్రమంలోదే అది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే స్వామి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వామి వచ్చారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ఆ బృహత్ కార్యక్రమంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఎందుకంటే స్వామి గురుకుల శిక్షణ మనకు అందించారు. ఈ గురుకులం పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. గురుకులంలో స్టూడెంట్స్, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఒకే ఒకచోటే నివసించేవారు. అదేవిధంగా స్వామి ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ గా పెట్టారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా, దేశకాలస్ అనేది లేదు, అందరూ కూడా హాస్టల్లో ఉండి అందరూ కూడా ఒకే రొటీన్ లో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. హాస్టల్లో ఉంటే టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటూ, వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటూ వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే గురుకులం యొక్క అట్మాస్ఫియర్ స్వామి తీసుకొచ్చారు. సో ఈ విద్యా విధానం అనేది, స్వామి విద్యా విధానం చాలా చాలా స్పెషల్ విద్యా విధానం అని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
0: అవును సార్. సార్, మరి అసలు స్వామి విద్యా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించి చూస్తే, దానిపైన మొట్టమొదటి బ్యాచ్ పిల్లలకి, అంటే అనంతపురంలో మహిళలకి స్థాపించారు. ఆ తర్వాత బాయ్స్ క్యాంపస్ ని స్వామి బృందావన్ లో 1969 స్టార్ట్ చేశారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి అప్పుడు రేకుల్ షెడ్ కింద క్లాసులు అవ్వడము,

0: అక్కడ దగ్గరలోనే ఉండేటువంటి ఒక కార్ షెడ్ లో విద్యార్థులందరూ సర్దుకుని ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ ని తయారు చేసుకుని అక్కడ ఉండటం, అడ్జస్ట్మెంట్ తో ఉండటము అప్పటి రోజుల్లో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో. మరి స్వామి ఎందుకు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ మీకు బాగా పరిచయస్తున్నారు,
1: మా సూపర్ సీనియర్.
0: సో ఆయన స్వామి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ డిస్కోర్స్ లో ఏ విషయాలు చెప్పారు, విద్యార్థుల నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం సార్.
2: పిల్లలందరూ చేరిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత స్వామి మొదటి ఉపన్యాసం అరేంజ్ చేశారు. స్వామి వచ్చి గురువారం, ఫస్ట్ గురువారం మీకు అందరితో మాట్లాడతారని నాకు బాగా గుర్తు 2-3 వాక్యాలు. ఎందుకంటే ఆ వాక్యాల మీదే చాలా స్వామి చాలా చెప్పారు. గుణం ప్రధానం, చాలా కాలేజీలు ఉన్నాయి, మనకి ఎక్కడ చూసినా కాలేజీ ఉంది. మళ్ళీ నేను ఎందుకు కాలేజీ మొదలుపెట్టాను, ఒక అందరికీ కూడా ఒక ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేసి భవిష్యత్తులో అందరికీ ఆదర్శం నిరూపించాలని నేను ఇది కాలేజీ మొదలుపెట్టాను. నాకు చదువులు ముఖ్యం కాదు, గుణం ప్రధానం. ఆయన కూడా ఆ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ నాకు కావలసింది అదే.
0: రెడ్డి సార్ చెప్పినట్టుగా స్వామి విద్యా సంస్థలు స్థాపించింది కేవలం విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, గుణాలు ప్రధానం, నాకు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని స్వామి చెప్తున్నారు సార్. అంటే కేవలం గుణాలు సంపాదించడానికి మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమా అని అనిపిస్తుంది.
1: కాదు కాదు, స్వామి గుణాలు ప్రధానం అంటారు కానీ స్వామి యొక్క అజెండా ఇంకా ఇంకా దానికన్నా ఉన్నతమైనది. గుణాలతో మొదలుపెట్టి గుణాతీతమైన ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవటం అనేది పిల్లలందరికీ, అసలు స్వామి వచ్చింది అవతార ప్రకటనే, అవతారం వచ్చింది దానికోసమే కదా. సో నాకు ఇక్కడ ఒక మంచి ఒక విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తోంది. ఈ విద్యార్థి చెన్నైకి సంబంధించిన వాడు, అక్కడ చదువుతున్నప్పుడు బాల వికాస్ లో ఉన్నాడు. స్వామి యొక్క బోధనల వల్ల అట్రాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా స్వామి ఫోల్డ్ లో వచ్చారు. సో పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవటం చూశాడు. చూసి నేను కూడా స్టూడెంట్ కావాలి అన్న తీవ్ర ఆకాంక్ష పెంపొందించుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసే టైంలో ఆ యొక్క కోరిక ఇంకా బలపడింది. ఎందుకంటే బాల వికాస్ లో నేర్చుకున్నవి బయట కనబడేది ఎంత వ్యత్యాసం వెంటనే తెలుసుకోగలిగాడు. అది ఇంకా ఎక్కువగా బోధిస్తారు సత్యసాయి కళాశాలలో అని చెప్పేసి తెలిసిన తర్వాత స్వామి విద్యార్థిగా కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. స్వామి ప్రార్థించాడు. ఫార్చునేట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి అప్లై చేసి ఎంబీఏలో సీట్ స్వామి ఇచ్చారు. బాగా తపనతో వచ్చాడు కాబట్టి ఇక్కడ స్వామి చెప్పేవన్నీ కూడా వాడు ఇంప్లిమెంట్ చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి చెప్పేది ప్రతిదీ కూడా ద డైలీ రొటీన్ కానీ, లేకపోతే చదువులో ముందంజ ఉండటం కానీ, స్పోర్ట్స్ లో ముందంజడం ఉండటం కానీ, లేకపోతే ఈ ఆధ్యాత్మిక భజన్స్ తర్వాత డ్రామాస్ వీటన్నిటిలో కూడా రాణించాడు. రాణించి స్వామి యొక్క దృష్టికి వచ్చాడు. స్వామి కూడా చాలా ఆనందపడ్డాడు వీటితో, ఎంతో ప్రేమను కురిపించాడు. 2 ఇయర్సే కదా ఎంబీఏ. ఎంబీఏ అయిన తర్వాత ఇంకా వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వామి అప్పుడు పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. ఇతనికి వచ్చినప్పుడు, స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉండాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటాను స్వామి, ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పన్నారు. లేదు స్వామి, మీరే నా తల్లి తండ్రి, మా తల్లిదండ్రులు కూడా మీ దగ్గర ఉండటం అనే దానికి ఒప్పుకుంటారు అని చెప్పన్నారు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నారు. స్వామి, మీరు చెప్పేవి నాకు తోచినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని చెప్పి ధైర్యంగా జవాబిచ్చాడు. స్వామికి బాగా ఆనందమైంది. ఏం నేర్చుకున్నావురా, ఏం గుణాలు నేర్చుకున్నావురా అన్నారు. స్వామి, మీరు చెప్పే, నేను సత్యాన్ని మాట్లాడతాను, మీరు చెప్పి మీకు ఇష్టమైన ఆ విలువలు నాకు తోచినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్వామి అంటే స్వామి ఇంకా ఆనందపడ్డారు. కానీ బంగారు, నువ్వు గుణాలు నేర్చుకున్నావు, చాలా మంచిది, అదే నిజమైన విద్య. కానీ ఇది మాత్రం సరిపోదు. గుణాతీతమైన నా స్వరూపాన్ని దర్శించాలి అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ కాలేజీ విద్యార్థిగా నువ్వు నేర్చుకున్న ఈ థియరీ నీకు కొంచెం ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించావు, కానీ ఇది నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసి అందరి చేత గుణవంతుణ్ణి అనిపించుకొని అప్పుడు నా గుణాతీతమైన నిజమైన ఆనందాన్ని పొందుతావు. అందువల్ల వెళ్లి నీ పేరెంట్స్ ని సర్వ్ చేసి వస్తూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి అసలు రహస్యం కూడా స్వామి సున్నితంగా స్వామి ఆ బాబుకి చెప్పారు. అంటే గుణాలు పెంపొందించేది సద్విద్య, కరెక్టే. అది అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. కానీ స్వామి యొక్క ఉద్దేశం గుణాలని అధిగమించి గుణాతీతమైన ఆ భగవత్ స్వరూపాన్ని మనం అందరం పొందటం అనేది నిజమైన సంకల్పం, ఆ నిజమైన ఆ యొక్క విద్యా విధానం యొక్క రహస్యం అని చెప్పి స్వామి తెలిపారు.
0: అందుకే చక్కగా స్వామి చెప్తారు, ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం. మనం ఏదైతే నేర్చుకుంటే ఇంకేవి నేర్చుకోవలసిన అవసరం ఉండదో ఆ విద్యను మనం నేర్చుకోవాలి. అది నేర్పించడానికి నేను వచ్చానని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. అందుకే ఇక్కడ మనం సద్విద్య చదివించి శాంతిని బోధించి అంటే సత్ విద్య, భగవంతుని వైపుకు మనల్ని ఏదైతే తీసుకుని వెళ్తుందో ఆ విద్య మనం నేర్చుకోవాలి, అది నేర్పిస్తున్నారు స్వామి మనకి. చాలా చక్కగా ఉంది సార్. సార్, ఇక్కడ మనకి ఒక సామ్యం కనిపిస్తుంది సార్. విద్యార్థులు లేత వయసులో స్వామి దగ్గరికి వస్తారు, స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవుతారు. మరి వచ్చినప్పుడు ఆ ఫర్టైల్ గ్రౌండ్ మీద స్వామి ఏ విధంగా సాగు చేసి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
1: అది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. ఎందుకంటే ఏ విధంగా తోటమాలి, ద గార్డెనర్, తోటని పెంపొందించాలన్నప్పుడు ముందర భూమిని చదును చేస్తాడు, మంచి విత్తనాలు ఏరుకుంటాడు, తర్వాత దానికి నాటిన తర్వాత నీళ్లు పోస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, చాలా చాలా కేర్ఫుల్ గా దాన్ని పెంపొందిస్తాడు. అప్పుడే బ్యూటిఫుల్ గార్డెన్ వచ్చి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ డివైన్ తోటమాలి, డివైన్ గార్డెనర్ స్వామి ఈ విద్యా సంస్థల్ని స్థాపించి వాటిని మొదటి నుంచి కూడా ఏ విధంగా సాగించాలో, ఏ విధంగా సద్విద్యని విద్యార్థులకు బోధించాలో అది చేయటం 1976 ఆన్వర్డ్స్ నేను చూడటానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు, నేను చూశాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఏ విధంగా తోటమాలి చాలా శ్రద్ధ తీసుకొని మంచి తోటని డెవలప్ చేస్తారు, అదేవిధంగా స్వామి ప్రతి చిన్న విషయం, విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, బిల్డింగ్స్ కానీ లేకపోతే దానిలో ఎక్విప్మెంట్ కానీ, ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థుల యొక్క ఏ విధంగా తర్ఫీజ్ చేయటం కానీ, టీచర్స్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కి అందరికీ సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని సద్విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అన్న ఆ యొక్క అంశాన్ని చాలా బాగా నేను క్లోజ్ క్వార్టర్స్ లో అబ్జర్వ్ చేయగలిగిన అవకాశం స్వామి ఇచ్చారు. మనం విత్తనాలు నాటిన తర్వాత దాన్ని పోషించాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి, ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఒకరోజు పోస్తే సరిపోదు, రోజు పోయాలి, దానికి ఎరువు వేయాలి, సకాలంలో ఏమైనా చీడలు వస్తే అవి తీసేసి దానికి మందులు చల్లాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సత్యసాయి విద్యా విధానం అనేది సమగ్ర విద్యా విధానం, అంటే అన్ని రంగాల్లోనూ పిల్లల్ని తర్ఫీదు ఇస్తుంది. అది భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా అది పిల్లలకు తర్ఫీదు ఇచ్చే సద్విద్య. అది స్వామి కాన్సెప్ట్. సో ప్రతి విద్యార్థికి ఇవి రావాలి అని చెప్పి స్వామి ఎంతో కృషి చేసేవారు.
0: సార్ అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఈ ప్రాసెస్ ని చూసినప్పుడు ఇది సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్, సంథింగ్ యునిక్ కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ అన్న ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్వామి ఈ గార్డెన్ లోకి ప్రవేశించాలి అంటే ఆ విత్తనాలని స్వయంగా ఆ భగవంతుడే ఎన్నుకోవాలి. ఆయన సంకల్పం లేనిదే మనం ఈ విద్యా విధానంలో భాగం కాలేము, ఈ విద్యా సంస్థలోకి అడుగు పెట్టలేము. మరి స్వామి స్వయంగా పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మనకి ఆ స్వామికి ఒక ప్రణాళిక ఉంటుంది సార్,
1: తప్పకుండా
0: నా గార్డెన్ ఇలా ఉండాలి,
1: ప్రణాళిక,
0: విశ్వ ప్రణాళిక,
1: బృహత్ ప్రణాళిక.
0: సో నా గార్డెన్ ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అన్న ఆలోచనతో స్వామి ప్రారంభించి తన విత్తనాలను తనే ఎంచుకోవడం జరుగుతుంది. మరి నేను స్వామి స్టూడెంట్ ని అని చెప్పుకోగల ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ దాంట్లో ప్రవేశించాలి. ఆ ప్రవేశం మీకు ఎలా కలిగింది? ఇది స్వామి స్వయంగా ఆ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పండి సార్.
1: చాలా మంచి క్వశ్చన్ గణేష్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు గార్డెన్ ఏ విధంగా ఉండాలన్న ముందర ప్రణాళిక వేసుకుంటాడు తోటమాలి. మామిడి చెట్లు ఉండాలా, నిమ్మ చెట్లు ఉండాలి, తర్వాత మిగతా పూల చెట్లు ఉండాలి అని చెప్పేసి ముందరే అంతా ప్లాన్ చేసుకుని ఆ విత్తనాల్ని ఏరుకుంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే స్వామి యొక్క ప్రమేయం ఉండే తీరాలి. అది భగవత్ ప్రణాళిక. ఆ కాలంలో బృందావన్ కాలేజీలో స్వామి ఇంటర్వ్యూలో కూర్చునేవారంట. పిల్లలు జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వస్తారు, స్వామి స్వయంగా కూర్చొని ప్రిన్సిపల్ వాళ్ళందరితో పాటు కూర్చొని స్వామి ఇంటర్వ్యూ చేసేవారంట. ఇంటర్వ్యూ చేసి వీడిని తీసుకోవచ్చు, వీడిని తీసుకోక్కర్లేదు అని చెప్పి తీసుకునే ఆ సెలక్షన్ ఆఫ్ ద గుడ్ క్యాండిడేట్ హూమ్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ అనేది ఆటోమేటిక్ గా అయ్యేది. రాను రాను స్వామి యొక్క టైం మిగతా వాటి మీద కూడా స్వామి వెచ్చిచ్చారు. అందువల్ల స్వామి ఈ కాలేజీ తరఫున ప్రతినిధులను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. కానీ ఫైనల్ సెలక్షన్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకెళ్లి స్వామి దగ్గరికి తీసుకువెళ్లి స్వామి టిక్ చేయించేవారు, స్వామితో టిక్ చేయించేవారు. అందువలన ప్రతి విద్యార్థి కూడా స్వామి యొక్క సెలక్షనే. ఇక్కడ నాకున్న చిన్న అనుభవాన్ని చెబుతాను.
0: తప్పకుండా సార్.
1: ఎందుకంటే నేను జాయిన్ అవటం కూడా నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నేను 10th క్లాస్ 1976 లో అయిపోయింది, గుంటూరులో ఉండేవాడిని. అప్పుడు 10th క్లాస్ మునుపు నేను బాల వికాస్ విద్యార్థి అయినా కూడా స్వామి యొక్క కాలేజీ గురించి అంతగా తెలియలేదు. నా మార్క్స్ వచ్చిన తర్వాత, మార్క్ షీట్ రిజల్ట్స్ వచ్చాయి కానీ అప్పుడు మార్క్స్ షీట్ రావడం అనేది చాలా లేట్ గా అయ్యేది, చాలా లేట్ గా వచ్చింది. జూన్ చివరిలో వచ్చింది, జూన్ మొదటి రెండు వారంలో వచ్చింది. రాగానే 75% వచ్చింది. మా ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మీ టు గెట్ 70%. ఐ థాట్ హీ విల్ గెట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్లాస్, మియర్ ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్సో డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇట్ ఈస్ స్వామిస్ గ్రేస్. స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మంచి విద్యార్థులు కావాలి, మంచి మార్క్స్ కావాలని చెప్పి మా నాన్నగారికి అనుకునేవారు. అందుకని నువ్వు స్వామి కాలేజీలో జాయిన్ అవుతావరా అన్నారు. తప్పకుండా అని చెప్పి అన్నాను. అప్పుడు నా మార్క్స్ కార్డు వచ్చిన రోజే మా నాన్నగారు వెంటనే ఎంక్వైరీ చేస్తే అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి, రేపటి నుంచి ఇంకా 2 రోజుల్లో కాలేజ్ మొదలవుతుంది అని చెప్పి చెప్పారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా, ఫాదరు మనం స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని ప్రార్థిద్దామని చెప్పి వెంటనే సాయంత్రమే మేము పుట్టుపత్తికి బయలుదేరాం. చాలా ప్రయాసాలతో ఆ విధంగా 1976లో ప్రయాసాలతో అన్ని ఓర్చుకొని పుట్టుపత్తికి వచ్చాము. మేము వచ్చేటప్పటికి 4:30 అయింది సాయంత్రం. స్నానం చేసి గణేష్ షెడ్ లో ఉండేవాళ్ళం, అక్కడ గణేష్ దగ్గర అక్కడ ఇద్దరికి షెడ్ ఉండేది, అక్కడికి వెళ్లి వెంటనే స్నానం చేసి స్వామి దర్శనానికి వెంటనే తయారవుతున్నాం. మేము బయటకు వచ్చేటప్పటికి డివోటీస్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అంటే స్వామి దర్శనం అయిపోయినట్టు. చాలా నిరుత్సాహపడ్డాం మళ్లీ, అయ్యో దర్శనం అయితే మళ్లీ రేపటిదాకా ఉండాలి, మళ్లీ ఆల్రెడీ మనం లేట్ గా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సరే, స్వామి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం వెళ్లి కూర్చుందాం అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో దర్శనం అయిన తర్వాత అందరూ డివోటీస్ అందరూ లేచి టీకి మిగతా వాళ్ళందరికీ వెళ్లేవారు, ఎందుకంటే వాళ్ళు 2-3 గంటలు 1 గంట నుంచి కూర్చునేవారు. సో అందరూ లేచేటప్పటికి మాకు ఫస్ట్ లైన్ వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ లైన్ లో కూర్చొని నాన్నగారు అన్నారు, స్వామిని ప్రార్థించరా, నీకు సీట్ కావాలంటే స్వామి ఒక్కరే ఇస్తారు, ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయంట అని చెప్పి అన్నారు. సరే కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ స్వామి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మళ్లీ 2nd రౌండ్కు వచ్చారు. అది చాలా అరుదు, అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చాలా అరుదు. స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి డివోటీస్, అందులో లేడీస్ సైడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా జెంట్స్ సైడ్ రావటం మొదలుపెట్టారు. మా ఫాదర్ వెంటనే, చూడు నీ మార్క్స్ కార్డు ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు ఫామ్ వచ్చినప్పుడు నుంచొని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే నేను అంత తెలియదు, స్వామి రాగానే ఫస్ట్ లైన్ లో ఉన్నారు, స్వామి దగ్గర రావటం డైరెక్ట్ గా మాట్లాడటం చాలా ఆనందం వేసింది. సో మోకాళ్ళ మీద నుంచొని నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుని, స్వామి మీ కాలేజీలో సీట్ ఇవ్వండి స్వామి అన్నాను. అంటే స్వామి చిరునవ్వు నవ్వి, నేను కాదు బంగారు ఇచ్చేది, వెళ్లి ప్రిన్సిపల్ని అడగాలి, ప్రిన్సిపల్ నరేంద్రని అడగాలి అని చెప్పి నా బుగ్గ తట్టారు. చాలా ఆనందపడ్డారు. నేను నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేశాను కదా ఇట్లా పెట్టుకున్నాను, అది స్వామి లెటర్ అని చెప్పేసుకుని తీసేసుకున్నారు. నేను ఆ ఆనందంలో మర్చిపోయాను. స్వామి తీసుకుని వెళ్లిపోయారు. మా నాన్నగారు పాద నమస్కారం చేసుకున్నారు. అది అందరూ విన్నారు, వెళ్లి నరేంద్రని అడగాలి అని చెప్పి అన్నారు. నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవారు బృందావన్ కాలేజీలో. స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మా నాన్నగారు, ఏది నీ మార్క్స్ కార్డు ఏదంటే, అంటే స్వామి తీసేసుకున్నానని చెప్పారు. అప్పటికి మేము జిరాక్స్ కూడా పెట్టుకోలేదు, అది అప్పుడే స్కూల్ నుంచి తీసుకున్నాను, వెంటనే స్వామి తీసుకున్నారు అని చెప్పి దానికి ఇంపార్టెన్స్ వెంటనే మా ఫాదర్ కి తెలుసుకో కాబట్టి వెళ్లి స్వామిని వెంటనే అడుగు, ఎందుకంటే అది లేకపోతే నువ్వు జాయిన్ కాలేవు అని. అంటే స్వామి అప్పటికి ఆ రౌండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని మందిరంలో వెళ్ళటానికి వెళ్తున్నారు. వెంటనే నేను పరిగెత్తాను, నా వెంటనే సేవాదలు పరిగెత్తారు, ఎందుకంటే ఎవరు అట్లా పరిగెత్తుకోకుండా స్వామి క్రమశిక్షణ. ఆ కమోషన్ చూసి వెంటనే స్వామి నా వైపు చూసి, ఎందుకురా ఏంటి కావాలి అన్నారు. స్వామి మాస్క్ కార్డు ఇచ్చాను అని చెప్పి అన్నాను. నాకెందుకు ఇచ్చావు బంగారు అని చెప్పి కేర్ఫుల్ గా తీసి మళ్లీ ఇచ్చాడు. నాకు అగైన్ మళ్ళీ చాలా ఆనందం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే ఫిజికల్ గా ఇంత క్లోజ్ గా మాట్లాడించుకున్న ఆ సందర్భాలు లేవు కాబట్టి చాలా ఆనందపడి వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అందరూ చూశారు, ఆనందపడ్డాం. సేవాదారు వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. అప్పుడు మా ఫాదరు సంజాయిషి ఇచ్చుకున్నారు, ఎందుకంటే ఇది ముఖ్యమైన మార్క్స్ కార్డ్ అండి, వీడిని జాయిన్ చేయడానికి ఉపయోగం అని చెప్పేసి సారీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే రాత్రి బయలుదేరి మేము పెనుకొండకు వచ్చి పెనుకొండలో ట్రైన్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చాం బృందావన్కి. రాగానే రెడీ అయిపోయి మేము కాలేజీకి వెళ్ళాము 10:00 కల్లా. అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే, సార్ ఇట్లాగా మా వాడికి సీట్ కావాలి అని చెప్పి మా ఫాదరు ఆఫీసులో అడిగారు. లేదండి మీరు అప్లికేషన్ కూడా లేకపోతే ఎట్లా వస్తుంది, ఇవాళ లాస్ట్ ఇంటర్వ్యూస్, రేపటి నుంచి కాలేజ్ మొదలవుతుంది అని చెప్పన్నారు. అప్పటికి గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు, గుంటూరు సేవా సమితి సభ్యులు, వాళ్ళ కుమారులందరూ పిల్లలందరూ వచ్చి ఉన్నారు అక్కడ. కొంతమందికి వచ్చింది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా హాస్టల్ సీట్ రాలేదు, అప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు, తర్వాత చాలా మందికి రాలేదు. సో వాళ్ళు మరి మీ అప్లికేషన్ పెట్టారా అన్నారు. పెట్టలేదు అని చెప్పాను. అంటే అసలు లాభమే లేదని చెప్పేసి చెప్పేశారు. సరే ఇంకా స్వామిని ప్రార్థించాలని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం. అక్కడే నుంచుంటే మధ్యలో సుదర్శన్ గారు, ఈ సుదర్శన్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్ గా ఉండేవారు బృందావన్ హాస్టల్ కి, బయటకు వచ్చి ఏదో పని మీద ఆఫీస్కి వచ్చారు. అందరు చెప్పారు ఈయన వార్డెన్, ఆయన అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అడగండి అని చెప్పన్నారు. మా ఫాదర్ వెళ్లి అడిగారు, సార్ ఇట్లాగా స్వామి దగ్గరికి వెళ్లి అడిగాము సార్, మేము అప్లై చేయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి, గుంటూరు నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పన్నారు. ఏమైందో కానీ నాకు తెలియదు, నేను కూడా అక్కడే ఉన్నాను, అట్లా ఊరికి నేను నుంచున్నాను. ఆయన నా వైపు చూశారు, ఆ క్లర్క్ కి చెప్పారు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి లాస్ట్ నేను ఇతన్ని పంపించు అని అన్నాడు. మేము ఆశ్చర్యపోయాం, మాతో ఉన్నవాళ్లు ఆ సత్సాయి సేవా సంస్థల సభ్యులు కూడా చాలా ఆశ్చర్యం పొందారు. ఎందుకంటే అప్లికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మంటాం అనేది చాలా అరుదు. సో కాబట్టి మనం రావాలి అంటే కనుక స్వామి యొక్క సంకల్పం ఉండే తీరాలి. ఇదే చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది రావాలనుకుంటారు, స్వామి వెంటనే తీసుకోరు. కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు కానీ తాను స్వామి తీసుకుని వాళ్ళకి సర్పిస్తారు. అది ఓన్లీ దైవ నిర్ణయం. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్వామి సంస్థల్లో జాయిన్ కావాలి అంటే ఇంకా స్వామి సంకల్పం ఉండాలి, అది ఉండే తీరాలి. లేకపోతే స్వామి దగ్గర రారు. అది ఎందుకు, విద్యార్థులే కాదు స్వామి ఎప్పుడు చెబుతుంటారు, మన డివోటీస్ కూడా, నా సంకల్పం లేదే మీరు నా దగ్గరికి రాలేరు, అది ఆయన సంకల్పం. కాబట్టి ఈ విద్యా సంస్థలో అది 100% అది వర్తిస్తుంది.
0: సార్ మనం ఎడ్యుకేషన్ కాలేజ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విద్య. విద్యతో పాటు మనం కెరియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇవి మన మైండ్ లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. టాప్ ర్యాంక్ లో ఎప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనతో మనం ఒక విద్యా సంస్థలో జాయిన్ అవుతాం. కానీ స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలి, స్వామి కాలేజ్లో ఉండాలి, స్వామి దగ్గర ర్యాంక్ సంపాదించుకోవాలి అనడానికి ఆ కొలమానం వేరేగా ఉంటుంది సార్. సో మనందరం కూడా వివర్ రెసిపియంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ స్వామి. మనకి చదువు వచ్చినా రాకపోయినా సరే స్వామి మీరు మంచి స్టూడెంట్ అన్న మాటకి మనం పాత్రలు అవ్వాలంటే ఆ బేరీస్ ఎలా వేస్తారు స్వామి, ఎలా కొలమానం చూపిస్తారు అనేది మీ సీనియర్ అయినటువంటి శ్రీ బివి సాగర్ గారు, మన రెస్పెక్టెడ్ రమణ్ రావు గారి అబ్బాయి, 1970s లో ఆయన స్వామి దగ్గర చదువుకున్నటువంటి రోజులు. స్వామి దగ్గర చూస్తాం మనం, మీరు బాగా చదువుకోండి నేను ఇక్కడ తీసుకువెళ్తాను, మీరు బాగా చదువుకోండి నేను ఇది ఇస్తాను, మీరు మంచిగా ఉండండి నేను చేస్తాను,
1: ఇన్సెంటివ్స్ ఇచ్చేవారు పిల్లలు కదా, చాలా ఇంపార్టెంట్.
0: దాని ద్వారా ఎలా ఆయన ఒక మంచి అంశాన్ని మనకి తెలియజేస్తారో బీవీ సాగర్ గారి ద్వారా తెలుసుకుందాం సార్.
3: ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తాను. సరే పిల్లలని చదువుకున్నా, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్, సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు, స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేము అందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లల లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అయితే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకి అన్వయించుకుని మనం కూడా కొంచెం ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే ఏంటి, నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4:00 బయలుదేరేవారు ఊటీ అంటే, 10:30-11 ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి ముదుమలై కాదు మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్, వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి. ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు. అయితే రెండు కార్లు మూడు కార్లు సెట్ చేశారు, ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారు అన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్. పొద్దున్న 4 గంటలకి సో వీఆర్ ఆల్, నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు యాజ్ యూజువల్ చెప్పాను కదండి, 3 రూమ్స్ ఏ రూమ్ లో ఉన్నారు అది చూస్తూ స్వామి రూమ్ లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుంది అన్నమాట, ఇంకా నెక్స్ట్ కిందకి వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్ లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్ యూనో జస్ట్ థాట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అని జస్ట్
0: పాసింగ్ థాట్,
3: లిటరల్లీ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు మీరు ఇక్కడ ఉన్నారా స్వామి, మీ కార్ సర్దుకుని సెకండ్ కార్ లో పెట్టుకోమన్నారు సూట్ కేసు అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు, ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాంటింగ్ విత్ అవర్ సూట్ కేస్, దాంట్లో ఏం పెట్టాము ఏమి లేదు తెలియదు, ఐ వాజ్ నేర్ ద కార్. ఆ కార్ లో వాళ్ళు యూనో నో వన్ వుడ్ బి అన్హ్యాపీ అస్ లాంగ్ అస్ దే ఆర్ దేర్ కదా. సో ఐ నో దే వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అన్నమాట. అప్పుడు ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అన్నమాట. ఆ రీషఫుల్ లో నేను స్వామి కారులో ముందు కూర్చోవడం జరిగింది అన్నమాట. ఇది తెల్లారగడ 4:30 అప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువా అని ఒక తను అనుకోండి, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది, ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నమాట స్వామి వెనకాల. చీకటి, స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐఎమ్ ఇన్ స్వామిస్ కార్ అని. సీ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెరీ షార్ట్ స్పాన్ లో ఇంత జరిగిపోయింది అన్నమాట. అంటే నేను ఇలాగా ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అప్పటికే, ఐ వాజ్ వర్చువల్లీ టియర్స్ రన్నింగ్ డౌన్ అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అన్నమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి, స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి కాలేజీలు ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్ స్టిక్ సార్ మనం అనుకునే యాడ్ స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. అస్సలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోన్ అవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి
0: సార్? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సాగర్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు, నేనిచ్చే ర్యాంక్ వేరేగా ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏంటరా నీకు ర్యాంక్ ఇచ్చేది అని చెప్పి స్వామి చాలా డిమార్కేట్ చేసి చెప్పారు స్వామికి ర్యాంక్ ఎలా సంపాదించుకోవాలి అని. మరి ఈ సమగ్ర విద్యా విధానంలో ఈ తోటమాలి మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా మూడు కోణాల నుంచి స్వామి ఎలా మనల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిగా మన పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మరుస్తారనేది మీ అనుభవం ద్వారా మాకు తెలియజేయండి సార్. ఫస్ట్ భౌతిక ఫిజికల్ లెవెల్లో ఎలా స్వామి కేర్ చేస్తారు?
1: స్వామి విద్యా విధానం మనం చెప్పుకున్నాం కదా, ఇది సమగ్రమైన విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ స్వామి తర్ఫిదిస్తారు. ఈ భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా స్వామి యొక్క తర్ఫీదు ఈ విద్యా విధానంలోనే సమ్మిళితమైన ఉంది. భౌతికంగా చూసుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ పీఎస్ లో ఉన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. నేను చెప్పాను కదా నా స్వామి ఒక అనుగ్రహం వలన హాస్టల్ సీట్ కూడా వచ్చింది. 76 జూన్లో జాయిన్ అయ్యాను. స్వామి 2 వారాల తర్వాత వచ్చారు. వచ్చి పిల్లలందరినీ, కొత్త పిల్లలందరికీ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాతో. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, వెరీ చిన్న విషయాలు. మీరు రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి, కరెంటు ఎనర్జీ, భగవత్ స్వరూపం, ఎనర్జీ అంతా భగవత్ స్వరూపం కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు, ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు వాడుకొని తక్కువ నీళ్లు వాడుకోవాలి. ఎందుకంటే జలం అది కూడా పంచభూతాల్లో ఒక భూతం కాబట్టి సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు ట్యాప్ కట్టేయాలి. ఇంత చిన్న విషయాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారో, ఎందుకంటే అందరూ కూడా అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు వదిలివేసి స్వామి సంరక్షణలో వస్తారు. సో తోటమాలిగా స్వామి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలకి బోధించేవారు. ఒకరోజు వార్డెన్ గారితో సందేశం పంపించారు, అందరు పొట్టి పిల్లలందరినీ ముందర పెట్టు అని చెప్పి అన్నారు దర్శన టైంలో. సో మేమందరం బయట ముందర నుంచున్నాం. స్వామి అందరినీ చూశారు, అందరితో చాలా ఆనందంగా పలకరించారు. పిల్లలు, మీకోసం మీరు పొడుగవటానికి ఒక ఆయుర్వేదిక మెడిసిన్ తెప్పిస్తున్నాను, ఆ రాజమాత ఆఫ్ నవానగర్ యుఎస్ నుంచి తీస్తోంది. మీ అందరికీ మీరెందుకంటే ఈ వయసులోనే మీరు పెరగాలి, దాని తర్వాత ఒక వయసు దాటితే పెరగలేరు, కాబట్టి మీరందరి పొడుగవటానికి ఈ మెడిసిన్ తెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతో ప్రేమతో ఆ మెడిసిన్ తెప్పించి వార్డెన్కి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున్నే సుప్రభాతం అవగానే రాగి ఇచ్చేవారు మాకు. వీళ్ళకి మాత్రం ఈ ఆయుర్వేదిక్ మాల్ట్, సపరేట్ మాల్ట్, ఆ మెడిసినల్ మాల్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. అది ఇవ్వటమే కాదు, వారానికి కానీ రెండు వారాలు కానీ వాళ్ళ హైట్ చూసి నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంత పెరుగుతున్నామో అది, ఎందుకంటే చాలా మంచి మెడిసిన్, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం అని చెప్పేసి వాడనికి ఆదేశాలు ఇచ్చారు. రోజు సుప్రభాతం అవగానే మేము గ్లాసులు తీసుకెళ్లేవాళ్ళం. మా అందరికి పొట్టి వాళ్ళందరికీ సపరేట్ లైన్ ఉండేది. స్వామి యొక్క ఆ మెడిసిన్, ఆ ప్రసాదం ఇప్పుడు తలుచుకుంటే అవి ఎంతో ఆనందిస్తుంది. ఆ సపరేట్ మెడిసిన్ ఇచ్చేవారు. ముందర ఫస్ట్ రోజే మమ్మల్ని అందరినీ కొలమన్నారు స్వామి, ఎంత హైట్ ఉండాలని చెప్పి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్ వాళ్ళు కొలిచి స్వామికి రిపోర్ట్ చేసేవారు, స్వామి వీడు హాఫ్ ఇంచ్ పెరిగాడు, వీడు క్వార్టర్ ఇంచ్ పెరిగాడు అని చెప్పేసి. సో 3 నెలలు ఎంతో ఆనందంగా స్వామి సాయంత్రం పూట మమ్మల్ని అడిగేవారు, ఎలా నువ్వు పెరిగావా తాగావా లేదా అని చెప్పి. అంటే ఏంటి, ఈవెన్ ఫిజికల్ గ్రోత్, ద ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా విధానం అనేది ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ ఆల్ ఆస్పెక్ట్స్ అవి కవర్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ గా పిల్లలు పొట్టిగా ఉన్నప్పుడు స్వామి వాళ్ళు పొడుగా వాళ్ళ అని చెప్పి ఆ పర్సనల్ కేర్ అనమాట. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క గ్రోత్ ఆకాంక్షిస్తూ ఎన్నో రకాలైన వేస్ తీసుకుంటారో అదేవిధంగా స్వామి తీసుకునేవారు. అంతేకాదు వార్డెన్ గారు, నేను పిల్లలకి ఏ విధమైన కొంచెం క్రానిక్ జబ్బులు వస్తే వెంటనే స్వామికి చెప్పేవాళ్ళం. స్వామి ఎంతో ప్రేమతో విభూతి పంపించేవారు, విభూతి సృష్టించి ఇచ్చిన అవకాశాలు అన్న సందేశాలు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేదు వీడిని ఇంకా కాలేజీకి వెళ్ళొద్దను, రెస్ట్ తీసుకోమను, 1 వీక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ బాగా రికవర్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళమని చెప్పి వార్డెన్ గా నేను అటువంటి ఆదేశాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ లో కూడా స్వామి ఎంతో కేర్ తీసుకునేవారు. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఇప్పుడు సత్యసాయి సేవా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవి కూడా కంపల్సరీ చేశాం. అవి కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థి కూడా ఫిజికలీ హీ షుడ్ బి ఫిట్ టు ఫేస్ ద వరల్డ్. ఆ విధమైనది ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్వామి అది స్వామి నేర్పిన పాఠాలే ఇవన్నీ కూడా.
4: సార్, భౌతికంగా మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవం, స్వామి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్, మానసికమైనటువంటి ఒక పరివర్తన రావాలి. అంటే ఫస్ట్ మనం మనసుని భగవంతుడికి సమర్పించుకోవాలి. సో ఆ సమర్పణ భావం స్వామి విద్యార్థుల్లో మీరు చదువుకునే రోజుల్లో ఎలా తెప్పించారు?
1: 1976 లో హాస్టల్ కొత్త హాస్టల్ ఇప్పుడున్న హాస్టల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. 1975 లో మొదలు పెట్టారు. 76 మేము జాయిన్ అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ రెడీ. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా అయ్యేది. కానీ ఆ సంవత్సరం చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వటం వలన స్వామి కొత్తగా డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. అంటే ఒకటి కంప్లీట్ అయిన కింద బేస్మెంట్ లో ఆ డైనింగ్ హాల్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్వామి వచ్చారు. స్వామితో పాటు కారుణ్యానంద స్వామి గారు కూడా వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాం. స్వామి కూడా స్వామికి టేబుల్ వేసి స్వామి కూర్చున్నారు. అందరికీ సర్వింగ్ అయిపోయింది. అందరి ప్లేట్లు ముందర కూర్చున్నాము. స్వామి అన్నారు, ఈ రోజు నుంచి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఇది ప్రసాదంగా మీరందరూ తినాలి, అప్పుడే దీనికి వంటికి ఇది వంటపడుతుంది. అంతేకాకుండా స్వామి చెప్తుంటారు కదా, పార్థశుద్ధి, పదార్థశుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు కూడా అవుతుందని చెప్పి చిన్న డిస్కోర్స్ ఇచ్చి కారుణ్యానంద స్వామి గారితో చెప్పించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ తర్వాత అహం వైశ్వానరోగత్వ, అసతోమ సద్గమయ్య కూడా ఉండేది. దాని తర్వాత ఈ రెండింటితోనే చాలు అని చెప్పేసి స్వామి చెప్పారు. కాబట్టి ఆయనతో ఆయన ఒక లైన్ చెప్పడం బ్రహ్మార్పణం అని మేమందరం బ్రహ్మార్పణం బ్రహ్మహవి అవన్నీ కూడా చెప్పేది. ఫస్ట్ డే ఆ విధంగా చెప్పి స్వామితో పాటు భోజనం చేశాం. ఆ సాయంత్రం ఇప్పుడు త్రయీ సెషన్ లాగా పూర్ణచంద్ర సెషన్ లాగా స్వామి పిల్లలందరినీ పిలిచేవారు. ఆ ఓల్డ్ బృందావన్ బంగ్లోలో అందరం కూర్చునేవాడు స్వామి సన్నిధిలో కూర్చుని, మీలో ఎవరికి ఈ శ్లోకం గీతా శ్లోకం వచ్చిరా అని చెప్పి అన్నారు. నా క్లాస్మేట్ కొత్తగా అతను కూడా జాయిన్ అయ్యాడు, నాగరాజ్ అని చెప్పేసి, నాకు తెలుసు స్వామి అని చెప్పి చేయెత్తాడు. స్వామి పిలిచి అటు చెప్పించుకున్నారు. స్పష్టత బాగా ఉందని చెప్పేసి వెంటనే, సరే రేపటి నుంచి నువ్వు చెప్పటం వీళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి చెబుతారు, అట్లీస్ట్ 2 వీక్స్ చెయ్యి, అందరికీ వచ్చేదాకా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవారు. సో రోజు వాడు అందరూ కూర్చున్న తర్వాత లేచి బ్రహ్మార్పణం చెప్పేవాడు. అప్పటి నుంచి వాడి పేరు బ్రహ్మార్పణం అయిపోయింది. స్వామి కూడా బ్రహ్మార్పణం ఏడి బ్రహ్మార్పణం అని చెప్పేసి వాడిని అడిగేవారు, ఏదో చెప్పావా, పిల్లలందరూ నేర్చుకున్నారా అని చెప్పి చాలా చెప్పారు. ఆ విధంగా మనం తీసుకునేవి బ్రహ్మకి అర్పించడం, భగవంతుడికి అర్పిస్తే అది ఫుడ్ అవదు, ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం వల్ల మనకి జరిగే ప్రయోజనాలు ఎన్నో చెప్పారు కదా. ఇప్పుడు స్వామి చెప్పేది పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అండ్ పాకశుద్ధి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కొన్నాము, ఏ విధంగా వాళ్ళు చేశారు, ఏ భావంతో చేశారు అనేది మనం గుర్తించలేము. కాబట్టి మనకు వచ్చినది భగవత్ అర్పితం చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ స్వామి చూడండి, ఆయన భగవంతుడి ఆ తత్వం ఏ విధంగా వెల్లడిచ్చారు. హి సెడ్, ఫుడ్తోనే మాత్రం కాదురా, నువ్వు ఆఫర్ చేసేది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ముందర ఫుడ్తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పిస్తే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అంటే అప్పుడు వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్, అదే నాకు మీరు ఇచ్చే పూజ అని చెప్పి స్వామి చాలా మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వామి తెలిపి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు చేయటానికి, యాగాలు యజ్ఞాలు చేయటానికి టైం ఉండకపోవచ్చు. స్వామి చెప్పే చిన్న చిట్కా ఏంటంటే, మీరు అవన్నీ చేయక్కర్లేదు, మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావించి, ఎందుకంటే భగవత్ కర్మలో మనం ఎంత కేర్ఫుల్ గా ఉండి, ఎంత నమ్రతతో, ఎంత కేర్ఫుల్ గా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తామో అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇది కూడా భగవత్ కర్మ అని చెప్పి దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మే పూజా ఫలం అవుతుంది.
4: సార్ నాకు ఇంకా గుర్తు సార్, ఒక మన న్యూ ఇయర్ కి జనవరి 1st కి మన విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారు. ఒక పూర్ణచంద్ర సెషన్ లో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒక విద్యార్థి US నుంచి వచ్చిన అబ్బాయి స్వామి దగ్గరికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని స్వామి అడిగినప్పుడు, వచ్చి, స్వామి నాకు జాబ్ చాలా టైట్ గా ఉన్నది స్వామి, అస్సలు టైం దొరకటం లేదు, ఒక సేవా యాక్టివిటీకి వెళ్లి చేయాలన్నా సరే నాకు వారంలో అసలు ఎక్కడ సమయం చిక్కటం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, స్వామి ఎంతో ప్రేమతో ఎంతో సున్నితంగా మీకు వేరే సేవ చేయవలసిన అవసరం లేదు బంగారు, నువ్వు చేసే ఉద్యోగంలో దాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నావు, నాకు అర్పిస్తున్నావు అన్న భావంతో చెయ్యి, అదే సేవ అయిపోతుంది. త్రికరణ శుద్ధితో చేసినటువంటి ఆ కార్యం నాకు అందుతుంది. అంతకన్నా సులువుగా ఎవరు చెప్పలేరని అనిపిస్తుంది. ఇంత అంటే లౌకిక విద్య అందరూ నేర్పిస్తారు సార్, కానీ ఆధ్యాత్మిక విద్య
1: అందుట్లో ఈ విధంగా మనకి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడం అనేది స్వామి యొక్క ప్రత్యేకత, ఈ అవతార ప్రత్యేకత.
4: సార్ మనం గుణాలని పెంపొందించే విద్యను స్వామి నేర్పిస్తారు ఒకవైపు, ప్యారలల్ గా ఒక ఆధ్యాత్మికత మనలో పెంపొందించడానికి ఆ ఆత్మతత్వం కూడా స్వామి మనలో అలవర్చడానికి చక్కగా తర్ఫీదిస్తారు. ఇది మీ సీనియర్ అయినటువంటి రవికుమార్ సార్ నరేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్. 1974 సమ్మర్ కోర్స్ లో స్వామి సోహం ని వివరిస్తూ, ప్రతిరోజు మీరు 21,600 సార్లు సోహం అని నేను భగవంతుణ్ణి అన్న ఆలోచన మీకు వస్తున్నా మీరు అది గుర్తించటం లేదు, అది మీ యాక్చువల్ నిజతత్వం అని స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు. సో అప్పుడే రవికుమార్ సార్ అప్పుడే జాయిన్ అయ్యారు. సో అనుకోకుండా మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ బంగ్లాలో ఆ స్టేర్ కేస్ రూమ్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అనుకోకుండా. అప్పుడే కొంతమంది విద్యార్థులు అక్కడ కింద నించునుంటే
1: సీనియర్ విద్యార్థులు
4: సో ఈయన అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించి పాపం భయం భయంగా ఇప్పుడు స్వామి చూసి తిడతారేమో అని భయంతో ఉంటే, స్వామి మెట్ల నుంచి దిగుతూ ఒక్కొక్కరిని చూసి అడుగుతున్నారట, హు ఆర్ యూ అని ఫస్ట్ విద్యార్థిని అడిగితే స్వామి ఐఎమ్ రాజేష్. నెక్స్ట్ విద్యార్థి దగ్గరకు వచ్చి హు ఆర్ యూ అంటే, ఆ అబ్బాయి ఒక డే స్కాలరు ఎక్కడో కర్ణాటకలో ప్లేస్ లో నుంచి వస్తే ఆ అబ్బాయి కన్నడలో స్వామికి విన్నవించుకున్నాడు. తర్వాత రవి సార్ హు ఆర్ యూ అంటే ఈయన పాపం చాలా భయం అయ్యి ఇక్కడికి రాకూడదేమో అని చెప్పి, స్వామి మీ విద్యార్థిని స్వామి, మీ పిల్లాడిని స్వామి అన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సీనియర్ విద్యార్థికి స్వామి ఇలా పాయింట్అవుట్ చేసి హు ఆర్ యూ అంటే సేమ్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నారు. ఆయన పాపం అనుభవజ్ఞుడు కాబట్టి ఆ విద్యార్థి స్వామి ఐఆమ్ సోహం స్వామి అన్నాడు. ఓహో అలాగా అని స్వామి ఒక సర్ప్రైజ్ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అభినయాన్ని ఇచ్చి, అయితే నేను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను, నా బదులు నువ్వు వెళ్ళి దర్శనానికి అని చెప్తే ఆ అబ్బాయి తత్రపాటుతో స్వామి నేను ఎలా పెడతాను స్వామి దర్శనానికి అంటే, అదేరా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది ఆచరణలో ఉండాలి, అంటే నువ్వు సోహం అంటే సరిపోదు, నువ్వు భగవంతుడివి అనేది గుర్తించాలి నువ్వు, అప్పుడు చక్కగా నువ్వే దర్శనం ఇవ్వచ్చు అని స్వామి చెప్పారంట.
1: ఇది మాటలతో చెప్పేది కాదు, ఆచరణ రూపంగా మనం అనుభవించి ఇతరులకు పంచాలి అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఊరికి థియరటికల్ నాలెడ్జ్ ఉపయోగం లేదు అని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు. చాలా మంచి అనుభవం.
4: సో మనం ఇక్కడ కాలేజీ చూసుకున్నాం సార్, తర్వాత మందిరంలో స్వామి ఏ విధంగా పిల్లలకి తర్ఫీదిస్తారు, మన స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ అనేది ఒక వంతెనగా మనకి ఉపయోగపడుతుంది. స్వామి వేసినటువంటి ఆ ప్రణాళికలు, ఆ షెడ్యూలు, ఆ జీవన విధానము, అందరితో పాటు కలిసి ఉండడము, ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న లౌకిక విద్య, స్వామి నేర్పించే మందిరంలో ఆధ్యాత్మిక విద్య, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఆచరణాత్మకంగా మనం హాస్టల్లో నేర్చుకుంటాం, అది ట్రైనింగ్ గ్రౌండ్. సో అది ఎలా స్వామి పెంపొందిస్తారు, మీరు ఎలా నేర్చుకున్నారు?
1: స్వామి చెప్పే ప్రతి సూత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. స్వామి ఇప్పుడు చెబుతుంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్, అంటే సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయాలు. అది హాస్టల్ లైఫ్ లో ప్రతి అంశంతో కూడా మిళితమై ఉంది. ఎందుకంటే వార్డెన్ కింద కూడా నాకు అనుభవం ఉంది, స్టూడెంట్ కింద కూడా నాకు చాలా అనుభవం ఉంది. అవి రెండు నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి నేను అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను, స్వామి సడన్ గా హాస్టల్ కొచ్చారు. పిల్లలందరూ వెంటనే స్వామి సడన్ గా హాస్టల్ కొచ్చేస్తే సరే చాలా ఎగ్జైట్ గా అందరూ అటు ఇటు తిరుగుతున్నాం. స్వామి వచ్చేసి స్వామి కొంతమంది గెస్ట్లను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పక్కన ఆఫీసులు పక్కన ఉండే ఒక రూమ్ లో ఆ గెస్ట్లను తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంత సింపుల్ గా ఉంటారు. ఆ రూమ్ లో 14 కబోర్డ్స్ ఉండే. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి చూడు కింద వాళ్ళు పెట్టుకోవడానికి బెడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ కబోర్డే ఓపెన్ చేస్తే అదే డెస్క్ అయిపోతుంది. కబోర్డ్ లో బుక్స్ పెట్టుకుంటారు. ఈ డెస్క్ లో కూర్చొని రాసుకోవటం అన్ని చదువుకోవటం చేసుకుంటారు. దెన్ ఫస్ట్ ఇంకొక దీనిలో వాళ్ళకి కావాల్సిన ఈ ప్లేట్లు తర్వాత షాంపూలు తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పైదానిలో వాళ్ళ క్లోత్స్ పెట్టుకుంటారు. అంతే అంతే సింపుల్. ఇంకా పైన భాగంలో ఈ ఎంటీ సూట్కేస్ పెట్టుకుంటారు. లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. చాలా సింపుల్. ఇవి ఒకళ్ళకి 3x6 అంతే. స్వామి చెప్పడం ఎంత సింపుల్ గా వాళ్ళకి ఆ స్వామి తెచ్చిన గెస్టులకి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవటం. విషయార్థులు కాకూడదు. విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. అక్కడ బలరామ్ నిచాని గారు అనేవారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి రాయల్ ఫోమ్ ప్రొప్రైటర్ అనమాట. ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఆయన, స్వామి నాకు చిన్న విన్నపం. పిల్లలు కింద పడుకుంటున్నారు కదా, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది కింద పడుకోవడానికి కష్టం అవుతుంది. కాబట్టి స్వామి అనుగ్రహం ఇస్తే కనుక కాట్సు బెడ్డు ఇస్తాను స్వామి. పిల్లలందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తారతమ్యాలు ఉండకూడదు అని స్వామి చెప్తుంటారు కదా, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. స్వామి అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాను అని చెప్పన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాని 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కూడా. స్వామి మా మొహాలు చూస్తున్నాం, ఎందుకంటే మా అందరి ముందు ఇది అయింది. మేమందరం చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఒక బెడ్డును కాట్ వస్తుంది అని చెప్పి స్వామి చూశారు. ఎరా మీకు కావాలా అంటే మేము నవ్వుతున్నాము తెలుసు, ఎందుకంటే ఏం చెబితే ఏం వస్తుందో అని చెప్పి అందరం నవ్వి ఊరుకున్నాం. స్వామి తర్వాత తిరిగి అది చెప్పాను కదా, విద్యార్థులు వీళ్ళందరూ విద్యార్థులు, విషయార్థులు కాకూడదు. కాబట్టి నువ్వు చేసేది హాస్పిటల్కి. విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, చాలా సరళమైన జీవితం, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చాలా ముఖ్యమైన సూత్రం మాకందరికీ బోధించారు. ఎందుకంటే మనకి కన్వీనియన్స్ ఉండాలి, కానీ ఇది గురుకులం, అందుట్లో మోడర్న్ గురుకులం. మనమే ఫారెస్ట్ లో ఉండటం లేదు, అడవిలో ఉండటం లేదు ఇదివరకులాగా. ఇది మన అందరిలోనూ ఉన్నాం, కానీ ఆ జీవన విధానం అనేది మన విద్యకి ప్రోత్సాహం, విద్యను చదువుకోవడానికి తోడ్పడాలి, కానీ విద్యను చదువుకోకుండా ఉండడానికి చేయకూడదు, చదువుకోకుండా ఉండేలా చేయకూడదు అని చెప్పేసి స్వామి ఆ సూత్రాన్ని బోధించారు. అది ఒకటి. ఇంకొకటి, నేను ఎంఎస్సీలో ఉండేటప్పుడు మా వార్డన్ అప్పుడు డాక్టర్ నిత్యానంద్ మీనన్, అప్పుడు ఆయన వార్డన్ కింద పెట్టేవారు పుట్టపర్తి హాస్టల్లో. నేను ఎంఎస్సీ చెప్తున్నాను, అతను స్వయంగా చెప్పింది అతని అనుభవం. రోజు ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండేది వార్డెన్కి. వెళ్లి రోజు స్వామి అడిగేవారు, పిల్లలు బాగా ఉన్నారా, ఏం కావాలి, వాళ్ళకి భోజనాలు సరిగా ఉన్నాయా, ఈవేళ ఏం చేశారు. హాస్టల్ నుంచి క్యారియర్ కూడా వెళ్లేది, రోజు వెళ్లేది. ఎందుకంటే స్వామి పిల్లలు ఏం తింటున్నారో అదే పంపించి నా కోసం స్పెషల్ గా చేయొద్దని చెప్పి చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏం వస్తోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది స్వామి ఫిజికల్ గా కూడా ఆ టైం స్పెండ్ చేశారు. ఏ విధంగా తోటమాలి అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా స్వామి అంత కేర్ తీసుకునేవారు. ఆ సమ్మర్ లో 1982 సమ్మర్ లో చాలా ఇంటెన్స్ గా ఉండేది. అప్పుడు అది కాంపోజిట్ హాస్టల్ గా ఉండేది, అంటే స్కూల్ పిల్లలు 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఒకే హాస్టల్ లో ఉండేవారు. సో అందరికి దాదాపు 650 మెంబర్స్ ఉండేవాళ్ళం మేము. అందరికి ఒక డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్, అది అందరినీ కూర్చోబెట్టి అకామిడేట్ చేయలేదు. అందుకని 2 బ్యాచ్లుగా ఉండేది, 3 బ్యాచ్లు కూడా అయ్యేవి ఒక్కోసారి. ఆ విధంగా డైనింగ్ సెషన్స్ అన్ని అయ్యేవి. ఒకే ఒక కూలర్ ఉండేది, వాటర్ కూలర్. అండ్ సమ్మర్ ఇన్ పుట్టపర్తి తెలుసు కదా, సమ్మర్ అండ్ గ్రేటర్ సమ్మర్ ఇంకా. ఒకే వాటర్ కూలర్ ఉండేది, అందరూ వెళ్లేసేసి ఆ వాటర్ నే తీసుకోవాలి మధ్యాహ్నం పూట. 10 మంది, అది కూడా పెద్ద కూలర్ కాదు, 100 లీటర్స్ లెస్ దాన్ 100 లీటర్స్ అది. అది అందరు వెళ్ళి కొంతమంది తీసుకునేటప్పుడు అది చల్లారిపోతుంది, అది అంత కూల్ గా ఉండేది కాదు. సో ఇవన్నీ గమనించి నిత్యానందన్ గారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి ఒక చిన్న విన్నపం, హాస్టల్ పిల్లలు బాగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్ల నీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, కాబట్టి స్వామి కనుక అనుగ్రహిస్తే ఇంకొక వాటర్ కూలర్ కొంటాను, కొంచెం పెద్ద వాటర్ కూలర్, ఎందుకంటే 650 మందికి తాగడానికి మధ్యాహ్నం పూట ఇది సరిపోవటలేదు అని చెప్పి చాలా మెత్తగా విన్నవిచ్చారు. అవునా అని చెప్పి అని స్వామి అడిగి అన్ని విషయాలు తెలుసుకుని, లేదు నితన్మేనను ఎన్ని రూమ్లు ఉన్నాయి హాస్టల్లో అన్నారు. అంటే స్వామి 35 రూమ్స్ ఉండొచ్చు స్వామి, 35 రూమ్స్, అది అందరికీ 2 వాటర్ కూల్స్ సరిపోతాయి స్వామి, ఒకటి ఇప్పుడుంది, నేను ఇంకొకటి కొన్ని ఇస్తే సరిపోతుంది అని చెప్పి అన్నారు. కాదు కాదు, అందరికీ ఎట్లా సరిపోతుంది, రేపురా నేను ఇస్తాను వాటర్ కూలర్స్ అన్నాడు. ఈయన ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే స్వామి అసలు చాలా బిడియంగా అడిగాడు, ఎందుకంటే స్వామి ఒప్పుకుంటారో లేదు అసలు అని అని చెప్పి. సరే మన్నాడు వెళ్ళినప్పుడు, చూడు నిత్యాన్ని నన్ను 35 మంది 35 రూమ్స్ ఉంటే గనక 2 వాటర్ కూలర్స్ సరిపోతాయా, అందుకని ఒక్కొక్కరికి ఒక వాటర్ కూలర్ ఇద్దాం అని చెప్పి నేను అనుకున్నాను అనుకో, ఆ వాటర్ కూలర్స్ తెప్పించాను అని చెప్పి అన్నారు. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేటప్పటికి అక్కడ కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. చూడు ఇవి నీ వాటర్ కూలర్ కన్నా చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటావా దాంతో ఎనర్జీ చార్జెస్ ఖర్చు లేదు, ఎనర్జీ బిల్లు నీకు ఎక్కువ అవ్వదు, కూలర్ కన్నా ఇంకా కూల్ గా ఉంటాయి, పైసా ఖర్చు లేదు, తర్వాత ప్రతి రూమ్ కి ఒకటి ఇవ్వచ్చు, ఆ రూమ్ బయట కొంచెం ఇసుక వేసి దానిలో పెట్టేసేసి తడుపుతూ ఉంటే పిల్లలే చేస్తారు, నీకు కూడా పని ఉండదు, వాటర్ కూలర్ తెచ్చేవా దానికి రిపేర్స్ అంటారు, ఏదో పాడైపోయింది అంటారు, మళ్లీ చేంజ్ చేయాలంటారు, అటువంటి ఖర్చులే ఉండదు, పగిలిపోయిందా ఇంకో కొండ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ కొత్త కొండ తీసుకోవచ్చు, కొత్త కూలర్ వస్తుంది, కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి, పిల్లల డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా నువ్వు వార్డెన్ గా ఉపయోగించాలి అని చెప్పి, ఆ వాటర్ కూలర్ బదులు న్యాచురల్ వాటర్ కూలర్ మన 35 కొండలు స్వామి పంపించారు. చూడండి, అంటే సరళమైన జీవితం కానీ ఉన్నతమైన ఆశయాలు అనేది ఎంత సింపుల్ గా స్వామి చూసేవారు. ఎందుకంటే డబ్బుంది, కోట్ల కొలది స్వామి వెచ్చిచ్చి ఈ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ చేశారు, కానీ ఎవరి కోసం, అందరి కోసం డబ్బుని సద్వినియోగపరచాలి. అదేవిధంగా స్వామి ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు కనుక ఎక్కువగా స్పెండ్ చేస్తే వాళ్ళ టాయిలెట్ సోప్స్ కానీ లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ కానీ, నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది ఇక్కడ స్వామి వచ్చినప్పుడు, హాస్టల్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ క్లీనెన్స్ డిపార్ట్మెంట్ లో వెళ్లేవారు, ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్స్ మేనేజ్ చేసి ఉండేవారు, ఒక టీచర్ ఉండేవారు. హాస్టల్ స్టోర్స్ కి వెళ్లేవారు స్వామి, వెళ్లేసేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సోప్స్, ఎందుకు ఇన్ని వెరైటీస్ పెట్టుకున్నారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలి, అంతేకాని లగ్జరీ ఇవ్వకూడదు, విద్యార్థి విషయార్థి కాకూడదు. చూడండి, ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్కి వెళ్లి అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ బోధించారు. పిల్లలకి అదే విధమైన తర్ఫీది ఇప్పించారు.
4: చాలా బాగుంది సార్. సార్ ఇప్పుడు మొక్క పెరుగుతోంది, చక్కని ఫలాల్ని పువ్వుల్ని అందించే ఒక చెట్టుగా తయారవుతోంది. కానీ ఒక ప్రాబ్లం తోటమాలి ఏం ఫేస్ చేస్తారంటే ఆ మొక్కకి చుట్టుపక్కల కలుపు మొక్కలు లేస్తుంటాయి. సో దాన్ని స్వామి తనదైన శైలిలో ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని
1: కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్కి వెళ్లి అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి

0: ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని క్లియర్ చేసి మన్ని ఎలా ఇది చేస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్వామి ప్రణాళికలో, స్వామి విద్యా విధానంలో. అలాంటి ఒక ఉదాహరణ మీ క్లాస్మేట్ అయినటువంటి దేవ్సేన్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాము.
1: స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికీ అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్ హిమ్ ఆన్ ది రైట్ ట్రాక్ స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైమ్ ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యండి మన బయట పంపించే డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫ్ అన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్. వాడు ఎప్పుడు ఆ మందిరం బయట నుంచి ఉండారు. అప్పుడు రామరమ్మ గారు ఉండేవారండి, ఆయన మహానుభావుడు. ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకనైనా అక్కడే నుంచో, స్వామి పైకి వెళ్ళేంతకు నుంచో, స్వామి లైట్లు ఆర్పిన తర్వాత కాసేపు నుంచో, అక్కడే నుంచు ఉండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీళ్ళు ఏం భోంచేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడు ఇప్పుడు హాస్టల్ నుంచి వీడికి భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్ని విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్ని చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనం గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో ఏంటంటే స్వామి మన హాస్టల్ నుంచి పంపిస్తే వాడన్ గారు మాట్లాడకూడదు మీతోటి, వాడన్ గారు కూడా రామరమ్మ ద్వారా మాట్లాడిచ్చేవారు. రామరమ్మ గారు అబ్బాయి ఇట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలని రామరమ్మ గారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి ఈ అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఇక్కడ చూడండి స్వామి వాడు తినకుండా మనం చుట్టున్నాడు స్వామి. ఆయన అంతా మనం మన తరఫున పాప ఆయన స్వామికి చెప్పి స్వామిని స్వామి బట్టలు కదండి ఇట్ట కరిగిపోతారు పాపం, మోర్ దెన్ 1000 మదర్స్ లో అంటే మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది ఇది కాన్స్టెంట్ జరిగేదే, ఈ జర్నీ అందరితో జరుగుతూ ఉండేది, అది ఒక్కళ్ళని కాదండి, అందరికీ మాకు జరిగింది, అందరికీ జరిగింది.
0: సో మీకు పర్సనల్గా స్వామి
1: సార్ అన్ని షేడ్స్ చూసామండి, అన్ని షేడ్స్ అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే, అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే, అది మనతో మాట్లాడినా ప్రేమ, మాట్లాడిపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి, మాట్లాడే టైం కంటే మాట్లాడుకునే టైం కూడా ఎక్కువ ఉంటుందండి, అది మనకి అది స్వామి దగ్గర అదే అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, చుట్టుపక్కల కూడా ఎవరు రారు.
0: అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన
1: కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన బాగా గుర్తు, నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగ కనపడేది ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి, మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్నీ మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది, బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్రికెట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతి బాగుడు, అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మనకి మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి, మనం నో నో ఫర్ ఎవ్రీబడి. వాడన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతో. సో అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి, ఎక్కడికి పోవాలో తిరిగి, స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని పిలిచారు, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు, మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్,
0: ఫిల్టర్ అయిపోతాయి.
1: మన కిందనే వాడే తీసుకో, వాడికి తెలుసు మనం అవుట్ ఆఫ్ ఫామ్, లేదు బాబు కుదరదు అని చెప్పి వాడు చెప్పడం, స్వామి ఇస్ బిజీ నౌ అని చెప్పడం, లేకపోతే విల్ సీ లేటర్ అన్నాం, వాడు మనని బయట పెట్టేస్తాడు, ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచుంటే పక్కనే కూడా రాడు, మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీలు లేదు. సమ్ ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ స్వామి అక్కడ
0: వ్యాంటేజ్ పాయింట్,
1: వ్యాంటేజ్ అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవరు రానిరు, నువ్వు గోయవేనో అంటారు, వాళ్ళే చెప్తారు, మనకే అనిపిస్తుంది అదే పాపం వాళ్ళందరికీ ఇబ్బంది పడ్డా అందుకని దూరంగా నుంచి ఉంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు, ఒక రెండు క్లాసులు బంక్ చేశాను, కాలేజ్కి వెళ్ళలేదు, ఎలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచి వచ్చండి.

0: అందరూ కాలేజీకి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరినీ కళ్ళు కప్పి లోపల దూరాం. లోపల దూరి అక్కడ దూరంగా చెట్లు కింద స్వామి ఇంటర్ నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన ఏంటంటే స్వామి ఎట్లాట్లా ప్లీజ్ చేయాలని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో. స్వామి వాంట్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ అప్పుడు అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాము. ఇంకా దాని అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అదిగో చూసినట్లుగా చూడలేదండి. మన చూశారంటే సంతోషించవచ్చు, చూశారని అట్లా స్వామి చూశారా మనం ఇట్లా బంక్ చేసినందుకు చూశారనే సంతోషం. చూసినట్టుగా నాకు అనిపించలేదండి, ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు. కానీ ఏంటంటే చూస్తున్నగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు. వాడు వచ్చాడు, ఏంటి ఇక్కడున్నావు ఎలా వస్తావు, ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డెన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వు ఏంటి ఇట్లా చేస్తావు, అసలు ఇంకా బయటికి వెళ్ళిపోతావు, ఇంకా ఇంకా టైట్ చేస్తారు. ఇంకా దర్శనం సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి. అప్పుడు మనం లాస్ట్ అనమాట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి కష్టపడి ఆ 16 మంత్స్ అండి, 6 మంత్స్ అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం కానీ ఆ 6 మంత్స్ ఈవెన్ పుట్టబొత్తులు ఎక్కడున్నా కూడా కంటిన్యూస్ ఇది ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది. మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా ఇది ఇంకా అన్ని సరెండర్ అయిపోవాలి. అబ్బా స్వామి మీరు తప్ప అన్నిదాశరణ నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్ని ఎక్కడ లేని సాధనలో అప్పుడు గుర్తుకొస్తాయి మనకి, అన్ని ఇన్ని చేయొచ్చని మనకు తెలుస్తుంది అప్పుడు, అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం, ఇది ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు ఎవరో చెప్పారు, పొద్దున 3 గంటలు లేచి బ్రహ్మముత్రం నుంచి జపం చేస్తే బాగుంటుంది దేవుడు ప్లీజ్ అవుతాడు. అంతే 2 గంటలు లేచిపోవడమే, లేవడం స్నానం చేయడం టెరస్ పైకి వెళ్ళిపోవడం ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి ఎలా పట్టుకోవాలి. మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు, నువ్వు అదేదో అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు, ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు స్వామి ఎలా ఉన్నారు అని ఫోన్లు వస్తే బాగానే ఉన్నారు స్వామి బాగానే ఉన్నారని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు, అది రాస్తే గొడవ అయిపోతుంది. ఆ 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం.
1: తిరిగి ఎలాగా స్వామి?
0: అది అది బ్యూటిఫుల్ సన్నివేశం
1: చెప్పండి.
0: ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి, ఏదో నారాయణ సేవని వచ్చారు, బయట నారాయణ సేవ చేశారు. స్వామి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫును ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి, అవి చెప్పులు ఇవి రెండు బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అది నేను తీసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు, వెనకాల ఇచ్చేసాను కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మా స్వామి మాట్లాడారు ఇంకేంటి బ్రోక్ డౌన్, ఇంకా ఇప్పటికే తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ స్వామి పాదాలు పడి క్షమించాను స్వామి.
2: సార్ మనం దేవసేన్ సార్ చెప్పినట్టు స్వామి మనం ఎప్పుడైతే మార్గం తప్పి వెళ్తూ ఉంటామో స్వామి మనల్ని కరెక్ట్ చేసి సరైన మార్గంలో తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాస చేస్తుంటారు. మనం ఎప్పుడు అనుకుంటాము స్వామి మనతో మాట్లాడటం లేదని, కానీ స్వామి వైపు నుంచి చెప్తూ ఉంటారు రే మీతో మాట్లాడకుండా ఉండాలంటే నేనెంత కష్టపడాలో మీకు తెలియదు, అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా ఎనర్జీ కావాలి స్వామికి. సో అలా మనల్ని పోషించి పెద్ద చేసి అన్ని అందిస్తుంటారు, కానీ అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బోధ స్వామి మన విద్యార్థి దశలో చేస్తూ ఉంటారు సార్. సో మేబీ ఈ సమగ్రమైనటువంటి ఈ విద్యకి ఆ పునాదిరాయి స్వామి ఏ విధంగా ఇస్తారు, అన్నిటికీ బీజమైనటువంటి ఆ ఆలోచన మనలో ఎలా పెంపొందింపజేస్తారో మీ అనుభవం ద్వారా చెప్తారు సార్.
3: స్వామి యొక్క చెప్పే అన్ని బోధల్లో కూడా బడబోస్తే ఒక్కటి మటుకు చాలా క్లియర్గా వచ్చేస్తుంది, అదేంటి, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని. అది పిల్లలు కూడా ప్రతిసారి స్వామి చెప్తూ ఉంటారు, ఎందుకంటే భగవతత్వం అనేది అంతటా అందరిలోనూ కూడా ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు. అది పిల్లలు మనం ఎన్నోసార్లు వింటాము, కానీ ఒక్కోసారి అది వంట పట్టదు. ఏదో ఆయన ఆశీర్వాదంతోనూ మన యొక్క ప్రారంభంతోనూ అది మనకి వంట పడుతుంది. కానీ స్వామి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకుండా ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక నా చిన్న అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. అది 1978 నేను సెకండ్ పియూసీ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్లో. పిల్లలందరూ ఇంటికి వెళ్ళారు. నేను స్వామి దగ్గరే ఉందామని చెప్పి సమ్మర్లో ఇంటికి వెళ్లకుండా బృందావనంలోనే ఉన్నాను. అప్పుడు అవకాశం ఉండేది, కొంతమంది అక్కడే ఉండి స్వామికి దగ్గర మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి, దాదాపు హాఫ్ అయిపోయాయి. ఆనందంగా రోజు పొద్దున సాయంత్రం స్వామి పిలిచేవారు, డిస్కోర్స్లు ఇచ్చేవారు, మాట్లాడేవారు. మా ఆనందం పదింతలైంది. ఇప్పుడు స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తానని చెప్పి మాట పంపించారు. ఆ ఉన్న వాళ్ళందరం ఊటీకి వెళ్దాం, ఊటీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వద్దామని చెప్పేసి వాడిని చేత కబురు పంపించారు. ఇంకా మా ఆనందానికి అవదలేవు. ఇంటికి వెళ్లకుండా ఉన్నందుకు వల్ల స్వామి ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా సంబరపడిపోయాం. అప్పుడు స్వామి రెడ్ కార్ రెడ్ బెంచ్ లో వెళ్తున్నారు. మేము దాదాపు 20 మంది. కొంతమంది ఏమో మెటడర్, ఓల్డ్ మెటడర్ ఉండేవి అప్పుడు. ఒక కొంతమంది ఏమో మెటడర్లో ఉన్నారు, ఇంకొకటేమో ఇంకొక కారులో స్వామి వైట్ బెంచ్ లో కొంతమంది ఎక్కమన్నారు. నేను వైట్ బెంచ్ లో ఎక్కాను. ఆ వైట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనమాట, తాను కారులో వెళ్ళడానికి, వెళ్లి స్వామితో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండేది. అది రొటేషన్ పరంగా స్వామి ఇచ్చేవారు. అది కూడా ఎందుకు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళని తర్ఫీ, వాళ్ళకి తర్ఫీది ఇవ్వడానికి. సో నాకు వైట్ కార్లో వెళ్లి కూర్చోమనేందుకు ఇంకా చాలా ఆనందం అయిపోయింది. సరే నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నా ఛాన్స్ వచ్చింది. హాసన్ తర్వాత అనుకుంటా మేము వెళ్తున్నాము. సడన్ గా స్వామి కార్ ఆఫ్ చేసి సరే వాళ్ళని పంపించి ఇంకా ఇద్దరిని రమ్మని అని చెప్పి చెప్పారు. సో నేను నాకు సహోదరుడు ఇంకో కూడా నీ ఇద్దరం స్వామి కారులోకి వెళ్ళాము. రెడ్ బెంచ్ లో ముందర కూర్చున్నాము, స్వామి వెనకాల కూర్చున్నారు. స్వామి పక్కనే చీఫ్ ఇంజనీర్ అయిన జోగరావు గారు కూడా కూర్చున్నారు. కారు వెళ్తోంది. స్వామి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గురించి అడిగారు. ఆనందంగా చెప్పాము. అంతలోకి వర్షం మొదలుపెట్టింది. బాగా సివియర్ గా వర్షం వచ్చేస్తుంది. చాలా కుంభవృష్టి. కారు చాలా స్లో అయిపోయింది, ఎందుకంటే బాగా వర్షం కురుస్తుంది. సో మెల్లిగా వెళ్ళమన్నారు స్వామి. వెళ్తున్నారు అప్పుడు మరి వర్షం ఎట్లా వస్తుందో తెలుసా అన్నారు. నేను సైన్స్ ఏపీసీ స్వామి, మేఘాల నుంచి వర్షం వస్తుంది, అక్కడ నీళ్లు ఎట్లా చేరాయి అని అన్నారు. స్వామి ఈ సముద్ర జలాలు ఆవిరైపోయి మేఘంగా వస్తుంది అని, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత కష్టపడాలి, ఎందుకంటే ఆ నీళ్ల కొరత తీయటానికి అప్పుడు ఇప్పుడు 1978లోనే చాలా మంది సమితిలు స్వామి పేరు మీద సత్యసాయి వాటర్ నీళ్ల ఉచిత మంచినీటి పథకం కింద అది తెచ్చేవారు. స్వామితో ఇనాగ్రేట్ చేయించుకుని స్వామి ఎప్పుడూ చాలా ఆనందంగా చేసేవారు. ఎందుకంటే ఆ సమితి ఉన్న ప్రదేశాల్లో ఎవరికైతే వాటర్ లేకుండా బాధపడే వాళ్ళకి ఆ వాటర్ అందించేవారు. అది తెలుసు చూడు, ఒక్క ట్యాంకర్ కొనాలంటే 5 లక్షలు అవుతుంది. ఆ ట్యాంకర్ నీళ్లు 5,000-10,000 లీటర్లు. ఇంత భారీ వర్షం గంట సేపు కురిస్తే ఎన్ని ట్యాంకుల నీళ్లు అవుతుంది? ఎందుకంటే మేము ఆ చూస్తున్నాము దారంబట కూడా ఈ ప్రవాహం లాగా నీళ్లు, వాన నీళ్లు పోతున్నాయి. చూడు, ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పదో చిన్న చిన్న వాటి నుంచి మీరు గ్రహించచ్చురా. ఎన్ని లక్షల ట్యాంకర్స్ వాటర్ పైకి వెళ్ళి ఉంటే ఇంత వాటర్ వస్తుంది? అది మానవ సాధ్యమా? ఒక్క మొన్ననే మన శిరీష పైకి వెళ్ళింది, రోదసీకి వెళ్ళి తిరిగి వచ్చింది, ఆనందంగా తిరిగి వచ్చింది. అక్కడి నుంచి భూమిని చూసి ఎంతో ఆనందపడింది. ఇన్ని లక్షల ట్యాంకర్ల యొక్క నీరు ఆ పైకి వెళ్ళి వర్షం ద్వారా దేశం సుస్యశ్యామలంగా చేసి తాగునీటికి, సాగునీటికి భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు. దానికి మీరు మనం రియలైజ్ చేయలేదు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా భగవత్ సృష్టి మానవుడికి ఎదుగుదలకి తోడ్పడేది అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పన్నారు. ఈ ట్యాంకర్ విషయం వచ్చేటప్పటికి నాకు చాలా వెంటనే అది, ఎందుకంటే నేను ఎప్పుడు అది ఆ విధంగా ఊహించలేదు. ఇన్ని లక్షల ట్యాంకర్లు నీళ్లు పైకి వెళ్తేనే అంతటి భారీ వర్షం వస్తుంది. అందుకని ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయం కూడా భగవంతు పైకి తీసుకెళ్తే దారి చూపించడానికి అది చూపిస్తారు. అదేవిధంగా స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ఈ మనం ఇచ్చే, మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ కానీ ఈ యొక్క ప్రాణవాయువు భగవంతుని సృష్టి. ఎంత ఇప్పుడు ఆక్సిజన్ లేక మనం అల్లాడుతున్నాం ఈ కోవిడ్ సమయంలో, కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చారు. అది మనం రోజు పీల్చుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం. కానీ ఎప్పుడైనా మనం ఆ భగవంతునికి నువ్వు ఇంత చేశావు అన్న ఆ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసావా అని చెప్పి స్వామి చెప్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మనం ఆ భగవద్ దృష్టితో చూడాలి. దృష్టి కనుక మార్చుకుంటే సృష్టి అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ సన్నివేశంలో మేము మైసూరు చేరుతున్నప్పుడు ఈ విధంగా అయింది. అది నా మనసులో బాగా అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ దృష్టి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఊరికి అది రియలైజ్ చేయటం అనమాట. ఇదంతా భగవత్ సృష్టి, ఇదంతా మనకి మన గ్రోత్కి ఉపయోగపడేది అని చెప్పేసి అది చూసుకోవటం అనేది అది మన జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమైన అతి సూక్ష్మమైన వేదాంత రహస్యం అది ఈశ్వర సర్వభూతానాం అనేది స్వామి ఈ చిన్న వాక్యాల్లో, ఈ చిన్న చిన్న సన్నివేశాల్లో పిల్లలందరికీ బోధించేవారు.
2: చాలా అద్భుతంగా ఉన్నారు సార్. మరి సద్విద్యను చదివించి శాంతిని బోధించి ఇంతకన్నా మంచి మార్గం ఇంకెవరూ మనకి అందించలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో ప్రతిది మనం స్వీకరిస్తామో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, ఆబ్వియస్ గా మనకి ఆ కంటెంట్మెంట్ అనేది మన మనసులో డెవలప్ అవుతుంది సార్. ఏదొచ్చినా ఇది మన మంచి కోసమే అన్న భావన మనకి పెంపొందినప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో ఆ శాంతి డెవలప్ అవుతుంది. మరి ఈ సమగ్ర సత్యసాయి విద్యా విధానం ఇంతమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది, స్వామి మాటకి, స్వామి ఆలోచనకి అనుగుణంగా వాళ్ళందరినీ ప్రవర్తింపజేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక అందమైనటువంటి పూలతోటగా మలిచి ఎందరినో మంచి మార్గంలో పెడుతూ సుగమం చేస్తున్నారు జీవితాలని అని చెప్పి ఈ సందర్భంలో ఇన్ని అనుభవాలు పంచుకున్న మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు సార్. సాయిరాం.
3: సాయిరాం.
1: భక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువుకెవరు ముందురారు అంటారు స్వామి. అందువల్లనే ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అన్న సందాన లౌకిక విద్యతో పాటు లోకాతీత విద్యను, ఆర్థిక విద్యా బోధనలోనే పారమార్థిక విద్యను, ప్రాపంచిక విద్యతో పాటే ప్రాప్తిని అందించే విద్యను బోధించే విద్యా వ్యవస్థను ఏర్పరచారు స్వామి. అదే సాయి అవతార ప్రత్యేక సరళి.
4: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షిక ఉత్సవ సందర్భంగా శ్రోతలకు, ప్రేక్షకులకు, భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ద్వారా భగవాన్ బాబా వారి ఆశీస్సులతో అనేకానేక మంది స్వామివారి భక్తులతో వారి యొక్క అనుభవములన్నింటినీ కూడా అనేకానేక ఇంటర్వ్యూల ద్వారా, తర్వాత బుక్ రీడింగ్ అనేటటువంటి కార్యక్రమము ద్వారా స్వామివారు స్వయంగా మనకి అందించినటువంటి అనేక వాహినులను గురించి, ఆ వాహినుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సందేశములన్నింటినీ కూడా స్వామివారి లెక్కలేనన్ని ఉపన్యాసములు, అనేకానేక ఉపన్యాసములు, స్వామివారు ఎన్ని ఉపన్యాసములు ఇచ్చారో లెక్కించడం సాధ్యం కాదు, అటువంటి ఉపన్యాసములన్నింటినీ కూడా, తర్వాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతోమంది స్వామివారి భక్తులను పిలిచి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అనేకానేక ప్రోగ్రాములన్నింటినీ కూడా నిర్వహించి వాటిని కూడా భక్తులందరికీ అందించి పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాముల్లో అనేకమైనటువంటి ఆడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ చేసి స్వామివారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని, మనందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనందరికీ అందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందించినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే రకంగా భగవాన్ బాబావారి అనుగ్రహంతో మనందరం కూడా వీరందరూ చేసేటటువంటి కృషి ద్వారా మనకు అందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం అందరం మనఃపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాటన్నింటినీ ద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించుకోవాలని, స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపూర్ణముగా ఈ సందర్భంలో వారి దయతో కురిపించాలని వారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటున్నాం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. భగవంతుడు తమ దివ్య సంకల్పంతో సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో అత్యంత అద్భుతమైనది, మహోత్కృష్టమైనది మానవ జన్మ. మనోబుద్ధి చిత్యహంకారాలతో అలంకరింపబడిన ఈ మానవ జన్మ మిగతా జీవరాశుల కంటే ఎంతో గొప్పది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం. మానవుడు దేహం దాల్చి తాను ఎచట నుండి వచ్చాడో అక్కడికే చేరాలన్న జీవన గమ్యాన్ని విడిచి పెడమార్గం పట్టి తనకు భగవంతుడు ప్రసాదించిన మనోబుద్ధి చిత్యహంకారాలను దుర్వినియోగం చేసుకుని ప్రపంచ వలయంలో చిక్కుకుని జీవిత పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నాడు. యుగధర్మ పద్ధతులను విగళితమయ్యుండ నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు ఈ నేపథ్యంలో భగవంతుడు మానవ స్థాయికి దిగివచ్చి మనలో ఒకనిగా జీవించి తమ జీవితాన్ని ఆదర్శప్రాయం గావించి మనిషిని మనుష్యత్వం నుండి ముముక్షత్వానికి చేరుస్తున్నాడు. అట్టి అవతారమూర్తి, కరుణాసింధు, దయాసాగరుడు మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. శ్రీరామచంద్రునిగా ధర్మాన్ని ఆచరించి, శ్రీకృష్ణునిగా ధర్మ స్థాపన చేసి, కలిలో సత్యసాయి భగవానునిగా ప్రేమ పంచి మానవజాతిని ఉద్ధరించారు. మన సాయి భగవానుడు తన జీవితమే తన సందేశంగా మలుచుకుని అడుగంటిపోతున్న మానవతా విలువలను మానవులయందు పెంపొందింపజేసిన వరమహనీయుడు. మానవుడు మాధవునిగా మారడానికి కావలసిన లక్షణాలను తెలుసుకోవాలంటే భగవాన్ బాబావారి అవనీ సంచారంలో జరిగిన ప్రతి ఘట్టం అద్దం పడుతుంది. భగవాన్ బాబావారి 87వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు శ్రోతలకు భగవాన్ బాబావారి గుణగణాలను కొన్నింటిని వివరిస్తూ నా జీవితమే నా సందేశం అను ధారావాహికను అందజేస్తున్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, స్వామి అన్ని గుణగణాలను తెలుసుకోవటం ఎవరితరమూ కాదు. కనుక మచ్చుకకు 6 గుణాలను మనం తీసుకుని సాయీశుడు తన భక్తులకు ఇచ్చిన అనుభవాలతో కూర్చిన ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్నాం. నా జీవితమే నా సందేశం ధారావాహికలోని 4వ అంశమైన సహనం

0: పరమ పావనమైన భరతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్నా మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం వేది మన దేశమున కన్నా మాతృభావం వేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తె. ఔరా ఔరా ఏమందు భారత పాలనందు ఏముందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బల మెరుగలేదో. అటులే అయినారు మన భారతీయులు నేడు.
1: నేను ఎప్పుడెప్పుడు చెప్తుంటాను, పిపిపి ఈ మూడు పీలు మాత్రము మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. వీటిని మాత్రం మనము ఏమాత్రం కూడా వదలరాదు. ప్యూరిటీ, ఎప్పుడు ప్యూరిటీ మనలో లేదో అప్పుడే మనలో ఎనిమిటీ వచ్చి చేరిపోతుంది. ఎనిమిటీ వచ్చి చేరేటప్పటికీ ఇంకా మనకు అశాంతి ప్రవేశిస్తుంది. కనుక మొట్టమొదట ప్యూరిటీ, మనసును పరిశుద్ధం గావించాలి. ఏ విధంగా పరిశుద్ధము? సచ్చింతన, సత్ప్రవర్తన, సద్బోధలు, సదాచారము, ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి. అదే సత్సంగం. కనుకనే మొట్టమొదట ప్యూరిటీ కావాలి. రెండో పి అదే పేషెన్స్, అదే మనకు శాంతి కావాలి. ఓపికను పట్టుకోవాలి, ఓర్పును సాధించాలి. అనేక కష్టములు వస్తుంటాయి, అనేక నిందలు వస్తుంటాయి, అనేక నిష్ఠూరములు తగులుతుంటాయి. తనలో లేనప్పుడు దానికి ఏమాత్రం కూడా జంకనక్కర్లేదు, గొంకనక్కర్లేదు. సుఖానికి పొంగటము, దుఃఖానికి కుంగటము ఇది మానవుని లక్షణం కాదు, అవలక్షణం. తన సత్యాన్ని తాను గుర్తించినటువంటి వాడు దేనికి పొంగడు, కుంగడు. అప్పుడే ఆ ఓర్పును సాధించిన వాడవుతాడు.
2: బాల సత్యసాయి చూపించే మహిమలను అర్థం చేసుకోనలేక రత్నాకర కుటుంబం ఒకటే ఆందోళన పడసాగింది. కదిరిలోని ఒక వృద్ధ పండితుడు సత్యం జాతకం చూసి సత్యాన్ని ఒక భూతం ఆవహించిందని అన్నాడు. అందువల్ల కదిరి సమీపంలోని బ్రాహ్మణ పల్లిలో పేరు పొందిన ఒక భూత వైద్యుని దగ్గరకు సత్యాన్ని తీసుకుని వెళ్లాలని నిశ్చయించారు. సత్యాన్ని వైద్యానికి తన దగ్గరకు తీసుకువస్తున్నారనగానే ఆ భూత వైద్యుడు పెద్దగా కొట్ట వచ్చినట్లు మాట్లాడుతూ బడాయి పలకడం ఆరంభించాడు. అతడు జడలు గట్టిన జుట్టుతో గద్దించే స్వరంతో భయంకరంగా ఉన్నాడు. అతని కళ్ళు నిప్పు కణిక వలె ఎర్రగా మండుతున్నాయి. అతడు చేతితో ఒక పెద్ద ఇనుప పట్టకారను పట్టుకుని నేల మీద గట్టిగా కొడుతున్నాడు. ఆ పట్టకార కొట్టిన శబ్దం భయం కలిగిస్తూ ఆ శబ్ద తరంగాలు చెవుల్ని బద్దలు చేస్తున్నాయి. చండీ, చాముండి, సింహి, వారాయి మొదలైన దేవతల్ని ప్రయోగించి ఆత్మను పట్టి ఈ బాలునికి విడుదల కలిగిస్తానని అనటం మొదలుపెట్టాడు. హిందూ భూతమైనా ముస్లిం భూతమైనా మృగ సంబంధమైనదైనా తన మంత్రాల తీక్ష్ణతకు లొంగిపోవలసిందేనని ఆ భూతవైద్యుడు శపథం చేసి చెప్పాడు. అటువంటి భూతవైద్యుని చేతిలో సత్యం అగ్ని పరీక్షకు గురి కావాల్సి వచ్చినందుకు ఆ పుట్టపర్తి కుటుంబం వారు గగుర్పాటు పొంది భయంతో వణికిపోయారు. ఆ మాంత్రికుడు కోడిని గొర్రెను బలి ఇచ్చి ఆ రక్తం మధ్య సత్యాన్ని కూర్చొనబెట్టి దయ్యాన్ని వదిలించేటందుకు సత్యాన్ని కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు. అప్పుడు ఈశ్వరమ్మ సత్యాన్ని ఇక కొట్టవద్దని ప్రాధేయపడింది. కాని అతడు ఈ వైద్యాన్ని మధ్యలో ఆపటానికి వీల్లేదన్నాడు. కావాలంటే బాలుణ్ణి తీసుకుని వెళ్ళండి, కాని అతన్ని ఆవహించని భూతం నాది, నా దాన్ని నాకిచ్చి మీకు సంబంధించినది మీరు తీసుకుని వెళ్ళండి అని అతడు అరిచాడు. ఆ వైద్యంలో భాగంగా ఆ భూత వైద్యుడు సత్యం జుట్టునంతా తీసివేసి కత్తితో లోతుగా గాడి కోశాడు. ఆ గాడిలో నిమ్మరసం పండి 101 బిందెల చల్లని నీళ్లను తనపై కుమ్మరించాడు. కళ్లకు మంటలు కలిగించే తీవ్రమైన హాని చేసే ఒక మెత్తని పదార్థాన్ని కళ్ళకు పూశాడు. సత్యం కళ్ళు రక్తంతో నిండిపోయాడు. ముఖమంతా బాధతో సోలిపోయింది. ఎంత గందరగోళం జరుగుతున్నా కూడా సత్యం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండిపోయాడు. వారంతా ఆ భూత వైద్యునితో రకరకాలుగా వాదించి చివరకు అతని విష వలయం నుంచి సత్యాన్ని బయటకు తీసుకుని వచ్చారు. 1957 ప్రాంతాలలో వెంకటగిరి నుంచి వచ్చిన రామశర్మ అనే పండితుడు వచ్చి ఒక సాయంత్రం బుర్రకథ చెప్తానంటే స్వామి అంగీకరించారు. ఆ కథలో బాలసత్యసాయి బ్రాహ్మణపల్లిలో ఎదుర్కొన్న దారుణమైన సంఘటనలను చెప్పబోయే సందర్భం వచ్చింది. అప్పుడు బాబా ఆయనతో ఆ సన్నివేశాలను దాటించి చెప్పమని, అవి వినడానికి కూడా చాలా బాధాకరమైనవని అన్నారు. మరునాడు కస్తూరిగా ధైర్యం చేసుకుని, స్వామి అవి వినటానికే మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కదా, అటువంటప్పుడు మీరు ఆనాడు ఆ చిత్రహింసను ఎలా భరించారు అని అడిగారు. అందుకు స్వామి, ఈ శరీరానికి ఏం జరిగినా నాపై ప్రభావం చూపదని, ప్రజలు విశ్వసించడం కోసమే నేను అవన్నీ భరించాను. ప్రజలు గుర్తించని ఈ సత్యాన్ని తెలియజేయడానికే నేను వచ్చింది. వారు చెప్పినట్లు నేను వినకపోతే వారికి నా మీద నమ్మకం ఎలా కలుగుతుంది? అప్పుడైనా ప్రజలు నన్ను విశ్వసించి భక్తి సామ్రాజ్యంలో అడుగు పెడతారని నేను ఆ దుర్భరమైన కష్టాలను భరించాను అన్నారు.

0: ప్రపంచంలోని మంచి చెడ్డలన్నీ కూడాను మానవ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటున్నాయి. మన సౌభాగ్యం అంతా మన ప్రవర్తనే, మన శిరాసంపదలంతా కూడాను ప్రవర్తనే. కనుక మన ప్రవర్తన మనం సరియైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన యొక్క ప్రాప్తి కూడాను సక్రమమైన రీతిగా మానవుడికి సంతోషాన్ని అందిస్తుంది. కనుక దీనికి సహనము చాలా అవసరము. సహనావవతు, సహనా గుణక్తు, సహవీర్యం కరవావహిని. ఈ సహనం అనేటువంటి దాన్ని మనం ఒక పవిత్రమైన, ఒక శక్తివంతమైన అస్త్రంగా మనం తీసుకోవాలి. ధర్మజుడు ఈ సహనమును అస్త్రంగా తీసుకోవటం చేతనే ఎంతో విజయాన్ని సాధిస్తాడు. సహనం ఒక బలహీనమని కానీ లేక పిరిసనమని కానీ భావించరాదు. ఈ సహనములో ఉండినటువంటి శక్తి సామర్థ్యములు మరి ఏ అస్త్రం నందు కూడా మనము చూడలేము, అనుభవించలేము. ఈ సహనాన్ని మనము కేవలం వ్యక్తిగతంగా మాత్రమే అనుభవించటం కాదు, సమష్టి రూపంలో మనం అనుభవించాలి. కనుక నీ వేదములో మొట్టమొదట సహనావవతు బోధించింది. కలసిమెలిసి తిరుగుదాం, కలసిమెలిసి పెరుగుదాం, కలసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలసి మెలసి చెలిమితో జీవించుదాం. ఏ విధంగా జీవిస్తాము? కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం. కనుక మీరు మీకు కలతలు ఉండకూడదు. అందరూ అన్యోన్యముగా ఆనందముగా ఒక తల్లి బిడ్డల వలె జీవించాలి.
1: సత్యం కమలాపురంలో చదువుకునే రోజుల్లో పుష్పగిరి తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తూ తమ వదిన గర్భవతిగా ఉన్నది కాబట్టి ఆమెను సంతోషపరచడానికి ఏదైనా తీసుకుని వెళ్తే బాగుంటుందని భావించి పసుపు కుంకుమ పూలు కొనుక్కొని చిన్నారి చేతులతో వాటిని పట్టుకుని మరలా పుష్పగిరి నుంచి కాలినడకన కమలాపురం చేరుకున్నాడు. సత్యం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అన్నగారైన శేషంరాజు గారు ఊళ్ళో లేరు. ఇప్పుడు ఆయన వచ్చి ఉన్నారు. సత్యం ఇంటికి చేరేటప్పటికి ఆయన కుర్చీలో కూర్చుని ఏదో నోట్స్ వ్రాసుకుంటున్నాడు. సత్యాన్ని చూసేటప్పటికి ఆయన ఆగ్రహోదగ్రులయ్యారు. ఇంట్లో నీళ్లు తెచ్చే పని మానివేసి పుష్పగిరి వెళ్లినందుకు కోపించి ఆయన రోళ్లకర్ర తీసుకుని సత్యాన్ని తీవ్రంగా కొట్టారు. శేషంరాజు గారు ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆ రోళ్లకర్ర సత్యం వంటికి తగిలి అది రెండు ముక్కలైంది. ఆశ్చర్యంతో నిలబడిపోయిన దివ్యబాలుడైన చిన్నారి సత్యం ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ బాధను తనలోనే మౌనంగా సహించి ప్రశాంతంగా ఉండిపోయారు.

0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతుండాలి. తన పవిత్రత అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుండాలి. దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుండాలి. ఒక చిన్న ఉదాహరణము, మన ముక్కు పైన ఒక ఈగి వాలింది, ఆ మసకతో వాడినప్పుడు మొట్టమొదట అట్టంటాం, మరీ వచ్చి అదే వాళ్తుంది, నువ్వు టెస్ట్ చేస్తుండాలి నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని. రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకొకటి గట్టి అంటాము, మూడవ తూరు వచ్చినప్పటికీ యుద్ధం చేస్తాము. ఒక్క చిన్న మసికితో ఇంత పెద్ద దేహం పైన వాడినప్పుడు నువ్వు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు. దేహము నిన్ను పరీక్షింపజేయడానికి వచ్చినటువంటి మనిషికితో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి. ఇంత బలహీనుడా నీవు కావటము. మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు, శరీరం పైన పుట్టలు పుట్టాయి, పూలంతా పల్లాడాయి, భూములంతా సంచరించాయి, రాజులంతా ప్రవేశించాయి, కానీ ఏమాత్రము చెల్లించలేదు. ఇంత దృఢ శక్తితో ఉండేటువంటి మానవత్వము హిమవాడు ఎంత బలహీనమైపోయింది. ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము, చేర్చుకోలేము. ప్రాంతం నీకు లేకపోతుండాలి, ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలం. ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం. నీవు భరించుకోవాలి, శాంతాన్ని సంపాదించుకోవాలి. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి. ఆ శాంతి ఏ విధంగా వస్తుంది? కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది. నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు. ఎవడో నన్ను దూషించాడు, దూషించాడని వాళ్ళపైన నీవు ఎందుకు దూషణ చేయటం? వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడుంటావు. నీవు వాడిని దూషించి నీవు చెడ్డవాడు అయిపోతావు. ఇంక వాడు మాత్రమే చెడ్డ అయిపోతావు. వాళ్ళ చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది? దూషిస్తే దూషించుకొని ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను. కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే. ఈ నీతి పుడకటువంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి? మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి. వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు. గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి, తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి. వరకు రానే రావు అవి. ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి? ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి. వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: కొన్ని సంవత్సరాల క్రితం విషయం. పుట్టపర్తిలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రతిరోజు ఉదయం చల్లని నీటితో స్నానాలు చేసేవారు. తల్లులందరూ తమను నమ్ముకుని పిల్లల్ని నా దగ్గర వదిలిపెట్టారు. పాపం వీళ్ళు ప్రతిరోజు చల్లని నీటితో స్నానాలు చేయవలసి వస్తున్నదే అనుకున్నారు బాబా. ఫలితంగా కొద్ది రోజులకే సోలార్ హీటర్స్ వచ్చాయి. సూర్యకిరణాల నుంచి వేడిని గ్రహించి నీటిని వెచ్చజేసే యంత్రాలు ప్రశాంతి నిలయానికి చేరగాని టెక్నీషియన్స్ చాలా త్వరగా వాటిని హాస్టల్లో డాబా పైన అమర్చారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులు చాలా సంతోషించారు. వారంతా స్వామిని వచ్చి ఆ సోలార్ హీటర్ సిస్టమ్ ని ప్రారంభించమని వేడుకున్నారు. అందుకు స్వామి సమ్మతించారు. ఒక రోజున స్వామి వచ్చి హాస్టల్లో ఆ వేడి నీటి పంపును ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఒక ప్రక్కన ఆ యంత్రాలున్నాయి. అక్కడ నుండి ఒక రబ్బరు గొట్టం పెట్టి దానికి పైప్ అమర్చారు. స్వామి వచ్చి దానిని తిప్పితే సెగలు పొగలతో వేడి నీరు కిందనున్న బకెట్లో పడ్డాయి. అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు. అందరూ బాబా కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో కరుణాంతరంగుడైన భగవాన్ బాబా రానే వచ్చారు. వచ్చి ఆ నిర్వాహకుల సూచన ప్రకారం పైపు తిప్పటంతోనే దురదృష్టవశాత్తు ఆ రబ్బరు గొట్టం ఊడిపోయి ఆ వేడి నీళ్లు వచ్చి స్వామి ముఖం పైన, స్వామి అంగీ పైన ఒక్కసారిగా చిమ్మినట్లు పడ్డాయి. అంతే, ఆ హఠాత్ సంఘటనకు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు. ఆ సమయంలో ఏమి చేయాలో ఎవ్వరికీ తోచలేదు. అంతా చేష్టలు దక్కి నిలబడిపోయారు. అందరి మనస్సులు ఆందోళనతో నిండిపోయాయి. వారి పరిస్థితిని స్వామి గమనించారు. ఒక్కసారిగా స్వామి పకాలున నవ్వి, చూసారా, మొదటి స్నానం నేనే చేశానన్నమాట అన్నారు. ఆ మాట వినగానే అందరి మనస్సులు ఒక్కసారిగా తేలికై వారంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

0: కొన్ని పశుత్వంలో ఉండేటువంటి యొక్క మంచి గుణాన్ని కూడాను మానవుడు గుర్తించాలి. పశువు పక్షి మృగ క్రిమి కీటకాదుల నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవలసి ఉంటుండాలి. సమాజంలో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద. కాని ఆ గాడిదేందు కూడాను మానవుడు నేర్చుకోవలసినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటున్నది. సహన భావము గాడిద ఎందు ఉండేటువంటిది మానవుని ఎందు కనిపించదు. ఎన్ని భారములు వేసినప్పటికీ సహనంగా మోస్తుంటాది. ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ సహనంగా అనుభవిస్తుంటాది. తిండి తీర్థాదులు లేకపోయినప్పటికీ ప్రసన్నమైన ముఖంతో అది ప్రవర్తిస్తుంటాది. కనుకనే గాడిద ఎందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహన భావము. ఓరిమి ఓరిమి ఓరిమి.
1: ఒక హరిదాసు ఊరూరు తిరుగుతూ హరికథలు చెప్తూ ఉండేవాడు. తన హరికథలు తమ తమ ఊళ్లలో ఏర్పాటు చేయమని ఆయన కనిపించిన వారందరినీ బ్రతిమలాడుతూ ఉండేవాడు. దానివల్ల కాస్త సంపాదించుకుని కుటుంబం గడపవచ్చని ఆయన ఆరాటం. కాని ఎవరిని అడిగినా ఆయనకు అనుకూల సమాధానం లభించేది కాదు. ఆయన హరికథాగానం వినటానికి ఎవ్వరూ ఆసక్తి చూపేవారు కాదు. ఆ హరిదాసు ఒక సంవత్సరం దసరా పండుగ తర్వాత ప్రశాంతి నిలయం వచ్చాడు. ఎలాగో కష్టపడి తన కోరికను సత్యసాయినాథుడికి తెలియజేశాడు. స్వామి అపారమైన దయతో ఆయన కోరికను మన్నించి ఒక ఆదివారం సాయంత్రం కాలేజీలోని ఆడిటోరియంలో ఆయన హరికథాగానంతో ఏర్పాటు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయనకు బాబా చక్కని భోజనం పెట్టించి సాయంత్రం కార్యక్రమానికి స్వామి కూడా వచ్చి కూర్చున్నారు. హరిదాసు హరికథ ఆరంభించాడు. కాని అది ఎంతమాత్రమూ సుతిహితంగా లేదు, కర్ణ కఠోరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని బాబా ఎలా ఏర్పాటు చేశారా అని విద్యార్థులందరూ ఆశ్చర్యపడసాగారు. కాని బాబా అదేమీ గమనించకుండా సుప్రసిద్ధ సంగీత విద్వాంసుని మధురగానం వింటున్నంత ఆనందంగా తల ఊపుతూ ఉన్నారు. ఆ గానం వల్ల బాబా ఎలా ఆనందం పొందగలుగుతున్నారో విద్యార్థులకు అంతుపట్టలేదు. కార్యక్రమం పూర్తి కాగానే ఆయనకు బాబా పట్టుబట్టలు పెట్టి సమృద్ధిగా డబ్బు ఇచ్చి ఆయన శ్రీమతికి ఇమ్మని పట్టుచీర ఇచ్చి పంపించారు. ఆ హరిదాసు పొందిన ఆనందం వర్ణించలేము. బాబా చూపిన ప్రేమకు ఆయన చెలించిపోయాడు. అటువంటి ప్రేమను ఆదరాన్ని ఆయన ఇంతకుముందు ఎన్నడూ ఎక్కడా పొందలేదు. ఆయన వెళ్లిన తరువాత విద్యార్థులు స్వామి చుట్టూ చేరి, స్వామి, ఆ సంగీతాన్ని మీరు ఎలా భరించారు?

అతడు సంగీత కచేరీలు చేద్దామని ఎన్నో ఊళ్ళు తిరిగి తిరిగి ఎక్కడా కుదరక చివరకు ఇక్కడకు వచ్చాడు. అతడు వారం రోజుల నుంచి భోజనం చేయలేదు తెలుసా, అందుకే అతని స్వరం బలహీనంగా ఉంది. ఎవ్వరూ అతని పాటలు వినరాయి. పాపం నా దగ్గరకు వచ్చాడు, నేను కూడా వినకపోతే అతడు ఏమవుతాడు? అందుకే నేను విన్నాను బంగారు.

0: భూతానాం. ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయే కానీ తరగవు. సంబంధ బాంధవ్యాలు పెరగాలి కానీ తరగకూడదు. ఆవాసం ఇదం జగత్తంతా ఒక్కటే, ఈ సర్వభూతానాం అది ఒక్కటే. ఈ రెండు అర్థములు మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాస్తే అంతా ఒక్కటైపోతుంది. దేహ భేదములు రావు, సత్యములు రావు, ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్. ఈ పాసింగ్ క్లౌడ్స్ తో నీకేం పని లేదు, వస్తుంటాయి పోతుంటాయి. కానీ నీ దృష్టి సన్ను పైన పెట్టుకో. కొన్ని క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ను కనిపించదు, అయ్యో సన్ను కనిపించడం లేదే అనుకుంటాం. కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ను నీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత అవంతా కొన్ని మేఘముల వల్ల వస్తుంటాయి. అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం. దానివల్ల మనసు నీవు మార్పు చెందుకోకూడదు. కొంతసేపు ఓపిక పట్టుకో, తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
1: శ్రీ సత్యసాయి బాబా బెంగళూరులోని బృందావనం వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో కొన్ని రోజులు భక్తులకు దర్శనమివ్వటానికి మేడ దిగి క్రిందకు రాలేదు. స్వామి జ్వరంతో బాధపడుతున్నారని అందరూ భావించారు. ఒక రోజున స్వామి మేడ దిగి క్రిందకు రాగా ప్రొఫెసర్ గోకాక్ గారు, స్వామి నీ జ్వరం పూర్తిగా తగ్గిందా అని అడిగారు. అప్పుడు స్వామి గోకాక్ గారితో, అసలు విషయం అధికారికం గారు, నేను మద్రాసు నుండి బయలుదేరేటప్పుడు డ్రైవర్ కారు తలుపు మూస్తుండగా నా పాదం అందులో ఇరుక్కుని బాగా నిరిగిపోయింది. పాపం అతను చూడలేదు. నేనెవ్వరికీ చెప్పకుండా తలుపు తెరిచి పాదమును లోపలికి తీసుకుని తలుపు మూశాను. దీన్నెవ్వరూ గమనించలేదు. ఆ గాయం వల్ల బాగా జ్వరం వచ్చింది. భక్తులకు దర్శనమివ్వటానికి నేను క్రిందకు వచ్చి ఉండేవాడినే. కాని నేను భక్తుల మధ్యకు రాగానే వారు నా పాదమును పట్టుకుంటారు. దానివల్ల మరింత నొప్పి కలుగుతుంది. దాంతో భక్తులు ఎంతో బాధపడతారు. చూశావా, నాకు ఈ పొడవు గౌను వల్ల ఎంత ప్రయోజనం ఉన్నదో. భక్తులు నా పాదం చూడకుండా

ఆ డ్రైవర్ను చిన్న మాట కూడా అనలేదు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సూరి భగవంతం గారు ఇలా అంటారు, బాబా ఒకే రోజున 100 మందికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ మొదటి వ్యక్తితో ఎంత ప్రేమతో ఓర్పుతో మాట్లాడతారో అదే ప్రేమతో ఓర్పుతో చివరి వ్యక్తితోనూ మాట్లాడగలరు. అదే నేను 10 మందికి ఇంటర్వ్యూ ఇస్తే 8వ వాడు 9వ వాడి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నా కోపాన్ని అసహనాన్ని రుచి చూడవలసిందే అంటారు.

1988 సంవత్సరం ఆగస్టు 20 తేదీ శనివారం తెల్లవారుజామున సత్యసాయి బాబా వారు స్నానాల గదిలో సబ్బుపై కాలు వేయటం వల్ల జారిపడిపోయాడు. డాక్టర్స్ ఎక్స్రే తీసి తుంటి ఎముక విరిగిందని గుర్తించారు. 4 వారాల పాటు స్వామి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు స్వామికి సలహా ఇచ్చారు. కానీ తనకు విశ్రాంతి ఏమాత్రం అవసరం లేదని, తన కార్యకలాపాలను ఎప్పటి వలనే నిర్వర్తిస్తారని స్వామి చెప్పారు. అయితే తరువాత కొద్ది రోజుల పాటు ఆ బాధ తీవ్రత వల్ల బాబా భక్తులకు దర్శనం ఇవ్వటం మానుకోవలసి వచ్చింది. కేరళ దేశస్థులు ప్రతి సంవత్సరం ఓణం పండుగను స్వామి సన్నిధిలో జరుపుకోవటం ఆచారంగా వస్తున్నది. ఆ సంవత్సరం ప్రశాంతి నిలయంలో ఓణం జరుపుకోవడానికి దేశం నలుమూలల నుండి కేరళీయులు ఆగస్టు 26 తండోపతండాలుగా వచ్చారు. సాయంకాలపు కార్యక్రమం 4:30 పూర్ణచంద్రహారులో ప్రారంభమైంది. హాలు వెనుక ద్వారం వరకు స్వామి కారులు వచ్చారు. ఒకరిద్దరి సహాయంతో లోపలికి స్టేజీ మీదకు రాగానే వారం రోజుల నుంచి స్వామి దర్శనం కరువైన భక్తులు ఆనందోత్సాహాలతో కరతాళ ధ్వనం చేశారు. స్వామికి తుంటి ఎముక విరిగింది కనుక కాళ్ల మీద బరువు మోపడం అనుచితం కాబట్టి స్వామి తమ ఓణం సందేశాన్ని కుర్చీలో కూర్చుని ప్రసాదిస్తారని అందరూ భావించారు. కానీ స్వామి మాత్రం నిలబడి మాట్లాడాలని నిశ్చయించుకున్నారు. శనివారం నాడు ఉదయం తాను సబ్బు ముక్క మీద కాలు వేయటం వల్ల జారిపడటం జరిగిందని, క్రింద పడితే దెబ్బ తగలటం సహజమని, అగ్నికి వేడి ఉండటం ఎంత సహజమో ఇది కూడా అంతే సహజమని స్వామి అన్నారు. ఎవరు జారి కింద పడినా స్వామి కానివ్వండి, మరొకరు కానివ్వండి, దెబ్బ తగలక మానదని, భగవంతుడు కూడా ప్రకృతిలో నియమించిన శాసనాలను ఇతరులతో పాటు తాను అనుసరించి తీరాలని, అవి ఆచరించే సమయంలో ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయని స్వామి వివరించారు. తాను కింద పడినప్పుడు తన తుంటి ఎముకు దెబ్బతిన్నదని, అయినా తన ఆత్మశక్తి వల్ల సంకల్ప బలం వల్ల లేచి కలుపు తీశారని స్వామి అన్నారు. ఆ సంఘటన జరిగినప్పుడు స్వామి దగ్గర ఉండే విద్యార్థి రాధాకృష్ణ వచ్చారు. డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు నన్ను చూడక్కర్లేదు, నాకు జరిగిన దానికి నేను నిగ్రహించుకోవాలి, ఇది నా ఆదర్శం, ప్రపంచానికి ఈ విధంగా నేను నా ప్రవర్తన ద్వారా దారి చూపాలి అని స్వామి వారితో చెప్పారు. కానీ డాక్టర్లు ఎక్స్రే తీసి తీరాలని పట్టుపట్టారు. స్వామి ప్రశాంతి నిలయంలోని ఆసుపత్రికి వెళ్లటానికి నిరాకరించారు. అప్పుడు డాక్టర్లు బెంగళూరు నుండి ఎక్స్రే పరికరాలను తెప్పించి చూస్తే తుంటి ఎముక విరిగినట్లు స్పష్టంగా తెలిసింది. విపరీతమైన బాధ కలుగుతుంది కాన 4 వారాల పాటు పూర్తిగా మంచం మీద విశ్రాంతి తీసుకోవాలని, అప్పుడే ఎముక అతుక్కుంటుందని డాక్టర్లు సూచించారు. నాకు రెస్ట్ అంటే ఏమిటో తెలియదు, నాకు రెస్ట్ అవసరం లేదు అని వారితో స్వామి చెప్పారు. శరీరానికి అప్పుడప్పుడు ఏదో వ్యాధి సోకటం సహజం, అది వస్తూ పోతూ ఉంటుంది. నా బాధను వెంటనే నయం చేసుకుంటే సాయిబాబా ఎంత స్వార్థపరుడు, తన బాధ కాబట్టి వెంటనే నివారణ చేసుకున్నాడు, ఇతరుల బాధను వెంటనే నివారణ చేయడు అంటారు. మీ దేహ బాధ కాని మరెవరి దేహ బాధ కాని దానికి ఉపశాంత చేసి నిగ్రహం నేర్పి బలమును అందింపవచ్చునే కాని దానిని నివారణ చేయకూడదు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది, తరువాత అది నయమైపోతుంది. ఈ 4 దినముల నుండి ఈ మనస్సే దానిపైన లేదు. నేను ఏ కార్యక్రమాలు కూడా నిలిపివేయలేదు, కానీ అనేక మంది భక్తులు కోరటం చేతనే నేను బయటకు రాకుండా ఉన్నాను. ఒక్కొక్క సమయం లోపల నేను మరొకరి బాధను తీసుకుంటూ ఉంటాను. నేను నా ఆనందం కోసం ఈ బాధను తీసుకుంటాను, కానీ ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. కానీ అన్నింటియందు మనస్సు కంట్రోల్ అత్యవసరమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. ఇది నా జీవితం ద్వారా నేను మీకిచ్చే సందేశం. మీకు ఒక ఉదాహరణగా ఉండటం కోసమే నేను అనేక విధాల ఆత్మనిగ్రహాన్ని పాటిస్తూ ఉంటాను అన్నారు స్వామి. నన్ను వెంటనే బెంగళూరు తీసుకుని వెళ్లాలని డాక్టర్లు చాలా కట్టుబడ్డారు.
కొన్ని వేల మంది కేరళ భక్తులు వస్తుంటే నేను తప్పించుకుని వెళ్లటం సాధ్యం కాదు. నేను రానని డాక్టర్లతో చెప్పాను. భక్తుల ఆనందమే నా ఆనందం. నాకు ప్రత్యేకమైన ఆనందం లేదు. స్వామిపైన అమితమైన ప్రేమ ఉండటం చేతని వారు ఎంతో ప్రేమగా, మీరు రెస్ట్ తీసుకోండి స్వామి, రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ నాకు రెస్ట్ అవసరం లేదు. కర్మణ్యేవాధికారస్తే, నీ కర్తవ్యం నిర్వహించడానికి మాత్రమే నీకు అధికారం ఉన్నది. ఇదే నేను మీకిచ్చే సందేశం అన్నారు స్వామి. ఇంతసేపు ఇక్కడ నిలుచుని ఉండటమే పెద్ద మిరకిల్. కాళ్లు లాగుతున్నాయి, కావలసినంత బాధ ఉన్నది. కాని నేను మీతో సంభాషిస్తుండటం వలన నాకు బాధ ఏమీ తెలియటం లేదు. కనుక మీరు కూడా కష్టములందు దుఃఖములందు మనస్సును మరొకవైపు మరల్చడానికి కృషి చేయాలి. అది మీకు నేర్పించే నిమిత్తమై నేను ఈనాడు మీతో మాట్లాడుతున్నాను అన్నారు శ్రీ సత్యసాయిబాబా. అంత బాధలో స్వామి ఆ విధంగా నిలబడి ప్రేమతో మాట్లాడిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని ఆవేదనను కలిగించింది.

ఒకసారి భగవాన్ బాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూడటానికి ఇచ్చేశారు. స్వామి కారు దిగి బయటకు హాస్పిటల్ కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ నిదానంగా లోపలికి వచ్చారు. హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు పరమానందభరితులయ్యారు. కొంతసేపు పర్యటించి తిరిగి బయలుదేరిపోతుండగా వారిలో కొందరు, స్వామి పాదనమస్కారం చేసుకోమా అని అభ్యర్థించారు. అప్పుడు స్వామి, ఏమి పాదనమస్కారం, కాడికి రాజుముక్క గుచ్చుకుంది, చూడు ఎలా రక్తం వస్తుందో అని కాలి వేరును చూపించారు. అప్పుడు వారు ఎంతో బాధపడి ఆ వేలికి కట్టు కట్టాలి అన్నారు. స్వామి, ఏమి అక్కర్లేదులే అన్నారు. కాని వారు వినకుండా వెంటనే ఆ వేలును పరిశుభ్రం చేసి చిన్న ప్లాస్టర్ వేసి కట్టుకట్టారు. ఇంకా ఎవ్వరూ పాదనమస్కారం అడగలేదు. బాబా అక్కడి నుంచి బయలుదేరి నిలయంలో మందిరానికి వచ్చారు. బాబా కాలికి గాజుముక్క గుచ్చుకున్నదని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్లు కట్టుకట్టారని అంచెలంచెలుగా విద్యార్థులందరికీ తెలిసింది. వారు అందరూ స్వామి పాదాలు చూస్తున్నారు, ఎంతో బాధపడిపోతున్నారు. వారందరి దీనవదనాలు చూచి స్వామి వారితో, కాలు కాదురా, నా ముఖం చూడండిరా, ఎంత ఆనందంగా ఉన్నాను, అది నేర్చుకోండిరా మీరు అన్నారు. స్వామి ఏమి మాట్లాడినా అది మనందరికీ చక్కని పాఠమే అవుతుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ప్రేమబాట. ఈ నాటకాన్ని నల్గొండ జిల్లా సాయి భక్తులు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా

0: ఎంతో బాగా పాడారమ్మా, బాగా చదువుకోండి. సాయిరా.
1: సాయిరామ్ అన్నా. అన్నా సాయిరామ్.
0: సాయిరామ్ తమ్ముడు. వాడిని ఏమని పిలిచావు బంటి? అన్నా అనా?
1: మా క్లాస్ పిల్లలందరూ శ్రీహరిని అలాగే పిలుస్తారు డాడీ.
0: అందరికీ బుద్ధి లేకపోతే నీకుండక్కర్లేదా? బంటీని ఏమీ అనుకండంకుల్, అతని తప్పేం లేదు. నా కొడుకు నా ఇష్టం, నువ్వెవరవయ్యా చెప్పడానికి? ఒరే కుంటి, స్కూలుకొచ్చేసరికి నీ ఏడుపు ముఖం ఎదురవుతుంది, అది చాలక పిల్లలు నిన్ను అన్నా అని పిలవడం ఒకట. మావాడు తొడుక్కున బూటు ఖరీ చెయ్యదు నీ బతుకు, వాడికి నువ్వు అన్నవా?
2: సారీ అంకుల్.
0: అంకులా? అడుక్కు తినేవాడివి, నేను నీకు అంకుల్నా.
2: సారీ సార్.
0: చూడు, ఎప్పుడైనా నీ స్థాయి నీ అంతస్తు తెలుసుకుని మాట్లాడు. మళ్లీ ఎప్పుడైనా నన్ను అంకులని మా బంటిని తమ్ముడు అని పిలిచావనుకో, కటకటా లెక్క పెట్టవలసి వస్తుంది, జాగ్రత్త.
2: నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఆ చనువు తీసుకోను.
0: సరేలే బంటి, నువ్వు స్కూల్లోకి వెళ్ళు.
3: ఐస్ క్రీం, చల్లని తీయని ఐస్ క్రీం, వెనిలా పిస్తా స్ట్రాబెర్రీ ఐస్ క్రీం.
1: డాడీ, ఐస్ క్రీం కొను డాడీ.
0: తర్వాత కొంటాను, ముందు స్కూల్లోకి వెళ్ళు.
1: నాకిప్పుడే కావాలి.
0: ఇప్పుడు కొనన్రా, దట్స్ ఆల్.
1: అంతేనా, ఫైనలా? అయితే నీ సెల్ ఫోన్ అర్జెంట్ గా మమ్మీతో మాట్లాడాలి.
0: నో, నేనివ్వన్రా.
1: ఇవా. సరే, ఎస్టీడీ బూత్ కెళ్తా మమ్మీ.
0: బంటి, బంటి ఆగరా, ఆగు.
1: నన్ను ఆగమనుకు, నాకు చాలా కోపంగా ఉంది.
0: ప్లీజ్ బంటి, ఆగమన్నానా?
1: సరే ఆగుతా. ఐస్ క్రీమ్ కొంటావా?
0: కొంటాను లేరా, ఇదిగో ఓ ఐస్ క్రీమ్ ఇయ్యి. స్కూల్ దగ్గరే పెట్టాలా నీ బండి?
4: లేకపోతే ఎవ్వరూ కొనని తినని మీ ఆఫీస్ దగ్గర పెట్టాలా? పిల్లలైతే ఐస్ క్రీమ్ కొంటారు, తింటారు. మీ ఆఫీస్ దగ్గర ఐస్ క్రీమ్ బండి పెట్టే మా నాన్న ఐస్ క్రీములు అమ్మలేక హార్ట్అటాక్ వచ్చిపోయాడు. 5 రూపాయలు పైసలు తీయండి.
0: ఇందా 5 రూపాయలు తీసుకుని చిల్లర ఇయ్యి.
4: ఇదేంటండి, 5 రూపాయలు ఇయ్యమంటే 500 నోటిచ్చారు? భలేవారే, ఉదయాన్నే ఐస్ క్రీమ్ బండి దగ్గర 500కి చిల్లరుంటుందా? మీ నోటు మీరు తీసుకుని నా 5 రూపాయలు నాకివ్వండి.
0: చిల్లర లేదయ్యా, రేపిస్తాన్లే.
4: రేపా? మరో గంటలో డబ్బులు కట్టకపోతే మా ఓనర్ కర్ర పుచ్చుకుంటాడు. కారులో వచ్చి డబ్బుకి పంగనామం పెట్టకండి.
0: చిల్లర లేదయ్యా.
4: అంతేనా? అంతేనా మీ మాట? అయితే ఉండండి, ఒక్క కేకేస్తాను, 5 నిమిషాల్లో ఐస్ క్రీమ్ సంఘం కుర్రాళ్లు 100 మంది మిమ్మల్ని మీ కారును గెరవు చేస్తారు. తర్వాత మీ ఇష్టం
2: సార్. ఇదిగో 5 రూపాయలు చిల్లర, అతనికి ఇచ్చేయండి. అనవసరంగా గొడవ పడకండి, ఐస్ క్రీమ్ సంఘం చాలా బలమైంది.
0: వాట్? మీ దగ్గర అప్పు తీసుకోవడమా?
2: అప్పని నేను అనలేదే, అవసరం తీర్చుకోమన్నాను. ఆలోచించడానికి టైం లేదు, తీసుకోండి.
4: సార్ పైసలు.
2: సర్లే ఇయ్యి.
0: ఇందా తీసుకోవయ్యా.
4: థ్యాంక్స్ అన్నా.

0: స్ట్రాబెరీ ఐస్ క్రీమ్.
1: నేను డబ్బిస్తే వాడికి థ్యాంక్స్ చెప్తాడేమిటి? బంటి, ఇంకా ఎక్కడే ఉన్నావా? ఐస్ క్రీమ్ తిన్నావుగా, స్కూల్లోకి వెళ్ళు.
2: చక్కగా శ్రీరామచంద్రమూర్తి అని తాతయ్య పేరు పెడితే శ్రీరామ్ అనో రాము అనో రామచంద్రం అనో పిలవక అర్థం పెద్దం లేకుండా బంటి అని పిలుస్తావేంటి? రేపటి నుంచి బంటి అని పిలవకు, పిలిచినా నేను పలకను. అయినా ఇంకా ఇక్కడున్నావేంటి? మమ్మీ ఆఫీసు టైం అయింది.
3: ఓ మై గాడ్.
2: థ్యాంక్స్ అన్నా. 5 రూపాయలు ఇచ్చి పరువు కాపాడేవా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాడా? అస్సలు మర్యాద తెలీదు. ఏమనుకోకనా
1: శ్రీరామ్, పెద్దవాళ్ల గురించి అలా అగౌరవంగా మాట్లాడకూడదు తమ్ముడు.
2: నీతో అదే ప్రాబ్లం అన్నా. అందరితో మంచిగా ఉండాలంటావు. మంచిగా ఉంటే మా డాడీ వింటాడా అన్నా? అయినా ఇదంతా డ్రామా అన్నా. నిజం అనుకుంటున్నావా? మనం ఐస్ క్రీమ్లు కొనకపోతే ఐస్ క్రీమ్ అబ్బాయి పాపం ఎలా బతుకుతాడన్నా? ఐ లవ్ దట్ బాయ్ అన్నా. అందుకే మమ్మీ అని భయపెట్టాను. మమ్మీ ఝాన్సీ లక్ష్మీబాయి నంబర్ 2. అందుకే వెంటనే కొన్నాడు. పెద్దవాళ్ళతో డీల్ చేయడం నీకు తెలీదన్నా?

0: చూశారా, దీపావళి రోజున మనం ఏం కోరుకోవాలో, ఎటువంటి భావాలు కలిగి ఉండాలో మన శ్రీహరి చక్కటి పాట వ్రాశాడు. మన పండుగ రోజుల్లో మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ దీపావళి రోజున అందరూ ఈ పాట పాడుతూ ఆనందంగా ఆడుతూ గడపండి. అందరూ అన్నయ్యకి జయజయాలు చెప్పండి. చూసావా శ్రీహరి, నీ పాట ఎంతమంది పిల్లలకి ఆనందం పంచిందో.
1: మాస్టర్, ఈ పిల్లలతో ఇంత ఆనందం అనుభవిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. అంతా మీ ప్రేమ, మీ ఆశీస్సే
0: శ్రీహరి. అంతా ఆ బాబా దయ.
1: ఇదిగో నీ 5 రూపాయలకి 100 ఇస్తున్నాను, తీసుకో.
2: వద్దండి. తీసుకోవడం చెప్పేనా?
1: నువ్వు ఊరుకో బంటి, నేను మాట్లాడతాను.
2: అయ్యింది డాడీ పని.
1: పెద్ద ధర్మాత్ముడిలా ఇచ్చావు నిన్న, తీసుకో.
3: సార్, ధనం లక్ష్మీదేవి స్వరూపం, ఎప్పుడు అలా నిర్లక్ష్యంగా విసరకండి, వదిలి వెళ్లిపోతుంది.
1: నీ చేత నీతులు చెప్పించుకునే అవసరం లేదు నాకు.
3: బాబుగారు, నీతులు కావు, నిజాలు. ఈ డబ్బు తీసుకోండి.
1: ముష్టివాడి దగ్గర డబ్బు తీసుకోవాల్సిన కర్మ పట్టలేదు నాకు.
3: సార్, నేను ముష్టివాణ్ణి కాను.
1: రోడ్డు మీద బూట్లు పాలిష్ చేసుకునేవాడివి, అంతకంటే గొప్పవాడివా?
3: సార్ ప్లీజ్, నన్ను అలా కించపరచకండి. మీకు నమస్కారం పెడతాను.
1: నువ్వు నీకొక పరువును.
3: మేస్టారు, మేస్టారు, ఈ మాటల తూటాల నుంచి నన్ను రక్షించండి.
0: శ్రీహరి, శ్రీహరి, ఏమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆనంద్, శ్రీహరిని మీరేమైనా అన్నారా?
1: అది కాదు టీచర్, ఎవరి హద్దులు వారు దాటకుండా ప్రవర్తించాలి కదా.
0: మిస్టర్ ఆనందరావు, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి, శ్రీహరిని మీరేమైనా అన్నారా?
1: లేకపోతే ఈ బూట్ పాలిష్ గాడు నన్ను అంకులని, నా కొడుకుని తమ్ముడు అని పిలుస్తాడా? నేనేమిటి, నా అంతస్తేమిటి?
0: ఆపండి. ప్రేమతో ఆత్మీయతతో అంకులని పిలిస్తే అది తప్ప, తనకన్నా చిన్నవాణ్ణి అభిమానంగా తమ్ముడు అంటే అది నేరమా?
1: కాదా మరి, నేనేమిటి, నా అంతస్తేమిటి?
0: ఆస్తి అంతస్తు ఇవే మీ కళ్లకు పొరలు కప్పాయి. ధనంతో ప్రమేయం లేకుండా తోటి మనిషిని గౌరవించడం సంస్కారం. ఆస్తి అంతస్తులతో సంబంధం లేకుండా సాటి మనిషిని అభిమానించడం సంస్కారం. అటువంటి సంస్కారం ఉన్న మనిషి మా శ్రీహరి. వికలాంగుడు శ్రీహరి కాదు, అతన్ని మంచితనం గుర్తించలేని మనం వికలాంగులం.
1: అయితే అతని ప్రవర్తన సహించాలా?
0: సహించడం కాదు, చేతనైతే నేర్చుకోవాలి. మీరనుకున్నట్టు అతను ముష్టివాడు కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తి.
1: నిజమా?
0: నిజమానంద్. డబ్బు, కార్లు, హోదా, బంగళా ఇవన్నీ ఒకప్పుడు మనలోని మానవత్వాన్ని మట్టు పెడతాయి. అవి లేనివాళ్లు మన కళ్లకి కీటకాల్లా కనిపిస్తారు. అప్పుడు నిజాన్ని మనం చూడలేం, గుర్తించలేం, గౌరవించలేం.
1: క్షమించండి మాస్టర్, నేను చూడనిది ఏమిటా నిజం?
0: యాదగిరి శ్రీహరికి ఆప్తుడివి, వాడి కథకి ప్రత్యక్ష సాక్షివి. శ్రీహరి కథ నువ్వే చెప్పు.
4: సార్, శ్రీహరికి తల్లి తండ్రి ఉన్నారు, ఎవరి దగ్గర చేయి చాచుకుంటా గడిపేవాళ్లు. మా శ్రీహరికి తల్లిదండ్రులంటే ప్రాణం. చక్కగా చదువుకునేవాడు, బుద్ధిమంతుడు. రాజకీయ కక్షల్లో ఇల్లు తగలబడితే ఆ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయారు. మంటల్లో చిక్కుకున్న శ్రీహరి తల్లిదండ్రులు అంధులైపోయారు. శ్రీహరి అవిటివాడైపోయాడు. బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులను సుఖపెట్టాలని అతడు కన్న కలలు కల్లలైపోయాయి. వాళ్లు నిరాశ్రయులైపోయారు.
1: అంత ఘోరం జరిగిందా? అయితే భగవంతుడు దయామయుడు, నన్ను ఆదుకుంటాడనే నమ్మకం నాకుండేది సార్. ప్రతిదినం దేవాలయానికి వెళ్లేవాణ్ణి, నా ఆశలన్నీ సఫలం చెయ్యి తండ్రి అని మొక్కుకునేవాణ్ణి, మనస్ఫూర్తిగా ప్రార్థించేవాణ్ణి.
0: లక్షలు సంపాదిస్తున్న ఎంతమంది మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రతిదినం గుర్తుకు తెచ్చుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు, చెప్పండి.
2: ఏం చెప్తాడు మా డాడీ? మా సత్యసాయి స్కూల్లో చెప్పారు డాడీ, నాతో పాటు రోజు ప్రార్థన చెయ్యి నాయనా అంటే వినిపించుకున్నావా? ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు?
1: చెయ్యడం లేదు. నిజమే, సుఖ సంపదలిచ్చిన దైవాన్ని విస్మరించడం తప్పే.
2: గుడ్ డాడీ, కనీసం ఇప్పుడైనా నిజం ఒప్పుకున్నావు.
4: శ్రీహరి ఎన్ని బాధల్లో ఉన్నా దైవాన్ని విస్మరించలేదు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి బూట్లు పాలిష్ చేయడం నేర్చుకున్నాడు. తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. అందుకే వాడి మొర భగవంతుడు విన్నాడు,
0: కనికరించాడు, ఆదుకున్నాడు.
1: ఎలా విన్నాడు, ఏం జరిగింది? నన్ను చెప్పనివ్వండి అంకుల్, స్కూల్ పిల్లల బూట్లు పాలిష్ చేస్తుంటే నాకు చదువుకోవాలి ఉండేది. శ్రీ సత్యసాయి విద్యావిహార్కొచ్చాను. అందులో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సుందర రూపాన్ని చూశాను. ఆ పిల్లల క్రమశిక్షణకు ముగ్ధుణ్ణయ్యాను. నేను రోజూ ప్రార్థిస్తున్న దేవుడు వారేనని, నా కోసం భూమిపైకి దిగి వచ్చాడని, నన్ను తప్పక కరుణిస్తాడని, అనుగ్రహిస్తాడని, ఆశీర్వదించి ఆదుకుంటాడని అనిపించింది.
5: మరి బాబా మిమ్మల్ని ఆదుకున్నారా?
0: ఆనంద్ గారు, మనకి విశ్వాసం ఉండాలి, కాని కోట్లాది మంది అభాగ్యుల్ని, అనాథుల్ని, దాహార్తుల్ని, రోగార్తుల్ని కన్నీరు తుడిచి తన దివ్య ప్రేమ పంచి ఇచ్చి ఆదుకున్న ఆ దయామయుడు ఈ చిన్న బిడ్డని మర్చిపోతాడా?
1: మర్చిపోలేదన్నమాట. అవును, సత్యసాయి అని గుండె చీల్చుకుని వచ్చిన నా పిలుపు నా కన్న తండ్రి గుండెను తాకింది. ఆ కరుణామయుడి హృదయం కరిగిపోయింది. సర్వజిన్నామ సంవత్సర ఉగాది నా జీవితంలో ఆనందానికి పునాదైంది. ప్రశాంతి నిలయంలో స్వామి అమృతహస్తాల నుండి ఒక ట్రైస్కిల్, చదువుకోవడానికి పుస్తకాలు లభించాయి. దీనజనోద్ధరణ పథకం కింద ఒక ఇల్లు కూడా నాకు సమకూర్చారు. అన్నిటికంటే ఆ కరుణామయుని కంటి చూపు నాకన్నిటిని తుడిచివేసింది, కొండంత ధైర్యాన్నిచ్చింది.
0: ఆ మూడు చక్రాల సైకిల్తో ఇప్పుడు 5-6 పాఠశాలలకు వెళ్లి బూట్ పాలిష్ చేస్తున్నాడు, ధనం సంపాదించుకుంటున్నాడు.
1: పెద్ద ఆఫీసుల దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు కదా. భిక్ష వేసినట్టిచ్చి ఆ డబ్బు నాకు అక్కర్లేదనుకోండి. కల్లా కపటం తెలియని పిల్లలు అన్నాని ప్రేమతో పిలిచి ఇచ్చే రూపాయి సారు నాకు కొండంత బలాన్నిస్తుంది. ఆ ప్రేమకు మించిన ధనం, సంతృప్తిని మించిన సంపద లేవనుకోలే.
2: డాడీ, బుల్లెట్ లాంటి మాట.
4: మా శ్రీహరి బాబా మాటలను అక్షరాలా పాటిస్తాడు. ఉదయం నుంచి రాత్రి వరకు తల్లిదండ్రులకు అన్ని సేవలు ఎంతో ప్రేమతో చేస్తాడు. అన్నిటినీ మించి వాళ్ల వీధిలో ఉండే 5 అనాథ బాలలకు రోజూ అన్నం పెడతాడు, రాత్రంతా చదువుకుంటాడు. ఈ రోజుల్లో ఆస్తిని తప్ప అమ్మా నాన్నలను ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు?
1: నేను నమ్మలేకపోతున్నాను యాదగిరి.
0: కానీ ఇది అక్షరాల నిజం. బాబా లక్షలాది మందికి నారాయణ సేవ చేస్తూ ఉంటే మనం 5 ఇంత అన్నం పెట్టలేవా అంటాడు.
1: ఇన్ని పనులు చేయడానికి నీకు సమయం ఎక్కడుంటుంది శ్రీహరి?
2: టీవీలు చూడడం మానేస్తే, క్లబ్బుకు వెళ్లడం బంద్ అయితే కావలసినంత టైం డాడీ.
1: మేస్టారి ప్రోత్సాహం ఆనంద్ గారు, స్కూల్ లేని సమయంలో ఎంతో మందికి ఉచితంగా విద్య బోధిస్తూ సేవ చేస్తున్న మేస్టారు శ్రీహరి బాబా జీవితాన్ని పరిశీలించంటారు. కోట్లాది మందిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్న ఆశ్రమం, విశిష్టమైన విశ్వవిద్యాలయం, లక్షలాది మందికి ఆరోగ్యాన్ని సమకూరుస్తున్న ఆసుపత్రులు నిర్వహిస్తూ కోట్లాది భక్తుల ఆర్తిని, అవసరాలను కనుసన్నలతో ఎక్కడా లోటు రానియకుండా తీరుస్తున్న బాబాకు బిడ్డనమై ఈమాత్రం చెయ్యలేకపోతే ఎలా అంకుల్?
5: ఆయన అవతార పురుషుడు కనుక చెయ్యగలుగుతారు. మనం సామాన్యులం కదా,
1: సామాన్యులే మాన్యులవుతారంకుల్. ఆంజనేయుడు సామాన్యుడననే అనుకున్నాడు, కాని రామనామాన్ని స్మరించగానే సముద్రాన్ని లంఘించాడు, సంజీవిని సాధించాడు. నుదుటను విభూతి, గుండెల్లో విశ్వాసం, 4 సాయినామం, మనస్సులో ప్రేమ, చేతిలో సాయి సేవ ధరిస్తే మనకు అసాధ్యమన్నది లేదు రాదు. ఇవే మన ఆయుధాలు.
0: మీకు తెలియని ఇంకొక విషయం ఉంది. మీకు ఎన్నో మార్లు చెప్పాను, మీ బంటి బాగా అల్లరి చేస్తాడని, వాడికి కాస్త బుద్ధి చెప్పమని. మీరు చెప్పలేకపోయారు. వాడికి ప్రేమతో పాటలు నేర్పి వాణ్ణి బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దడానికి మాకెంతో సహకరించాడు శ్రీహరి. అందుకే బంటి వాణ్ణి అన్నాని పిలుస్తాడు.
2: మా డాడీని ఇంకా దారిలో పెట్టలేకపోతున్నాను అంకుల్.
1: బంటి, నీ మాట వింటానరా.
2: నువ్వు మారేవు. బాబా ఇస్ గ్రేట్, ఐ లవ్ యూ నాన్నా. నువ్వు మారాలనే నీతో కఠినంగా మాట్లాడాను, సారీ నాన్నా.
1: థ్యాంక్ యూ మై సన్. నిన్ను చూసి నేను గర్విస్తున్నాను బంటి. వాణ్ణిప్పుడు బంటి అంటే పలకడు, శ్రీరామని పిలవాలి మీరు. నిన్ను అవమానించినందుకు క్షమించు శ్రీహరి. నువ్వెంతైనా చదువు, నీ చదువుకు నేను సహాయం చేస్తాను. మీ మంచి మనసుకు నా ధన్యవాదాలనుకోను, కాని నాకు బాబా ఇచ్చింది చాలు. ఆయన కృపతో నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను, ఉన్నత విద్య అభ్యసించగలను. ఆ శక్తి నాకు బాబా ఇస్తారు. మా వీధిలో ఉన్న అనాథ బాలలకు సహాయం అందించండి చాలు. వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దాం. నవ్వే దేవుడు, నడయాడే దేవుడు, పిలిచే దేవుడు, పలికే దేవాది దేవుడు, ఆదుకునే ఆదిదేవుడు మా బాబా నమ్మితే జీవితంలో కష్టాలకు కన్నీళ్లకు తావుండదంకుల్.

ఇంతవరకు మీరు ప్రేమ బాట జీవితమే నాటకరంగంలో భాగంగా విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగం సాయి మాట యువత నోట పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ഓം ശ്രീ സായിരാം. ഭഗവാൻ ശ്രീ സത്യസായി ബാബാവാരി ദിവ്യ പാദപദ്മാലകു പ്രണമില്ലുത്തു శ్రోతలందరిని సాదరంగా స్వాగతిస్తున్నాం. ఒక దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఆ దేశపు స్త్రీలపైనే ఆధారపడి ఉంటాయి. సత్యం, ధర్మం, ప్రేమ, ఆనందం, త్యాగం, సహనం, సహానుభూతి అనే ఏడు సుగుణాలతో అలంకరించబడిన స్త్రీలు తమను తాము ఉద్ధరించుకుంటూ అందరినీ ఉద్ధరించే శక్తి కలిగి ఉన్నవారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో స్త్రీలను దేవతలుగా ఆరాధిస్తారు. ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రత్యేకించి 1995 నవంబర్ 19 మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆనాడు స్వామి అందించిన దివ్య ప్రసంగంలోని ఒక చిన్న భాగాన్ని వింటూ ప్రారంభిద్దాం.
1: ప్రేమ స్వరూపులారా, అనంతమైన ఈ యొక్క జగత్తునందు అసంఖ్యాతములైనటువంటి జీవరాశులలో మానవుడు అత్యంత ఉత్తముడు. ఈ మానవ జీవితంలో ఈ జన్మము మరింత ఉత్కృష్టమైనటువంటిది. దీనికి ఉత్తమమైనటువంటి జట్టుటకు అనేక విధమైనటువంటి ఆదర్శములు కలవు.

0: ജാനിച്ച് പുത്തലി ബായി കൂടി തമ്പുന കഥ ഗാന്ധി മഹത്തുടയെ ജനത കാണിച്ച് ഈ വിധമുള്ള ജഗത്തിലുണ്ട് അനേക വിധമനെക്കുറിച്ച് മഹർഷിയു മഹനീയു വീരുലു ധീരുലു ശത്രുലു സർവമു കൂടുന്നു സ്ത്രീഗർഭം നിന്റെ ആവിർഭവിച്ചിട്ടുണ്ട് വാർ എത്ര നാര്യാണാം പുണ്യത്തെ വർജത്തെ തത്ര ദേവതാനാം അനിന്ന് വേദം అనగా ఎక్కడ స్త్రీలను గౌరవిస్తుంటామో ఎక్కడ స్త్రీలను సరైనటువంటి స్థానంలో ఉంచి వారిని సరైన గౌరవం మర్యాదలతో చూస్తామో అక్కడే సర్వదేవతా స్వరూపమైనటువంటి శక్తులు ఆవిర్భవిస్తాయన్నారు.
1: ఊయల ఊపిన చేతితోనే అవలీలగా చరిత్రలో తరతరాలను ఆదర్శంగా నిలిచిపోయే వ్యక్తులను తీర్చిదిద్దే మాతృమూర్తులైన స్త్రీలు చిన్ననాటి నుంచే అందుకు తగిన సద్గుణాలను అలవరుచుకోవటం ఎంతైనా అవసరం. ఇలాంటి లేత వయసులో వారి నిమ్మల హృదయాలపై స్వామి ప్రబోధల ప్రభావం ఎంతో ఉంటుంది. మహిళా యువతను ప్రభావితం చేసిన సాయి ప్రబోధల గురించి తెలుసుకుంటూ వారి జీవిత సౌధాలను ఎలా నిర్మించుకుంటున్నారో కొంతమంది యువత అనుభవాలను సాయి మాట యువత నోట కార్యక్రమం ద్వారా విందాం. ఈ కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నవారు శ్రీమతి అరుణ, శ్రీమతి సాహితి.
2: సాయిరాం సాహితి.
3: సాయిరాం అక్క,
2: ముందుగా ఈ ప్రోగ్రాం చేయడానికి అవకాశం ఇచ్చిన మన స్వామికి, సాయి యువత అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన యూత్ సిస్టర్స్ పంపిన అనుభవాలను విని వారి జీవిత సౌధాన్ని ఎలా నిర్మించుకుంటున్నారో తెలుసుకుందాం.
3: సరే అక్క. అక్క, స్వామి ఒకసారి ఉపన్యాసంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చెప్పారు. ఒక భవనానికి పునాది, గోడలు, పైకప్పు తప్పక ఉండాలి, అప్పుడే ఆ భవన నిర్మాణం పూర్తవుతుంది. అలాగే ప్రేమ, భక్తి, విశ్వాసాలని ఇటుక, ఇసుక, సిమెంట్లను ఉపయోగించితేనే జీవిత సౌధం సక్రమంగా పూర్తవుతుంది.
2: అవును సాయితి, ఈ జీవితం అనే బిల్డింగ్ కి పునాది ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్, అంటే మనలో ఉన్న స్వామి మీద విశ్వాసం. విశ్వాసం స్వామి మీద ఉంటే చాలు, అదే మనకి పెద్ద పెన్నిధి నిధి. స్వామి మన ఇంట, జంట, వెంట ఉన్నారు అనే ధైర్యం మన విశ్వాసానికే పునాది కావాలి. మరి ఇటువంటి ధైర్యంతో ముందుకు సాగుతున్న మన సిస్టర్ సాయి సత్యమయ్య అనుభవాలను విందామా?
3: విందామక్క.
4: ఓం శ్రీ సాయిరా. నా పేరు ఎం సత్యమాయి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సఫిల్గూడ సమితి నుంచి మాట్లాడుతున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు నమస్కరిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరా. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలు, సూక్తులు నా జీవితంలో ప్రభావం చూపించిన కొన్ని సంఘటనలు మీతో పంచుకునే అవకాశాన్నిచ్చిన శ్రీ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి స్వామిని నమ్ముతూ వచ్చాను. కొన్ని కారణాల వల్ల నేను నా 16 సంవత్సరాల వయస్సు వరకు బడికి వెళ్లలేదు, ఇంగ్లీష్ భాష నేర్చుకోలేదు. అటువంటి నాకు ఒకసారి స్వామి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా మా ఇంటి ప్రక్కన హాలులో జరిగిన సత్యసాయి వ్రతాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ నాకు ఒక ఆంటీ కలిశారు. ఆ ఆంటీ అద్భుతంగా పాడేవారు. ఆవిడను నేను ఎప్పుడూ చూడలేదు, తెలియదు కూడా. ఆ ఆంటీ బాల వికాస్ గురువు. ఆంటీ నన్ను చదివిస్తానని, బాల వికాస్ తరగతులకు రమ్మని చెప్పడం జరిగింది. నిజంగా స్వామే ఆంటీని పంపారు అనిపించింది. ఇక అప్పటి నుంచి నా జీవితం పెద్ద మలుపు తిరిగింది. రోజూ 1 గంట చదవడం, భజనలు నేర్చుకోవటం, వారం వారం బాల వికాస్ కి వెళ్లటం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడంతో రోజులు చాలా ఆనందంగా గడిచేవి నాకు. బాల వికాస్ తరగతులలో బోధించిన స్వామి

0: దివ్య సూక్తులు, కథలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. స్వామి దివ్య ఆశీస్సులతో, మా ఆంటీ ఇచ్చిన ప్రోత్సాహ బలంతో నేను మొట్టమొదటిసారిగా స్వామి బాల వికాస్ గ్రూప్ 2 పరీక్ష రాయడం జరిగింది. 97% మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలను అయ్యాను. ఇది స్వామి ప్రేమకు తార్కాణము. బాల వికాస్ తరగతులకు రాకముందు నాకు నలుగురితో కలివిడిగా ఉండే అలవాటు లేదు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసేదాన్ని కాను. ఈ విషయాలలో స్వామి ప్రబోధలు నాపై చక్కటి ప్రభావాన్ని చూపించి నేను తోటివారితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకున్నాను. సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాను. మా ఆంటీ నన్ను ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి పరీక్షకు 1.5 సంవత్సరంలో తయారు చేశారు. పరీక్షలు బాగా రాయగలనా అని నేను భయపడినప్పుడు మా ఆంటీ ఇచ్చిన ధైర్యము, ప్రోత్సాహము, స్వామి మీద విశ్వాసము, నామస్మరణ నన్ను ధైర్యంగా పరీక్ష రాయగలిగేలా చేశాయి. అందులో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలను అయ్యాను. ఇది స్వామి అనుగ్రహానికి మరొక ఉదాహరణ. ఆ తరువాత ఇంటర్మీడియట్ 1st ఇయర్ కూడా ప్రథమ శ్రేణిలోనే పాస్ అయ్యాను. ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాను. స్వామి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం 21వ తేదీన రేడియో స్థాయిలో మా జిల్లా యువత సమర్పించిన సాయి గీతాంజలి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. ఇలా స్వామి నా ఇంట వెంట జంట కంటా ఉండి నాకు మార్గదర్శకులుగా ఉండి నాకు విద్యాబుద్ధులు ప్రసాదించి నాతో ఇంకా సేవలు చేయించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుపుకుంటూ సాయిరాం.
1: అక్క, ఈ రోజుల్లో మీరు గమనిస్తే చిన్న చిన్న పిల్లలు, అంటే 10th క్లాస్ 12th క్లాస్ పిల్లలు కూడా డిప్రెషన్ కి గురి అవడం చూస్తున్నాం. ఇది ఎందువల్ల అనుకుంటారు మీరు?
2: దీనికి ప్రధానంగా 2 కారణాలని చెప్పుకోవచ్చు సాహితి. మొదటిది పోటీతత్వం. అది కూడా తల్లిదండ్రులే పిల్లల్ని ఆ పోటీతత్వంలోకి అలవాటు చేస్తున్నారు. అది కూడా అతి చిన్న వయసు నుండి పిల్లల మార్కులు తల్లిదండ్రులకు ఒక స్టేటస్ సింబల్ లాగా తయారయ్యాయి.
1: అవునక్క,
2: అంత ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గట్టు చేయగలమా లేదా అనే ఆందోళన ఆ పిల్లల్ని డిప్రెషన్ లోకి దింపుతోంది. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, కాంపిటీషన్ ని మనం కోఆపరేషన్ కింద మార్చుకోవాలి. అప్పుడే ఏ వర్గంలో ఉన్న మనుషులమైనా, పిల్లలు, కాలేజ్కి వెళ్లే స్టూడెంట్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, అప్పుడే మనం నా అనే స్టేజ్ నుండి మనం అనే స్టేజ్కి ఎదగగలుగుతాం. ఇక 2వ కారణం, అన్నిటికన్నా ముఖ్యమైనది విమర్శ, క్రిటిసిజం. విమర్శని సరైన కోణం నుండి చూడలేకపోవడం కూడా ఒక డిప్రెషన్ కి ఒక కారణం అవ్వచ్చు. దీని వలన మన ఆత్మవిశ్వాసం పోవడమే కాకుండా ఇతరుల మీద ద్వేషం, కోపం, వీరు నన్ను ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది, ఇట్లాంటి ఆలోచనలు మొదలవుతాయి. లోకులు పలు కాకులు మాట్లాడతారు, కాని దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుండి మన జీవితంలో మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనేది మటుకే తీసుకుని ముందుకు సాగాలి.
1: మీరు క్రిటిసిజం గురించి చెప్తుంటే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. స్వామి చెప్పిన ఉదాహరణ, స్వామిని ఎక్కడో ఉన్న కొంతమంది బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అన్నారంట. అప్పుడు స్వామి, అవును, నాకు నిజంగానే బుట్టతలు ఉంది, దానికి నేను బాధపడడం ఎందుకు అనుకున్నారంట. ఇంకా కొంతమంది ఏకంగా పుట్టపర్తికే వచ్చి బట్టతల సాయిబాబా, బట్టతల సాయిబాబా అన్నారంట. అప్పుడు స్వామి, నాకు బట్టతలే లేదు, దానికి నేనెందుకు బాధపడాలి అన్నారంట. దీన్ని స్వామి యూత్ కి కనెక్ట్ చేస్తూ స్వామి అన్నారు, నీలో ఏదైనా దోషం ఉంటే అది మీరు స్వీకరించే కాన్ఫిడెన్స్ మీకుండాలి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకుండాలి. ఒకవేళ ఆ దోషం లేనప్పుడు ఎవరేమన్నా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈ ఆత్మవిశ్వాసం లేకే మనము అన్నిట్లో ఉత్తీర్ణలం కాలేకపోతున్నాము.
2: అవును సాయితి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం అనుకున్నట్టు ఒక పునాది. స్వామి ఎన్నోసార్లు మనకి దీని గురించి అబ్రహాం లింకన్ కాంటెక్స్ట్ లో కూడా చెప్పారు. అబ్రహాం లింకన్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆయనకి బడికి వెళ్లడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. సో స్కూల్లో తక్కిన పిల్లలందరూ ఎగతాళి చేసేవారు. చిన్న పిల్లవాడు ఇంటికి వచ్చి వాళ్ళ మదర్ని అడిగారు, నాకు కొంచెం మంచి బట్టలు వెయ్యి, వాళ్ల తల్లిగారు అప్పుడు కూర్చోబెట్టి చెప్పారు, నీకు ఆత్మవిశ్వాసమే నీ ఆభరణం అవ్వాలి, అదే నీ పునాది అవ్వాలి నీ ప్రయాణానికి, బట్టలు ఈ బాహ్య ఆడంబరాలు కాదు అని. ఆ రోజు నుండి లింకన్ తన ఆత్మవిశ్వాసాన్నే తన పెట్టుబడిగా పెట్టుకుని ముందుకు సాగారు. ఆయన ఎంతో బాగా చదువుకుని ఒక వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఆ వ్యాపారంలో కూడా చాలా నిజాయితీగా చేసేవారు, దానివల్ల ఆయనకి ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చేవి. అయినా కూడా ఆయన ఆయన విశ్వాసాన్ని వదలకుండా, నిజాయితీ బాటను వదలకుండా కంటిన్యూ చేశారు. కాకపోతే ఒకనొక టైంలో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు కూడా ఆయన ఆయన దగ్గరున్న డబ్బులన్నిటినీ వెచ్చిచ్చి ఆ వ్యాపారంలో ఆయన ఎవరికైతే ఏది తిరిగి ఇవ్వాలో ఇచ్చేసి అప్పుడే మూసివేశారు. దాని వలన ఆయనకి సంఘంలో చాలా మంచి పేరు గౌరవం ఏర్పడి ఆయన ఎవరితో అయితే వ్యాపారం చేశారో వారందరూ ఆయన్ని ప్రోత్సహించారు, నువ్వు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి పోటీ చేయాలి అని. మనందరికీ తెలుసు అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రభావితం చేసిన ప్రెసిడెంట్ లింకన్. ఇట్లాగే స్వామి బాటలో ఉండి తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రయాణిస్తున్న మన సాయి సిస్టర్ సంజుష మాటల్లో ఆత్మవిశ్వాసం ఏంటో విందాం.
1: ఓకే అక్క.
3: ఓం శ్రీ సాయిరాం. నా పేరు సంజుష, నేను హౌస్ వైఫ్ ని. ప్రస్తుతం ఒహయో స్టేట్ లో కొలంబస్ అనే ఊర్లో ఉంటున్నాను. నాలో స్వామి పాత్ లో వచ్చాక ఎక్కువగా మార్పు తెచ్చింది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి డిస్కోర్స్ లో విన్నాను అండ్ బాలవికాస్ లో కూడా చెప్పేవారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ కీ టు సక్సెస్ అని. నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా షై, నాకు వచ్చింది చెప్పాలన్నా కాస్త గట్టిగా మాట్లాడాలన్నా నాకు చాలా భయం ఉండేది. చాలాసార్లు నేను చేయని పనులకు నాకు పనిష్మెంట్ కూడా వచ్చేది. కొంచెం కొంచెంగా నేను 10th అయిపోయాక హాస్టల్లో జాయిన్ అయ్యాక కొంచెం బెటర్ అయ్యాను. నా డిగ్రీలో నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండేది కాదు, మాది అక్కడ సెంట్రల్ సిలబస్ అండ్ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవారు, సో కంపల్సరీ మా కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే ఉండాలి. నాకేమో ఇంగ్లీష్ రాదు కాబట్టి చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, ఎవరితో మాట్లాడకపోయేదాన్ని. సో మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ గ్రూప్ డిస్కషన్స్, పబ్లిక్ స్పీచ్ ఇలా ఉండేవన్నమాట. సో నేను ఎలా ఓలా గట్టెక్కాను, కానీ నా ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ మాత్రం ఒక 20 మినిట్స్ కంటిన్యూస్ గా ఇంగ్లీష్లో స్టేజ్ మీద మాట్లాడాలి. సో టాపిక్ అయితే ప్రిపేర్ అయ్యాను, కానీ నా మనసులో ఆ భయం అయితే చాలా ఉండేది. సో నేను స్వామితో గట్టిగా ప్రే చేసుకొని నాలో నేను కాన్ఫిడెన్స్ నింపుకొని ప్రిపేర్ అయ్యి మాట్లాడాను సక్సెస్ఫుల్ గా. అప్పుడు మా ఇంగ్లీష్ మేడం తన అన్నారనమాట, తన గ్రామర్ కరెక్ట్ గా లేదు కానీ తన కాన్ఫిడెంట్ గా మాట్లాడింది, తన భావం ఏంటో కరెక్ట్ గా వ్యక్తం చేసింది అని చెప్పి మెచ్చుకున్నారు. అది నా ఫస్ట్ స్టెప్. అప్పటి నుంచి నా షై కాంప్లెక్సిటీ చాలా వరకు తగ్గింది. నేను మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తే ధైర్యంగా మాట్లాడడంలో తప్పు లేదు. చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఈవెన్ నా చుట్టూ ఫ్రెండ్స్ కి కూడా ఆ షై ఫీలింగ్ చాలా ఉంటుంది. సో నేను అదే వాళ్ళకి చెప్తూ ఉంటాను, కొంచెం కొంచెంగా ఓపెన్ అవ్వాలి మనం, అంటే మనకు కరెక్ట్ అనిపిస్తే కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి అని చెప్పి. నేను అప్పటి నుంచి కాలేజ్లో కానీ ఎక్కడ ఏదైనా ఇంటర్వ్యూలో ఎక్కడైనా నా మీద నేను కాన్ఫిడెన్స్ పెంచుకొని స్వామిని తలుచుకొని మాట్లాడతాను. ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫియర్ నాలో నుండి వెళ్ళిన తర్వాతే నేను ఈ రోజు ఇలా ఓపెన్ అప్ అవ్వగలిగాను అని నాకు అనిపించేది. అది కూడా స్వామి నా వెంట ఉండి నాలో నా ఈ కాన్ఫిడెన్స్ నింపారు.
1: అక్క, స్వామి చెప్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ లీడ్ టు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని.
2: అవును,
1: ఆత్మ సంతృప్తి సాధించడానికి భగవంతుడితో అంతర్గత అనుబంధం చాలా అవసరం. నాకు తెలిసి అంతర్గత అనుబంధం పెంపొందించడానికి అన్నింటికన్నా సులువైన మార్గం ప్రేయర్, ప్రార్థన. మీరేమంటారు?
2: చాలా చక్కగా చెప్పావు సాయితి. అయితే ఈ ప్రార్థన అనేది ప్రతి మనిషికి వేరుగా ఉండొచ్చు. నిన్న మనం కొంతమంది సాయి బ్రదర్స్ ని సిస్టర్స్ ని అడిగాం, వాళ్లలో ఒకరికి ప్రార్థన అంటే వాళ్ల ప్రొఫెషన్, వాళ్ల వర్క్. రోజు ఆఫీస్ కి టైంకి వచ్చామా, చేయాల్సిన పని చేసే వెళ్లామా, ఇదే వాళ్లకి ప్రార్థన.
1: స్వామి అంటారు కదా, వర్క్ ఈజ్ వర్షిప్.
2: ఎగ్జాక్ట్లీ. ఇంకొకరికి రోజు రెండు పూటల ఇంట్లో దీపం పెట్టి పూజ చేయడం ప్రార్థన, మరొకరికి రోజుకు ఒకసారైనా స్వామి మీరు నేను అడగకుండా నాకు అన్ని ఇచ్చారు, ఇవాళ నా రోజు ఎంతో బాగా అయ్యింది అని ఆయనతో చెప్పడమే ప్రార్థన. నా మటుకు నాకు నేను రోజులో మొత్తం చేసే పనులన్నిట్లోనూ ఆయన్ని కలుపుకోవడం ప్రార్థన. నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను, నేను ఎవరికి ఎలా రియాక్ట్ అవుతున్నాను, నేను ఏం చూస్తున్నాను, నేను కారులో వెళ్ళినప్పుడు స్వామి మీకు ప్లేస్ ఉందా వెనకాల అని అడగడం ప్రార్థన. అంటే ఆయన నాతో పాటు ఉన్నారు అనుకోవడం. స్వామి కూడా అప్పుడప్పుడు చెప్పేవారు, ఆయన అన్ని సులువుగా చెప్తారు. ఏం చెప్పినా, మీరు 3 సార్లు ఓంకారం చేస్తే నాకు డైరెక్ట్ గా డైల్ చేసినట్టు అని. మరి ఈ నేపథ్యంలో మన సిస్టర్ సాయి గాయత్రి గురించి ఏమంటుందో విందాం.
1: సరే అక్క.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సాయి గాయత్రి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు స్వామి చెప్పిన ప్రబోధంలో ప్రేయర్ ఎలోన్ మేక్స్ హ్యాపీ, హార్మోనియస్ అండ్ వర్త్ లివింగ్ ఇన్ దిస్ యూనివర్స్. అది నాకు ఎలా ఇంపాక్ట్ అయిందంటే, స్టడీస్ పరంగా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు క్వశ్చన్ పేపర్ రాకముందు 3 సార్లు సాయి గాయత్రి చదవడం కానీ అప్పుడు ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు అలా ఇంపాక్ట్ అయ్యి నా ఎగ్జామ్ బాగా రాయడం కానీ అలా జరుగుతుంది. లైఫ్ లో ఏదైనా సిచ్యువేషన్ లో నాకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక చిన్న ప్రేయర్ లాగా చేసుకుంటాను సాయి గాయత్రి చదవడం. అలా చదవడం వల్ల నాకు ఎప్పుడు ప్రేయర్ తో చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది.
1: సాయి గాయత్రి గురించి చెప్తే నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చిందక్క. ఇది తెలంగాణ రాష్ట్రం కాగజ్ నగర్ డిస్టిక్ లోని నవగూడెం అనే చిన్న కుగ్రామంలో జరిగిన సంఘటన. అక్కడ ఉండే ప్రజలందరూ స్వామి భక్తులు. మాక్సిమం ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ స్వామిని పూజిస్తారు. వాళ్ళకి రెల్లుగడ్డితో కట్టిన ఒక చిన్న భజన మండలి కూడా ఉందన్నమాట. అయితే అక్కడ వ్యక్తులు యజమానులు, భూస్వాములు అంటారు కదా, ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని కౌల్ చేసుకుంటారనమాట పంట పండించుకోవడానికి. సో అలా ఒక వ్యక్తి అలా ల్యాండ్ తీసుకుని పంట పండించుకుంటున్నారు. సో మనకి పంటకి నీళ్ళు అవసరం కదా, సో నీళ్ల గురించి వాళ్ళు మాన్యువల్ గా కాకుండా మోటార్ ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళి మాకు మోటార్ ఇప్పిస్తే పని ఇంకా సులువుగా అవుతుంది అని వాళ్ళు అడిగారంట. ఒకటి 2 సార్లు అడిగాక వాళ్ళ యజమాని కూడా సంతోషంగా పెట్టించారు. అలా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఆ మోటార్ ని దొంగిలించారు. దొంగిలించేసరికి వీళ్ళకి ఏం చేయాలో పాలు పడలేదు. మళ్ళీ వెంటనే వెళ్లి వాళ్ళ యజమానికి చెప్పుకున్నారనమాట, అయ్యా మీరు పెట్టించిన మోటార్ ని ఎవరో దొంగిలించారు అంటే ఆ యజమాని పెట్టించడం వరకు నా బాధ్యత, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కదా అని ఆయన అనేసరికి వీళ్ళు కొంచెం చిన్న పోయి వచ్చారంట. ఇది మన రేడియో సాయి టీమ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ వ్యక్తిని, మరి మీరు ఏం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అని అడిగితే ఆయన సమాధానం, పోలీస్ కంప్లైంట్ ఎందుకు, మనకు మన స్వామి ఉన్నారు కదా అని చెప్పి. సో వాళ్ళు ఆ నిర్మించుకున్న రెల్లుగడ్డి ఆ ప్లేస్ లో వాళ్ళు రోజు ఒక వారం రోజుల పాటున 108 టైమ్స్ సాయి గాయత్రి రోజు చేసేవాళ్ళంట. సో విచిత్రం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఆ ఎవరైతే దొంగిలించిన ఆ పర్సన్ అక్కడ మళ్ళీ ఆ మోటార్ పెట్టేసి అది మొత్తం ఫిక్స్ కూడా చేసేసి వెళ్లిపోయారంట. సో వాళ్ళు స్వామి గురించిన ఈ సంఘటన షేర్ చేయడం జరిగింది. సో సాయి గాయత్రి పవర్, ఇప్పుడు సాయి గాయత్రి మనకు చెప్తుంది కదా, దాని పవర్ ఒక ప్రేయర్ పవర్ అంతుంటుంది అన్నమాట.
2: ఎంత బాగుందో కదా సాయి, మనసుకి ఎంత ఆనందంగా ఉందో వింటూ ఉంటే.

0: సాహితీ, మన లైఫ్ అనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఫౌండేషన్, ఆత్మసంతృప్తి అనే గోడలు ఎలా కట్టుకోవాలో చూసాం. మరి ఇంటికి ముఖ్యమైనది ఇంటి కప్పు కదా, దాని గురించి మాట్లాడుకుందాం.
1: మీరన్నట్టుగా పునాది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గోడలు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే, ఇంటికి పైకప్పుగా సెల్ఫ్ సాక్రిఫైస్ అనుకోవచ్చు.
0: అవును.
1: సో స్వామి చెప్తారు, సాక్రిఫైస్ అంటే మనమేదో మన భార్య పిల్లల్ని వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోవడం కాదు, మనలోని దుర్గుణాలను దూరం చేసుకోవాలి. అంటే అటాచ్మెంట్, ఈర్ష, అసూయ, ద్వేషాలు, అంతర్గత శత్రువులను జయించడమే అసలైన సాక్రిఫైస్.
0: అవును సాహితి, ఈ కాంటెక్స్ట్ లో నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. దానికి ముందర ఇంకో రెండు రకాల సాక్రిఫైస్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, మనం ఎప్పుడు అనుకుంటాము మన దగ్గర ఉన్న వస్తువులు, మన దగ్గర ఉన్నవి మనకి ఎక్కువైపోయినవి, పక్కన వాళ్ళకిచ్చి మనం ఏదో బాగా త్యాగం చేశాము, సాక్రిఫైస్ చేశాము. మనకి బట్టలు అయితే పక్కన వాళ్ళకి ఇచ్చాము, ఎక్కువైతే మన దగ్గర ఉన్న వస్తువులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వడం, దాన్ని సరైన సాక్రిఫైస్ అని అనలేము. ఇంకోటి, స్వామి మాటల్లో మనం ఏదైనా ఒక పని ఇతరుల కోసం చేసేటప్పుడు దానివల్ల మనకేమీ లాభం లేదు అని తెలిసినా కూడా మన సమయం వెచ్చిచ్చి వాళ్ల కోసం ఆ పని చేయడం ఒక రకమైన సాక్రిఫైస్. దానికి ఇంకో మెట్టు ఎదిగి ఆ పని చేయడానికి మనకి టైంతో పాటు శ్రమ ఎక్కువయ్యి మనం కొంచెం కష్టపడాలి అని తెలిసినా కూడా వాళ్లకు సహాయపడుతుంది అని అర్థమైతే అది చేయడానికి పూనుకోవడం కూడా సాక్రిఫైస్. మరి ఇప్పుడు నాకు గుర్తొచ్చిన ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ఒక రాజ్యం పొలిమేరల్లో బస చేశారు. ఆయనతో పాటు ఒక డోలు పెట్టుకున్నారు. శిష్యులందరూ అడిగారు, స్వామి మీరు డోలు ఎందుకు పెట్టుకున్నారు మీ దగ్గర? అప్పుడు ఆయన చెప్పారు, నా దగ్గరికి ఏ రోజైతే అందరికన్నా పెద్ద త్యాగి వస్తాడో ఆ రోజు నేను ఈ డోలును వాయిస్తాను.
1: ఓకే.
0: అటుగుండా వెళ్తున్న ఆ రాజ్యపు మహారాజు విన్నాడు. ఆయన రాజ్యానికి తిరిగి వెళ్లి ఆయన దగ్గర ఉన్న బంగారం, ఆభరణాలు, వజ్రాలు, అన్ని ఏనుగుల నిండా, గుర్రాల నిండా వేసుకుని వస్తున్నారు. ఆయన మనసులో ఉద్దేశం, ఇవన్నీ నేను ఇచ్చేస్తే ఆయన డోలు వాయిస్తారు. ఆయన వస్తుండగా మార్గంలో ఒక అవ్వ కనబడింది. బాగా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆకలిగా ఉన్నారు. ఆవిడ వచ్చి, రాజా నాకు బాగా ఆకలిగా ఉంది అని అడిగారు. రాజు చాలా మంచి ఆయన, ఆయన దగ్గరున్న ఫలాల్లో ఒక దానిమ్మ పండు తీసి అవ్వకిచ్చారు. సరే, అవ్వ తన మార్గాన్ని తను వెళ్ళిపోయింది. రాజుగారు బుద్ధుని దగ్గరికి చేరుకున్నారు, తెచ్చిన బంగారం అన్ని ఇచ్చారు, సమర్పించారు. బుద్ధుడు తీసుకుని పక్కన ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈయన డోలు వాయించేస్తారు, నేను ఇంత ఇచ్చేసాను తీసుకొచ్చి నా దగ్గర ఉన్న అన్ని అని. ఆయన ఏమి డోలు వాయించలేదు. ఈ లోపల అవ్వ చేరుకుంది. అవ్వ వస్తూనే బుద్ధుని దగ్గరికి వెళ్లి, స్వామి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదల్లా ఈ దానిమ్మ పండు, ఇది స్వీకరించండి. బుద్ధుడు ఎంతో సంతోషంగా ఆ దానిమ్మ పండు స్వీకరించి వెంటనే డోలు వాయించేశారు. ఇంకా రాజుగారితో సహా శిష్యులకు కూడా ఒకటే కుతూహలం, ఆశ్చర్యం. ఇంకా ఆపుకోలేక శిష్యులు అడిగారు, అదేంటి స్వామి, రాజుగారు ఇంత ఇచ్చారు మీకు, అవ్వ దానిమ్మ పండుకి మీరు డోలు వాయించారు? అప్పుడు బుద్ధులు వారు చెప్పారు, రాజుగారు తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసి ఆయన ఏదో త్యాగం చేశారని అనుకున్నారు. అవ్వ దగ్గర ఉన్నదే ఒక దానిమ్మ పండు, అది తినకపోతే ఆవిడకున్న ఆకలికి ఆవిడ ఈ రోజు గడపలేకపోవచ్చు కూడా. అయినా ఆవిడ ఆలోచించలేదు, ఆవిడ దగ్గరున్న ఒక్క దానిమ్మ పండు నా ఆకలి తీర్చడం కోసం ఇచ్చేసింది, అది అసలైన త్యాగం అని.
1: చాలా బాగుంది అక్క. మరైతే ఇదే అభిప్రాయంతో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయి యువత వైష్ణవి ఏం చెప్పిందో విందామా?
0: తప్పకుండా.
2: సాయిరామ్, నా పేరు వైష్ణవి, నేను కౌకూర్ గ్రామంలో ఉంటున్నాను, అల్వాల్ సమితి, మేడ్చల్ మల్కాజిరి డిస్ట్రిక్ట్. నేను ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. నా జీవితంలో స్వామి చెప్పిన సూక్తులలో ప్రభావితం చేసింది లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఏ విధంగా అంటే, నేను స్వామి ఫోన్లోకి 2008 లో వచ్చాను. బాల్వికాస్ లో చెప్పారు అందరితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి, అందరికి సేవ చేయాలి అని. ముందు కూడా అంటే బాల్వికాస్ కి రాకముందు కూడా చెప్పారు స్కూల్లో ఇంట్లో, కాకపోతే ఇంత ఈజీగా ఇంత అర్థమయ్యే విధంగా చెప్పలేదు. అంతేకాకుండా స్వామి కూడా అందరితో ఎంతో ప్రేమగా ఉండేవారు, అందరికి ఎన్నో ప్రాజెక్ట్స్ ద్వారా సేవ చేశారు. అలా నా మనసులో కూడా స్వామి చెప్పినట్టుగా నడుచుకోవాలనిపించింది. అలా అందరితో ప్రేమగా ఉంటూ అందరికి సేవ చేయడం నాకు నచ్చింది. అదే ఇప్పుడు ఇంట్లో వాళ్లతో డీల్ చేసినప్పుడు, జాబ్లో పబ్లిక్ తో డీల్ చేసినప్పుడు కూడా ఇలా ప్రేమగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తున్నారు, నాకు కూడా ఆనందంగా ఉంది. చాలాసార్లు నా తోటి ఉద్యోగులు కూడా పబ్లిక్ కూడా మీరు ఇంత బాగా విసుక్కోకుండా ప్రేమగా ఓర్పుగా అనుసరిస్తున్నారు అని అన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు అన్న ప్రతిసారి నాకు చాలా సంతోషంగా అనిపించేది. స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా ప్రేమతో చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేదా వారితో వాదించకుండా అయినా ఊరుకుంటాను. దీనికి కారణం స్వామి చెప్పినట్లు చేయడం వల్లనే. ఇలా నన్ను ఎప్పుడూ ప్రేమ మార్గంలో నడిపించాలని స్వామిని కోరుతూ సాయిరామ్.
1: అక్క, ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ లో మరొక ముఖ్యమైన ఘట్టం క్రమశిక్షణ. మనం ఉదయం లేచింది మొదలు ప్రతి చిన్న పనిలో డిసిప్లిన్ ఉండాలి. చదువుకునే టైంలో కానీ, తినే టైంలో కానీ, పిల్లలు ఆడుకునే టైంలో కానీ, ప్రతి చిన్న పనిలో క్రమశిక్షణ చాలా అవసరం.
0: అవును.
1: మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి మనం చాలా వాడేస్తున్నాం దాన్ని. వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మనకి అవసరం లేకపోయినా మనం న్యూస్ ఫీడ్లను అదే పనిగా చూస్తుంటాం. దాంతోపాటు ఒక చిన్న కాల్, ఒక అరసెకండ్ తో పోయే కాల్ ని కూడా మనం అరగంట మెసేజ్లలో పెట్టేసి అలా టైం ని వేస్ట్ చేస్తున్నాం.
0: అవును
1: కదా. సో స్వామి చెప్తుంటారు టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అని. సో ఈ టైం మనం ఇక్కడ వేస్ట్ చేసే బదులు ఇంకా మనం సేవ యాక్టివిటీస్ లో అలా పెడితే మనకు కూడా మంచి జరుగుతుంది. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, మన మీటింగ్ లో ఒక 5 నిమిషాలు పోతే పోయిందిలే, లేటుగా వెళ్దాం అని అనుకుంటాం.
0: అవును.
1: అదే మనకు ఆ మీటింగ్ లో ఇంకా ఒక 10 మంది ఆఫీస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే, సో వాళ్ల 5 నిమిషాలు ప్లస్ మన 5 నిమిషాలు ఆల్మోస్ట్ ఒక గంట వేస్ట్ అయిపోతుంది. దాని బదులు మనము ఈ సేవ యాక్టివిటీస్ లో పెడితే మనకెంతో ఉపయోగకరం. సో మనము స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించడం వలన సుష్మిత జీవితంలో ఎలా ప్రభావితం అయిందో ఇప్పుడు విందాం.
3: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు నా హృదయపూర్వక ప్రణామాలు. సాయి కుటుంబ సభ్యులందరికీ నా సాయిరామ్. నా పేరు సుష్మిత. నేను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో మెడికల్ కంటెంట్ రైటర్గా ఉద్యోగం చేస్తున్నాను. అలాగే స్వామి నాపై దయ చూపించి ఎంతో ప్రేమతో నాకు సాయి సంస్థలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు నేను స్వామికి ఎంతగానో కృతజ్ఞురాలిని. స్వామి చెప్పిన సూక్తులన్నిట్లో నాకు ఎంతగానో నచ్చింది పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అనేది అది వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాలి. స్వామి భజన ప్రారంభించే ముందు 10 నిమిషాలు ముందే స్వామి అక్కడ కూర్చొని ఉంటారు అని అంటారు కదా, ఇది విన్నప్పటి నుంచి నేను స్కూల్కి కానివ్వండి, కాలేజ్కి కానివ్వండి, నేను 1997లో స్వామి గురించి తెలుసుకోవడం జరిగింది. 9 గంటలకు పాఠశాల అయితే ఖచ్చితంగా 8:45కి నేను అక్కడ ఉండేటట్టు చూసుకునేదాన్ని. ఒక నిమిషం లేట్ అయినా కంగారుగా పరిగెత్తేదాన్ని. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఉద్యోగ సంస్థలో కూడా నేను 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అంటే 9 గంటలకు ఆఫీస్ అయితే 9:30కి నేను చేరుకున్నాను అని అంటే ఖచ్చితంగా ఇద్దరైనా నన్ను అడుగుతారు అదేంటి ఇవాళ ఆలస్యంగా వచ్చావు అని. పంక్చువాలిటీ అనేది మనిషి డిసిప్లిన్ ని ఎంతగానో, టైం మేనేజ్మెంట్ ని ఎంతగానో క్యాటర్ చేస్తుంది అని స్వామి సూక్తుల ద్వారా నేను తెలుసుకున్నాను. నేను అనుభవించిన, నేను పొందిన ఈ చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో నాలో, స్వామికి నేను దీనికి ఎంతగానో ధన్యురాలిని. సాయిరామ్.
0: సాహితి
1: అక్క,
0: ఒక విషయం గమనించావా? సుష్మిత ఎంత క్రమశిక్షణతో తను ఒక రోజుని ప్లాన్ చేసుకుంటే తను చేయవలసిన ప్రతి పనికి 10 నిమిషాలు ముందరుండగలదు.
1: అవును,
0: స్వామి మెసేజ్ ని మనం జీవించాలి. అదే మనము ఆయనకి ఇవ్వగలిగిన అసలైన పుట్టినరోజు బహుమతి కదా.
1: అవునక్క, బాగా చెప్పారు.
0: మన లైఫ్ అనే బిల్డింగ్ కి పైకప్పు కూడా రెడీ అయిపోయింది సాహితి. ఇప్పటి వరకు మనం ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాక్రిఫైస్, క్రమశిక్షణ అంటే ఏంటి, స్వామి దయతో వీటన్నిటినీ ఎలా సాధించగలము అనేది మాట్లాడుకున్నాం. అయితే వీటన్నిటికీ ఆధారమైన మూల సూత్రం ఒకటి ఉంది, దాన్నే సరెండర్ అంటారు, ఆత్మ సమర్పణ. నువ్వేమంటావు?
1: అవునక్క,
0: మన సాయి సిస్టర్ అంబిక తన జీవితంలో సరెండర్ తో ఎంత ఆనందంగా ఉన్నారో తన మాటల్లోనే విందాం.
1: తప్పకుండా.
4: ఓం శ్రీ సాయిరాం. తల్లి, తండ్రి, గురువు, దైవం మరియు నా సర్వస్వమైన సాయిమాత పాద పద్మాలకు నా ప్రేమపూర్వక ప్రణామాలను సమర్పించుకుంటున్నాను. నా పేరు అంబిక. నేను మేచల్ మల్కాజ్గిరి సమితి యూత్ మెంబర్ని. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా 1 ఇయర్ ఏజ్ ఉన్నప్పటి నుంచి స్వామి ప్రభావం నాపై చాలానే ఉందండి. ఎందుకంటే మా అమ్మగారు అప్పటి నుంచే నన్ను సత్సంగానికి, భజనలకి తనతో పాటు తీసుకువెళ్తూ ఉండేవారట. ఇలా సత్సంగాలకి, భజనలకి వెళ్లడం వలన మరియు మా ఫ్యామిలీ అంతా స్వామి ఫోల్డ్లో ఉండడం చేత నేను బాల వికాస్ కి వెళ్తూ ఇప్పుడు యూత్ మెంబర్గా స్వామి సేవలో పాల్గొనగలుగుతున్నాను. నిజానికి చెప్పాలంటే స్వామిని తెలుసుకోక ముందు, తెలుసుకున్న తర్వాత అన్న తేడా నా లైఫ్ లో లేదండి. ఎందుకంటే ముందు చెప్పినట్టు స్వామితోనే నా ప్రయాణం సాగుతూ వస్తూ ఉంది. ఇది అందరికీ దొరకని అరుదైన అదృష్టం. స్వామి మార్గంలో నడుస్తూ స్వామి చెప్పినవి ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టడం కొంచెం కష్టతరమే అయింది నాకు చిన్నప్పుడు. ఉదాహరణకి నేను చాలా సున్నితం అవడం చేత ఎవరైనా ఏదైనా చిన్న మాట అనినా, అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆ బాధని లోపలికి మనసులోకి తీసుకుంటూ ఉండేదాన్ని. అందువల్ల మానసికంగా బాధపడుతూ ఉండేదాన్ని కూడా, ఎక్కువ స్ట్రెస్ కి కూడా లోనయ్యేదాన్ని. ఇదంతా స్వామి చెప్పినవి గుర్తు చేసుకోకుండా అంతా నేనే చేస్తున్నాను, నా వల్లే అని అనుకోవడం చేత. కాని స్వామి దీనికి చెప్పిన సూత్రం ఆధారంగా నన్ను నేను మార్చుకోగలుగుతూ వచ్చాను. దీనికి స్వామి చెప్పిన సందేశం ఏంటంటే, చేసేది చేయించేది అంతా నేనే, మీరు కేవలం పాత్రధారులు మాత్రమే, నేను సూత్రధారిణి. అందుచేత మీరు పాత్రధారులు అన్న భావనతోనే ప్రతి పని చేయాలి. ఈ సందేశాన్ని పాటించడం వలన నా మనసు ఎంతో హాయిగా తెల్ల కాగితంలో పెట్టుకోగలుగుతున్నాను. అంటే ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకుంటూ రిజల్ట్ అంతా స్వామి మీదే వేసి నా ప్రయత్నాన్ని మాత్రం నేను చేస్తున్నాను. అలాగే ఫర్గెట్ ద హార్మ్ డన్ బై అదర్స్ టు యూ, ఫర్గెట్ ద గుడ్ డన్ బై యూ టు అదర్స్ అన్న స్వామి చెప్పిన సూత్రాన్నే నా లైఫ్ లో ప్రధాన సూత్రంగా పెట్టుకుని ఆచరిస్తూ ఉన్నాను కూడా. ఇలాగే స్వామి చెప్పిన ప్రేమతత్వాన్ని మర్చిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి మీదైనా కోపం వచ్చినా వెంటనే మళ్ళీ స్వామి గుర్తొచ్చి, అదేంటి అందరూ ఒకటే కదా, అందరిలోనూ ఉండేది స్వామే కదా అని, అయ్యో అనవసరంగా కోపడ్డానే అని మళ్ళీ ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్లి పలకరిస్తూ ఉన్నాను. ఇలా నా కోపాన్ని కూడా స్వామి చెప్పిన ప్రేమతత్వంతో తగ్గించుకోగలుగుతున్నాను. అలాగే ఏ పని చేసినా స్వామి చెప్పిన సందేశాలను జ్ఞప్తికి తెచ్చుకుని త్రికరణ శుద్ధితో చేయగలుగుతున్నాను. ఇదే విధంగా ప్రతి విషయంలో స్వామి మనకిచ్చిన వరాలను ఆచరిస్తే మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఇదే మనం తిరిగి స్వామికి ఇవ్వగలిగే పెద్ద గిఫ్ట్ కూడా. నా జీవితమే నా సందేశం అన్న సూత్రాన్ని మనకి అందించి మనం ఎలా జీవించాలో నేర్పించిన స్వామికి నా శతకోటి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అందరికీ సాయిరాం.
1: ఎంత మంచి ఆలోచన కదక్క, అంతా స్వామే. ఏం జరిగినా జరగకపోయినా అంతా ఆయన డివైన్ ప్లాన్ లో భాగమే. మనం కేవలం ఆయన చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కదా.
0: అవును సాహితి, ఇప్పుడే నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక పదం వాడావు. ఆ విధంగా చూస్తే మనకు అసలు డూవర్షిప్ అనేదే ఉండకూడదు.
1: అవును,
0: ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. మనకి డ్యూవర్షిప్ ఉందా, దాన్ని వదిలిపెట్టగలిగామా లేదా అని పెట్టే పరీక్ష స్వామి మనకి పెట్టే పరీక్షల్లో అతిపెద్ద పరీక్ష. దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఒక యూనిట్ టెస్ట్ రాసేవాళ్ళం, అందులో ఒక క్వశ్చన్ వస్తుంది. అదే క్వశ్చన్ క్వార్టర్లీలో వస్తే అదే ఆన్సర్ ఇస్తేనే పాస్ అవుతాం. మళ్ళీ అదే క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్స్ లో వస్తే అదే ఆన్సర్ ఇస్తేనే మార్కులు వచ్చి పాస్ అవుతాం. స్వామి మనకి పెట్టే పరీక్ష కూడా అంతే. ఆయన ప్రతిసారి మన పరీక్ష పెడుతూనే ఉంటారు, మనం డ్యూవర్షిప్ వదిలిపెట్టగలిగామా లేదా. మనము ఆ పరీక్షని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని మనకి మనం రుజువు చేసుకోవాలి, మనం అది వదిలిపెట్టగలిగాము, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతున్నాము అని. ఇప్పటి వరకు మనము అన్నిటినీ కవర్ చేయగలిగాము. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందర స్వామితో జరిగిన ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాము.
1: అయితే మీరు సరెండర్ అన్నానుకు మాట్లాడుకుంటున్నాం కదక్క, నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా పారుపల్లి గ్రామంలో జరిగింది, ఒక కుటుంబానికి జరిగిన సంఘటన. వాళ్ళు ఆదిలాబాద్ పర్తియాత్రకి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు స్వామిని భగవంతుడిగా పూజించడం ప్రారంభించారు. ఇలా ఒక 1 ఇయర్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి సేవ గురించి చెప్తే సో వాళ్ళు కూడా పర్తి సేవకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే వాళ్ళు పర్తి సేవకి బయలుదేరదాం అనుకున్నారు. టికెట్ బుకింగ్ అంతా అయిపోయింది. ఇంకొక 5 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ అవుతారు. అయితే వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళ జీవనాధారం ఏంటంటే గేదెలను పెంచడం, ప్లస్ కౌలు తీసుకొని మనం పంట పొలాలు పండించుకోవడం అన్నమాట. అయితే వాళ్ళు బయలుదేరి 5 రోజుల ముందర వాళ్ళ గేదెలు తిరిగి ఇంటికి రాలేదు, మేతకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. సో వీళ్ళు చాలా భయపడిపోయారు, అదేంటి ఎందుకు రాలేదని బాగా వెతికారు. అయితే ఈ పారుపల్లి అనే గ్రామం నది గోదావరి ఒడ్డున ఉంటుంది. అటువైపు ఏమైనా ఉందేమో అని వాళ్ళు ఆ గ్రామంలో కూడా వెళ్లడం జరిగింది. చాలా వెతికారంట, కానీ
0: దొరకలేదు.
1: సో వీళ్ళు గ్రామస్తులు కూడా, మరి ఈ టైంలో మీరు వెళ్తున్నారు, మరి మీ జీవనాధారం కూడా ఇదే కదా, మరి మీరు వచ్చాక ఎలా ఏం తింటారు అని వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, అలా అడిగారు. అయితే వీళ్ళు లేదు లేదు, మేము స్వామి కోసం సేవ అనుకున్నాము, మేము వెళ్లే తీరుతాం, మనం స్వామి పని చేస్తే స్వామి మన పని చేస్తారు అనుకున్నారు. వాళ్ళు ఇంకా వెతకుండా మానేసి వెళ్ళిపోయారు, సేవకి వెళ్ళిపోయారు. సేవకు వచ్చిన 2 రోజుల్లోనే వాళ్ళ గ్రామస్తులు ఫోన్ చేసి మీ గేదెలు తిరిగి ఇంటికి వచ్చేసాయి అని చెప్పారనమాట. ఇంకా వాళ్ళు ఎంతో సంతోషంతో ఆ మిగిలిన 8 రోజులు కూడా చక్కగా సేవ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అయితే నార్మల్ నిన్న నేను ఒక సాయి బ్రదర్తో మాట్లాడుతుంటే బ్రదర్ చెప్పారు, మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, చిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ లేదా సైన్స్ ఎగ్జామ్ కొంతమందికి భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది, ఎగ్జామ్ ఫోబియా. అప్పుడు మన భయాలన్నీ ఒక పేపర్ మీద రాసేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పేపర్కి వెళ్ళిపోతుంది. సో మనం కొంచెం బెటర్ గా ఎగ్జామ్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక చిన్న పేపర్ మన స్ట్రెస్ తీసుకోగలిగితే స్వామి పైన మనం మొత్తం భారం వేసి ఏదన్నా అర్పించామంటే ఇంక మనకి ఏ డౌట్ లేకుండా స్వామి మొత్తం చూసేసుకుంటారు అనే దానికి ఈ ఎగ్జాంపుల్, ఈ సంఘటన బెస్ట్ ఎగ్జాంపుల్.
0: అవును సాయితి, చాలా బాగుంది సంఘటన, బాగుంది. నువ్వు సైంటిఫికల్ గా ప్రూవ్ అయినా ఆ చిన్న ఇది చెప్పడం కూడా చాలా బాగుంది దీనికి రిలేట్ చేస్తూ. మరి ఈ కార్యక్రమం ముగించే ముందర స్వామి మాటల్లో సరెండర్ ఎట్లా ఉండాలి అనేది ఒక చిన్న సంఘటన. మన సాయి బ్రదర్ అభిమన్యు కౌల్, ఆయన మన అందరికీ సుపరిచితులు, పూర్వ విద్యార్థి, ఆయన షేర్ చేసుకున్న సంఘటన మాట్లాడుకుందాం. ఒకసారి స్వామి సాయి స్టూడెంట్స్ అందరితో కలిసి డిస్కషన్ రూమ్ లో కూర్చునున్నారు. స్టూడెంట్స్ అందరూ వాళ్లల్లో వాళ్ళు, బయట మార్కెట్ బాగాలేదు, జాబ్స్ ఎలా వస్తాయి, లైఫ్ ఎలా గడుస్తుంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈయన శైలిలో వింటున్నారు. స్వామి ఎప్పుడు వింటూ ఉంటారు క్వైట్ గా. అలా విని విని ఒకసారి కిటికీలోంచి బయటికి చూసి ఆ వెనకాల కొండలు కనిపిస్తున్నాయా అని అడిగారు. అందరూ అవును స్వామి, అవును స్వామి. కొండల మీద చెట్లున్నాయి చూసారా, అవును స్వామి ఉన్నాయి. ఆ చెట్లల్లో జీవించే జంతువులు, పురుగులు, పట్టలు, పక్షులు అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ ఆకలి దప్పికలు కూడా ఉంటాయి. వాటికి అవన్నీ ఎవరిస్తున్నారు? స్టూడెంట్స్ అందరూ సైలెంట్ అయ్యారు, ఆయన వైపు చూస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పారు, నేనిస్తున్నాను
1: స్వామి,
0: నేనిస్తున్నాను వాటి ఆకలి దప్పికలు నేను చూసుకుంటున్నాను. మనం పెద్దగా గమనించుకొని చాలా వరకు మర్చిపోయే చిన్న పురుగులు, నేల మీద తిరిగే చీమల్ని కూడా నేను చూసుకుంటున్నాను. వాటికి కావలసినవన్నీ నేనే ఇస్తున్నాను. నేను ఎంతదో శ్రద్ధతో సృష్టించుకున్న మిమ్మల్ని చూడనా, మీకు కావలసినవి నేను ఇవ్వనా? మీరు నాకు కావాల్సిందల్లా మీ నుండి ఆ 100% సరెండర్ స్వామి, మీరే చూసుకోవాలి అని మీరు చెప్పాక కూడా నేను చూసుకోనా? ఎవరు నాకేం చెప్పకుండానే నేనే చూసుకుంటాను అన్ని. స్వామి స్వయంగా సృష్టికర్త కూర్చుని నేను చూసుకుంటాను, నా మీద వదిలేయండి
1: స్వామి అంటారు. మీరు నా బెస్ట్ క్రియేషన్స్ అని
0: ఎగ్జాక్ట్లీ అని ఆయన చెప్తే అంతకన్నా ఏం కావాలి మనకి? మనకి ఇది ఇంకా సులువుగా అర్థం కావాలంటే, నిన్న నాకు ఒక సాయి బ్రదర్ చెప్పారు, మనం మనది అనుకున్నది ఏదైనా, ఒక ఎగ్జాంపుల్ పోనీ ఒక మొబైల్ అనుకోండి, అందరికి ఈ మధ్య మొబైల్స్ ఇష్టం, పట్టుకుని తిరుగుతున్నాం అది ఎక్కడా పోకూడదు అని జాగ్రత్త, మంది అనే ఇది, అది పట్టుకుని తిరిగినంతసేపు అదొక శ్రమ మనకి, దీన్ని ఎక్కడ పెట్టకూడదు. అదే మనకి అపారమైన నమ్మకం ఉన్న మనిషికి, ఇంకోళ్ళకి అది ఇచ్చేస్తే మనకి ఎంత శ్రమ తగ్గినట్టు అనిపిస్తుంది, సుఖంగా తిరుగుతాం, మనసులో చింత ఉండదు, దీన్ని ఎక్కడైనా పోగొట్టుకుంటానేమో. స్వామి అట్లాగా మనము మనకి తెలిసిన ఒక మనిషినే అంత నమ్మగలిగినప్పుడు, భగవంతుడికి నమ్మి మనం అన్నీ ఇస్తే అవి చింతలే అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, ఏదైనా మన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆయన తప్పకుండా చూసుకుంటారు అనే నమ్మకం మనకు ఉండాలి సైతి.
1: అవునక్క, నాకు తెలిసి అలాంటి వ్యక్తి మనకు స్వామి తప్ప మరెవరు ఎవరున్నా చెప్పండి కదా. విశ్వం బరువు బాధ్యతలన్నీ నిర్వహించే ఆ భగవంతునికి మన భారాన్ని కూడా అప్పగించే శక్తిని మనందరికీ స్వామిని ఇమ్మని ప్రార్థితామక్క. సో ఈ అవకాశాన్ని మనకు అందించిన స్వామికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరాం.

2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగం సాయి మాట యువత నోట పునఃప్రసారాన్ని విన్నారు.

మధుర మధుర మురళీ ఘనశ్యామ.

प्रभु हे गिरिधारी।

राह निकले।

0: దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవిత సాగరమును దాటవలనన్నారు. జపమో తపమో యోగమో యజ్ఞమో యాగమో ఇత్యాది కర్మలు కాక మానవ సేవనే ప్రధానమైన నాలుగా భావించి జీవితాన్ని ప్రారంభించటం ప్రధాన కర్తవ్యం మానవులకు. మలినపు కొంప రోగముల మృగ్గడు సేవక గంప, మలినపు కొంప రోగముల మృగ్గడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మిదగలేని కంప. భవసాగర మిదగలేని కంప, అంబుల పదిలంబు మలనెప్పుదలంప. నేను శలమని నమ్మబోకు, నేను చలమని నమ్మబోకు, మనసా హరిపాదములు ఆశ్రయించవే. నేను చలమని నమ్మబోకు, మనసా హరిపాదములు ఆశ్రయించవే. దేహము 386 రోగములతో కూడినటువంటి ఒక గంప. దీనికి మూడు విధములైనటువంటి రోగములు ఉంటున్నవి, వాత పిత్త దేశాదులు. వాతము చేత 80 రకములైనటువంటి రోగములు మానవుల్లో ఉద్భవిస్తున్నాయి. పిత్తము చేత 84 విధములైనటువంటి రోగములు ఆవిర్భవిస్తున్నాయి ఈ దేహంలో. శ్లేషము చేత 224 రోగములు ఈ దేహంలో ఆవిర్భవిస్తున్నాయి. ఈ మూడు విధములైనటువంటి యొక్క రోగముల చేత 386 రకములైనటువంటి రోగములతో కూడినటువంటి కొంప ఈ దేహము. మనం విచారించేటువంటి ఫ్లోరిసిస్ట్ అనేటువంటి యొక్క రోగములకు కూడాను ఈ యొక్క శ్లేషాదులు పిత్తాదులే దీనికి మూల కారణంగా ఉంటున్నాయి. అన్ని రోగములకు కొంత నివారణ కావించేటువంటి విధానము మార్గములు ఉన్నవి కాని కొన్ని రకములైనటువంటి రోగములకు ఏ విధమైనటువంటి ఔషధములు కూడా లేకుండా జీవితాన్ని అంతిమ కావించేటువంటి రోగములు కొన్ని గల. ఈ విశాలమైన ప్రపంచమునందు ధనవంతులు, బలవంతులు, గుణవంతులు, విద్యావంతులు, వైజ్ఞానికులు, మేధావులు ఎందరో కలరు. కాని ఆత్మవంతులు అతి అరుదుగా ఉంటున్నారు. దీనిని గుర్తించినటువంటి వారికి ఎట్టి రోగముల యొక్క బాధను కూడా లేక ఎట్టి వ్యాధుల యొక్క బలమును కూడాను ప్రవేశపెట్టక దివ్యమైన నవ్యమైన భవ్యమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంటాయి. శరీరం కనిపిస్తుంది, మనసు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ తెలియనిది ఒకటి ఉన్నది, అది ఏ ఆత్మ. తెలియని ఆత్మను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించడమే ఆత్మాన్వేషణ అన్నారు. ఆత్మను తెలుసుకున్నప్పుడే దీనికి ఆత్మాభిరుచి అన్నారు. తెలుసుకుని ఆత్మతత్వాన్ని అనుభవించి ఆనందించినప్పుడే ఆత్మజ్ఞులు అన్నారు. కనుక మన దేహం అనేటువంటిది కేవలము మన యొక్క పనిముట్టు. మనస్సు ఒక పనిముట్టు, బుద్ధులు ఒక పనిముట్టే, ఇంద్రియములు కూడాను పనిముట్టులే. అయితే నీవెవరు? నీవే ఈ పనిముట్టను ఉపయోగించేటువంటి మాస్టర్, యజమాని. దీనిని పురస్కరించుకుని నా దేహము, నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అని మనం ఉచ్చరిస్తున్నాం. అన్నీ చెప్తున్నావు కానీ నా మై అనేటువంటి విషయాన్ని ఉచ్చరిస్తున్నామా? మై దేహము, మై మనసు, బట్ హూఆమ్ ఐ? మై కర్చీఫ్, దిస్ ఇస్ మై ఫ్లవర్. ఫ్లవర్ అండ్ కర్చీఫ్ సపరేట్ ఫ్రమ్ మీ. మై బాడీ మీన్ బాడీ నాకంటే ప్రత్యేకమైనటువంటి, నేను దేహము కాదు. అయితే ఈ పనిముట్లు సక్రమమైనటువంటి యొక్క కర్మలు ఆచరించినప్పుడే యజమాని తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నవాడవుతాడు. అయితే మనము ఈ మనసుకు ఇంద్రియములకు బానిసలైపోతున్నాం. కనుకనే అన్నింటికీ మాత్రమే ఆత్మతత్వాన్ని మనము విస్మరిస్తున్నాం. దానివల్ల మానవత్వాన్ని మనము మర్చిపోతున్నాం. కనుక మొట్టమొదట మానవత్వాన్ని, మానవతా విలువను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి యొక్క తన తత్వాన్ని తాను గుర్తించినప్పుడు తన రోగతత్వాన్ని కూడా తాను విచారించి దాన్ని నివారణ గావించుకునేటువంటి విధానం కూడా తాను తెలుసుకోగలడు. ఈ ఆత్మ అనగా ఏమిటి? ఈనాడు మనం అనుభవించేటువంటి, మనం ఈనాడు జరుపుకునేటువంటి సెమినార్ యొక్క విషయం కూడాను, తీసుకునే తిండి, త్రాగే నీరు, మనము పీల్చే గాలి, ఈ మూడింటి యొక్క ఆధారం చేతనే ఈ యొక్క ఫెరిసిస్ అనేటువంటి రోగము మనం పెంచుకుంటున్నాం. మానవులలో పంచతత్వములు ఉంటున్నాయి. నేల, మింగి, వేడి అనగా భూమి, ఆకాశము, ఉష్ణము, ఈ మూడు మానవ జీవితములకు ఆధారములు. నీరు, గాలి ఇవి ప్రతి ప్రాణికి ఆధారములు అనగా ప్రాణములు. ఆధారములు, ప్రాణములు ఈ మూడింటి యొక్క సంయుక్తమైన స్వరూపమే ఈ పంచతత్వముల యొక్క స్వరూపం. నీరు, గాలి ఇవి ఆత్మను ఆశ్రయించి ఉంటుంటాయి. ఆధారము లేకుండా ఈ జగత్తులో మనము జీవించలేము. ఈ ఆధారమే నేల, నింగి, ఉష్ణము. అయితే నీరు, గాలి, ఆహారం, ఈ ఆహారము, ఆధారము రెండింటి యొక్క తత్వాన్ని మానవుడు ఈనాడు గుర్తించాలి. ఈ నీరు, గాలి ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తున్నారు? అన్నీ భూమి నుండి ఆవిర్భవిస్తున్నాయి. భూమి అనగా ఏమిటి? భూమి అనగా బ్రహ్మతత్వము అని దీనికి అర్థం. ఈ భూమి అనేటువంటిది కేవలము సర్వశక్తులతో కూడినటువంటిదే కాని శక్తిరహితమైనటువంటిది కాదు. ఈనాటి టెక్నాలజికల్ అనేటువంటి దీంతో సైంటిస్టులు ఆకాశానికి ఎగురాకుతున్నారు, కానీ లక్షలమైన అంతరిక్షయానం కలుపుతున్నారు. దూరం పైకి పోయినప్పటికీ ఈ భూమి నుండి ఉండినటువంటి ఒక ఆక్సిజన్, వాటర్, ఆహారం దీన్ని తన వెంట తీసుకుని పోతున్నారే కాని అక్కడ ఏమాత్రం వీరికి లభ్యం కాదు. కేవలము భూమి నుండి ఆకాశానికి ఒక పిక్నిక్ మాత్రమే చేస్తున్నారు ప్రయాణాలు. ఈ భూమి నుండి కొనిపోయినటువంటి పదార్థములను ఉపయోగించుకుని అక్కడ ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకుని వస్తున్నారు. ఏమిటి ఆ రహస్యం? వడ్లు గింజలో బీపీ గింజ అన్నట్టు. అనగా ఏమిటి లేదు, అక్కడ నుంచి తెచ్చేది మట్టి. ఆ మట్టిని తేవడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్నా? బజార్లో ఎక్కడ చూసినా చిక్కుతుంది మట్టి. కనుక మనం తెలుసుకోవాల్సినటువంటి టెక్నాలజీ ఇది కాదు. మానవునికి శ్రేయస్సును కలిగించేటువంటిది, మానవత్వాన్ని పోషించేటువంటిది, దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి సహాయపడేటువంటిది మనం ఈనాడు తెలుసుకోవాలి. సూర్యుడు అత్యంత వేగంతో అనగా వేడితో ప్రకాశిస్తున్నాడు. ఇతని యొక్క వేడి ప్రభావ కిరణములే చంద్రుడిపైన పడి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఈ చంద్రుడికి ప్రకాశశక్తి కలదా? అప్రకాశకుడు చంద్రుడు. సూర్యుని యొక్క ప్రకాశం చేతనే అద్దంపై పడిన ప్రకాశము ప్రతిబింబించినట్టుగా చంద్రుడు ప్రతిబింబిస్తున్నాడు. సూర్యుడు సప్రకాశకుడు, చంద్రుడు అప్రకాశకుడు. ఈ ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మానవుని యందు మనస్సుకు బుద్ధికి ఉండినటువంటి సంబంధం. మానవుని బుద్ధి యొక్క ప్రకాశ కిరణములు చంద్రుడనేటువంటి మనస్సుపైన పడి ఈ మనస్సు ఈ జగత్తులో అనేక విధమైనటువంటి వాంఛనతో ఈ ప్రకాశం వెనజల్లుతున్నాడు. కనుకనే మనస్సు వేదమునందు చంద్రమా మనసో జాత చిక్షో సూర్యో అజాయత. కనుక ఈ బుద్ధి యొక్క ప్రకాశమే లేకుండా మనస్సు యొక్క వికాసమే ఏమాత్రమూ మనకు కనిపించదు. కనుక మనస్సును ఆశ్రయించినప్పుడు మనము అనేక విధములైనటువంటి యొక్క పెద్ద మార్గంలో ప్రవేశిస్తున్నాం. మనసు నాధారముగొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును. బుద్ధి నాధారముగొన్న బుధగనుండు పశుపతిగా మారునని పలికే. బుద్ధిని మనం ఆధారం తీసుకోవాలి, అప్పుడే మనం బుద్ధిమంతులమవుతాం. ఇది కేవలం మనసు ఒక అద్దం వంటిది మాత్రమే. కనుక మనస్సు సంకల్పముల యొక్క కుడికతో ఉంటున్నది. సంకల్ప వికల్పాత్మకం మనహ అన్నారు. కనుక మనస్సుకు తోచినట్టుగా మనము ప్రవేశించకూడదు, ప్రవర్తించకూడదు. ఈ బుద్ధి యొక్క శక్తి ఏమిటి? ఇది discrimination power. Is it good or bad? Is it right or wrong? ఈ విధమైన యొక్క విచారణ శక్తితో కూడి ఉంటుంటారు. విచారణ శక్తి ద్వారా మనము మంచి చెల్లెలను గుర్తించి వర్తించటం అత్యవసరము మానవులకు. రెండు దినముల నుండి మనము ఈ ఫ్లోరిసిస్ అనేటువంటి యొక్క దీనిపైన అనేక విధములైనటువంటి యొక్క సలహాలు, అనేక విధములైనటువంటి యొక్క ఊహలు, అనేక విధములైనటువంటి యొక్క చర్చలు జరుపుకుంటూ వచ్చాము. కానీ దీని పరిపూర్ణ నివారణ అనేటువంటి దానిని మనం కనిపెట్టలేకపోతున్నాం. పరిపూర్ణమైనటువంటి యొక్క ఇది తత్వము ఈ మానవత్వములందే లేదు. దేశమే పరిపూర్ణమైనటువంటి యొక్క స్థిరత్వము కాదు. దేశం అనేటువంటిది ఒక నీటి బుడగ, మైండ్ అనేటువంటిది పిచ్చికోటి. ఈ పిచ్చికోటిని, ఈ నీటి బుడగను నమ్ముకుని ఎంతకాలం మనం ప్రయాణం చేయాలి? కానీ ఈ రెండింటిని నిత్య సత్యములుగా మనం భావించి జీవించాలనుకుంటే మన కాన్షియన్స్, ఆత్మసాక్షిని మనం అనుసరించాలి. తాత్కాలికమైనటువంటి నివారణను మనం చూసుకోవటం అత్యవసరం. రోగములు రావటము మన యొక్క మానవత్వానికి ఇది సహజాలే. ఆహార విహారముల ద్వారా మానవులకు అనేక రోగములు ప్రవేశిస్తున్నాయి. దేశంలో ఏ ఏ భాగంలో ఏ ఏ యొక్క విలువలు ఎంతంత వరకు ఉండాలో అంతంత వరకు ఉండే తీరాలి. కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకుని కాయకులను కొంతవరకును దీర్ఘాయుష్మంతులుగా, అల్పాయుష్మంతులుగా మారుతుంటారు. ఆయువును అభివృద్ధి పరచుకోవటము మన చేతే ఉంటున్నది. అయితే దైవ శక్తుగా మరణించేటువంటి దానికి ఎవరూ సాక్షి కాదు. అలాంటిది లేకుండా జీవించాలనుకుంటే లాంగ్ లైఫ్ మన యొక్క ఆహార విహారంతో ఆధారపడి ఉంటుండాలి. అయితే తెలుసుకున్నటువంటి వారు, విజ్ఞులైనటువంటి వారు, శ్రీమంతులైనటువంటి వారు, విజ్ఞానవంతులైనటువంటి వారు దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టి కొంతవరకు పోషించుకోవచ్చు. బీదలు, దిక్కు లేని వారు, శక్తి లేనటువంటి వారు, వారి యొక్క గతి ఏమిటి? ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి యొక్క రోగంతో అనేక గ్రామం లోపల మానవుల యొక్క జీవితము తన కర్మను కూడా తాను ఆచరించేటువంటి యొక్క అసక్తుడైపోతున్నాడు. నడుములు వంగిపోతున్నాయి, కాళ్ళు వంగిపోతున్నాయి, చేతులు వంగిపోతున్నాయి. ఏ పని కూడా తాను చేయలేకపోతున్నాడు. కర్మ అనుబంధిని మనిషిలోకి అని చెప్పుకుంటూ కూడాను తన కర్మను కూడా తాను చేసుకోలేకపోతున్నాడు. పాపం ఇలాంటి వారు జగత్తులో అధికం కావడం చేత ఈ జగత్తులో ఏ విధమైన కర్మను కానీ మనం పోషించడానికి, అభివృద్ధి పరచడానికి అవకాశం లేకుండా పోతుంది. మన భారతదేశంలో ఇంచుమించు 100 కోట్లకు మించుతుందాది జనాభా. ఇందులో 1/4 మాత్రమే అందరూ క్రియారూపులై తమ తమ కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. కానీ ఇంకా 3/4 ఏ పని ఎందుకులను ప్రవేశించటం లేదు, అనగా సోమరత్వాన్ని పెంచుకుంటున్నారు. ఇందులో 2 భాగములు ఈ విధమైన అనారోగ్యంతో పనులు చేయలేకపోతున్నారు. మానవ జీవితం అనేటువంటిది సామాజిక సూత్రం లోపల ఇది ఒక పెద్ద ట్రైన్ వంటిది. ఇందులో దీర్ఘ ప్రయాణులు యువతి యువకులు, బాలబాలికలు, మిగిలినటువంటి వారు ఏ ప్రక స్టేషన్లోనో, ఏ స్టేషన్లో, దగ్గర స్టేషన్లో దిగిపోతుంటారు. కనుక దీర్ఘ ప్రయాణం కలిపేటువంటి ఈ బాలబాలికలకు ఈ ట్రైన్లో జరిగేటువంటి యొక్క అశాంతులు కానీ, కష్టములు కానీ, దుఃఖములు కానీ మీరు అనుభవించవలసి వస్తుంది. కనుక వారికి ఈ విధమైన యొక్క బాధలు లేకుండా పిల్లల యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించి వారిని పరిపూర్ణ ఆయుష్మంతులుగా చేసి కర్మ వీరులుగా మనం తీర్చిదిద్దాలి. కనుక ప్రతి ప్రైమరీ స్కూల్ లోపల కూడాను ఈ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని గురించి చక్కగా మనము విచారించి వారి భవిష్యత్తులకు భద్రమైనటువంటి యొక్క శక్తిని మనము అందించడానికి ప్రయత్నించాలి. కానీ వీరు అధికమైన ధరలను వ్యయం చేసి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీరికి చేత కాదు. ఫ్లోరోసిస్ అనేటువంటి దానికి సాధ్యమైనంత వరకు మేము తగ్గించుకోవాలనుకుంటే చిటికాల లోపల వారికి ఇవన్నీ మనం బోధించడానికి ప్రయత్నించాలి. మనము కొన్ని రకమైనటువంటి దీంట్లో పద్ధతులు మీరు కూడా గుర్తించారు. మనం త్రాగినటువంటి నీరు లోపల అటిక, సున్నము ఈ రెండింటిని కూడా సరైనటువంటి యొక్క పద్ధతిలో దాన్ని కలపాలి. ఇవి కలపడానికి కూడా 10-15 నిమిషాలు కూడా కాలం తీసుకోవాలి. ఈ కలిపిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత ఇందులో ఒక విధమైనటువంటి మట్టి ఏర్పడుతుంది. అయితే ఈ పద్ధతి పల్లెల వారికి ఇన్ని గంటలు, అన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, అన్ని నిమిషాలు అంటే వారికి అర్థం కాదు. కనుక రాత్రి పండుకునే సమయం లోపల ఒక బకెట్ ఎందు, లేక ఒక మట్టి కుండ ఎందు, ఇంకే విధమైనటువంటి పాత్ర ఎందు నీళ్లు పోసి ఈ పటిక, ఈ సున్నము రెండింటినీ చక్కగా కలిపి రాత్రి పండుకునేటప్పుడు పెట్టి దాన్ని ముట్టకూడదు, ఏమాత్రమూ కదిలించకూడదు. తెల్లవారేటప్పటికీ అందులో ఉన్నటువంటి ఈ ఫ్లోరైడ్, అదంతా అడుగున పడిపోయి కొంతవరకు మట్టి నిలిచిపోతుంది. ఆ పైనీరు త్రాగినప్పుడు ఈ రోగం చాలా వరకు నివారణ కావడానికి అవకాశం ఉంటుంటాయి. అయితే ఈ కెమికల్స్ ఎప్పుడు కూడా చాలా కొంత పవర్లో అనగా శక్తిహీనమైనటువంటివన్నీ కూడా తయారవుతున్నాయి, పటిక ఉంటుండాలి. కనుక ఈ పటిక ఇప్పుడు తయారయ్యేటువంటి పటికతో ప్రయోజనం లేదు. పటికే కాదు, పేరు పటికే గాని దానికి దాని శక్తులు లేవు. 1963 లోపల తయారైనటువంటి పటిక చాలా పరిశుద్ధమైనటువంటి. ఆనాడు పటిక మాత్రమే కాదు అన్ని పవిత్రంగానే ఉంటుండేటువంటి, త్రాగే పాదుగుడు చాలా చిక్కగా ఉండేటువంటివి. ఈనాడు నీళ్లలో పాలు పోస్తున్నారు కానీ పాల్లో నీళ్లు కాదు. పాలు కూడా ఎంత పరిశుద్ధంగా ఉండేటువంటి, ఎంత ఫ్రెష్ గా ఉండేటువంటి. ఈ విధంగా విచారణ చేస్తే మనం తినేటువంటి సమస్త పదార్థములు కూడా కల్తీగా మారిపోతున్నాయి. ఈ విధమైనటువంటి యొక్క దీనితో మనం ఈనాడు కొన్ని రకమైనటువంటి ఈ కెమికల్స్ ను కొంత మార్చుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి పద్ధతిలో మనము ప్రైమరీ స్కూల్ పిల్లలకు సరైనటువంటి రీతిగా మనం పోషించుకుంటూ వస్తే ఈ పిల్లలే భవిష్యత్తులో భారతదేశం యొక్క ముఖ్యులు కాగలరు. ఈనాటి బాలబాలికలే భవిష్యత్తు లోపల లీడర్స్, ఫ్రీడర్స్. కనుక తాత్కాలికమైనటువంటి దాన్ని మనం ఎంతవరకైనా ప్రయత్నం చేసినప్పటికీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం క్లాసులో వెళ్లినప్పుడు పిల్లల యొక్క పండును చక్కగా పరీక్షించాలి. ఈ పరిస్థితి అనేటువంటి దానికి గురి అయినటువంటి వారి పండుగ ఏ విధంగా ఉంటాయి? అతని రంగుగాను అనగా పసుపచ్చ, ఇంకొక రెడ్ కలర్ గాను, బ్లాక్ స్పాట్స్ గాను, ఇంకా కొన్ని గీతలు గాను కనిపిస్తుంటాయి. ఇది ఈ ఫ్లోరోసిస్ రోగానికి గురి అయినటువంటి చిహ్నం. ఇది కనుక్కున్నప్పుడు దానికి తగినటువంటి యొక్క ట్రీట్మెంట్ మనం చేయాలి. ఈ పిల్లల లోపల చాలా వరకు క్రమక్రమేణ వారి శక్తి సామర్థ్యం కూడా కోల్పోతున్నారు. కొంతమంది పిల్లల్ని రన్నింగ్ రేస్ లో ప్రవేశపెట్టినప్పుడు సరిగా పరిగెత్తలేకపోతున్నారు. దీనికంతా కారణం కూడా ఈ ఫ్లోరోసిస్. కనుక పిల్లల యొక్క క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి. అన్ని దేశములు ఎందుకు ఈ బాధలు దీర్ఘంగా జరుగుతూనే ఉంటున్నాయి, కానీ మన భారతదేశంలో కొన్ని జిల్లాల లోపల మరింత మితిమీరిపోతుండాలి. అందరూ చెప్పగలుగుతున్నారే కానీ చేయలేకపోతున్నారు అనేటువంటి మాత్రమే కాకుండా మనం కొంతవరకు దీన్ని 10 మందికి అందించి ఆనందింపజేసేటువంటి యొక్క క్రియలో మనం పాల్గొనాలి. అనేక మంది 3, 4 కూడా దీనికి పూర్వం మాట్లాడినారు. ఇక్కడ చాలా కంఫర్ట్ గా ఉండినది, భోజనాలు చక్కగా అనుకూలంగా ఉన్నది, లాడ్జింగ్ బోర్డింగ్ కూడా చాలా అనుకూలంగా ఉండినది అన్నారు. ఇందులో మాత్రమే కాదు మా భాగము, ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ ఎందుకు మా భాగం ఏమి కావాల్సిందే కానీ మేము సిద్ధంగా ఉంటున్నాం. లోకస్థలూ అదే మా యొక్క ఉద్దేశము, మా యొక్క ఆశయము. అందరూ బాగా ఉండినప్పుడే మనము భాగం ఉండగలము. సమాజంలో మనము ఒక భాగమే కానీ మనం సమాజంలో ప్రత్యేకించినటువంటి వారం కాదు. కనుక మీరందరూ కూడా ఒక విధమైనటువంటి యొక్క కమిటీని నియమించుకొని కొంతమంది సెలెక్ట్ డాక్టర్స్ అంతా తీసుకుని పల్లె స్కూల్ కూడా మనం దీనిని తగినటువంటి రీతిగా పరీక్షించి దాని నివారణ చర్యలు మనము తీసుకోవాలి. అదృష్టవశాత్తు మన ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కూడాను ఈ విషయంలో చాలా ఉత్సాహ ప్రోత్సాహాలను కూడాను అందిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సాహ ప్రోత్సాహం పురస్కరించుకుని కూడాను మనం కూడా దానికి తగినటువంటి యొక్క చర్యలను కూడా మనం అభివృద్ధి పరచుకోవాలి. అప్పుడే ఈ కార్యాన్ని మనం పరిపూర్ణంగా సాధించిన వారం అవుతాం. పట్టిన పట్టేదో పట్టనే పట్టితిమి, పట్టు నెగ్గెడు దాక అట్టే ఉండు, కోరిన దేవియో కోరనే కోరి తిరి కోర్కె చెల్లుడు దాక పోవకుండు, అడిగిన దేదియో అడగనే అడిగి తిరి, అడిగిన దేదియో అడగనే అడిగి తిరి అడుగు చెల్లెడు దాక విడువకుండు, పారు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక మీరైన అడుగవలయు, కానీ తిరిగి పోవుట ఆఫీసు దీక్ష కాదు. ఆ దీక్షను మనం సాధించాలి. గొప్ప తపస్సు తన కోసం తాను చేసే తపస్సు కాదు ప్రధానమైన తపస్సు, శ్రేయస్సు కోసం చేసేటువంటి తపస్సే తపస్సు. తాను చేసేటువంటి తపస్సు తమస్సు, సెల్ఫిష్ కాదు. ఇది విశాలమైనటువంటి హృదయంలో, దీనిని ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు. తన నిమిత్తమే తాను చేసేటువంటి తపస్సు కంట్రాక్షన్ లవ్. ఈనాడు మనం హృదయాన్ని విశాలం గావించాలి, మనసును పవిత్రము గావించుకోవాలి. అందరి క్షేమమే నా క్షేమము. ఈనాడు ప్రకృతి వాడికి వచ్చింది, రేపటికి నా ఇంటికి రావచ్చును,
1: ఇలాంటి విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి. నిజంగా మానవుడే పుట్టినాం మనం. ఈ మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ధన్యమైనటువంటిది, ఎంత పుణ్యమైనటువంటిది. భారతదేశం మరింత పుణ్యమైనటువంటిది. ఈ పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమిని ఈనాడు భోగభూమిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కనుక రోగములకు మనం గురి అయిపోతున్నాం. కాదు, మనము రోగములకు ఏమాత్రం కూడా గురి కాకూడదు. మనలో పవిత్రమైనటువంటి భావం ఉంటున్నప్పుడు పిల్లలు కూడా చెప్తుంటాను, స్వామి 68 సంవత్సరములు ఈ వయసులో కూడా చిన్నవాడిగా కనిపిస్తున్నారే అనుకుంటాడు పిల్లలు. దీనికి కారణం ఏమిటి? మూడు పీలు, పీ పీ పీ, ఇదే మూడు కారణము. ఫస్ట్ పి ప్యూరిటీ, సెకండ్ పి పేషెన్స్, థర్డ్ పి పర్సిపరెన్స్. ఈ మూడు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటివి కూడా మనలో ప్రవేశించవు. మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నేను ఈ సమయంలో చెప్పవలసి వస్తుంది. ఈ ప్రపంచంలో మానవులు ఎందుకున్నటువంటి యొక్క రోగాలు ఎన్ని ఉంటున్నాయో అందులో ఒక్కటైనా ఈ దేశంలో లేదు. అనుకుంటే కాలు నొప్పి నాకు లేదు, నేను నీకు తెలిసిన ఎంత తిరుగుతూ ఉంటాను నేనని. పిల్లవాడు లేచింది మొదలు సాయంకాలం వరకు కూడా భక్తుల యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూ వారి నిమిత్తమే అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఇంకా పండ జబ్బులు ఏమైనా ఉంటున్నాయంటే అది నా దగ్గరికే రాలేదు. 68 సంవత్సరం అయినప్పటికీ ఈనాడు కూడా చక్కగా గట్టిగా నేను నమలగలను, గట్టి పదార్థములు కూడా కొరకగలను. ఇంకా కన్నుల జబ్బు అనుకుంటే 35 ఏళ్ళకో దూరదృష్టో దగ్గర దృష్టో ఏదో ఒకటి పోతుంది. ఈ రెండు లోపములు కూడా లేవు. దూరంగా ఉన్నదాన్ని చూడగలను, దగ్గర ఉన్నదాన్ని చూడగలను. దూరా దూరే అంతికేశ, దూరంగా ఉన్నది నాకు దగ్గరగా కనిపిస్తుంది. ఈ విధముగా నా శరీరంలో ఉండినటువంటి యొక్క ఏ విధమైనటువంటి రోగములు మనుషులకు వస్తుంటా అవి ఒక్కటి కూడా నా దగ్గరికే రాలేదు. పోనీ నేనేమైనా మందులు తింటానంటే రోగం వస్తే కదా మందులు తినేకి. మందులు అంటే అసలు నేను ముట్టను. ఇంకా ఎవరిదైనా నేను తీసుకున్నప్పుడు చాలా మంది చాలా ఫోర్స్ చేస్తారు, కానీ వాళ్ల తృప్తి నిమిత్తమై ఒక మాత్రలు ఇస్తారు. కానీ అక్కడ ఒక ట్రిక్ చేయవలసి వస్తుంది. వాళ్ళకి తృప్తి చేయాలి. ఆ మందు ఇచ్చినప్పుడు చేతిలో పట్టుకుంటాను, వెనక్కి పారవేసి నీళ్లు త్రాగుతాను. ఇంతవరకు నేను ఒక పిల్ల అయినా కానీ ఒక క్యాప్సిల్ అయినా కానీ నేను ముట్టలేదు. ఇంకా ఆహారం చూస్తామా అనుకుంటే నాకు ఎంత అవసరమో అంతే. రాత్రి నేను అన్నం తినను, ఒక చిన్న చపాతి మాదిరి ఉంటుంటుంది, అది కూడా ఆయిల్ గీలు కలచకూడదు, నిప్పు పైన వేసి తింటుంటారు. టీపీఆర్ ఉంటుంటే నేను పుట్టినప్పుడు నుంచి దాన్ని ముట్టలేదు. డాక్టర్స్ అనుకుంటారు, ఎట్లా ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, ఏది భుజించటం లేదే, ఎట్లా ఈ విటమిన్స్ వస్తుందని. ఆనందమే పెద్ద విటమిన్స్, పెద్ద ప్రోటీన్స్, పెద్ద కాల్షియం. ఆనందము లేని వానికి ఈ ప్రోటీన్స్, ఈ కాల్షియమ్స్, ఈ సి విటమిన్స్ ఇవన్నీ ఉండాలి. నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. అదే మా పిల్లలు చెప్తారు, మాకు ఆనందం కావాలంటారు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. ఈ దయ్యాలు చింతించడం వల్ల నీకు దుఃఖమే కలుగుతుంది. తప్పక మనము ఈ మందులతో పాటు ఈ పల్లెల యందు, చిన్న చిన్న స్కూల్స్ యందు పిల్లలకు తగినటువంటి యొక్క దైవ ప్రార్థన, దైవ చింతన కూడా నువ్వు కొంతవరకు బోధించడానికి ప్రయత్నించు. ఈ దైవ చింతన అనేటువంటిది ఎంతనో ఉపకారిగా ఉంటాయి. ఒకనొక సమయంలో కాశీలో ఒక ప్రొఫెసర్ ఉండేటువంటి వాడు, అతను పాపం తెల్లవారు లేచిన తక్షణమే పూజలకు పోయి పూజ చేసి ప్రార్థన చేసి తర్వాత తాను వచ్చేటువంటి వాడు. నాస్తికుడైనటువంటి స్నేహితుడు ఉన్నాడు. ఏమిటి సార్, మీరంతా పిచ్చిగా ఒక గంటంతా వేస్ట్ చేస్తున్నారు దినానికి, పూజ రూమ్లో కూర్చొని పూజలు చేయటము, హారతి ఇవ్వటము, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అన్నాడు. ఆ దైవ ప్రార్థన ఎప్పటికీ వేస్ట్ కాదన్నాడు. నాకు ఆ దైవ నమ్మకాలు నాకు లేవన్నాడు. అప్పుడు అతనికి ప్రొఫెసర్స్ కు కొంచెం కష్టం కలిగి, అయ్యా దైవమే ఉంటే నాలుగు దినానికి ఒక గంట మాత్రమే వేస్ట్ అయిపోతుంది, అయితే నీకు నిజంగా దైవమే ఉంటే నీ జీవితమే వేస్ట్ అయిపోతుంది, కనుక నా ఒక్క గంటకే నీ విచారం చేస్తున్నావు కానీ నీ జీవితం అంతా వేస్ట్ చేసుకోవటంలో నీ విచారం చేయటం లేదు. ఆయన కోపం వచ్చింది, దేర్ ఈజ్ నో గాడ్ అన్నాడు. ఇది మాటల మ్యాజిక్. దేర్ ఈజ్ నో గాడ్, గాడ్ ఈజ్ నో వేర్. ఇక దేర్ ఈజ్ నో గాడ్ అన్నప్పుడు దేర్ ఈజ్ ముందు వచ్చింది, నో గాడ్ నెక్స్ట్ వచ్చింది. ఉన్నదాన్ని లేదంటున్నావు కానీ లేని దాన్ని ఉన్నదని కాదు. దేర్ ఈజ్, ఇంకా గాడ్ ఈజ్ నో వేర్, గాడ్ ఈజ్ నో వేర్. నాలుగు పదములు. అయ్యా నీవు నాలుగింటిని నాలుగు వేరు వేరు చేస్తూ వచ్చావు. ఈ నో అనేటువంటి దానికి వేర్ అనేటువంటి దానికి డబ్బు చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది అన్నాడు. వర్స్ట్ బిల్డింగ్ ఆ వర్డ్ని తీసి దీంట్లో పెట్టారు, ఈ వర్డ్ని తీసి దాంట్లో పెట్టాడు. కనుక నాస్తికుడు అంటే ఆస్తి చేరకుండా నాస్తికుడు కావడానికి వీలు కాదు. నా ప్లస్ ఆస్తి నాస్తి, ఆస్తిని చేరకపోతే ఇది నా అయిపోతుంది, కానీ ఇంకేమి ఆస్తి లేదు, నాస్తిక లేదు. దైవత్వం అనేటువంటిది సర్వుడు దైవ స్వరూపులే, విశ్వమంతయును విష్ణు స్వరూపమే. కనుక మనము దైవత్వాన్ని సంపూర్ణంగా మనము తరం తాను విశ్వసించినట్టుగా విశ్వసించాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనిటువంటి వాడు ఏ పని చేయలేడు. సెల్ఫ్ ఏ గాడ్. అయితే ఈ సెల్ఫ్ ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? రెండు రకములైనటువంటి సెల్ఫ్ ఉంటున్నాయి. ఐ ఐ ఐ వన్ లెటర్ ఐ ఒకటి ఉంటుంది. ఈవైఈఐ రెండో లెటర్ మూడు అక్షరాల్లో ఉంటుంది. ఈవైఈఐ ఈజ్ బాడీ, వన్ లెటర్ ఐ ఈజ్ ఆత్మ. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం. కనుక ఇంతే కాదు, ఇంగ్లీష్ లెటర్స్ లోపల ఇది ఐ అంటారు, దీన్నే మ్యాథమెటిక్స్ లోపల వన్ అంటారు. వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్రాపంచిక సంబంధమైనటువంటి గణిత శాస్త్రం, ఆధ్యాత్మిక గణిత శాస్త్రం అది కాదు. దీన్ని ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ కోటి ఐలు పెట్టే ఒండి ఐ అవుతుంది. అయ్యే అంతా అయ్యే అంతా అయ్యే. రామయ్య ఎవరిక్కడ ఐ అని లేస్తాడు, ఎవరిక్కడ ఐ అని లేస్తాడు, రంగయ్య ఎవరిక్కడ ఐ అని లేస్తాడు. ఈ విధంగా ఎవరి పెట్టి ఐ ఐ ఐ ఐ అనేటువంటిది అందరి ఎందుకు ఉంటుండాలి. కాబట్టి ఐ ఈజ్ ఎవరివేర్. ఐ అనగా గాడ్, అది ఆత్మతత్వం లోపల అనేకత్వంగా ఉంటుండాలి. అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంతమంది ఉంటున్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్. నేషన్స్ ఆర్ మెనీ, ఎర్త్ ఈజ్ వన్. జ్యూల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్. స్టార్స్ ఆర్ మెనీ, స్కై ఈజ్ వన్. ఈ విధంగా మనం విచారణ చేసుకుంటూ పోతే అందరూ మనం ఒక ఫ్యామిలీని. మనము కాదు, ఏకాత్మ సర్వభూతాత్మ. కరెంటు ఒకటిగా ఉంటుంది కానీ బల్బ్స్ వేరువేరుగా ఉంటున్నాయి. కనుక మన దేహాలంతా బల్బులు వంటివి, దీనిని ఆధారం చేసుకోకూడదు. కరెంటు ఉండి కూడా బల్బు సరిలేకపోతే, కాబట్టి బల్బు కూడాను సరైనటువంటి స్థితిలో ఉంటుండాలి. అనగా ఈ దేహానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కూడాను అన్ని విధాలా సక్రమంగా ఉండినప్పుడే ఈ కరెంటు కూడాను యూస్ఫుల్ అవుతుంది. ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం లేనివాడు ఇక్కడున్న పుష్పం మరొక చోట పెట్టడానికి కూడాను చేత కాదు. కనుక ప్రతి పని కూడాను ఆరోగ్యం అత్యవసరం. ప్రేమస్వరూపులారా, ఆరోగ్యమే మన జీవితం యొక్క లక్ష్యము. ఈ లక్ష్యానికి మన యొక్క గమ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమే ప్రధానమైనటువంటి ఆధారము. ఈనాడు మనము పవిత్రమైన గాలిని, పవిత్రమైన నీటిని, పవిత్రమైనటువంటి ఆహారాన్ని భుజించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటేనా పర్వాలేదు, ఇందు లోపల ఫ్లోరసిస్ అనేటువంటిది రాగులు సద్దలు దీంట్లో కూడా తక్కువగా ఉంటాడు. ఇది తినేటువంటి వారికి కూడా ఫ్లోరసిస్ అనేటువంటి రోగం కూడా ఉండదు. అందువల్లనే మనము మా కాలేజీ పిల్లలప్పుడు హాస్టల్లో పిల్లలందరినీ మీరు విచారించు, తెల్లవారు లేస్తారని రాగి గంజి మొట్టమొదటి తాపిస్తుంటాం. వాడు లక్షాధీశుడు కానీ మరొకరు కానీ మా హాస్టల్కి వస్తే రాగి గంజి తాగే తీరాలి. తద్వారా ఈ ఫ్లోరసిస్ అనేటువంటి ఒకది బలం తగ్గిపోతుంది. సద్దలు కూడా చాలా మంచిది. సద్దలు సజ్జలు అంటారు. ఇందులో ఏంటంటే రాగులు సద్దలు బియ్యము కొర్రలు అని ఈ యొక్క ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుంటాయి. అయితే ఈ బియ్యంలో ఉండినటువంటి యొక్క శక్తి త్వరగా అరిగిపోతుంది. జొన్నల్లో సజ్జల్లో ఉండినటువంటిది కొంతవరకు నిదానంగా జీర్ణమవుతుంది, నిదానంగా జీర్ణమవుతుంది. కనుకనే డయాబెటిస్ వాళ్ళందరికీ కూడాను గోధుమలు తినండి అని తింటారు. ఈ గోధుమల వల్ల తినేటువంటిది వల్ల ఫలితం ఏమొచ్చింది? ఆంధ్ర వాళ్లకు గోధుమలు పచ్చం పెట్టాలి, ఉత్తరాది వాళ్లకు బియ్యం పచ్చం పెట్టాలి. ఎందుకంటే బియ్యం వాళ్ళకు పచ్చం పెట్టి బియ్యం వాళ్ళు ఎక్కువ తినలేరు. దాంతో స్టార్చ్ బియ్యంలో గోధుమలో రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. 35% 75% ఉంటారు స్టార్చ్. అయితే బియ్యం తిన్నటువంటి వానికి ఈ స్టార్చ్ అనేటువంటిది త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. త్వరగా జీర్ణం కావడం వల్ల గ్లూకోస్ అధికంగా మారిపోతుంది. గోధుమలు సజ్జలు రాగులు కొర్రలు ఇలాంటివంతా కూడా నిదానంగా జీర్ణమవుతుంది. కొంచెం కొంచెంగా వస్తుంది కానీ ఒక్కతూరి పెరగదు. ఇలాంటి ఆహారంతో కూడా రోగాలు ఎంతనూ నివారణ గావించుకునేటువంటి ఉంటుంది. మందులే అవసరం లేదు. క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు కూడా ఉంటుంటాయి. ఈ విధంగా కూడా రోగ నివారణకు తగినటువంటి విధానాలు మనం పిల్లలకు పల్లెల వారికి కూడా చక్కగా బోధించాలి. నిమ్మరసం తాగు, చింతపండు రసం తాగు అని చెప్తే ఎందుకయ్యా ఎందుకు నాకు రుచి లేదు అని అంటారు. కాదు కాదు, ఈ రోగం యొక్క పటుత్వాన్ని ఈ రోగం యొక్క స్థితిగతులను చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. లేకపోతే నీ పళ్ళు పాడైపోతాయి, నీ నడుము వంగిపోతుంది, నీ కాళ్ళు వంగిపోతాయి అని వాళ్ళకి చక్కగా చెప్పాలి. భయం ఏర్పడిపోయి తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరుచుకుంటుంది. ఇక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ వాళ్ళకి జ్ఞానం కూడా లభిస్తుంది. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఉన్నారు. వాళ్ళకు శ్రద్ధ కలిగేటట్టుగా మనం బోధించాలి. ఈ విధంగా పల్లెల వారికి వారి స్థాయికి మనం దిగి వారికి తగిన రీతిలో బోధించినప్పుడే వారి రోగాలకును సాధ్యమైనంత వరకును మనము తీర్చిన వారమవుతాము, వారి ఆరోగ్యాన్ని కోరిన వారమవుతాము, వారి అభివృద్ధిని కూడా మనము చూసిన వారమవుతాము. మీరు ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క ప్రత్యేకంగా మీరు తీసుకోండి. ఈనాడు మనం నిర్ణయించినటువంటి నిర్ణయాలంతా కూడా తూచావను తడుచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. ఈనాడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలము ఈ యొక్క ఆడిటోరియంకు మాత్రమే నిర్ణయం కాకూడదు. గాలి ఏ విధంగా పరిగెత్తుతున్నదో ఆ విధంగా మన నిర్ణయాలు పరిగెత్తాలి. ఇంత శ్రమ పడినందుకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. దానితో పాటు దైవ విశ్వాసాన్ని, పవిత్రమైన భావాలను పిల్లల హృదయాల్లో కలిగేటట్టుగా వారికి బోధించాలి. ఎలాంటి మానవుడికైనా, నాస్తికుడైనా, యాస్తికుడైనా, ఆస్తిక నాస్తికుడికైనా, నాస్తికుడికైనా, ఎవరికైనా కూడా ఒక పాటలో ఉండినటువంటి యొక్క ఉల్లాసము ఎంతనో వారికి అభివృద్ధి పరుస్తుంది. ఎలాంటి నాస్తికుడైనా చక్కని ఒక ఉత్సాహం ఇచ్చేటువంటి పాట పాడుతుంటే తనకు తెలియకుండా తల ఊగుతుంది. కనుక ఒక విధమైనటువంటి గానంలో అంత ఆనందం ఉంటుంది. చూడండి, పద్యాలు చెప్తాం, రామ నన్ను కాపాడు అంటే అంత ఆకర్షణీయంగా ఉంటుంది. పదాల లోపల ఓ రామా నన్ను కాపాడు అంటే అది కూడా అంత ఆకర్షణీయంగా ఉంటుంది. అదే పాటలో వచ్చినప్పుడు రామా నన్ను కాపాడు అంటే ఎంత హృదయాన్ని కలిగిస్తుంది. కనుకనే భగవంతుని గానప్రియుడు అని చెప్పారు, అందువల్లనే గాన లోలుడు అని చెప్పారు. చక్కగా భజన చేయించాలి, అప్పుడే వారిలో చక్కని ఆనందము, ఒక ఆరోగ్యము, ఒక విధమైనటువంటి ఉత్సాహము బయలుదేరి తాము పవిత్రమైన పుష్టి సంతృష్టిని కూడా అందిస్తుంది.

ఇప్పటిదాకా మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1994 జనవరి 30వ తేదీన ఫ్లోరసెస్ సమస్యను ఎదుర్కొనే మార్గాలపై జరిగిన జాతీయ సదస్సు ముగింపు వేడుకల సందర్భంగా ప్రసాదించిన దివ్యోపన్యాసం మీరు విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: చెరకులోని తీపి, మిరపలోని కారము, నిమ్మలోని పులుపు, ఇవన్నీ భగవంతుని ఉనికిని ప్రబోధించేవే. తారలు వెలుగుతున్నాయి, గ్రహములు తిరుగుతున్నాయి, సూర్యుడు మండుతున్నాడు, గాలి వీచుచున్నది, వర్షములు కురియుచున్నవి, అన్నింటికీ ఉనికి భగవత్తత్వమే. భగవంతుని ఉనికి తెలియజేసేవే ఈ చర్యలన్నీ కూడను. పర్వతములు చూచినప్పుడు మహా ఆనందం వేస్తుంది, ప్రవాహమును చూస్తే ఆనందం ఉప్పొంగిపోతుంది, అడవులు చూస్తే ఆనందం ఉట్టిపడుతుంది. ఇవన్నీ భగవంతుని చిత్ర విచిత్రములే. ఇట్టి ప్రకృతి సౌందర్యము భగవంతుని ఉనికిని నిరూపిస్తూ వస్తున్నది.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి ప్రేమతో మనకి అనుగ్రహించిన రేడియో సాయి మాధ్యమం ద్వారా స్వామి సందేశాలు, భక్తుల అనుభవాలు, వాటి నుంచి పొందిన అనుభూతులు వింటున్న శ్రోతలందరికీ మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పూర్ణావతార సాయి ప్రత్యేక శీర్షిక మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. స్వామి జన్మదిన సందర్భంగా అందించే ఈ చిరుకానుక స్వామి పాదాల చెంత అర్పిస్తూ, పరివర్తనే పరమాత్మ లక్ష్యం, జీవన స్రవంతిలో తరాలు తరంగాల్లా వచ్చిపోతూ ఉంటాయి, భగవాన్ శ్రీ సత్యసాయికి సన్నిహితంగా మెలిగి స్వామికి సమవయస్కులైన తరం వారు కొందరు భగవాన్ ముఖత దివ్య సందేశాన్ని అందుకుని స్పర్శన సంభాషణ భాగ్యాన్ని నోచుకున్న తరం, కేవలం భగవాన్ దివ్యదర్శనంతో పులకితులైన భక్తుల తరం, స్వామిని చూడకనే స్వామి బోధనల పట్ల ఆకర్షితులై భక్తులైన తరం, ఇలా అన్ని తరాల వారు మన మధ్య ఉన్న స్వర్ణయుగం మనది. అన్ని తరాలకు సామాన్యమైన అంశమేదంటే వారందరిలో స్వామి ప్రభావంతో వచ్చిన మార్పు అని నిశ్చయంగా చెప్పవచ్చు. అవును, కలియుగంలో ధర్మ సంస్థాపనకు అవతరించిన పరమాత్మ ఎన్నుకున్న మార్గం మార్పు. మనుషుల హృదయాల్లో, ఆలోచనల్లో, నడవడిలో మానవాళిని వసుధైక కుటుంబం దిశగా నడిపించే మార్పు. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అవతారమూర్తి అందించిన సాధన పంచకం. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, సేవకు వెనకాడకు, నొప్పించకు ఎన్నడు అన్నది ప్రేమస్వరూపులైన స్వామి సందేశం. లీలలతో ఆకర్షించి, భజనలతో పవిత్రీకరించి, మీలోని దివ్యత్వాన్ని తెలుసుకోండి అని బోధించి, ప్రేమతో కూడిన నిస్వార్థ సేవను ప్రోత్సహించి, జ్యోతితో మరొక జ్యోతిని వెలిగించే విధంగా అందరిలో మంచిని పెంచే మార్పు నిర్విరామంగా నిరంతరంగా కొనసాగే వ్యవస్థను స్వామి ఏర్పాటు చేశారు. శతాధిక దేశాలకు విస్తరించిన ఆ వ్యవస్థ కార్యకలాపాలు నేటి కల్లోల ప్రపంచానికి శాంతి ప్రేమల సందేశాన్ని అందిస్తున్నాయి. భగవంతుని దివ్య ప్రణాళిక నిర్దిష్టమైనది. మొక్కై వంగంది మానై వంగదన్నది సర్వజ్ఞునికి తెలియని విషయం కాదు. అందుకే స్వామి చిరుప్రాయంలోనే మానవతా విలువలు హృదయాల్లో నాటుకోవాలని బాల వికాస్ తరగతులకు శ్రీకారం చుట్టారు. తాము నెలకొల్పిన విద్యాసంస్థలలో విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేశారు. ఎడ్యుకేర్ అనే సమగ్ర విద్యా విధానాన్ని అందించారు స్వామి. భావితరాలకు తమ సందేశాన్ని చేరవేసేది విద్యార్థులేనని చెప్పటానికి, పిల్లలే తన సంపద అని స్వామే ప్రకటించారు. ఆమని రాగానే కోయల గొంతు సవరించుకున్నట్టు స్వామి వల్ల ప్రభావితులైన విద్యార్థులు, యువత స్వామి ఆదర్శానికి తగినట్టు నడుచుకుంటూ ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు, మానవతా విలువలకు వన్నె తెస్తున్నారు. స్వామి వారందరికీ ఏ సందేశం ఇచ్చారో తెలుసుకోవడానికి స్వామి బోధలతో ఉత్తేజితులై వాటిని నిజాయితీగా ఆచరణలో పెట్టిన కొందరి అనుభవాలు చూస్తే చాలు. టెలికాం రంగంలో స్థిరపడిన ముంబై నివాసి సత్య 9 ఏళ్ల బాల వికాస్ డిప్లొమా పూర్తి చేశారు. అప్పట్లో ఆయన బాల వికాస్ అంటే ఆదివారాల్లో ఆట విడుపనే అనుకునేవారట. అక్కడ నాటిన విత్తులే దివ్య వృక్షాలుగా ఎదుగుతాయని, వాటి నీడనే తాను సేద తీరగలనని, స్ఫూర్తిని పొందుతానని ఊహించనేలేదు. విక్రయాల కోసం తమ ఉత్పత్తులలో లోపాలు కప్పిపెట్టడం, ఇతరుల ఉత్పత్తులను విమర్శించటం వ్యాపారంలో సామాన్యంగా జరిగేదే. కాని ఇది సత్యకు నచ్చలేదు. ఉన్నదున్నట్టు చెప్పే సత్యవర్తనే సత్యను ఆదుకుంది. ఖాతాదారు ఒకరు అతని సంస్థ ఉత్పత్తిలో అగుపించిన లోపాన్ని ఎత్తి చూపించారు. అయినా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండే సత్యమాటకు విలువనిచ్చి కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ను అతని సంస్థకే మంజూరు చేశారు. శిలలు పడి ఉంటాయి, చెట్లు స్పందిస్తాయి, మృగాలు ప్రతిక్రియ చూపిస్తాయి, మనిషికి మాత్రమే
భగవంతుడు ఉత్కృష్టమైన విచక్షణాజ్ఞానాన్నిచ్చాడు అని స్వామి చెప్తారు. మానవతా విలువలు నేర్పే శ్రీ సత్యసాయి విధానమే రాయి, చెట్టు, మృగాల స్థాయిని దాటి నేను మనిషిగా ఎదగడానికి తోడ్పడింది. జీవితం ఒక సవాలు, ఎదుర్కో అని స్వామి చెప్పే హితవు పాటించే శక్తినిచ్చింది. లాభనష్టాల వాణిజ్య ప్రపంచపు విషవలయంలో కూడా జీవన వ్యాపారాన్ని ఆధ్యాత్మిక పథంలో సక్రమంగా సాగించటానికి దైవం నాకెప్పుడూ తోడుగా ఉంది అని అంటారు సత్య. తల్లిదండ్రుల పట్ల విధేయత, పెద్దల యెడ వినయం, తోబుట్టవుల పట్ల ప్రేమ, బంధుమిత్రుల పట్ల ఆప్యాయతలు వంటి సనాతన ధర్మాన్ని ఘోషించే ఆదర్శాలు ఈ రోజుల్లో కరువవుతున్నాయి. వాటిని పాటించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి దేవ్ తనేజా. ఆయన కెనడా ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ ట్యాక్స్ ఆడిటర్గా సేవలందించారు. సీఎంఏ అనే కోర్సు చేస్తూ పరీక్షకు సిద్దమవుతున్న తరుణంలో తమ్ముడికి పెళ్లి కుదిరింది. పెద్ద కొడుకుగా తన బాధ్యతకు కట్టుబడి పరీక్షను వదులుకుని తండ్రి కోరిన విధంగా ఇంటికి తిరిగి వచ్చారు వారు. పరీక్ష రాసి ఉంటే మరింత పెద్ద ఉద్యోగం దొరికేదేమో కాని మనశ్శాంతి ఉండేది కాదు కదా. భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా నా జీవితంలో సమతుల్యత ఉండేలా స్వామి నన్ను కాపాడారు. నా ధర్మాన్ని నేను పాటించడంలో నాకు కొండంత అండగా నిలిచారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. నా చూపు జీవిత అంతిమ లక్ష్యం నుంచి మళ్లీపోకుండా విశిష్ట వ్యక్తులతో సాంగత్యం కలగటానికి స్వామి కృపే కారణం. జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క మంచి పని కుటుంబం కోసం కెరీర్ని వదులుకోవడం. భగవాన్ చెప్పినట్టు జరిగేదంతా మన మంచికే. నా జీవితంలో మరేదీ స్వామి ఇచ్చినదానికి సరితూగదు అంటారు దేవ్. ధర్మో రక్షతి రక్షితః అనే ఆర్యోక్తిని ఆయన దృఢంగా నమ్ముతారు.

భగవాన్ అవతార లక్ష్యాల్లో వేదోద్ధరణ ఒకటి. స్వామి విద్యార్థి శ్రీ సిపిఎస్ మణి వేదపాఠాన్ని కేవలం వల్లివేయడమే కాకుండా ఆచరణలో పెట్టిన వ్యక్తి. ఆయన సిజిఐ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ సంస్థలో సీనియర్ ఉద్యోగిగా పనిచేశారు. సత్యం వద ధర్మం చర, సత్యాన్నే పలుకు ధర్మ ప్రధాన నడు అనేది వేదవాక్యం. సత్యం పలికితే ఎదుటి వ్యక్తి భయపడతాడు, నువ్వు కాదు. ఒక్కసారి అబద్ధం చెప్పావంటే జీవితాంతం నువ్వే భయపడతావు అని ఒక మిత్రుడిచ్చిన సలహా దానికి సరిగ్గా సరిపోయింది. ఒకసారి రిజర్వ్ బ్యాంకుకు సమర్పించిన ప్రాజెక్టు నివేదికలో లాభాల శాతాన్ని పొరపాటున 10కి బదులు 12గా చూపించినట్టు గమనించారు. తన తప్పును ఒప్పుకోవాలా లేక ఎవరూ గమనించరు కాబట్టి ఊరుకోవాలా అని మథనపడ్డారు. ఎప్పుడూ సత్యమే పలకమని స్వామి చెప్పిన మాట గుర్తొచ్చి తన తప్పిదాన్ని పై అధికారికి చెప్పేశారు. ఆ రోజు హాయిగా నిద్రపోయారు.

అది జరిగిన రెండేళ్లకు పెట్టుబడుల బాధ్యత విశ్వసనీయుడైన వ్యక్తికి అప్పగించాలనుకుని అందుకు మణినే తగిన వ్యక్తిగా నిర్ణయించారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం వల్ల అలవరుచుకున్న నిజాయితీయే దానికి కారణం అంటారు మణి. ఒక సందర్భంలో స్వామి ఆయనతో, భక్తి నిమ్మని కోరుకో, నీకు శక్తిని ముక్తిని ఇస్తాను, యుక్తిని కూడా అన్నారు. శక్తి, స్వేచ్ఛ, జ్ఞానం వంటి సుగుణాలు భక్తిలో అంతర్లీనంగా ఉంటాయి. సత్ప్రవర్తనతో రుజుమార్గాన పోగలిగిన శక్తి స్వామి నుంచే పొందగలం అని చెప్తారు మణి. అమర్ అనే పంజాబ్ హైకోర్టు న్యాయవాది, శ్రీ సత్యసాయి గ్రామీణ జాగృతి సేవా సదన్ వ్యవస్థాపక సభ్యులు. స్వామి విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి కాగానే స్వామి వారిని పిలిచి, ఇక్కడ చదువు నేర్చుకున్నందుకు ప్రతిఫలంగా నాకేమిస్తావు అని అడిగారు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోతూ, మీరేమడిగితే అది అన్నారు అమర్. ఏమడిగినా ఇస్తానంటున్నావు, స్వామికి చెడ్డ పేరు తేకు. నా మాజీ విద్యార్థి ఒకరు నా బోధలకు ఆదర్శాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడనే మాట నా చెవిన పడకూడదు అన్నారు స్వామి. న్యాయవాద వృత్తిలో నేరస్తులు నేరాల మధ్య స్వయంకృతంగానో ఇతరుల మాటల మూలంగానో నైతికంగా తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భాలలో మనస్సు స్వామివైపే తిప్పి ఉంచాలి. బాబాపై ప్రేమతో జీవించు, లివ్ అండ్ లవ్ బాబా. ఎప్పుడూ బాబా గురించే ఆలోచించు, మైండ్ ఆన్ బాబా ఆల్వేస్ అని స్వామి చెప్పే మాటే తనను స్వామి పరీక్షలో నెగ్గేలా చేసింది అంటారు అమర్. ఈ కళాశాల పెట్టింది మీరు డిగ్రీలు పొందడానికి కాదు, మీలో ప్రతి ఒక్కరూ త్యాగ నిరతిని అలవరుచుకుని ఆత్మసాక్షాత్కారం పొందటానికి వీలుగా మీ గురించి మీరు తెలుసుకుని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికే అన్న స్వామి మాటలు అనుక్షణం ప్రతి స్వామి విద్యార్థి చెవిలోనూ మార్మోగుతూనే ఉంటాయి. బ్రిటన్లో పుట్టి పెరిగిన హితేన్ స్వేచ్ఛా ప్రవృత్తి కలిగిన మిత్రుల ప్రభావంతో దారి తప్పి జీవితంలో వెనుకబడిపోయారు. మాకు నీమీద నమ్మకం ఉంది, నువ్వు క్రమశిక్షణతో ప్రయత్నిస్తే సాధించగలవన్న స్వామి భక్తులైన తల్లిదండ్రులు అతన్ని ప్రోత్సహించారు. బాగా చదివి పట్టభద్రుడయ్యాడు. ఆ ఆనందంలో పూజాగృహంలో ఉన్న స్వామి పటం ముందు మోకరిల్లాడు. అంతకు ముందెన్నడూ దానిని పట్టించుకోనేలేని హితేన్ ఆ ఫొటోను తీసి చూస్తే, పటం వెనకాల నీ భవిష్యత్తు పరీక్షల మీద కాదు, నీ నడవడిక మీద, మనోబలం మీద, భగవంతుని ఆశీర్వాదం మీద ఆధారపడి ఉంటుంది అని సందేశం ఉంది. అదే అతనికి ఆత్మగౌరవం, కుటుంబ విలువల ఔన్నత్యాన్ని తెలియచెప్పి అతని భవిష్యత్తును తీర్చిదిద్దింది. చివరిగా హంగేరీ దేశస్థురాలైన సిల్వియా ఏమన్నారో కూడా విన్నాం. స్వామిని చేరాక 8 ఏళ్లలో నేను నా పొగరు పూర్తిగా తగ్గి మెత్తబడ్డాను, స్నేహశీలిగా మారాను. నేనేమీ ఇతరుల కన్నా భిన్నమైనదానను కాదని, నమ్రత కలిగి ఉండాలని గ్రహించాను. నాలోని ప్రతిభా పాటవాలను ఇతరులకు సహాయం చెయ్యడానికే వినియోగించాలి కాని నా స్వప్రయోజనం కోసం కాదని తెలుసుకున్నాను. మానవతా విలువలు అలవర్చుకుని వ్యక్తి సమిష్టి వైపు మరలడం స్వామి బోధించిన ప్రేమ, త్యాగం, సేవల ద్వారానే సాధ్యం. మానవాళి ఆనందంగా మనుగడ సాగించటానికి ఆ విలువలపై ఆధారపడిన సామాజిక పరివర్తన రావాలనేదే స్వామి ఆశయం. సాయిరాం.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాలా.

0: సంజీవ గారు, ఎన్నో విశేషాలు మీరు విశదంగా చెప్పారు. ముఖ్యంగా సత్యసాయి తత్వ ప్రచారం మారిషస్ ద్వీపంలో ఏ విధంగా జరుగుతోందో, సాయి జ్యోతి మారిషస్ ద్వీపానికి వచ్చిన తరువాత ఆ జ్యోతి ప్రస్తుతం సుమారు 7,000 గృహాల్లో నిత్యం వెలుగుతోందని చెప్పారు. మీరు చాలా సాయి భక్తులకు చాలా సంతోషించవలసిన విషయం అది. దాని వలన అంటే 7,000 మంది కొత్తగా సాయి భక్తులు అయ్యారన్నమాట. వాళ్లు తమ కార్యక్రమాల్ని ఏ విధంగా చేపడుతున్నారు, తమ జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటున్నారు, సాయి తత్వ ప్రచారానికి కోసం, సాయి గురించి తెలుసుకోవడం కోసం, ప్రత్యక్షంగా చూడ్డానికి కాని స్వామిని వారు ఏ విధంగా, మీ భాషలో చెప్పాలంటే ఆంధ్ర పుణ్యభూమికి వస్తున్నారు, ఏ విధంగా వాళ్లు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు, స్వామి మహాభినిష్క్రమణం తర్వాత వారు ఎన్నిసార్లు ఆసక్తిగా ఇక్కడికి వచ్చారు, స్వామి సిద్ధి పొందిన తర్వాత మారిషస్ ద్వీపంలో ఏమైనా లీలలు స్వామి స్ఫురింపజేశారా భక్తులకు, ఇటువంటి విశేషాలు ఏమైనా ఉంటే కొంచెం మా శ్రోతలకు చెప్పగలరా?
1: సరే చల్ల రామపని గారు, అంటే మారిషస్ దేశంలో అనే శ్రీ సత్యసాయి బాబా వారి సంస్థలు చాలా ప్రసిద్ధి గాంచినవి. ఈ ప్రస్తుతానికి అక్కడ మా ప్రభుత్వం వాళ్ళు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విశేషంగా మానవత విలువల గురించి ప్రత్యేకమైన పుస్తకాలు తయారు చేసి ఉపాధ్యాయులకు విశేషమైన శిక్షణ ఇచ్చి ప్రతిరోజు ప్రతి తరగతిలో గంటసేపు మానవత విలువల గురించి ఎక్కువ బోధిస్తున్నారు. దానికి కూడా పరీక్ష కూడా విద్యార్థులు రాస్తారు. ముఖ్యంగా మన బాబా వారు అదే ఏ విధంగా విద్యార్థులకు ఆదర్శ పౌరుగా తయారు కావాలి, అటువంటి మానవతా విలువలు గురించి చాలా వరకు విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఉన్నత పాఠశాలలో కూడా ఆదర్శ పౌరులు ఏ విధంగా మన పవిత్రమైన గ్రంథాల నుంచి మర్యాద పురుషోత్తమ శ్రీ రామచంద్ర ఏ విధంగా తమ చేష్టలు ఉన్నాయో చాలా వరకు అదే కథ రూపంగా అప్పుడప్పుడు నాటకాలు కూడా ప్రదర్శిస్తారు. మానవత విలువలు స్ఫురించే పాటలు తెలుగు భాషలో కానీ, హిందీ, తమిళం, మరాఠీ, ఫ్రెంచి, ఇంగ్లీష్లో కూడా చాలా వరకు పోటీలు కూడా ఏర్పాటు చేస్తారు. మొరిషస్ దేశంలో వచ్చిన అటువంటి పవిత్రమైన శ్రీ సత్యసాయి అఖండ జ్యోతి వల్ల ఇంకా మన బంగారు బాబా వారి భక్తులు సంఖ్య పెరిగింది. అది ఒక విశేషం. అందుకే మేము 2 సంవత్సరాల క్రితం శ్రీ సత్యసాయి సహస పాడుక మహాభిషేకం జరిపించాము. అప్పుడు మన పిఎస్ఎస్ శ్రీనివాసన్ చేత మధురై నుంచి సతీ సమేతంగా ఇంకా కొందరు భక్తులు ముంబై నుంచి, జ్యోతి దీప్ నుంచి అక్కడ చాలామంది వచ్చారు, పాల్గొన్నారు. మలేషియా దేశం నుంచి కొందరు వచ్చారు, ఇంగ్లాండ్ దేశం నుంచి కొందరు వచ్చారు. అందరూ ఒకే స్థలంకి వచ్చి 3 రోజులు మేము ఎంతో అద్భుతంగా అటువంటి కార్యక్రమం చేశాము. మేము అటువంటి కార్యక్రమం చేస్తూ ఉండగా ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక ఆయన గ్రహ చిత్రకారుడు వచ్చారు. ఆ అగ్ని నుంచి స్వయంగా మీకు చాలా చిత్రాలు ఒకసారి చూపిస్తాము, బాబా వారు ప్రత్యక్షమై అయినారు. ఒకసారి ఇలా చేశారు, తర్వాత తమ వెంతు గొప్పగా ముఖం కూడా ఎంతో చక్కగా వచ్చాయి ఆ జ్యోతి నుంచి. మేము పూజ చేస్తూ ఉండగా అక్కడికి మాత్రమే కాకుండా బొమ్మల నుంచి, బాబా వారి బొమ్మల నుంచి విభూతి, తేనె, అమృతం అక్కడి తనకు తానే వచ్చాయి. విభూతి బొమ్మల మీద అద్భుతం, ఉన్నాయి, బొమ్మలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు విభూతి వచ్చేటప్పుడు ఆంగ్ల అక్షరం ఓం లేదా ఒక శిరువ ఉంటుంది, లేదా ఒక చంద్రుడు నక్షత్రం కూడా కనిపిస్తుంది. అండ్ ఇటీవల గోడ మీద విభూతితో కృష్ణుడు అయితే ప్రత్యక్షమై అయినారు, కానీ స్వామి భగవాన్ బాబా వారి ముఖం కనిపించి ఆ వేణువు కూడా ఉన్నది. అంటే అక్కడ అటువంటి స్వామి వారి లీలలు చాలా వరకు వస్తూ ఉంటాయి. కానీ ఆ లీలలు వచ్చిన తర్వాత బాబా వారి భక్తులు ఇంకా సంఖ్య పెరిగిపోతున్నది. సంఖ్యలో మాత్రమే కాకుండా అంటే వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మంచిగా తయారైపోతుంది. మరుసే దేశంలో మాంసం తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ బాబావారి తత్వాలు విని తర్వాత భజనలలో పాల్గొన్న తర్వాత ఇదంతా మానేసి శాఖాహారులు తయారైపోయారండి. అది చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే శాకాహారం గురించి మన బంగారు బాబా వారు అహింస గురించి చాలా వరకు ప్రబోధించారు. అక్కడ చాలా వరకు మన బంగారు బాబా తమ సత్యం శివం సుందరంలో ఏమేమి రాశారో భక్తులకు వేదం లాంటిది. ఈ విధంగా మొరిషస్ దేశంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాము. అఖండ భజన అనేది పెద్దగా అక్కడ జరుపుకుంటారు. మన బాబావారి జయంతోత్సవాల ముందు అక్కడ ప్రతి పట్టణంలో దాదాపు వివిధంగా అఖండ భజనలు ఒకే రోజులో ఒక 20 కేంద్రాలలో 24 గంటల సేపు అఖండ భజన రాత్రింపగలు ఇటువంటి భజనలు చేసి రాత్రంతా భక్తులు ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం వరకు అంటే నిద్రపోకుండా అటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. మా దేశంలో ఉన్న ఆకాశవాణి మరి దూరదర్శనంలో కూడా ప్రత్యేకంగా ఆంగ్లంలో ఫ్రెంచ్ భాషల్లో బాబావారి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా మానవత విలువల గురించి అది అక్కడ ఉన్న మా వాడుక భాషల్లో చాలా వరకు అనేక కార్యక్రమాలు పోటీలు కూడా జరుగుతాయి. అంత్యాక్షరి కార్యక్రమాలు భజనలు సంస్కృత భాషలో జరుగుతాయి. అంత్యాక్షరి సత్యసాయి భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు, వాటికి పోటీలు కూడా జరుగుతాయి. అక్కడ భజన కార్యక్రమాలు అంటే ఏ విధంగా మీరు ఇక్కడ సంస్కృత భాషలు భజనలు పాడతారో అక్కడ కూడా అలాగే. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు, తమిళం, మరాఠీ ఉన్నారు, కాబట్టి ఆయా భాషల్లో కూడా అదే భజన సాయి భజనలు కూడా పాడతారు. అక్కడ మేము చర్చిలకి వెళ్తాము, అక్కడ మమ్మల్ని పిలుస్తారు. అక్కడికి వెళ్ళి మన మానవతా విలువలు కూడినటువంటి భజనలు కూడా అక్కడ పాడతారు. వాళ్ళ భాషల్లో కూడా యేసుక్రీస్తు గురించి అదే మాట్లాడతారు, వాళ్ళ భాషల్లో ఉన్నటువంటి పాటలు కూడా పాడతారు. ఈ విధంగా అప్పుడప్పుడు ఇతర మతాల అంటే ప్రవక్తలు పిలిచి ఒకే ఒక వేదిక మీద అంటే ప్రతి మతంలో ఉన్న అటువంటి ప్రత్యేకతలు వాళ్ళు వచ్చి మాట్లాడతారు. పండగల రోజులు ప్రతి సంవత్సరం సత్యసాయి సమితిలో పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ మతంలో ఉన్న అటువంటి విలువల గురించి మాట్లాడతారు. క్రిస్మస్ ఉన్నారని అనుకోండి, అదే వాళ్ళ చర్చ్ నుంచి ఎవరు వచ్చి అదే యేసు ప్రభువు యొక్క తత్వం గురించి మాట్లాడతారు. అదే సర్వమత సర్వమత్వం అంటే అంటారే, అదే అక్కడ కూడా మొరిషస్ దేశంలో ఈ విధంగా జరుగుతాయండి.
0: మీరు వాడుక భాషలో అక్కడ వినిపిస్తాము స్వామి తత్వం గురించి అన్నారు, అక్కడ వాడుక భాష ఏమిటండి? అక్కడ వాడుక భాషలో కూడా భజనలు పాడతారా మీరు? వాడుకో భాషలో ఒక భజన పాడి వినిపించండి, తెలుగులో ఒక భజన పాడి వినిపించండి.
1: సరేనండి. అంటే మేము భజన పాడతాము, భజన పాడటంలో రాగం, తాళం, ఇంకా భావం చాలా ముఖ్యమైనది. బాబా వారు చెప్పిన ప్రకారంగా అక్కడ ఎక్కువగా సంస్కృత భాషల్లో మన భజనలు ఏ విధంగా మీరు పాడతారు, రాగం తాళంతో అక్కడ కూడా పాడతారు. సంస్కృతం రాని వాళ్ళకి అక్కడ వాడుక భాషలో కూడా కొందరు మంచి మంచిగా రాసి అది పాడతారు. అందరూ క్రియోల్ అండి. క్రియోల్ అనే భాష ఫ్రెంచ్ దగ్గరగా ఉంది. ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను. కిమానియ తుబ్యే అంటే మీరు ఎలా ఉన్నారు. వి ముబ్యే అంటే అవును నేను బాగున్నాను. ఇప్పుడు ఒక చిన్న అలాంటి భజన పాడతాను. కితో ప్రియే అల్లా, కితో ప్రియే విష్ణు, కితో ప్రియే శివ, నుతు ఎన్సే.

0: అంటే భగవంతుడు రెండు లేడు, ఒక్కడే. ప్రతి మతంలో తమ ఒక పేరుతో పిలుస్తారు, ఒక రూపంలో కొలుస్తారు, భేదాలు లేవు. ఏకం సద్ బహుధా వదంతి, మన వేదాలు ఘోషిస్తాయి. భేదాలు లేవు, భేదాలు మానవ మనస్సులు మాత్రమే ఉన్నది. మన బాబా వారు చెప్పిన ప్రకారంగా మీరు ఏ భగవంతుడు కొలుస్తారో నేను ప్రత్యక్షమే అవుతాను. అది రాయి అనుకుంటే రాయి అయిపోతుంది, ఆ రాతి భగవంతుడు అనుకుంటే అది ఆ అటువంటి భగవంతుడి ప్రత్యక్షమై అవుతారు. ఈ విధంగా అక్కడ క్రియోల్ భాషలో పాడితే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ జానపద రీతిగా సెగ అంటారు. సెగలో మానవతా విలువకి సంబంధించిన పదాలు లేవు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. రాగం, తాళం, ఇంకా భావ మాటలు అంటే అక్కడ చాలా చక్కగా, అంటే భాష రాని వాళ్ళకి, సంస్కృతం రాని భాష వాళ్ళకి, హిందీ రాని వాళ్ళకి అక్కడ మాతృభాష క్రియో భాష కదా, ఈ భాషలో మాట్లాడితే అందరికీ ఎంతో భక్తి భావంతో పాల్గొంటారు, అందరూ కలిసి పాడతారు. ఇక్కడ ఈ ఆంధ్ర పుణ్యభూమిలో తెలుగు భాషలో పాడితే అందరికీ బాగా అర్థం చేసుకుంటారు. అందుకే ప్రతి దేశంలో చైనా దేశం అనుకోండి, చైనీస్ భాషలో పాడతారు. భాషలు వేరైనా భావం ఒక్కటే.
1: చాలా గొప్ప మాట చెప్పారు, భాషలు వేరైనా భావం ఒక్కటే. వసుధైవ కుటుంబకం అనే భారతీయ తత్వానికి, ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భారతీయ తత్వానికి ప్రతీకగా శ్రీ సత్యసాయి బాబా వారు మనల్ని కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ప్రేమ, త్యాగం, సేవ, శాంతి అనే నాలుగు జ్యోతులతో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా ఒక కుటుంబం అన్న భావనని మనలో ప్రతిక్షణం నిలబెడుతూ ఆ జ్యోతి ఆరకుండా మనలోని వారి తత్వాన్ని నిలుపుతూ ఉన్నారు. మీరు క్రియోల్ భాషలో చక్కని భజన వినిపించారు, దాని అర్థం కూడా తెలియచేశారు. నేను మారిషస్ దేశంలో ఉండగా క్యాత్రబోన్ ప్రాంతంలో అనుకుంటాను, పెద్ద హాలులో భజన జరిగింది. ఒకసారి ఇలాగే ఉత్సవాలు జరిగాయి, బాబావారి పుట్టినరోజు ఉత్సవాలు జరిగాయి. అప్పుడు నేను కూడా ఒక పాట పాడినప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు నాకు కూడాను. కానీ తెలుగులో ఇక్కడి భజనలు మీరు అక్కడికి తీసుకెళ్లి పాడతారా? ఇక్కడ సీడీలు కొనుక్కుని, క్యాసెట్లు కొనుక్కుని, ఇక్కడ పాడిన వారి భజనలు విని ఇదే రాగంలో అక్కడ పాడుకుంటారా తెలుగులో కూడా? ఎందుకంటే తెలుగు అక్కడ చాలా స్థానికంగా చాలా పరివ్యాప్తంలో ఉంది, చాలా ప్రచారంలో ఉంది కదా తెలుగు భాష. మీరు తెలుగు ఉపాధ్యాయులుగా ఉన్నారు, తెలుగు భాషా శాఖకు అధ్యక్షులుగా ఉన్నారు మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ లో. తెలుగు భాషకు, భాషను పరిపుష్టం చేస్తూ అంటే బలాన్ని చేకూరుస్తూ స్వామివారి భజనలు తెలుగు భాషను మరింత ప్రోత్సహించడానికి ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? స్వామివారి భజనలు ఏ విధంగా తెలుగు భాషకు ఉపయోగపడుతున్నాయో కొంచెం తెలియజేస్తారా? తెలుగులో ఒక భజన కూడా పాడితే సంతోషిస్తాం.
0: చాలా సంతోషం. నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య దగ్గర నుంచి తెలుగు భాష నేర్చుకున్నాను. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు ఆచార వ్యవహారాలు, తెలుగు ఆహార విహారాలు, తెలుగు వాళ్ళ కట్టు, జుట్టు, బొట్టు, తీరు, తెలుగు వాళ్ళ పేరిడి నృత్యం, తెలుగు వాళ్ళ ఆంధ్ర నృత్యం, తెలుగు వాళ్ళ కూచిపూడి నృత్యం, తెలుగు వాళ్ళ శిల్పం, తెలుగు వాళ్ళ కళాచారం, తెలుగు వాళ్ళ ముగ్గుల వరకు నేను కొంతవరకు నేర్చుకునే తర్వాత నలుగురికి కూడా నేను అటువంటి తెలుగుతనం అది ఇంకా తెలుసుకోవడానికి అది బోధిస్తున్నాను. అందుకే చిన్నప్పటి నుంచి బాబా వారు మా హృదయ నివాసి అని పేరుతో నేను మా ఎల్లప్పుడూ బాబా వారిని తలుస్తూ ఉంటాను. మా తాతయ్య మాకు ప్రసాదించిన ఒక విశిష్టమైన గ్రంథం, నాది వేదం లాంటిది, దాని పేరు తెలుగు పెద్ద బాల శిక్ష. తెలుగు భాష దాని నుంచే నేర్చుకున్నాను. అందులో ఉన్న తెలుగు వ్యాకరణం, తెలుగుకి సంబంధించిన సూక్తులు, తెలుగు కథలు, మర్యాదలు, అన్ని కావలసినవన్నీ తెలుగు పెద్ద బాల శిక్షలో కనిపిస్తుంది. తెలుగులో కొంతవరకు పరిజ్ఞానం కలిగి నేను సత్యసాయి బాబా వారి గురించి నేను కీర్తనాలు కూడా రాయనారంభించాను. ఇప్పటి వరకు 12 సీడీలు కూడా తయారు చేశాము. మా శిష్యులు ఉన్నారు, శ్రీ దేవరాయ్ బంగారి గారు, అతను కూడా నేను రాసిన భజనలు రాగం కూడా సమకూర్చి ఎంతో చక్కగా అటువంటి సీడీలు తయారు చేశాము. సీడీలు తయారు చేసిన తర్వాత మా ఉద్దేశం అంటే శ్రీ సత్యసాయి పాదుక సమితి, దానికి నేను ముఖ్యంగా ఉన్నాను. మన భగవాన్ బాబా సత్యసాయి బాబా వారి సీడీలు తయారు చేసేటప్పుడు విశేషంగా తయారు చేసి 1000 ప్రతులు చేసి 2000 ప్రతులు చేసి అందరికీ దానం చేస్తాము. ఒక పైసా కూడా తీసుకోకుండా ఇటువంటి ఎంతో ఎవరికి తెలియకుండా మేము ఇస్తూ ఉంటాము. అంటే భక్తులకు ఉచితంగా అందజేస్తాము. ఈ విధంగా చేస్తే మేము రాసినటువంటి సత్యసాయి తెలుగులో భజనలు వాళ్ళు నేర్చుకుని భజన కార్యక్రమాల్లో కూడా అవే పాటలు పాడతారు. నేను ఒక చిన్న అటువంటిది నేను పాడతాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయనే మన బంగారు బాబా, దానికి ఒక చిన్న భజన.

0: అక్కడ పిల్లలు కూడా ఎంతో చక్కగా శ్రీ సత్యసాయి బాబా వారి కీర్తనలు పాడతారు. బాల వికాస్ తరగతికి ప్రతి శనివారం 1 గంట నుంచి 2:30 వరకు అదే జరుగుతుంది. నేను మన బాల వికాస్ తరగతికి వెళ్ళి ప్రత్యేకంగా, అంటే పిల్లలు ఎక్కువగా ఆట వాళ్ళు చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం, అందుకే నేను ప్రతి శనివారం ఒక్కొక్క ఊరికి వెళ్ళి సత్యసాయిబాబా వారి కేంద్రాలకి వెళ్ళి నాకు మన బంగారు బాబా నాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక కళలు వాళ్ళకు కూడా నేను కొంతవరకు బోధిస్తాను. ఉదాహరణకి రావి పత్రాల మీద గీయటం, అంటే మేము ఆకులు చెట్టు నుంచి కింద పడినప్పుడు ఏం చేస్తాము, చిత్తకుండలు వేసి పారేస్తాము. అటువంటి పారవేసినటువంటి వస్తువు మళ్ళా తీసుకుని శుభ్రం చేసి దాని మీద ఏదో బొమ్మ గీసి రంగులు పూసి ఇంకా దాని ఒక విలువ ఉంటుంది. నేను చాలా వరకు ఈ పద్ధతితో చేస్తాను. విద్యార్థులకు నిరుపయోగ వస్తువులు మళ్ళా ఉపయోగపడితే అటువంటి శిక్షణ ఇస్తున్నాము. థెమకోల్ ఉన్నానుకోండి, ఒకసారి దాంతో పని అయిన తర్వాత పారేస్తాము, మళ్ళా తీసుకుని అనేక కళారూపాలు తక్కువ సమయంలో ఎట్లా మళ్ళా ఉపయోగించాలో, ఉన్న వస్తువును వ్యర్థం చేయకూడదు. అదేవిధంగా మేము తినేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, ఊరికే మాటలు మాత్రమే కాకుండా మేము వాడుకలు పెట్టాలి. విద్యార్థులకు ఇవన్నీ బోధిస్తాము. తర్వాత మా కళలు ఇంకా ఒకటి ఉన్నది, 7 రంగుల కలములు కట్టి ఒకేసారి రాయటం. విద్యార్థులకు అంటే చాలాసార్లు విద్యార్థులలో నేర్చుకోవలసిన కళలు చాలా ఉన్నాయి. అంటే విద్యార్థులు పాఠశాలకి వెళ్ళి వాళ్ళు పాఠాలు నేర్చుకునేటప్పుడు కళలు చేయడం వాళ్ళు తక్కువ సమయం వస్తుంది. అందుకే వాళ్ళు నా కళలు అంటే బయట రావడానికి నేను కొంతవరకు సహకరిస్తున్నాను. చాలా వరకు వాళ్ళ పేర్లు రాసి రాసిన తర్వాత వాళ్ళే రంగులు వేస్తారు, ఎందుకంటే అటువంటి పనిలో వాళ్ళు కూడా ఒక భాగం తీసుకుంటారు. ఈ విధంగా నేను ప్రతి సత్యసాయి సమితికి వెళ్ళి ఈ విధంగా విద్యార్థులకు సత్యసాయి బాబా వారి బాల వికాస్ విద్యార్థులకు ఈ విధంగా సహకరిస్తున్నాను.
1: సంజీవ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి విపులంగా ఎన్నో విశేషాలు మా శ్రోతలకు తెలియజేశారు. మీతో ఈ విధంగా సంభాషించడం ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన నిజంగా స్వామి అనుగ్రహం. చివరగా మీరు ఇక్కడ సత్యసాయి భక్తులకు మీ యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన సందేశం ఇవ్వదలుచుకున్నారు అన్నట్టు మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా మీ పేరు నమోదవుతుందని మాకు తెలిసింది. ఏ అంశం మీద మీ యొక్క పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయ్యే అవకాశం మీకు లభించింది, కొంచెం వివరిస్తారా?
0: రావి ఆకు మీద బొమ్మలు గీయటం, ఈ విద్య నేను ఎవరి దగ్గర వెళ్లి నేర్చుకోలేదు, తనకు తానే నాలో వచ్చింది. బొమ్మలు గీసేటప్పుడు మన భగవాన్ బాబా వారే నాలో నా మనస్సులో వచ్చి గీస్తారు. గీసేవారు ఈయన, నా ద్వారా నేను ఒక ఒక పనిముట్టులాగా ఉన్నాను. ఆ పనిముట్టు పట్టుకుని పనిచేయటం మన స్వామివారే. ఇటువంటి భావంతో ఏదైనా పని చేస్తే మా ద్వారా చేయిస్తారు అనే ఇటువంటి భావంతో నేను ఏదైనా పని చేస్తాను. ఈ విధంగా మా విద్యార్థులకు కూడా చెప్తాము, స్వార్థం అనేది త్యాగించాలి. శ్రీ సత్యసాయి బాబా సమితి ఇటువంటివి ఉన్నాయి, మన అహంభావం తగ్గించాలి. అప్పుడు భగవంతుడి వారి దగ్గర ఇంకా దగ్గరగా ఉంటాము. ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ప్రశాంతి నిలయానికి యాత్ర చేస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళు సెలవు పెట్టుకుని ఆంధ్ర పుణ్యభూమి కాకుండా యావత్ భారత పుణ్యభూమిలో ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రధాన దేవాలయాలు, సంస్కృతి సాంప్రదాయ స్ఫురించే ప్రదేశాలు దర్శిస్తారు. నేను ఈసారి ఆంధ్ర పుణ్యభూమికి వచ్చి ముఖ్యంగా 12 స్థలాల నుంచి, మీ ఆంధ్ర పుణ్యభూమి నుంచి కొద్ది మట్టి తీసుకుని వెళ్తున్నాము. ఇటీవల గత వారం నేను ఆ ప్రశాంతి నిలయ వైకుంఠం దగ్గర ఉంటూ స్వామివారి సన్నిధి దగ్గర కొద్ది మట్టి తీసుకుని వెళ్ళాను. అదేవిధంగా ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన అరే హనుమత్ పారాయణ జరుగుతుండగా అక్కడ ఉన్న ఒక భక్తుడి వారి హస్తాల నుంచి కొద్ది మట్టి, శివం దగ్గర నుంచి కొద్ది మట్టి తీసుకుని వెళ్తున్నాము. ఈ మట్టి చాలా పవిత్రమైనదని అక్కడ ఉన్న మా దేశస్థులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఈ స్వామివారి అనుగ్రహం వల్ల ఇక్కడ మట్టి తీసుకుని వెళ్తున్నాము. అక్కడికి వెళ్లి అక్కడ ఒక ఆంధ్ర పుణ్యభూమి మట్టి పండగ చేస్తాము. ఎందుకంటే ఈ ఆంధ్ర పుణ్యభూమి నుంచి మా పూజనీయులైన పూరికులు అటువంటి వాళ్ళ కాలి మోపి అటువంటి మట్టి తాకినారని అటువంటి భావనతో, కొద్దిగా అటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నామండి. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా మంది మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమాధి దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు గ్రామాలకు వెళ్లి ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు కూడా సేవ కార్యక్రమాలు పాల్గొంటారు. ప్రశాంతి నిలయంలో కూడా అక్కడ అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళ సేవలు అందిస్తున్నారండి. నేను ఇచ్చే సందేశం, నేను పెద్దవాణి కాను, మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మాకు బోధించినవన్నీ ఏదో పుస్తకం నుంచి లేదా ఏ వాక్యం భగవాన్ బాబా చెప్పారు తీసుకోండి, ఎక్కువ కాదు, ఏదో ఒక వాక్యం తీసుకోండి, దాన్ని బాగా ధ్యానం చేసుకోండి, బాబా వారు చెప్పినది వాడుకలో మీరు పెడితే చాలు, జీవిత సార్థకం అవుతుంది, మోక్షం ప్రాప్తిస్తుంది, నా దృఢమైన విశ్వాసం అండి.
1: చాలా అద్భుతంగా చెప్పారు సంజీవ గారు. మీ వాక్కులో మీ నిబద్ధత తెలుస్తుంది. బాబావారి, సత్యసాయి బాబావారి సేవలను మరింత విస్తృతంగా చేయడానికి మారిషస్ ద్వీపంలో మీరు భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఏ విధంగా భవిష్యత్తులో మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడానికి, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తత్వ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎటువంటి కృషి చేయడానికి మీరు సన్నాహాలు చేస్తున్నారు, ఇటువంటి ఆలోచనలు మాతో పంచుకుంటే సంతోషిస్తాం.
0: సరే శ్రీ చల్లరామ పని గారు, అంటే భవిష్యత్తులో అక్కడ వెండి పాడుకలు అటువంటి దాన కార్యక్రమం చేయడానికి ఆలోచించాము. 1008 పాడుకలు జత పాడుకలు పంచిపెట్టడం, ఒక పెద్ద సత్యసాయి పాడుక పూజలో అది అందరినీ పిలిపించి అది వెండి పాడుకలు దాన కార్యక్రమం చేయదలుచుకుంటున్నాము. దీంతో పాటు మా మొరిష దేశంలో మాట్లాడే భాష క్రియోల్లో మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన అటువంటి ముఖ్యమైన అటువంటి సూత్రాలు లేదా చిన్న చిన్న పుస్తకాలు, చిన్న కథ ఉన్నది. ఆ చిన్న కథలు మా వారుక క్రియోల్ భాషలో అనువాదం చేసి అది ప్రచురించి అందరికీ పంచిపెట్టడం అది సంకల్పం చేస్తున్నాము. ఎందుకంటే బాబా వారి మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తత్వాలు అందరికీ తెలుసుకోవాలి. ఎందుకంటే మానవులం మన సత్యసాయి బాబా వారు అంటూ ఉంటారు జంతువునా నర జన్మ దుర్లభం. ఇటువంటి మానవ జన్మ ఎత్తాము, మరి దానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం తెలిసిన వాళ్ళకే మంచిగా చేస్తారు, చెడ్డ పని చేయరు. పరోపకారార్థం ఇదం శరీరం. మేము మానవులం, మానవుడుగా జీవించాలి, చక్కగా జీవించాలి. మా పరిసరంలో ఉన్న వాటి అన్నిటికీ బాగా పడాలి. అటువంటి ఇది నిజమైన ప్రార్థన పూజ. ఇవి మాత్రమే కూర్చుని పూజ చేయటం సరిపోదు. ఆధ్యాత్మికంలో ఇది ఒకే ఒక శాతం, ఇంకా ఎన్నెన్నో చేయాలి. ఏ పరిస్థితిలో మేము ఉన్నా, ఎక్కడ ఉన్నా బాబావారి కార్యక్రమాలు జరగాలి. ఎందుకంటే మన శ్రీ సత్యసాయి బాబా వారు సర్వంతర్యామి, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మాతో పాటు మన తోడు నీడగా ఉన్నారు. ఈ విధంగా చేస్తే మా జీవితం ఎంతో సార్థకం అవుతుంది. సాయిరాం,
1: మారిషస్ దేశంలో ఉన్న సత్యసాయి సేవా సంస్థలు ద్వీపం మొత్తం విస్తరించి ఉన్నాయని చెప్పారు. మీరు ఏ సంస్థకైనా సేవా సమితికైనా మీరు అక్కడ కార్యనిర్వహణ అధ్యక్షులుగా గాని ఏమన్నా పదవులు నిర్వహిస్తున్నారా? సేవా సంస్థల్లో భాగంగా భాగస్వామ్యం ఎటువంటి సేవ చేస్తున్నారు, ఏ విధంగా సేవ చేస్తున్నారు?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు. కానీ నిజంగా చెప్పాలంటే నేను దేశమంతటా తిరుగుతూ ఉంటాను. అనేక స్థలాలలో శ్రీ సత్యసాయి బాబా సవిత్రుల్లో ఏదో ఒక సంస్థ నన్ను పిలుస్తూ ఉంటారు. పిలిచి బాబా మన సత్యసాయి బాబా వారి గురించి నేను చదివినవన్నీ, చదివిన తర్వాత నేను గ్రహించిన మన సత్యసాయి బాబా వారి తత్వాలు మా భాషలో నేను చెప్తూ ఉంటాను. అందుకే నేను ఒకే ఒక శ్రీ సత్యసాయి సమితి, నేను అటువంటి ఒకే ఒక సమితిలో నేను లేను. కానీ శ్రీ సత్యసాయి పాడుక సమితి కార్యనిర్వాహకులుగా ఉన్నాను. ఎందుకంటే మొరిష దేశంలో ఉన్న సత్యసాయి సమితులు వాళ్ళ సంస్థ యొక్క ప్రారంభోత్సవం కానీ లేదా ఏదో ఒక పండుగ చేస్తారో, మా శ్రీ సత్యసాయి పాడుక సమితి పిలిచి మేము అటువంటి స్థలాలకి వెళ్లి శ్రీ సత్యసాయి పాడుక పూజలు చేస్తాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అటువంటి ఒక ప్రత్యేకమైన పాడుక మాకు అంటే చేచార్ వారి సహాయంతో ఒక జత పాడుక వెండి పాడుకలు మాకు ప్రసాదించారు. దీంతో పాటు పెద్ద వెండితో తయారు చేసిన సత్యసాయి పాడుక పీఠం అదేవిధంగా మధురైలో కూడా ఉన్నది. మేము ఎక్కడికి వెళ్లినా అన్ని తీసుకుని మా సామాను సామాగ్రి అన్నీ తీసుకుని వెళ్లి అటువంటి పాడుక పూజలు పాల్గొంటాము. దేశమంతా ఎక్కడ మమ్మల్ని పిలిస్తే వెళ్తాము. అదే ఎవరైనా మాకు పిలిస్తే మన శ్రీ సత్యసాయిబాబు వారే మమ్మల్ని పిలుస్తున్నారు అక్కడికి అని. అందుకే మేము వెళ్లి ఎంతో ఆనందంతో ఇటువంటి పండుగలు శ్రీ సత్యసాయి పండుగ జరుపుకుంటాము. అటువంటి శ్రీ సత్యసాయి సంబరాలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి. శ్రీ సత్యసాయి పాదుక పూజల్లో విశేషముగా వచ్చే ప్రతి భక్తుడు స్వయంగా ఆ పాదుకల మీద అభిషేకం చేయడానికి అవకాశం ఇస్తాము. అది ఒక విషయం. 1000 మంది 2000 మంది వచ్చినా సమయం చూడకుండా అటువంటి కార్యక్రమం చేస్తాము. శ్రీ సత్యసాయి పాదుక పూజలు చేస్తూ ఉండగా మధ్య మధ్యలో అది మంత్రాలు అంటే పంచ సూక్తాలు పఠనం చేస్తాము. ఆపి శ్రీమద్ రామాయణములో ఉన్న పాదుకల విశేషాల గురించి భరతుడు శ్రీరామచంద్రుడు జరిగినటువంటి సంవాదం లేదా భాగవతంలో జరిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మరి సుధామ ఏ విధంగా భగవంతుడు భక్తుల పాదాలు కరిగారు, కొన్నిసార్లు అనమాచార్య సంకేతం బ్రహ్మ కరిగిన పాదము కూడా చేస్తాము, లేదా బైబిల్లో ఉన్న ఏ విధంగా యేసు ప్రభువు తమ భక్తుల పాదాలకు అదే శుభ్రం చేశారు నీళ్లతో. ఈ విధంగా శ్రీ సత్యసాయి పాదుక పూజలు ఏ గ్రామంలో జరిగితే పెద్ద పండుగ, దానికి పూర్వం నగర సంకీర్తనం చేస్తాము. ఈ విధంగా చిన్న చిన్నగా శ్రీ సత్యసాయి బాబా వారి కార్యక్రమాలు జరుపుకుంటాము. సాయిరాం.
1: శ్రీ సత్యసాయి సంబరాలు అనే మాట చాలా చక్కగా వాడారు మీరు. మేము కూడా అదే విధంగా ఇక్కడ ఎన్నో రకాలుగా స్వామి పేరుతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. మీ విలువైన సమయాన్ని కాలాన్ని వినియోగించి మా స్టూడియోకు వచ్చి ఎన్నో విశేషాలు విపులంగా విశదీకరించి మాతో పంచుకున్నందుకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల తరఫున, ముఖ్యంగా సత్యసాయి సేవా సమితి కోటి విభాగం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రీ సత్యసాయి బాబా వారు మీకు ఇదే విధంగా నలుగురికి స్ఫూర్తినిచ్చే విధంగా సేవ, ప్రేమ, శాంతి, త్యాగమే మూలస్తంభాలుగా మూలధనాలుగా మీ కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మీ కుటుంబం మీద, మీ మీద, మారిషస్ దేశం మీద ఇలాగే సంపూర్ణంగా వర్షించాలని భారతదేశం తరఫున, సత్యసాయి సేవా సంస్థల తరఫున హృదయపూర్వకంగా ఆత్మీయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. నమస్కారం. ఓం శ్రీ సాయిరాం.
0: అంటే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి హైదరాబాదు నిర్వాహకులకు, ముఖ్యంగా శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారికి తమ బృందంతో ఇటువంటి ధ్వని ముద్రణ చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ, భక్తులందరికీ, మొరిష తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా యావత్ మొరిష దేశంలో ఉన్న శ్రీ సత్యసాయి బాబా వారి భక్తుల తరఫున మా హృదయపూర్వక శ్రీ సాయిరాం. జై సాయిరాం. జై జై జై జై జై జై సాయిరాం.
2: ఇంతవరకు మీరు శ్రీ సంజీవ్ అప్పడు గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం విన్నారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి సేవా సమితి కోటి వారి ప్రత్యేక సమర్పణ.

0: ఓం శ్రీ సాయిరాం. స్త్రీలు కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో తమ జీవితాలలో విభిన్న భూమికలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇహపర జీవిత సుఖశాంతులకు ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. విశ్వాసమే మీ శ్వాసగా ఉండాలి అంటారు స్వామి. ఆ మాటను త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ, అక్షరాలా పాటిస్తూ తమ జీవన ప్రయాణాన్ని స్వామివారి బాటలో సాగిస్తున్న కొంతమంది మహిళల అనుభవాలను, వారు నేర్చుకున్న జీవిత పాఠాలను వారి మాటల్లోనే వింటూ స్ఫూర్తిని అందుకోవటానికి చేసే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ కార్యక్రమం సాయి పథంలో మహిళ.
1: భగవంతుడు భక్తులపై ప్రేమతో వారిని ఉద్ధరించడానికే అవతరిస్తాడు. మనిషిగా పుట్టినవాడు పశువుగా దిగజారిపోకుండా ముందు మనిషిగా నిలదొక్కుకోవాలి. మానవ లక్షణాలని అభివృద్ధి చేసుకుని, మానవత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించిన వారికే దివ్యత్వం వైపు ప్రయాణం సాగించటానికి అర్హత లభిస్తుంది అంటారు స్వామి. ఈ క్రమాన్ని అనుసరించి అభివృద్ధికి సహాయం చేయటానికి వచ్చిందే సత్యసాయి అవతారం. ఉద్ధరే దాత్మనాత్మానం అన్నట్లు స్వామి వెన్నంటే ఉండి నడిపిస్తారు, కాని ముందుకు అడుగువేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. విలువలను బోధించి జీవన మార్గాన్ని నిర్దేశించారు స్వామి. దానిని అనుసరించి ఆచరించాల్సిన బాధ్యత మనపై ఉంది. భగవంతుని వైపు ఆకర్షించబడడానికి, భగవత్ మార్గంలో నడవడానికి వయస్సుతో ప్రమేయం లేదు. పూర్వజన్మ సంస్కృతి వారికే దివ్యత్వం వైపు ప్రయాణం సాగించటానికి అర్హత లభిస్తుంది అంటారు స్వామి. ఈ క్రమాన్ని అనుసరించి అభివృద్ధికి సహాయం చేయటానికి వచ్చిందే

0: వయస్సుతో ప్రమేయం లేదు. పూర్వజన్మ సంస్కారానికి భగవదనుగ్రహం తోడైతే సత్యమార్గంలో నడవటం సులభమవుతుంది. తమ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని స్వామి ప్రేమను పంచే, స్వామి విలువలను ఆచరించే సదవకాశంగా మార్చుకున్న నేటి సాయిపథంలో మహిళ శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారు. విశాఖపట్టణ వాస్తవ్యులైన వీరు గృహలక్ష్మిగా ఉంటూ స్వామి బోధలను తూచా తప్పక పాటిస్తూ ప్రతి మహిళకు ఆదర్శంగా వారి జీవితాన్ని సాగిస్తున్నారు. వారి పరిచయాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. పరిచయకర్త శ్రీమతి లలితాసాయి దగ్గుపాటి.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈరోజు మన రేడియో సాయి బృందంతో ముచ్చటించటానికి శ్రీమతి పి బాలా త్రిపుర సుందరి గారు వచ్చారు. వీరు వైజాగ్ లో ఉంటారు. సాయిరాం అండి.
2: సాయిరామ్.
1: రేడియో సాయి శ్రోతలకి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా?
2: నా పేరు బాలా త్రిపుర సుందరి అండి. నాది వైజాగ్. మా హస్బెండ్ ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లల్లోని ఒక అబ్బాయి పుట్టపర్తిలోనే చదివాడు, ఫస్ట్ స్టాండర్డ్ నుండి ప్లస్ టూ వరకు. రెండో వాడు ముద్దనహల్లిలో చదివాడు. ఇద్దరు పిల్లలు మొత్తానికి స్వామి స్టూడెంట్స్.
1: చాలా బాగుందండి. మరి మీ పిల్లలు ఇద్దరు స్వామివారి విద్యార్థులు. అసలు స్వామి గురించి మీరు మొదటిసారిగా తెలుసుకోవటం ఎలా జరిగింది? స్వామి దర్శనాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ చేసుకున్నారు అనేది చెప్తారా?
2: యాక్చువల్ అండి, నేను సెకండ్ స్టాండర్డ్ లో ఉండేటప్పుడే స్వామి ఫోటోనే చూశానండి. అది స్వామి ఫోటో అంటే నాకు అదే స్వామి ఫోటో, అది స్వామి భజన, అలాగేం తెలియదు. ఒక రోజు శివరాత్రి రోజు మా నాన్నగారు రైల్వేలో చేస్తున్నారండి. అతను రైల్వే గార్డ్ అవడంతో నేను అక్కడ రైల్వే ఐఓడబ్ల్యూ, నాకు ఇప్పటికీ అది చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే నా లైఫ్ చిన్నప్పుడు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. ఐఓడబ్ల్యూ గారి ఇంట్లో నైట్ భజన అవుతుందండి, శివరాత్రి భజన. పిల్లలందరూ ఆడుకుంటున్నాం శివరాత్రి కదా. మా పేరెంట్స్ కూడా పంపించారు నన్ను ఆడుకోమని. జస్ట్ మా కాంపౌండ్ లో ఆడుకోమని పిల్లలందరినీ పెట్టి అందరం ఆడుకుంటున్నాం. చాలా మంది, ఒక 15-20 మంది పిల్లలు ఆడుతుంటే సడన్ గా నేను అటువైపు వెళ్ళానండి. ఎందుకు వెళ్ళానో నాకు ఇప్పటికే అర్థం అవుతుంది. వెళ్తే అక్కడ చూస్తే భజన అవుతుంది. ఓ ఇక్కడ ఏదో భజన అవుతుంది, టీల్ సర్వీస్ చేస్తున్నారు. ఓ నేను ఇవ్వచ్చు కదా. సెకండ్ స్టాండర్డ్ అంటే నా లెవెల్ ఏంటో మీకు తెలుసు. చిన్న గౌన్ వేసుకుని వెళ్ళి అక్కడ ఇస్తుంటే నేను కూడా వాళ్ళకన్నా నేను ఇస్తాను అంకుల్ అంటే ఇయ్యమ్మన్నారు. ఇచ్చి మధ్య మధ్యలో నేను కూడా టీ తాగొచ్చు అని నాకు సరదా అనమాట. టీ తాగుతూ ఏది ఎలాగైనా మార్నింగ్ వరకు భజన చేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తే మా ఫాదర్ అడిగారు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని. అంటే ఐఓడబ్ల్యూ సత్యనారాయణ గారి ఇంట్లో భజన అవుతాయి వెళ్ళంటే నీకు ఎవరు వెళ్ళమన్నారు. ఏమో తెలియదు నాన్నగారు, వెళ్ళాను అని. ఇప్పుడులా డాడీ మమ్మీలు కాదండి, అప్పుడు నాన్నగారు అమ్మే. అయితే నాకు తెలియదు నాన్నగారు అనేసి అన్నాను. అంటే కొట్టారండి నాకు, చెప్పకుండా అలాగ ఆడపిల్ల వెళ్ళిపోవచ్చని. ఇంకేం అనలేదు, ఊరుకుండా పోయాను. అక్కడికి అది అయ్యాక మా ఇంటి ఎదురుగా రామాలయం ఉండేదండి. మా నాన్నగారు రామాలయంలో ట్రస్టీ. సో అక్కడికి వెళ్తుండేదాన్ని. వెళ్తుంటే పక్కన ఒక రూమ్ లోని స్వామి ఫోటో పెట్టి భజన్స్ చేస్తుండేవారు. ఇలా ఇటు చూస్తూ అటు చూసేదాన్ని. ఎప్పుడు చూసి అటువైపు వెళ్ళాను. వెళ్లి నగర సంకీర్తన ఉందని అనౌన్స్ చేసేవారండి. అయితే ఎలా వెళ్ళాలి నగర సంకీర్తన, ఇంట్లో పేరెంట్స్ పంపించేవారు కాదు నాకు. నేను పొట్టిదాన్ని, దాంతో నాకు అప్పుడు అందేది కాదు, ఒక కర్ర పొట్టు దాసుకొని మా ఇంట్లో వాళ్ళందరూ ఆ రూమ్ లో పడుకుని నేను ప్రత్యేకంగా ఇంకొక గదిలో పడుకొని ఏమంటే చదువుకుంటాను 4 గంటలకు లేచని చెప్పి అది కర్రతో గడ లాగేదానండి, సైలెంట్ గా వినబడకుండా. నాకు జడేసుకోవడం ఏమి వచ్చేది కాదు, నీళ్లుతో తల ఇలా అనేసుకొని వెళ్లేదాన్ని నగర సంఖ్య. అట్నొచ్చే కూడా మళ్ళీ దెబ్బలు కాసేదాన్ని. అయినా నేను మానలేదు అలాగ భజన్స్. నెక్స్ట్ ఇంకేంటంటే అక్కడ ఒక మా ఇంటికి కొంచెం దూరంలోని అందరూ పిల్లలందరూ వెళ్లి ఏంటో చెప్తుండేవారు కథలు అని. ఒకరోజు ఎందుకో సడన్ గా ఆదివారం అయితే అందరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి నేను వెళ్ళానండి. మా మదర్కి కూడా నేను చెప్పలేదు. 10:30 ఆ టైంలో నా బాగా గుర్తు వెళ్ళాను. వెళ్ళేటప్పటికి మరి వాళ్ళ ఇంట్లో క్లౌడ్ ఎక్కువైపోయింది, ఏంటో నాకైతే తెలియదు. డోర్ వేస్తారు, వేస్తే అయినా నాకెందుకో పట్టుదలగా వాళ్ళ మెట్ల మీద కూర్చున్నాను. కూర్చొని విండోస్ నుండి స్టోరీ విన్నానండి. స్టోరీలు చెప్తున్నారు, శ్లోకాలు చెప్తున్నారు. అయితే ఇవేం శ్లోకాలో నాకు తెలియదు, ఏమి స్టోరీలో తెలియదు, కానీ వినేదాన్ని కూర్చొని. అలా 4-5 వీక్స్ వెళ్ళానండి. వెళ్లి వినేసిన తర్వాత ఒక రోజు పిల్లలందరికీ వాళ్ళు అనౌన్స్ చేశారు పలానా దగ్గర ఇలాగ పిల్లలందరు రండి అని. ఆ రండి పిల్లలు రండి అనమాట విన్నానండి. అక్కడ అది ఏంటవుతుంది, దాని పేరేంటి, అది బాల వికాస్ అని ఇప్పుడు నాకు తెలిసిందండి. నేను పెద్ద అంటే ఈ ఫోల్డ్లోకి వచ్చాక నాకు అంతలా తెలిసింది. నాకు అప్పుడు అదేం తెలియదు. పిల్లలందరికీ రమ్మన్నారు, ఏ చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారని నేను ముందే వెళ్ళిపోయానండి. వెళ్లి కూర్చున్నాను. ఇప్పటికీ నాకు బాగా గుర్తు ఆ టైంలోని డిఇఓ వచ్చారండి అక్కడికి. వచ్చి పేరెంట్స్

0: పిల్లలందరూ ఉన్నారు. ఉంటే ఇప్పుడు అనుకుంటున్నా, ఓహో అది పేరెంట్స్ వర్క్షాప్ అని ఇప్పుడు తెలిసింది నాకు. వచ్చి డిఈఓ గారు అడిగారు అన్నమాట, తెల్లవారులెగ్గని ఏం చేస్తారమ్మా అంటే ఫస్ట్ నేనే నిలబడిపోయి కరాగ్రే వసతే లక్ష్మి అని స్టార్ట్ చేశాను. ప్రతీదినండి ఆ తర్వాత ఏం చేస్తారు పేరెంట్స్ కి, తెల్లవారులెగ్గానే తల్లిదండ్రులు కాలికి దండం పెట్టాలి, ఇలాగ అన్ని అడిగే ప్రతి క్వశ్చన్ కి చెప్పేసేదండి నిలబడి. ఈ అమ్మాయిని సైడ్ తీసి పెట్టండి అన్నారండి ఆ డిఈఓ గారు. పెట్టిన తర్వాత నాకు చాలా గిఫ్ట్లు, ఒక పెన్సిల్, ఒక చిన్న బ్యాగులు, పుస్తకాలు అలాంటివేవో ఇచ్చారు. అవన్నీ పట్టుకుని ఇంటికి వచ్చాను. సండే నాన్నగారు అన్నారు, ఇప్పటి వరకు ఎక్కడ తిరుక్కొని వచ్చావన్నారు. ఎప్పుడు నాతో ప్రాబ్లం వాళ్ళకి, ఇలాంటి తిరుగుతుండేదాన్ని. అయితే ఇలాగ అది చెప్పడం రాలేదండి నాకు ఎక్కడికి వెళ్ళాను. ఏమో నాన్నగారు పిల్లలందరికీ రమ్మన్నారు, డిఈఓ గారు అయితే వచ్చారు అని చెప్పాను. చెప్తే ఒక రెండు దరువులు వేశారు, వేసినా అక్కడ అవి దులిపేసేదాన్ని, ఈ పుస్తకాలు బ్యాగులతో ఆడుకుండేదాన్ని కూర్చొని. ఇలా అయిందండి. ఒకసారి మా రామాలయంలోని సప్తాహం జరుగుతుందండి. సప్తాహం జరుగుతుంటే స్కూల్లో పిల్లలందరికీ ఆ సప్తాహానికి బ్యాచ్లు బ్యాచ్లుగా పాడడానికి పిలిచేవారండి. పిలిస్తే నేనే చేసేదాన్ని. ఇంగ్లీష్ క్లాసు అది ఎగ్గొట్టేవాళ్ళనమాట నాకు. యాక్చువల్ అక్కడ నాకు భక్తి అనేది నాకు తెలియదు, ఆ క్లాస్ ఎగ్గొట్టి వచ్చేవాళ్ళు. ఇలా వస్తుంటే ఒక రోజు నేను పాడానండి. పాడితే వాళ్ళు అన్నారు ప్రతి బ్యాచ్ కి నన్ను రమ్మని చెప్పి మా హెడ్ మాస్టర్ చెప్పారండి. ఆ అమ్మాయిని పంపిస్తుండండి అని వాళ్ళు పంపించేవారండి. పంపిస్తే లాస్ట్ రోజు మా నాన్నగారికి వెళ్ళి అడిగారు, ఈ అమ్మాయిని మొత్తం పంపించేస్తారా, మేము ఇలా తిరుగుతున్నాం అంటే. నాకు బాగా కొట్టారండి ఆ రోజు నాన్నగారు. లాస్ట్ నువ్వు ఇలా తయారైపోయాను, ఇంకా ఆ రోజు నుండి అలాగ ఏదో వెళ్తున్నా. అక్కడతో నాకు క్లోజ్ అయిపోయింది. అప్పటికే నేను 5వ తరగతికి ఏదో వచ్చేసాను, ఫుల్ చదువులో పడిపోయాను. ఆ తర్వాత 10th బాగానే పాస్ అయ్యాను. ఆ రోజుల్లోనే నాకు సెకండ్ క్లాస్, ఇంటర్, కాలేజీ అది మొత్తం 75 మందిలో నాకు ఒక్కరికే ఫస్ట్ క్లాస్ వచ్చి, ఫిజిక్స్ కాలేజీకి నేనే టాపర్, 50కి 48 మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీ 47 వచ్చాయి. ఇప్పుడంటే కోచింగ్లు ఇవన్నీ అండి ఏమీ లేదండి, ఇంక్లూడింగ్ లెక్చరర్స్ కూడా అప్పుడు లేరండి నాకు. ఎగ్జాంపుల్స్ చూసి నేను లెక్కలు చేసుకునేదాను. ఆ టైంలో నేను నాన్నగారు చాలా హ్యాపీ అయిపోయారు. మొత్తానికి స్వామి చాప్టర్ నాకు అక్కడితో క్లోజ్ అయిపోయిందండి అది. అయితే నేను ఫస్ట్ టైం చూడడం ఏంటంటే, నాకు మ్యారేజ్ అయ్యాక నాకు నా పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నేను కొంచెం టెన్షన్ పడేదాన్ని. జస్ట్ మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్ లోపలే నాకు స్టార్ట్ అయ్యి. ఒక మా కజిన్ అండి వచ్చి, అమ్మా నువ్వు మొదటి నుండి స్వామి డివోటివ్ కదా, నువ్వెందుకమ్మా మధ్యలోని మానేశావు, మళ్ళా స్వామిని ప్రేయర్ చెయ్యమ్మా, నీకు అన్ని బాగుంటాయి అంటే. అలాగ ఆలోచిస్తూ అన్నయ్య ఎలాగా అన్నయ్య అన్నాను. అంటే ఏముంది నేను ఎలా చెయ్యాలన్నయ్య అన్నాను. అంటే నేను మొత్తం నాది మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందండి స్వామి కోసం. అప్పుడు అంటే అన్నయ్య అన్నారు, స్వామికి లెటర్స్ రాయమ్మా అన్నారు. అంటే ఎలా రాయాలని అడిగానండి అతనికి. అది కూడా అంటే చెప్పారు. చెప్తే సరే రాస్తానని రాసేదాన్ని కానండి, మా హస్బెండ్ కి అసలు భక్తే లేదండి, ఇంకా ఈ లెటర్స్ రాస్తే, ఈ లెటర్స్ ఎవరికి రాస్తున్నామని అంటారండి, అది కూడా నాకు భయమే. అప్పుడే స్వామి ఫోటో వెనక లెటర్స్ రాసి స్వామి ఫోటో వెనక పెట్టి ఎవరూ చూడకుండా పోస్ట్ చేసిద్దానండి పుట్టపర్తి. అలాంటి ప్రాబ్లమ్స్ మాట నావి. అలా చేసిన తర్వాత నాకు 1988లో మ్యారేజ్ అయింది. మా మదర్, మా ఫాదర్ అప్పటికే చనిపోయారు నా మ్యారేజ్ సెటిల్ అయ్యాక. మా మదర్ వచ్చి పుట్టపర్తి వెళ్దాము అనేసి, అంటే సరే అనేసి నాకు కూడా వెళ్ళాలని ఉంది. కానీ మా హస్బెండ్తో చెప్పేంత ధైర్యం నాకు లేదు. మొత్తం తిరుపతి చెప్పి ప్రోగ్రాం పెట్టుకుని అక్కడి నుండి పుట్టపర్తి వెళ్తే అతనికి ఇష్టం లేదండి మా వారికి అస్సలు పుట్టపర్తి అంటే. మరి ఏమనలేక బయలుదేరారు. అత్తగారు పిలిచారనో మరి ఏంటో తెలియదు, అందరం ఒక ట్రూప్ లాగా బయలుదేరు. సరే వెళ్తే మా అప్పుడు నుండి, అప్పుడులో ఏంటంటే తిరుపతి నుండి పుట్టపర్తికి బ్రాడ్ గ్రేజ్ ట్రైన్స్ ఉండేవండి. ఆ ట్రైన్లో వెళ్ళామండి. వెళ్తే నా దురదృష్టమో మరి నా బ్యాడ్లెక్కో, మా వారు అదృష్టమో తెలియదు, అతను పక్కన కూర్చుండే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే, పుట్టపర్తి అంటే, పుట్టపర్త ఎందుకు వెళ్తున్నారు, అతనేం దేవుడు కాదండి, ఊరికినే పబ్లిసిటీ అండి, అతను కిడ్నీస్తో వ్యాపారం చేస్తారండి, లేదంటే అల్లరి చేస్తారండి, ఇల్లు ఇచ్చేస్తా, ఏంటో ఏంటో చెప్పారండి. మా వారు సీరియస్ గా నా వైపు చూశారండి. ఇంకా నాకు అలాగ చెమట్లు కారిపోతున్నాయి ట్రైన్లోనే, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎక్కడ నన్ను మధ్యలో దింపేస్తారంత భయం పట్టుకుంది. ఎలాగైతేనండి ఆ స్వామి దయ వల్ల పుట్టపర్తి చేరిపోయానండి. అప్పటికి మేబీ స్వామిది 1968 బర్త్డే, ఏదో సమ్ బర్త్డే మాత్రం అవుతుంది నాకు, డేట్ అయితే గుర్తులేదు స్వామిది ఏదో. ఫుల్ క్రౌడ్ గా ఉందండి, రూమ్స్ లేవు, ఏమీ లేవు. ఇతన్ని చాలా నీట్ గా చాలా డీసెంట్ గా ఉంటారండి మా వారు, అతనికి ఇలాంటివి ఏమీ ఎక్కవు. నాకు ఇప్పటికీ గుర్తు, అప్పటికి కుల్వంత్ లేదండి, పూర్ణచంద్ర ఆడిటోరియం ఉంది, ఆ పక్కన చెట్టు కింద లగేజ్ అంతా పెట్టి పబ్లిక్ బాత్రూమ్ లెస్కి వెళ్ళామండి స్నానానికి. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు నాకు సీరియస్గా. అంటే స్నానానికి వెళ్తున్నాను అన్నాను. ఏంటిదేనా ఇక్కడ అని అడిగారు. ఇంకేం అనలే. నా మామతో పారిపోయానండి వెనకనే వెళ్ళి ఏదో చేసి వచ్చేస్తే. మీరు వెళ్ళండి, నేను రాను, స్వామి దర్శించే నేను చేయను, ఈ లగేజీకి నేను కాపలా ఉంటానన్నారు. ఓకే అని వెళ్ళిపోయాను. ఆ టైంలోని స్వామి పేరెంట్స్ సమాధికి వెళ్ళి దర్శనం చేసుకునేవారండి. ఇతను అలా కూర్చున్నారండి, స్నానం లేదు ఏమీ లేదు, లగేజ్ దగ్గర కూర్చున్నారు. అందరూ స్వామి వస్తున్నారని ఆ సౌండ్ విని లేచి చూశారు స్వామిని అలాగా. నెక్స్ట్ సౌత్ ఇండియన్ క్యాంటీన్ వైపు కూడా వెళ్లారండి స్వామి. వెళ్తే అలా అనుకోకుండా లగేజ్ వదిలి ఇతను కూడా వెళ్ళిపోయారండి. వెళ్ళి స్వామిని అతను చూశారు. చూసిన తర్వాత ఆ రోజు స్పీచ్ విన్నారు, అక్కడే కూర్చొని విన్నారు. వినేక మరి స్వామి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయో అతని మీద ఉన్నాయో నాకైతే తెలియదు గానండి, కొంచెం చేంజ్ అయితే వచ్చింది అతనిలోని. ఒక బుక్ కొనుక్కున్నారండి, ఒక బ్యాగ్లో వేసుకున్నారు, నాకు తెలీదు అది కూడా. తర్వాత ఇంటికి వచ్చాక చదివారు. నెక్స్ట్ అక్కడ ఏంటంటే మరి స్వామి అనుగ్రహం నా మీద ఉందని అనుకోవాలి. అక్కడ నుండి వచ్చాక మా వారికి ఆఫీసులో కూడా చేంజింగ్స్ వచ్చాయండి, అంటే ఒక ప్రమోషన్ లాగా ఏదో. అంటే అతనికి ఆ నమ్మకం కలిగింది, అంటే నేను చెప్పడం కాదండి అక్కడ స్వామి అనుగ్రహం మరి ఉన్నది నా మీద ఉందని నేను అనుకుంటాను ఫస్ట్. ఎందుకంటే నేను తీసుకెళ్లాను కదా ఆ క్రెడిట్ నాది, అది నేనైతే. అలాగే స్వామిని ఫస్ట్ దర్శనం అండి.
1: అవునండి, చిన్నతనం నుంచే స్వామి దగ్గర, స్వామి అంటే ఎవరో తెలియని వయసు నుంచే స్వామి కోసం తాపత్రయపడి స్వామి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు స్వామి వారి అనుగ్రహం మీ మీద ఎంతగానో ఉందని చెప్పొచ్చు. మీరన్నట్టు మనం చెప్పి తెలుసుకోవడం కంటే ఎవరి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నదే వారికి ఎక్కువగా మనసుకి హత్తుకుంటుంది. మీ వారి విషయంలో కూడా అదే జరిగిందనిపిస్తోంది. చిన్నతనం నుంచి స్వామితో ఇటువంటి సన్నిహిత అనుబంధాన్ని పెంచుకున్న మీరు స్వామి చెప్పిన మాటలు, స్వామి ఉపన్యాసాలు ఎన్నో విని ఉంటారు. స్వామి మనకి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి, మనల్ని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లడానికి. దానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. వాటిలో మనకి బాగా నచ్చిన విషయాన్ని పాటించడానికి మనం కూడా ప్రయత్నిస్తూ ఉంటాము స్వామివారి భక్తులుగా. అలా మీరు పాటిస్తున్న విషయం మీ జీవితంలో ఎటువంటిది, దాన్ని మీరు ఏ రకంగా పాటిస్తున్నారు?
0: నేనంటే మామూలుగా అయితే చెప్పాను కదా, నేను అప్పుడు బాల వికాస్ కి వెళ్ళాను. అప్పుడులోని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటే నాకు అప్పుడే మైండ్ లో అందరినీ ఎలా ప్రేమిస్తాం, అందరినీ ఎలా సేవిస్తాం అంటే అలా పూజ చేయాలా అని ఆ చిన్న మైండ్ కి అలాంటి ఆలోచన వచ్చి, ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయ్యాక ఈ ప్రాబ్లమ్స్ వచ్చాక అప్పుడు నేను పడే ఇవి కొన్ని సాల్వ్ అయ్యేటప్పటికి, సరే నేను బయటికి వెళ్లి సర్వీస్ చేయడానికి నాకు ఇంటిలోనే అవకాశం లేదు, ఎందుకంటే నా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, పిల్లలు చిన్నవాళ్ళు అవని మేబీ ఏదైనా అవనియండి, నేను బయటికి వెళ్ళలేకపోయేదాన్ని. కానీ నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను స్వామి డివోటీని, నేను స్వామి దగ్గరికి వెళ్ళి నేను చెప్పకూడదు నా నోటితోటి, నా ఇంటికి వచ్చేవాళ్ళే తెలుసుకోవాలి, అది నా కాన్సెప్ట్ అండి. అలాగనుకొని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు నేను కాన్సెప్ట్ నా మనసులో ఉండేది, అది బయటికి నేను ఎప్పుడూ చెప్పలేదు. కానీ మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, వీళ్ళు స్వామి డివోటీస్, ఈ అమ్మాయి ఒక బాలిక స్టూడెంట్ అని తెలియాలి అనే విధంగా చిన్న ఆ కాన్సెప్ట్ అయితే నాకు మ్యారేజ్ అయింది పుట్టపర్తి వెళ్ళొచ్చాక నా మైండ్ లో బాగా స్ట్రాంగ్ గా. ఎందుకంటే స్వామి స్పీచ్ లో విన్నానండి ఒకసారి, స్వామి చెప్తారు మేము స్వామి డివోటీస్ అండి అని, ఒక బొట్టు పెట్టుకొని ఒక స్కార్ఫ్ వేసుకొని, ఎవరొస్తే గసిరీయడం, ఎవరొస్తే తోలనాడడం, అలాంటివన్నీ మ్యారేజ్ కొత్త అంటే చిన్నదాన్ని అప్పుడు నా మైండ్ లో బాగా, ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను పుట్టపర్తిలో ఫేస్ చేశానండి, అందుకే నేను అది చెయ్యకూడదని మైండ్ లో స్ట్రాంగ్ గా నాటిపోయి అందరినీ ప్రేమించు, అందరినీ సేవించే కాన్సెప్ట్ నేను మైండ్ లో పెట్టుకుని, ఇది నేను 100% ఎవరికి ఏది అవసరమైతే నా శక్తి కొలది నేను చెయ్యాలి అనే కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకున్నానండి, అదే నేను చేశానండి. నేను బయట సర్వీసులకి వెళ్లలేదు, అలాగే నా భర్తని బాధ పెట్టి నేను బయటకు వెళ్ళలేదు, నా పిల్లలు కాదనుకుని నేను వెళ్ళలేదు, ఇంటికి వచ్చేవాళ్ళు కూడా కాదు. ఈ రోజు ఆ రోజు ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తే ఈ రోజు ఇదే నా స్వామి సర్వీస్ అని నేను వాళ్ళకి 100% సాటిస్ఫై చేశాను. ఆ సాటిస్ఫై అనేది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు అంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఒక బాబు ఫస్ట్ స్టాండర్డ్ అండి, ఒక బాబు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు 8 మంత్స్ ఫస్ట్ స్టాండర్డ్ కదా ఎల్కేజీ ఒక బాబు, 8 మంత్స్ అండ్ ఒక బాబు ఉన్నాడు. ఈ లోపల మా మావయ్య గారికి బాగలేదండి, బాగలేకపోతే యాక్చువల్ గా అయితే మాకు చాలా ల్యాండ్స్ బాగా, అసలు అతను మా వరకు అయితే రావసరం లేదు, కానీ మా మావయ్య గారు ఫోన్ చేసి ఇలా చెప్పారన్నమాట. చెప్తే ఇతను అన్నారు నాన్నగారు బాగలేదు, నాకైతే అవ్వదు, ఇతను అప్పటికి మంచి బిజీలో ఉన్నారన్నమాట, నాన్నగారికి బాగలేదు నువ్వేమైనా చేయగలవా అనేసి అంటే చేస్తానండి అన్నాను. తీసుకొచ్చారు. అతను చాలా అంటే దేనికి అడ్జస్ట్ అయ్యే రకం అయితే కాదండి, ఇద్దరు పిల్లలు, నేను ఎలా చేయాలి అని కూడా నేను ఆలోచించలేదు. ఇక్కడ తీసుకురాగానే అతనికి షుగర్ ఉంది, సేఫ్టీకి అయిపోయింది కాలు. అసలు కాలు తీసే స్టేజ్కి తీసుకొచ్చారు మా ఇక్కడికి. సరే అని చెప్పి అతనికి ఏమీ నేను చెప్పలేదండి, నేనే పిల్లలు ఉంచుకొని తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చి, ఇది నా లైఫ్ లో పెద్ద అది మిరాకిల్ అని నేను చెప్పను, నేను చేసిన మంచి పని అని మాత్రం చెప్తాను. మా మావిగారి తీసుకొచ్చి అతనికి అప్పటికి 68 ఇయర్స్ అండి, అతను బాత్రూమ్ కూడా వెళ్ళలేరు. అక్కడ ఒక ఇది పెట్టి దాన్ని పెట్టి చేసి అవతల పడేసి ఇవన్నీ నేనే చేసుకున్నానండి ఇద్దరు పిల్లలతో. అప్పుడు మా మదర్ కొంచెం చూసి నా పరిస్థితి ఇబ్బందిని చూసి మా సిస్టర్ నేను నాకు హెల్ప్ గా పంపించింది. అది కూడా నేను వెళ్ళి అడగలేదు వాళ్ళకి ఇమ్మని. నేను చేసి మా మావిగారు టైం టు టైం మెడిసిన్స్ వేసి, అలాగనే మా అత్తయ్య గారు మా ఆడపడుచు అందరూ ఉన్నారు. ఎవ్వరు కనీసం అతను అప్పుడు ఫోను లేదు, చూడడానికి కూడా రాలేదు. అయినా నాకు ఆ కాన్సెప్ట్ కూడా రాలేదు, అయ్యో వాళ్ళు ఉన్నారే చూడడానికి రాలేదే నా మీదే పెట్టేసే ఆ కాన్సెప్ట్ కూడా నా మైండ్ లోకి రాలేదండి. నేనే చేసుకున్నాను అన్ని చేసుకుంటే మా మావిగారు వెళ్లేటప్పుడు అతను ఎవరిని కూడా ప్రేమించే మనస్తత్వం లేదు అతను, అందరికి ద్వేషించే మనస్తత్వం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు భార్య కాదు, పిల్లలు కాదు, కోడలు కాదు, అతను అలాంటి అతను ఏమన్నారంటే, నువ్వు ఇంత బాగా చేస్తావు అనుకోలేదమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని. వెళ్ళిన తర్వాత అండి అతను ఊర్లో చెప్పారటండి, నా పెద్ద కోళ్ళు నిజంగా అది ఎవరో సాయిబాబా భక్తురాలట, ఎంత బాగా చేసిందో ఆ క్రెడిట్ స్వామిదండి నాది కాదు. నిజం అండి, నేను లైఫ్ లో అతను ఎందుకంటే ఎవరిని ప్రేమించే మనస్తత్వం కాదు. అతను చెప్పారు ఆ మాట, నా పెద్ద కోళ్ళు చాలా బాగా చేసింది, ఊర్లో చూసే వాళ్ళు అందరూ 35 ఇయర్స్ లో తయారు చేసి పంపించింది మీ పెద్ద కోళ్ళని, విత్ ఇన్ 1 వీక్ లో మా అత్తయ్య అతను మళ్ళీ చెయ్యలేక తిరిగి మళ్ళీ నా దగ్గర పంపించింది, వెళ్ళిపో నీ పెద్ద కోళ్ళే బాగా చేస్తుంది నీకని. అంటే నేను అంటే స్వామి చెప్పినది 100% ఇలాగ నా సొంత విషయాల్లో నేను చేశానండి. మా మావిగారు అతను ఇచ్చిన క్రెడిట్ నేను నాకైతే అన్ని ఇప్పటికీ నేను మర్చిపోను. అది అలా ప్రతి విషయంలోనండి. ఇంటిలోనే నెక్స్ట్ ఇంకో చిన్న విషయం, మా అక్కకి 33 ఇయర్స్ అండి, క్యాన్సర్ అండి తను, తన పరిస్థితి కూడా సీరియస్. తను ఎవరింట్లో ఉంటే అమ్మ పెద్దదైపోయారు, చెల్లి మ్యారేజ్కి ఉంది, ఎలా చేయాలి అనుకున్నారు. ఈ టైంలోనే వచ్చి నే బాలైతే బాగా చేస్తుందని మా బ్రదర్స్ డిసైడ్ అయ్యారండి అనేసి మా ఇంట్లో పెట్టారండి. అయితే మా వారు అప్పటికే స్వామి దగ్గరికి వెళ్ళడం రావడం వల్ల నాకు కోఆపరేట్ చేశారండి. అది కూడా భగవంత్ స్వామి అనుగ్రహం అనుకోవాలి కదా, పంపించారండి. అంటే పంపిస్తే మా అక్కని నా ఇంట్లో ఉంచేదానండి. ఇద్దరు నాకు చిన్నపిల్లలే, అప్పుడు పెద్దోళ్ళేం కాదు వీళ్ళు కూడా, ఒకడు ఇంట్లో ఉన్నాడు, ఒకడు మాత్రం యూకేజీకి వచ్చాడు. ఇవన్నీ వరుస అంటే స్వామి చెప్పేటట్టు ముందు పేషెంట్లే నాకు పంపించారు సర్వీస్ చేయమని. చేస్తే మా అక్కకి 3 మంత్స్ అండి సర్వీస్ చేశాను. లాస్ట్ లో మా అక్కకి ఇంకా 15 డేస్ లో డాక్టర్ చెప్పారు, ఈ అమ్మాయి చిన్నదండి ఇంట్లో అండి తీసేయండి, ఇంకో అదే మా కజినే డాక్టరు వద్దు బాల దగ్గర ఉంచకండి, పిల్లలు చిన్నోళ్ళు ఏ నైట్ అయినా ఏమైనా అవ్వచ్చు తీసుకెళ్ళిపోండి అనేసి. అంటే మా సిస్టర్ అన్నది, నేను రాను ఎక్కడికి, బాల దగ్గర ఉంటే స్వామి ఉన్నారు బాల దగ్గర, నేను ఇంకెవరు బాల్లాగా నాకు ఎవ్వరూ చూడరు, ప్రతిరోజు నేను పిల్లలకి చూసుకొని వంట చేసుకొని తనకి మెడిసిన్స్ తనకి జ్యూసెస్ అన్ని ఇచ్చుకొని టైం దొరికేటప్పుడు అంతానండి స్వామి కోసం చదివేదానండి, స్వామి పాటలు పాడేదానండి మా అక్క దగ్గర, ఓన్లీ స్వామి కోసమే చెప్తుండేదానండి. అందరూ వచ్చి బైబుల్ చదవండి ఇదంటే అది కూడా నో అనేదాని కాదు, బైబుల్ కూడా చదివేదాన్ని తనకి. అలాగా ఓన్లీ ఆధ్యాత్మిక చింతనలోనే ఉంచా. లాస్ట్ కి మా అక్కను తీసుకెళ్తే నేను రాను, బాలు ఎక్కడుంటే స్వామి అక్కడుంటారని చెప్పింది అన్నది అందరి దగ్గర. అప్పుడు నేను అన్నా, లేదు నేను వస్తాను, నా స్వామి నీతో వస్తారు, నా స్వామి కాదు నీ స్వామి కూడా అని చెప్పి మా మదరు వాళ్ళ ఇంటికి వెళ్తానండి. అక్కడ అందరూ చూస్తుండగా విభూతి వాసన వచ్చిందండి, ఆ మా అక్కకి తెలివి లేదు అంత దీంట్లో కూడా, అదిగో స్వామి వచ్చారని చెప్పింది. అక్కడ 10 డేస్ లో చనిపోయిందండి, టెన్త్ కూడా ఓన్లీ 3 డేస్ లో చనిపోయింది. అది
1: చాలా బాగా చెప్పారండి. మీరు చెప్తుంది వింటూ ఉంటే స్వామి చెప్పే మాటలు గుర్తొస్తున్నాయి, మహిళలు ముందర గృహాన్ని చక్కదిద్దుకోవాలి అని చెప్తారు, గృహలక్ష్ములు అని పిలుస్తారు స్వామి. మనం మన సంసార బాధ్యతలను సరిగ్గా సక్రమంగా నిర్వర్తించుకోగలిగితే, మన కుటుంబాన్ని ఆనంద పెట్టగలిగితే అక్కడి నుంచే మన సర్వీస్ మొదలవుతుందండి. సర్వీస్ స్టార్ట్స్ ఎట్ హోమ్ అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు, అది గుర్తొస్తుంది మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే. మరి అలాగే భక్తుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు, అది కూడా మీ పట్ల నిజమైంది. స్వామి చెప్తారు మీ జీవితం నా సందేశం అని. ఒక భక్తుడి జీవితం ద్వారా అంటే ఒక భక్తుల ప్రవర్తన ద్వారా భగవంతుడు, ఓ వీరు పూజించే భగవంతుడి వల్ల వీళ్ళు ఇంత చక్కగా తయారయ్యారు అని ఇంకొకరు అనుకోవడమే చాలా గొప్ప విషయం అండి. ఇలాగ మీరు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి సేవించుకుని ఉంటారు. ప్రేమతో సేవ అనేది మన కాన్సెప్ట్. ఆ సందర్భంలో కొన్ని కొన్నిసార్లు కొన్ని కష్టతరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవడం జరిగి ఉంటుంది. అందరూ మన భావాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వారే ఉండరు.
0: ఉండరండి.
1: అటువంటి సంఘటనలు ఏమైనా మీ జీవితంలో జరిగాయా? జరిగితే వాటిని మీరు ఎలా ఎదుర్కొని ఎలా అధిగమించి ఓవర్కమ్ చేసి వచ్చారు?
0: అంటే స్వామి డివోటీస్ అంటే ఉంటాయండి, ఆటోమేటిక్ అనుకుంటారు సత్యసాయిబాబా డివోటీస్ చాలా ఎంజాయ్ఫుల్ గా సర్వీసులు ఇది అది అంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలోనండి ముళ్ళ కంచె మీదే నడిపిస్తారండి స్వామి. ఎందుకంటే ఇవన్నీ ఎదుర్కొంటే కదండి తార్ రోడ్డు వస్తుంది. అందుకు ప్రతి నిమిషం ఎదుర్కొన్నానండి. నేను కూడా హౌస్ వైఫ్ ను, నెక్స్ట్ నాకు అంత సపోర్టింగ్ కూడా లేదు కాబట్టి నేను ఎదుర్కొన్నాను. అత్తవారి తరపున ఏంటి ఏమంటే హేళన గా మాట్లాడడం, నెక్స్ట్ మా వారికి కూడా అనడం, ఏదో చేస్తాడట సర్వీస్ వైట్ డ్రెస్ వేసుకుని చేస్తాడు, బిజినెస్ చేస్తున్నాడు కదా, అన్ని అబద్దాలే, ఈ స్వామి డివోటీస్ అబద్దాలే చెప్తారు, ఇలాంటివన్నీ వినేటప్పుడు కొంచెం బాధగా ఉండేది. ప్రతిరోజు ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ వస్తే స్వామి నువ్వు అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంట, ఎక్కడుంది స్వామి ప్రేమ అని ఎన్నోసార్లు స్వామి ఫోటో వైపు ఇలా చేయి చూపించాను నీకు అడిగేదాన్ని నేను. నువ్వు చెప్తుంటావు గాని స్వామి నువ్వు చెప్పినంత ఈజీ కాదు, నేను ప్రేమిస్తున్నాను తిరిగి మాకు రివర్స్ అయిపోతుంది, మేము ప్రేమిస్తుంటే వాళ్లే మా మీద కేసులు పెడుతున్నారు, అలాగని మా వారైన వద్దు స్వామి చూసుకుంటారు స్వామి చూసుకుంటారు. నాకన్నా ఎక్కువ ఇప్పుడు అతనికి డివోషన్ అంతలా మార్చేశారు స్వామి. నేను చాలా చాలా ఇప్పుడు 1% అయిపోయిన అతను 100% అయిపోయారు. అలాగా అది ఏం బాధపడకు, మనమేం తప్పు చేయలేదు కదంటే లేడీస్ కదండి కొంచెం ఉంటది ఎక్కడో. ఎంత నేను స్వామి డివోటి చిన్నప్పుడు నేను నాకు కూడా ఒక్కోసారి తలకి ఎక్కిపోయేది వాళ్ళు చేసే ప్రవర్తన వాళ్ళు ఆడే మాట. నేను మంచి చేసిన ఎలా మా అత్తగారు నేను ఎంతో బాగా చూసేదాన్ని, మా ఆడబడుచు మా మడిది నువ్వు చూడలేదనేవారు, అందరితో చెప్పేవారు. అలాగే నేను ఇంటింటికెళ్ళి మా అత్తను చూస్తున్నాను నేను మా మామయ్య గారిని చూసి నేను చెప్పుకొని తిరగలేను కదండి. అలా అక్కడ ఉంటారు పల్లెటూరు ఏదో ఒకటి చెప్తుంటారు. అలాగే నేను ప్రతిదీ విడమర్చి చెప్పడం మనకు అవసరం. భగవంత స్వామి చూస్తున్నారులే నేను తప్పు చేయలేదు, నాకైతే ఆ కాన్సెప్ట్ ఉంది, వాళ్ళకి లేదు. అలాగే నేను ఎలా నమ్మిస్తాను వాళ్ళకి స్వామి, నేను ఎలా నమ్మిస్తాను స్వామి అంటే చిన్న ఇన్సిడెంట్ అండి. నాకు చాలా ఇబ్బంది పెట్టారండి మా ఫ్యామిలీలోని. చెప్తే లాస్ట్ ఇయర్ మా అత్తయ్య గారు చనిపోయారండి. చనిపోతూ ఆవిడ నా దగ్గరికి రానివ్వకుండా కూడా చేశారు. అయినా కూడా ఎప్పుడే నేను ఫోన్ ఒక 2 ఇయర్స్ నాకు కూడా కొంచెం కోపం. నేను ఇంత బాగా చూస్తే అయ్యో నీకు అన్ని విధాలా నేను చూశాను అత్తయ్య గారు, ఎందుకంటే నేను ఒకటే కాన్సెప్ట్ అటునుండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను ఫేస్ చేసేది. నేను స్వామిని నమ్ముకున్నాను, నాకు మంచి భర్త వచ్చారు. ఆ భర్త ఎలాగో ఆ తల్లి వల్ల వచ్చాడు కాబట్టి ఆ తల్లికి ఎంత చూసినా నా రుణం తీరదు, అది నా కాన్సెప్ట్ అండి. దానికి కారణం ఏంటంటే స్వామి దగ్గర ఉండబట్టండి నేను చెయ్యగలిసినది. అదే నేను బయట ఉంటే నేను అందరిలాంటి ఆడదాన్ని, నేను కూడా కక్ష తీరుస్తాను, కానీ నేను ఏది చేసినా నా స్వామికి అది వెళ్ళిపో రియాక్ట్ అయిపోతుందని ప్రతి నిమిషం ఆలోచించాను. అందుకు ప్రతి ఒక్కళ్ళని నీకు ఇలా చేస్తాను అలా అయినా మా అత్తయ్య గారు ఫోన్, అత్తయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు ఒక పక్క మా కేసు వేసారు అయినా ఫోన్ చేశారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు బాగున్నారా, మీకు ఇష్టమని రెడ్ సారీస్ కొన్నాను తెలుసండి అత్తయ్య గారు అంటే ఆవిడ ఎంతో పొంగిపోయి లాస్ట్కి నా ఇంటికి కూడా రానివ్వపోయినా. లాస్ట్ ఇయర్ బాగాలేదని లాస్ట్ పొంగల్కేనండి ఇదంతా జరిగింది. వెళ్ళాను, వెళ్తే నా చెయ్యి పట్టుకొని ఏడ్చుకొని అమ్మా నాకు వీళ్ళందరూ చేసిన నేను బయటికి చెప్పుకోలేను కానీ నీ దగ్గరికి వచ్చేస్తాను, నువ్వేనమ్మా నాకు 100%, నువ్వు నాకు పెద్ద కొడుకు, మీ ఇద్దరేనమ్మా నాకు చూస్తాను, నాకు ఎవ్వరు చూడరమ్మా, నేను వచ్చేస్తాను నీ దగ్గరే నేను ఉంటా అంటే మీరు వచ్చేస్తాను అనుకోండి, మీరు ఫోన్ చేయండి నేను కార్ పట్టుకుని వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనేసి. అంటే నా కోసం వాళ్ళెంత ప్రచారం చేసినా కన్న తల్లి అలాగ అందరూ మా వాళ్ళందరి దగ్గర చెప్పేటప్పటికి అది నాకు స్వామి చెప్పినట్టే కదండి. మరి ఎందుకంటే ఆవిడ మా ఇంటికి రాలేదు, నాతో మాట్లాడకుండా అన్ని చేసిన ఆవిడ చెప్పి జస్ట్ 1 వీక్లో చనిపోయిందండి. ఈ రోజు అదే కానీ ఆవిడ చెప్పపోతే నేను ఎంత కరెక్ట్ గా చేసినానండి, నా చుట్టాల దగ్గర నేను తప్పు చేసినట్టే, ఎందుకంటే ఆవిడ నన్ను రానివ్వలేదని అనరు, నేను తీసుకెళ్లేదని అనుకుంటాను. నేను ఎవరికి చెప్తానండి, నేను 3 టైమ్స్ కార్ వేసుకుని వెళ్ళాను తెమ్మన్నాను, రమ్మంటే ఆవిడకి రానివ్వలేదు కొడుకు కూతురు అని నేను చెప్పలేను. ఇంటింటికి వెళ్ళి మా అత్తని రమ్మన్నాను రాలేదు. ఆవిడ అందరిలోని పండుగలో మా చుట్టాలందరూ ఉండడం అక్కడ నా చెయ్యి పట్టుకొని నేను నీతోటే వచ్చేస్తానమ్మా, నీతోటే నా లైఫ్, నీలాగా నాకెవ్వరూ చూడరు, ప్రతి ఒక్కరు ఆవిడ చనిపోతే నువ్వు ఏడకమ్మా మీ అత్త ఆత్మ నీ చుట్టూ తిరుగుతుందని అన్నారు. అంటే అక్కడ నాకు స్వామి అంటే నేను చేసింది కరెక్ట్ అని అందరి దగ్గర ఆవిడ చెప్పబట్టి ఒక తల్లి చెప్పింది అంటే అదే స్వామి చెప్తే అంతేనండి, తల్లి చెప్తే అంతేనండి పిల్లల కోసం, అది నేను అనుకుంటున్నాను. అలా అంటే ప్రతి విషయంలో నాకు స్వామి నేను పడ్డానండి, చాలా పడ్డాను. పడినా కూడా దాని తాలూకా రియాక్షన్ కూడా నాకు అట్నుండే పాజిటివ్ గా స్వామి చెప్పిస్తున్నారండి. అది అక్కడ తెలుస్తుంది అందరికీ, వాళ్ళు స్వామి నమ్ముకున్నారు అందుకే వాళ్ళకి ఈ రిజల్ట్ వస్తుందని కూడా మూర్ఖులకు కూడా తెలియజేస్తున్నారండి స్వామి. పిల్లల విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్. పిల్లలు అనేవారు, మమ్మీ ఇదేనేంటి ఉన్నది స్వామి అంటే, నువ్వు ఎంతసేపు భజనలు పూజలు ఇదే అనుకుంటున్నా, బయట లైఫ్ ఇంకోటి ఉంది చూడు అని నాకు అడిగేవాడు నా కొడుకు. అనేసి నువ్వు ఎంతసేపు పేరెంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంటే, అన్న అమ్మ ఎంజాయ్ అంటే ఇది కాదురా, ఎంజాయ్ ఇందులో ఉందంటే. ఆ వయసులో వాడికి అర్థం అవ్వలేదు. లేదు మమ్మీ, ఎంతసేపు నువ్వు డాడీ ఇంకింతే నీకు పిల్లలు ఏం వద్దు, ఎంతసేపు భజనలు సర్వీసులు ఇవే అనుకుని ఉంటా. ఈ రోజండి మాకన్నా ఎక్కువ తెల్లవారులేసి నాకు అంటే ఆ టైంలో కూడా అండి నేను ఆడికి విసుక్కోలేదు. వాడు ఎంతో కోపం అయిపోయేవాడు నా మీద, ఎంతైనా అస్సలు నేను అంటే పిల్లలు వినరండి మేము చెప్తే చెయ్యరండి అని చాలా మంది అంటారు, కానీ అది కరెక్ట్ కాదండి. పిల్లలు వింటారండి, పిల్లలకి చెప్పే వే కరెక్ట్ గా మనం చెప్పాలండి. వాళ్ళు అంటున్నారు కదా అని వదిలేస్తాం, ఏమిటి ఇష్టం లేదని పిల్లలకు అన్నం పెట్టడం మానేలేదు కానీ చిన్నప్పుడు పెడుతున్నాం కదా. వాళ్ళు మందు ఇష్టం లేదు, మందు ఏమైనా కావాలని తాగుతారా, తాగరు, వాళ్ళు పడేస్తారు అయినా ఆ జబ్బు తగ్గాలని. అయితే పిల్లలకి కూడా నేను ఇద్దరు పిల్లలకునండి, వాళ్ళు స్వామితో ఉన్నా కూడా బయటకు వచ్చాక బయట ప్రపంచం చూసాక కొంచెం టెంప్ట్ అయ్యారు ఆ ఏజ్ అలాంటిది. కానీ నేను అలా కాదమ్మా ఇదని చెప్తే ఈ రోజు అంటే అంతా నేను చెప్పలేను, నాకు కూడా ఇచ్చే సమయం అయిపోయింది కాబట్టి. ఈ రోజు మా పిల్లలు నాకన్నా ఎక్కువ, మా పెద్ద కొడుకైతేనండి ఢిల్లీలో ఉంటాడు, వాడు తెల్లవారు లెగ్గానే ఓంకారం సుప్రభాతం చేస్తాడు, ఆ తర్వాత స్వామి ఇది లిఖిత జపం చేస్తాడు, ప్రతిరోజు స్వామి లిటరేచర్ ఒక పేజీ చదువుతాడు, ప్రతిరోజు ఆడు చదివే వేదంలోనూ కనీసం ఏదో ఒకటి చదువుతాడు, 3-4 మెట్రోలు మారి భజనకి వెళ్తుంటాడండి. ఇవన్నీ ఎలా ఆ రోజు ఆడు చెయ్యడాన్ని వదిలేస్తే ఈ రోజు ఆడు ఈ రోజు చెయ్యడండి. అందుకే ప్రతి పేరెంట్కి ప్రతి భక్తిని నేను అదే చెప్తున్నా, పిల్లలు చెయ్యరండి, పిల్లలు మాట వినరండి అన్న మనం కొంచెం ఓపిక పడతా కంపల్సరీ. బాలవికాస్ చెప్పేటప్పుడు కూడా చిన్న మాట అండి, ఆ బాలవికాస్ చెప్పేటప్పుడు కూడా నేను శ్లోకాలు పద్యాలు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వనండి. ఒక పిల్లడు నా దగ్గరికి వచ్చాడంటే ఫస్ట్ వాడు బిహేవియర్ మారాలని ముందు నువ్వు పేరెంట్స్తో ఎలాగుంటున్నావు, నువ్వు ఇంట్లో ఇలా బ్రష్ చేయాలి, మమ్మీ డాడీ పనులు వాళ్ళు పాసి పనులు చేసుకున్న వచ్చే పిల్లలు కూడా నా దగ్గర ఉన్నారు, వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు కదా, అందుకే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు బ్రష్ చేసి అవన్నీ మీరే ముందు ఇవి నేర్పించానండి. అంటే నేను చెప్తున్నాను ప్రతిదీ నేను బయట సర్వీసులే చేయాలి, 100% నా స్వామి చెప్పింది అందరి ప్రేమించు అందరినీ సేవించనేది నా ఇంట్లో నేను చేసుకున్నానండి.
1: చాలా బాగా చెప్పారు బాలగారు. మీరు చెప్పిన దానిలో ఒక విషయం నాకు బాగా నచ్చిందండి, భర్త అంటే ప్రతి భార్యకి ఎంతో ప్రేమ గౌరవం ఆదరం, ఆయన బట్టి నేను ఆయన బట్టి నా గౌరవం అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ భర్తను కని పెంచిన తల్లి గురించి ఆ తల్లికి నేను ఇటువంటి గౌరవాన్ని ఇవ్వాలి ఇంతటి ప్రేమను పంచాలి అనే ఆలోచన మీకు రావడం, దాన్ని మీరు మాతో ఈరోజు పంచుకోవడం చాలా బాగుందండి. ఇది చాలా కొత్తగా వింటున్నా నేను. మరి ఇంతగా మీరు స్వామి మీతో ప్రతిక్షణం వెన్నంటి ఉంటూ ఇంతగా మిమ్మల్ని ఆదుకుంటూ అందరికీ వీరు నా భక్తులు అని నిరూపిస్తూ వస్తున్నారు, అటువంటి స్వామితో ఈనాటి పరిస్థితుల్లో మీరు మీ ఆంతరంగికంగా ఉండే అనుబంధాన్ని ఎలా దృఢపరుచుకుంటూ వస్తున్నారు?
0: చెప్తున్నాను కదండి, నేను సర్వీసులకి వెళ్ళి నేను స్వామితో చేశాను. మా అక్క చనిపోయిందని చెప్పాను కదండి, చిన్న ఉదాహరణ అంటే ఇన్నర్ కనెక్షన్ అంటే ఇద్దరు ఆడపిల్లలండి తనకి. ఆ ఆడపిల్లలకి ఫైనాన్షియల్ గా నేను హెల్ప్ చేయక్కర్లేదు, కానీ ఒక ప్లాట్ఫారం చూపించాలి. పేరెంట్స్ ఇద్దరూ లేరు, ఇద్దరు తల్లి చనిపోయిన తర్వాత తండ్రి కూడా క్యాన్సర్ తోటి సేమ్ దాంతో చనిపోయారు. పెద్ద పాప పెళ్ళైంది, మా బ్రదర్స్ మేమందరం నిలబడి చేశామండి. రెండో పాపకి అంటే ఆ పాపని ఎవరు యాక్సెప్ట్ చే అంటే ఇంటికి కూడా రమ్మని పిలిచే పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే ఎవరు నడుం కట్టుకొని చెయ్యాలి, ఎవరు ఎవరి మీద ఎవరు వస్తే ఎవరి మీద పడిపోతుందని అందరూ చేస్తే ఆ టైంలోని మా హస్బెండ్ నిలబడి ఏం పర్వాలేదమ్మా నేను అంటే మేము అక్కడ ఫైనాన్స్ అని నేను చెప్పనండి, నేను ఒకటే ఆలోచించానండి, తల్లిగా ఒక పిన్నిగా నేను ఎలాగ ఆలోచించాను, నా బ్లడ్ నేను నా భర్త కూడా అలాగే ఆలోచించాను. వాళ్ళకి ఏది అవసరమో ఆ వాళ్ళకి వాళ్ళు వచ్చి ఇంటిలోకి రావాలన్న కొంచెం భయపడేవారు. రండి అమ్మ మీరు నా పిల్లలకి పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి పడుకోండి, వాళ్ళు మంచం మీద పడుకోవాలన్నా కూడా ఆలోచించేవారు అంటే అంతలా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఏం లేదు ఇది మీ ఇల్లు మీ బాబాయ్ మీరు అని చెప్పి వాళ్ళకి అంతా చేస్తే అతను కూడాను మీరు ఎప్పుడూ తల్లిదండ్రి లేరు అనుకోకుండా అమ్మ నేనున్నాను మీకు, మీకు ఏదైనా నాతో ఫ్రీగా చెప్పుకోండి అని చెప్పి ఇతను కూడా వాళ్ళు చేసి స్వామి దైవాల్లో ఇద్దరికి మంచి మ్యాచెస్ అయిపోయి యుఎస్ఏ వెళ్లిపోయారు. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వెళ్లారు చిన్నపాప. అది చాలా చిన్నదండి, జస్ట్ ఇంజనీరింగ్ అయిపోగానే నెట్లోని ఫోటో చూసి ఆ అమ్మాయి స్వామి డివోటీస్ ఫ్యామిలీ నుండని ఎవరో చెప్పారట, అది చూసి వాళ్ళు వచ్చారండి. యాక్చువల్గా అమ్మాయిని చూడలేదు వాళ్ళు, చూసి నెట్లో చూసి వీళ్ళు స్వామి డివోటీస్ అనగానే వచ్చారండి, చూశారండి. అబ్బాయి కూడా మ్యారేజ్ వరకు అబ్బాయి చూడలేదు, మ్యారేజ్ చేసుకున్నాడండి. చేసుకున్న తర్వాత మొన్న రీసెంట్ గా అత్తమ్మ వెళ్తే నాకు మా వారికి చెప్పింది, మా ఏంటి ఆంటీ బాబాయ్ అత్తయ్య మామయ్య వస్తున్నారంటే నువ్వు ఎవరికో సర్వీస్ చేయడం కాదమ్మా, స్వామి నీ ఇంటికి వస్తున్నారు సర్వీస్ చేయను, వాళ్ళు బాబాయ్ చెప్పారు నేను చెప్పాను, మిగతా అంతే అయిపోయింది. వాళ్ళు వెళ్లేక సర్వీస్ వాళ్ళు వెళ్లి 6 మంత్స్ ఉండి వాళ్ళు దిగి జస్ట్ ఎయిర్పోర్ట్ లో ఇలా దిగారండి, మా వారికి నాకు ఫోన్ చేశారు. ముందు మా వారికి ఫోన్ చేసి ఏం పెంచారండి బావగారు మీ ఆడపిల్లలకి అన్నారండి అని చెప్పారు. తర్వాత నా తాత నాడే మాటలు, చెల్లమ్మ ఏం పెంచావమ్మా, ఏదడిగినా మా బాబాయ్ని చూసి నేర్చుకున్నాం, మా పిన్నిని చూసి నేర్చుకున్నా, నీకు చిన్నదానమైనా చేతిలో దండం పెడుతున్నానమ్మా, స్వామి కాన్సెప్ట్ మాకు నేర్పించిందమ్మా నీ కూతురు, ప్రతిరోజు స్వామి క్యాసెట్ వేసేసిది, స్వామి మాటలు వేసేసిది, స్వామి స్పీచెస్ వేసేసిది, అవన్నీ వింటుండి మమ్మల్ని కూడా ఆ కాన్సెప్ట్ లో తీసుకెళ్లిపోయింది. హ్యాండ్సమ్ అమ్మ పిల్లలు, మీలాంటి ఫ్యామిలీ సింగిల్ పైసా డౌరీ తీసుకోలేదు, అలానే మీ ఫ్యామిలీ దొరకడం, మీలాంటి మీ ఇంటిలో పుట్టిన పిల్ల దొరకడం మా జన్మ జన్మల అదృష్టం అమ్మా. అతను నా తాడే మాటలు, మా వియ్యంకుడు. ఇది అప్పుడు నాకు అంటే నేను 100% సర్వీస్ చేశాను, ఓకే స్వామి చెప్పింది నేను చేశాను, నాకు కొంచెం సంతోషం అనిపించిందండి. అంటే మరి మీకేమనిపించింది, నా స్వామికి నేను న్యాయం చేశాను. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే ఇద్దరు ఆడపిల్లలునండి, ప్రతి ఒక్కరి దగ్గర ఇదే పేరండి వాళ్ళకి. వాళ్ళ హస్బెండ్స్ కూడానండి ఎంతో హ్యాపీ అయిపోతున్నారు ఆ భార్యలతోటి. వాళ్ళు ఏమి కట్నాలు తేలేదు, ఏమి తీసుకురాలేదు, వాళ్ళకి పిలుపు అవి ఏమి అసలు వాళ్ళ మైండ్లో లేదండి. ఇద్దరు ఆడపిల్లలు ఈరోజు స్వామి కోసం. ఆ పెద్దమ్మాయి అన్నదండి ఒకసారి, ఏదో నేను చెప్పాను అమ్మ స్వామి సర్వీసులు చేయంటే, అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా మా మైండ్ మనస్సులో ఉందంటి, అడ్రస్ లేని వాళ్ళకి ఒక రేంజ్ అడ్రస్ ఇచ్చారండి స్వామిని మాకు అని అన్నారు. అదెంత మాట అండి, మాకు అడ్రస్ లేదు, తల్లిదండ్రులు లేని పిల్లలకి అడ్రస్ లేదు, ఒక రేంజ్ అడ్రస్ ఇచ్చారు మాకు స్వామి అన్నారు. ఈ రోజు ఆ పిల్లలు అలా బతుకుతున్నారండి, వాళ్ళు చేసే ప్రతి పని మా పిన్నిని చూసి నేర్చా, మా బాబాయిని చూసి నేర్చా, అది చాలండి మాకు. సాయిరా
1: చాలా బాగా మాట్లాడారు బాలగారు. ఇలాగే మీరు స్వామి బాటల్లో నడుస్తూ మీ చుట్టూతా ఉండే అందరికీ ఆనందాన్ని ప్రేమని పంచుతూ ఉండాలని, దానికి భగవాన్ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మేం కోరుకుంటున్నాము. ఈరోజు మీరు ఇలా వచ్చి రేడియో సాయి బృందంతో మాట్లాడినందుకు రేడియో సాయి తరఫున, మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు. సాయిరామ్.
0: సాయిరామ్.
2: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానం, అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అర్ధాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ ఉంటాయి ఇచ్చారు. కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మశ్రీ పద్మవిభూషణ అంటే దానికి పడిచొస్తున్నారు. ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు, ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి. గృహలక్ష్మి ఇంటిలో నిరంతరం కూడా నవ్వుతూ ఆనందంగా ఆనందంగా ఉంటుండాలి. అర్ధాంగి పతి యొక్క కష్టములకు నష్టములకు దుఃఖములకు అర్ధ భాగంగా తాను నిలచాలి. ధర్మపత్ని ధర్మములో ఎత్తిరి చేయగా ఉంటుండాలి స్త్రీలకు. ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి ఆధునిక యుగం నందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గమై పడిపోయింది. కానీ ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు, పవిత్రమైన హృదయం ఇంకనూ ఉంటున్నారు. స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము. ప్రపంచం లోపల ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ, గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం. స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం అదొక మఠంగా ఉంటుంటాయి, కనుక ఒక చౌత్రీగా ఉంటుంటాయి. కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి, తాము ఆదర్శంగా చూసుకోవాలి, సుక్షేమాన్ని సరిగా గమనించాలి. తదుపరి ఏ పనులైనా చేసుకోవచ్చు. ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం. ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది. కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు. కాదు కాదు, ఇల్లునంతా వెలిగింపజేసేటువంటిది ఈ స్త్రీ. ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటారు.
3: భక్తుల జీవితమే బాబా సందేశం అన్న సత్యసాయి సూక్తిని అక్షరాలా నిజం చేస్తూ శ్రీమతి బాలా త్రిపురసుందరి గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శాన్ని అందిస్తున్నది.

0: ఓం శ్రీ సాయిరాం. భగవంతుడు తమ దివ్య సంకల్పంతో సృష్టించిన 84 లక్షల జీవరాశుల్లో అత్యంత అద్భుతమైనది, మహోత్కృష్టమైనది మానవ జన్మ. మనోబుద్ధి చిత్యహంకారాలతో అలంకరింపబడిన ఈ మానవ జన్మ మిగతా జీవరాశుల కంటే ఎంతో గొప్పదే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం. మానవుడు దేహం దాల్చి తాను ఎచట నుండి వచ్చాడో అక్కడికే చేరాలన్న జీవన గమ్యాన్ని విడిచి పెడమార్గం పట్టి తనకు భగవంతుడు ప్రసాదించిన మనోబుద్ధి చిత్యహంకారాలను దుర్వినియోగం చేసుకుని ప్రపంచ వలయంలో చిక్కుకుని జీవిత పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నాడు. యుగధర్మ పద్ధతులను విగళితమయ్యుండ నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు ఈ నేపథ్యంలో భగవంతుడు మానవ స్థాయికి దిగివచ్చి మనలో ఒకనిగా జీవించి తమ జీవితాన్ని ఆదర్శప్రాయం గావించి మనిషిని మనుష్యత్వం నుండి ముముక్షత్వానికి చేరుస్తున్నాడు. అట్టి అవతారమూర్తి, కరుణాసింధు, దయాసాగరుడు మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. శ్రీరామచంద్రునిగా ధర్మాన్ని ఆచరించి, శ్రీకృష్ణునిగా ధర్మ స్థాపన చేసి, కలిలో సత్యసాయి భగవానునిగా ప్రేమ పంచి మానవజాతిని ఉద్ధరించారు. మన సాయి భగవానుడు తన జీవితమే తన సందేశంగా మలుచుకుని అడుగంటిపోతున్న మానవతా విలువలను మానవులయందు పెంపొందింపజేసిన వరమహనీయుడు. మానవుడు మాధవునిగా మారడానికి కావలసిన లక్షణాలను తెలుసుకోవాలంటే భగవాన్ బాబావారి అవనీ సంచారంలో జరిగిన ప్రతి ఘట్టం అద్దం పడుతుంది. భగవాన్ బాబావారి 87వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా రేడియో సాయి తెలుగు శ్రోతలకు భగవాన్ బాబావారి గుణగణాలను కొన్నింటిని వివరిస్తూ నా జీవితమే నా సందేశం అను ధారావాహికను అందజేస్తున్నది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, స్వామి అన్ని గుణగణాలను తెలుసుకోవటం ఎవరితరమూ కాదు. కనుక మచ్చుకకు 6 గుణాలను మనం తీసుకుని సాయీశుడు తన భక్తులకు ఇచ్చిన అనుభవాలతో కూర్చిన ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్నాం. నా జీవితమే నా సందేశం ధారావాహికలోని 4వ అంశమైన సహనం ఇప్పుడు వినండి.
1: పరమ పావనమైన భారతావనియందు పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం వేది మన దేశమున కన్నా మాతృభావం వేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఔరా ఏమందు భారత పాలనంబు, ఏమందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బల మెరుగలేదో, అటులే అయినారు మన భారతీయులు నేడు.
2: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, పీపీపీ ఈ మూడు పీలను మాత్రము మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. వీటిని మాత్రం మనము ఏమాత్రం కూడా వదలరాదు. ప్యూరిటీ, ఎప్పుడు ప్యూరిటీ మనలో లేదో అప్పుడే మనలో ఎనిమిది వచ్చి చేరిపోతుంది. ఎనిమిది వచ్చి చేరేటప్పటికీ ఇంకా మనకు అశాంతి ప్రవేశిస్తుంది. కనుక మొట్టమొదట ప్యూరిటీ, మనసును పరిశుద్ధం గావించాలి. ఏ విధంగా పరిశుద్ధము? సచ్చింతన, సత్ప్రవర్తన, సద్బోధలు, సదాచారము, ఇలాంటి దీంట్లో మనం ప్రవేశించాలి. అదే సత్సంగము. కనుకనే మొట్టమొదట ప్యూరిటీ కావాలి. రెండో పీ, అదే పేషెన్స్, అదే మనకు శాంతి కావాలి. ఓపికను పట్టుకోవాలి, ఓర్పును సాధించాలి. అనేక కష్టములు వస్తుంటాయి, అనేక నిందలు వస్తుంటాయి, అనేక నిష్ఠూరములు తగులుతుంటాయి. తనలో లేనప్పుడు దానికి ఏమాత్రం కూడా జంకనక్కర్లేదు, గొంకనక్కర్లేదు. సుఖానికి పొంగటము, దుఃఖానికి కుంగటము, ఇది మానవుని లక్షణం కాదు, అవలక్షణం. తన సత్యాన్ని తాను గుర్తించినటువంటి వాడు దేనికి పొంగడు, కుంగడు. అప్పుడే ఆ ఓర్పును సాధించిన వాడవుతాడు.
0: బాల సత్యసాయి చూపించే మహిమలను అర్థం చేసుకోనలేక రత్నాకర కుటుంబం ఒకటే ఆందోళన పడసాగింది. కదిరిలోని ఒక వృద్ధ పండితుడు సత్యం జాతకం చూసి సత్యాన్ని ఒక భూతం ఆవహించిందని అన్నాడు. అందువల్ల కదిరి సమీపంలోని బ్రాహ్మణ పల్లిలో పేరు పొందిన ఒక భూత వైద్యుని దగ్గరకు సత్యాన్ని తీసుకుని వెళ్లాలని నిశ్చయించారు. సత్యాన్ని వైద్యానికి తన దగ్గరకు తీసుకొస్తున్నారనగానే ఆ భూత వైద్యుడు పెద్దగా కొట్ట వచ్చినట్లు మాట్లాడుతూ బడాయి పలకడం ఆరంభించాడు. అతడు జడలు గట్టిన జుట్టుతో గద్దించే స్వరంతో భయంకరంగా ఉన్నాడు. అతని కళ్ళు నిప్పు కణిక వలె ఎర్రగా మండుతున్నాయి. అతడు చేతితో ఒక పెద్ద ఇనుప పట్టకారను పట్టుకుని నేల మీద గట్టిగా కొడుతున్నాడు. ఆ పట్టకార కొట్టిన శబ్దం భయం కలిగిస్తూ ఆ శబ్ద తరంగాలు చెవుల్ని బద్దలు చేస్తున్నాయి. చండీ, చాముండి, సింహి, వారాయి మొదలైన దేవతల్ని ప్రయోగించి ఆత్మను పట్టి ఈ బాలునికి విడుదల కలిగిస్తానని అనటం మొదలుపెట్టాడు. హిందూ భూతమైనా, ముస్లిం భూతమైనా, మృగ సంబంధమైనదైనా తన మంత్రాల తీక్ష్ణతకు లొంగిపోవలసిందేనని ఆ భూతవైద్యుడు శపథం చేసి చెప్పాడు. అటువంటి భూతవైద్యుని చేతిలో సత్యం అగ్ని పరీక్షకు గురి కావలసి వచ్చినందుకు ఆ పుట్టపర్తి కుటుంబం వారు గగుర్పాటు పొంది భయంతో వణికిపోయారు. ఆ మాంత్రికుడు కోడిని, గొర్రెను బలి ఇచ్చి ఆ రక్తం మధ్య సత్యాన్ని కూర్చొనబెట్టి దయ్యాన్ని వదిలించేటందుకు సత్యాన్ని కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూడలేకపోయారు. అప్పుడు ఈశ్వరమ్మ సత్యాన్ని ఇక కొట్టవద్దని ప్రాధేయపడింది. కాని అతడు ఈ వైద్యాన్ని మధ్యలో ఆపటానికి వీల్లేదన్నాడు. కావాలంటే బాలుణ్ణి తీసుకుని వెళ్ళండి, కాని అతన్ని ఆవహించిన భూతం నాది, నా దాన్ని నచ్చి మీకు సంబంధించినది మీరు తీసుకుని వెళ్ళండి అని అతడు అరిచాడు. ఆ వైద్యంలో భాగంగా ఆ భూత వైద్యుడు సత్యం జుట్టునంతా తీసివేసి కత్తితో లోతుగా గాడి కోశాడు. ఆ గాడిలో నిమ్మరసం పండి 101 బిందెల చల్లని నీళ్లను తనపై కుమ్మరించాడు. కళ్లకు మంటలు కలిగించే తీవ్రమైన హాని చేసే ఒక మెత్తని పదార్థాన్ని కళ్ళకు పూశాడు. సత్యం కళ్ళు రక్తంతో నిండిపోయాయి. ముఖమంతా బాధతో సోలిపోయింది. ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా సత్యం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండిపోయాడు. వారంతా ఆ భూత వైద్యునితో రకరకాలుగా వాదించి చివరకు అతని విష వలయం నుంచి సత్యాన్ని బయటకు తీసుకుని వచ్చారు. 1957 ప్రాంతాలలో వెంకటగిరి నుంచి వచ్చిన రామశర్మ అనే పండితుడు వచ్చి ఒక సాయంత్రం బుర్రకథ చెప్తానంటే స్వామి అంగీకరించారు. ఆ కథలో బాల సత్యసాయి బ్రాహ్మణపల్లిలో ఎదుర్కొన్న దారుణమైన సంఘటనలను చెప్పబోయే సందర్భం వచ్చింది. అప్పుడు బాబా ఆ ఆయనతో ఆ సన్నివేశాలను దాటించి చెప్పమని, అవి వినడానికి కూడా చాలా బాధాకరమైనవని అన్నారు. మరునాడు కస్తూరిగా ధైర్యం చేసుకుని, స్వామి, అవి వినటానికే మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కదా, అటువంటప్పుడు మీరు ఆనాడు ఆ చిత్రహింసను ఎలా భరించారు అని అడిగారు. అందుకు స్వామి, ఈ శరీరానికి ఏం జరిగినా నాపై ప్రభావం చూపదని, ప్రజలు విశ్వసించడం కోసమే నేను అవన్నీ భరించాను. ప్రజలు గుర్తించని ఈ సత్యాన్ని తెలియజేయడానికే నేను వచ్చింది. వారు చెప్పినట్లు నేను వినకపోతే వారికి నా మీద నమ్మకం ఎలా కలుగుతుంది? అప్పుడైనా ప్రజలు నన్ను విశ్వసించి భక్తి సామ్రాజ్యంలో అడుగు పెడతారని నేను ఆ దుర్భరమైన కష్టాలను భరించాను అన్నారు.

0: ప్రపంచంలోని మంచి చెడ్డలన్నీ కూడాను మానవ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటున్నాయి. మన సౌభాగ్యం అంతా మన ప్రవర్తనే, మన శ్రీసంపదలంతా కూడాను ప్రవర్తనే. కనుక మన ప్రవర్తన మనం సరియైన మార్గంలో ఉంచుకున్నప్పుడే మన యొక్క ప్రాప్తి కూడాను సక్రమమైన రీతిగా మానవుడి సంతోషాన్ని అందిస్తుంది. కనుక దీనికి సహనము చాలా అవసరము. సహనావవతు, సహన గుణక్తు, సహవీర్యం కరవావహిని. ఈ సహనం అనేటువంటి దాన్ని మనం ఒక పవిత్రమైన, ఒక శక్తివంతమైన అస్త్రంగా మనం తీసుకోవాలి. ధర్మజుడు ఈ సహనమునే అస్త్రంగా తీసుకోవటం చేతనే ఎంతో విజయాన్ని సాధిస్తాడు. సహనం ఒక బలహీనమని కాని లేక ఒక పిలిచినమని కాని భావించరాదు. ఈ సహనములో ఉండినటువంటి శక్తి సామర్థ్యముడు మరి ఏ అస్త్రమునందు కూడా మనము చూడలేము, అనుభవించలేము. ఈ సహనాన్ని మనం కేవలం వ్యక్తిగతంగా మాత్రమే అనుభవించటం కాదు, సమష్టి రూపంలో మనం అనుభవించాలి. కనుక నీ వేదములో మొట్టమొదట సహనావవతు బోధించింది. కలసిమెలిసి తిరుగుదాం, కలసిమెలిసి పెరుగుదాం, కలసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, కలసి మెలసి చెలిమితో జీవించుదాం. ఏ విధంగా జీవిస్తాము? కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం. కనుక మీరు మీకు కలతలు ఉండకూడదు. అందరూ అన్యోన్యముగా ఆనందముగా ఒక తల్లి బిడ్డల వలె జీవించాలి.
1: సత్యం కమలాపురంలో చదువుకునే రోజుల్లో పుష్పగిరి తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తూ తమ వదిన గర్భవతిగా ఉన్నది కాబట్టి ఆమెను సంతోషపరచడానికి ఏదైనా తీసుకుని వెళ్తే బాగుంటుందని భావించి పసుపు, కుంకుమ, పూలు కొనుక్కొని చిన్నారి చేతులతో వాటిని పట్టుకుని మరలా పుష్పగిరి నుంచి కాలినడకన కమలాపురం చేరుకున్నాడు. సత్యం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అన్నగారైన శేషమరాజు గారు ఊళ్ళో లేరు. ఇప్పుడు ఆయన వచ్చి ఉన్నారు. సత్యం ఇంటికి చేరేటప్పటికి ఆయన కుర్చీలో కూర్చుని ఏదో నోట్స్ వ్రాసుకుంటున్నాడు. సత్యాన్ని చూసేటప్పటికి ఆయన ఆగ్రహోదగ్రులయ్యారు. ఇంట్లో నీళ్లు తెచ్చే పని మానివేసి పుష్పగిరి వెళ్లినందుకు కోపించి ఆయన రోళ్లకర్ర తీసుకుని సత్యాన్ని తీవ్రంగా కొట్టారు. శేషమరాజుగారు ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆ రోళ్లకర్ర సత్యం వంటికి తగిలి అది రెండు ముక్కలైంది. ఆశ్చర్యంతో నిలబడిపోయిన దివ్యబాలుడైన చిన్నారి సత్యం ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ బాధను తనలోనే మౌనంగా సహించి ప్రశాంతంగా ఉండిపోయారు.

0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాన్యమైపోతుండాలి. తన పవిత్రత అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క కడమార్గం లోపల పూర్తి కలుషితం అయిపోతుండాలి. దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుండాలి. ఒక చిన్న ఉదాహరణము, మన ముక్కు పైన ఒక ఈగి వాలింది. ఆ మసకటి వాడినప్పుడు మొట్టమొదట అట్టంటాం, మరీ వచ్చి అదే వాళ్తుంది, నువ్వు టెస్ట్ చేస్తుండాలి నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని. రెండవతూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము. మూడవతూరు వచ్చినప్పటికి యుద్ధం చేస్తాము. ఒక్క చిన్న మసికితో ఇంత పెద్ద దేహం పైన వాడినప్పుడు నువ్వు సహించుకోలేటువంటి యొక్క దుబ్బరుడైపోయినావు. దేహము నిన్ను పరీక్షింపజేయడానికి వచ్చేటువంటి మనుషులతో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుండాలి. ఎంత బలహీనుడా నీవు కావటము. మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు, శరీరం పైన పుట్టలు పుట్టాయి, పూలంతా పల్లాడాయి, భూములంతా సంచరించాయి, రాజులంతా ప్రవేశించాయి, కానీ ఏమాత్రము చెలించలేదు. ఇంత దృఢశక్తితో ఉండేటువంటి మానవత్వము హిందువాడు ఎంత బలహీనమైపోయింది. ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము, నేర్చుకోలేము. ప్రాంతం నీకు లేకపోతుండాలి. ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలం? ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం. నీవు భరించుకోవాలి, శాంతాన్ని సంపాదించుకోవాలి. శాంతం లేకపోతే సౌఖ్యం లేదు. కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి. ఆ శాంతి ఏ విధంగా వస్తుంది? కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది. నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు. ఎవడో నన్ను దూషించాడు, దూషించాడని వాళ్ళపై నీవు ఎందుకు దూషణ చేయటం? వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడుంటావు. నీవు వాడిని దూషించే నీవు చెడ్డవాడు అయిపోతావు. ఇంక వాడు మాత్రమే చెడ్డట్టు అవుతావు. వాళ్ళ చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది? దూషిస్తే దూషించుకోని. ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నా, కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే. ఈ నీతి కూడా దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి? మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి. వాడు చెప్పిన దానిపై మనం ప్రయాణం చేయకూడదు. గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి, తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి. రానే రావాలి. ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి? ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి. వాడేమో అన్నాడని వాడిపై నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకొని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: కొన్ని సంవత్సరాల క్రితం విషయం. పుట్టపర్తిలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ప్రతిరోజు ఉదయం చల్లని నీటితో స్నానాలు చేసేవారు. తల్లులందరూ తమను నమ్ముకుని పిల్లల్ని నా దగ్గర వదిలిపెట్టారు. పాపం వీళ్ళు ప్రతిరోజు చల్లని నీటితో స్నానాలు చేయవలసి వస్తున్నదే అనుకున్నారు బాబా. ఫలితంగా కొద్ది రోజులకే సోలార్ హీటర్స్ వచ్చాయి. సూర్యకిరణాల నుంచి వేడిని గ్రహించి నీటిని వెచ్చజేసే యంత్రాలు ప్రశాంతి నిలయానికి చేరగానే టెక్నీషియన్స్ చాలా త్వరగా వాటిని హాస్టల్లో డాబాపైన అమర్చారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులు చాలా సంతోషించారు. వారంతా స్వామిని వచ్చి ఆ సోలార్ హీటర్ సిస్టమ్ ని ప్రారంభించమని వేడుకున్నారు. అందుకు స్వామి సమ్మతించారు. ఒక రోజున స్వామి వచ్చి హాస్టల్లో ఆ వేడి నీటి పంపును ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఒక ప్రక్కన ఆ యంత్రాలున్నాయి. అక్కడ నుండి ఒక రబ్బరు గొట్టం పెట్టి దానికి పైప్ అమర్చారు. స్వామి వచ్చి దానిని తిప్పితే సెగలు పొగలతో వేడి నీరు కిందనున్న బకెట్లో పడతాయి. అన్ని ప్రశాంతి నిలయానికి చేరగాని టెక్నీషియన్స్ చాలా త్వరగా వాటిని హాస్టల్లో డాబాపైన అమర్చారు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులు చాలా

అందరూ బాబా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో కరుణాంతరంగుడైన భగవాన్ బాబా రానే వచ్చారు. వచ్చి ఆ నిర్వాహకుల సూచన ప్రకారం పైపు తిప్పటంతోనే దురదృష్టవశాత్తు ఆ రబ్బరు గొట్టం ఊడిపోయి ఆ వేడి నీళ్లు వచ్చి స్వామి ముఖంపైన స్వామి అంగీపైన ఒక్కసారిగా చిమ్మినట్లు పడ్డాయి. అంతే, ఆ హఠాత్ సంఘటనకు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు. ఆ సమయంలో ఏమి చేయాలో ఎవ్వరికీ తోచలేదు. అంతా చేష్టలు దక్కి నిలబడిపోయారు. అందరి మనస్సులు ఆందోళనతో నిండిపోయాయి. వారి పరిస్థితిని స్వామి గమనించారు. ఒక్కసారిగా స్వామి పుటాలున నవ్వి, చూసారా, మొదటి స్నానం నేనే చేశానన్నమాట అన్నారు. ఆ మాట వినగానే అందరి మనస్సులు ఒక్కసారిగా తేలికై వారంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

0: ప్రసన్నమైనటువంటి ముఖంతో అది ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుకనే గాడియందు మనం నేర్చుకోవాల్సినటువంటిది సహనభావము. ఓరిమి ఓరిమి ఓరిమి.
1: ఒక హరిదాసు ఊరూరు తిరుగుతూ హరికథలు చెప్తూ ఉండేవాడు. తన హరికథలు తమ తమ ఊళ్లలో ఏర్పాటు చేయమని ఆయన కనిపించిన వారందరినీ బ్రతిమలాడుతూ ఉండేవాడు. దానివల్ల కాస్త సంపాదించుకుని కుటుంబం గడపవచ్చని ఆయన ఆరాటం. కాని ఎవరిని అడిగినా ఆయనకు అనుకూల సమాధానం లభించేది కాదు. ఆయన హరికథాగానం వినటానికి ఎవ్వరూ ఆసక్తి చూపేవారు కాదు. ఆ హరిదాసు ఒక సంవత్సరం దసరా పండుగ తర్వాత ప్రశాంతి నిలయం వచ్చాడు. ఎలాగో కష్టపడి తన కోరికను సత్యసాయినాథుడికి తెలియజేశాడు. స్వామి అపారమైన దయతో ఆయన కోరికను మన్నించి ఒక ఆదివారం సాయంత్రం కాలేజీలోని ఆడిటోరియంలో ఆయన హరికథాగానంకు ఏర్పాటు చేశారు. ఆ రోజు మధ్యాహ్నం ఆయనకు బాబా చక్కని భోజనం పెట్టించి సాయంత్రం కార్యక్రమానికి స్వామి కూడా వచ్చి కూర్చున్నారు. హరిదాసు హరికథ ఆరంభించాడు. కాని అది ఎంతమాత్రమో సుతిహితంగా లేదు, కర్ణ కఠోరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని బాబా ఎలా ఏర్పాటు చేశారా అని విద్యార్థులందరూ ఆశ్చర్యపడసాగారు. కాని బాబా అదేమీ గమనించకుండా సుప్రసిద్ధ సంగీత విద్వాంసుని మధురగానం వింటున్నంత ఆనందంగా తల ఊపుతూ ఉన్నారు. ఆ గానం వల్ల బాబా ఎలా ఆనందం పొందగలుగుతున్నారో విద్యార్థులకు అంతుపట్టలేదు. కార్యక్రమం పూర్తి కాగానే ఆయనకు బాబా పట్టుబట్టలు పెట్టి సమృద్ధిగా డబ్బు ఇచ్చి ఆయన శ్రీమతికి ఇమ్మని పట్టుచీర ఇచ్చి పంపించారు. ఆ హరిదాసు పొందిన ఆనందం వర్ణించలేము. బాబా చూపిన ప్రేమకు ఆయన చెలించిపోయాడు. అటువంటి ప్రేమను ఆదరాన్ని ఆయన ఇంతకుముందు ఎన్నడూ ఎక్కడా పొందలేదు. ఆయన వెళ్లిన తరువాత విద్యార్థులు స్వామి చుట్టూ చేరి, స్వామి, ఆ సంగీతాన్ని మీరు ఎలా భరించారు?

కొన్ని పశుత్వంలో ఉండినటువంటి యొక్క మంచి గుణాన్ని కూడా మానవుడు గుర్తించాలి. పశు పక్షి మృగ క్రిమి కీటకాదు నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవలసి ఉంటుండాలి. సమాజంలో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద. కాని ఆ గాడిదేందు కూడాను మానవుడు నేర్చుకోవలసినటువంటిది ఎంతో గొప్ప గుణం ఉంటున్నది. సహనభావము గాడిద ఎందు ఉండేటువంటిది మానవుని ఎందు కనిపించదు. ఎన్ని భారములు వేసినప్పటికీ సహనంగా మోస్తుంటాది. ఎన్ని దెబ్బలు కొట్టినప్పటికీ సహనంగా అనుభవిస్తుంటాది. తిండి తీర్థాదులు లేకపోయినప్పటికీ

తిరిగి తిరిగి ఎక్కడా కుదరక చివరకు ఇక్కడకు వచ్చాడు. అతడు వారం రోజుల నుంచి భోజనం చేయలేదు తెలుసా, అందుకే అతని స్వరం బలహీనంగా ఉంది. ఎవ్వరూ అతని పాటలు వినరాయి. పాపం నా దగ్గరకు వచ్చాడు, నేను కూడా వినకపోతే అతడు ఏమవుతాడు? అందుకే నేను విన్నాను.

0: ఈశావాస్యం ఇదం జగత్. ఈశ్వర సర్వభూతానాం. ఈ రెండు పాదములు మనం పెట్టుకుంటే ఒక మనిషికి ఒక మనిషికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కానీ తరగవు. సంబంధ బాంధవ్యాలు పెరగాలి కానీ తరగకూడదు. ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతా ఒక్కటే. ఈశ్వర సర్వభూతానాం అది ఒక్కటే. ఈ రెండు అర్థములు మీరు తీసుకుని దాన్ని స్మరిస్తూ రాస్తే అంతా ఒక్కటైపోతుంది. దేహ భేదములు రావు, ప్రాకృతములు రావు. ఇవన్నీ మధ్యలో వచ్చిపోయి పాసింగ్ క్లౌడ్స్. ఈ పాసింగ్ క్లౌడ్స్ తో నీకేం పని లేదు. వస్తుంటాయి పోతుంటాయి, కానీ నీ దృష్టి సన్ను పైన పెట్టుకో. కొన్ని క్లౌడ్స్ వచ్చినప్పుడు సన్ను కనిపించదు. అయ్యో సన్ను కనిపించడం లేదే అనుకుంటాం. కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్స్ కదిలిపోతే నీ సన్ను నీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ప్రకృతిమైనటువంటి యొక్క భ్రాంతిని పెట్టుకోవటం చేత అవంతా కొన్ని మేఘముల వలె వస్తుంటాయి. అప్పుడు కొంత మరుగు అయిపోతుంది ఆత్మతత్వం. దానివల్ల మనసు నీవు మార్పు చెందుకోకూడదు. కొంతసేపు ఓపిక పట్టుకో, తర్వాత అది కదిలిపోతుంది, నీ ప్రాప్తి నీకు లభిస్తే అవుతుంది.
1: శ్రీ సత్యసాయి బాబా బెంగళూరులోని బృందావనం వచ్చినప్పుడు ఒకనొక సందర్భంలో కొన్ని రోజులు భక్తులకు దర్శనమివ్వటానికి మేడ దిగి క్రిందకు రాలేదు. స్వామి జ్వరంతో బాధపడుతున్నారని అందరూ భావించారు. ఒక రోజున స్వామి మేడ దిగి క్రిందకు రాగా ప్రొఫెసర్ గోకాక్ గారు, స్వామి నీ జ్వరం పూర్తిగా తగ్గిందా అని అడిగారు. అప్పుడు స్వామి గోకాక్ గారితో, అసలు విషయం అది కాదు బంగారు, నేను మద్రాసు నుండి బయలుదేరేటప్పుడు డ్రైవర్ కారు తలుపు మూస్తుండగా నా పాదం అందులో ఇరుక్కుని బాగా నిలిగిపోయింది. పాపం అతను చూడలేదు. నేనెవ్వరికీ చెప్పకుండా తలుపు తెరిచి పాదమును లోపలికి తీసుకుని తలుపు మూశాను. దీన్ని ఎవ్వరూ గమనించలేదు. ఆ గాయం వల్ల బాగా జ్వరం వచ్చింది. భక్తులకు దర్శనమివ్వటానికి నేను క్రిందకు వచ్చి ఉండేవాడినే, కాని నేను భక్తుల మధ్యకు రాగానే వారు నా పాదమును పట్టుకుంటారు. దానివల్ల మరింత నొప్పి కలుగుతుంది. దాంతో భక్తులు ఎంతో బాధపడతారు. చూశావా, నాకు ఈ పొడవు గౌను వల్ల ఎంత ప్రయోజనం ఉన్నదో. భక్తులు నా పాదం చూడకుండా

ఆ డ్రైవర్ ను చిన్న మాట కూడా అనలేదు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సూరి భగవంతం గారు ఇలా అంటారు, బాబా ఒకే రోజున 100 మందికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పటికీ మొదటి వ్యక్తితో ఎంత ప్రేమతో ఓర్పుతో మాట్లాడతారో అదే ప్రేమతో ఓర్పుతో చివరి వ్యక్తితోనూ మాట్లాడగలరు. అదే నేను 10 మందికి ఇంటర్వ్యూ ఇస్తే 8వ వాడు 9వ వాడి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ నా కోపాన్ని అసహనాన్ని రుచి చూడవలసిందే అంటారు.

1988 ఆగస్టు 20 తేదీ శనివారం తెల్లవారుజామున సత్యసాయిబాబా వారు స్నానాల గదిలో సబ్బుపై కాలు వేయటం వల్ల జారి పడిపోయారు. డాక్టర్స్ ఎక్స్రే తీసి తుంటి ఎముక విరిగిందని గుర్తించారు. 4 వారాల పాటు స్వామి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు స్వామికి సలహా ఇచ్చారు. కానీ తనకు విశ్రాంతి ఏమాత్రం అవసరం లేదని, తన కార్యకలాపాలను ఎప్పటి వలనే నిర్వర్తిస్తారని స్వామి చెప్పారు. అయితే తరువాత కొద్ది రోజుల పాటు ఆ బాధ తీవ్రత వల్ల బాబా భక్తులకు దర్శనం ఇవ్వటం మానుకోవలసి వచ్చింది. కేరళ దేశస్థులు ప్రతి సంవత్సరం ఓణం పండుగను స్వామి సన్నిధిలో జరుపుకోవటం ఆచారంగా వస్తున్నది. ఆ సంవత్సరం ప్రశాంతి నిలయంలో ఓణం జరుపుకోవడానికి దేశం నలుమూలల నుండి కేరళీయులు ఆగస్టు 26 దండోపతండాలుగా వచ్చారు. సాయంకాలపు కార్యక్రమం 4:30 పూర్ణచంద్రహారులు ప్రారంభమైంది. హాలు వెనుక ద్వారం వరకు స్వామి కారులు వచ్చారు. ఒకరిద్దరి సహాయంతో లోపలకు స్టేజ్ మీదకు రాగానే వారం రోజుల నుంచి స్వామి దర్శనం కరువైన భక్తులు ఆనందోత్సాహాలతో కరతాళ ధ్వనం చేశారు. స్వామికి తుంటి ఎముక విరిగింది కనుక కాళ్ల మీద బరువు మోపడం అనుచితం కాబట్టి స్వామి తమ ఓణం సందేశాన్ని కుర్చీలో కూర్చుని ప్రసాదిస్తారని అందరూ భావించారు. కానీ స్వామి మాత్రం నిలబడి మాట్లాడాలని నిశ్చయించుకున్నారు. శనివారం నాడు ఉదయం తాను సబ్బు ముక్క మీద కాలు వేయటం వల్ల జారి పడటం జరిగిందని, క్రింద పడితే దెబ్బతగలటం సహజమని, అగ్నికి వేడి ఉండటం ఎంత సహజమో ఇది కూడా అంతే సహజమని స్వామి అన్నారు. ఎవరు జారి కింద పడినా స్వామి కానివ్వండి, మరొకరు కానివ్వండి, దెబ్బతగలక మానదని భగవంతుడు కూడా ప్రకృతిలో నియమించిన శాసనాలను ఇతరులతో పాటు తాను అనుసరించి తీరాలని, అవి ఆచరించే సమయంలో ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయని స్వామి వివరించారు. తాను కింద పడినప్పుడు తన తుంటి ఎముక దెబ్బతిన్నదని, అయినా తన ఆత్మశక్తి వల్ల, సంకల్ప బలం వల్ల లేచి తలుపు తీశారని స్వామి అన్నారు. ఆ సంఘటన జరిగినప్పుడు స్వామి దగ్గర ఉండే విద్యార్థి రాధాకృష్ణ వచ్చారు. డాక్టర్లు వచ్చారు. డాక్టర్లు నన్ను చూడక్కర్లేదు, నాకు జరిగిన దానికి నేను నిగ్రహించుకోవాలి, ఇది నా ఆదర్శం, ప్రపంచానికి ఈ విధంగా నేను నా ప్రవర్తన ద్వారా దారి చూపాలి అని స్వామి వారితో చెప్పారు. కానీ డాక్టర్లు ఎక్స్రే తీసి తీరాలని పట్టుపట్టారు. స్వామి ప్రశాంతి నిలయంలోని ఆసుపత్రికి వెళ్లటానికి నిరాకరించారు. అప్పుడు డాక్టర్లు బెంగళూరు నుండి ఎక్స్రే పరికరాలను తెప్పించి చూస్తే తుంటి ఎముక విరిగినట్లు స్పష్టంగా తెలిసింది. విపరీతమైన బాధ కలుగుతుంది. కాన 4 వారాల పాటు పూర్తిగా మంచం మీద విశ్రాంతి తీసుకోవాలని, అప్పుడే ఎముక అతుక్కుంటుందని డాక్టర్లు సూచించారు. నాకు రెస్ట్ అంటే ఏమిటో తెలియదు, నాకు రెస్ట్ అవసరం లేదు అని వారితో స్వామి చెప్పారు. శరీరానికి అప్పుడప్పుడు ఏదో వ్యాధి సోకటం సహజం, అది వస్తూ పోతూ ఉంటుంది. నా బాధను వెంటనే నయం చేసుకుంటే సాయిబాబా ఎంత స్వార్థపరుడు, తన బాధ కాబట్టి వెంటనే నివారణ చేసుకున్నాడు. ఇతరుల బాధను వెంటనే నివారణ చేయడు అంటారు. మీ దేహ బాధ కాని మరెవరి దేహ బాధ కాని దానికి ఉపశాంత చేసి విగ్రహం నేర్పి బలమును అందింపవచ్చునే కాని దానిని నివారణ చేయకూడదు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటుంది, తరువాత అది నయమైపోతుంది. ఈ 4 దినముల నుండి ఈ మనస్సే దానిపైన లేదు. నేను ఏ కార్యక్రమాలు కూడా నిలిపివేయలేదు, కానీ అనేక మంది భక్తులు కోరటం చేతనే నేను బయటకు రాకుండా ఉన్నాను. ఒక్కొక్క సమయం లోపల నేను మరొకరి బాధను తీసుకుంటూ ఉంటాను. నేను నా ఆనందం కోసం ఈ బాధలు తీసుకుంటాను, కానీ ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. కానీ అన్నింటి యందు మనస్సు కంట్రోల్ అత్యవసరమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. ఇది నా జీవితం ద్వారా నేను మీకిచ్చే సందేశం. మీకు ఒక ఉదాహరణగా ఉండటం కోసమే నేను అనేక విధాల ఆత్మ నిగ్రహాన్ని పాటిస్తూ ఉంటాను అన్నారు స్వామి. నన్ను వెంటనే బెంగళూరు తీసుకుని వెళ్లాలని డాక్టర్లు చాలా కట్టుబట్టారు.
కొన్ని వేల మంది కేరళ భక్తులు వస్తుంటే నేను తప్పించుకుని వెళ్లటం సాధ్యం కాదు. నేను రానని డాక్టర్లతో చెప్పాను. భక్తుల ఆనందమే నా ఆనందం. నాకు ప్రత్యేకమైన ఆనందం లేదు. స్వామిపైన అమితమైన ప్రేమ ఉండటం చేతనే వారు ఎంతో ప్రేమగా, మీరు రెస్ట్ తీసుకోండి స్వామి, రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ నాకు రెస్ట్ అవసరం లేదు. కర్మణ్యేవాధికారస్తి, నీ కర్తవ్యం నిర్వహించడానికి మాత్రమే నీకు అధికారం ఉన్నది. ఇదే నేను మీకిచ్చే సందేశం అన్నారు స్వామి. ఇంతసేపు ఇక్కడ నిలుచుని ఉండటమే పెద్ద మిరకిల్. కాళ్లు లాగుతున్నాయి. కావలసినంత బాధ ఉన్నది. కాని నేను మీతో సంభాషిస్తుండటం వలన నాకు బాధ ఏమీ తెలియటం లేదు. కనుక మీరు కూడా కష్టములందు దుఃఖములందు మనస్సును మరొక వైపు మరల్చడానికి కృషి చేయాలి. అది మీకు నేర్పించే నిమిత్తమై నేను ఈనాడు మీతో మాట్లాడుతున్నాను అన్నారు శ్రీ సత్యసాయిబాబా. అంత బాధలో స్వామి ఆ విధంగా నిలబడి ప్రేమతో మాట్లాడిన తీరు అందరికీ ఆశ్చర్యాన్ని ఆవేదనను కలిగించింది.

ఒకసారి భగవాన్ బాబా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూడటానికి విచ్చేశారు. స్వామి కారు దిగి బయటకు హాస్పిటల్ కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ నిదానంగా లోపలికి వచ్చారు. హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు పరమానందభరితులయ్యారు. కొంతసేపు పర్యటించి తిరిగి బయలుదేరిపోతుండగా వారిలో కొందరు, స్వామి పాదనమస్కారం చేసుకోమా అని అభ్యర్థించారు. అప్పుడు స్వామి, ఏమి పాదనమస్కారం, కాడికి రాజుముక్క గుచ్చుకుంది, చూడు ఎలా రక్తం వస్తుందో అని కాలి వేరును చూపించారు. అప్పుడు వారు ఎంతో బాధపడి ఆ వేలికి కట్టుకట్టాలి అన్నారు. స్వామి, ఏమి అక్కర్లేదులే అన్నారు. కాని వారు వినకుండా వెంటనే ఆ వేలును పరిశుభ్రం చేసి చిన్న ప్లాస్టర్ వేసి కట్టుకట్టారు. ఇంకా ఎవ్వరూ పాదనమస్కారం అడగలేదు. బాబా అక్కడి నుంచి బయలుదేరి నిలయంలో మందిరానికి వచ్చారు. బాబా కాలికి గాజుముక్క గుచ్చుకున్నదని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్లు కట్టుకట్టారని అంచెలంచెలుగా విద్యార్థులందరికీ తెలిసింది. వారు అందరూ స్వామి పాదాలు చూస్తున్నారు, ఎంతో బాధపడిపోతున్నారు. వారందరి వీరవదనాలు చూచి స్వామి వారితో, కాలు కాదురా, నా ముఖం చూడండిరా, ఎంత ఆనందంగా ఉన్నాను, అది నేర్చుకోండిరా మీరు అన్నారు. స్వామి ఏమి మాట్లాడినా అది మనందరికీ చక్కని పాఠమే అవుతుంది.

0: అవతరించుట అంటలో అర్థమిదియే అనే ఇతివృత్తంగా కొనసాగుతున్న శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమ వాహినిలో ఈ సాయి అవతార అనుక్రమ వాహికలో విద్యావాహిని విలువల సౌందర్య లహరికల్ని వెల్లువెత్తించే కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందు భగవాన్ దివ్య ప్రయాణంలో 1971 నుండి 80 వరకు కొనసాగిన దశకంలో ముఖ్యమైన మైలురాళ్లను స్పృశిద్దాం. అనంతపురం మహిళా కళాశాల, బృందావనం క్యాంపస్ కళాశాలలకు పూర్వపు దశకంలోనే అంకురార్పణ జరిగినా అవి పూర్తి స్థాయిలో సమగ్రంగా రూపొందినది ఈ దశకంలోనే. అదేవిధంగా తొలిసారి వేసవి తరగతుల నిర్వహణ, పుట్టపర్తిలో ఈశ్వరాంబ ఉన్నత పాఠశాల ఆరంభం, శ్రీ సత్యసాయి స్వర్ణ జయంత్యుత్సవం, సర్వధర్మ ఐక్య స్థూపం, ఇలా ఎన్నో అత్యద్భుతమైన ఘట్టాలకు తెరలేచి తరతరాలకు తరగని నిధులందించింది ఈ దశకం. అలా సద్విద్యాబోధనాత్మకంగా, సచ్చీల నిర్మాణాత్మకంగా, సత్సంస్కార వ్యవసాయాత్మకంగా నెలకొల్పిన శ్రీ సత్యసాయి విద్యా సంస్థలంటే విలువల వారిధి, అనేక మెళుకువల శరధి, సాయి శారదా సత్సాంగత్య సన్నిధి. భగవాన్ దివ్య సాంగత్యంలో మేళవించిన సద్విద్యా బోధనా తరంగాల సవ్వడిని ఇప్పుడు విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ నా ప్రేమపూర్వకమైన సాయిరామ్. నా పేరు చిన్నపల్లి పద్మావతమ్మ. నేను అనంతపురంలోని స్వామి చేత ప్రారంభించబడిన స్త్రీల కళాశాలలో 1974 నుండి అధ్యాపకురాలుగా పనిచేస్తూ ఉన్నాను. రిటైర్ అయినా కూడా ఆ భాగ్యాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు స్వామి. స్వామి అవతార కార్యకలాపాలలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది స్వామి చేత ప్రారంభించబడిన అనంతపురంలోని స్త్రీల కళాశాల. ఆ కళాశాలను స్థాపించడం గురించి, స్థాపించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి, విద్య పట్ల స్వామి దృక్పథం గురించి, వీటన్నింటి గురించి ఈరోజు చర్చించుకోవడానికి నాతో పాటు నా మిత్రులు, కళాశాల అధ్యాపకులు అయినటువంటి శ్రీమతి మాడుగుల ప్రఫుల్ల గారు, కుమారి ఎం గీతాబాలగారులు ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు స్వామి పద్యం ఒకటి చెప్పుకుందాం. పుడమికి సరిమధ్య పుట్టపర్తి అనంగా ఆత్మవిద్యయిందే అవతరించి, విశ్వ మానవ కోటి విజ్ఞానమొందంగా విశ్వవిద్యాలయము ఎచట వెలసి, శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెదజల్లడి విఘ్నులిచట వెలసి, నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసించట, సత్య ధర్మ ప్రేమ శాంతులు జగతికి చాటి చెప్పగ పూని సాయి ప్రభు సత్యసాయి సంపూర్ణ ప్రేమమూర్తి ఎగుచు పుట్టే మోదమలరా. ఈ పద్యం స్వామి అవతార తత్వాన్ని, లక్ష్యాన్ని తెలియజేస్తుంది. స్వామి విశ్వ మానవ కోటిని ఉద్ధరించి విఘ్నులుగా చేసి భక్తి మార్గంలో ప్రవేశపెట్టి ఆత్మవిద్యను అభ్యసింపచేసి వాళ్ళను తన మార్గంలోనికి లాక్కుని సత్య ధర్మ శాంతి ప్రేమలతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుకునేటట్లుగా చేయడం కోసం శ్రీ సత్యసాయి ప్రభువు పుట్టపర్తిలో ఉద్భవించారు అనేది ఈ పద్య సారాంశం. మనుషుల్ని తన పరిధిలోనికి లాక్కుని వాళ్లను సంస్కరించి శుద్ధి గావించి ధన్యుల్ని చేయాలంటే మరి స్వామి చేత జనులు ఆకర్షితులు కావాలి. అలా ప్రజల్ని ఆకర్షించడానికి స్వామి ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. చక్కెర చల్లితే తప్ప సీమలు దరి చేరవు. అందుకే స్వామి విద్యాలయాలు, వైద్యాలయాలు, నీటి ప్రాజెక్టులు, నారాయణ సేవలు అనే చక్కెర చల్లి మానవుల్ని తన దగ్గరకు రప్పించుకుని సంస్కరించి విఘ్నులుగా, భక్తులుగా, శారీరక మానసిక ఆరోగ్యవంతులుగా తయారు చేసి తమ అవతార కార్యక్రమంలో భాగస్వాములు చేసుకున్నారు. అలా 1968లో స్వామి దాదాపు ఒక దశకం పాటు అంటే ఒక 10 సంవత్సరాల పాటు విద్యాలయాలను స్థాపించి తమ అవతార లక్ష్యాన్ని విస్తరింపజేశారు. అంతకు పూర్వం స్వామి భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుని వాళ్లను సంస్కరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమింపజేయడం మాత్రం చేశారు. కానీ 1968లో విద్యాలయాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. ఎందుకంటే పిల్లల మనసుల్లో భక్తి భావాలు నాటడం చాలా సులువు. ఆధ్యాత్మిక భావాలు కానీ మానవీయ విలువలు కానీ వాళ్ల మనస్సుల్లో నాటడం బాగా సులువైనటువంటి పని. ఎందుకంటే వాళ్ల మన క్షేత్రం మనస్సు అనేటటువంటి భూమి ప్రపంచ మాలిన్యాన్ని పూర్తిగా నింపుకుని ఎండిపోయి బీటలు పట్టి ఉండదు. వాళ్ల హృదయ క్షేత్రంలో మానవీయ విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు అనే విత్తనాల్ని నాటి అలా నాటడం సులువు. ఆ నాటడం ద్వారా అవి తొందరగా నాటబడి మొలకెత్తి అభివృద్ధి చెందుతాయి. వాళ్ళు ఆ పిల్లలు సంపూర్ణమైన మానవులుగా, మానవీయ విలువలతో పరిపూర్ణ మానవులుగా తయారవుతారు. అందుకే స్వామి విద్యాలయాలను స్థాపించారు. మరి విద్య మానవులకు ఏమందివ్వాలి, విద్య పట్ల స్వామి దృక్పథం ఏమిటి అనేటటువంటి విషయాన్ని శ్రీమతి ప్రఫుల్ల గారు ఇప్పుడు తెలియజెప్తారు.
2: సాయిరాం, విద్య కేవలం పొట్టకూటి కోసం కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లైవ్లీహుడ్, ఇట్ ఈజ్ ఫర్ లైఫ్, హియర్ అండ్ హియర్ ఆఫ్టర్ అనేది స్వామి ఉద్దేశం. జీవనోపాధి కోసం మాత్రమే కాదు విద్య, జీవన పరమావధిని కూడా తెలియజేయాలి అంటారు స్వామి. విద్య అనే పదంలో విత్ అంటే తెలుసుకోవడం, తనను తాను తెలుసుకోవడం అని అర్థం. బహిర్ముఖమైన మనిషి దృష్టిని అంతర్ముఖం చేయడానికి సహకరించాలి విద్య. ఇది జరగాలి అంటే విద్య ద్వారా లౌకిక విద్యలే కాక, అంటే బిఏలు ఎంఏలు కాకుండా పరావిద్యను కూడా పిల్లలకు పరిచయం చేయాలి. మానవతా విలువల పట్ల, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావడానికి లౌకిక విద్యలతో పాటుగా సాంస్కృతిక ఆధ్యాత్మిక విద్యాబోధన కూడా జరగాలి. సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య అద్దాని నేర్వవలయు సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట అంటారు స్వామి. మంచి నడవడిక, మంచి బుద్ధి, కర్తవ్య పాలన, క్రమశిక్షణ, భక్తి, సత్యవాక్ పరిపాలన, ఇలాంటి లక్షణాలు నేర్పేదే విద్య అని స్వామి అభిప్రాయం. ఏమంటావు గీత?
3: అవును మేడం, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు నా చిన్ని పుట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తమ స్వార్థం కోసం మాత్రమే చింతిస్తూ బ్రతికే ధోరణిని నేర్పే విద్యల వల్ల, విద్యాలయాల వల్ల ఏమి లాభం? ఆధునిక విద్య పెరిగిన అవధి లేక ఆత్మ తేజంపు క్షీణించి తరగిపోయి బ్రతుకు ఆడంబరము చేత భారమాయి నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అంటారు మన స్వామి. ఇలాంటి చదువులు కావాలంటే ఏ కళాశాలకైనా వెళ్లవచ్చు. అంతకంటే అతీతమైన విద్య కావాలంటే తాము స్థాపించిన కళాశాలకు రావాలని స్వామి అంటారు కదండి.
1: అవును, ఆధునికమైనటువంటి చదువుల్లో నైతిక విలువలు చేర్చే బాధ్యత పరిపాలకులదే అనేది స్వామి అభిప్రాయం. ఆ రోజుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో మంచి పదవిలో ఉన్నటువంటి శ్రీమతి మాధురిష అనే ఆవిడను ఉద్దేశిస్తూ స్వామి సభాముఖంగా ఇలా అంటారు. విద్యందున నైతిక విలువ చేర్చి మార్పు కలిగించి చూడుమో మాధురిష అని. అంటే ఆధునిక విద్యల్లో నైతిక విలువల్ని, మానవతా విలువల్ని, ఆధ్యాత్మిక విలువల్ని చేర్చి పిల్లల చేత చదివింపజేయటం ఆధునిక విద్యా విధానాన్ని మార్చడం అనేది పరిపాలకుల బాధ్యత అంటూ ఆమెను ప్రబోధించారు. ఆ మార్పుకు తాము మొట్టమొదట పూనుకుంటూ 1968లో స్వామి అనంతపురంలో స్త్రీల కళాశాలను స్థాపించారు.
3: మేడం, స్వామి మొట్టమొదట స్త్రీల కళాశాలని స్థాపించడంలో వారి ఉద్దేశమేమి?
2: ఈ విషయం మరి మనం స్వామివారి మాటల్లోనే విందాం.
4: మన కళాశాల యొక్క విషయం లోపల ఈ తల్లులను సైన్యించి లోపల వారిని అభివృద్ధిపరిచి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకు, దేశం యొక్క అభివృద్ధికి, సుఖశాంతులకు ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు పూనుకోవటం అనేటువంటిది మన కళాశాల యొక్క ఆశయ. అయితే ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నాలతో ఈనాడు తెలవేగినటువంటి యొక్క అశాంతులు, అక్రమాలు, అన్యాయము, అసత్యములు అనేటువంటి దాని రూపు మాపవచ్చునంటే తప్పక మాపవచ్చు. ఏమాత్రము సందేహం లేదు. కారణమేమనగా మనము మనస్ఫూర్తిగా క్రియారూపంలో మనము దీన్ని సందర్శింపజేసినప్పుడు, ఎట్టి కార్యాలైనప్పుడు సులభంగా మనం సాధించవచ్చు. అయితే ఈ హృదయపూర్వకంగా మనం చేస్తున్నామా లేక సాధారణమైన కోసం మనం ఆచరిస్తున్నామా అనేటువంటి దానికి తనకు తానే సాక్షి. మాతృప్రేమను ప్రశ్న చెప్తాను. అమ్మ ప్రథమాక్షరంబు ఆద్యాక్షరంబు అని అమ్మ అనేటువంటిది మనకు అన్ని అక్షరములో కూడా అకారం ప్రారంభం. ఈ అకారంతో ప్రారంభమైనటువంటిది అంత్యంలో అకారం అయిపోతుంది. కాబట్టి అక్కడ అకారం అనేటువంటిది సూక్ష్మంగా చేరి ఇక్కడ అకారంతో ఉన్నటువంటిది ఈ రెండు అకారములు కూడా ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి కాబట్టి అమ్మ పుట్టిన చక్కనే మన ముఖములకు కనిపించేటువంటిది అమ్మ. అలాంటి అమరతత్వాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఎంతైనా సార్థకం ఉంటుండాలి.
2: ఇవి స్వామివారి మాటలు. ఇక ఆనాడు స్వామి మాటల్ని ప్రత్యక్షంగా విని పుస్తక రూపంగా ముద్రింపచేసిన ఆనాటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హేమలత గారి మాటలను విందాం ఇప్పుడు.
5: త్వరలోనే ఈ కళాశాల స్వయం సంపూర్ణమై అన్ని సదుపాయములతో కూడి తన ప్రత్యేక స్థానమును నిలుపుకొనగలదు. నేను దీనిని మత ప్రచార నిమిత్తమో, ధన సంపాదన నిమిత్తమో లేక ఖ్యాతి నిమిత్తము స్థాపించుటలేదు. ఇవన్నీ క్షణికమైనవి. వేదములను గ్రహింపబడి, శాస్త్రములను వివరింపబడి, ఇతిహాసములందు చిత్రింపబడి వ్యక్తికి సమాజానికి శ్రేయోదాయకమని సాధువులు, ఋషులు, ధర్మశాస్త్రవేత్తలు, నేతలచే నిర్ణయింపబడిన సత్య ధర్మ శాంతి ప్రేమ అను సనాతన ఆదర్శాలను జాతుల హృదయంలో ప్రతిష్ఠించుటకై నేను ఈ కళాశాలను నెలకొల్పినాను. దీన్ని స్వామి చెప్పేవారు ప్రతి ఉపన్యాసంలోనూ. నేను ఈ ఆశయంతో ఈ కళాశాలని పెట్టాను, ఇది మీ అందరి బాధ్యత అని చెప్పేవారు స్వామి.
6: డిసిప్లిన్ గురించి చెప్తూ కొంత ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు మరి వాళ్ళకి అంత కష్టం ఒక్కొక్కసారి మనసుకి వాళ్ళకి అంత ఇష్టం ఉండేది కాదు డిసిప్లిన్ పెడితే. మరి నశ్రేయో నియమం వినా అని చెప్తారు కదమ్మా. నియమం ఉండాలి జీవితంలో. నియమాలు లేకపోతే కట్టు తెగినటువంటి ఎరువులే ఎందుకు పనికిరాకుండా పోతారు అని చెప్పేవారు స్వామి. చక్కగా అంటే ఎంత మధురంగా చెప్పేవారు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏమంత మనసు కష్టపెట్టుకునే వాళ్ళు కాదు. అదే కాకుండా వినయ విధేయతలు ఉండాలి, విద్య ఉన్న వినయం రావాలి అని కూడా చెప్పేవారు స్వామి.
3: నిజం కదా, మంచి తల్లుల్ని తయారు చేస్తే గృహం బాగుపడుతుంది, అంటే తరం బాగుపడుతుంది, అలా మొత్తం సమాజం బాగుపడుతుంది అని స్వామివారి ఉద్దేశం.
1: అసలు ఈ కాలేజీ స్థాపన వెనుక మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ గారి సంకల్పం కూడా ఉంది. స్వామి ఆఫ్రికా వెళ్లినటువంటి సమయంలో శ్రీమతి ఈశ్వరమ్మ గారు జాయ్ ఐస్ క్రీమ్ సొంతదారులైనటువంటి శ్రీ జావా గారి ఇంట్లో ముంబైలో కొన్నాళ్లు ఉన్నారట. ఆ సమయంలో జావా గారి కుమార్తెల యొక్క విద్యాబుద్ధులు చూసి, వాళ్ల ప్రవర్తన చూసి ముచ్చటపడి ఆడపిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుంది అనుకుని స్వామితో ఆమె చెప్పారు. ఈ విషయం జావా గారి అమ్మాయి కుమారి రాణి గారి మాటల్లోనే విందాం.
7: In 1968 when Swami went to Africa, he had left Amma at a house in Bombay, and that time she saw we were five sisters and one brother. Then she realized that, you know, girls should be educated, and she decided that the Anandpur College had to come in. So the first thing she asked Swami at the airport, when Swami came back, she told him, I want a promise from you that girls should be educated. And we were all girls, only one boy. So she saw that, you know, we were, all of us were being educated and all that. And there's a difference having education background. So she told Swami, we don't have any college here in our place. So the girls must be educated. Mm-hmm. So when Swami came, first promise he gave his mother that, yes, I will put up a college in Anandpur. And he gave the job to my father to see for the land and everything. And then that's how the Anandpur College came.
1: Ishwaramba gari korika okate kaadu. Aa rojullo Anantapuramlo గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి తర్వాత డిఇఓగా రిటైర్ అయిన కుమారి లక్ష్మీదేవమ్మ గారు స్వామికి గొప్ప భక్తురాలు. ఆవిడ సభాముఖంగా స్వామిని ప్రార్థించారు, స్వామి అనంతపురంలో ఆడపిల్లలకు ప్రత్యేకంగా కళాశాల లేదు, ఒకటి ఏర్పాటు చేయండి అని. ఈశ్వరమ్మ గారి కోరిక, లక్ష్మీదేవమ్మ గారి ప్రార్థన, ఈ రెండు స్వామి సంకల్పానికి బాహిరంగా దోహదం చేశాయి అని చెప్పుకోవచ్చు.
2: మరి అప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించారు కళాశాలను?
1: ఇది స్వామి కాలేజీలో చాలా సంవత్సరాలు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయి తర్వాత దివంగతులైన శ్రీమతి హేమలత మేడం గారి మాటల్లోనే విన్నాం.
6: 28 జూలైలో స్వామి, అప్పుడు హై స్కూల్ ఉండేది గర్ల్స్ హై స్కూల్ ఒక కాంపౌండ్ లో, ఆ కాంపౌండ్ లో ఉండే కొన్ని బిల్డింగ్స్ 3-4 క్లాస్ రూమ్స్ ఉండేవి. ఒక వరండా ఉండి ముందు 4 రూములు ఉండేవి వరుసగా, అదేమో క్లాసెస్ జరిగేవి. ఒక దాంట్లో పియూసీ ఆర్ట్స్, ఇంకో దాంట్లో పియూసీ సైన్స్, ఇంకా మూడోది ఐ థింక్ 3 రూమ్స్ అనుకుంటా అక్కడ ఉండింది. ఆ దాంట్లోనేమో బీఏ క్లాసెస్, ఆ బీఏ లో 2 గ్రూప్స్ ఉండేవి అన్నట్టు. అందుకని పియూసీ ఆర్ట్స్ సైన్స్ ఆ రోజులో ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేవాళ్ళం, అది బిఏ మాత్రం ఉండేది. 68లో తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్ పక్కన ఉండేది ఒక చిన్న హాల్, అంతా గట్టిగా 100-120 మంది కూడా పట్టేవాళ్లు కాదు. అప్పుడు ఉండే స్టూడెంట్స్ కి ఎట్లాగో చాలా ఇరుకిరుగ్గా సరిపోతూ ఉండేది. ప్రిన్సిపల్ రూమ్ ఒకటి ఉండేది, ఆఫీస్ రూమ్ ఒకటి ఉండేది, అంతే. ఆ 3 అవతల బిల్డింగ్ లో ఉండేది. ఇదే కాలేజ్ అప్పుడు చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు స్వామి. ఆ తర్వాత ఈ సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబొరేటరీస్ ఉండేవి కాదు. 69కి అదే కాంపౌండ్ లోనే, కాంపౌండ్ విశాలంగానే ఉండేది, దాంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద 4 షెడ్స్ వేయించారు. అంటే ఒకే షెడ్ 4 సెక్షన్స్ గా చేసి ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఐ థింక్ బయోలాజికల్ సైన్సెస్, రెండింటికి కలిపి ఒకే ల్యాబో ఏదో రెండో అది పెట్టారు. ఇంకొక క్లాస్ రూమ్ కూడా కట్టించారు లేదు అక్కడ పక్కనే. ఇలా టెంపరీ షెడ్స్ లో సర్దుకోండి, నేను తప్పకుండా కొత్త బిల్డింగ్, మంచి బిల్డింగ్ కట్టిస్తాను అనేవారు. నవంబర్ లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఏ సైట్ సెలెక్ట్ చేయాలి అని చాలా ఈ ల్యాండ్స్ అన్ని చూశారు. చూసిన తర్వాత స్వామి ఇంకా ఇప్పుడు ఉండేటువంటి స్థలమే డిసైడ్ చేశారు. దూరమైనా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండాలి ఆడపిల్లలకి అని. 71 దాకా స్వామి తరచుగా వచ్చి ఆ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అది ఎంత బాగా చేసేవారమ్మా. మమ్మల్ని ఆ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు దగ్గర పెట్టుకుని తీసుకెళ్లి విఐపీస్ అందరికి, మా లెక్చరర్లు మంచి వాళ్ళు, ఇట్ట అంతా చెప్పేవారు స్వామి పాప. ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చి మొత్తం మీద చాలా సూపర్విజన్ చేసేవారు. ఫ్లైట్ల కడుతున్నారు తొందరగా. ఇది కూడా చూడండి, 69 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 70లోనే మొదలు పెట్టారమ్మా. 1 ఇయర్ లో అయిపోయింది. ఆడిటోరియం, లైబ్రరీ, హాస్టల్ బిల్డింగ్, మెయిన్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ ఇంతవరకు కట్టేశారు. అవి 71 సరే, అది ఇనాగరేషన్ జూలై 8 అయింది. ఇంతలోపల ఏం చేశారంటే ఈ పియూసీ కాకుండా ఇంటర్మీడియట్ పెట్టారు రైటింగ్ 70-71 లో. 71 లో కొత్త బిల్డింగ్స్ లోకి వచ్చాక ఈ తాత్కాలికమైన ల్యాబొరేటరీస్ కట్టారు షెడ్స్ అని చెప్పానే, అక్కడ ఉండేటువంటి టేబుల్స్ అవి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి కాలేజీకి, అన్ని సూపర్వైజ్ చేసుకునేవారు.
3: స్వామి ఎంత శ్రద్ధ తీసుకుని కట్టించారో కదా మన కాలేజీని. ఈ రోజు మనమంతా ఎంతో ఆనందంగా నిశ్చితంగా పనిచేసుకుంటున్నాం.
1: అవునమ్మా, స్వామి ఆడపిల్లలను చాలా అపురూపంగా అస్థారపరంగా చూసుకుంటారు. వాళ్ల రక్షణ భద్రతలను ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. మనది ఆడపిల్లల కాలేజీ కదా, అది కట్టేటటువంటి సమయంలో స్వామి ఎంత బాధ్యత
6: టేబుల్స్ అన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. టేబుల్స్ అన్ని మార్పించి ఫుల్ ఫ్లెడ్జ్ లాబొరేటరీస్ కట్టించేశారు స్వామి. అప్పుడంతా అప్పుడు కూడా చాలా తరచుగా వచ్చేవారు స్వామి.

0: ఎంత బాధ్యతగా ప్రవర్తించారో, ఎంత చక్కటి మెలకువలు తీసుకున్నారో, ఇవన్నీ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం.
1: చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామి శంకరాపన చేశారు మా బిల్డింగ్స్ కి. అది ఎంత చక్కగా పిల్లలకి, ఆడపిల్లలు, ఆడపిల్లల మాన మర్యాదలు కాపాడడం స్వామికి చాలా ప్రధానం, అన్నిటికంటే ప్రధానం. కాబట్టి అక్కడ నుంచుని బయట కాంపౌండ్ వాళ్ళ అవతల నుంచోమన్నారు మా భర్త గారిని. ఇంకా ఆయన ఎందుకు నుంచోమన్నారంటే ఆయన 6 అడుగుల పైన ఉంటారు ఎత్తు. ఆయన్ని రోడ్డు మీద నుంచో వెళ్ళి అన్నారు. రోడ్డుకి మధ్యలో నుంచుని ఒక రాయి ఇచ్చి ఈ రాయి విసిరేయి అన్నారు. ఎవరికి ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని అది దానికి అవతల బిల్డింగ్ ని కట్టడం ప్రారంభించారు. అంటేటా ఏదైనా స్ట్రైక్స్ అవి వచ్చి అల్లరి మూకలు ఏదన్నా రాళ్ల రువితే అది బిల్డింగ్ మీద కూడా పడకూడదు. అది ఎంత చక్కని ప్రణాళిక చూడండి. అసలు ఎవరైనా ఇలా ఆలోచిస్తారా? భగవత్ సంకల్పం అట్లాంటిది.
2: ఆ రోజుల్లో ఆ పనుల్లో పాలు పంచుకున్న వ్యక్తులంతా ఎంత అదృష్టవంతులో. అలాంటి వ్యక్తుల అనుభవాలు ఈనాడు మనం తెలుసుకునే వీలుందా?
0: ఆనాడు స్వామి కార్యాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తులకు, అదృష్టవంతులకు స్వామి ప్రేమ, ఆదరం, రక్షణ అన్ని లభించాయి. స్వామి అంటారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అని. అలా స్వామి కార్యానికి తన జీవితాన్ని అంకితం చేసి సేవలు చేసినటువంటి ఒక భక్తునికి స్వామి ఎలా అనుగ్రహాన్ని చూపించారో, ఆ అనుగ్రహాన్ని పొందిన, ఆ ఆనందాన్ని అనుభవించిన ఆ భక్తుడు శ్రీ నారాయణ రెడ్డి గారి మాటల్లోనే మనం విందాం.
3: అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అన్నమాట. ఆయన పంపించారు, ఫస్ట్ రోజే వచ్చాను. దాని గురించి భక్తు ఉండేది ఏంటంటే, అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోని వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గురించి ఆ పని చేసేవాళ్ళం. స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి కల్పిస్తాం, అప్పుడు చాలా జరిగేది అన్నమాట. అది వివి గారి ఓపెనింగ్ అండి అది. అప్పుడు వివి గిరి గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయనకి మన వీళ్ళు ఎస్కాటాలంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు, మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు. స్వామి పాప ముందు అంతా మా మంగళ వాద్యాలు వెళ్తుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేస్తారు. ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది చెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి. ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా, పెద్ద నీట్ గా ఉంది లేదా, అక్కడ హీటర్ పానే కదా, అలా చేస్తున్నాం. అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకుందన్నమాట. సరిగ్గా 11:30 అండి ఆడాము వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట. పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెమ్మదిగా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైటీ గా అడుగుతున్నాం, అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చి అవి లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేస్తుందని అడిగిందన్నమాట. అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుషి పడిదట్టుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు. ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను. అది 100 కేజీస్ బరువు ఉండదు బస్తా పోటీ. ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ వేయనంటున్నాడు, ఆడు వేయనంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట. నేను బాబు నువ్వు నాకు ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసేయి, ఒక బస్తా ఎత్తేసి నేను మోయక్కలా, దాన్ని లాక్కొచ్చిన ఈ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్తాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు. వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 కేజీస్ బస్తాలు లోపల వేసేసారు. ఆ స్వామి మీరే చేయాలి, ఆ భగవంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి. స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అన్నమాట. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాదనమస్కారం తీసుకో అన్నారు. నేనేమో పాదనమస్కారం తీసుకున్నాను సార్. పాదనమస్కారం తీసుకున్న మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండకూడదు నాకు.

0: నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార్. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టిపక్కలో ఉన్నారు, బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మతిపోయిందండి, నేను ప్రార్థనస్తాను స్వయంగా తీసుకున్నాను సార్. ఆయన పాదాలు టచ్ చేశాను, పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిస్తే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తా అన్నారు. ఇప్పుడు అనిపించింది మాట సర్వాంతరి అని స్వామి అని చెప్పేసి. నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
1: రామనామము కంటే రామ కార్యం గొప్పది అంటారు కదా స్వామి, అలా స్వామి కార్యంలో పాల్గొంటే స్వామి స్వయంగా వచ్చి దర్శనమిస్తారు అన్న విషయం ఇక్కడ మనకు రుజువైంది.
2: దర్శనం ఇవ్వడమే కాదు, వాళ్ల జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలను, కడగండ్లను, ఆపదల్ని నివారించి కావలసినటువంటి రక్షణ అందిస్తారు స్వామి. తమ కార్యంలో పాలు పంచుకున్న వారికే కాదు, వాళ్ల కుటుంబానికి కూడా రక్షణ అందిస్తారు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో స్వామి కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి భక్తుల్లో ఒకరైన ప్రముఖ భక్తుడు శ్రీ ఇంద్రేశ్వర్ గారి మాటల్లోనే మనం విన్నాం.
3: ప్రశాంతి నుంచి స్వామి, అనంతపూర్ కాలేజీ ఫౌండేషన్ తోని వ్యవస్థకు వెయ్యాలి, అక్కడ బయలుదేరుతామని చెప్పేసి అని అనౌన్స్మెంట్ చేశారు కస్తూరి గారి ద్వారా. అక్కడ ఉండేటువంటి ఒక సుమారు పాత భక్తులు స్వామి దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 150 మంది బయలుదేరి అనంతపురం వెళ్ళాం. స్వామి కూడా తీసుకెళ్లారు. స్వామి ఫౌండేషన్ తోని అక్కడ వేశారు. ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేసి స్వామి అవాడ ఈ అనంతపురంలో మహిళా కళాశాల అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది కేవలం కూడా ఏదో ఉద్యోగాల కోసం కానీ లేదా ప్రాపంచిక దీనికి కాదు, స్త్రీలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి అనేటువంటిది గమనించట్లేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళకి అనంతమైన శక్తి ఉంది, దాని సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది, సమాజం తయారు చేసేదే వాళ్ళు. అంచేత అటువంటి విద్యాలయం అటువంటిది ఇక్కడ స్థాపించదలుచుకున్నాను. ఇది ఎవరు ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది. ప్రపంచం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా సరైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ రోజుని స్వామి వారి దివ్యోపం చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ రోజు ఆకాశం అంతా మేఘామృతం అయిపోయి పూర్తిగా కొండ వృష్టి బదలగొడుతుందా అన్నట్టుగా వర్షం అది సూచన వచ్చింది. కానీ స్వామి అన్నారంటే ఏం కాదని చెప్తారు, పెద్ద గాలి అది కూడా వచ్చింది. కానీ స్వామి దేవుడు ఏంటంటే స్వామి జస్తి ఇలాగా ఉపన్యాసం చెబుతూ చేసే మంచి పని ప్రతిదానికి కూడా ప్రకృతి కూడా సహాయపడుతుంది, అంచేది ఏ మంచి పని ఎవరు చేసినప్పుడు కూడా భగవంతు సాయం కూడా ఉండదని చెప్పిన తర్వాత చుక్క కూడా పడలేదు, వర్షం ఆగిపోయింది. తర్వాత అందరూ కూడా చక్కగా స్వీట్స్ అయి పంచిపెట్టారు స్వామి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్న విషయం మనం చేయాలి. ఆ ఉపన్యాసం చెప్పేటప్పుడు దగ్గరగా కూర్చున్నాను నేను స్వామికి, బాగా దగ్గరలో. స్వామి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు అక్కడ. నా ఇంకా చూస్తున్నారు స్వామి, ఏమిటి ఇలా చూస్తున్నారు, నా వెంకే ఏమైనా తప్పు చేశానా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అని చెప్పిన ఏదో మొదపడుతున్నాను నేను లోపల. కానీ ఉపన్యాసం చెబుతున్నారు కానీ నా వెంకే చూస్తున్నారు. సరే ఏమన్నా నేను అప్పుడు ఆ రోజుల్లో స్వామి చూస్తే మళ్ళీ ఆత్మశోధన చేసుకునేవాడిని, ఏమైనా పొరపాటు ఉందా, స్వామి నాకు అనుగ్రహంగా చూడట్లేదు, అదే కోపంగా చూస్తున్నారు, ఇలాగా ఆ స్వామి వారి యొక్క సాహచర్యంలో కూడా మళ్ళీ తప్పులు మనం తెలుసుకోవడం ప్రయత్నించడం వచ్చేది. ఇటువంటివి జరిగే రోజుల్లో ఉండే భక్తులందరికీ కూడా సరే నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నా కదా అనుకున్నాను. ఆశ్చర్యం అంటే అదే టైంలో అక్కడికి సుమారు 750 కిలోమీటర్లో వెస్ట్ గోదావరి మా గ్రామం ఉంది. పెద్ద తుఫాను గాలిగాని వచ్చింది అక్కడ. మా పెద్దమ్మాయి ప్రాధికారిని ఇప్పుడు సత్యసేవా సంస్థల్లో ఆ అమ్మాయి కూడా పనిచేస్తా ఉంది. చిన్న పాప అప్పటికి ఆ అమ్మాయికి 6 ఇయర్స్ ఏజ్. బయట ఆడుకుంటూ ఉంది అక్కడ గ్రామంలో మా ఇంటి దగ్గర. పెద్ద కాంపౌండ్ మా ఇంటిది అంతా కూడా. సరే గాలి వస్తుంది, తలుపులు కొట్టుకుంటున్నాయి, డ్యామేజ్ జరగకుండా అంటే తలుపులన్నీ వేసారు మా ఫాదరు మదర్ వాళ్ళని. ఈ అమ్మాయి ఏంటంటే బయట ఉండిపోయింది, చూసుకోలేదు వీళ్ళు. మా ఇంటిని పెద్ద రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కొమ్మ సుమారు ఒక అడుగు డయామీటర్ ఉంటుంది, అది పెద్ద కొమ్మ. అది గాలికి ఎగురొచ్చి ఈ మా అమ్మాయి కూర్చున్న చోట గుమ్మాలు అక్కడ చిన్న అరుగులు ఉన్నాయి, అరుమి కూర్చుని పోయింది అమ్మాయి. ఆ పెద్ద కొమ్మ వచ్చి అక్కడ పడి తగలకుండా దూరంగా అక్కడ ఆగిపోయింది అంతే, అలాగ తగలకుండా. సరే వీళ్ళంతా గాలిలో నేను చూస్తే అలా లోపల కూర్చుని ఉంది అక్కడ. స్వామి రక్షించారు లేకపోతే మేము ఏం చెబుతాం వాళ్ళ నాన్నకి అనికే అనుకున్నారు. స్వామి నన్ను అదే లాగా చూడడం ఏంటంటే నేను రక్షణ చేస్తున్నాను సుమ్మా అని ఇప్పుడు నా భవిష్యత్ అనేటువంటిది నా యోగక్షేమాలు చూసి ఆ విధంగా రక్షించారు. అంచేత అప్పుడు తర్వాత తెలుసుకున్నాను స్వామి విధంగా చూడడానికి ఇది కారణం అని చెప్పేశాను. తర్వాత మహిళా కాలేజీ కట్టడం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ కాలేజీలో ఇక్కడ ఉండేటువంటి కొంతమందిని సేవాదళం అందరూ వెళ్లి అక్కడ సేవ చేయమన్నారు. భావరా సత్యనారాయణ గారు అంటే రమణరావు గారు ఫాదర్. రమణరావు గారు అంటే అందరికీ పరిచితమే. ఆయన ఆల్ ఇండియా సేవాదళ కన్వీనర్ చేశారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన స్వామిని ఐక్యమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఫాదర్ ఇప్పుడు నేను చెప్పినటువంటి భావరాజు సత్యనారాయణ గారు, ఆయన ఇంజనీర్ రిటైర్డ్, ఆయన పంపించారు ఈ సేవకు అనేటువంటిది.
4: మేడం, మనం స్వామి పనులు చేసేటప్పుడు ఎంతో కష్టమైన పనులు కూడా చిటికెలో అయిపోతాయి, అది స్వామి అనుగ్రహమే కదా.
5: అవునమ్మా, స్వామి సంకల్పిస్తే చాలు అన్ని చిటికెలో ఇలాగ జరిగిపోతాయి. కాని మనకు సేవ చేసుకునే అవకాశం కల్పించి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తారు స్వామి. ఈ విషయాన్ని ఆ రోజుల్లో కాలేజీ కట్టే సమయంలో పనిచేసినటువంటి ప్రముఖ భక్తులు శ్రీ రమణరావు గారి మాటల్లోనూ, శ్రీ కృష్ణారావు గారి మాటల్లోనూ మనం విందాం.
6: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని. ఆయన రిటైర్డ్ సూపరింట్ ఇంజనీర్, అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ది కన్స్ట్రక్షన్, ది కెప్టెన్ చార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు, ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి ఒక 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంచేత ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు, వచ్చి సేవదల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజన తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్ ఇవన్నీ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరి వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొన్నాం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్, షీజ్ ఆల్సో సపోజ్ టు బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళలేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు కానీ 4 పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్, అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే అబౌట్ 40 feet by 100 feet ఒకటే లాగా. దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్ కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఆ ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి. దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టారు. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు తీసుకుని స్టోన్స్ అవన్నీ తీసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా రెగ్యుడ్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువు గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలాగ రాత్రి అరౌండ్ 10:30 11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఏంటండి మధ్య మీద శాగ అయిపోయి, శాగ అయిపోతే స్వామి చూసి ఏమైందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. అసలు మిరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది, 2 o'clock హోర్నింగ్ గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏమిటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మిరకటి గురించి అంత ప్రచారం లేదు, అంతే ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30 6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యాన్ అది కట్టాలి కదా, మాకు నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామి అని పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లేవదు ఇద్దరు గానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి బాంకు ఎలా ఇచ్చారో అది మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్స్ ఇట్స్ గ్రేట్ మిరకల్.
7: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు, రోమిల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరే నువ్వు పాడరా నువ్వు పాడరా నువ్వు పాడరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, ఇట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మేము చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. మేము 5 రోజులు ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్గా రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ చేస్తున్నాం. 10 స్వామి వెళ్లిపోయారండి. కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్లీ రాత్రి 12 వచ్చారండి. అర్ధరాత్రి ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరి క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్. పాపం అంజలీదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలీదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలీదేవి అంజలీదేవి అని చుట్టూ మావడం గారు సినిమా యాక్టర్ కదా, స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని శ్రమ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ్ని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి ఎవరు రాష్ట్ర వాళ్ళని మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. రాజు ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానంద్ గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదారు వాళ్ళు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉంది ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉంది కాదు ప్రక్రియ చేశారు అని మమ్మల్ని అడిగారు సభాముఖంగా. అంతకన్నా ఇంకేం కావాలి, మర్నాడు రెండు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో 1 గంట గడిపి కరాలను ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎలా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన రా ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటల నుండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాడు. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నాడు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతులరా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
4: ఇలా ఎంతమందో స్వామి భక్తులు సేవకులు స్వామి సంకల్పం వెనుక పనిచేశారు. అలా చిన్నగా ప్రారంభమైన కాలేజీ అంచెలంచెలుగా ఎదిగింది. మన కాలేజీ నిర్మాణపు పనుల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్వామి ఎంత చురుకుగా తిరుగుతున్నారో, కాలేజీ కట్టే 10 నెలలు ఎంత అవిశ్రాంతంగా పనిచేశారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మనకు.
8: Where education is concerned, Swami took the first step in 1968. Interestingly, this step involved the establishment of a college for women in Anantapur, the town that is the headquarters of Anantapur district in which Puttaparthi is located. As always, Swami started small in improvised premises, postponing the formal inauguration till the campus was ready with all the required facilities. The inauguration was done by none other than the then President of India, Mr. V.V. Giri. Speaking on that occasion, this is what Swami declared.
9: India is being forged into a bhoga bhumi, the land of luxury, a land of skyscrapers, tinned food, air conditioning and television. Indians are being shaped into an imitative, insurgent and ill-disciplined mass. They are being transplanted on other soils and encouraged to grow without roots. This is an insult to the past and a dangerous defiance of history. It is a sacrilege on history of time and on the sole purpose of human existence. That is the reason why I have decided that this college be inaugurated on Guru Purnima Day as a reminder of the highest tradition in which the highest ideals of life were instilled by personal example and guidance by the Guru. The seed has been planted. It will sprout and spread, heavy with fruits, providing shade, security and sustenance to all.
8: Way back then, Swami did not talk of a university, although it was very much a part of his master plan. Rather, the Anantapur College for Women was routinely affiliated to a neighboring university as the law required, while Baba focused on the more important task of molding the students and teachers. This he did with frequent visits to the campus, spending a lot of time with students and staff, and of course, giving them a lot of special advice all related to character development. For Swami, the end of education was always character.
1: ఇలాంటి దివ్యమైన కళాశాలలో ఎంతో మంది మహనీయుల సేవాపరత్వంతో ప్రారంభించబడి ఎదిగిన కళాశాలలో పనిచేసే మనం చాలా అదృష్టవంతులం కదా?
2: అవునమ్మా, అదృష్టవంతులమే. కానీ ఆ అదృష్టాన్ని మనం ఆయన మాటల బాటలో నడిచి నిలబెట్టుకోవాలి. స్వామి తమ కాలేజీలో అధ్యాపకులు విద్యార్థులు ఎలా ఉండాలని అపేక్షించారో ఆనాటి ప్రిన్సిపల్ డాక్టర్ హేమలత మేడం గారు చెప్పారు. అది ఆవిడ మాటల్లోనే మనం విన్నాం.
10: చిత్తమును మెత్తపరచని, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వాక్యం. చిత్తమును మెత్తపరచని, హృదయమును శుద్ధిపరచని, మనస్సును మధురముగా చేయని, పనులతో సహనము చూపని చదువులు కొట్ట చదువులు. ఇంకా ఈ స్త్రీలు ఈ రోజుల్లో మోడర్న్ ఫ్యాషన్స్ తో పిచ్చిగా తయారవుతున్నటువంటి విషయాన్ని ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. సార్ ఇప్పుడో ఒకళ్ళిద్దరు పిల్లలేదో ఐ థింక్ తల విరబోసుకుని ఉన్నాడు అని స్వామి చూచారు. ఒక టీచర్, వాళ్ళు పాపం కేరళ వాళ్ళు, అందుకే వాళ్ళ అలవాటుతో కొంత ఏదో వస్తే స్వామి నాకు ఉత్తరం రాశారు. వాళ్ళకి చెప్పు హేమలతమ్మ అని చక్కగా సంబోధిస్తూ రాసేవారు. అందుకో ఆశీర్వాదములు అని. విద్యా విహీనుల కంటే హీనంగా సరస్వతికే అప్రతిష్టలు తెచ్చిన వారు అవుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అంటారు స్వామి. ఎంత అంటే పిల్లలు అసలు ఆ విధంగా వాళ్ళకి చెప్పు చెప్పు అని మొదటి నుంచి అట్లా లెటర్స్ రాసేవారు. పాప సహనము శాంతము ప్రేమ లేని చదువులు దానవ విద్యలు అంటారు, ఒకసారి రాక్షస విద్యలు. ఈ విధంగా చక్కగా రాసేవారమ్మా. ఉపాధ్యాయులు గౌరవనీతిగా నడుచుకోవాలి అని రాస్తూ వారి డ్రెస్, చూపు, నవ్వులు చాలా గౌరవ రీతిగా ఉంటే పిల్లలకు కూడా చెప్పి చేయించవచ్చు. వారంలోనే అట్టివి లేకున్నా మన పిల్లలకు మనం ఏం చెప్పగలము స్వామి మాటలు. మన కాలేజీలో విద్యతో పాటు కొంత భక్తి గౌరవాలు సంస్కార సంప్రదాయములు ఉండిననే మన కాలేజీలో ఉండుటకు అర్హులు. అంత ఒకసారి స్వామి చెప్పారు, అలా ఇష్టం లేకపోతే మీకు వెళ్లిపోండి ఉండవద్దు అని చెప్పేశారు. స్త్రీ వికారపు వేషములతో ఉండుట విద్యా విధానం అని తలంచుట ఇంతకంటే వివేకం వేరొకటి లేదు అది స్వామి చెప్పిన మాట. ఇక్కడ పిల్లలు కూడాను కొందరు తలలు విరియపోసుకుని రాక్షసులవలే లేక పిశాచులవలే సంచరించటం పట్టదు అంటే ఎంత గౌరవమో స్వామి. నిజంగా స్త్రీ యొక్క మానం కాపాడాలని తహతలాడిపోయేవారు.
4: ఈ మాటలు వింటుంటే మనపైన మన విద్యార్థులపైన ఎంత గురుతరమైన బాధ్యత ఉందో కదా అని అనిపిస్తోంది. స్వామి బోధలకు అనుగుణంగా నడుచుకునేలా ఆశీర్వదించమని స్వామినే ప్రార్థిద్దాం.
5: మనం ఆయన్నే ప్రార్థించాలి. ప్రార్థించే ముందర ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీ భవనం గుండ్రంగా వర్తులాకారంలో ఉంటుంది కదా, కాలేజీ బిల్డింగ్ కి అంటే గుండ్రటి ఆ వర్తులాకారపు భవనానికి ముందర ముఖద్వారం చాలా పెద్దదిగా ఉంటుంది. బిల్డింగ్ అంతా గుండ్రంగా ఉంటుంది, పైన ఊర్ధ్వముఖంగా కమలాలు కనిపిస్తాయి. సాధారణంగా బిల్డింగులన్నీ దీర్ఘ చతురస్రాకారంలో, వరండాలన్నీ బయటి వైపుకు ఉంటాయి. కానీ మన బిల్డింగ్ లో మాత్రం గుండ్రంగా బిల్డింగ్ ఉంటూ రూములు, రూములను ఆనుకునే వరండాలు అన్ని లోపలికి ఉంటాయి. ఈ బిల్డింగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఊహ కలుగుతుంది. ఆ ఊహ కూడా స్వామి యొక్క బోధనలను ఆధారం చేసుకుని పుట్టినటువంటిది. ఈ బిల్డింగ్ ను మన మనస్సుతో పోల్చుకుందాం. ఒకసారి మనం మన మనస్సులోకి, మనస్సు ద్వారం గుండా భగవంతుని లోనికి ఆహ్వానించి బహిర్ముఖత్వాన్ని వదిలి అంతర్ముఖత్వాన్ని అభివృద్ధి చేసుకుంటే, అంటే ప్రాపంచికమైన లక్షణాలను వదిలి అంతర్ముఖంగా ఆవించుకుంటే మన హృదయ కమలం పైన ఎంతో ఎత్తుకు ఎదిగి ఊర్ధ్వముఖమై భగవంతునికి అభిముఖమవుతుంది అన్న విషయాన్ని ఈ బిల్డింగ్ సూచిస్తోందేమో అని అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ నీరు ఈ రకంగా వర్తులాకారంలో స్వామి కట్టడం వెనుక స్వామికి ఈ ఉద్దేశం కూడా ఉందేమో అని అనిపిస్తుంది. ఇది ఏమైనా ఈ కాలేజీ బిల్డింగ్, ఈ కాలేజీ భవనం స్వామి మనకు ప్రసాదించిన ఒక కోవెల. ఈ కోవెలలో, ఈ కోవెల వల్ల బ్రతుకుతున్నటువంటి మనం ఆ కోవెలకు ఒక నమస్కారాన్ని సమర్పిద్దాం. ఆ కోవెలను మనకు ప్రసాదించినటువంటి సాయి భగవానునికి ప్రార్థిస్తూ మన అవయవాలకు, శరీరానికి ఒక ప్రబోధ చేస్తాం. అవయవములార, స్వామి విశ్వాత్మ సేవ దొరకునది కాదు, సేవింపు తొందరపడి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునవని, ఆయు ఉన్నప్పుడే సేవ చేయవని అంటూ మన శరీరాన్ని మనస్సుని ప్రబోధిస్తూ స్వామి మార్గంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవ చేస్తూ ఉంటే మన ఆత్మలను ఉద్ధరించి తనలో లీనం చేసుకుంటారు ఆ సాయి పరమాత్మ. ఓం శ్రీ సాయి.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి రేడియో సాయి 10వ వార్షికోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల శీర్షికకు సాదరమైన స్వాగతం. ఈనాడు మనం చర్చించుకోబోయే అంశం సద్విద్య చదివించి శాంతిని బోధించి. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను, స్వామితో తమ అనుభూతిని, స్వామి విద్యా విధానంలో ఉండేటటువంటి అంశాలను మనతో పంచుకోవడానికి ప్రొఫెసర్ శివశంకర్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సాయిరాం సార్.
1: సాయిరాం.
0: ఈనాడు స్వామి విద్యా విధానం ఏ విధంగా ప్రపంచానికి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలతో కూడిన విద్యార్థులను అందించి ప్రపంచాన్ని ఒక అందమైన ప్రదేశంగా మలుస్తోందో, ఆ విద్యా విధానంలో ఉండేటటువంటి చక్కని అంశాలు, స్వామి పడినటువంటి ఆ శ్రమ, ఈ విషయాలు మనం చర్చించుకుందాం. మొట్టమొదటిసారిగా 1968 సంవత్సరంలో స్వామి కళాశాలలను ప్రారంభించారు. మొట్టమొదట అనంతపురం కళాశాలను ప్రారంభించిన తర్వాత
1: మహిళలకు,
0: ఆ తర్వాత 1969 సంవత్సరంలో సార్, మీకు తెలిసినట్టుగా బృందావన్ క్యాంపస్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గా ప్రారంభించారు. సార్, మీరు ఆ కళాశాలలో చిన్ననాటి నుంచి, అంటే పియూసీ లెవెల్ నుంచి అక్కడ చదువుకుంటూ ఇప్పటి వరకు, మొన్ననే మీరు పదవీ విరమణ చేశారు. సామ్ అంటారు రిటైర్ కాదు, రీటైర్ అవ్వమంటారు. సో మీరు ఈ విలువైనటువంటి అనుభవాలను, స్వామి విద్యా విధానంలో మీరు నేర్చుకున్నటువంటి ఎన్నో అంశాలను మా అందరితో పంచుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది సార్.
1: మా అదృష్టం మనందరి స్వామి ప్రసాదించింది, తప్పకుండా నాకు తెలిసినవి తెలియపరుస్తాను
0: సార్. ఈ విద్యా విధానంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత ఏమిటో మీరు ఒక్కసారి మాకు తెలుపుతారా సార్?
1: స్వామి విద్యా విధానం చాలా ముఖ్యమైనది. స్వామి అవతార కార్యక్రమంలోదే అది చాలా ముఖ్యమైన పాత్ర వహించింది. ఎందుకంటే స్వామి మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వామి వచ్చారు. భారతీయ సంస్కృతిని పునరుద్ధరించే ఆ బృహత్ కార్యక్రమంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంది. ఎందుకంటే స్వామి గురుకుల శిక్షణ మనకు అందించారు. ఈ గురుకులం పాతకాలపు నాటి గురుకులం కాదు, నవీన భారతదేశానికి, నవీన ప్రపంచానికి అనుగుణంగా ఉండే గురుకులాన్ని, నవీన గురుకులాన్ని స్వామి మనందరికీ ఇచ్చారు. గురుకులంలో స్టూడెంట్స్, విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా ఒకచోటే నివసించేవారు. అదేవిధంగా స్వామి ఇది రెసిడెన్షియల్ సిస్టమ్ గా పెట్టారు. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా, దేశకాలస్ అనేది లేదు, అందరూ కూడా హాస్టల్లో ఉండి అందరూ కూడా ఒకే రొటీన్లో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. హాస్టల్ ఉంటే టీచర్స్ కూడా అందరూ కూడా చాలా దగ్గరగా ఉండి అన్నీ చూసుకుంటూ, వాళ్ళకి ఏది కావాలో అది చూసుకుంటూ వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. అదే గురుకులం యొక్క అట్మాస్ఫియర్ స్వామి తీసుకొచ్చారు. సో ఈ విద్యా విధానం అనేది, స్వామి విద్యా విధానం చాలా చాలా స్పెషల్ విద్యా విధానం అని చెప్పి నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
0: సార్, మరి అసలు స్వామి విద్యా సంస్థలు ఎందుకు స్థాపించారు అనేటటువంటి ఒక ప్రశ్న మనం ఆలోచించి చూస్తే, దానిపైన మొట్టమొదటి బ్యాచ్ పిల్లలకి, అంటే అనంతపురంలో మహిళలకి స్థాపించారు. ఆ తర్వాత బాయ్స్ క్యాంపస్ ని స్వామి బృందావన్ లో 1969 లో స్టార్ట్ చేశారు, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కింద. మరి ఆనాటి విద్యార్థులు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ కి అప్పుడు రేకుల షెడ్ కింద క్లాసులు అవ్వడము, అక్కడ దగ్గరలోనే ఉండే ఒక కార్ షెడ్ లో విద్యార్థులందరూ సర్దుకుని ఒక హాస్టల్ అట్మాస్ఫియర్ ని తయారు చేసుకుని అక్కడ ఉండటం, అడ్జస్ట్మెంట్ తో ఉండటము అప్పటి రోజుల్లో ఆ వైట్ ఫీల్డ్ ఏరియాలో. మరి స్వామి ఎందుకు స్థాపించారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ మీకు బాగా పరిచయస్తున్నారు,
1: మా సూపర్ సీనియర్.
0: సో ఆయన స్వామి ఇచ్చినటువంటి ఆ ఫస్ట్ డిస్కోర్స్ లో ఏ విషయాలు చెప్పారు, విద్యార్థుల నుంచి స్వామి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే అంశాలు మనం ఆయన ద్వారా తెలుసుకుందాం సార్.
2: పిల్లలందరూ చేరిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత స్వామి మొదటి ఉపన్యాసం అరేంజ్ చేశారు. స్వామి వచ్చి గురువారం, ఫస్ట్ గురువారం అందరితో మాట్లాడతారని నాకు బాగా గుర్తు 2-3 వాక్యాలు. ఎందుకంటే ఆ వాక్యాల మీదే చాలా స్వామి చాలా చెప్పారు. గుణం ప్రధానం. చాలా కాలేజీలు ఉన్నాయి, మనకి ఎక్కడ చూసినా కాలేజీ ఉంది. మళ్ళీ నేను ఎందుకు కాలేజీ మొదలుపెట్టాను, ఒక అందరికీ కూడా ఒక ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేసి భవిష్యత్తులో అందరికీ ఆదర్శం నిరూపించాలని నేను ఇది కాలేజీ మొదలుపెట్టాను. నాకు చదువులు ముఖ్యం కాదు, గుణం ప్రధానం. ఆయన కూడా ఆ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ నాకు కావలసింది అదే.
0: రెడ్డి సార్ చెప్పినట్టుగా స్వామి విద్యా సంస్థలు స్థాపించింది కేవలం విద్యను మాత్రమే అభ్యసించడానికి కాదు, గుణాలు ప్రధానం, నాకు ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని స్వామి చెప్తున్నారు సార్. అంటే కేవలం గుణాలు సంపాదించడానికి మాత్రమే మన ఎడ్యుకేషన్ సిస్టమా అని అనిపిస్తుంది.
1: కాదు కాదు, స్వామి గుణాలు ప్రధానం అంటారు కానీ స్వామి యొక్క అజెండా ఇంకా దానికన్నా ఉన్నతమైనది. గుణాలతో మొదలుపెట్టి గుణాతీతమైన ఆ భగవతత్వాన్ని తెలుసుకోవటం అనేది పిల్లలందరికీ, అసలు స్వామి వచ్చిన అవతార ప్రకటనే అవతారం వచ్చింది దానికోసమే కదా. సో నాకు ఇక్కడ ఒక మంచి ఒక విద్యార్థి యొక్క ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తోంది. ఈ విద్యార్థి చెన్నైకి సంబంధించిన వాడు, అక్కడ చదువుతున్నప్పుడు బాల వికాస్ లో ఉన్నాడు. స్వామి యొక్క బోధనల వల్ల అట్రాక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా స్వామి ఫోల్డ్ లో వచ్చారు. సో పుట్టపర్తి వచ్చినప్పుడల్లా స్వామి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవటం చూశాడు. చూసి నేను కూడా స్టూడెంట్ కావాలి అన్న తీవ్ర ఆకాంక్ష పెంపొందించుకున్నాడు. ఇంజనీరింగ్ చేశాడు. ఇంజనీరింగ్ చేసే టైంలో ఆ యొక్క కోరిక ఇంకా బలపడింది. ఎందుకంటే బాల వికాస్ లో నేర్చుకున్నవి బయట కనబడేది ఎంత వ్యత్యాసం వెంటనే తెలుసుకోగలిగాడు. అది ఇంకా ఎక్కువగా బోధిస్తారు సత్యసాయి కళాశాలలో అని చెప్పేసి తెలిసిన తర్వాత స్వామి విద్యార్థిగా కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. స్వామి ప్రార్థించాడు. ఫార్చునేట్ గా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంబీఏకి అప్లై చేసి ఎంబీఏలో సీట్ స్వామి ఇచ్చారు. బాగా తపనతో వచ్చాడు కాబట్టి ఇక్కడ స్వామి చెప్పేవన్నీ కూడా వాడు ఇంప్లిమెంట్ చేసి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. స్వామి చెప్పే ప్రతిదీ కూడా ద డైలీ రొటీన్ కానీ, లేకపోతే చదువులో ముందం ఉండటం కానీ, స్పోర్ట్స్ లో ముందంజడం ఉండటం కానీ, లేకపోతే ఈ ఆధ్యాత్మిక భజన్స్ తర్వాత డ్రామాస్ వీటన్నిటిలో కూడా రాణించి స్వామి యొక్క దృష్టికి వచ్చాడు. స్వామి కూడా చాలా ఆనందపడ్డాడు వీటితో, ఎంతో ప్రేమను కురిపించాడు. 2 ఇయర్సే కదా ఎంబీఏ అయిన తర్వాత ఇంకా వెళ్లిపోవాల్సి వచ్చింది. స్వామి అప్పుడు పిల్లలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో డైరెక్ట్ గా ఫిజికల్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చేవారు. ఇతనికి వచ్చినప్పుడు, స్వామి నేను మీ పాదాల దగ్గరే ఉండాలి, జీవితం అంతా ఇక్కడే ఉంటాను స్వామి, ఆ అవకాశం ఇవ్వండి అని చెప్పి అన్నాడు. లేదు బంగారు, నువ్వు వెళ్లి బయటకు వెళ్లి నీ తల్లిదండ్రులని సర్వ్ చెయ్యి అని చెప్పి అన్నారు. లేదు స్వామి, మీరే నా తల్లి తండ్రి, మా తల్లిదండ్రులు కూడా మీ దగ్గర ఉండటం అనేది దానికి ఒప్పుకుంటారు అని చెప్పి అన్నారు. నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు అన్నారు. స్వామి, మీరు చెప్పేవి నాకు తోచినంత వరకు, నాకు నాకు తెలిసినంత వరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను అని చెప్పి ధైర్యంగా జవాబిచ్చాడు. స్వామికి బాగా ఆనందం అయింది. ఏం నేర్చుకున్నావురా, ఏం గుణాలు నేర్చుకున్నావురా అన్నారు. స్వామి, మీరు చెప్పే, నేను సత్యాన్ని మాట్లాడతాను, మీరు చెప్పి మీకు మీకు ఇష్టమైన ఆ విలువలు నాకు తోచినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను స్వామి అంటే స్వామి ఇంకా ఆనందపడ్డారు. కానీ బంగారు, నువ్వు గుణాలు నేర్చుకున్నావు, చాలా మంచిది, అదే నిజమైన విద్య. కానీ ఇది మాత్రం సరిపోదు, గుణాతీతమైన నా స్వరూపాన్ని దర్శించాలి అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నవి, ఇక్కడ కాలేజీ విద్యార్థిగా నువ్వు నేర్చుకున్న ఈ థియరీ నీకు కొంచెం ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించావు, కానీ ఇది నిత్య జీవితంలో ఇంప్లిమెంట్ చేసి అందరి చేత గుణవంతుణ్ణి అనిపించుకొని అప్పుడు నా గుణాతీతమైన నిజమైన ఆనందాన్ని పొందుతావు, అందువల్ల వెళ్లి నీ పేరెంట్స్ ని సర్వ్ చేసి వస్తూ ఉండు, ఏం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పి అసలు రహస్యం కూడా స్వామి సున్నితంగా స్వామి ఆ బాబుకి చెప్పారు. అంటే గుణాలు పెంపొందించేది సద్విద్య, కరెక్టే, అది అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. కానీ స్వామి యొక్క ఉద్దేశం గుణాలని అధిగమించి గుణాతీతమైన ఆ భగవత్ స్వరూపాన్ని మనం అందరం పొందటం అనేది నిజమైన సంకల్పం, ఆ నిజమైన యొక్క విద్యా విధానం యొక్క రహస్యం అని చెప్పి స్వామి తెలిపారు.
0: అందుకే చక్కగా స్వామి చెప్తారు, ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం. మనం ఏదైతే నేర్చుకుంటే ఇంకేమీ నేర్చుకోవలసిన అవసరం ఉండదో, ఆ విద్యను మనం నేర్చుకోవాలి, అది నేర్పించడానికి నేను వచ్చానని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. అందుకే ఇక్కడ మనం సద్విద్య చదివించి శాంతిని బోధించి అంటే సత్ విద్య, భగవంతుని వైపుకు మనల్ని ఏదైతే తీసుకుని వెళ్తుందో ఆ విద్య మనం నేర్చుకోవాలి, అది నేర్పిస్తున్నారు స్వామి మనకి. చాలా చక్కగా ఉంది సార్. సార్, ఇక్కడ మనకి ఒక సామ్యం కనిపిస్తుంది సార్. విద్యార్థులు లేత వయసులో స్వామి దగ్గరికి వస్తారు, స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవుతారు. మరి వచ్చినప్పుడు ఆ ఫర్టైల్ గ్రౌండ్ మీద స్వామి ఏ విధంగా సాగు చేసి ఆ ప్రాసెస్ గురించి చెప్పండి సార్.
1: అది చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. ఎందుకంటే ఏ విధంగా తోటమాలి, ద గార్డెనర్, తోటని పెంపొందించాలన్నప్పుడు ముందర భూమిని చదును చేస్తాడు, మంచి విత్తనాలు ఏరుకుంటాడు, తర్వాత దానికి నాటిన తర్వాత నీళ్లు పోస్తాడు, దానికి ఎరువు వేస్తాడు, చాలా చాలా కేర్ఫుల్ గా దాన్ని పెంపొందిస్తాడు. అప్పుడే బ్యూటిఫుల్ గార్డెన్ వచ్చి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ డివైన్ తోటమాలి, డివైన్ గార్డెనర్ స్వామి ఈ విద్యా సంస్థల్ని స్థాపించి వాటిని మొదటి నుంచి కూడా ఏ విధంగా సాగించాలో, ఏ విధంగా సద్విద్యని విద్యార్థులకు బోధించాలో అది చేయటం 1976 ఆన్వర్డ్స్ నేను చూడటానికి అవకాశం దొరికింది. అది స్వామి ఇచ్చిన సదవకాశం నాకు, నేను చూశాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఏ విధంగా తోటమాలి చాలా శ్రద్ధ తీసుకొని మంచి తోటని డెవలప్ చేస్తారు, అదేవిధంగా స్వామి ప్రతి చిన్న విషయం, విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం, బిల్డింగ్స్ కానీ లేకపోతే దానిలో ఎక్విప్మెంట్ కానీ, ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థుల యొక్క ఏ విధంగా తర్ఫీజ్ చేయటం కానీ, టీచర్స్ కి తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కి అందరికీ సూచనలు ఇస్తూ విద్యార్థుల్ని సద్విద్యార్థులుగా తీర్చిదిద్దాలి అన్న ఆ యొక్క అంశాన్ని చాలా బాగా నేను క్లోజ్ క్వార్టర్స్ లో అబ్జర్వ్ చేయగలన అవకాశం స్వామి ఇచ్చారు. మనం విత్తనాలు నాటిన తర్వాత దాన్ని పోషించాలి, ఎందుకంటే నీళ్లు పోయాలి, ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఒకరోజు పోస్తే సరిపోదు, రోజు పోయాలి, దానికి ఎరువు వేయాలి, సకాలంలో ఏమైనా చీడలు వస్తే అవి తీసేసి దానికి మందులు చల్లాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సత్యసాయి విద్యా విధానం అనేది సమగ్ర విద్యా విధానం, అంటే అన్ని రంగాల్లోనూ పిల్లల్ని తర్ఫీదు ఇస్తుంది అది, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా అది పిల్లలకు తర్ఫీదు ఇచ్చే సద్విద్య, అది స్వామి కాన్సెప్ట్. సో ప్రతి విద్యార్థికి ఇవి రావాలి అని చెప్పి స్వామి ఎంతో కృషి చేసేవారు.
0: సార్ అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, బయట ప్రపంచం ఈ ప్రాసెస్ ని చూసినప్పుడు ఇది సంథింగ్ స్పెషల్ ఫ్రమ్ అదర్ కాలేజెస్, సంథింగ్ యునీక్ కంపేర్డ్ టు అదర్ యూనివర్సిటీస్ అన్న ఆలోచన తప్పకుండా అందరికీ వస్తుంది. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, స్వామి ఈ గార్డెన్ లోకి ప్రవేశించాలి అంటే ఆ విత్తనాల్ని స్వయంగా ఆ భగవంతుడే ఎన్నుకోవాలి. ఆయన సంకల్పం లేనిదే మనం ఈ విద్యా విధానంలో భాగం కాలేము, ఈ విద్యా సంస్థలోకి అడుగు పెట్టలేము. మరి స్వామి స్వయంగా పిల్లల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే మనకి ఆ స్వామికి ఒక ప్రణాళిక ఉంటుంది సార్,
1: తప్పకుండా
0: నా గార్డెన్ ఇలా ఉండాలి,
1: ప్రణాళిక,
0: విశ్వ ప్రణాళిక,
1: బృహత్ ప్రణాళిక.
0: సో నా గార్డెన్ ఇలా కనిపించాలి, ఇలా ఉండాలి అన్న ఆలోచనతో స్వామి ప్రారంభించి తన విత్తనాలను తనే ఎంచుకోవడం జరుగుతుంది. మరి నేను స్వామి స్టూడెంట్ ని అని చెప్పుకోగల ఒక అవకాశం రావాలి అంటే ఫస్ట్ దాంట్లో ప్రవేశించాలి. ఆ ప్రవేశం మీకు ఎలా కలిగింది? ఇది స్వామి స్వయంగా ఆ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పండి సార్.
1: చాలా మంచి క్వశ్చన్ గణేష్, ఎందుకంటే నువ్వు చెప్పినట్టు గార్డెన్ ఏ విధంగా ఉండాలన్నా ముందర ప్రణాళిక వేసుకుంటాడు తోటమాలి. మామిడి చెట్లు ఉండాలా, నిమ్మ చెట్లు ఉండాలి, తర్వాత మిగతా పూల చెట్లు ఉండాలి అని చెప్పేసి ముందరే అంతా ప్లాన్ చేసుకుని ఆ విత్తనాల్ని ఏరుకుంటాడు. అదేవిధంగా స్వామి యొక్క కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే స్వామి యొక్క ప్రమేయం ఉండే తీరాలి, అది భగవత్ ప్రణాళిక. ఆ కాలంలో బృందావన్ కాలేజీలో స్వామి ఇంటర్వ్యూలో కూర్చునేవారంట. పిల్లలు జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూకి వస్తారు, స్వామి స్వయంగా కూర్చొని ప్రిన్సిపల్ వాళ్ళందరితో పాటు కూర్చొని స్వామి ఇంటర్వ్యూ చేసేవారంట. ఇంటర్వ్యూ చేసి వీన్ని తీసుకోవచ్చు, వీన్ని తీసుకోక్కర్లేదు అని చెప్పి తీసుకునే ఆ సెలక్షన్ ఆఫ్ ద గుడ్ క్యాండిడేట్ హూమ్ హీ హ్యాజ్ ఇన్ మైండ్ అనేది ఆటోమేటిక్ గా అయ్యేది. రాను స్వామి యొక్క టైం మిగతా వాటి మీద కూడా స్వామి వెచ్చిచ్చారు. అందువల్ల స్వామి ఈ కాలేజీ తరఫున ప్రతినిధులను పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసేవారు. కానీ ఫైనల్ సెలక్షన్ వాళ్ళందరూ లిస్ట్ తీసుకెళ్లి స్వామి దగ్గర తీసుకువెళ్లి స్వామి టిక్ చేయించేవారు, స్వామితో టిక్ చేయించేవారు. అందువలన ప్రతి విద్యార్థి కూడా స్వామి యొక్క సెలక్షనే. ఇక్కడ నాకున్న చిన్న అనుభవాన్ని చెబుతాను.
0: తప్పకుండా సార్,
1: ఎందుకంటే నేను జాయిన్ అవటం కూడా నిజంగా ఆయన యొక్క ఆశీర్వాదమే. ఎందుకంటే నేను 10th class 1976 లో అయిపోయింది, గుంటూరులో ఉండేవాడిని. అప్పుడు 10th class మునుపు నేను బాల వికాస విద్యార్థి అయినా కూడా స్వామి యొక్క కాలేజీ గురించి అంతగా తెలియలేదు. నా మార్క్స్ వచ్చిన తర్వాత, మార్క్స్ షీట్ రిజల్ట్స్ వచ్చాయి కానీ అప్పుడు మార్క్స్ షీట్ రావడం అనేది చాలా లేట్గా అయ్యేది, చాలా లేట్గా వచ్చింది. జూన్ చివరిలో వచ్చింది, జూన్ మొదటి రెండు వారంలో వచ్చింది. రాగానే 75% వచ్చింది. మా ఫాదర్ చాలా హ్యాపీ అయ్యారు. హీ డింట్ ఎక్స్పెక్ట్ మీ టు గెట్ 70%. ఐ థాట్ హీ విల్ గెట్ ఓన్లీ జస్ట్ ఫస్ట్ క్లాస్, మియర్ ఫస్ట్ క్లాస్. ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ ఐ ఆల్సో డి నాట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఇట్ ఈస్ స్వామీస్ గ్రేస్. స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మంచి విద్యార్థులు కావాలి, మంచి మార్క్స్ కావాలని చెప్పి మా నాన్నగారికి అనుకునేవారు. అందుకని నువ్వు స్వామి కాలేజీలో జాయిన్ అవుతావరా అన్నారు. తప్పకుండా అని చెప్పి అన్నాను. అప్పుడు నా మార్క్స్ కార్డు వచ్చిన రోజే మా నాన్నగారు వెంటనే ఎంక్వైరీ చేస్తే అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి, రేపటి నుంచి ఇంకా 2 రోజుల్లో కాలేజ్ మొదలవుతుందని చెప్పి చెప్పారు. అయినా కూడా నిరుత్సాహపడకుండా, ఫాదరు మనం స్వామి దగ్గరికి వెళ్లి స్వామిని ప్రార్థిద్దాం అని చెప్పి వెంటనే సాయంత్రమే మేము పుట్టుపర్తికి బయలుదేరాం. చాలా ప్రయాసాలతో ఆ విధంగా 1976లో ప్రయాసాలు అన్ని ఓర్చుకొని పుట్టపర్తికి వచ్చాం. మేము వచ్చేటప్పటికి 4:30 అయింది సాయంత్రం. స్నానం చేసి గణేష్ షెడ్ లో ఉండేవాళ్ళం, అక్కడ గణేష్ దగ్గర అక్కడ ఇద్దరికి షెడ్ ఉండేది, అక్కడికి వెళ్లి వెంటనే స్నానం చేసి స్వామి దర్శనానికి వెంటనే తయారవుతున్నాం. మేము బయటకు వచ్చేటప్పటికి డివోటీస్ అందరూ బయటకు వచ్చేస్తున్నారు, అంటే స్వామి దర్శనం అయిపోయినట్టు. చాలా నిరుత్సాహపడ్డాం మళ్లీ. అయ్యో, దర్శనం అయితే మళ్లీ రేపటిదాకా ఉండాలి, మళ్లీ ఆల్రెడీ మనం లేట్ గా అయిపోయింది కదా అని చెప్పి అనుకున్నారు. కానీ సరే, స్వామి యొక్క సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం వెళ్లి కూర్చుందాం అని చెప్పి అన్నారు. ఆ రోజుల్లో దర్శనం అయిన తర్వాత అందరూ డివోటీస్ అందరూ లేచి టీకి మిగతా వాళ్ళకి వెళ్లేవారు. ఎందుకంటే వాళ్ళు 2-3 గంటలు 1 గంట నుంచి కూర్చునేవారు. సో అందరూ లేచేటప్పటికి మాకు ఫస్ట్ లైన్ వచ్చింది. మేమిద్దరం ఫస్ట్ లైన్ లో కూర్చొని నాన్నగారు అన్నారు, స్వామిని ప్రార్థించరా, నీకు సీట్ కావాలంటే స్వామి ఒక్కరే ఇస్తారు, ఎందుకంటే అన్ని అడ్మిషన్స్ అయిపోయాయంట అని చెప్పి అన్నారు. సరే కూర్చొని ప్రార్థిస్తున్నాం. ఆ రోజు మా అదృష్టం కొద్దీ స్వామి ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మళ్లీ 2nd రౌండ్కి వచ్చారు. అది చాలా అరుదు, అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చాలా అరుదు. స్వామి ఇంటర్వ్యూ అయిన తర్వాత వెంటనే బయటకు వచ్చి డివోటీస్, అందుట్లో లేడీస్ సైడ్ కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా జెంట్స్ సైడ్ రావటం మొదలుపెట్టారు. మా ఫాదర్ వెంటనే, చూడు నీ మార్క్స్ కార్డ్ ఉంది కదా, వెంటనే స్వామి నువ్వు ఫామ్ వచ్చినప్పుడు నుంచొని స్వామి కాలేజ్ సీట్ కావాలి అని చెప్పి అడుగు అని చెప్పి అన్నారు. సరే, నేను అంత తెలియదు, స్వామి రాగానే ఫస్ట్ లైన్ లో ఉన్నారు, స్వామి దగ్గర రావటం డైరెక్ట్ గా మాట్లాడటం చాలా ఆనందం వేసింది. సో మోకాళ్ళ మీద నుంచొని నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టుకున్నాను. పెట్టుకుని, స్వామి మీ కాలేజీలో సీట్ ఇవ్వండి స్వామి అన్నాను. అంటే స్వామి చిరునవ్వు నవ్వి, నేను కాదు బంగారు ఇచ్చేది, వెళ్లి ప్రిన్సిపల్ని అడగాలి, ప్రిన్సిపల్ నరేంద్రని అడగాలి అని చెప్పి నా బుగ్గ తట్టారు. చాలా ఆనందపడ్డాను. నేను నా మార్క్స్ కార్డు ఫోల్డ్ చేశాను కదా ఇట్లా పెట్టుకున్నాను, అది స్వామి లెటర్ అని చెప్పేసుకుని తీసేసుకున్నారు. నేను ఆ ఆనందంలో మర్చిపోయాను. స్వామి తీసుకుని వెళ్లిపోయారు. మా నాన్నగారు పాద నమస్కారం చేసుకున్నారు. అది అందరూ విన్నారు, వెళ్లి నరేంద్రని అడగాలి అని చెప్పి అన్నారు. నరేంద్ర గారు అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవారు బృందావన్ కాలేజీలో. స్వామి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొన్ని నిమిషాల తర్వాత మా నాన్నగారు, ఏది నీ మార్క్స్ కార్డ్ ఏదంటే, అంటే స్వామి తీసేసుకున్నానని చెప్పారు. అప్పటికి మేము జిరాక్స్ కూడా పెట్టుకోలేదు, అది అప్పుడే స్కూల్ నుంచి తీసుకున్నాను, వెంటనే స్వామి తీసుకున్నారు అని చెప్పి దానికి ఇంపార్టెన్స్ వెంటనే మా ఫాదర్ కి తెలుసుకు కాబట్టి వెళ్లి స్వామిని వెంటనే అడుగు, ఎందుకంటే అది లేకపోతే నువ్వు జాయిన్ కాలేవు అని. అంటే స్వామి అప్పటికి ఆ రౌండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుని మందిరంలో వెళ్ళటానికి వెళ్తున్నారు. వెంటనే నేను పరిగెత్తాను, నా వెంట వెంటనే సేవాదలు పరిగెత్తారు, ఎందుకంటే ఎవరు అట్లా పరిగెత్తుకోకుండా స్వామి క్రమశిక్షణ. ఆ కమోషన్ చూసి వెంటనే స్వామి నా వైపు చూసి, ఎందుకురా, ఏంటి కావాలి అన్నారు. స్వామి మాస్క్ కార్డ్ ఇచ్చాను అని చెప్పి అన్నాను. నాకెందుకు ఇచ్చావు బంగారు అని చెప్పి కేర్ఫుల్ గా తీసి మళ్లీ ఇచ్చాడు. నాకు అగైన్ మళ్ళీ చాలా ఆనందం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే ఫిజికల్ గా ఇంత క్లోజ్ గా మాట్లాడించుకున్న తర ఆ సందర్భాలు లేవు కాబట్టి చాలా ఆనందపడి వెంటనే వచ్చేసాను. వచ్చేస్తే అందరూ చూశారు, ఆనందపడ్డాం. సేవాదారు వాళ్ళు వచ్చి చెప్పారు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి. అప్పుడు మా ఫాదరు సంజాయిషి ఇచ్చుకున్నారు, ఎందుకంటే ఇది ముఖ్యమైన మార్క్స్ కార్డ్ అండి, వీడిని జాయిన్ చేయడానికి ఉపయోగమని చెప్పేసి సారీ చెప్పారు. ఆ రోజు సాయంత్రమే రాత్రి బయలుదేరి మేము పెనుకొండకి వచ్చి పెనుకొండలో ట్రైన్ తీసుకుని నెక్స్ట్ డే వచ్చాం బృందావన్కి. రాగానే రెడీ అయిపోయి మేము కాలేజీకి వెళ్ళాము 10:00 కల్లా. అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అడిగితే, సార్ ఇట్లాగా మా వాడికి సీట్ కావాలి అని చెప్పి మా ఫాదరు ఆఫీసులో అడిగారు. లేదండి, మీరు అప్లికేషన్ కూడా లేకపోతే ఎట్లా వస్తుంది, ఇవాళ లాస్ట్ ఇంటర్వ్యూస్, రేపటి నుంచి కాలేజ్ మొదలవుతుంది అని చెప్పన్నారు. అప్పటికి గుంటూరు నుంచి వచ్చిన కొంతమంది అక్కడ ఉన్నారు, గుంటూరు సేవా సమితి సభ్యులు, వాళ్ళ కుమారులందరూ, పిల్లలందరూ వచ్చి ఉన్నారు అక్కడ. కొంతమందికి వచ్చింది, వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా హాస్టల్ సీట్ రాలేదు. అప్పుడు డే స్కాలర్స్ ఉండేవారు, తర్వాత చాలా మందికి రాలేదు. సో వాళ్ళు మరి మీ అప్లికేషన్ పెట్టారా అన్నారు. పెట్టలేదు అని చెప్పి అంటే, అంటే అసలు లాభమే లేదని చెప్పేసి చెప్పేశారు. సరే ఇంకా స్వామిని ప్రార్థించాలని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం. అక్కడే నుంచుంటే మధ్యలో సుదర్శన్ గారు, ఈ సుదర్శన్ అని చెప్పేసి అప్పుడు వార్డెన్ గా ఉండేవారు బృందావన్ హాస్టల్ కి, బయటకు వచ్చి ఏదో పని మీద ఆఫీస్కి వచ్చారు. అందరు చెప్పారు ఈయన వార్డెన్, ఆయన అడిగితే ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అడగండి అని చెప్పన్నారు. మా ఫాదర్ వెళ్లి అడిగారు, సార్ ఇట్లాగా స్వామి దగ్గరికి వెళ్లి అడిగాము సార్, మేము అప్లై చేయలేదు, కొంచెం అవకాశం ఇవ్వండి, గుంటూరు నుంచి వచ్చాము, ఆంధ్ర నుంచి వచ్చాము అని చెప్పి అన్నారు. ఏమైందో కానీ నాకు తెలియదు, నేను కూడా అక్కడే ఉన్నాను, అట్లాగే ఊరికి నేను నుంచున్నాను. ఆయన నా వైపు చూశారు, ఆ క్లర్క్ కి చెప్పారు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి లాస్ట్ నేను ఇతన్ని పంపించు అని అన్నారు. మేము ఆశ్చర్యపోయాం, మాతో ఉన్నవాళ్లు ఆ సత్సాయి సేవా సంస్థల సభ్యులు కూడా చాలా ఆశ్చర్యం పొందారు. ఎందుకంటే అప్లికేషన్ లేదు, ఏమీ లేకుండా వచ్చి డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి రమ్మంటాం అనేది చాలా అరుదు. సో కాబట్టి మనం రావాలి అంటే కనుక స్వామి యొక్క సంకల్పం ఉండే తీరాలి. ఇదే చాలా ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది రావాలనుకుంటారు, స్వామి వెంటనే తీసుకోరు. కొంతమంది వాళ్ళకి ఏమీ తెలీదు కానీ తాను స్వామి తీసుకుని వాళ్ళకి సర్పిస్తారు. అది ఓన్లీ దైవ నిర్ణయం. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్వామి సంస్థల్లో జాయిన్ కావాలి అంటే కనుక స్వామి సంకల్పం ఉండాలి, అది ఉండే తీరాలి. లేకపోతే స్వామి దగ్గర రారు. అదేందుకు, విద్యార్థులే కాదు, స్వామి ఎప్పుడు చెబుతుంటారు, మన డివోటీస్ కూడా, నా సంకల్పం లేదే మీరు నా దగ్గరికి రాలేరు, అది ఆయన సంకల్పం. కాబట్టి ఈ విద్యా సంస్థలో అది 100% అది వర్తిస్తుంది.
0: సార్ మనం ఎడ్యుకేషన్ కాలేజ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది విద్య. విద్యతో పాటు మనం కెరియర్ డెవలప్ చేసుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇవి మన మైండ్ లో ఉండేటటువంటి కొన్ని అంశాలు. టాప్ ర్యాంక్ లో ఎప్పుడు ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ కి ఎలా, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ కి ఎలా వెళ్లాలి అన్న ఆలోచనతో మనం ఒక విద్యా సంస్థలో జాయిన్ అవుతాం. కానీ స్వామి విద్యా సంస్థలో జాయిన్ అవ్వాలి, స్వామి కాలేజ్లో ఉండాలి, స్వామి దగ్గర ర్యాంక్ సంపాదించుకోవాలి అనడానికి ఆ కొలమానం వేరేగా ఉంటుంది సార్. సో మనందరం కూడా వీఆర్ రెసిపియంట్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ గ్రేస్
1: ఫ్రమ్
0: స్వామి. మనకి చదువు వచ్చినా రాకపోయినా సరే స్వామి మీరు మంచి స్టూడెంట్ అన్న మాటకి మనం పాత్రలు అవ్వాలంటే ఆ బేరీస్ ఎలా వేస్తారు స్వామి, ఎలా కొలమానం చూపిస్తారు అనేది మీ సీనియర్ అయినటువంటి శ్రీ బివి సాగర్ గారు, మన రెస్పెక్టెడ్ రమణ్ రావు గారి అబ్బాయి, 1970s లో ఆయన స్వామి దగ్గర చదువుకున్నటువంటి రోజులు. స్వామి దగ్గర చూస్తాం మనం, మీరు బాగా చదువుకోండి నేను ఇక్కడ తీసుకువెళ్తాను, మీరు బాగా చదువుకోండి నేను ఇది ఇస్తాను, మీరు మంచిగా ఉండండి నేను చేస్తాను,
1: ఇన్సెంటివ్స్
0: ఇచ్చేవారు
1: పిల్లలు కదా, చాలా ఇంపార్టెంట్.
0: దాని ద్వారా ఎలా ఆయన ఒక మంచి అంశాన్ని మనకి తెలియజేస్తారో బివి సాగర్ గారి ద్వారా తెలుసుకుందాం సార్.
3: ఫస్ట్ క్లాస్ ఎవరు వస్తే వాళ్ళని ఊటీ తీసుకెళ్తాను. సరే పిల్లలు అని చదువుకున్నా, అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను స్వామి దగ్గర, మళ్ళీ ఆపర్చునిటీ వాజ్ దేర్ విత్ స్వామి డోర్ దగ్గర ఉండడం అంత అన్నమాట. అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్, సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు అన్నారు, స్వామి అయిపోయింది. సో మళ్ళీ మేమందరం స్వామితో కలిసి బ్యాక్ టు బృందావన్ పిల్లలు లిస్టులు తయారు చేయడం అంతా చేశారన్నమాట. అంతా చేసి అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అందరు ప్రయాణం. అంటే మధ్యలో స్వామి ఎవరినో మిస్ అయిన వాళ్ళందరినీ చదవమంటే చదవలేదు, చూడు ఆపర్చునిటీ మిస్ అయింది, ఇలాంటివి యూనో స్మాల్ స్మాల్ థింగ్స్ వస్తాయి. సో మనకి అన్వయించుకుని మనం కూడా కొంచెం ఇట్స్ నోన్, సో నో రిగ్రెట్. అదే అయింది నెక్స్ట్ డే మార్నింగ్ స్వామి 4:00 అంటే మా రిజల్ట్స్ వచ్చాయి, మనకి ఎలాగ రాలేదు, దేర్ నో సర్ప్రైజ్ ఇన్ దాట్, సో ఐ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్. స్వామి ఏం రా తెచ్చుకోలేదు,

0: ఊటీ అంటే 8:30-11 కి ముదుమలైకి వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి ముదుమలై కాదు మన బండిపూర్ వెళ్ళి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ ముదుమలై వెళ్ళి డిన్నర్ వీలుంటే డిన్నర్ లేకపోతే డైరెక్ట్ ఊటీ వెళ్ళి. ఇది మొత్తం సీక్వెన్స్ ఎప్పుడు అయితే 2 కార్లు 3 కార్లు సెట్ చేశారు. ఎవరు ఏ కార్లో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పేస్తారు అన్నమాట. సో పీపుల్ ఆల్ సెట్. పొద్దున్న 4 గంటకి సో వీఆర్ ఆల్ నేను కూడా వెళ్ళి స్వామి ఎక్కడ ఉన్నారు యాజ్ యూజువల్ చెప్పాను కదండి 3 రూమ్స్ ఏ రూమ్ లో ఉన్నారు అది చూస్తూ స్వామి రూమ్ లో ఈ లైట్ పెరిగి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ కిందకి వస్తారనే తెలుసు మనకి. మధ్య రూమ్ లో లైట్ రాగానే అనుకున్నా ఫర్ ఎ మూమెంట్ యూనో జస్ట్ దట్ మనం కూడా కొంచెం చదువుకుని ఉంటే ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ లిటిల్ మోర్ అని జస్ట్
1: పాసింగ్ థాట్.
0: పాసింగ్ లిటరల్లీ ఏ పాసింగ్ థాట్. ఇలా ఎవరో టచ్ చేశారు అంటే చూస్తే లక్ష్మీనరసింహ గారు మీరు ఇక్కడ ఉన్నారా స్వామి మీ కార్ సర్దుకుని సెకండ్ కార్ లో పెట్టుకోమన్నారు సూట్ కేస్ అన్నారు. అంటే ఇప్పటికీ నాకు తర్వాత ఏమైందని తెలియదు. ఫర్ నెక్స్ట్ ఐ నో ఈజ్ దట్ ఐ వాజ్ ప్యాంటింగ్ విత్ అవర్ సూట్ కేస్. దాంట్లో ఏం పెట్టాము ఏమి లేదు తెలియదు. ఐ వాజ్ నియర్ ద కార్. ఆ కార్ లో వాళ్ళు యూనో నో వన్ వుడ్ బి అన్హ్యాపీ అస్ లాంగ్ అస్ దే ఆర్ దేర్ కదా. సో సో సో ఐ నో దే వెల్కమ్ మీ విత్ ద సేమ్ స్మైల్ అండ్ గాట్ ఇన్ ద కార్. ఒక స్వామి కార్లు బయలుదేరాయి. సో నేను వెళ్ళడం అనేది తర్వాత సర్ప్రైజ్ టు ది రెస్ట్ ఆఫ్ ది టీమ్స్ అన్నమాట. ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రీషఫుల్ అన్నమాట. ఆ రీషఫుల్ లో నేను స్వామి కార్లో ముందు కూర్చోవడం జరిగింది అన్నమాట. ఇది తెల్లారగడ 4:30కి ఎప్పుడు. సో ముందు నా పక్కన శంకర్ బరువా అనే ఒక అతను అనుకోండి, అతను మధ్య నేను, తర్వాత రాధాకృష్ణ గారు డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల స్వామి ఇంకో ఇద్దరు. కార్ స్టార్ట్ అయింది. ఇఫ్ ఓన్లీ ఐ స్టడీడ్ వెల్ అన్నమాట స్వామి వెనకాల. చీకటి, స్వామి కనపడదు మనకి, మాట వినపడుతుంది. ఐ వాజ్ యాక్చువల్లీ అప్పుడు ఇట్స్ ఇట్స్ సంక్ ఇన్ టు మీ సెయింగ్ ఐఎమ్ ఇన్ స్వామీస్ కార్ అని. ఆబ్వియస్లీ ఇట్స్ ఏ వెరీ షార్ట్ స్పాన్ లో ఇంత జరిగిపోయింది మాట. అంటే నేను ఇలాగా ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్ అప్పటికి. ఐ వాజ్ వర్చువల్లీ టియర్స్ రన్నింగ్ డౌన్ అండ్ ఇలా వెనక్కి తిరిగి స్వామిని టచ్ చేయడానికి చూసాను అనమాట. అంటే స్వామి నీస్ టచ్ అయ్యాయి. స్వామి టచ్ చేస్తే స్వామి ఇలా ఇలా కొట్టి కాలేజీలు ఎవరు రా నాకు చెప్పడానికి ఫస్ట్ క్లాస్ రావాలని, నేను ఇచ్చాను పో నీకు ఫస్ట్ క్లాస్. సో వాట్ మ్యాటర్స్ విత్ స్వామి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ది యాడ్స్టిక్స్ ఆర్ మనం అనుకునే యాడ్స్టిక్ డు నాట్ మ్యాటర్ టు హిమ్ అట్ ఆల్. అసలు ఐ మీన్ మనం తలుచుకున్న కొద్దీ అలాంటివి చాలా ఉద్విగ్నతకి మనం లోన్ అవుతూ ఉంటాం. వాట్ ఈజ్ నిజంగా ఆలోచిస్తే వాట్ ఈజ్ కాలేజ్ ర్యాంక్ టు స్వామి
1: సార్? ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సాగర్ గారు కూడా ఎంత చక్కగా చెప్పారు, నేనిచ్చే ర్యాంక్ వేరేగా ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ఏంట్రా నీకు ర్యాంక్ ఇచ్చేది అని చెప్పి స్వామి చాలా డిమార్కేట్ చేసి చెప్పారు స్వామికి ర్యాంక్ ఎలా సంపాదించుకోవాలి అని. మరి ఈ సమగ్ర విద్యా విధానంలో ఈ తోటమాలి మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా దాన్ని అభివృద్ధి పరుస్తారు, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, 3 కోణాల నుంచి స్వామి ఎలా మనల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యక్తిగా, మన పరిపూర్ణమైన వ్యక్తిగా మనల్ని మరుస్తారనేది మీ అనుభవం ద్వారా మాకు తెలియజేయండి సార్. ఫస్ట్ భౌతిక ఫిజికల్ లెవెల్లో ఎలా స్వామి కేర్ చేస్తారు?
2: స్వామి విద్యా విధానం మనం చెప్పుకున్నాం కదా, ఇది సమగ్రమైన విద్యా విధానం. అంటే అన్ని రంగాల్లోనూ స్వామి తర్ఫిదిస్తారు. ఈ భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా స్వామి యొక్క తర్ఫీదు ఈ విద్యా విధానంలోనే సమ్మిళితమైన ఉంది. భౌతికంగా చూసుకుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ పీఎస్ లో ఉన్నప్పుడు చాలా పొట్టిగా ఉండేవాడిని. నేను చెప్పాను కదా నా స్వామి ఒక అనుగ్రహం వలన హాస్టల్ సీట్ కూడా వచ్చింది. 76 జూన్లో జాయిన్ అయ్యాను. స్వామి 2 వారాల తర్వాత వచ్చారు. వచ్చి పిల్లలందరినీ, కొత్త పిల్లలందరికీ కూడా చాలా టైం స్పెండ్ చేశారు మాతో. చిన్న చిన్న విషయాలు కూడా చెప్పేవారు, వెరీ చిన్న విషయాలు. మీరు

0: రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. కరెంటు ఎనర్జీ, భగవత్ స్వరూపం. ఎనర్జీ అంతా భగవత్ స్వరూపం, కాబట్టి ఏది వేస్ట్ చేయకూడదు. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు వాడుకొని తక్కువ నీళ్లు వాడుకోవాలి, ఎందుకంటే జలం అది కూడా ఆ పంచభూతాల్లో ఒక భూతం, కాబట్టి సరిగ్గా ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు ట్యాప్ కట్టేయాలి. ఇంత చిన్న విషయాలు ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పుతారో, ఎందుకంటే అందరూ కూడా, అందరు విద్యార్థులు కూడా తల్లిదండ్రులు వదిలివేసి స్వామి సంరక్షణలో వస్తారు. సో తోటమాలి అని తోటమాలిగా స్వామి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పిల్లలకి బోధించేవారు. ఒకరోజు వాడన్ గారితో సందేశం పంపించారు, అందరు పొట్టి పిల్లలందరినీ ముందర పెట్టు అని చెప్పి అన్నారు దర్శన టైంలో. సో మేమందరం బయట ముందర నుంచున్నాం. స్వామి అందరినీ చూశారు, అందరితో చాలా ఆనందంగా పలకరించారు. పిల్లలు, మీకోసం మీరు పొడుగవటానికి ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ తెప్పిస్తున్నాను. ఆ రాజమాత ఆఫ్ నవానగర్ యుఎస్ నుంచి తీస్తోంది. మీ అందరికీ, మీరు ఎందుకంటే ఈ వయసులోనే మీరు పెరగాలి, దాని తర్వాత ఒక వయసు దాటితే పెరగలేరు, కాబట్టి మీరందరి పొడుగవటానికి ఈ మెడిసిన్ తెప్పిస్తున్నారు అని చెప్పి ఎంతో ప్రేమతో ఆ మెడిసిన్ తెప్పించి వార్డెన్కి ఆదేశాలు ఇచ్చారు. పొద్దున్నే సుప్రభాతం అవగానే రాగి ఇచ్చేవారు మాకు. వీళ్ళకి మాత్రం ఈ ఆయుర్వేదిక్ మాల్ట్, సపరేట్ మాల్ట్, ఆ మెడిసినల్ మాల్ట్ అనమాట, ఇది ఇవ్వాలి. అది ఇవ్వటమే కాదు, వారానికి కానీ రెండు వారాలు కానీ వాళ్ళ హైట్ చూసి నాకు చెప్పాలి అని చెప్పి అన్నారు. అంటే ఎంత పెరుగుతున్నామో అది, ఎందుకంటే చాలా మంచి మెడిసిన్, దాని యొక్క ఎఫెక్ట్ చూద్దాం అని చెప్పేసి వాడనికి ఆదేశాలు ఇచ్చారు. రోజు సుప్రభాతం అవగానే మేము గ్లాసులు తీసుకెళ్లేవాళ్ళం. మా అందరికి, పొట్టి వాళ్ళందరికీ సపరేట్ లైన్ ఉండేది. స్వామి యొక్క ఆ మెడిసిన్, ఆ ప్రసాదం ఇప్పుడు తలుచుకుంటే అవి ఎంతో ఆనందిస్తుంది. ఆ సపరేట్ మెడిసిన్ ఇచ్చేవారు. ముందర ఫస్ట్ రోజే మమ్మల్ని అందరినీ కొలమన్నారు స్వామి, ఎంత హైట్ ఉండాలని చెప్పి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్ వాళ్ళు కొలిచి స్వామికి రిపోర్ట్ చేసేవారు, స్వామి వీడు హాఫ్ ఇంచ్ పెరిగాడు, వీడు క్వార్టర్ ఇంచ్ పెరిగాడు అని చెప్పేసి. సో 3 నెలలు ఎంతో ఆనందంగా స్వామి సాయంత్రం పూట మమ్మల్ని అడిగేవారు, ఎరా నువ్వు పెరిగావా, తాగావా లేదా అని చెప్పి. అంటే ఏంటి, ఈవెన్ ఫిజికల్ గ్రోత్, ద ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, సమగ్ర విద్యా విధానం అనేది ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, స్పిరిచువల్ ఆల్ ఆస్పెక్ట్స్ అవి కవర్ చేస్తారు. అదేవిధంగా ఫిజికల్ గా పిల్లలు పొట్టిగా ఉన్నప్పుడు స్వామి వాళ్ళు పొడుగా వాడి అని చెప్పి ఆ పర్సనల్ కేర్ అనమాట. ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల యొక్క గ్రోత్ ఆకాంక్షిస్తూ ఎన్నో రకాలైన వేస్ తీసుకుంటారో, అదేవిధంగా స్వామి తీసుకునేవారు. అంతేకాదు, వార్డెన్ గారు నేను పిల్లలకి ఏ విధమైన కొంచెం క్రానిక్ జబ్బులు వస్తే వెంటనే స్వామికి చెప్పేవాళ్ళం. స్వామి ఎంతో ప్రేమతో విభూతి పంపించేవారు, విభూతి సృష్టించి ఇచ్చిన అవకాశాలు అన్న సందేశాలు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేదు, వీడిని ఇంకా కాలేజీకి వెళ్ళొద్దను, రెస్ట్ తీసుకోమను, 1 వీక్ రెస్ట్ తీసుకొని కంప్లీట్ బాగా రికవర్ అయిన తర్వాతే కాలేజీకి వెళ్ళమని చెప్పి వాడంగా నేను అటువంటి ఆదేశాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫిజికల్ డైమెన్షన్ లో కూడా స్వామి ఎంతో కేర్ తీసుకునేవారు. అదేవిధంగా ఆ స్వామి యొక్క ఇచ్చిన ఆ ఇంపార్టెన్సే ఇప్పుడు సత్యసాయి సేవా ఈ విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవి కూడా కంపల్సరీ చేశాం. అవి కంపల్సరీ చేసి ప్రతి విద్యార్థి కూడా ఫిజికలీ హీ షుడ్ బి ఫిట్ టు ఫేస్ ద వరల్డ్. ఆ విధమైనది ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సత్సాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్సెల్ఫ్. కాబట్టి స్వామి అది స్వామి నేర్పిన పాఠాలే ఇవన్నీ కూడా.
1: సార్, భౌతికంగా మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనుభవం, స్వామి దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ మన మెంటల్ ఆస్పెక్ట్, మానసికమైనటువంటి ఒక పరివర్తన రావాలి. అంటే ఫస్ట్ మన మనసుని భగవంతుడికి సమర్పించుకోవాలి. సో ఆ సమర్పణ భావం స్వామి విద్యార్థుల్లో మీరు చదువుకునే రోజుల్లో ఎలా తెప్పించారు?
0: హాస్టల్ కొత్త హాస్టల్, ఇప్పుడున్న హాస్టల్ అప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. 1975 లో మొదలు పెట్టారు. 76 మేము జాయిన్ అప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వాజ్ రెడీ. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా అయ్యేది. కానీ ఆ సంవత్సరం చాలా మంది విద్యార్థులు జాయిన్ అవ్వటం వలన స్వామి కొత్తగా డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. అంటే ఒకటి కంప్లీట్ అయిన కింద బేస్మెంట్ లో ఆ డైనింగ్ హాల్ అనేది ఓపెన్ చేశారు. ఆ ఓపెనింగ్ సెరమనీకి స్వామి వచ్చారు. స్వామితో పాటు కారుణ్యానంద స్వామి గారు కూడా వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాం. స్వామి కూడా స్వామికి టేబుల్ వేసి స్వామి కూర్చున్నారు. అందరికీ సర్వింగ్ అయిపోయింది. అందరి ప్లేట్లు ముందర కూర్చున్నాము. స్వామి అన్నారు, ఈ రోజు నుంచి మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుని ఇది ప్రసాదంగా మీరందరూ తినాలి, అప్పుడే దీనికి వంటికి ఇది వంటపడుతుంది. అంతేకాకుండా స్వామి చెప్తుంటారు కదా, పార్థశుద్ధి, పదార్థశుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు కూడా అవుతుందని చెప్పి చిన్న డిస్కోర్స్ ఇచ్చి కారుణ్యానంద స్వామి గారితో చెప్పించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ తర్వాత అహం వైశ్వానారోగత్వ, అసతోమ సద్గమయ్య కూడా ఉండేది. దాని తర్వాత ఈ రెండింటితోనే చాలు అని చెప్పేసి స్వామి చెప్పారు. కాబట్టి ఆయనతో ఆయన ఒక లైన్ చెప్పడం బ్రహ్మార్పణం అని మేమందరం బ్రహ్మార్పణం బ్రహ్మహవి అవన్నీ కూడా చెప్పేది. ఫస్ట్ డే ఆ విధంగా చెప్పి స్వామితో పాటు భోజనం చేశాం. ఆ సాయంత్రం ఇప్పుడు త్రయ సెషన్ లాగా, పూర్ణచంద్ర సెషన్ లాగా స్వామి అందు పిల్లలందరినీ పిలిచేవారు. ఆ ఓల్డ్ బృందావన్ బంగ్లోలో అందరం కూర్చునేవాళ్ళం స్వామి సన్నిధిలో కూర్చుని, మీలో ఎవరికి ఈ శ్లోకం గీతా శ్లోకం వచ్చిరా అని చెప్పి అన్నారు. నా క్లాస్మేట్ కొత్తగా అతను కూడా జాయిన్ అయ్యాడు, నాగరాజ్ అని చెప్పేసి, నాకు తెలుసు స్వామి అని చెప్పి చేయెత్తాడు. స్వామి పిలిచి అటు చెప్పించుకున్నారు, స్పష్టత బాగా ఉందని చెప్పేసి వెంటనే, సరే రేపటి నుంచి నువ్వు చెప్పటం వీళ్ళందరూ కూడా మళ్లీ తిరిగి చెబుతారు, అట్లీస్ట్ 2 వీక్స్ చెయ్యి, అందరికీ వచ్చేదాకా నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పేవారు. సో రోజు వాడు అందరూ కూర్చున్న తర్వాత లేచి బ్రహ్మార్పణం చెప్పేవాడు. అప్పటి నుంచి వాడి పేరు బ్రహ్మార్పణం అయిపోయింది. స్వామి కూడా బ్రహ్మార్పణం ఏడి బ్రహ్మార్పణం అని చెప్పేసి వాడిని అడిగేవారు, ఏదో చెప్పావా, పిల్లలందరూ నేర్చుకున్నారా అని చెప్పి చాలా చెప్పారు. ఆ విధంగా మనం తీసుకునేవి బ్రహ్మకి అర్పించడం, భగవంతుడికి అర్పిస్తే అది ఫుడ్ అవదు, ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం వలన మనకి జరిగే ప్రయోజనాలు ఎన్నో చెప్పారు కదా. ఇప్పుడు స్వామి చెప్పేదే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి అండ్ పాకశుద్ధి. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి కొన్నాము, ఏ విధంగా వాళ్ళు చేశారు, ఏ భావంతో చేశారు అనేది మనం గుర్తించలేము. కాబట్టి మనకు వచ్చినది భగవత్ అర్పితం చేస్తే అది ప్రసాదం అవుతుంది. కానీ స్వామి చూడండి, ఆయన భగవంతుడి ఆ తత్వం ఏ విధంగా వెల్లడిచ్చారు. ఈ సెడ్ ఫుడ్తోనే మాత్రం కాదురా, నువ్వు ఆఫర్ చేసేది ఒక ఫుడ్ మాత్రమే కాదు, ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్పి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. ముందర ఫుడ్తో స్టార్ట్ చేశారు, దాని తర్వాత ప్రతి కర్మ కూడా భగవంతునికి అర్పిస్తే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అంటే అప్పుడు వర్క్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్, అదే నాకు మీరు ఇచ్చే పూజ అని చెప్పి స్వామి చాలా మాకు అర్థమయ్యే రీతిలో, పిల్లలకు అర్థమయ్యే రీతిలో స్వామి తెలిపి ఆ ఉన్నతమైన భావం. ఎందుకంటే ఇప్పుడు మనం పూజలు చేయటానికి, యాగాలు యజ్ఞాలు చేయటానికి టైం ఉండకపోవచ్చు. స్వామి చెప్పే చిన్న చిట్కా ఏంటంటే, మీరు అవన్నీ చేయక్కర్లేదు, మీరు చేసే ప్రతి కర్మ కూడా భగవత్ కర్మగా భావించి, ఎందుకంటే భగవత్ కర్మలో మనం ఎంత కేర్ఫుల్ గా ఉండి, ఎంత నమ్రతతో, ఎంత కేర్ఫుల్ గా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తామో అది కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇది కూడా భగవత్ కర్మ అని చెప్పి దృష్టిలో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ కర్మే పూజా ఫలం అవుతుంది.
1: నాకు ఇంకా గుర్తు సార్, ఒక మన న్యూ ఇయర్ కి జనవరి 1st కి మన విద్యార్థులు పూర్వ విద్యార్థులందరూ స్వామి దగ్గరికి వచ్చేవారు. ఒక పూర్ణచంద్ర సెషన్ లో నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ఒక విద్యార్థి యుఎస్ నుంచి వచ్చిన అబ్బాయి స్వామి దగ్గరికి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని స్వామి అడిగినప్పుడు వచ్చి, స్వామి నాకు జాబ్ చాలా టైట్ గా ఉన్నది స్వామి, అస్సలు టైం దొరకటం లేదు, ఒక సేవా యాక్టివిటీకి వెళ్లి చేయాలన్నా సరే నాకు వారం రోజులు ఎక్కడ సమయం చిక్కటం లేదు, ఏం చేయమంటారు స్వామి అంటే, స్వామి ఎంతో ప్రేమతో ఎంతో సున్నితంగా, మీకు వేరే సేవ చేయవలసిన అవసరం లేదు బంగారు, నువ్వు చేసే ఉద్యోగంలో దాన్ని భగవంతుడికి సమర్పిస్తున్నావు, నాకు అర్పిస్తున్నావు అన్న భావంతో చెయ్యి, అదే సేవ అయిపోతుంది, త్రికరణ శుద్ధితో చేసినటువంటి ఆ కార్యం నాకు అందుతుంది, అంతకన్నా సులువుగా ఎవరు చెప్పలేరని అనిపిస్తుంది. ఇంత అంటే లౌకిక విద్య అందరూ నేర్పిస్తారు సార్, కానీ ఆధ్యాత్మిక విద్య
0: అందుట్లో ఈ విధంగా మనకి హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడం అనేది స్వామి యొక్క ప్రత్యేకత, ఈ అవతార ప్రత్యేకత.
1: సార్ మనం గుణాలని పెంపొందించే విద్యను స్వామి నేర్పిస్తారు ఒకవైపు, ప్యారలల్ గా ఒక ఆధ్యాత్మికత మనలో పెంపొందించడానికి ఆ ఆత్మతత్వం కూడా స్వామి మనలో అలవర్చడానికి చక్కగా తర్ఫీదిస్తారు. ఇది మీ సీనియర్ అయినటువంటి రవికుమార్ సార్ నరేట్ చేసిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది సార్. 1974 సమ్మర్ కోర్స్ లో స్వామి సోహం ని వివరిస్తూ, ప్రతిరోజు మీరు 21,600 సార్లు సోహం అని నేను భగవంతుణ్ణి అనే ఆలోచన మీకు వస్తున్నా మీరు అది గుర్తించటం లేదు, అది మీ యాక్చువల్ నిజతత్వం అని స్వామి ఆ డిస్కోర్స్ లో చెప్పారు. సో అప్పుడే రవికుమార్ సార్ అప్పుడే జాయిన్ అయ్యారు. సో అనుకోకుండా మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్ బంగ్లాలో ఆ స్టేర్ కేస్ రూమ్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అనుకోకుండా. అప్పుడే కొంతమంది విద్యార్థులు అక్కడ కిందని నించునుంటే
0: సీనియర్ విద్యార్థులు.
1: సో ఈయన అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపించి పాపం భయం భయంగా ఇప్పుడు స్వామి చూసి తిడతారేమో అని భయంతో ఉంటే, స్వామి మెట్ల నుంచి దిగుతూ ఒక్కొక్కరిని చూసి అడుగుతున్నారట, హూ ఆర్ యూ అని ఫస్ట్ విద్యార్థిని అడిగితే స్వామి ఐఎమ్ రాజేష్. నెక్స్ట్ విద్యార్థి దగ్గరకు వచ్చి హూ ఆర్ యూ అంటే, ఆ అబ్బాయి ఒక డే స్కాలర్ ఎక్కడో కర్ణాటకలో ప్లేస్ లో నుంచి వస్తే ఆ అబ్బాయి కన్నడలో స్వామికి విన్నవించుకున్నాడు. తర్వాత రవి సార్ హూ ఆర్ యూ అంటే ఈయన పాపం చాలా భయం అయ్యి ఇక్కడికి రాకూడదేమో అని చెప్పి, స్వామి మీ విద్యార్థిని స్వామి, మీ పిల్లాడిని స్వామి అన్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక సీనియర్ విద్యార్థికి స్వామి ఇలా పాయింట్అవుట్ చేసి హూ ఆర్ యూ అంటే సేమ్ క్వశ్చన్ అందరినీ అడుగుతున్నారు. ఆయన పాపం అనుభవజ్ఞుడు కాబట్టి ఆ విద్యార్థి స్వామి ఐఆమ్ సోహం స్వామి అన్నట్టు, ఓహో అలాగా అని స్వామి ఒక సర్ప్రైజ్ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అభినయాన్ని ఇచ్చి, అయితే నేను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాను, నా బదులు నువ్వు వెళ్ళి దర్శనానికి అని చెప్తే ఆ అబ్బాయి తత్రపాటుతో స్వామి నేను ఎలా పెడతాను స్వామి దర్శనానికి అంటే, అదేరా స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత అనేది ఆచరణలో ఉండాలి, అంటే నువ్వు సోహం సోహం అంటే సరిపోదు, నువ్వు భగవంతుడివి అనేది గుర్తించాలి నువ్వు, అప్పుడు చక్కగా నువ్వే దర్శనం ఇవ్వచ్చు అని స్వామి చెప్పారంట.
0: ఇది మాటలతో చెప్పేది కాదు, ఆచరణ రూపంగా మనం అనుభవించి ఇంతకు పంచాలి అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఊరికి నీ థియరటికల్ నాలెడ్జ్ ఉపయోగం లేదు అని చెప్పి స్వామి ఎన్నోసార్లు చెప్తుంటారు. చాలా మంచి అనుభవం.
1: సో మనం ఇక్కడ కాలేజీ చూసుకున్నాం సార్, తర్వాత మందిరంలో స్వామి ఏ విధంగా పిల్లలకి తర్ఫీదిస్తారు. మన స్పెషాలిటీ ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హాస్టల్ అనేది ఒక వంతెనగా మనకి ఉపయోగపడుతుంది. స్వామి వేసినటువంటి ఆ ప్రణాళికలు, ఆ షెడ్యూల్, ఆ జీవన విధానము, అందరితో పాటు కలిసి ఉండడము, ఇక్కడ కాలేజీలో నేర్చుకున్న లౌకిక విద్య, స్వామి నేర్పించే మందిరంలో ఆధ్యాత్మిక విద్య, ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఆచరణాత్మకంగా మనం హాస్టల్లో నేర్చుకుంటాం, అది ట్రైనింగ్ గ్రౌండ్. సో అది ఎలా స్వామి పెంపొందిస్తారు, మీరు ఎలా నేర్చుకున్నారు?
0: స్వామి చెప్పే ప్రతి సూత్రం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. స్వామి ఇప్పుడు చెబుతుంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్, అంటే సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయాలు. అది హాస్టల్ లైఫ్ లో ప్రతి అంశంతో కూడా మిళితమై ఉంది. ఎందుకంటే వార్డెన్ కింద కూడా నాకు అనుభవం ఉంది, స్టూడెంట్ కింద కూడా నాకు చాలా అనుభవం ఉంది. అవి రెండు నేను పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి నేను అప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను, రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నాను. స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చారు. పిల్లలందరూ వెంటనే స్వామి సడన్ గా హాస్టల్కి వచ్చేస్తే సరే చాలా ఎగ్జైట్ గా అందరూ అటు ఇటు తిరుగుతున్నాం. స్వామి వచ్చేసి స్వామి కొంతమంది గెస్ట్లను కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి పక్కన ఆఫీసులు పక్కన ఉండే ఒక రూమ్ లో ఆ గెస్ట్లను తీసుకెళ్లారు. మా పిల్లలు ఇంత సింపుల్ గా ఉంటారు. ఆ రూమ్ లో 14 కబోర్డ్స్ ఉండే. అక్కడ కబోర్డ్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి చూడు, కింద వాళ్ళు పెట్టుకోవడానికి బెడ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే అదే డెస్క్ అయిపోతుంది. కబోర్డ్ లో బుక్స్ పెట్టుకుంటారు, ఈ డెస్క్ లో కూర్చొని రాసుకోవటం అన్ని చదువుకోవటం చేసుకుంటారు. దెన్ ఫస్ట్ ఇంకొక దీనిలో వాళ్ళకి కావాల్సిన ఈ ప్లేట్లు, తర్వాత షాంపూలు, తర్వాత ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. పైదానిలో వాళ్ళ క్లోత్స్ పెట్టుకుంటారు. అంతే, అంతే సింపుల్. ఇంకా పైన భాగంలో ఈ ఎంటీ సూట్కేస్ పెట్టుకుంటారు, లగేజ్ పెట్టుకోవడానికి అది ఉంటుంది. చాలా సింపుల్. ఇవి ఒకళ్ళకి 3x6 అంతే. స్వామి చెప్పడం ఎంత సింపుల్ గా వాళ్ళకి ఆ స్వామి తెచ్చిన గెస్టులకి స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు విద్యార్థులు. విద్యార్థులు అంటే విద్యను అభ్యసించేవటం. విషయార్థులు కాకూడదు, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి, చాలా సింపుల్ గా ఉండాలి అని చెప్పి స్వామి చెప్తున్నారు. అక్కడ బలరామ్ నిచాని గారు అనే వారు ఉన్నారు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి రాయల్ ఫోమ్ ప్రొపరేటర్ అనమాట, ఫోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది. ఆయన, స్వామి నాకు చిన్న విన్నపం, పిల్లలు కింద పడుకుంటున్నారు కదా, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది కింద పడుకోవడానికి కష్టం అవుతుంది. కాబట్టి స్వామి అనుగ్రహం ఇస్తే కనుక కాట్స్ బెడ్ ఇస్తాను స్వామి, పిల్లలందరికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తారతమ్యాలు ఉండకూడదు అని స్వామి చెప్తుంటారు కదా, అది కూడా ఫుల్ఫిల్ అవుతుంది, స్వామి అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాను అని చెప్పి అన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాని 2 సంవత్సరాల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు కూడా. స్వామి మా మందర మొహాలు చూస్తాం, ఎందుకంటే మా అందరి ముందు ఇది అయింది. మేమందరం చాలా ఆనందపడ్డాం, ఎందుకంటే ఒక బెడ్డును కాట్ వస్తుంది అని చెప్పి సామ్ చూసారు. ఎరా మీకు కావాలా అంటే మేము నవ్వుతున్నాం తెలుసు, ఎందుకంటే ఏం చెబితే ఏం వస్తుందో అని చెప్పి అందరం నవ్వి ఊరుకున్నాం. స్వామి తర్వాత తిరిగి అది చెప్పాను కదా, విద్యార్థులు, వీళ్ళందరూ విద్యార్థులు, విషయార్థులు కాకూడదు. కాబట్టి నువ్వు చేసేది హాస్పిటల్కి, విద్యార్థులు విద్యార్థులుగానే ఉండాలి. సింపుల్ లివింగ్, హై థింకింగ్, చాలా సరళమైన జీవితం, ఎక్కువ ఉండకూడదు అని చెప్పి చాలా ముఖ్యమైన సూత్రం మాకందరికీ బోధించారు. ఎందుకంటే మనకి కన్వీనియన్స్ ఉండాలి, కానీ ఇది గురుకులం, అందుట్లో మోడర్న్ గురుకులం. మనమే ఫారెస్ట్ లో ఉండటం లేదు, అడవిలో ఉండటం లేదు ఇదివరకులాగా. ఇది మన అందరిలోనూ ఉన్నాం, కానీ ఆ జీవన విధానం అనేది మన విద్యకి ప్రోత్సాహం, విద్యను చదువుకోవడానికి తోడ్పడాలి, కానీ విద్యను చదువుకోకుండా ఉండడానికి చేయకూడదు, ఉండేలా చేయకూడదు అని చెప్పేసి స్వామి ఆ సూత్రాన్ని బోధించారు. అది ఒకటి. ఇంకొకటి, నేను ఎంఎస్సీలో ఉండేటప్పుడు మా వాడిన అప్పుడు డాక్టర్ నిత్యానంద్ మీనన్, అప్పుడు ఆయన వాడిన కింద పెట్టేవారు పుట్టపర్తి హాస్టల్లో. నేను ఎంఎస్సీ చెబుతున్నాను, అతను స్వయంగా చెప్పింది అతని అనుభవం. రోజు ఆ టైంలో స్వామి దగ్గరికి వెళ్లే అవకాశం ఉండేది వార్డెన్కి. వెళ్లి రోజు స్వామి అడిగేవారు, పిల్లలు బాగా ఉన్నారా, ఏం కావాలి, వాళ్ళకి భోజనాలు సరిగా ఉన్నాయా, ఈవేళ ఏం చేశారు. హాస్టల్ నుంచి క్యారియర్ కూడా వెళ్లేది, రోజు వెళ్లేది. ఎందుకంటే స్వామి పిల్లలు ఏం తింటున్నారో అదే పంపించి నా కోసం స్పెషల్గా చేయొద్దని చెప్పి చెప్పేవారు. అంటే ఏంటి, ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా లేదా, వాళ్ళకి ఏం వస్తోంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని స్వామి ఫిజికల్ గా కూడా టైం స్పెండ్ చేశారు. ఏ విధంగా తోటమాలి అని ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ప్రతి విషయం చిన్న విషయంలో కూడా స్వామి అంత కేర్ తీసుకునేవారు. ఆ సమ్మర్ లో 1982-83 సమ్మర్ లో చాలా ఇంటెన్స్ గా ఉండేది. అప్పుడు అది కాంపోజిట్ హాస్టల్ గా ఉండేది, అంటే స్కూల్ పిల్లలు 8th class నుంచి 12th class వరకు, తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా ఒకే హాస్టల్ లో ఉండేవారు. సో అందరికీ దాదాపు 650 members ఉండేవాళ్ళం మేము. అందరికీ ఒక డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్, అది అందరినీ కూర్చోబెట్టి అకామిడేట్ చేయలేదు. అందుకని 2 batches గా ఉండేది, 3 batches కూడా అయ్యేవి ఒక్కోసారి. ఆ విధంగా డైనింగ్ సెషన్స్ అన్ని అయ్యేవి. ఒకే ఒక కూలర్ ఉండేది, వాటర్ కూలర్. అండ్ సమ్మర్ అండ్ పుట్టపర్తి తెలుసు కదా, సమ్మర్ అండ్ గ్రేటర్ సమ్మర్. ఇంకా ఒకే వాటర్ కూలర్ ఉండేది, అందరూ వెళ్లేసేసి ఆ వాటర్ నే తీసుకోవాలి మధ్యాహ్నం పూట. 10 మంది, అది కూడా పెద్ద కూలర్ కాదు, 100 liters లెస్ దాన్ 100 liters అది. అది అందరు వెళ్ళి కొంతమంది తీసుకునేటప్పుడు అది చల్లారిపోతుంది, అది అంత కూల్ గా ఉండేది కాదు. సో ఇవన్నీ గమనించి నిత్యానందన్ గారు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి ఒక చిన్న విన్నపం, హాస్టల్లో పిల్లలు బాగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది కాబట్టి చల్ల నీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు, కాబట్టి స్వామి కనుక అనుగ్రహిస్తే ఇంకొక వాటర్ కూలర్ కొంటాను, కొంచెం పెద్ద వాటర్ కూలర్, ఎందుకంటే 650 మందికి తాగడానికి మధ్యాహ్నం పూట ఇది సరిపోవటలేదు అని చెప్పి చాలా మెత్తగా విన్నవిచ్చారు. అవునా అని చెప్పి అని స్వామి అడిగి అన్ని విషయాలు తెలుసుకుని, లేదు నితన్ మీనను ఎన్ని రూమ్లు ఉన్నాయి హాస్టల్లో అన్నారు. అంటే స్వామి 35 rooms ఉండొచ్చు స్వామి, 35 rooms, అది అందరికీ 2 water coolers సరిపోతాయి స్వామి, ఒకటి ఇప్పుడు ఉంది, నేను ఇంకొకటి కొన్ని ఇస్తే సరిపోతుంది అని చెప్పి అన్నారు. కాదు కాదు, అందరికీ ఎట్లా సరిపోతుంది, రేపురా నేను ఇస్తాను వాటర్ కూలర్స్ అన్నాను. ఈయన ఆనందానికి అవధులు లేవు, ఎందుకంటే స్వామి అసలు చాలా బిడియంగా అడిగాడు, ఎందుకంటే స్వామి ఒప్పుకుంటారో లేదు అసలు అని అని చెప్పి. సరే మన్నాడు వెళ్ళినప్పుడు, చూడు నిత్యాన్ని నన్ను 35 rooms ఉంటే గనక 2 water coolers సరిపోతాయా, అందుకని ఒక్కొక్కరికి ఒక వాటర్ కూలర్ ఇద్దాం అని చెప్పి నేను అనుకున్నాను, అనుకో ఆ వాటర్ కూలర్స్ తెప్పించాను అని చెప్పి అన్నారు. ఆయన చూసేటప్పటికి ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేటప్పటికి అక్కడ కుండలు ఉన్నాయి, మట్టి కుండలు. చూడు ఇవి నీ వాటర్ కూలర్ కన్నా చాలా శ్రేష్టమైనవి, ఎందుకంటావా దాంతో ఎనర్జీ చార్జెస్ ఖర్చు లేదు, ఎనర్జీ బిల్లు నీకు ఎక్కువ అవ్వదు, కూలర్ కన్నా ఇంకా కూల్ గా ఉంటాయి, పైసా ఖర్చు లేదు, తర్వాత ప్రతి రూమ్ కి ఒకటి ఇవ్వచ్చు, ఆ రూమ్ బయట కొంచెం ఇసుక వేసి దానిలో పెట్టేసేసి తడుపుతూ ఉంటే పిల్లలే చేస్తారు, నీకు కూడా పని ఉండదు. వాటర్ కూలర్ తెచ్చేవా దానికి రిపేర్స్ అంటారు, ఏదో పారైపోయింది అంటారు, మళ్లీ చేంజ్ చేయాలంటారు, అటువంటి ఖర్చులే ఉండదు. పగిలిపోయిందా ఇంకో కొండ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్ కొత్త కొండ తీసుకొచ్చు, కొత్త కూలర్ వస్తుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్త వహించాలి, పిల్లల డబ్బు అనేది చాలా చాలా జాగ్రత్తగా నువ్వు వార్డెన్ గా ఉపయోగించాలి అని చెప్పి, ఆ వాటర్ కూలర్ బదులు న్యాచురల్ వాటర్ కూలర్ మన 35 కొండలు స్వామి పంపించారు. చూడండి, అంటే సరళమైన జీవితం కానీ ఉన్నతమైన ఆశయాలు అనేది ఎంత సింపుల్ గా స్వామి చూసేవారు. ఎందుకంటే డబ్బుంది, కోట్ల కొలది స్వామి వెచ్చిచ్చి ఈ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ చేశారు, కానీ ఎవరికోసం, అందరి కోసం. డబ్బుని సద్వినియోగపరచాలి. అదేవిధంగా స్వామి ఎప్పుడు చెప్తుంటారు, పిల్లలు కనుక ఎక్కువగా స్పెండ్ చేస్తే వాళ్ళ టాయిలెట్ సోప్స్ కానీ లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ కానీ, నాకు ఇంకొకటి గుర్తు వస్తుంది ఇక్కడ స్వామి వచ్చినప్పుడు హాస్టల్ వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ లెర్నింగ్ డిపార్ట్మెంట్ లో వెళ్లేవారు. ఎందుకంటే ప్రతిదీ కూడా స్టూడెంట్స్ మేనేజ్ చేస్తుండేవారు, ఒక టీచర్ ఉండేవారు. హాస్టల్ స్టోర్స్ కి వెళ్లేవారు స్వామి, వెళ్లేసేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి సోప్స్, ఎందుకు ఇన్ని వెరైటీస్ పెట్టున్నారు అని చెప్పి అనేవారు. ఎందుకంటే పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వాలి, అంతేకాని లగ్జరీ ఇవ్వకూడదు, విద్యార్థి విషయార్థి కాకూడదు. చూడండి, ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయంలో కూడా మైన్యూటెస్ట్ డీటెయిల్కి వెళ్లి అది ఏ విధంగా చూడాలి, ఏ విధంగా చేయాలో అది చేసి మన టీచర్స్ కి కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ బోధించారు. పిల్లలకి అదే విధమైన తర్ఫీది ఇప్పించారు.
1: చాలా బాగుంది సార్. సార్, ఇప్పుడు మొక్క పెరుగుతోంది, చక్కని ఫలాల్ని పువ్వుల్ని అందించే ఒక చెట్టుగా తయారవుతోంది. కానీ ఒక ప్రాబ్లం తోటమాలి ఏం ఫేస్ చేస్తారంటే ఆ మొక్కకి చుట్టుపక్కల కలుపు మొక్కలు లేస్తుంటాయి. సో దాన్ని స్వామి తనదైన శైలిలో ఎలా రిమూవ్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఎన్విరాన్మెంట్ ని క్లియర్ చేసి మనని ఎలా చేస్తారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం స్వామి ప్రణాళికలో, స్వామి విద్యా విధానంలో. అలాంటి ఒక ఉదాహరణ మీ క్లాస్మేట్ అయినటువంటి దేవ్సేన్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకుందాము.
2: స్వామి చాలా మంది సన్నిహితంగా ఉండేవారండి. ఒక్కసారి స్వామి వాళ్ళతో ఎందుకు అప్సెట్ అయ్యేవారో మనకి, అది బిట్వీన్ స్వామి అండ్ దట్ బాయ్, అది ఎవరికి అర్థం కాదు. టు కరెక్ట్ హిమ్, టు పుట్ హిమ్ ఆన్ ది రైట్ ట్రాక్, స్వామి విల్ డూ. సో కొంతమంది పిల్లలు ఆల్ ది టైమ్ ఏదో బయటకు వెళ్ళిపోవడం, ఆ కాలంలో అంటే స్వామికి కోపం వచ్చిందంటే అప్సెట్ అయ్యండి, మన బయట పంపించే డిస్మిస్ చేసే అనేవారు. సో మోస్ట్ ఆఫ్ అన్ సమ్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ సైడ్, ఆల్వేస్ అవుట్ సైడ్. వాడు ఎప్పుడు మందిరం బయట నుంచి ఉండాలి. అప్పుడు రామబ్రహ్మ గారు ఉండేవారండి, ఆయన మహానుభావుడు. ఆయన మాకు ఎలాగ ఉండాలి స్వామి దగ్గర అనేది ఆయన బాగా నేర్పించేవారు. ఆయన వీళ్ళకి చెప్తుండేవారు, ఎక్కడికి పోకనైనా అక్కడే నుంచో, స్వామి పైకి వెళ్ళేంతకు నుంచో, స్వామి లైట్లు అర్పిన తర్వాత కాసేపు నుంచో, అక్కడే నుంచుని ఉండు అని చెప్పేవారు. సో ఆయన వాళ్ళందరినీ పాపం స్వామి చూసి స్వామి కరిగిపోయేవారు, ఏంటి వీళ్ళు ఏం భోంచేయట్లేదా, స్వామి వాడిని పంపించేసినా కూడా వీడి ఇప్పుడు హాస్టల్ నుంచి కూడా వీడికి భోజనం దొరికిందా, వీడు ఎక్కడ ఉంటున్నాడు అన్ని విచారించేవారు. వాళ్ళకి ఏదో ఒకటి వ్యవస్థ చేసేవారు, కానీ వాడు ఏం చేస్తున్నాడు అన్ని చూసేవారు. సో పాపం ఈ ఎల్డర్స్ అందరూ మనం గైడ్ చేసేవారు అనమాట. ఆ టైంలో అంటే స్వామి మన హాస్టల్ నుంచి పంపిస్తే వాడన్ గారు మాట్లాడకూడదు మీతో, వాడన్ గారు కూడా రామరమంగ ద్వారా మాట్లాడిచ్చేవారు. రామరమ గారు అబ్బాయి ట్రా అని చెప్పి మాట్లాడేవారు. అప్పుడు వెనకాల పొలాలు ఉండేవండి, ఆ పొలాలని రామరమ గారు చూసుకునేవారు. సో ఆయన ఈ పొలాల్లో వీళ్ళతోటి అవుట్ ఆఫ్ ఫామ్ బాయ్స్ తోటి కూడా అప్పుడు పని చేయిస్తుండేవారు. స్వామి చాలా పని చేస్తున్నాడు స్వామి, అది చేస్తున్నాడు స్వామి, లేకపోతే బయట ఎక్కడ చూడండి స్వామి, వాడు తినకుండా మనం చుట్టున్నాడు స్వామి. ఆయనంతా మన తరఫున పాప ఆయన స్వామికి చెప్పి స్వామిని స్వామి బట్టరు కదండి, ఇట్టే కరిగిపోతారు పాపం, మోర్ దెన్ 1000 మదర్స్లో. అండ్ నేను మళ్ళీ వాడిని పిలిచి వాడు ఎక్కడ లేని మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. ఇది కాన్స్టెంట్ జరిగేదే, ఈ జర్నింగ్ అందరితో జరుగుతూ ఉండేది, అది ఒకళ్ళని కాదండి, అందరికీ మాకు జరిగింది, అందరికీ జరిగింది.
1: సో మీకు పర్సనల్గా స్వామి
2: అన్ని షేడ్స్ చూసామండి, అన్ని షేడ్స్ అది స్వామి ఎంత ప్రేమ చూపిస్తారో అంత కట్ ఆఫ్గా కూడా చూపించగలరు. ఆయనకి అటాచ్మెంట్ ఎవరి మీద లేదండి, అది ఓన్లీ ఆ ప్రేమ అంతే, అన్ని ఏది చేసినా ఆయన ప్రేమే, అది మన మంచి కోసమే, అది మనతో మాట్లాడినా ప్రేమ, మాట్లాడిపోయినా ప్రేమే. సో ఆ ఇన్స్టెన్స్ చాలా ఉంటాయండి, మాట్లాడే టైం కంటే మాట్లాడుకోని టైం కూడా ఎక్కువ ఉంటుందండి, అది మనకి అది స్వామి దగ్గర అది కామన్. సో అది లేదనుకోవడం లేదు, చాలా ఉంటుంది. మనం అక్కడ ఉంటే మన చుట్టుపక్కల కూడా ఎవరు రాడు, చుట్టుపక్కల కూడా ఎవరు రారు.
1: అది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన
2: కోల్డ్ స్టోరేజ్ లో నా బాగా గుర్తు, నేను ఫస్ట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఇలాగా స్వామి వాజ్ అప్సెట్. ఎందుకు అప్సెట్ అయ్యారంటే వేరియస్ రీజన్స్ అనుకోండి, రకరకాల రీజన్స్ ఉంటాయి. స్వామి అది బహిరంగ కనపడేది అంటే ఏదో ఇన్సిడెంట్ వల్ల అప్సెట్ అయ్యారని. ఆ రోజు స్వామి బయటకు వస్తున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, స్వామికి నచ్చలే వాడితో నేను మాట్లాడడం, దాంతో మొదలైంది. అసలు కారణాలు ఇంకా ఎన్నో ఉంటాయి, మన పాప ప్రక్షాళన దగ్గర నుంచి అన్ని మన బాగు చేసే కోసం, లోపల ఇన్నర్ ప్యూరిటీ కోసం ఉంటుంది, బయట ఏదో చిన్న ఇన్సిడెంట్స్ విల్ క్లికిట్ ఆఫ్. సో ఇంకా దాని నుంచి మొదలైంది, వీడు బ్యాడ్ బాయ్, అతి బాగుడు, అది ఇది అని చెప్పి ఇంకా బయట పెట్టేశారు. ఇంకా బయట పెట్టేస్తే మనకి మన చుట్టుపక్కల కూడా ఎవరు రారండి, మనం నో నో ఫర్ ఎవ్రీబడి. వాడన్ గారు కూడా తినగా మాట్లాడరు, ఆయన తెలుసు మన ఆ టైంలో గట్టిగా ఉండాలని స్వామి చెప్పుంటారు వాళ్ళకి. ఆయన కూడా చాలా గట్టిగానే ఉంటారు మనతో. సో అన్ని అన్ని సైడ్ నుంచి దిగ్బంధం అయిపోతుంది మనకి, ఎక్కడికి పోవాలో తిరిగి స్వామి తప్ప ఎవరు లేరు మనకి. సో మనం ఎలా స్వామిని పట్టుకోవాలా, ఏ రకంగా స్వామిని పిలిచారు, మన లెటర్స్ అప్పుడు పైకి వెళ్ళవు. మనం మామూలుగా వెళ్ళి అక్కడ ఉన్న మెట్ల దగ్గర అబ్బాయికి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి లెటర్,
3: ఫిల్టర్ అయిపోతాయి.
2: మన కిందనే వాడి తీసుకో, వాడికి తెలుసు మనం అవుట్ ఆఫ్ లేదు బాబు కుదరదని చెప్పి వాడు చెప్పడం, స్వామి బిజీ నవ్వు అని చెప్పడం, లేకపోతే విల్ సీ లేటర్ అనడం. వాడు మనని బయట పెట్టేస్తాడు, ఫస్ట్ వాడే పెట్టేస్తాడు, మన అంతకు వెళ్ళేకే ఉండదు. ఇంకా ఎక్కడ నుంచుందాం అంటే మనం ఎక్కడ నుంచుంటే పక్కనే కూడా రాడు, మెయిన్ దాని దగ్గర నుంచోడానికి వీలు లేదు. ప్రైమ్ లొకేషన్స్ గ్యారంటీ సామ్ అక్కడ
3: వ్యాంటేజ్,
2: అక్కడ మనకి ఛాన్సే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్ అన్నప్పుడు అసలు ఛాన్సే లేదు, వాడు ఎవడు రానిరు. గోయవేను అంటారు వాళ్ళే చెప్తారు, మనకే అనిపిస్తుంది అదే పాపం వాళ్ళందరికీ ఇబ్బంది పడ్డా అందుకని దూరంగా నుంచుంటాం. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో నాకు బాగా గుర్తు, ఒక రెండు క్లాసులు బంక్ చేశాను కాలేజ్కి వెళ్ళలేదు. ఎలా అలా స్వామిని పట్టుకోవాలనే తపనతోటి అందరి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంగ్లో లోపల నుంచి వచ్చండి, అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు, మనం లోపల మళ్ళీ ఎలాగో దూరి ఈ సేవాదళం వాళ్ళందరినీ కళ్ళు కప్పి లోపల దూరాం. లోపల దూరి అక్కడ దూరంగా చెట్లు కింద స్వామి ఇంటర్ నుంచి బయటకు వచ్చే టైంకి స్వామి కనబడి వచ్చాం. మనకి ఆ టైంలో అవగాహన ఏంటంటే స్వామి ఎట్లాట్లా ప్లీజ్ చేయాలని, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే స్వామి వాంట్స్ డిసిప్లిన్ ఆల్సో. స్వామి వాంట్స్ డిసిప్లిన్. మనకి అవన్నీ అప్పుడు అవన్నీ తట్టవు కదా, అవన్నీ చేద్దామని ఏదో చేసాం. ఇంకా దాని అది భూమిరంగ అయింది, భూమిరంగ అయ్యి వీడేంటి ఎక్కడికి వెళ్ళలేదు స్వామి, అదిగో చూసినట్లుగా చూడలేదండి. మనల్ని చూశారంటే సంతోషించచ్చు, చూశారనే అట్లా స్వామి చూశారా మనం ఇట్లా బంక్ చేసినందుకు చూశారనే సంతోషం. చూసినట్టుగా నాకు అనిపించలేదండి, ఎక్కడి నుంచి చూశారో తెలియదు, ఎప్పుడు చూశారో తెలియదు. కానీ ఏంటంటే చూస్తున్నగానే వెనకాల నుంచి మన ప్రిన్సిపల్ ఎవరినో పంపించారు, వాడు వచ్చాడు, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు ఎలా వస్తావు, ప్రిన్సిపల్ పిలిచి ఒక క్లాస్ పీకడం, వార్డన్ పిలిచి ఒక క్లాస్ పీకడం, నువ్వేంటి ఇట్లా చేస్తావు అసలు, ఇంకా బయటకు వెళ్ళిపోతావు, ఇంకా ఇంకా టైట్ చేస్తారు. ఇంకా దర్శనం సాయంత్రం దర్శనం ఇంకా దూరంగా ఉండాలి. అప్పుడు మనం లాస్ట్ అనమాట, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో బయట నుంచి ఎక్కడి నుంచో తొంగి తొంగి చూడాల్సి వస్తుంది స్వామిని. సో ఇలా కష్టపడి కష్టపడి ఆ 1-6 months అండి, 6 months అప్పుడు స్వామి కంటిన్యూస్గా లేరు బృందావనంలో, వచ్చిపోవడం కానీ ఆ 6 months ఈవెన్ పుట్టబద్దులు ఎక్కడున్నా కూడా కంటిన్యూస్ ఇది ఆ ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు మనకి, ఇంకా ఉధృతం అవుతుంది. మనం ఏమైనా అనవసరంగా ట్రై చేస్తే ఇంకా ఉదు ఇంకా అన్ని సరెండర్ అయిపోవాలి. అబ్బా స్వామి మీరు తప్ప అన్నిదాశలను నాస్తి, ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అని చెప్పి మనం కంటిన్యూస్ ప్రార్థన చేసుకుంటూ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. అండ్ మనం అన్ని ఎక్కడ లేని సాధనలు అప్పుడు గుర్తుకొస్తాయి మనకి, అన్ని ఇన్ని చేయొచ్చు అని మనకు తెలుస్తుంది అప్పుడు, అవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి మన పూర్వీకులు చెప్పిన ఏ పుస్తకంలో ఎవరు చెప్పినా కూడా ఈ శ్లోకం చదివితే బాగుంటుందంటే తప్పకుండా చదువుతాం, ఇది ఈ అష్టోత్తరం చదివితే బాగుంటుందంటే తప్పకుండా అష్టోత్తరాలు చదివేస్తాం, ఏం చేసినా చేస్తాం. అప్పుడు బాగా గుర్తు నాకు ఎవరో చెప్పారు, పొద్దున 3 గంటలు లేచి బ్రహ్మముత్రం నుంచి జపం చేస్తే బాగుంటుంది దేవుడు ప్లీజ్ అవుతాడు. అంతే 2 గంటలు లేచిపోవడమే, లేవడం స్నానం చేయడం టెరస్ పైకి వెళ్ళిపోవడం ధ్యానాలు చేయడం. ఎందుకంటే స్వామి మరి మాట్లాడలే కదా, ఏం చేయాలి ఎలా పట్టుకోవాలి. మనం ఇంట్లో చెప్పామంటే ఆ మాట మా నాన్నగారు ఇంట్లోకి రానిరు, నువ్వు అది అక్కడ సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత ఇంటికి రా అంటారు, ప్రసక్తే లేదు. సో ఇంట్లో ఎలా ఉన్నారు స్వామి ఎలా ఉన్నారు అనిపిన ఫోన్లు వస్తే బాగానే ఉన్నారు స్వామి బాగానే ఉన్నారు అని చెప్పడం అంతే తప్ప మన స్వామి మనతో బాగున్నారని ఎప్పుడు రాసేవాళ్ళం కాదు, అది రాస్తే గొడవ అయిపోతుంది. ఆ 6 నెలలు చాలా చాలా కష్టపడ్డాం.
3: తిరిగి ఎలాగా స్వామి?
2: అది అది బ్యూటిఫుల్ సన్నివేశం
3: చెప్పండి.
2: ఒకరోజు ఏమైందంటే స్వామి హాస్టల్కి వచ్చారండి, ఏదో నారాయణ సేవ వచ్చారు, బయట నారాయణ సేవ చేశారు, స్వామి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అక్కడ వదిలేసిన స్వామి ఖర్చీఫును ఇంకోటి ఏదో వస్తువు వదిలేశారండి, అవి చెప్పులు, ఇవి రెండు బయట ఉన్నాయి. అది మిగతా పిల్లలందరూ వెళ్ళిపోయారు, అది నేను తీసుకుని గబగబా లోపలికి తీసుకెళ్ళి వెనక్కి ఇచ్చేద్దామని వెళ్ళాను. స్వామి అది చూశారు, వెనకాల ఇచ్చేసాను కానీ స్వామి చూసి ఏంటి అన్నారు. అమ్మా ఇంకా స్వామి మాట్లాడారు ఇంకేంటి బ్రోక్ డౌన్, ఇంకా ఇప్పటికీ వాళ్ళు తలుచుకుంటే అసలు దట్ వాజ్ ఎక్సలెంట్ థింగ్ స్వామి, పాదాలు పడి క్షమించండి స్వామి.
1: సార్ మనం దేవసేన్ సార్ చెప్పినట్టు స్వామి మనం ఎప్పుడైతే మార్గం తప్పి వెళ్తూ ఉంటామో స్వామి మనల్ని కరెక్ట్ చేసి సరైన మార్గంలో తిరిగి తీసుకురావడానికి ఎంత ప్రయాస చేస్తుంటారు, మనం ఎప్పుడు అనుకుంటాం స్వామి మనతో మాట్లాడటం లేదని, కానీ స్వామి వైపు నుంచి చెప్తూ ఉంటారు, రే మీతో మాట్లాడకుండా ఉండాలంటే నేనెంత కష్టపడాలో మీకు తెలియదు, అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా ఎనర్జీ కావాలి స్వామికి. సో అలా మనల్ని పోషించి పెద్ద చేసి అన్ని అందిస్తుంటారు, కానీ అతి ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక బోధ స్వామి మన విద్యార్థి దశలో చేస్తూ ఉంటారు సార్. సో మేబీ ఈ సమగ్రమైనటువంటి ఈ విద్యకి ఆ పునాదిరాయి స్వామి ఏ విధంగా ఇస్తారు, అన్నిటికీ బీజమైనటువంటి ఆ ఆలోచన మనలో ఎలా పెంపొందింప చేస్తారో మీ అనుభవం ద్వారా చెప్తారు సార్.
0: స్వామి యొక్క చెప్పే అన్ని బోధనలు కూడా వడబోస్తే ఒక్కటి మటుకు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది. అదేంటి, ప్రతిదీ కూడా భగవత్ స్వరూపమే అని. అది పిల్లలు కూడా ప్రతిసారి స్వామి చెప్తూ ఉంటారు, ఎందుకంటే భగవతత్వం అనేది అంతటా అందరిలోనూ కూడా ఉంది అని చెప్పి స్వామి చెప్పారు. అది మేల్కొల్పటానికే నేను వచ్చాను అని చెప్పేసి అవతార లక్షణం గురించి కూడా స్వామి ఎన్నోసార్లు ఉపన్యాసంలో చెప్పారు. అది పిల్లలు మనం ఎన్నోసార్లు వింటాము, కానీ ఒక్కోసారి అది వంట పట్టదు. ఏదో ఆయన ఆశీర్వాదంతోనూ మన యొక్క ప్రారంభంతోనూ అది మనకి వంట పడుతుంది. కానీ స్వామి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకుండా ఈ విషయాన్ని పిల్లలకు బోధించటం అనేది ఒక నా చిన్న అనుభవం ద్వారా నేను తెలియజేస్తాను. అది 1978 నేను సెకండ్ పియూసీ ఎగ్జామ్స్ రాశాను సమ్మర్లో. పిల్లలందరూ ఇంటికి వెళ్లారు. నేను స్వామి దగ్గరే ఉందామని చెప్పి సమ్మర్లో ఇంటికి వెళ్లకుండా బృందావనంలోనే ఉన్నాను. అప్పుడు అవకాశం ఉండేది, కొంతమంది అక్కడే ఉండి స్వామికి దగ్గర మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశించి ఉండేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ మొదలైపోయాయి, దాదాపు హాఫ్ అయిపోయాయి. ఆనందంగా రోజు పొద్దున సాయంత్రం స్వామి పిలిచేవారు, డిస్కోర్స్లు ఇచ్చేవారు, మాట్లాడేవారు. మా ఆనందం పదింతలైంది. ఇప్పుడు స్వామి మమ్మల్ని ఊటీకి తీసుకెళ్తానని చెప్పి మాట పంపించారు. ఆ ఉన్న వాళ్ళందరం ఊటీకి వెళ్దాం, ఊటీలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ వద్దామని చెప్పేసి వాడి చేత కబురు పంపించారు. ఇంకా మా ఆనందానికి అవధలేవు, ఇంటికి వెళ్లకుండా ఉన్నందుకు వల్ల స్వామి ఇది చేస్తున్నారని చెప్పేసి చాలా సంబరపడిపోయాం. అప్పుడు స్వామి రెడ్ కార్ రెడ్ బెన్స్ లో వెళ్తున్నారు. మేము దాదాపు 20 మంది, కొంతమంది ఏమో మెటడర్ ఓల్డ్ మెటడర్ ఉండేవి అప్పుడు, ఒక కొంతమంది ఏమో మెటడర్ లో ఉన్నారు, ఇంకొకటి ఏమో ఇంకొక కారులో స్వామి వైట్ బెన్స్ లో కొంతమంది ఎక్కమన్నారు. నేను వైట్ బెన్స్ లో ఎక్కాను. ఆ వైట్ బెన్స్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ అనమాట స్వామి కారులో వెళ్ళడానికి, వెళ్లి స్వామితో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండేది. అది రొటేషన్ పరంగా స్వామి ఇచ్చేవారు. అది కూడా ఎందుకు, పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళని తర్ఫీ వాళ్ళకి తర్ఫీ ఇవ్వడానికి. సో నాకు వైట్ కార్లో వెళ్లి కూర్చోమనేందుకు ఇంకా చాలా ఆనందం అయిపోయింది. సరే నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. నా ఛాన్స్ వచ్చింది హాసన్ తర్వాత అనుకుంటా. మేము వెళ్తున్నాము, సడన్ గా స్వామి కార్ ఆఫ్ చేసి సరే వాళ్ళని పంపించి ఇంకా ఇద్దరిని రమ్మని అని చెప్పి చెప్పారు. సో నేను నాకు సహోదరుడు ఇంకో కూడా నీ ఇద్దరం స్వామి కారులోకి వెళ్ళాము. రెడ్ బెన్స్ లో ముందర కూర్చున్నాము, స్వామి వెనకాల కూర్చున్నారు. స్వామి పక్కనే చీఫ్ ఇంజనీర్ అయిన జోగరావు గారు కూడా కూర్చున్నారు. కారు వెళ్తోంది. స్వామి మొదట్లో ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని డీటెయిల్స్, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ గురించి అడిగారు. ఆనందంగా చెప్పాము. అంతలోకి వర్షం మొదలుపెట్టింది. బాగా సివియర్ గా వర్షం వచ్చేస్తుంది, చాలా కుంభవృష్టి. కారు చాలా స్లో అయిపోయింది, ఎందుకంటే బాగా వర్షం కురుస్తుంది. సో మెల్లింగా వెళ్ళమన్నారు స్వామి, వెళ్తున్నారు. అప్పుడు వరే వర్షం ఎట్లా వస్తుందో తెలుసా అన్నారు. నేను సైన్స్ ఏపీసీ స్వామి, మేఘాల నుంచి వర్షం వస్తుంది, అక్కడ నీళ్లు ఎట్లా చేరాయి అని అన్నారు. స్వామి, ఈ సముద్ర జలాలు ఆవిరైపోయి మేఘంగా వస్తుంది అని, మేఘాలు అక్కడి నుంచి వర్షం వస్తుందని చెప్పి అన్నాను. అంటే చూడు, ఒక ట్యాంకర్ నీళ్లు కావాలంటే ఎంత కష్టపడాలి, ఎందుకంటే ఆ నీళ్ల కొరత తీరటానికి అప్పుడు ఇప్పుడు 1978లోనే చాలా మంది సమితిలు స్వామి పేరు మీద సత్యసాయి వాటర్ నీళ్ల ఉచిత మంచినీటి పథకం కింద అది తెచ్చేవారు. స్వామితో ఇనాగ్రేట్ చేయించుకుని స్వామి ఎప్పుడు చాలా ఆనందంగా చేసేవారు. ఎందుకంటే ఆ సమితి ఉన్న ప్రదేశాల్లో ఎవరైతే వాటర్ లేకుండా బాధపడే వాళ్ళకి ఆ వాటర్ అందించేవారు. అది తెలుసు చూడు, ఒక్క ట్యాంకర్ కొనాలంటే 5 లక్షలు అవుతుంది. ఆ ట్యాంకర్ నీళ్లు 5,000-10,000 లీటర్లు. ఇంత భారీ వర్షం గంట సేపు కురిస్తే ఎన్ని ట్యాంకులు నీళ్లు అవుతుంది. ఎందుకంటే మేము ఆ చూస్తున్నాము దారంబట కూడా ఈ ప్రవాహం లాగా నీళ్లు వాన నీళ్లు పోతున్నాయి. చూడు ఈ భగవత్ సృష్టి ఎంత గొప్పదో చిన్న చిన్న వాటి నుంచి మీరు గ్రహించచ్చురా. ఎన్ని లక్షల ట్యాంకర్స్ వాటర్ పైకి వెళ్ళి ఉంటే ఇంత వాటర్ వస్తుంది, అది మానవ సాధ్యమా? ఒక్క మొన్ననే మన శిరీష పైకి వెళ్ళింది, రోదసీకి వెళ్ళి తిరిగి వచ్చింది, ఆనందంగా తిరిగి వచ్చింది. అక్కడి నుంచి భూమిని చూసి ఎంతో ఆనందపడింది. ఇన్ని లక్షల ట్యాంకర్ల యొక్క నీరు ఆ పైకి వెళ్లి వర్షం ద్వారా దేశం సుస్యశ్యామలంగా చేసి సాగునీటికి భగవంతుడు అందరికీ అందిస్తున్నాడు. దానికి మీరు మనం రియలైజ్ చేయలేదు. ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా భగవత్ సృష్టి మానవుడికి ఎదుగుదలకి తోడ్పడేది అది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పన్నారు. ఈ ట్యాంకర్ విషయం వచ్చేటప్పటికి నాకు చాలా వెంటనే అది, ఎందుకంటే నేను ఇప్పుడు అది ఆ విధంగా ఊహించలేదు. ఇన్ని లక్షల ట్యాంకర్లు నీళ్లు పైకి వెళ్తేనే అంతటి భారీ వర్షం వస్తుంది. అందుకని ఆ విధంగా స్వామి ప్రతి చిన్న విషయం కూడా భగవంతు పైకి తీసుకెళ్తుంది, దారి చూపించడానికి అది చూపిస్తారు. అదేవిధంగా స్వామి ఇంకోటి కూడా చెప్పారు, ఈ మనం ఇచ్చే మనం పీల్చుకునే ఈ ఆక్సిజన్ కానీ ఈ యొక్క ప్రాణవాయువు భగవంతు సృష్టి. ఎంత ఇప్పుడు ఆక్సిజన్ లేక మనం అల్లాడుతున్నాం ఈ కోవిడ్ సమయంలో, కానీ భగవంతుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు. అది మనం రోజు పీల్చుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం, కానీ ఎప్పుడైనా మనం ఆ భగవంతునికి నువ్వు ఇంతటి చేశావు అన్న ఆ కృతజ్ఞత భావం ఎక్స్ప్రెస్ చేసావా అని చెప్పి స్వామి చెప్తుంటారు. అంటే ప్రతిదీ కూడా మనం ఆ భగవద్ దృష్టితో చూడాలి. దృష్టి కనుక మార్చుకుంటే సృష్టి అంతా బ్రహ్మమయం అవుతుంది అని చెప్పి స్వామి చెప్తుంటారు. ఆ సన్నివేశంలో మేము మైసూరు చేరుతున్నప్పుడు ఈ విధంగా అయింది. అది నా మనసులో బాగా అతుక్కుపోయింది. ఎందుకంటే ఆ దృష్టి ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఊరికి అది రియలైజ్ చేయటం అనమాట. ఇదంతా భగవత్ సృష్టి, ఇదంతా మనకి మన గ్రోత్ కి ఉపయోగపడేది అని చెప్పేసి అది చూసుకోవటం అనేది అది మన జీవితాన్ని చేంజ్ చేస్తుంది. కాబట్టి ముఖ్యమైన అతి సూక్ష్మమైన వేదాంత రహస్యం అది ఈశ్వర సర్వభూతానాం అనేది స్వామి ఈ చిన్న వాక్యాల్లో ఈ చిన్న చిన్న సన్నివేశాల్లో పిల్లలందరికీ బోధించేవారు.
1: చాలా అద్భుతంగా ఉన్నారు సార్. మరి సద్విద్యను చదివించి శాంతిని బోధించి ఇంతకన్నా మంచి మార్గం ఇంకెవరు మనకి అందించలేరు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కృతజ్ఞతాభావంతో ప్రతిదీ మనం స్వీకరిస్తామో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా, ఆబ్వియస్ గా మనకి ఆ కంటెంట్మెంట్ అనేది మన మనసులో డెవలప్ అవుతుంది సార్. ఏదొచ్చినా ఇది మన మంచి కోసమే అన్న భావన మనకి పెంపొందినప్పుడు ఆటోమేటిక్ గా మన మనసులో ఆ శాంతి డెవలప్ అవుతుంది. మరి ఈ సమగ్ర సత్యసాయి విద్యా విధానం ఇంతమంది వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది, స్వామి మాటకి స్వామి ఆలోచనకి అనుగుణంగా వాళ్ళందరినీ ప్రవర్తింపజేస్తూ ఈ ప్రపంచాన్ని ఒక అందమైనటువంటి పూలతోటగా మలిచి ఎందరినో మంచి మార్గంలో పెడుతూ సుగమం చేస్తున్నారు జీవితాలని అని చెప్పి ఈ సందర్భంలో ఇన్ని అనుభవాలు పంచుకున్న మీకు మా అందరి తరపున కృతజ్ఞతలు సార్. సాయిరాం.
0: సాయిరాం.
4: భక్తి చదువులన్నీ భక్తితో చదివేరు, ముక్తి చదువుకెవరు ముందురారు అంటారు స్వామి. అందువల్లనే ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య అన్న చందాన లౌకిక విద్యతో పాటు లోకాతీత విద్యను, ఆర్థిక విద్యా బోధనలోనే పారమార్థిక విద్యను, ప్రాపంచిక విద్యతో పాటే ప్రాప్తిని అందించే విద్యను బోధించే విద్యా వ్యవస్థను ఏర్పరచారు స్వామి. అదే సాయి అవతార ప్రత్యేక సరళి.
5: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములయందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ దశమ వార్షిక ఉత్సవ సందర్భంగా శ్రోతలకు, ప్రేక్షకులకు, భక్తులందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలను తెలియచేస్తున్నాం. ఈ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ ద్వారా భగవాన్ బాబా వారి ఆశీస్సులతో అనేకానేక మంది స్వామివారి భక్తులతో వారి యొక్క అనుభవములన్నింటినీ కూడా అనేకానేక ఇంటర్వ్యూల ద్వారా, తరువాత బుక్ రీడింగ్ అనేటటువంటి కార్యక్రమము ద్వారా స్వామివారు స్వయంగా మనకి అందించినటువంటి అనేక వాహినులను గురించి, ఆ వాహినుల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటిలో ఉన్నటువంటి అనేక ఆధ్యాత్మిక సందేశములన్నింటినీ కూడా స్వామివారి లెక్కలేనన్ని ఉపన్యాసములు, అనేకానేక ఉపన్యాసములు, స్వామివారు ఎన్ని ఉపన్యాసములు ఇచ్చారో లెక్కించడం సాధ్యం కాదు, అటువంటి ఉపన్యాసములన్నింటినీ కూడా, తరువాత యూత్ ప్యానల్ డిస్కషన్స్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దానిలో ఎంతోమంది స్వామివారి భక్తులను పిలిచి వారందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా అనేకానేక ప్రోగ్రాములన్నింటినీ కూడా నిర్వహించి వాటిని కూడా భక్తులందరికీ అందించి పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాముల్లో అనేకమైనటువంటి ఆడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ చేసి స్వామివారి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని, మనందరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మనందరికీ అందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్నటువంటి సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు స్ట్రీమ్ వారికి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ దిగ్విజయమైనటువంటి కార్యక్రమాన్ని భక్తులందరికీ అందించినందుకు వారందరికీ కూడా మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. ఇదే రకంగా భగవాన్ బాబావారి అనుగ్రహంతో మనందరం కూడా వీరందరూ చేసేటటువంటి కృషి ద్వారా మనకు అందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మనం అందరం మనఃపూర్వకంగా రిసీవ్ చేసుకుని వాటన్నింటినీ ద్వారా మనం అద్భుతమైన ఆనందాన్ని పొందుతూ ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించుకోవాలని స్వామివారి యొక్క అనుగ్రహం మన అందరి మీద కూడా పరిపూర్ణముగా ఈ సందర్భంలో వారి దయతో కురిపించాలని వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మనఃపూర్వకంగా సాయిరాం తెలియజేసుకుంటున్నాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ప్రేమబాట. ఈ నాటకాన్ని నల్గొండ జిల్లా సాయి భక్తులు స్వామివారి దివ్య సమక్షంలో ప్రదర్శించి ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా

0: ఎంతో బాగా పాడారమ్మా, బాగా చదువుకోండి. సాయిరామ్.
1: సాయిరామ్ అన్నా.
2: అన్నా సాయిరామ్.
0: సాయిరామ్ తమ్ముడు. వాడిని ఏమని పిలిచావు బంటి? అన్నా అనా?

0: వాడిని ఏమని పిలిచావు బంటి? అన్నా అనా?
1: మా క్లాస్ పిల్లలందరూ శ్రీహరిని అలాగే పిలుస్తారు డాడీ.
0: అందరికీ బుద్ధి లేకపోతే నీకుండక్కర్లేదా?
2: బంటీని ఏమీ అనుకండి అంకుల్, అతని తప్పేం లేదు.
0: నా కొడుకు నా ఇష్టం, నువ్వెవరవయ్యా చెప్పడానికి? ఒరే కుంటి, స్కూలుకొచ్చేసరికి నీ ఏడుపు ముఖం ఎదురవుతుంది, అది చాలక పిల్లలు నిన్న అన్నా అని పిలవడం ఒకట. మావాడు తొడుక్కున బూటు ఖరీ చెయ్యదు నీ బతుకు, వాడికి నువ్వు అన్నవా?
2: సారీ అంకుల్.
0: అంకుల, అడుక్కు తినేవాడివి, నేను నీకు అంకుల్నా.
2: సారీ సార్.
0: చూడు, ఎప్పుడైనా నీ స్థాయి నీ అంతస్తు తెలుసుకుని మాట్లాడు. మళ్లీ ఎప్పుడైనా నన్ను అంకులని మా బంటిని తమ్ముడు అని పిలిచావనుకో, కటకటా లెక్క పెట్టవలసి వస్తుంది, జాగ్రత్త.
2: నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడూ ఆ చనువు తీసుకోను.
0: సరేలే బంటి, నువ్వు స్కూల్లోకి వెళ్ళు.
3: ఐస్ క్రీం, చల్లని తీయని ఐస్ క్రీం, వెనిలా పిస్తా స్ట్రాబెర్రీ ఐస్ క్రీం.
1: డాడీ, ఐస్ క్రీం కొను డాడీ.
0: తర్వాత కొంటాను, ముందు స్కూల్లోకి వెళ్ళు.
1: నాకు ఇప్పుడే కావాలి.
0: ఇప్పుడు కొనన్రా, దట్స్ ఆల్.
1: అంతేనా, ఫైనలా? అయితే నీ సెల్ ఫోన్ అర్జెంట్ గా మమ్మీతో మాట్లాడాలి.
0: నో, నేనివ్వన్రా.
1: ఇవా. సరే, ఎస్టిడి బూత్ కెళ్తా మమ్మీ.
0: బంటి, బంటి, ఆగరా, ఆగు.
1: నన్ను ఆగమనుకో, నాకు చాలా కోపంగా ఉంది.
0: ప్లీజ్ బంటి, ఆగమన్నానా?
1: సరే ఆగుతా. ఐస్ క్రీమ్ కొంటావా?
0: కొంటాను లేరా, ఇదిగో ఓ ఐస్ క్రీమ్ ఇయ్యి.
4: స్కూల్ దగ్గరే పెట్టాలా నీ బండి?
5: లేకపోతే ఎవ్వరూ కొనని తినని మీ ఆఫీస్ దగ్గర పెట్టాలా? పిల్లలైతే ఐస్ క్రీమ్ కొంటారు, తింటారు. మీ ఆఫీస్ దగ్గర ఐస్ క్రీమ్ బండి పెట్టే మా నాన్న ఐస్ క్రీములు అమ్మలేక హార్ట్అటాక్ వచ్చిపోయాడు. 5 రూపాయలు పైసలు తీయండి.
0: ఇందా 5 రూపాయలు తీసుకుని చిల్లరయ్యి.
5: ఇదేంటండి, 5 రూపాయలు ఇయ్యమంటే 500 నోటిచ్చారు? భలేవారే, ఉదయాన్నే ఐస్ క్రీమ్ బండి దగ్గర 500కి చిల్లరుంటుందా? మీ నోటు మీరు తీసుకుని నా 5 రూపాయలు నాకు ఇవ్వండి.
0: చిల్లర లేదయ్యా, రేపిస్తానులే.
5: రేపా? మరో గంటలో డబ్బులు కట్టకపోతే మా ఓనర్ కర్ర పుచ్చుకుంటాడు. కారులో వచ్చి డబ్బుకి పంగనామం పెట్టకండి.
0: చిల్లర లేదయ్యా.
5: అంతేనా? అంతేనా మీ మాట? అయితే ఉండండి, ఒక్క కేకేస్తాను, 5 నిమిషాల్లో ఐస్ క్రీమ్ సంఘం కుర్రాళ్లు 100 మంది మిమ్మల్ని మీ కారును ఘెరావ్ చేస్తారు. తర్వాత మీ ఇష్టం.
2: సార్, ఇదిగో 5 రూపాయలు చిల్లర, అతనికిచ్చేయండి.
0: అనవసరంగా గొడవ పడకండి, ఐస్ క్రీమ్ సంఘం చాలా బలమైంది.
4: వాట్, మీ దగ్గర అప్పు తీసుకోవడమా?
0: అప్పని నేను అనలేదే, అవసరం తీర్చుకోమన్నాను. ఆలోచించడానికి టైం లేదు, తీసుకోండి.
5: సార్, పైసలు.
0: సర్లే ఇయ్యి.
5: ఇందా తీసుకోవయ్యా.
3: థ్యాంక్స్ అన్నా.

0: క్రీమ్.
1: నేను డబ్బిస్తే వాడికి థ్యాంక్స్ చెప్తాడేమిటి? బంటి, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఐస్ క్రీమ్ తిన్నావుగా, స్కూల్లోకెళ్ళు.
2: చక్కగా శ్రీరామచంద్రమూర్తి అని తాతయ్య పేరు పెడితే శ్రీరామనో రాము అనో రామచంద్రం అనో పిలవక అర్థం పెద్దం లేకుండా బంటి అని పిలుస్తావేంటి? రేపటి నుంచి బంటి అని పిలవకు, పిలిచినా నేను పలకను. అయినా ఇంకా ఇక్కడున్నావేంటి? మమ్మీ ఆఫీసు టైం అయింది.
0: ఓ మై గాడ్.
2: థ్యాంక్స్ అన్నా. 5 రూపాయలు ఇచ్చి పరువు కాపాడేవా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాడా? అస్సలు మర్యాద తెలీదు. ఏమనుకోకనా
1: శ్రీరామ్, పెద్దవాళ్ల గురించి అలా అగౌరవంగా మాట్లాడకూడదు తమ్ముడు.
2: నీతో అదే ప్రాబ్లం అన్నా. అందరితో మంచిగా ఉండాలంటావు. మంచిగా ఉంటే మా డాడీ వింటాడా అన్నా? అయినా ఇదంతా డ్రామా అన్నా. నిజం అనుకుంటున్నావా? మనం ఐస్ క్రీమ్లు కొనకపోతే ఐస్ క్రీమ్ అబ్బాయి పాపం ఎలా బతుకుతాడన్నా? ఐ లవ్ దట్ బాయ్ అన్నా. అందుకే మమ్మీ అని భయపెట్టాను. మమ్మీ ఝాన్సీ లక్ష్మీబాయ్ నంబర్ 2. అందుకే వెంటనే కొన్నాడు. పెద్దవాళ్ళతో డీల్ చేయడం నీకు తెలీదన్నా?

0: చూశారా, దీపావళి రోజున మనం ఏం కోరుకోవాలో, ఎటువంటి భావాలు కలిగి ఉండాలో మన శ్రీహరి చక్కటి పాట వ్రాశాడు. మన పండుగ రోజుల్లో మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ దీపావళి రోజున అందరూ ఈ పాట పాడుతూ ఆనందంగా ఆడుతూ గడపండి. అందరూ అన్నయ్యకి జయజయాలు చెప్పండి. చూసావా శ్రీహరి, నీ పాట ఎంతమంది పిల్లలకి ఆనందం పంచిందో.
1: మాస్టర్, ఈ పిల్లలతో ఇంత ఆనందం అనుభవిస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. అంతా మీ ప్రేమ, మీ ఆశీస్సే
0: శ్రీహరి. అంతా ఆ బాబా దయ.
1: ఇదిగో నీ 5 రూపాయలకి 100 ఇస్తున్నాను, తీసుకో.
2: వద్దండి. తీసుకోవడం చెప్పేనా?
1: నువ్వు ఊరుకో బంటి, నేను మాట్లాడతాను.
2: అయ్యింది డాడీ పని.
1: పెద్ద ధర్మాత్ముడిలా ఇచ్చావు నిన్న, తీసుకో.
3: సార్, ధనం లక్ష్మీదేవి స్వరూపం, ఎప్పుడు అలా నిర్లక్ష్యంగా విసరకండి, వదిలి వెళ్లిపోతుంది.
1: నీ చేత నీతులు చెప్పించుకునే అవసరం లేదు నాకు.
3: బాబుగారు, నీతులు కావు, నిజాలు. ఈ డబ్బు తీసుకోండి.
1: ముష్టివాడి దగ్గర డబ్బు తీసుకోవాల్సిన కర్మ పట్టలేదు నాకు.
3: సార్, నేను ముష్టివాణ్ణి కాను.
1: రోడ్డు మీద బూట్లు పాలిష్ చేసుకునేవాడివి, అంతకంటే గొప్పవాడివా?
3: సార్ ప్లీజ్, నన్ను అలా కించపరచకండి. మీకు నమస్కారం పెడతాను.
1: నువ్వు నీకొక పరువు.
3: మాస్టర్, మాస్టర్, ఈ మాటల తూటాల నుంచి నన్ను రక్షించండి.
0: శ్రీహరి, శ్రీహరి, ఏమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆనంద్, శ్రీహరిని మీరేమైనా అన్నారా?
1: అది కాదు టీచర్, ఎవరి హద్దులు వారు దాటకుండా ప్రవర్తించాలి కదా.
0: మిస్టర్ ఆనందరావు, నా ప్రశ్నకి సమాధానం చెప్పండి, శ్రీహరిని మీరేమైనా అన్నారా?
1: లేకపోతే ఈ బూట్ పాలిష్ గాడు నన్ను అంకులని, నా కొడుకుని తమ్ముడు అని పిలుస్తాడా? నేనేమిటి, నా అంతస్తేమిటి?
0: ఆపండి. ప్రేమతో, ఆత్మీయతతో అంకులను పిలిస్తే అది తప్ప. తనకన్నా చిన్నవాణ్ణి అభిమానంగా తమ్ముడు అంటే అది నేరమా?
1: కాదా మరి. నేనేమిటి, నా అంతస్తేమిటి?
0: ఆస్తి, అంతస్తు, ఇవే మీ కళ్లకు పొరలు కప్పాయి. ధనంతో ప్రమేయం లేకుండా తోటి మనిషిని గౌరవించడం సంస్కారం. ఆస్తి, అంతస్తులతో సంబంధం లేకుండా సాటి మనిషిని అభిమానించడం సంస్కారం. అటువంటి సంస్కారం ఉన్న మనిషి మా శ్రీహరి. వికలాంగుడు శ్రీహరి కాదు, అతన్ని మంచితనం గుర్తించలేని మనం వికలాంగులం.
1: అయితే అతని ప్రవర్తన సహించాలా?
0: సహించడం కాదు, చేతనైతే నేర్చుకోవాలి. మీరనుకున్నట్టు అతను ముష్టివాడు కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తి.
1: నిజమా?
0: నిజమానంద్. డబ్బు, కార్లు, హోదా, బంగళా, ఇవన్నీ ఒకప్పుడు మనలోని మానవత్వాన్ని మట్టు పెడతాయి. అవి లేనివాళ్లు మన కళ్ళకి కీటకాల్లా కనిపిస్తారు. అప్పుడు నిజాన్ని మనం చూడలేం, గుర్తించలేం, గౌరవించలేం.
1: క్షమించండి మాస్టర్, నేను చూడనిది ఏమిటి నిజం?
0: యాదగిరి శ్రీహరికి ఆప్తుడివి, వాడి కథకి ప్రత్యక్ష సాక్షివి. శ్రీహరి కథ నువ్వే చెప్పు.
4: సార్, శ్రీహరికి తల్లి తండ్రి ఉన్నారు, ఎవరి దగ్గర చేయి చాచుకుంటా గడిపేవాళ్లు. మా శ్రీహరికి తల్లిదండ్రులంటే ప్రాణం. చక్కగా చదువుకునేవాడు, బుద్ధిమంతుడు. రాజకీయ కక్షల్లో ఇల్లు తగలబడితే ఆ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయారు. మంటల్లో చిక్కుకున్న శ్రీహరి తల్లిదండ్రులు అంధులైపోయారు. శ్రీహరి అవిటివాడైపోయాడు. బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులను సుఖపెట్టాలని అతడు కన్న కలలు కల్లలైపోయాయి. వాళ్లు నిరాశ్రయులైపోయారు.
1: అంత ఘోరం జరిగిందా? అయితే భగవంతుడు దయామయుడు, నన్ను ఆదుకుంటాడనే నమ్మకం నాకుండేది సార్. ప్రతిదినం దేవాలయానికి వెళ్లేవాణ్ణి, నా ఆశలన్నీ సఫలం చెయ్యి తండ్రి అని మొక్కుకునేవాణ్ణి, మనస్ఫూర్తిగా ప్రార్థించేవాణ్ణి.
0: లక్షలు సంపాదిస్తున్న ఎంతమంది మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రతిదినం గుర్తుకు తెచ్చుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు, చెప్పండి.
2: ఏం చెప్తాడు మా డాడీ? మా సత్యసాయి స్కూల్లో చెప్పారు డాడీ, నాతో పాటు రోజు ప్రార్థన చెయ్యి నాయనా అంటే వినిపించుకున్నావా? ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు?
1: చెయ్యడం లేదు. నిజమే, సుఖ సంపదలిచ్చిన దైవాన్ని విస్మరించడం తప్పే.
2: గుడ్ డాడీ, కనీసం ఇప్పుడైనా నిజం ఒప్పుకున్నావు.
4: శ్రీహరి ఎన్ని బాధల్లో ఉన్నా దైవాన్ని విస్మరించలేదు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి బూట్లు పాలిష్ చేయడం నేర్చుకున్నాడు. తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. అందుకే వాడి మొర భగవంతుడు విన్నాడు,
0: కనికరించాడు, ఆదుకున్నాడు.
1: ఎలా విన్నాడు? ఏం జరిగింది? నన్ను చెప్పనివ్వండి అంకుల్. స్కూలు పిల్లల బూట్లు పాలిష్ చేస్తుంటే నాకు చదువుకోవాలి ఉండేది. శ్రీ సత్యసాయి విద్యావిహార్కొచ్చాను. అందులో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సుందర రూపాన్ని చూశాను. ఆ పిల్లల క్రమశిక్షణకు ముగ్ధుణ్ణయ్యాను. నేను రోజూ ప్రార్థిస్తున్న దేవుడు వారేనని, నా కోసం భూమిపైకి దిగి వచ్చాడని, నన్ను తప్పక కరుణిస్తాడని, అనుగ్రహిస్తాడని, ఆశీర్వదించి ఆదుకుంటాడని అనిపించింది. మరి బాబా మిమ్మల్ని ఆదుకున్నారా?
0: ఆనంద్ గారు, మనకి విశ్వాసం ఉండాలి, కాని కోట్లాది మంది అభాగ్యుల్ని, అనాథుల్ని, దాహార్తుల్ని, రోగార్తుల్ని కన్నీరు తుడిచి తన దివ్య ప్రేమ పంచి ఇచ్చి ఆదుకున్న ఆ దయామయుడు ఈ చిన్న బిడ్డని మర్చిపోతాడా?
1: మర్చిపోలేదన్నమాట. అవును, సత్యసాయి అని గుండె చీల్చుకుని వచ్చిన నా పిలుపు నా కన్న తండ్రి గుండెను తాకింది. ఆ కరుణామయుడి హృదయం కరిగిపోయింది. సర్వజిన్నామ సంవత్సర ఉగాది నా జీవితంలో ఆనందానికి పునాదైంది. ప్రశాంతి నిలయంలో స్వామి అమృతహస్తాల నుండి ఒక ట్రైస్కిల్, చదువుకోవడానికి పుస్తకాలు లభించాయి. దీనజనోద్ధరణ పథకం కింద ఒక ఇల్లు కూడా నాకు సమకూర్చారు. అన్నిటికంటే ఆ కరుణామయుని కంటి చూపు నాకన్నిటిని తుడిచివేసింది, కొండంత ధైర్యాన్నిచ్చింది.
0: ఆ మూడు చక్రాల సైకిల్తో ఇప్పుడు 5-6 పాఠశాలలకు వెళ్లి బూట్ పాలిష్ చేస్తున్నాడు, ధనం సంపాదించుకుంటున్నాడు.
1: పెద్ద ఆఫీసుల దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు కదా. భిక్ష వేసినట్టిచ్చి ఆ డబ్బు నాకు అక్కర్లేదనుకోండి. కల్లా కపటం తెలియని పిల్లలు అన్నాని ప్రేమతో పిలిచి ఇచ్చే రూపాయి చాలు, నాకు కొండంత బలాన్నిస్తుంది. ఆ ప్రేమకు మించిన ధనం, సంతృప్తిని మించిన సంపద లేవనుకోలే.
2: డాడీ, బుల్లెట్ లాంటి మాట.
4: మా శ్రీహరి బాబా మాటలను అక్షరాలా పాటిస్తాడు. ఉదయం నుంచి రాత్రి వరకు తల్లిదండ్రులకు అన్ని సేవలు ఎంతో ప్రేమతో చేస్తాడు. అన్నిటినీ మించి వాళ్ల వీధిలో ఉండే 5 అనాథ బాలలకు రోజూ అన్నం పెడతాడు. రాత్రంతా చదువుకుంటాడు. ఈ రోజుల్లో ఆస్తిని తప్ప అమ్మా నాన్నలను ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు?
1: నేను నమ్మలేకపోతున్నాను యాదగిరి.
0: కానీ ఇది అక్షరాల నిజం. బాబా లక్షలాది మందికి నారాయణ సేవ చేస్తూ ఉంటే మనం 5 ఇంత అన్నం పెట్టలేమా అంటాడు.
1: ఇన్ని పనులు చేయడానికి నీకు సమయం ఎక్కడుంటుంది శ్రీహరి?
2: టీవీలు చూడడం మానేస్తే, క్లబ్బుకు వెళ్లడం బంద్ అయితే కావలసినంత టైం డాడీ.
1: మేస్టారి ప్రోత్సాహం ఆనంద్ గారు, స్కూల్ లేని సమయంలో ఎంతో మందికి ఉచితంగా విద్య బోధిస్తూ సేవ చేస్తున్న మేస్టారు శ్రీహరి బాబా జీవితాన్ని పరిశీలించంటారు. కోట్లాది మందిలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్న ఆశ్రమం, విశిష్టమైన విశ్వవిద్యాలయం, లక్షలాది మందికి ఆరోగ్యాన్ని సమకూరుస్తున్న ఆసుపత్రులు నిర్వహిస్తూ కోట్లాది భక్తుల ఆర్తిని, అవసరాలను కనుసన్నలతో ఎక్కడా లోటు రానియకుండా తీరుస్తున్న బాబాకు బిడ్డలమై ఈమాత్రం చెయ్యలేకపోతే ఎలా అంకుల్? ఆయన అవతార పురుషుడు కనుక చెయ్యగలుగుతారు. మనం సామాన్యులం కదా, సామాన్యులే మాన్యులవుతారంకుల్. ఆంజనేయుడు సామాన్యుడననే అనుకున్నాడు, కాని రామనామాన్ని స్మరించగానే సముద్రాన్ని లంఘించాడు, సంజీవిని సాధించాడు. నుదుటన విభూతి, గుండెల్లో విశ్వాసం, నాలుగుపాయి సాయినామం, మనస్సులో ప్రేమ, చేతిలో సాయి సేవ ధరిస్తే మనకు అసాధ్యమన్నది లేదు రాదు. ఇవే మన ఆయుధాలు.
0: మీకు తెలియని ఇంకొక విషయం ఉంది. మీకు ఎన్నో మార్లు చెప్పాను, మీ బంటి బాగా అల్లరి చేస్తాడని, వాడికి కాస్త బుద్ధి చెప్పమని. మీరు చెప్పలేకపోయారు. వాడికి ప్రేమతో పాటలు నేర్పి వాణ్ణి బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దడానికి మాకెంతో సహకరించాడు శ్రీహరి. అందుకే బంటి వాణ్ణి అన్నాని పిలుస్తాడు.
2: మా డాడీని ఇంకా దారిలో పెట్టలేకపోతున్నాను అంకుల్.
1: బంటి, నీ మాట వింటానరా.
2: నువ్వు మారేవు. బాబా ఇస్ గ్రేట్. ఐ లవ్ యూ నాన్నా. నువ్వు మారాలనే నీతో కఠినంగా మాట్లాడాను. సారీ నాన్నా.
1: థ్యాంక్ యూ మై సన్. నిన్ను చూసి నేను గర్విస్తున్నాను బంటి. వాణ్ణిప్పుడు బంటి అంటే పలకడు, శ్రీరామని పిలవాలి మీరు. నిన్న అవమానించినందుకు క్షమించు శ్రీహరి. నువ్వెంతైనా చదువు, నీ చదువుకు నేను సహాయం చేస్తాను. మీ మంచి మనసుకు నా ధన్యవాదాలనుకోను, కాని నాకు బాబా ఇచ్చింది చాలు. ఆయన కృపతో నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను. ఉన్నత విద్య అభ్యసించగలను. ఆ శక్తి నాకు బాబా ఇస్తారు. మా వీధిలో ఉన్న అనాథ బాలలకు సహాయం అందించండి చాలు. వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దాం. నవ్వే దేవుడు, నడయాడే దేవుడు, పిలిచే దేవుడు, పలికే దేవాది దేవుడు, ఆదుకునే ఆదిదేవుడు మా బాబా నమ్మితే జీవితంలో కష్టాలకు కన్నీళ్లకు తావుండదంకుల్.

ఇంతవరకు మీరు ప్రేమ బాట జీవితమే నాటకరంగంలో భాగంగా విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 నవంబర్ 19 తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగం సాయి మాట యువతనోట పునఃప్రసారాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ శ్రోతలందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాం. ఒక దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు ఆ దేశపు స్త్రీలపైనే ఆధారపడి ఉంటాయి. సత్యం, ధర్మం, ప్రేమ, ఆనందం, త్యాగం, సహనం, సహానుభూతి అనే 7 సుగుణాలతో అలంకరించబడిన స్త్రీలు తమను తాము ఉద్ధరించుకుంటూ అందరినీ ఉద్ధరించే శక్తి కలిగి ఉన్నవారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో స్త్రీలను దేవతలుగా ఆరాధిస్తారు. ఈ సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయటానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ప్రత్యేకించి 1995 నవంబర్19 మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆనాడు స్వామి అందించిన దివ్య ప్రసంగంలోని ఒక చిన్న భాగాన్ని వింటూ ప్రారంభిద్దాం.
1: ప్రేమ స్వరూపులారా, అనంతమైన ఈ యొక్క జగత్తునందు అసంఖ్యాతములైనటువంటి జీవరాశులలో మానవుడు అత్యంత ఉత్తముడు. ఈ మానవ జీవితంలో ఈ జన్మము మరింత ఉత్కృష్టమైనటువంటిది. దీనికి ఉత్తమమైనటువంటి జట్టుటకు అనేక విధమైనటువంటి ఆదర్శములు కలవు.

0: ഗാന്ധി പുത്തലി ബായി പൂരി തമ്പുന കഥ ഗാന്ധി മഹത്തുടയെ ജനത ഗാന്ധി. ഈ വിധമുള്ള ജഗത്തിലുണ്ട് അനേക വിധങ്ങളെക്കുറിച്ച് മഹർഷിയും മഹനീയരും വീരരും ധീരരും ശത്രുവും സർവം കൂടെ സ്ത്രീഗർഭം നുണ്ടിയെ ആവിർഭവിച്ചിട്ടുണ്ട്. എത്ര നാരിയാണാം പുണ്യത്തെ വർദ്ധത്തെ തത്ര ദേവതാനാം അനുനിവേദം. അനഗ എക്കട സ്ത്രീലനു ഗൗരവിസ്തുട്ടാമോ, ఎక్కడ స్త్రీలను సరైనటువంటి స్థానంలో ఉంచి వారిని సరైన గౌరవం మర్యాదలతో చూస్తామో అక్కడే సర్వదేవతా స్వరూపమైనటువంటి శక్తులు ఆవిర్భవిస్తాయన్నారు.
1: ఊయల ఊపిన చేతితోనే అవలీలగా చరిత్రలో తరతరాలను ఆదర్శంగా నిలిచిపోయే వ్యక్తులను తీర్చిదిద్దే మాతృమూర్తులైన స్త్రీలు చిన్ననాటి నుంచే అందుకు తగిన సద్గుణాలను అలవరుచుకోవటం ఎంతైనా అవసరం. ఇలాంటి లేత వయసులో వారి నిమ్మల హృదయాలపై స్వామి ప్రబోధల ప్రభావం ఎంతో ఉంటుంది. మహిళా యువతను ప్రభావితం చేసిన సాయి ప్రబోధల గురించి తెలుసుకుంటూ వారి జీవిత సౌధాలను ఎలా నిర్మించుకుంటున్నారో, కొంతమంది యువత అనుభవాలను సాయి మాట యువత నోట కార్యక్రమం ద్వారా విందాం. ఈ కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నవారు శ్రీమతి అరుణ, శ్రీమతి సాహితీ.
2: సాయిరాం సాహితీ.
3: సాయిరాం అక్క,
2: ముందుగా ఈ ప్రోగ్రాం చేయడానికి అవకాశం ఇచ్చిన మన స్వామికి, సాయి యువత అందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన యూత్ సిస్టర్స్ పంపిన అనుభవాలను విని వారి జీవిత సౌధాన్ని ఎలా నిర్మించుకుంటున్నారో తెలుసుకుందాం.
3: సరే అక్క. అక్క, స్వామి ఒకసారి ఉపన్యాసంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చెప్పారు. ఒక భవనానికి పునాది, గోడలు, పైకప్పు తప్పక ఉండాలి, అప్పుడే ఆ భవన నిర్మాణం పూర్తవుతుంది. అలాగే ప్రేమ, భక్తి, విశ్వాసాలని ఇటుక, ఇసుక, సిమెంట్లను ఉపయోగించితేనే జీవిత సౌధం సక్రమంగా పూర్తవుతుంది.
2: అవును సాయితి, ఈ జీవితం అనే బిల్డింగ్ కి పునాది ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్, అంటే మనలో ఉన్న స్వామి మీద విశ్వాసం. విశ్వాసం స్వామి మీద ఉంటే చాలు, అదే మనకి పెద్ద పెన్నిధి నిధి. స్వామి మన ఇంట, జంట, వెంట ఉన్నారు అనే ధైర్యం మన విశ్వాసానికే పునాది కావాలి. మరి ఇటువంటి ధైర్యంతో ముందుకు సాగుతున్న మన సిస్టర్ సాయి సత్యమయ్య అనుభవాలను విందామా?
3: విందామక్క.
4: ఓం శ్రీ సాయిరా. నా పేరు ఎం సత్యమాయి. నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సఫిల్గూడ సమితి నుంచి మాట్లాడుతున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు నమస్కరిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరా. భగవాన్ బాబావారి దివ్య ప్రబోధలు, సూక్తులు నా జీవితంలో ప్రభావం చూపించిన కొన్ని సంఘటనలు మీతో పంచుకునే అవకాశాన్నిచ్చిన శ్రీ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి స్వామిని నమ్ముతూ వచ్చాను. కొన్ని కారణాల వల్ల నేను నా 16 సంవత్సరాల వయస్సు వరకు బడికి వెళ్లలేదు, ఇంగ్లీష్ భాష నేర్చుకోలేదు. అటువంటి నాకు ఒకసారి స్వామి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా మా ఇంటి ప్రక్కన హాలులో జరిగిన సత్యసాయి వ్రతాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ నాకు ఒక ఆంటీ కలిశారు. ఆ ఆంటీ అద్భుతంగా పాడేవారు. ఆవిడను నేను ఎప్పుడూ చూడలేదు, తెలియదు కూడా. ఆ ఆంటీ బాల వికాస్ గురువు. ఆంటీ నన్ను చదివిస్తానని, బాల వికాస్ తరగతులకు రమ్మని చెప్పడం జరిగింది. నిజంగా స్వామే ఆంటీని పంపారు అనిపించింది. ఇక అప్పటి నుంచి నా జీవితం పెద్ద మలుపు తిరిగింది. రోజూ 1 గంట చదవడం, భజనలు నేర్చుకోవటం, వారం వారం బాల వికాస్ కి వెళ్లటం, సేవా కార్యక్రమాలలో పాల్గొనడంతో రోజులు చాలా ఆనందంగా గడిచేవి నాకు. బాల వికాస్ తరగతులలో బోధించిన స్వామి దివ్య సూక్తులు, కథలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. స్వామి దివ్య ఆశీస్సులతో, మా ఆంటీ ఇచ్చిన ప్రోత్సాహ బలంతో నేను మొట్టమొదటిసారిగా స్వామి బాల వికాస్ గ్రూప్ 2 పరీక్ష రాయడం జరిగింది. 97% మార్కులతో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలను అయ్యాను. ఇది స్వామి ప్రేమకు తార్కాణము. బాల వికాస్ తరగతులకు రాకముందు నాకు నలుగురితో కలివిడిగా ఉండే అలవాటు లేదు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసేదాన్ని కాను. ఈ విషయాలలో స్వామి ప్రబోధలు నాపై చక్కటి ప్రభావాన్ని చూపించి నేను తోటివారితో కలిసి మెలిసి ఉండడం నేర్చుకున్నాను. సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాను. మా ఆంటీ నన్ను ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి పరీక్షకు 1.5 సంవత్సరంలో తయారు చేశారు. పరీక్షలు బాగా రాయగలనా అని నేను భయపడినప్పుడు మా ఆంటీ ఇచ్చిన ధైర్యము, ప్రోత్సాహము, స్వామి మీద విశ్వాసము, నామస్మరణ నన్ను ధైర్యంగా పరీక్ష రాయగలిగేలా చేశాయి. అందులో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలను అయ్యాను. ఇది స్వామి అనుగ్రహానికి మరొక ఉదాహరణ. ఆ తరువాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా ప్రథమ శ్రేణిలోనే పాస్ అయ్యాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. స్వామి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం 21వ తేదీన రేడియో స్థాయిలో మా జిల్లా యువత సమర్పించిన సాయి గీతాంజలి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. ఇలా స్వామి నా ఇంట వెంట జంట కంటా ఉండి నాకు మార్గదర్శకులుగా ఉండి నాకు విద్యాబుద్ధులు ప్రసాదించి నాతో ఇంకా సేవలు చేయించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుపుకుంటూ సాయిరాం.
3: అక్క, ఈ రోజుల్లో మీరు గమనిస్తే చిన్న చిన్న పిల్లలు, అంటే 10th క్లాస్ 12th క్లాస్ పిల్లలు కూడా డిప్రెషన్ కి గురి అవడం చూస్తున్నాం. ఇది ఎందువల్ల అనుకుంటారు మీరు?
2: దీనికి ప్రధానంగా 2 కారణాలని చెప్పుకోవచ్చు సాహితి. మొదటిది పోటీతత్వం. అది కూడా తల్లిదండ్రులే పిల్లల్ని ఆ పోటీతత్వంలోకి అలవాటు చేస్తున్నారు. అది కూడా అతి చిన్న వయసు నుండి. పిల్లల మార్కులు తల్లిదండ్రులకు ఒక స్టేటస్ సింబల్ లాగా తయారయ్యాయి.
3: అవునక్క.
2: అంత ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గట్టు చేయగలమా లేదా అనే ఆందోళన ఆ పిల్లల్ని డిప్రెషన్ లోకి దింపుతోంది. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, కాంపిటీషన్ ని మనం కోఆపరేషన్ కింద మార్చుకోవాలి. అప్పుడే ఏ వర్గంలో ఉన్న మనుషులం అయినా, పిల్లలు, కాలేజ్కి వెళ్లే స్టూడెంట్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, అప్పుడే మనం నా అనే స్టేజ్ నుండి మనం అనే స్టేజ్కి ఎదగలుగుతాం. ఇక 2వ కారణం, అన్నిటికన్నా ముఖ్యమైనది విమర్శ, క్రిటిసిజం. విమర్శని సరైన కోణం నుండి చూడలేకపోవడం కూడా ఒక డిప్రెషన్ కి ఒక కారణం అవ్వచ్చు. దీని వలన మన ఆత్మవిశ్వాసం పోవడమే కాకుండా ఇతరుల మీద ద్వేషం, కోపం, వీరు నన్ను ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది, ఇట్లాంటి ఆలోచనలు మొదలవుతాయి. లోకులు పలు కాకులు మాట్లాడతారు, కానీ దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, దాని నుండి మన జీవితంలో మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలి అనేది మటుకే తీసుకుని ముందుకు సాగాలి.
3: మీరు క్రిటిసిజం గురించి చెప్తుంటే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. స్వామి చెప్పిన ఉదాహరణ, స్వామిని ఎక్కడో ఉన్న కొంతమంది బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అన్నారంట. అప్పుడు స్వామి, అవును, నాకు నిజంగానే బుట్టతలు ఉంది, దానికి నేను బాధపడడం ఎందుకు అనుకున్నారంట. ఇంకా కొంతమంది ఏకంగా పుట్టపర్తికే వచ్చి బట్టతల సాయిబాబా, బట్టతల సాయిబాబా అన్నారంట. అప్పుడు స్వామి, నాకు బట్టతలే లేదు, దానికి నేనెందుకు బాధపడాలి అన్నారంట. దీన్ని స్వామి యూత్ కి కనెక్ట్ చేస్తూ స్వామి అన్నారు, నీలో ఏదైనా దోషం ఉంటే అది మీరు స్వీకరించే కాన్ఫిడెన్స్ మీకుండాలి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకుండాలి. ఒకవేళ ఆ దోషం లేనప్పుడు ఎవరేమన్నా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈ ఆత్మవిశ్వాసం లేకే మనము అన్నిట్లో ఉత్తీర్ణలం కాలేకపోతున్నాము.
2: అవును సాయితి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం అనుకున్నట్టు ఒక పునాది. స్వామి ఎన్నోసార్లు మనకి దీని గురించి అబ్రహాం లింకన్ కాంటెక్స్ట్ లో కూడా చెప్పారు. అబ్రహాం లింకన్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఆయనకి బడికి వెళ్లడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. సో స్కూల్లో తక్కిన పిల్లలందరూ ఎగతాళి చేసేవారు. చిన్న పిల్లవాడు ఇంటికి వచ్చి వాళ్ల మదర్ని అడిగారు, నాకు కొంచెం మంచి బట్టలు వెయ్యి. వాళ్ల తల్లిగారు అప్పుడు కూర్చోబెట్టి చెప్పారు, నీకు ఆత్మవిశ్వాసమే నీ ఆభరణం అవ్వాలి, అదే నీ పునాది అవ్వాలి నీ ప్రయాణానికి, బట్టలు ఈ బాహ్య ఆడంబరాలు కాదు అని. ఆ రోజు నుండి లింకన్ తన ఆత్మవిశ్వాసాన్నే తన పెట్టుబడిగా పెట్టుకుని ముందుకు సాగారు. ఆయన ఎంతో బాగా చదువుకుని ఒక వ్యాపారం కూడా మొదలుపెట్టారు. ఆ వ్యాపారంలో కూడా చాలా నిజాయితీగా చేసేవారు. దానివల్ల ఆయనకి ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చేవి. అయినా కూడా ఆయన ఆయన విశ్వాసాన్ని వదలకుండా, నిజాయితీ బాటను వదలకుండా కంటిన్యూ చేశారు. కాకపోతే ఒకనొక టైంలో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు కూడా ఆయన ఆయన దగ్గరున్న డబ్బులన్నిటినీ వెచ్చిచ్చి ఆ వ్యాపారంలో ఆయన ఎవరికైతే ఏది తిరిగి ఇవ్వాలో ఇచ్చేసి అప్పుడే మూసివేశారు. దానివల్ల ఆయనకి సంఘంలో చాలా మంచి పేరు గౌరవం ఏర్పడి ఆయన ఎవరితో అయితే వ్యాపారం చేశారో వారందరూ ఆయన ప్రోత్సహించారు, నువ్వు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కి పోటీ చేయాలి అని. మనందరికీ తెలుసు అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రభావితం చేసిన ప్రెసిడెంట్ లింకన్. ఇట్లాగే స్వామి బాటలో ఉండి తన విశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రయాణిస్తున్న మన సాయి సిస్టర్ సంజుష మాటల్లో ఆత్మవిశ్వాసం ఏంటో విందాం.
3: ఓకే అక్క.
5: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సంజుష. నేను హౌస్ వైఫ్ ని. ప్రస్తుతం ఒహయో స్టేట్ లో కొలంబస్ అనే ఊర్లో ఉంటున్నాను. నాలో స్వామి పాత్ లో వచ్చాక ఎక్కువగా మార్పు తెచ్చింది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వామి డిస్కోర్స్ లో విన్నాను అండ్ బాలవికాస్ లో కూడా చెప్పేవారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ కీ టు సక్సెస్ అని. నేను స్కూల్లో ఉన్నప్పుడు చాలా షై, నాకు వచ్చింది చెప్పాలన్నా కాస్త గట్టిగా మాట్లాడాలన్నా నాకు చాలా భయం ఉండేది. చాలాసార్లు నేను చేయని పనులకు నాకు పనిష్మెంట్ కూడా వచ్చేది. కొంచెం కొంచెంగా నేను 10th అయిపోయాక హాస్టల్లో జాయిన్ అయ్యాక కొంచెం బెటర్ అయ్యాను. నా డిగ్రీలో నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండేది కాదు, మాది అక్కడ సెంట్రల్ సిలబస్ అండ్ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉండేవారు. సో కంపల్సరీ మా కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే ఉండాలి. నాకేమో ఇంగ్లీష్ రాదు కాబట్టి చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని, ఎవరితో మాట్లాడకపోయేదాన్ని. సో మాకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ గ్రూప్ డిస్కషన్స్, పబ్లిక్ స్పీచ్ ఇలా ఉండేవన్నమాట. సో నేను ఇలా ఓలా గట్టెక్కాను. కానీ నా ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ మాత్రం ఒక 20 మినిట్స్ కంటిన్యూస్ గా ఇంగ్లీష్లో స్టేజ్ మీద మాట్లాడాలి. సో టాపిక్ అయితే ప్రిపేర్ అయ్యాను కానీ నా మనసులో ఆ భయం అయితే చాలా ఉండేది. సో నేను స్వామితో గట్టిగా ప్రే చేసుకొని నాలో నేను కాన్ఫిడెన్స్ నింపుకొని ప్రిపేర్ అయ్యి మాట్లాడాను సక్సెస్ఫుల్ గా. అప్పుడు మా ఇంగ్లీష్ మేడం తన అన్నారనమాట, తన గ్రామర్ కరెక్ట్ గా లేదు కానీ తన కాన్ఫిడెంట్ గా మాట్లాడింది, తన భావం ఏంటో కరెక్ట్ గా వ్యక్తం చేసింది అని చెప్పి మెచ్చుకున్నారు. అది నా ఫస్ట్ స్టెప్. అప్పటి నుంచి నా షై కాంప్లెక్సిటీ చాలా వరకు తగ్గింది. నేను మాట్లాడేది కరెక్ట్ అనిపిస్తే ధైర్యంగా మాట్లాడడంలో తప్పు లేదు. చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఈవెన్ నా చుట్టూ ఫ్రెండ్స్ కి కూడా ఆ షై ఫీలింగ్ చాలా ఉంటుంది. సో నేను అదే వాళ్ళకి చెప్తూ ఉంటాను, కొంచెం కొంచెంగా ఓపెన్ అవ్వాలి మనం, అంటే మనకు కరెక్ట్ అనిపిస్తే కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి అని చెప్పి. నేను అప్పటి నుంచి కాలేజ్లో కానీ ఎక్కడ ఏదైనా ఇంటర్వ్యూలో ఎక్కడైనా నా మీద నేను కాన్ఫిడెన్స్ పెంచుకొని స్వామిని తలుచుకొని మాట్లాడతాను. ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫియర్ నాలో నుండి వెళ్ళిన తర్వాతే నేను ఈ రోజు ఇలా ఓపెన్ అప్ అవ్వగలిగాను అని నాకు అనిపించేది. అది కూడా స్వామి నా వెంట ఉండి నాలో నా ఈ కాన్ఫిడెన్స్ నింపారు. శ్రీ సాయిరామ్.
3: అక్క, స్వామి చెప్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ లీడ్ టు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని.
2: అవును,
3: ఆత్మ సంతృప్తి సాధించడానికి భగవంతుడితో అంతర్గత అనుబంధం చాలా అవసరం. నాకు తెలిసి అంతర్గత అనుబంధం పెంపొందించడానికి అన్నింటికన్నా సులువైన మార్గం ప్రేయర్, ప్రార్థన. మీరేమంటారు?
2: చాలా చక్కగా చెప్పావు సాయితి. అయితే ఈ ప్రార్థన అనేది ప్రతి మనిషికి వేరుగా ఉండొచ్చు. నిన్న మనం కొంతమంది సాయి బ్రదర్స్ ని, సిస్టర్స్ ని అడిగాం. వాళ్లలో ఒకరికి ప్రార్థన అంటే వాళ్ల ప్రొఫెషన్, వాళ్ల వర్క్. రోజు ఆఫీస్ కి టైంకి వచ్చామా, చేయాల్సిన పని చేసే వెళ్లామా, ఇదే వాళ్లకి ప్రార్థన.
3: స్వామి అంటారు కదా, వర్క్ ఇస్ వర్షిప్.
2: ఎగ్జాక్ట్లీ. ఇంకొకరికి రోజు రెండు పూటలా ఇంట్లో దీపం పెట్టి పూజ చేయడం ప్రార్థన. మరొకరికి రోజుకు ఒకసారైనా స్వామి, మీరు నేను అడగకుండానే నాకు అన్ని ఇచ్చారు, ఇవాళ నా రోజు ఎంతో బాగా అయ్యింది అని ఆయనతో చెప్పడమే ప్రార్థన. నా మటుకు నాకు నేను రోజులో మొత్తం చేసే పనులన్నిట్లోనూ ఆయన్ని కలుపుకోవడం ప్రార్థన. నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను, నేను ఎవరికి ఎలా రియాక్ట్ అవుతున్నాను, నేను ఏం చూస్తున్నాను, నేను కారులో వెళ్ళినప్పుడు స్వామి మీకు ప్లేస్ ఉందా వెనకాల అని అడగడం ప్రార్థన. అంటే ఆయన నాతో పాటు ఉన్నారు అనుకోవడం. స్వామి కూడా అప్పుడప్పుడు చెప్పేవారు, ఆయన అన్ని సులువుగా చెప్తారు. ఏం చెప్పినా, మీరు 3 సార్లు ఓంకారం చేస్తే నాకు డైరెక్ట్ గా డైల్ చేసినట్టు అని. మరి ఈ నేపథ్యంలో మన సిస్టర్ సాయి గాయత్రి గురించి ఏమంటుందో విందాం.
3: సరే అక్క.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సాయి గాయత్రి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు స్వామి చెప్పిన ప్రబోధంలో ప్రేయర్ ఎలోన్ మేక్స్ హ్యాపీ, హార్మోనియస్ అండ్ వర్త్ లివింగ్ ఇన్ దిస్ యూనివర్స్. అది నాకు ఎలా ఇంపాక్ట్ అయిందంటే, స్టడీస్ పరంగా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు క్వశ్చన్ పేపర్ రాకముందు 3 సార్లు సాయి గాయత్రి చదవడం కానీ అప్పుడు ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు అలా ఇంపాక్ట్ అయ్యి నా ఎగ్జామ్ బాగా రాయడం కానీ అలా జరుగుతుంది. లైఫ్ లో ఏదైనా సిచ్యువేషన్ లో నాకు ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక చిన్న ప్రేయర్ లాగా చేసుకుంటాను సాయి గాయత్రి చదవడం. అలా చదవడం వల్ల నాకు ఎప్పుడు ప్రేయర్ తో చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది.
3: సాయి గాయత్రి గురించి చెప్తే నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చిందక్క. ఇది తెలంగాణ రాష్ట్రం కాగజ్ నగర్ డిస్టిక్ లోని నవగూడెం అనే చిన్న కుగ్రామంలో జరిగిన సంఘటన. అక్కడ ఉండే ప్రజలందరూ స్వామి భక్తులు. మాక్సిమం ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ స్వామిని పూజిస్తారు. వాళ్ళకి రెల్లుగడ్డితో కట్టిన ఒక చిన్న భజన మండలి కూడా ఉందన్నమాట. అయితే అక్కడ వ్యక్తులు యజమానులు, భూస్వాములు అంటారు కదా, ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుని కౌల్ చేసుకుంటారనమాట పంట పండించుకోవడానికి. సో అలా ఒక వ్యక్తి అలా ల్యాండ్ తీసుకుని పంట పండించుకుంటున్నారు. సో మనకి పంటకి నీళ్ళు అవసరం కదా, సో నీళ్ల గురించి వాళ్ళు మాన్యువల్ గా కాకుండా మోటార్ ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళి మాకు మోటార్ ఇప్పిస్తే పని ఇంకా సులువుగా అవుతుంది అని వాళ్ళు అడిగారంట. ఒకటి 2 సార్లు అడిగాక వాళ్ళ యజమాని కూడా సంతోషంగా పెట్టించారు. అలా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఆ మోటార్ ని దొంగిలించారు. దొంగిలించేసరికి వీళ్ళకి ఏం చేయాలో పాల్పడలేదు. మళ్ళీ వెంటనే వెళ్లి వాళ్ళ యజమానికి చెప్పుకున్నారనమాట, అయ్యా మీరు పెట్టించిన మోటార్ ని ఎవరో దొంగిలించారు అంటే ఆ యజమాని పెట్టించడం వరకు నా బాధ్యత, ఆ తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కదా అని ఆయన అనేసరికి వీళ్ళు కొంచెం చిన్న పోయి వచ్చారంట. ఇది మన రేడియో సైడ్ టీమ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ వ్యక్తిని, మరి మీరు ఏం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా అని అడిగితే ఆయన సమాధానం, పోలీస్ కంప్లైంట్ ఎందుకు, మనకు మన స్వామి ఉన్నారు కదా అని చెప్పి. సో వాళ్ళు ఆ నిర్మించుకున్న రెల్లుగడ్డి ఆ ప్లేస్ లో వాళ్ళు రోజు ఒక వారం రోజుల పాటున 108 టైమ్ సాయి గాయత్రి రోజు చేసేవాళ్ళంట. సో విచిత్రం ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత ఆ ఎవరైతే దొంగిలించిన ఆ పర్సన్ అక్కడ మళ్ళీ ఆ మోటార్ పెట్టేసి అది మొత్తం ఫిక్స్ కూడా చేసేసి వెళ్లిపోయారంట. సో వాళ్ళు స్వామి గురించిన ఈ సంఘటన షేర్ చేయడం జరిగింది. సో సాయి గాయత్రి పవర్, ఇప్పుడు సాయి గాయత్రి మనకు చెప్తుంది కదా, దాని పవర్ ఒక ప్రేయర్ పవర్ అంతుంటుందన్నమాట.
2: ఎంత బాగుందో కదా సాయి, సాయితి మనసుకి ఎంత ఆనందంగా ఉందో వింటూ ఉంటే.

0: సాహితీ, మన లైఫ్ అనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఫౌండేషన్, ఆత్మసంతృప్తి అనే గోడలు ఎలా కట్టుకోవాలో చూసాం. మరి ఇంటికి ముఖ్యమైనది ఇంటి కప్పు కదా, దాని గురించి మాట్లాడుకుందాం.
1: మీరన్నట్టుగా పునాది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గోడలు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఇంటికి పైకప్పుగా సెల్ఫ్ సాక్రిఫైస్ అనుకోవచ్చు.
0: అవును.
1: సో స్వామి చెప్తారు, సాక్రిఫైస్ అంటే మనమేదో మన భార్య పిల్లల్ని వదిలేసి అడవుల్లోకి వెళ్లిపోవడం కాదు, మనలోని దుర్గుణాలను దూరం చేసుకోవాలి. అంటే అటాచ్మెంట్, ఈర్షాసూయ, ద్వేషాలు, అంతర్గత శత్రువులను జయించడమే అసలైన సాక్రిఫైస్.
0: అవును సాహితి, ఈ కాంటెక్స్ట్ లో నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. దానికి ముందర ఇంకో రెండు రకాల సాక్రిఫైస్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, మనం ఎప్పుడు అనుకుంటాము మన దగ్గర ఉన్న వస్తువులు, మన దగ్గర ఉన్నవి మనకి ఎక్కువైపోయినవి, పక్కన వాళ్ళకిచ్చి మనం ఏదో బాగా త్యాగం చేశాము, సాక్రిఫైస్ చేశాము. మనకి బట్టలు అయితే పక్కన వాళ్ళకి ఇచ్చాము, ఎక్కువైతే మన దగ్గర ఉన్న వస్తువులు ఎక్కువైతే వాళ్ళకి ఇవ్వడం, దాన్ని సరైన సాక్రిఫైస్ అని అనలేము. ఇంకోటి, స్వామి మాటల్లో మనం ఏదైనా ఒక పని ఇతరుల కోసం చేసేటప్పుడు దాని వల్ల మనకేమీ లాభం లేదు అని తెలిసినా కూడా మన సమయం వెచ్చిచ్చి వాళ్ల కోసం ఆ పని చేయడం ఒక రకమైన సాక్రిఫైస్. దానికి ఇంకో మెట్టు ఎదిగి ఆ పని చేయడానికి మనకి టైంతో పాటు శ్రమ ఎక్కువయ్యి మనం కొంచెం కష్టపడాలి అని తెలిసినా కూడా వాళ్లకు సహాయపడుతుంది అని అర్థమైతే అది చేయడానికి పూనుకోవడం కూడా సాక్రిఫైస్. మరి ఇప్పుడు నాకు గుర్తొచ్చిన ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో ఒక రాజ్యం పొలిమేరల్లో బస చేశారు. ఆయనతో పాటు ఒక డోలు పెట్టుకున్నారు. శిష్యులందరూ అడిగారు, స్వామి మీరు డోల్ ఎందుకు పెట్టుకున్నారు మీ దగ్గర? అప్పుడు ఆయన చెప్పారు, నా దగ్గరికి ఏ రోజైతే అందరికన్నా పెద్ద త్యాగి వస్తాడో ఆ రోజు నేను ఈ డోల్ని వాయిస్తాను.
1: ఓకే.
0: అటుగుండా వెళ్తున్న ఆ రాజ్యపు మహారాజు విన్నాడు. ఆయన రాజ్యానికి తిరిగి వెళ్లి ఆయన దగ్గర ఉన్న బంగారం, ఆభరణాలు, వజ్రాలు, అన్ని ఏనుగుల నిండా, గుర్రాల నిండా వేసుకుని వస్తున్నారు. ఆయన మనసులో ఉద్దేశం, ఇవన్నీ నేను ఇచ్చేస్తే ఆయన డోలు వాయిస్తారు. ఆయన వస్తుండగా మార్గంలో ఒక అవ్వ కనబడింది. బాగా వృద్ధాప్యంలో ఉన్నారు, ఆకలిగా ఉన్నారు. ఆవిడ వచ్చి, రాజా నాకు బాగా ఆకలిగా ఉంది అని అడిగారు. రాజు చాలా మంచి ఆయన, ఆయన దగ్గరున్న ఫలాల్లో ఒక దానిమ్మ పండు తీసి అవ్వకిచ్చారు. సరే, అవ్వ తన మార్గాన్ని తను వెళ్ళిపోయి రాజుగారు బుద్ధుని దగ్గరికి చేరుకున్నారు. తెచ్చిన బంగారం అన్ని ఇచ్చారు, సమర్పించారు. బుద్ధుడు తీసుకుని పక్కన, ఈయన ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈయన డోలు వాయించేస్తారు, నేను ఇంత ఇచ్చేసాను తీసుకొచ్చి నా దగ్గర ఉన్న అన్ని అని. ఆయన ఏమి డోలు వాయించలేదు. ఈ లోపల అవ్వ చేరుకుంది. అవ్వ వస్తూనే బుద్ధుని దగ్గరికి వెళ్లి, స్వామి నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదల్లా ఈ దానిమ్మ పండు, ఇది స్వీకరించండి. బుద్ధుడు ఎంతో సంతోషంగా ఆ దానిమ్మ పండు స్వీకరించి వెంటనే డోలు వాయించేశారు. ఇంకా రాజుగారితో సహా శిష్యులకు కూడా ఒకటే కుతూహలం, ఆశ్చర్యం. ఇంకా ఆపుకోలేక శిష్యులు అడిగారు, అదేంటి స్వామి, రాజుగారు ఇంత ఇచ్చారు మీకు, అవ్వ దానిమ్మ పండుకి మీరు డోలు వాయించారు? అప్పుడు బుద్ధుల వారు చెప్పారు, రాజుగారు తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసి ఆయన ఏదో త్యాగం చేశారని అనుకున్నారు. అవ్వ దగ్గర ఉన్నదే ఒక దానిమ్మ పండు, అది తినకపోతే ఆవిడకున్న ఆకలికి ఆవిడ ఈ రోజు గడపలేకపోవచ్చు కూడా. అయినా ఆవిడ ఆలోచించలేదు, ఆవిడ దగ్గరున్న ఒక్క దానిమ్మ పండు నా ఆకలి తీర్చడం కోసం ఇచ్చేసింది, అది అసలైన త్యాగం అని.
1: చాలా బాగుంది అక్క. మరైతే ఇదే అభిప్రాయంతో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయి యువత వైష్ణవి ఏం చెప్పిందో విందామా?
0: తప్పకుండా.
2: సాయిరామ్, నా పేరు వైష్ణవి, నేను కౌకూర్ గ్రామంలో ఉంటున్నాను, అల్వాల్ సమితి, మేడ్చల్ మల్కాజిరి డిస్ట్రిక్ట్. నేను ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. నా జీవితంలో స్వామి చెప్పిన సూక్తులలో ప్రభావితం చేసింది లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఏ విధంగా అంటే, నేను స్వామి ఫోన్లోకి 2008 లో వచ్చాను. బాల్వికాస్ లో చెప్పారు అందరితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి, అందరికీ సేవ చేయాలి అని. ముందు కూడా అంటే బాల్వికాస్ కి రాకముందు కూడా చెప్పారు స్కూల్లో ఇంట్లో, కాకపోతే ఇంత ఈజీగా ఇంత అర్థమయ్యే విధంగా చెప్పలేదు. అంతేకాకుండా స్వామి కూడా అందరితో ఎంతో ప్రేమగా ఉండేవారు, అందరికీ ఎన్నో ప్రాజెక్ట్స్ ద్వారా సేవ చేశారు. అలా నా మనసులో కూడా స్వామి చెప్పినట్టుగా నడుచుకోవాలనిపించింది. అలా అందరితో ప్రేమగా ఉంటూ అందరికీ సేవ చేయడం నాకు నచ్చింది. అదే ఇప్పుడు ఇంట్లో వాళ్లతో డీల్ చేసినప్పుడు, జాబ్ లో పబ్లిక్ తో డీల్ చేసినప్పుడు కూడా ఇలా ప్రేమగా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తున్నారు, నాకు కూడా ఆనందంగా ఉంది. చాలాసార్లు నా తోటి ఉద్యోగులు కూడా పబ్లిక్ కూడా మీరు ఇంత బాగా విసుక్కోకుండా ప్రేమగా ఓర్పుగా అనుసరిస్తున్నారు అని అన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని వాళ్ళు అన్న ప్రతిసారి నాకు చాలా సంతోషంగా అనిపించేది. స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా ప్రేమతో చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేదా వారితో వాదించకుండా అయినా ఊరుకుంటాను. దీనికి కారణం స్వామి చెప్పినట్లు చేయడం వల్లనే. ఇలా నన్ను ఎప్పుడూ ప్రేమ మార్గంలో నడిపించాలని స్వామిని కోరుతూ సాయిరామ్.
1: అక్క, ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ లో మరొక ముఖ్యమైన ఘట్టం క్రమశిక్షణ. మనం ఉదయం లేచింది మొదలు ప్రతి చిన్న పనిలో డిసిప్లిన్ ఉండాలి. చదువుకునే టైంలో కానీ, తినే టైంలో కానీ, పిల్లలు ఆడుకునే టైంలో కానీ, ప్రతి చిన్న పనిలో క్రమశిక్షణ చాలా అవసరం.
0: అవును.
1: మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి మనం చాలా వాడేస్తున్నాం దాన్ని. వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మనకి అవసరం లేకపోయినా మనం న్యూస్ ఫీడ్లను అదే పనిగా చూస్తుంటాం. దాంతోపాటు ఒక చిన్న కాల్, ఒక అర సెకండ్ తో పోయే కాల్ ని కూడా మనం అరగంట మెసేజ్లలో పెట్టేసి అలా టైం ని వేస్ట్ చేస్తున్నాం.
0: అవును
1: కదా. సో స్వామి చెప్తుంటారు టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అని. సో ఈ టైం మనం ఇక్కడ వేస్ట్ చేసే బదులు ఇంకా మనం సేవ యాక్టివిటీస్ లో అలా పెడితే మనకు కూడా మంచి జరుగుతుంది. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మీటింగ్ ఉందనుకోండి, మనం మీటింగ్ లో ఒక 5 నిమిషాలు పోతే పోయిందిలే, లేటుగా వెళ్దాం అని అనుకుంటాం.
0: అవును.
1: అదే మనకు ఆ మీటింగ్ లో ఇంకా ఒక 10 మంది ఆఫీస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే, సో వాళ్ల 5 నిమిషాలు ప్లస్ మన 5 నిమిషాలు ఆల్మోస్ట్ ఒక గంట వేస్ట్ అయిపోతుంది. దాని బదులు మనము ఈ సేవ యాక్టివిటీస్ లో పెడితే మనకెంతో ఉపయోగకరం. సో మనము స్వామి చెప్పిన ఈ క్రమశిక్షణను పాటించడం వలన సుస్మిత జీవితంలో ఎలా ప్రభావితం అయిందో ఇప్పుడు విందాం.
3: ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు నా హృదయపూర్వక ప్రణామాలు. సాయి కుటుంబ సభ్యులందరికీ నా సాయిరామ్. నా పేరు సుస్మిత.
0: అవును.
1: అదే మనకు ఆ మీటింగ్ లో ఇంకా ఒక 10 మంది ఆఫీస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే, సో వాళ్ల 5 నిమిషాలు ప్లస్ మన 5 నిమిషాలు ఆల్మోస్ట్ ఒక గంట వేస్ట్ అయిపోతుంది.

0: హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ సంస్థలో మెడికల్ కంటెంట్ రైటర్ గా ఉద్యోగం చేస్తున్నాను. అలాగే స్వామి నాపై దయ చూపించి ఎంతో ప్రేమతో నాకు సాయి సంస్థలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు నేను స్వామికి ఎంతగానో కృతజ్ఞురాలిని. స్వామి చెప్పిన సూక్తులన్నిట్లో నాకు ఎంతగానో నచ్చింది పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అనేది అది వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాలి. స్వామి భజన ప్రారంభించే ముందు 10 నిమిషాల ముందే స్వామి అక్కడ కూర్చొని ఉంటారు అని అంటారు కదా, ఇది విన్నప్పటి నుంచి నేను స్కూల్కి కానివ్వండి కాలేజ్కి కానివ్వండి, నేను 1997లో స్వామి గురించి తెలుసుకోవడం జరిగింది. 9 గంటలకు పాఠశాల అయితే ఖచ్చితంగా 8:45కి నేను అక్కడ ఉండేటట్టు చూసుకునేదాన్ని. ఒక నిమిషం లేట్ అయినా కంగారుగా పరిగెత్తేదాన్ని. ఇప్పుడు నేను పనిచేస్తున్న ఉద్యోగ సంస్థలో కూడా నేను 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అంటే 9 గంటలకు ఆఫీస్ అయితే 9:30కి నేను చేరుకున్నాను అని అంటే ఖచ్చితంగా ఇద్దరైనా నన్ను అడుగుతారు అదేంటి ఇవాళ ఆలస్యంగా వచ్చావు అని. పంక్చువాలిటీ అనేది మనిషి డిసిప్లిన్ ని ఎంతగానో టైం మేనేజ్మెంట్ ని ఎంతగానో క్యాటర్ చేస్తుంది అని స్వామి సూక్తుల ద్వారా నేను తెలుసుకున్నాను. నేను అనుభవించిన నేను పొందిన ఈ చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో నాలో స్వామికి నేను దీనికి ఎంతగానో ధన్యురాలిని. సాయిరామ్
1: సాహితీ అక్క, ఒక విషయం గమనించావా? సుష్మిత ఎంత క్రమశిక్షణతో తన ఒక రోజుని ప్లాన్ చేసుకుంటే తను చేయవలసిన ప్రతి పనికి 10 నిమిషాలు ముందరుండగలదు.
2: అవును,
1: స్వామి మెసేజ్ ని మనం జీవించాలి. అదే మనము ఆయనకి ఇవ్వగలిగిన అసలైన పుట్టినరోజు బహుమతి కదా.
2: అవునక్క, బాగా చెప్పారు.
1: మన లైఫ్ అనే బిల్డింగ్ కి పైకప్పు కూడా రెడీ అయిపోయింది సాహితి. ఇప్పటి వరకు మనం ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాక్రిఫైస్, క్రమశిక్షణ అంటే ఏంటి, స్వామి దయతో వీటన్నిటినీ ఎలా సాధించగలము అనేది మాట్లాడుకున్నాం. అయితే వీటన్నిటికీ ఆధారమైన మూల సూత్రం ఒకటి ఉంది, దాన్నే సరెండర్ అంటారు, ఆత్మ సమర్పణ. నువ్వేమంటావు?
2: అవునక్క,
1: మన సాయి సిస్టర్ అంబిక తన జీవితంలో సరెండర్ తో ఎంత ఆనందంగా ఉన్నారో తన మాటల్లోనే విందాం.
2: తప్పకుండా.
3: ఓం శ్రీ సాయిరామ్. తల్లి తండ్రి గురువు దైవం మరియు నా సర్వస్వమైన సాయిమాత పాద పద్మాలకు నా ప్రేమపూర్వక ప్రణామాలను సమర్పించుకుంటున్నాను. నా పేరు అంబిక. నేను మేడ్చల్ మల్కాజ్గిరి సమితి యూత్ మెంబర్ని. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా 1 ఇయర్ ఏజ్ ఉన్నప్పటి నుంచి స్వామి ప్రభావం నాపై చాలానే ఉందండి. ఎందుకంటే మా అమ్మగారు అప్పటి నుంచే నన్ను సత్సంగానికి భజనలకి తనతో పాటు తీసుకువెళ్తూ ఉండేవారట. ఇలా సత్సంగాలకి భజనలకి వెళ్లడం వలన మరియు మా ఫ్యామిలీ అంతా స్వామి ఫోల్డ్లో ఉండడం చేత నేను బాల వికాస్కి వెళ్తూ ఇప్పుడు యూత్ మెంబర్గా స్వామి సేవలో పాల్గొనగలుగుతున్నాను. నిజానికి చెప్పాలంటే స్వామిని తెలుసుకోక ముందు తెలుసుకున్న తర్వాత అన్న తేడా నా లైఫ్లో లేదండి. ఎందుకంటే ముందు చెప్పినట్టు స్వామితోనే నా ప్రయాణం సాగుతూ వస్తూ ఉంది. ఇది అందరికీ దొరకని అరుదైన అదృష్టం. స్వామి మార్గంలో నడుస్తూ స్వామి చెప్పినవి ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టడం కొంచెం కష్టతరమే అయింది నాకు చిన్నప్పుడు. ఉదాహరణకి నేను చాలా సున్నితం అవడం చేత ఎవరైనా ఏదైనా చిన్న మాట అనినా అలాగే చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆ బాధని లోపలికి మనసులోకి తీసుకుంటూ ఉండేదాన్ని. అందువల్ల మానసికంగా బాధపడుతూ ఉండేదాన్ని కూడా, ఎక్కువ స్ట్రెస్ కి కూడా లోనయ్యేదాన్ని. ఇదంతా స్వామి చెప్పినవి గుర్తు చేసుకోకుండా అంతా నేనే చేస్తున్నాను నా వల్లే అని అనుకోవడం చేత. కానీ స్వామి దీనికి చెప్పిన సూత్రం ఆధారంగా నన్ను నేను మార్చుకోగలుగుతూ వచ్చాను. దీనికి స్వామి చెప్పిన సందేశం ఏంటంటే, చేసేది చేయించేది అంతా నేనే, మీరు కేవలం పాత్రధారులు మాత్రమే, నేను సూత్రధారిణి. అందుచేత మీరు పాత్రధారులు అన్న భావనతోనే ప్రతి పని చేయాలి. ఈ సందేశాన్ని పాటించడం వలన నా మనసు ఎంతో హాయిగా తెల్ల కాగితంలో పెట్టుకోగలుగుతున్నాను. అంటే ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకుంటూ రిజల్ట్ అంతా స్వామి మీదే వేసి నా

0: ప్రయత్నాన్ని మాత్రం నేను చేస్తున్నాను. అలాగే ఫర్గెట్ ద హార్మ్ డన్ బై అదర్స్ టు యూ, ఫర్గెట్ ద గుడ్ డన్ బై యూ టు అదర్స్ అన్న స్వామి చెప్పిన సూత్రాన్నే నా లైఫ్ లో ప్రధాన సూత్రంగా పెట్టుకుని ఆచరిస్తూ ఉన్నాను కూడా. ఇలాగే స్వామి చెప్పిన ప్రేమతత్వాన్ని మర్చిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి మీదైనా కోపం వచ్చినా వెంటనే మళ్ళీ స్వామి గుర్తొచ్చి, అదేంటి అందరూ ఒకటే కదా, అందరిలోనూ ఉండేది స్వామే కదా అని, అయ్యో అనవసరంగా కోపడ్డానే అని మళ్ళీ ప్రేమతో వాళ్ళ దగ్గరికి వెళ్లి పలకరిస్తూ ఉన్నాను. ఇలా నా కోపాన్ని కూడా స్వామి చెప్పిన ప్రేమతత్వంతో తగ్గించుకోగలుగుతున్నాను. అలాగే ఏ పని చేసినా స్వామి చెప్పిన సందేశాలను జ్ఞప్తికి తెచ్చుకుని శికరణ శుద్ధితో చేయగలుగుతున్నాను. ఇదే విధంగా ప్రతి విషయంలో స్వామి మనకిచ్చిన వరాలను ఆచరిస్తే మనం ఆనందంగా జీవించగలుగుతాం. ఇదే మనం తిరిగి స్వామికి ఇవ్వగలిగే పెద్ద గిఫ్ట్ కూడా. నా జీవితమే నా సందేశం అన్న సూత్రాన్ని మనకి అందించి మనం ఎలా జీవించాలో నేర్పించిన స్వామికి నా శతకోటి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అందరికీ సాయిరాం.
1: ఎంత మంచి ఆలోచన కదక్క, అంతా స్వామే. ఏం జరిగినా జరగకపోయినా అంతా ఆయన డివైన్ ప్లాన్ లో భాగమే. మనం కేవలం ఆయన చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే కదా.
2: అవును సాహితి, ఇప్పుడే నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ అని ఒక పదం వాడావు. ఆ విధంగా చూస్తే మనకు అసలు డూవర్షిప్ అనేదే ఉండకూడదు.
1: అవును,
2: ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఉంది. మనకి డూవర్షిప్ ఉందా, దాన్ని వదిలిపెట్టగలిగామా లేదా అని పెట్టే పరీక్ష స్వామి మనకి పెట్టే పరీక్షల్లో అతిపెద్ద పరీక్ష. దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఒక యూనిట్ టెస్ట్ రాసేవాళ్ళం, అందులో క్వశ్చన్ వస్తుంది. అదే క్వశ్చన్ క్వార్టర్లీలో వస్తే అదే ఆన్సర్ ఇస్తేనే పాస్ అవుతాం. మళ్ళీ అదే క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్స్ లో వస్తే అదే ఆన్సర్ ఇస్తేనే మార్కులు వచ్చి పాస్ అవుతాం. స్వామి మనకి పెట్టే పరీక్ష కూడా అంతే. ఆయన ప్రతిసారి మన పరీక్ష పెడుతూనే ఉంటారు, మనం డూవర్షిప్ వదిలిపెట్టగలిగామా లేదా. మనము ఆ పరీక్షని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని మనకి మనం రుజువు చేసుకోవాలి, మనం అది వదిలిపెట్టగలిగాము, నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతున్నాము అని. ఇప్పటి వరకు మనము అన్నిటినీ కవర్ చేయగలిగాము. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందర స్వామితో జరిగిన ఒక చిన్న సంఘటన గుర్తు చేసుకుందాము.
1: అయితే మీరు సరెండర్ అన్నానికి మాట్లాడుకుంటున్నాం కదక్క, నాకు ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా పారుపల్లి గ్రామంలో జరిగింది, ఒక కుటుంబానికి జరిగిన సంఘటన. వాళ్ళు ఆదిలాబాద్ భర్తీయాత్రకి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు స్వామిని భగవంతుడిగా పూజించడం ప్రారంభించారు. ఇలా ఒక 1 ఇయర్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి సేవ గురించి చెప్తే సో వాళ్ళు కూడా భర్తీ సేవకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే వాళ్ళు భర్తీ సేవకి బయలుదేరదాం అనుకున్నారు. టికెట్ బుకింగ్ అంతా అయిపోయింది. ఇంకొక 5 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ అవుతారు. అయితే వాళ్ళు వృత్తిరీత్యా వాళ్ళ జీవనాధారం ఏంటంటే గేదెలను పెంచడం, ప్లస్ కౌలు తీసుకొని మనం పంట పొలాలు పండించుకోవడం అన్నమాట. అయితే వాళ్ళు బయలుదేరి 5 రోజుల ముందర వాళ్ళ గేదెలు తిరిగి ఇంటికి రాలేదు, మేతకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. సో వీళ్ళు చాలా భయపడిపోయారు, అదేంటి ఎందుకు రాలేదని బాగా వెతికారు. అయితే ఈ పారుపల్లి అనే గ్రామం నది గోదావరి ఒడ్డున ఉంటుంది. అటువైపు ఏమైనా ఉందేమో అని వాళ్ళు ఆ గ్రామంలో కూడా వెళ్లడం జరిగింది. చాలా వెతికారంట కానీ
2: దొరకలేదు.
1: సో వీళ్ళు గ్రామస్తులు కూడా, మరి ఈ టైంలో మీరు వెళ్తున్నారు, మరి మీ జీవనాధారం కూడా ఇదే కదా, మరి మీరు వచ్చాక ఎలా ఏం తింటారు అని వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా, అలా అడిగారు. అయితే వీళ్ళు లేదు లేదు, మేము స్వామి కోసం సేవ అనుకున్నాము, మేము వెళ్లే తీరుతాం, మనం స్వామి పని చేస్తే స్వామి మన పని చేస్తారు అనుకున్నారు. వాళ్ళు ఇంకా వెతకుండా మానేసి వెళ్ళిపోయారు, సేవకి వెళ్ళిపోయారు. సేవకు వచ్చిన 2 రోజుల్లోనే వాళ్ళ గ్రామస్తులు ఫోన్ చేసి మీ గేదెలు తిరిగి ఇంటికి వచ్చేసాయి అని చెప్పారనమాట. ఇంకా వాళ్ళు ఎంతో సంతోషంతో ఆ మిగిలిన 8 రోజులు కూడా చక్కగా సేవ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అయితే నార్మల్ నిన్న నేను ఒక బ్రదర్ తో, సాయి బ్రదర్ తో మాట్లాడుతుంటే బ్రదర్ చెప్పారు, మనం ఎగ్జామ్ రాస్తూ ఉంటాం, చిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ లేదా సైన్స్ ఎగ్జామ్, కొంతమందికి భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది, ఎగ్జామ్ ఫోబియా. అప్పుడు మన భయాలన్నీ ఒక పేపర్ మీద రాసేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పేపర్ కి వెళ్ళిపోతుంది. సో మనం కొంచెం బెటర్ గా ఎగ్జామ్ పర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక చిన్న పేపర్ మన స్ట్రెస్ తీసుకోగలిగితే, స్వామి పైన మనం మొత్తం భారం వేసి ఏదన్నా అర్పించామంటే ఇంకా మనకి ఏ డౌట్ లేకుండా స్వామి మొత్తం చూసేసుకుంటారు అనే దానికి ఈ ఎగ్జాంపుల్, ఈ సంఘటన బెస్ట్ ఎగ్జాంపుల్.
2: అవును సాయితి, చాలా బాగుంది, సంఘటన బాగుంది, నువ్వు సైంటిఫికల్ గా ప్రూవెన్ అయిన ఆ చిన్న ఇది చెప్పడం కూడా చాలా బాగుంది దీనికి రిలేట్ చేస్తూ. మరి ఈ కార్యక్రమం ముగించే ముందర స్వామి మాటల్లో సరెండర్ ఎట్లా ఉండాలి అనేది ఒక చిన్న సంఘటన మన సాయి బ్రదర్ అభిమన్యు కౌల్, ఆయన మన అందరికీ సుపరిచితులు, పూర్వ విద్యార్థి, ఆయన షేర్ చేసుకున్న సంఘటన మాట్లాడుకుందాం. ఒకసారి స్వామి సాయి స్టూడెంట్స్ అందరితో కలిసి డిస్కషన్ రూమ్ లో కూర్చునున్నారు. స్టూడెంట్స్ అందరూ వాళ్ళల్లో వాళ్ళు, బయట మార్కెట్ బాగాలేదు, జాబ్స్ ఎలా వస్తాయి, లైఫ్ ఎలా గడుస్తుంది అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈయన సైల్లో వింటున్నారు, స్వామి ఎప్పుడు వింటూ ఉంటారు క్వైట్ గా. అలా విని విని ఒకసారి కిటికీలోంచి బయటికి చూసి ఆ వెనకాల కొండలు కనిపిస్తున్నాయా అని అడిగారు. అందరూ అవును స్వామి, అవును స్వామి. కొండల మీద చెట్లున్నాయి చూసారా? అవును స్వామి ఉన్నాయి. ఆ చెట్లల్లో జీవించే జంతువులు, పురుగులు, పట్టలు, పక్షులు అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ ఆకలి దప్పికలు కూడా ఉంటాయి. వాటికి అవన్నీ ఎవరిస్తున్నారు? స్టూడెంట్స్ అందరూ సైలెంట్ అయ్యారు, ఆయన వైపు చూస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పారు, నేనిస్తున్నాను
1: స్వామి, ఇస్తున్నారు,
2: నేనిస్తున్నాను వాటి ఆకలి దప్పికలు నేను చూసుకుంటున్నాను. మనం పెద్దగా గమనించుకొని చాలా వరకు మర్చిపోయే చిన్న పురుగులు, నేల మీద తిరిగే చీమల్ని కూడా నేను చూసుకుంటున్నాను, వాటికి కావలసినవన్నీ నేనే ఇస్తున్నాను. నేను ఎంతదో శ్రద్ధతో సృష్టించుకున్న మిమ్మల్ని చూడనా, మీకు కావలసినవి నేను ఇవ్వనా? మీరు నాకు కావాల్సిందల్లా మీనుంది ఆ 100% సరెండర్ స్వామి, మీరే చూసుకోవాలి అని మీరు చెప్పాక కూడా నేను చూసుకోనా? ఎవరు నాకేం చెప్పకుండానే నేనే చూసుకుంటాను అన్ని. స్వామి స్వయంగా సృష్టికర్త కూర్చుని నేను చూసుకుంటాను, నా మీద వదిలేయండి
1: స్వామి అంటారు. మీరు నా బెస్ట్ క్రియేషన్స్ అని
2: ఎగ్జాక్ట్లీ అని ఆయన చెప్తే అంతకన్నా ఏం కావాలి మనకి? మనకి ఇది ఇంకా సులువుగా అర్థం కావాలంటే, నిన్న నాకు ఒక సాయి బ్రదర్ చెప్పారు, మనం మనది అనుకున్నది ఏదైనా, ఒక ఎగ్జాంపుల్ పోనీ ఒక మొబైల్ అనుకోండి, అందరికి ఈ మధ్య మొబైల్స్ ఇష్టం, పట్టుకుని తిరుగుతున్నాం, అది ఎక్కడా పోకూడదు అని జాగ్రత్త, మంది మంది అనే ఇది, అది పట్టుకుని తిరిగినంతసేపు అదొక శ్రమ మనకి, దీన్ని ఎక్కడ పెట్టకూడదు. అదే మనకి అపారమైన నమ్మకం ఉన్న మనిషికి, ఇంకోళ్ళకి అది ఇచ్చేస్తే మనకి ఎంత శ్రమ తగ్గినట్టు అనిపిస్తుంది, సుఖంగా తిరుగుతాం, మనసులో చింత ఉండదు, దీన్ని ఎక్కడైనా పోగొట్టుకుంటానేమో. స్వామి అట్లాగా మనం మనకి తెలిసిన ఒక మనిషిని అంత నమ్మగలిగినప్పుడు, భగవంతుడికి నమ్మి మనం అన్ని ఇస్తే అవి చింతలే అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, ఏదైనా మన క్వశ్చన్స్ అవ్వచ్చు, ఆయన తప్పకుండా చూసుకుంటారు అనే నమ్మకం మనకు ఉండాలి సాయితి.
1: అవునక్క, నాకు తెలిసి అలాంటి వ్యక్తి మనకు స్వామి తప్ప మరెవరు ఎవరున్నా చెప్పండి కదా. విశ్వం బరువు బాధ్యతలన్నీ నిర్వహించే ఆ భగవంతునికి మన భారాన్ని కూడా అప్పగించే శక్తిని మనందరికీ స్వామిని ఇమ్మని ప్రార్థితామక్క. సో ఈ అవకాశాన్ని మనకు అందించిన స్వామికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరాం.

2018 నవంబర్ 19వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని మొదటి భాగం సాయి మాట యువత నోట పునఃప్రసారాన్ని విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలను విందాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురుపౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లోని చివరి అంశం అందించడానికి మంచిర్యాల నుంచి మధుర కవి బ్రదర్స్ తమ తత్వగేయాలతో మన ముందుకు వస్తున్నారు. తత్వగేయాలు వినే ముందర స్వామివారు స్వయంగా రచించిన ఈ చక్కని సత్యసాయి గీతాన్ని విని కార్యక్రమంలోకి ముందరికి వెళదాము. కార్యక్రమం అనంతరం మనం మధుర కవి బ్రదర్స్ అందించే తత్వగేయాలు వింటాము.

0: చుట్టుకున్నది పట్టుబడితివి మాయ లోపల, పుట్టినప్పుడే చుట్టుకున్నది
1: పట్టుబడితివి మాయ లోపల,
0: పుట్టినప్పుడే చుట్టుకున్నది పట్టుబడితివి మాయ లోపల,
1: పుట్టినప్పుడే చుట్టుకున్నది పట్టుబడితివి మాయ లోపల,
0: అట్టే దానిని

నా ప్రాణుడా నా ప్రాణుడా నీ వెళ్ళేటప్పుడు ప్రాణుడా నా మానసమ్మున సాయి ధ్యానము మరవకుండగ మైని దాటుమి ప్రాణుడా ఓ నా ప్రాణుడా వాత పైత్యము వచ్చినప్పుడు మూతి వంకర పోయినప్పుడు వాత పైత్యము వచ్చినప్పుడు వాత పైత్యము వచ్చినప్పుడు మూతి వంకర పోయినప్పుడు వాత

నీలో సాయి ధ్యానము నిమిషమిడ బాయక జపించుమి ప్రాణుడా ఓ నా ప్రాణుడా ప్రాణుడా నా ప్రాణుడా నా ప్రాణుడా నీ వెళ్ళేటప్పుడు ప్రాణుడా నా ప్రాణుడా నీ వెళ్ళేటప్పుడు మానసమ్మున సాయి ధ్యానము

నీవు నీలో సాయి ధ్యానము నిమిషమిడ బాయక చెప్పింది మంచముల బడి పొర్లినప్పుడు మాట నోటికి వాసినప్పుడు మంచముల బడి పొర్లినప్పుడు మాట నోటికి వాసినప్పుడు మంచముల బడి పొర్లినప్పుడు మాట నోటికి వాసినప్పుడు మంచమన్న ప్రాణుడా నీ వెళ్ళేటప్పుడు ప్రాణుడా అన్న ప్రాణుడా నీ వెళ్ళేటప్పుడు మానసమ్మున సాయి ధ్యానం.

భ్రమల సంసారంబు జోతుగా మురవకు మతి భ్రమలో పడకుమా లోకముల పెద్దల మాట వినకను చెడకుమా మతి భ్రమలో పడకుమా లోకముల పెద్దల మాట వినకను చెడకుమా సతులతోనే సుతులతోనే గతి అనే మాటయ్య బద్దము సతులతోనే సుతులతోనే సతులతోనే సుతులతోనే గతి అనే మాటయ్య బద్దము సతులతోనే సుతులతోనే వెతకు కోరా పదవి తమ తమ బ్రతుకులకి నిన్ను బాధ పెడుదురు రామనామము మరువకు దుర్భ్రమల సంసారంబు జోతుగా మురువకు రామనామము మరువకు రాముడే ఇప్పుడున్నడా రావణుని దృంచిన రాముడే బ్రతికున్నడా రావణుని దృంచిన రాముడే బ్రతికున్నడా దైవ వశులై అందరును జాత సమరణము ధ్రువంబేయని దైవ వశులై అందరూ దైవ వశులై అందరును జాత సమరణము ధ్రువంబేయని జీవులకు వశమౌన పుట్టియు చావకున్న మహాత్ములెవ్వరు రామనామము మరువకు దుర్భ్రమల సంసారంబు

నిజముగా నిన్నపరాధినంటెను క్రోధమా. దైవవశులై అందరును జాత సమరణం ధృవం వేయని దైవవశులై అందరును జీవులకు వశమౌన పుట్టియు చావకున్న మహాత్ములే.

ఏ పని అరుంగక ఎందుకో ఎందరో పోయిరి క్రమమ్ముగా ఎందరో పోవుతున్నారు ఎందరో పోవు ఎందరో పోయిరి క్రమమ్ముగా ఎందరో పోయిరి క్రమమ్ముగా ఎందరో పోవుతున్నారు ఎందరో పోగలరు జీవులకు అందరికి ఆ చావు తప్పదు రామన మరువకు దుర్భ్రమల సంసారం దూతుగా మురువకు రామనామం రామసింహన రాధమా నిజముగా నిన్నపరాధిన.

మెల్ల మెల్లన వాణ్ణి విడచి నల్ల నయ్యను కూడు శ్రీమన్ నారాయణుని నామ స్మరణ. తండి భాగ్యము దాచాలేవు మంచి వెండి పైడి వెంటారాజు, తండి భాగ్యము

0: ఇంతవరకు మీరు గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా మధుర కవి బ్రదర్స్ అందించిన తత్వగీతాలను విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమాలను ఇంతటితో సమాప్తం. మీ విలువైన సలహాలు అభిప్రాయాలు ఈ కార్యక్రమాలపై listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్. ఇంతవరకు మీరు జూలై 27, 2018 పరమ పవిత్రమైన గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి అందించిన ప్రత్యేక కార్యక్రమాల పునఃప్రసారాన్ని మీరు విన్నారు.
1: ఇంతవరకు స్వరతరంగిణి కార్యక్రమంలో సుమధుర గీతాలను మరియు సుస్వర నాదాలను మీరు విన్నారు.